0: అందువల్లనే చెప్పాను, మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాటలట్లే చెవిని చేర్చు.
1: దో గుడ్
0: మంచి మాటలు ఎవరు వినరు.
1: గుడ్ వర్డ్స్ విల్ నెవర్ పే హీడ్.
0: ఆనాడే కాదు, ఏనాడు కూడా నువ్వు ఇట్టి మంచి మాటలు వినరు.
1: నాట్ ఓన్లీ దెన్ ఆర్ ఎనీ డే ఫర్ దట్ మ్యాటర్.
0: చెడ్డ మాటలంటే ఎన్నో కర్ణములు పెట్టుకుని వింటారు.
1: వి ఆర్ రెడీ టు లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
0: ఇది మానవుని యొక్క ప్రవృత్తి యొక్క లక్షణములు.
1: దిస్ ఇస్ ఎ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ హూ ఇస్ ఆన్ ద లాంగ్.
0: ఈ ప్రవృత్తి అనగా ఏమిటి?
1: What is it?
0: ఇంద్రియములతో కూడినటువంటిదే ప్రవృత్తి.
1: The pravrutti is one which is outward of the senses.
0: కనుక ఇంద్రియములను అరికట్టుకున్నప్పుడే నివృత్తి.
1: When you have sense control, you turn inward.
0: ఈ ప్రవృత్తి మార్గంలో జీవించేటువంటి ప్రతి మానవునకు
1: pay heed to good words.
0: అందువల్లనే చెప్పాను, మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాట

0: ప్రవృత్తి మార్గంలో జీవించేటువంటి ప్రతి మానవులకు ఈ కామక్రోధ లోపము మధ్యమైనటువంటి హర్షత్ వర్గములు అనేక విధముగా శత్రువులుగా
1: బాధిస్తుంటాయి.
0: మన ఆయుధం ఎవరు శత్రువులు, ఎవరు యముడు శత్రువుడు అని, ఇంకెవరో శత్రువులు అని భావిస్తున్నాము. కాదు కాదు, మన దుర్గుణములే మనకు శత్రువులు.
1: వీ కన్సిడర్ సో అండ్ సో ఇస్ అవర్ ఎనిమీ, సో అండ్ సో
0: నో, దుర్గుణములే మన ఆయువును ముక్కలు ముక్కలు చేస్తున్నాయి.
1: దట్ క్వాలిటీస్ అవర్ ఎనిమీస్ దట్ విల్ కట్ షార్ట్ అవర్ లైఫ్ స్పాన్.
0: ఈ అసూయ మహా దుర్గుణము,
1: జెలస్ ఇస్ ద బ్యాడ్ క్వాలిటీ.
0: దీనికి మందే లేదు,
1: ఇట్స్ నాట్ గుడ్.
0: ఇది క్యాన్సర్ వ్యాధి వంటిది,
1: ఇట్ ఇస్ లైక్ ఎ క్యాన్సర్.
0: ఇలాంటి అసూయ కలిగినటువంటి వాడు ఇంకా క్షీణించిపోతాడు.
1: ద వన్ ఆఫ్ జెలస్ ఇస్ బౌండ్ టు రూల్.
0: క్రోధము, క్రోధం అనుకునేటువంటిది మహారాక్షసి.
1: యాంగర్ ఇస్ ఎ డెమన్.
0: ఈ రాక్షసుకి రాక్షస గుణములు తప్ప మరొక గుణములు ఉండవు.
1: వెల్, దిస్ యాంగర్ ఇస్ ఎ డెమోనిక్ క్వాలిటీ.
0: కనుక ఈ రాక్షసులకు అందరికి ఈ విధమైనటువంటి యొక్క దుర్గుణములతో అభివృద్ధి పొందుతూ వస్తున్నారు.
1: ఆల్ డెమన్స్ హావ్ ఆల్ దిస్ బ్యాడ్ క్వాలిటీ.
0: ఏ కాలమునందైనా, ఏ యుగమునందైనా, ఏ అవతారమునందైనా కూడా దుర్గుణములు కలిగినటువంటి వారంతా రాక్షసులే.
1: ఎట్ ఎనీ టైమ్, పాయింట్ ఆఫ్ టైమ్, ఇన్ ఎనీ ఏజ్, బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ దేర్.
0: ఆ దుర్గుణములు ఆహార విహారంతో కలిగేటువంటివి కదా అంటే అది శాశ్వతమైనవి కాదు.
1: The bad qualities are the products of
0: our food and habit. They
1: change moment to moment.
0: కానీ రాక్షసగుణములు అట్ట కాదు.
1: Demonic qualities are not like that.
0: అవి ఇతన్ని వదలనే వదలవు.
1: They will never leave you.
0: ఎట్టి పరిస్థితులు ఎందు కూడా మార్పులు చెందవు.
1: Under any circumstances they don't change.
0: కనుకనే ఈ కామక్రోధములనేటువంటి రెండు శత్రువులే మానవునికి మహాగ్రహములు.
1: Therefore, this desire and anger are the enemies.
0: లోకములో నవగ్రహములు అంటున్నారు.
1: వి ఫైండ్ 9 ప్లానెట్స్.
0: కాదు కాదు, రెండే గ్రహములు.
1: దర్ ఓన్లీ 2 ప్లానెట్స్.
0: ఆ రెండే, కామము క్రోధము, ఈ రెండే గ్రహములు.
1: ఓన్లీ 2 ప్లానెట్స్. వన్ ఇస్ కామ, ది డిజైర్.
0: ఈ రెండు గ్రహములే మానవుని పట్టి పీడిస్తూ ఉంటున్నాయి.
1: బికాస్ యూ సఫర్ బికాస్ ఆఫ్ దిస్ 2.
0: అవి ఇంకా అనేక రకములైనటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటున్నాయి.
1: దే అస్యూమ్ మెనీ ఫార్మ్స్.
0: దేహంలో ఎన్ని అంగములు ఉంటున్నాయో,
1: సో మెనీ పార్ట్స్ ఇన్
0: అవర్ బాడీ. అదే విధంగానే మనసులో కూడా అన్ని రకమైనటువంటి వికార అంగములు ఉంటున్నాయి.
1: దేర్ ఫోర్ ఇన్ ద మైండ్ ఆల్సో దర్ సో మెనీ.
0: శరీరం నశించిన తర్వాత కూడా మనసు నశించదు.
1: ద బాడీ మే డై బట్ మైండ్ రిమైన్.
0: తిరిగి మరుజన్మంలో కూడా అందులో ప్రవేశిస్తూ ఉంటుంది.
1: ఎంటర్స్ ఇంటూ అనదర్ బాడీ.
0: ఈ విధంగా ప్రవేశించి అనేక రకమైనటువంటి మాయలు జరుపుతూ ఉంటుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ వీఆర్ డెల్యూడెడ్.
0: కనుకని మనస్సును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి,
1: in order to see that mind will be in the right
0: direction,
1: we should follow the inward path.
0: Nivritti margam anaga emiti?
1: What do you mean by nivritti
0: margam? Sarvakarma bhagavat pritiyartham.
1: Do all activities to please God.
0: Ye pani chesinappudiki idi bhagavantuni pritiga nenu chestunnanu.
1: You may do anything, it should be done so as to please God.
0: Ee nivritti sulabha margam undi kudanu manavulu enduluko దీనిని అనుసరించకుండా కష్టమైనటువంటిది, శ్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తుంటున్నారు.
1: దో సచ్ ఎన్ ఈజీ పాత్ ఇస్ అవైలబుల్, మ్యాన్ రిసార్ట్స్ టు ఎ టఫ్ పాత్.
0: ఈనాటి మానవులకు తెలివితేటలు మితిమీరిపోతున్నాయి.
1: మ్యాన్ టుడే ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: తెలివితేటలు ఉంటున్నాయి కానీ గుణం మాత్రం క్షీణించిపోతుండాలి.
1: హెస్ ఇంటెలిజెన్స్ బట్ నో వాల్యూ.
0: ఎంత గొప్ప విద్యావంతులైనప్పటికీ,
1: హీ మే బి హైలీ ఎడ్యుకేటెడ్,
0: జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ అండ్ కామన్ సెన్స్ ఆర్ జీరో.
0: జనరల్ నాలెడ్జ్ ఉండినటువంటి సమయం నుండి మానవుడు ఉత్తమ మానవుడుగా ఉంటాడు.
1: ఇఫ్ యువర్ జనరల్ నాలెడ్జ్ విల్ బి నోబుల్.
0: ఇప్పుడు ఎంతో చదువుకుంటారు,
1: యూ లీవ్
0: కానీ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి తెలియదు.
1: బట్ యూ డోంట్ నో మైనర్ థింగ్స్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఆ జనరల్ నాలెడ్జ్ వాళ్ళకి తెలియదు.
1: బికాస్ యూ డోంట్ హ్యావ్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ శిల్పి అనేటువంటి వాడు ఎంత గొప్ప పనియో చేస్తుంటాడు.
1: స్కల్ప్చర్ డస్ ఎ లాట్.
0: కానీ నలుడు చిన్న విషయం లోపల రాయిని మునగలేకుండా చేసుకోలేకపోయాడు.
1: నల్ల కుడ్ మేక్ ది బౌల్డర్ ఫ్లో.
0: అదే విధంగానే ప్రపంచంలో ఇప్పుడు అనేక మంది మేధావులు ఉంటున్నారు.
1: దర్ మెనీ ఇంటెలెక్చువల్స్ ఇన్ ద వరల్డ్.
0: మేధాశక్తి ఉన్నది కానీ కామన్ సెన్స్ తక్కువగా ఉంది.
1: దే హావ్ వెరీ హై ఇంటెలెక్ట్ బట్ దే హావ్ నో
0: కామన్ సెన్స్. జనరల్ నాలెడ్జ్ చాలా అవసరం ఈనాడు.
1: జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏ పని చేయడానికి పోయినా ఇది మంచిదా చెడ్డదా,
1: వాట్ ఎవర్ వర్క్ యూ మ్యాన్ టేక్, ఇది
0: సత్యమా అసత్యమా,
1: ట్రూత్ ఆర్ ఫాల్స్,
0: ఇది ధర్మమా అధర్మమా,
1: రైట్యస్ ఆర్ అన్రైట్యస్,
0: ఇది చేయవలసిందా చేయతగనిదా,
1: షుడ్ ఐ డూ ఆర్ నాట్,
0: అనేటువంటి విచారణ శక్తి శూన్యమైపోతుందా.
1: దట్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇస్ గాన్.
0: కనుకని ఆ జనరల్ నాలెడ్జ్ లేకపోవడం చేతనే ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ వాడు ఒక అవివేకుగా రూపొందుతున్నాడు.
1: దో హీస్ హైలీ ఎడ్యుకేటెడ్ యాజ్ హి హస్ నో జనరల్ నాలెడ్జ్, హీస్ ఎ ఫూల్.
0: కనుకని అవివేక గుణములు మనలో ప్రవేశించకుండా ఉండాలనుకుంటే ప్రవృత్తిని వదలి కొంత నివృత్తిలో ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అవే ఫ్రమ్ దిస్ ఫూలిష్నెస్,
0: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క గుణములు కొన్ని దూరం గావించుకుని నిత్య సత్యమైనటువంటి గుణములు పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ గివ్ అప్ ఆల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ డెవలప్ ఎటర్నల్.
0: అది మన వేదాలను బోధించి సత్యం వద, ధర్మం చెర,
1: స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
0: ఈ సత్యాన్ని ధర్మాన్ని నీవు కాపాడుకుంటూ పో.
1: సేఫ్ గార్డ్ దీస్ టు ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: నీలో ప్రవేశించినటువంటి దుర్గుణములు అన్ని కూడా

0: అయిపోతాయి.
1: ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ విత్ ఇన్ యూ విల్ రన్ అవే.
0: కనుక నీ లంకలో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుండగా,
1: when they started killing all the demons in Lanka,
0: ramana kudunu oka vidhamainatundi vishadam prarambhinchindi.
1: Rama also started feeling bad.
0: Dosham chesina vaadu evadu?
1: Who committed mistake?
0: Ee paapamunu anubhavinche vaaru evaru?
1: Who are the sufferers actually?
0: Aithe,
1: however,
0: idi veeri dosham kaadu,
1: it's not their mistake.
0: Aa master dosham.
1: Mistake lies with the master.
0: Aithe adanu chesinatundi dosham valla adane parisaramulu vaarandariki ee yokka deenini anubhavinchaka tappadu.
1: Because of the mistake of the master, all his associates will have to suffer.
0: Kananammuna regina karuchichu vemulanu galchi maamilla vidachichanuna.
1: That bonfire there in the forest will never leave the mangoes. It will not merely burn the rest of the tree.
0: Adavi agni annitini kalchestundi.
1: The fire there in the forest will burn all the
0: paramlistundeni maavidi chettunu vadaladu. Idi chele paramlistundeni vepa chettunu kalchadu.
1: It will not leave the trees that yield sweet fruits or burn only the rest of the trees now.
0: Kalukune adavilo puttinatti malli tige annintiki sugandhanni andistundi.
1: Therefore the creeper, the jasmine,
0: adavilo puttinatti agni annintini kalchi vestundi.
1: The fire there will burn all the trees.
0: Adi reetiga samajame oka pedda adavi.
1: So the society is a big
0: part. ఈ సమాజంలో సద్గుణవంతులు ఉంటుంటే సర్వమును సద్గుణవంతులుగా చేస్తుంది.
1: If there are virtuous people, everybody would be virtuous.
0: కానీ దుర్గుణవంతులు ఒక్కడుంటే చాలు సమాజంనే నాశనం చేస్తుంది.
1: If there is one,
0: ఆ ఊదటి తాను కారిపోతూ కారిపోతూ సుగంధాన్ని అందరికీ అందిస్తుంది.
1: We need a person of the incessant stick type.
0: స్వార్థమును నాశనం చేసుకున్న పరాత్మ అనేటువంటి పవిత్రతను అందరికీ అందిస్తుంది.
1: And once you control selfishness, the spiritual fragrance
0: will spread. లంకా రాజ్యం అనేటువంటిది మహా దుర్మార్గ రాజ్యము.
1: And therefore Lanka is bad country.
0: అందరి ఎందుకును అంతో ఇంతో ఈ స్వార్థ సప్రయోజనం అనేటువంటి రాక్షసత్వాలు ఉంటున్నాయి.
1: All have demonic qualities of selfishness,
0: self-interest. ఇది తప్పినది కాదు.
1: So it is inescapable.
0: అందులో కూడాను మంచివారు లేకపోతే
1: there are good, no doubt.
0: రావణుడు వీరితో యుద్ధం చేసే సమయంలో కొంతమంది స్త్రీలు పరిగెత్తిపోతున్నారు.
1: When there is war between Ravana and Rama's son, women started running.
0: చిన్న బిడ్డను పట్టుకుని పరిగెత్తుతుండాలి.
1: One woman started running with a baby.
0: లక్ష్మణుడు ఆయుధం విదిలేసినప్పటికీ ఈ చిన్న బిడ్డకు తగిలింది, చిన్న బిడ్డ పడిపోయింది.
1: When Lakshmana shot an arrow, the baby died while mother started
0: running. కానీ ఆ బిడ్డను వదిలిపెట్టి ఈ తల్లి పరిగెత్తుతుండాలి తనను తాను రక్షించుకోసమని.
1: The mother dropped the child there and started running ahead.
0: అన్న ఈ రాక్షసుల యొక్క స్వభావం చూడు.
1: Lakshmana said, brother,
0: వాత్సల్యం కూడా లేకుండా కఠినంగా ప్రవర్తిస్తున్నారు.
1: He had no compassion towards the child.
0: కానీ సర్వజ్ఞుడైన రాములకు తెలుసు.
1: బట్ ఆల్ నోయింగ్ రామా నోస్.
0: లక్ష్మణ నీవు పొరపడుతున్నావు.
1: లక్ష్మణ యువర్ మిస్టేకెన్.
0: చూడు ఆమెకు స్వార్థం కాదు.
1: ఇట్స్ నాట్ సెల్ఫిష్.
0: ఆమె నిండుకు పరార్థమే ఉంటుండాలి.
1: హస్ గాట్ స్పిరిచువల్
0: అని వారిని పంపించి ఆమెను పిలిపించారు.
1: అండ్ హి సెంట్ అండ్ సమన్డ్ హర్.
0: ఆమెను అడిగారు.
1: అండ్ హి ఆస్క్డ్ హర్,
0: అమ్మా నీ బిడ్డ పోయినప్పటికీ నీకు దుఃఖం లేకుండా నిన్ను నీవు రక్షించుకునేటువంటి స్వార్థంలో పరిగెత్తిపోతున్నావు, దీనికి కారణమేమిటి అన్నారు.
1: హి ఆస్క్డ్, ఓ లేడీ, though your child died, you just dropped her there and you are running out of selfishness. Why?
0: Bidda bhavam naaku ledu.
1: I don't have any attachment to the child.
0: Sri Ramachandra Sriman Narayana Murthy.
1: Rama is very God.
0: Adani ee ragganantha naasanam cheyadam kosam vachadu.
1: He came here to burn the entire
0: land. Kattagadapudu Lankanu naasanam chesi Lankani yelalani thanu untunnadu.
1: And he wanted to rule this Lanka.
0: Leka tirigi Ayodhyaku poi cheralani untundochu.
1: Or he may reach Ayodhya.
0: మమ్మల్ని కూడా నువ్వు అయోధ్యకు తీసుకుని వెళ్లి రామసేవ చేయించుకుంటాడో ఏమో అనేటువంటి ఉద్దేశంతో నేను బ్రతకాలని ఆశ ఉంటుండాలి అని.
1: అవుట్ ఆఫ్ షేర్ యాంగ్జైటీ దట్ వీ మే బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు గో టు అయోధ్య అండ్ సర్వ్ హిమ్.
0: రామసేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ రామ.
0: రామరాజ్యం రావాలి.
1: రామరాజ్య
0: దాని నిమిత్తమే నేను జీవించడానికి ప్రయత్నిస్తున్నాను.
1: అండ్ వీ వాంట్ టు లివ్.
0: అంతేకాని నాకు ఈ తుచ్చ జీవితం పైన నాకు ఆశ లేదు.
1: దేర్స్ నో డిజైర్ టు లివ్ ఎనీ లాంగర్.
0: రామసేవ చేస్తూ రాములకు అత్యంత సమీపంలో ఉండేటువంటి వాంఛనే నాది.
1: వీ వాంట్ టు సర్వ్ రామ లివింగ్ వెరీ క్లోజ్ టు హిమ్.
0: చెప్పాడు రాములు. చూచావా లక్ష్మణ,
1: లక్ష్మణ హెల్ప్.
0: ఎవరెవరి హృదయం ఏ విధమైన మాటలో ఉంటుంటాదో అందరూ రాక్షసులే కాదు.
1: ఆల్ ఆర్ నాట్ డెమన్స్.
0: దాంట్లో కూడా సాత్వికులు ఉంటున్నారు.
1: ఆల్సో పాయస్ పీపుల్.
0: ఇందులో విభీషణుడే దీనికి ప్రత్యక్ష ప్రమాణం.
1: విభీషణ ఇస్ వన్ ఎగ్జాంపుల్.
0: అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటుంటారు.
1: సచ్ నోబుల్ పీపుల్ ఆర్ దేర్.
0: వారిని ఒక రక్షించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు ప్రొటెక్ట్.
0: ధర్మో రక్షతి రక్షితః, ఆ ధర్మనే వారిని రక్షిస్తారు.
1: వెరీ ధర్మ దే ఫాలో విల్ ప్రొటెక్ట్
0: అని ఈ విధంగా కూడా వానరులకు సుగ్రీవునికు అంగదులకు వీరందరికీ బోధిస్తూ వచ్చాడు.
1: రామ స్టార్టెడ్ టీచింగ్ టు ఎవ్రీబడి అరౌండ్.
0: ఎందుకంటే రావణ్ని ఇంటికి పంపాడు.
1: రావణ వాజ్ ఆస్క్డ్ టు గో హోమ్.
0: రెండవ దినం ఇంకా యుద్ధమునకు సిద్ధం కావాలి.
1: నెక్స్ట్ డే దే వర్ రెడీ టు ఫైట్.
0: వీరందరూ కూడాను రామ చేస్తున్నాడు యుద్ధము, దీంట్లో ఎవరెవరు ఏ ఏ భాగాన్ని వహించాలి అనేటువంటి దీంట్లో చాలా తీక్షణంగా విచారిస్తున్నారు.
1: దే హావ్ కాన్సంట్రేటెడ్ ఆల్ దేర్ అటెన్షన్ యాజ్ టు హౌ టు డిస్ట్రిబ్యూట్ ద జాబ్ దేర్.
0: తెల్లవారింది
1: నెక్స్ట్ మార్నింగ్
0: రాక్షస ఇది శబ్దములు మోగిందాయి.
1: ఆల్ యు ఫైండ్ ద సౌండ్ రెడీ దేర్.
0: తిరిగి ఇక్కడ రామ శబ్దములు కూడాను మహాఘోరంగా మ్రోగినాయి.
1: అండ్ దిస్ సైడ్ ఆల్సో యూ ఫైండ్ ద ప్రిపరేషన్.
0: ఇరువురు సంసిద్ధులై ఉంటున్నారు.
1: బోత్ ది పార్టీస్ ఆర్ రెడీ.
0: ఇలాంటి సమయం లోపల
1: ఇన్ ద మీన్ టైమ్
0: రావణు యొక్క రెండవ కుమారుడు
1: ద సెకండ్ సన్
0: ఆఫ్ ఇందులో ప్రవేశించి
1: హీ కేమ్ దేర్.
0: అనేక విధమైనటువంటి మాయలు చేస్తూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ చీటింగ్ ఇన్ వేరీడ్ వే.
0: ఈ కోతలకు అనేక విధమైనటువంటి శ్రమలు కలిగిస్తూ వచ్చాడు.
1: హీ మేడ్ దెమ్ సఫర్ ఎ లాట్.
0: కానీ వీరికి మధ్యలో ఉన్నటువంటి విభీషణుడు దీనికి ఏమాత్రం మీరు భయపడనక్కర్లేదని దానికి పరిహారంగా తాను ఒకటి చేస్తూ వచ్చాడు.
1: బట్ విభీషణ దేర్ సెడ్ యు డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్. హి హాడ్ గాట్ ఎ కౌంటర్ యాక్షన్.
0: లక్ష్మణ
1: రామ
0: సుగ్రీవుని అంగీకరించడానికి అనేక మంది అనేక రకమైనటువంటి ఉదాహరణలు చెప్పారు.
1: గేవ్ సో మెనీ ఎగ్జాంపుల్స్.
0: సలహాలు చెప్పారు.
1: దే గేవ్ అడ్వైస్.
0: కానీ ఈనాడు విభీషణుడు మనతో ఉండటం ఎంతో మంచిదైంది.
1: విభీషణ ఇస్ ఇన్ అవర్ కంపెనీ.
0: విభీషణుడు చాలా గొప్పవాడు.
1: విభీషణ ఇస్ నోబుల్.
0: ఈనాడు లోకములో
1: టుడే ఇన్ ద వరల్డ్
0: భీష్ముడు ఒకడు, విభీషణుడు ఇంకొకడు.
1: దేర్ ఆర్ టూ క్యారెక్టర్స్ భీష్మ అండ్ విభీషణ.
0: కానీ భీష్ముడి కంటే విభీషణుడే గొప్పవాడు అన్నాడు.
1: ఇట్ ఈస్ సెడ్ విభీషణ ఇస్ గ్రేటర్ దాన్ భీష్మ.
0: ఎట్ల గొప్పవాడు?
1: హౌ డు యూ సే దాట్?
0: కౌరవులు చేసేటువంటిదంతా పాపములని భీష్ముడికి తెలుసును.
1: భీష్మ నోస్ pretty well that what all that is done by Kaurava.
0: వారు అధర్మమూర్తులు అని తెలుసును.
1: He knows that Pandava.
0: కానీ తెలిసి కూడాను కౌరవులకు చెప్పలేకపోయాడు భీష్ముడు.
1: భీష్మ డిడ్ నాట్ గివ్ ఎనీ అడ్వైస్ టు కౌరవస్.
0: వారి వైపునే కూడాను ఈ యొక్క భీష్ముడు సైన్యాధిపతిగా నిలిచాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ భీష్మ స్టూడ్ ఎస్ ద చీఫ్ క్యాప్టెన్ ఫర్ కౌరవ.
0: కానీ విభీషణుడు అట్లా కాదు.
1: బట్ విభీషణ ఇస్ నాట్ లైక్.
0: అన్న చేసినటువంటి పని చాలా తప్పు అని చెప్పి చెప్తున్నాడు.
1: విభీషణ ఇస్ కండెమ్డ్ వాట్ హీస్
0: డన్. ఖండిస్తూ వస్తున్నాడు.
1: హీ స్టార్టెడ్ కాంట్రడిక్టింగ్ అపోజింగ్.
0: సీతను తీసుకెళ్లి రామునికి అప్పచెప్పమని బోధిస్తున్నాడు.
1: హీ పర్సూడ్ దట్ సీత షుడ్ బి హ్యాండెడ్
0: ఓవర్. కానీ కడపటికి ఈ అన్ననైనా సరే వదిలిపెట్టి రాముని పాదం పట్టాడు.
1: హీ లెఫ్ట్ హిస్ బ్రదర్ అండ్ ఫర్ ద ఫీట్ ఆఫ్ రామ.
0: కనుక విభీషణుడు గొప్పవాడు కాదా?
1: He is not Vibhishana great.
0: Doshamuni doshamga bhavinchi cheptu vachadu.
1: He started pointing out the mistake.
0: Ee doshamunu thanu vadalekapovatam cheta athanni tejinchi vachadu.
1: Therefore because he did not leave the sinful act, he left the company of his brother.
0: Kalukane rama tattvame naaku pradhana prana tattvamu.
1: Rama is very important my very life.
0: Aneetundi oka satyanni vishwasimpa chestu vachadu.
1: Full faith in the truth.
0: Kanuka aanadu ee rakamaitundi oka mayalu chetanu మహాప్రమాదకరమైనటువంటి యొక్క యుద్ధం చేతను అటువైపున ఇటువైపున కూడాను అనేక మంది మరణించారు.
1: బికాస్ ఆఫ్ సివియర్ వార్ఫేర్ గోయింగ్ ఆన్ మెనీ మెనీ డైడ్ ఆన్ బోత్ సైడ్.
0: ఈ యుద్ధం యొక్క స్వభావంలో చాలా విపరీతమైనటువంటివి.
1: అండ్ ద వార్ వాస్ సో సివియర్.
0: కారణకుడు ఒకడైతే కారణం మరొకరైపోతుంటారు.
1: యాక్చువల్లీ వన్ ఇస్ రెస్పాన్సిబుల్ బట్
0: కారణం ఒకటైతే కార్యం మరొకటిగా మారుతుంటాది.
1: అండ్ ద కాజ్ ఇస్ వన్ ఎఫెక్ట్ ఇస్ డిఫరెంట్.
0: కనుకని దీనిలో ఉండేటువంటి మూల కారణము ద్వేషమే దీనికి మూల కారణం.
1: ద మెయిన్ కాజ్ ఇస్ హేట్రెడ్.
0: ఈ ద్వేషమునకు వాంఛలే మూల కారణం.
1: బట్ ది హేట్రెడ్ డిజైర్ ఇస్
0: వాంఛలు విఫలమైనా క్రోధం పెరుగుతుంది.
1: వెన్ ద డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్ వన్ విల్ బి
0: వాంఛలు నెరవేరినా అహంకారం పెరుగుతుంది.
1: ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ వన్ విల్ బి
0: ఈగోయిస్టిక్. తగ్గించుకోవటమే చాలా ఉత్తమమైన మార్గము.
1: దేర్ఫోర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రిడ్యూస్ ద డిజైర్.
0: కనుక క్రమక్రమేణా వాంఛను తగ్గించుకుని
1: వి షుడ్ హావ్ టు రిడ్యూస్
0: ద్వేషమును అణగుదొక్కుకొని దైవానుగ్రహములకై పాటు పట్టము ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ పర్సన్ టు డిజర్వ్ అండ్ టు వర్క్ ఫర్ గాడ్స్ గ్రేస్.
0: రామనామమును మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
1: రామాస్ నేమ్ ఈజ్ ది స్వీట్, ఇట్ ఇస్ అవైలబుల్. డివోటీస్ కమ్ హియర్.

0: The modern education will help us to be more and more intelligent, but it will not help us to develop that sense of proportion or discrimination. With all this umpteen number of education, without that sense, what is the use of this education and what is its value?
1: Premaswarupulara.
0: Embodiments of love.
1: ప్రాకృతమైన ఈ జగత్తునందు తెలివితేటలను బుద్ధిని సమముగా భావించి నిత్య జీవితంలో బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదమునకు అర్థం కల్పిస్తూ వస్తున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ కన్సిడర్ దిస్ ఇంటెలెక్ట్ ఈజ్ సినోనిమస్ టు ద వర్డ్ ఇంటెలిజెన్స్.
1: కానీ ఇది సరి అయినటువంటి ఒక అర్థం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
1: బుద్ధి అనగా తెలివితేటలు అనేటువంటి ఒక పదము చాలా విరుద్ధమైనటువంటి అర్థం.
0: ది ఇంటెలెక్ట్ కన్వేస్ జస్ట్ ది ఆపోజిట్ మీనింగ్ టు దట్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: ఈ విషయమై అనేక సమస్యల లోపల దీనిని పరిశోధన సలిపి విక్రమాదిత్యుడు బుద్ధికిని మేధాశక్తికిని ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటని ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరుపుతూ వచ్చాడు.
0: సో మెనీ ఇన్వెస్టిగేషన్స్ హ్యావ్ బీన్ డన్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇట్ ఈస్ ఎంపరర్ విక్రమాదిత్య హూ బ్రాట్ దిస్ డిస్టింక్షన్ బిట్వీన్ ది ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్.
1: అనేక మంది కవులు, పండితులు, అనేక మంది విద్యావంతులు, మేధాశక్తి గల వారు ఇందులో పాల్గొన్నారు.
0: మెనీ పాయింట్స్ scholars, intellectuals participated in that assembly.
1: Vikramadityudu ee panditulanu gurinchi mahonnatamainatundi vidyavantulara buddhi shaktikini medha shaktikini undinatundi vyathyasam emito telipi nannu aanandaparchavalsindani panditulanu prarthinchadu.
0: Emperor Vikramaditya said like this, "Oh scholars, please let me know the difference between the intellect and intelligence and make me happy.
1: ఈ రెండింటి యందు ఏది ఉత్తమమైనటువంటిది, ఏది ఘనమైనటువంటిది, ఏది సరైనటువంటిది అనేటువంటిది అన్ని గురించి నాకు వెల్లడి చేయమన్నారు.
0: He said, please explain me which is nobler, which is greater, which is higher of the two.
1: ప్రవేశించినటువంటి పండితులందరూ కూడాను మేధాశక్తి కంటే బుద్ధి చాలా సర్వోత్కృష్టమైనటువంటిది అని జవాబు చెప్పారు.
0: ఆల్ స్కాలర్స్ గేవ్ వన్ రిప్లై, ఇంటెలెక్ట్ ఇస్ సర్టన్లీ సుపీరియర్ టు ఇంటెలిజెన్స్.
1: బుద్ధి యొక్క సౌజన్యము, సౌశీల్యము, సౌభ్రాతృత్వము మేధాశక్తికి లేదని కూడాను వారు నిరూపించారు.
0: దే ఆల్సో ప్రూవ్ ద ఫ్యాక్ట్ దట్ ది ఇంటెలెక్ట్ క్యారీస్ విత్ ఇట్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్, ద ఫ్రెటర్నిటీ అండ్ సో ఆన్.
1: కానీ విక్రమాదిత్యునికి ఇది చాలా ఆశ్చర్యం కలిగింది.
0: Vikramaditya was very much surprised to
1: learn. మేధాశక్తికి బుద్ధికి ఏతి భేదము లేదని తాను పూర్వము విశ్వసించినాడు.
0: Earlier he thought that there is no difference between intellect and intelligence.
1: కానీ మేధాశక్తికి బుద్ధికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటో వివరించమని కూడాను తిరిగి విక్రమాదిత్యుడు పండితులను ప్రార్థించాడు.
0: Vikramaditya prayed to the scholars once again to explain in detail the difference between intellect and intelligence.
1: బుద్ధి ఐదు అంశములతో కూడినటువంటిది, ఇది చాలా విలువైనటువంటిది, దీనికి తెలివితేటలైనటువంటి పేరు సార్థకమైనటువంటిది కాదు అని వివరించారు పండితుడు.
0: Scholars explained clearly that intellect has got five aspects and intelligence stands nowhere before it.
1: ఒకటి శ్రద్ధ,
0: one steadfastness,
1: రెండవది ఋతము,
0: ఋతము,
1: మూడవది సత్యము,
0: the truth,
1: నాలుగవది యోగము,
0: యోగ,
1: ఐదవది మహత్తరమైన శక్తి,
0: ద మైటీ పవర్.
1: ఈ ఐదు శక్తులతో కూడినటువంటిది బుద్ధి.
0: ఇంటెలెక్ట్ హెస్ గాట్ దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్.
1: కేవలం లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన, లోక సంబంధమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచేటువంటిది మేధాశక్తి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ఇంటెలిజెన్స్ యూ విల్ హ్యావ్ దట్ విల్ ఇంప్రూవ్ డే బై డే ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఎవర్ చేంజింగ్.
1: మేధాశక్తి కలవానికి అన్నియూ సందేహములే.
0: The one who is intelligent will be full of doubts.
1: ఒక్క క్షణమైనా కూడాను అతను ఒక విశ్వాసంతో ఒక విషయాన్ని విశ్వసించేటువంటి వాడు కాదు.
0: ఈవెన్ ఫర్ మోమెంట్ హి విల్ నాట్ హావ్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీవన్.
1: ఈ మేధాశక్తి కలిగినటువంటి వానికి అమితమైనటువంటి అహంకారం కూడా ఉంటుంది.
0: ఇంటెలిజెంట్ పీపుల్ ఆర్ హైలీ ఈగోయిస్టిక్.
1: అహంకారం ఎక్కడ ఉన్నదో ఇక్కడ ఆత్మతత్వం అనేటువంటిది మరుగుపడిపోతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఈగో ది ఆత్మిక్ పవర్ ది స్పిరిట్ విల్ బి కవర్డ్.
1: తద్వారా బుద్ధి యొక్క శక్తులను కూడాను హీనము గావిస్తుంది.
0: దేర్ఫోర్ ద పవర్ ఆఫ్ ది ఇంటెలెక్ట్ ఈస్ గాన్.
1: కనుక తెలివితేటలనేటువంటిది గొప్ప విద్యావంతుల యొక్క లక్షణము కాదు.
0: దేర్ఫోర్ ఇంటెలిజెన్స్ ఈస్ నో క్వాలిటీ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎన్ ఎడ్యుకేటెడ్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి యుగంలో మేధాశక్తి గలవాడు గొప్ప వాడని భావిస్తున్నారు.
0: Unfortunately in this world we consider intelligent people mighty.
1: అతను గొప్ప మేధాశక్తి గలవాడని కూడా అతని గౌరవిస్తున్నారు.
0: We respect him because he is intelligent.
1: కానీ ప్రాచీన కాలమునందు మేధాశక్తి గలవాడిని ఎవ్వరు కూడా చేర్చుకునేటువంటి వారు కాదు.
0: But in ancient times nobody would join the company of intelligent.
1: కేవలం బుద్ధి గలవాడిని అందరూ గౌరవించేటువంటి వారు.
0: Only the one with intellect is respected.
1: మొట్టమొదటిది ఈ యొక్క శ్రద్ధ.
0: ద ఫస్ట్ శ్రద్ధ, స్టెడ్ఫాస్ట్నెస్.
1: ఈ శ్రద్ధ అనేటువంటి దానికి రెండు అర్థములు ఉంటున్నవి.
0: ఇట్ హెస్ టూ మీనింగ్స్.
1: ఆసక్తి, స్థిరత్వము రెండు కూడినటువంటిదే శ్రద్ధ.
0: టూ ఆస్పెక్ట్స్, వన్ ఇంట్రెస్ట్, అదర్ స్టెబిలిటీ.
1: కేవలం శ్రద్ధ ఉండినంత మాత్రమే, ఆసక్తి ఉండినంత మాత్రమే చాలదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్. If you have interest merely,
1: aasakti paina ghanamainatundi okka vishwasam untundali.
0: You should have full faith in your interest.
1: Kanuka aasakti, sthirathamu rendu undinatundide buddhi.
0: Therefore intellect has these two, the interest and stability.
1: Ee buddhi okka prabhava shaktiye rutamu.
0: The effect of the intellect is rutam.
1: Deeni okka prabhavam emiti?
0: What is its effect?
1: Anaga trikalamulu entukudunu దీన్ని విచారణ సలిపి ఇది సరి అయినటువంటి యొక్క విశ్వాసమా కాదా అనేటువంటి నిర్ణయాన్ని చేసుకోవటం.
0: ఇట్స్ ద డిసిషన్ మేకింగ్, థింకింగ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
1: ఈ రుతం అనేటువంటి పదమునకు కూడాను త్రికరణ శుద్ధికే రుతము అని పేరు.
0: ద ప్యూరిటీ హార్మోని ఆఫ్ ది త్రీ ఇస్ కాల్డ్ రుతం.
1: థాట్స్, వర్డ్స్, యాక్షన్, అనగా తలంపు, మాట, క్రియ మూడు కూడాను పరిశుద్ధమైనట్టుగా ఉండినప్పుడే దీనికి రుతము అనేటువంటి పదము తాత్వికమవుతుంది.
0: ద వర్డ్ రుతం ఈస్ ట్రూలీ అప్లికబుల్ వెన్ థాట్స్ ఆర్ ప్యూర్, వర్డ్స్ ఆర్ ప్యూర్ అండ్ డీడ్స్ ఆర్ ప్యూర్.
1: కనుకనే శ్రద్ధ తరువాత రుతము రెండవది.
0: ద సెకండ్ ఆస్పెక్ట్ ఈస్ రుతం.
1: ఈ రుతము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వాక్ రూపం గల్ల వెల్లడి చేసేటువంటిదే సత్యము.
0: Having known the nature of rutam clearly, if it is expressed by word, it is called satyam, truth.
1: Trikarana suddhini paripurnanga viswasinchi paliketuvanti oka palukke satyamu ani peru.
0: Observing the purity in all the three aspects, that which is uttered,
1: chuchindi chusinattuga, vinnadi vinnattuga, chesindi chesinattuga cheppadam, idi satyamu kaadu.
0: You cannot call it truth if you just say what you have seen, if you say what you have listened to.
1: దీనిని నిజము అని చెప్పవచ్చు.
0: This is called nijamu or fact.
1: కానీ సత్యమునకు నిజమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There's wide difference between truth.
1: మేధాశక్తికి బుద్ధికి చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: There's gulf of difference between the intellect and intelligence.
1: ఈ వ్యత్యాసాన్ని గుర్తించుకోలేనిటువంటి వ్యక్తులు రెండింటిని ఒకటిగా భావిస్తుంటారు.
0: Those that do not know the difference consider them equal, identical.
1: కనుక రుతము యొక్క తత్వాన్ని వాక్ రూపంలో వెల్లడి చేసేటువంటిది సత్యము.
0: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ ద వన్ విచ్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ బై వర్డ్, ద నేచర్ ఆఫ్ రుతం ఇన్.
1: ఇంకా నాలుగవది,
0: ద ఫోర్త్,
1: యోగం.
0: యోగ,
1: యోగం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ యోగ?
1: అనేక రకములైనటువంటి యోగములు ఉంటున్నాయి ఈనాడు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ యోగ.
1: కానీ పతంజలి యోగ సూత్రమును పురస్కరించుకుని యోగ చిత్తవృత్తి నిరోధక అని, అనగా సమస్త ఇంద్రియములు కూడాను స్వాధీనపరచుకోవటమే యోగం.
0: అకార్డింగ్ టు పతంజలి ద డెఫినేషన్ ఆఫ్ యోగా ఈజ్ టు హ్యావ్ ఎ టోటల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్.
1: మానవుని యొక్క సర్వశక్తులు కూడాను తమ ఆధీనమునందు ఉంచుకోవటమే యోగము.
0: యోగా మీన్స్ టు హ్యావ్ ఆల్ ద పవర్.
1: దృష్టిని అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: టు హ్యావ్ టోటల్ కంట్రోల్ ఈజ్ యోగా.
1: శ్రవణమును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ లిసనింగ్.
1: వాక్కును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ టాక్ ఇస్ యోగ.
1: వాక్కును అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: కంట్రోల్ ఓవర్ ద వర్డ్స్ దట్ వి యుటర్.
1: థాట్స్ ను అదుపులో పెట్టుకోవటమే యోగము.
0: టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఆన్ అవర్ థాట్స్.
1: కనుకనే ఐదు ఇంద్రియముల యొక్క తత్వాన్ని కూడాను అదుపులో ఉంచుకోవటమే యోగము అన్నారు.
0: యోగా ఈజ్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దీస్ ఫైవ్ సెన్సెస్.
1: అయితే మాట్లాడాలి.
0: హౌఎవర్ యు హావ్ టు టాక్.
1: మాటలను మరవకూడదు. అయితే ఈ మాటలు ఏ విధంగా మాట్లాడాలి?
0: హౌ షుడ్ వి టాక్?
1: త్రికరణ శుద్ధి అయినటువంటి ఒక సత్యం ద్వారా మాట్లాడాలి.
0: వి హావ్ టు టాక్ విత్ ఆల్ ద ప్యూరిటీ.
1: అసత్యమైనటువంటి దానిపైన ఏమాత్రం మనం వాదోపవాదం చేయకూడదు.
0: వీ షుడ్ నెవర్ అటర్ లైస్ అండ్ ఆర్గ్యూ దేర్ ఆఫ్టర్.
1: కనుకని తెలియనటువంటి దానిపైన వాదోపవాదం చేయటము ఇది కేవలం అజ్ఞానం.
0: It's only ignorance if you argue on that.
1: ఈ వాదోపవాదం వల్ల ద్వేషం పెరుగుతుంది కానీ ఐక్యత పెరగదు.
0: Because of this argument, hatred will increase.
1: కనుకని వేదము వాదే వాదే వర్జతే వైరం అన్నారు. వాదించుకుంటూ వాదించుకుంటూ పోయినప్పుడు అది వైరంగా మారిపోతుంది.
0: As you continue to argue, there will be a scope for enmity.
1: కనుకనే విద్యార్థులు ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది అత్యవసరంగా మీరు విశ్వసించాలి.
0: The students should have full faith on the control over senses.
1: ఈ వయసు చాలా పవిత్రమైనటువంటి వయసు.
0: This age is
1: దివ్యమైనటువంటి వయసు.
0: It's divine.
1: భవిష్యత్తుకు ఒక రాజమార్గమును బోధించేటువంటి వయసు.
0: It lays a royal path for the future.
1: రాజమార్గమును మీరు నిర్మించేటువంటి వయసు.
0: It builds the royal path.
1: నేటి యువకులే భవిష్యత్తు భారత ఉద్ధారకులు.
0: Youngsters today are the emancipators of this country.
1: కనుకనే మొట్టమొదటి ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది విద్యార్థులకు మొదటి లెసన్ అనగా పాఠము.
0: So for students, the first lesson is the sense control.
1: కనుక శ్రద్ధతో వృతముతో సత్యముతో యోగముతో కూడినటువంటి యొక్క సమ్మిళిత స్వరూపమే మహత్తరమైన శక్తి.
0: Therefore the combination of the steadfastness, the rhythm, the truth in yoga, that leads to the
1: anaga,
0: mighty power.
1: Bhagava swarupame mahattaramaina shakti.
0: The divine manifestation itself.
1: At bhagavattaramainatundi oka divyamainatundi shakti ande ee rutamu trikarana shuddhi untundi.
0: It is there in the divinity you find this rhythm.
1: Aa divyattvam paine mahattaramaina shakti paine satyamu prakashistuntadi.
0: The truth shines based on this divine power.
1: Kanukane truth is God annaru.
0: So it is said truth is God.
1: ఇంతేకాదు శ్రద్ధ కూడాను దైవ స్వరూపమే.
0: ది స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ ఆల్సో డివైన్.
1: ఎందుకనగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, దాని వల్లనే జ్ఞానం లభిస్తుంది.
0: యూ కెన్ ఓన్లీ అక్వైర్ విజ్డమ్ త్రూ శ్రద్ధ.
1: జ్ఞానం ఎవరు? దైవ స్వరూపమే.
0: విజ్డమ్ ఇస్ గాడ్.
1: సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు.
0: గాడ్ ఈజ్ ట్రూత్ సత్యం, గాడ్ ఈజ్ ఇన్ఫినిట్, గాడ్ ఈజ్ విజ్డమ్.
1: కనుకనే సత్యం భైవస్వరూపమే.
0: సో ట్రూత్ ఇస్ గాడ్.
1: రుతం భగవస్వరూపమే.
0: రుతం ఇస్ గాడ్.
1: శ్రద్ధ భగవస్వరూపమే.
0: శ్రద్ధ ఇస్ గాడ్.
1: మహత్తరమైన యోగ సిద్ధి అది భగవస్వరూపమే.
0: యోగ ఇస్
1: యోగేశ్వరాయ నమః. సిద్ధి సంకల్పాయ నమః. సంకల్ప సిద్ధాయ నమః. యోగ యోగేశ్వరాయ నమః అని భగవంతునికి అనేక విధమైనటువంటి పేర్లు.
0: God has so many names.
1: Kanuka ee yokka moodintiki ni aidintiki ni buddhi aneetvanti di chaala pradhanamaitvanti nilayam.
0: All these five have got at their center the intellect.
1: Deenini praskarinchukoni ye vedamanandu buddhi grahyam ati indriyam annadu.
0: Therefore in it is Veda it is said buddhi grahyam ati indriyam.
1: Ati indriyamu indriyatheetamaitvanti di.
0: Intellect is transcendental, beyond senses.
1: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క బుద్ధిని మేధాశక్తికి పోల్చుకోవటము ఇది సరైనటువంటిది కాదు.
0: Intellect which is transcendental beyond the senses you cannot compare with intelligence.
1: మేధాశక్తికి ఉండినటువంటి వ్యత్యాసాన్ని విద్యార్థులు గుర్తించాలి.
0: Students should clearly understand the difference between intellect and intelligence.
1: చేత మంచి ఓ గ్రేడ్ తేవచ్చు.
0: With intelligence you can have okay.
1: తెలివితేటల చేత వాదోపవాదం జరపవచ్చును.
0: You can also argue if you are intelligent.
1: తెలివితేటల చేత మంచి ప్రసంగములు చేయవచ్చును.
0: You can also give nice talks.
1: ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటివే.
0: That's all worldly nature.
1: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలే.
0: It's all physical education.
1: ఇది ప్రవృత్తమైన మార్గములే.
0: It's outward path.
1: కానీ బుద్ధి అనేటువంటిది నివృత్తి యొక్క తత్వము.
0: But intellect
1: ఇక్కడ మీరు దీనికి ఉండినటువంటి సమీపత్వం ఏమిటో మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఇంటెలెక్ట్ క్లియర్లీ.
1: అడుగు భాగములో ఉన్నది దేహము.
0: At the bottom is the body.
1: దేహమునకు పైభాగంలో ఉన్నటువంటిది సెన్సెస్.
0: Above the body are the senses.
1: ఈ సెన్సెస్ పైభాగంలో ఉన్నటువంటిది మైండ్.
0: Over the senses is
1: mind. మైండ్కు పైభాగంలో ఉన్నటువంటిది బుద్ధి.
0: Above that intellect.
1: బుద్ధికి పైభాగంలో ఉన్నటువంటిది ఆత్మ.
0: Above the intellect.
1: కాబట్టి ఆత్మకు అత్యంత సమీపంలో ఉంటుంది బుద్ధి.
0: Intellect is very close to ఆత్మ.
1: కనుకనే ఈ బుద్ధి యొక్క తత్వం అనేటువంటిది ఆత్మ ద్వారానే ప్రకాశిస్తూ ఉంటుంది.
0: Therefore, intellect shines because of the spirit behind.
1: ఆత్మ యొక్క ప్రతిబింబమే బుద్ధి.
0: Intellect is the very reflection of
1: అతి పవిత్రమైనటువంటి బుద్ధిని కల్పితమైన కృత్రిమమైన ప్రాకృతమైన ఈ యొక్క మేధాశక్తికి పోల్చుకోవటం ఇది తప్పు.
0: It's a big mistake to compare such a sacred intellect with the worldly intelligence.
1: ఈ తెలివితేటలు అనేటువంటిది బిలో సెన్సెస్ అనగా ఇంద్రియములకు అతీతమైనది కాదు.
0: దేర్ఫోర్ ఇంటెలిజెన్స్ ఇస్ బౌండ్ బై సెన్సెస్ నాట్ బియాండ్.
1: ఇది ఇంద్రియములతో కూడినటువంటిది.
0: ఇట్ ద వన్ విత్ సెన్సెస్.
1: కానీ బుద్ధి ఇంద్రియాతీతమైనటువంటిది.
0: బట్ ఇంటెలెక్ట్ ఇస్ బియాండ్ సెన్సెస్.
1: కనుక బుద్ధికి మేధాశక్తికి తెలివితేటలకు ఏమాత్రము సంబంధం లేదు.
0: దేర్ఫోర్ దేర్ నో రిలేషన్.
1: ఈ తెలివితేటలు ప్రాప్తమైనటువంటి యొక్క ఉపాధికి మాత్రమే ఉంటుండాలి.
0: ఇంటెలిజెన్స్ హెల్ప్స్ అస్ సో లాంగ్ వీ హావ్ దిస్ బాడీ.
1: ఈ ఉపాధి భేదము ఉండినంత వరకు కూడాను మనకు ఏకత్వం అనేటువంటి యొక్క ఆత్మతత్వము మనకు అర్థం కాదు.
0: సో లాంగ్ వీ హ్యావ్ దిస్ బాడీ ఫీలింగ్ వీ కెన్ నెవర్ అండర్స్టాండ్.
1: ఒక శ్రీమంతుడు గొప్ప పెద్ద భవనాన్ని కట్టాడు.
0: A rich man constructed a big man.
1: ఆ భవనములో ఒక బెడ్రూమ్ అని పెట్టాడు.
0: దేర్ హీ అలాటెడ్ అ బెడ్రూమ్.
1: దాని ప్రక్కలో ఒక బాత్రూమ్ అని పెట్టాడు.
0: ఎ బాత్రూమ్ బై ఇట్సెల్ఫ్.
1: దాని ప్రక్కలో ఒక డైనింగ్ హాల్ అని పెట్టాడు.
0: ఎ డైనింగ్ హాల్.
1: దాని ప్రక్కలో మనకు డ్రాయింగ్ రూమ్ అని పెట్టాడు.
0: ఎ డ్రాయింగ్ రూమ్ బై ఇట్సెల్ఫ్.
1: దాని వెనుకలో కిచెన్ రూమ్ అని పెట్టారు.
0: ఎ కిచెన్ సెపరేట్.
1: కిచెన్ రూమ్ కు పక్కన ఒక స్టోర్ రూమ్ అని పెట్టారు.
0: దేర్ ఇస్ స్టోర్ రూమ్ బై సైడ్ ద కిచెన్.
1: ఎన్ని రూములు ఉంటున్నాయి దాంట్లో?
0: దేర్ దట్ బిల్డింగ్
1: హస్ సో మెనీ రూమ్స్. వ్యత్యాసం ఏమిటి?
0: Where does the difference lie?
1: డైనింగ్ రూమ్ కు డ్రాయింగ్ రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: Where does the difference lie between the dining and the drawing room?
1: బెడ్రూమ్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: Where does the difference lie between bathroom and bedroom?
1: కిచెన్ రూమ్ కు ఉన్న వ్యత్యాసం ఏమిటి?
0: What is the difference between store room and kitchen?
1: దీనికి మధ్య మధ్య గోడలుగా నిర్మించడం చేతనే విడివిడి అయినటువంటి రూములుగా తయారైనాయి.
0: It's only because of the walls built in between is responsible for
1: డైనింగ్ హాల్ కు డ్రాయింగ్ రూమ్ కు మధ్యలో ఒక వాల్ ఉంది.
0: There is a wall between the dining room and drawing
1: room. వాల్ తీసేస్తే రెండు ఒక్కటైపోతుంది.
0: Remove the wall, both become one.
1: అదే విధంగానే అన్ని రూముల యొక్క గోడలు తీసివేస్తే అంతా ఒకే హాల్ గా తయారవుతుంది.
0: Similarly, if you remove all the walls, everything becomes one hall.
1: అదే ఏకాత్మ తత్వము, అదే విశాలమైనటువంటి ఆనందము.
0: That is the blissful state, the spirit of
1: unity. మనం ఉపాధుల చేతనే మనం అనేక రకమైనటువంటి భేదములను మనం కల్పించుకుంటున్నాం.
0: బికాస్ ఆఫ్ ది వెస్టర్ వీ హావ్ పుట్ ఆన్ వీ హావ్ ద డిఫరెన్స్.
1: ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు.
0: దేర్ ఇస్ అ మాస్టర్.
1: తండ్రి వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
0: అండ్ దెన్ ది సన్ విల్ కాల్ హిమ్ ఫాదర్.
1: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ విల్ అడ్రస్ హిమ్ యాజ్ మై డియర్ హస్బెండ్.
1: గ్రాండ్ సన్ వస్తాడు, మై డియర్ గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: ద గ్రాండ్ సన్ విల్ కాల్ హిమ్ మై డియర్ గ్రాండ్ ఫాదర్.
1: డాటర్ ఇన్ లా వస్తుంది, మా యొక్క ఫాదర్ ఇన్ లా అని పిలుస్తుంది.
0: డాటర్ ఇన్ లా విల్ కాల్ హిమ్.
1: అనేక మంది అనేక రిలేషన్షిప్ పెట్టుకుంటున్నారు.
0: సో మెనీ హ్యావ్ మెనీ రిలేషన్షిప్.
1: ఇంటి ఓనర్ ఒక్కడే.
0: బట్ ఓనర్ ఇస్ వన్.
1: అదే విధంగానే ఈ సంబంధ బాంధవ్యములనేటువంటిది దేహోపాధుల చేత కలిగినటువంటివే కానీ కేవలం ఆత్మతత్వం సంబంధించినవి కాదు.
0: దేర్ఫోర్ దీస్ రిలేషన్షిప్స్ అప్లై టు ద బాడీ అండ్ ద వెస్చర్ వీ హావ్ పుట్ ఆన్ బట్ నాట్ ద స్పిరిట్.
1: కనుక ఏకాత్మతత్వాన్ని మనం విశ్వసించినప్పుడు ఈ భేదములన్నీ కూడా అంతర్ధానమైపోతాయి.
0: దేర్ఫోర్ వెన్ వీ గో బై దిస్ వన్నెస్ ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్.
1: ఈ దేహాభిమానం వదులుకోవడానికి మనం ప్రత్యేకమైన సాధన చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ స్పెషల్ ప్రాక్టీసెస్ టు గివ్ అ బాడీ ఫీలింగ్.
1: దేహము ఒక గోడ వంటిది.
0: Body is like a wall.
1: ఇది కేవలం ఒక నెగటివ్.
0: ఇట్ ఈస్ నెగటివ్.
1: ఇది కేవలం లోపల పాజిటివ్ అనేటువంటి వైబ్రేషన్ చేరి అనేక రకములుగా దీన్ని ఆడిస్తుండాలి.
0: దేర్ ఇస్ ద వైబ్రేషన్ ద పాజిటివ్ దట్ మేక్స్ దిస్ బాడీ వర్క్.
1: ఒక క్లాక్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ద క్లాక్.
1: క్లాక్ దాని కీ ఇచ్చేటప్పటికి ములులంతా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ ఉంటుంటాయి.
0: వెన్ వన్స్ యూ గివ్ ద కీ ది హ్యాండ్స్ స్టార్ట్ మూవ్.
1: కీ ఇవ్వకపోతే ఈ ముందు తిరగలేము.
0: ఇఫ్ యూ డోంట్ గివ్ ద కీ
1: ముందు తిరగకపోతే అవర్స్ మినిట్స్ సెకండ్స్ మనం చెప్పలేము.
0: వెన్ వన్స్ ది పిన్స్ డోంట్ మూవ్ యూ కెనాట్ సే ఎగ్జాక్ట్ టైం.
1: అదే ఈ దేహం అనేటువంటి ఒక క్లాక్ కు
0: ఫర్ దిస్ బాడీ ఆఫ్ క్లాక్
1: లైఫ్ అనేటువంటి కీ ఇవ్వటం చేతనే
0: బికాస్ ది కీ ఆఫ్ లైఫ్ గివెన్
1: కీ ఆధారం చేతనే చేతులు కాళ్ళు కళ్ళు ముక్కు నోరు అన్ని తమ తమ పనులు తాము చేస్తున్నాయి.
0: బేసింగ్ ఆన్ ది కీ ఆఫ్ లైఫ్ వేరియస్ లింబ్స్ ద లెగ్స్ అండ్ హ్యాండ్స్ యాక్ట్.
1: కనుకనే మొన్న చెప్పాను గాయత్రి మంత్రం భూర్భువస్వః.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే భూర్భువస్వః.
1: భూర్ అనగా మెటీరియల్ సంబంధము దేహము.
0: The first one, Bhur, which is the body, materialization.
1: ఈ మెటీరియలైజేషన్ అనేటువంటిది బాడీ.
0: దిస్ ఇస్ ద బాడీ.
1: ఇది ఒట్టి నెగటివ్.
0: ఇట్ ఇస్ నెగటివ్.
1: ఇది పదార్థంతో ఏకమైనటువంటిది.
0: ఇట్ ఇస్ వన్ ఆఫ్ మ్యాటర్.
1: ఈ దేహం ఎట్ట వెనుక ప్రారంభించింది.
0: వేర్ డస్ ఇట్ స్టార్ట్?
1: దీనికి కొంత ఐరన్ చేరాలి, సబ్బు చేరాలి, సున్నం చేరాలి, నూనె చేరాలి, వెట్ చేరాలి, వెల్ట్ చేరాలి, అన్ని చేరేటప్పటికే ఇది ఒక దేహం తయారవుతుంది.
0: దిస్ బాడీ హస్ గాట్ ఆల్ ది ఎలిమెంట్స్ లైక్ ఐరన్ ద లైమ్ అండ్ ద లెడ్ సోప్ అండ్ సో ఆన్ అండ్ ఫాస్ఫరస్.
1: ఫాస్ఫరస్ ఇవి కూడా చేరాలి.
0: దే షుడ్ బి దేర్.
1: 4 lakh సోప్స్ కూడా చేరాలి.
0: 4 lakh
1: ఈ పదార్థములతో చేరినటువంటి ఈ దేహము.
0: ద బాడీ ఇస్ ద కాంబినేషన్
1: ఆఫ్ 2 buckets ఆఫ్ వాటర్, 1 bucket ఆఫ్ సున్నం. ఇది కూడా చేరాలి దీనికి.
0: 2 buckets ఆఫ్ వాటర్ అండ్ 1 bucket ఆఫ్ సున్నం. ద లైన్ షుడ్ బి దేర్.
1: ఇవన్నీ చేరింది ఈ మెటీరియలైజేషన్ దేహం.
0: ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఇస్ ది బాడీ.
1: కనుక ఇది ఒక భూర్. భూర్ అనగా పదార్థం యొక్క చేరిక.
0: సో ద ఫస్ట్ వన్ భూర్ ఇస్ ది భూలోకము. దట్ ఈస్ అర్త్.
1: భూలోక ఈ భూలోకాన్ని నడిపించేటువంటి యొక్క శక్తి అది ఏ వైబ్రేషన్.
0: ద సెకండ్ వన్ ఇస్ భూవహ. ద వైబ్రేషన్ దట్ మేక్స్ దిస్ వర్క్
1: లైఫ్ సోర్స్.
0: దట్ ఈస్ ద లైఫ్ సోర్స్.
1: ఈ రెండింటిని కూడాను సరైనటువంటి మార్గంలో నడిపింపజేసేటువంటిదే అదే రేడియేషన్. అదే ప్రజ్ఞానం.
0: ద ప్రజ్ఞాన ద స్పిరిచువల్ కంటెంట్ ఇస్ ద వన్ దట్ మేక్ ది అదర్ టు వర్క్.
1: దీనిని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది.
0: వేద కాల్స్ ప్రజ్ఞాన యాజ్ బ్రహ్మన్.
1: కనుకనే ఈ ప్రజ్ఞానం అనేటువంటి రేడియేషన్ ఉండటం చేత, లైఫ్ అనేటువంటి యొక్క వైబ్రేషన్ ఉండటం చేత మెటీరియలైజేషన్ అనేటువంటి ఈ దేహము పనిచేస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ బికాస్ ఆఫ్ దిస్ రేడియేషన్ ఆఫ్ ప్రజ్ఞాన ద స్పిరిచువల్ కంటెంట్.
1: కనుక భూలోకం అంటే ఎక్కడో మనకు కనిపించినటువంటిది కాదు.
0: దేర్ఫోర్ ఆల్ ది త్రీ భూలోక
1: ఉంటుంది.
0: ఆల్ ది త్రీ ఆర్ విసిన్ అస్.
1: ఎందే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఇస్ విదిన్.
1: జగత్తంతా మన ఎందే ఉంటుండాలి.
0: ద హోల్ యూనివర్స్ ఇస్ విదిన్.
1: దైవత్వం మన ఎందే ఉంటుండాలి.
0: డివినిటీ ఇస్
1: దానవత్వం మన ఎందే ఉంటుండాలి.
0: డెమోనిక్ క్వాలిటీ.
1: మానవత్వం మన ఎందే ఉంటుండాలి.
0: మంకీ నేచర్.
1: పశుత్వం కూడా మన ఎందే.
0: ఈవెన్ ది యానిమల్ నేచర్.
1: కనుకనే అన్ని విధములైన యొక్క దీనికి మూల కారణము మన సంకల్పములే.
0: For all these things, our thoughts are the main cause.
1: కనుకనే సత్ సంకల్పాలు మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, we should foster good thoughts.
1: ఈ సత్ సంకల్పం ఎక్కడ నుంచి వస్తాయి?
0: Where from you get them?
1: అది ఏ బుద్ధి ద్వారా మనకు లభ్యమవుతాయి.
0: You will have good thoughts out of the intellect.
1: ఏదైనా కొన్ని మంచి సంకల్పం లేకుండా మాట్లాడేటువంటి మరి బుద్ధిహీనుడా అంటారు ఎవరైనా.
0: If one doesn't entertain good thoughts, they call him a foolish man without intellect.
1: అనగా బుద్ధి లేనటువంటి వాడు foolish man అని.
0: The one without intellect is a dunce.
1: బుద్ధి గలవాడు మేధావి కాదు. మేధావి కాదు, త్రికరణ శుద్ధి గలవాడు.
0: ద వన్ విత్ ఇంటెలెక్ట్ ఈస్ నాట్ ఇంటెలిజెంట్. ద వన్ విత్ ప్యూర్
1: దాని ఇంటెలెక్ట్ అని చెప్పకూడదు.
0: వీ కెనాట్ కాల్ ఇట్ ఇంటెలిజెంట్.
1: అదంతా కూడా ప్రాకృతమైనటువంటి పదములు.
0: దిస్ ఇంటెలిజెన్స్ ఇస్ వరల్డ్లీ.
1: ఈ జగత్తులకు వ్యాపారం సంబంధించినటువంటి పదములు.
0: ఇట్ రిలేట్స్ టు ద బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇన్ ద వరల్డ్.
1: దీని అన్నింటికి అతీతమైనటువంటిది.
0: బట్ ఇంటెలెక్ట్ ఇస్
1: ట్రాన్సాక్షన్. భగవత్ నియమము లోపల సర్వము కూడాను తూచా తాము తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటాయి.
0: Everything conducts as per the will and the discipline of God.
1: అన్నిటికీ ఏకాత్మ తత్వానికి ఒక్కటే చక్కని ఆదర్శము.
0: It's very good ideal to know this oneness of the spirit.
1: మన దేహమే దీనికి సరైనటువంటి ఆదర్శము.
0: Body sets an ideal.
1: మన దేహమే దీనికి సరైనటువంటి ఎగ్జాంపుల్.
0: Body is correct example.
1: మన దేహమే దీనికి తగినటువంటి ఉదాహరణము.
0: Body is a correct illustration.
1: ఎట్లా?
0: How?
1: మనసు సంకల్పిస్తుంటుంది.
0: Mind thinks.
1: Hey, నేను అక్కడికి వెళ్ళాలి అని సంకల్పించుకుంటుంది.
0: మైండ్ థింగ్స్ దిస్ వే, ఐ షుడ్ గో దేర్.
1: ఈ సంకల్పాన్ని పురస్కరించుకుని పాదములు కదిలి అక్కడికి వెళుతున్నాయి.
0: బేసింగ్ ఆన్ దిస్ థాట్ టు గో ద లెగ్స్ స్టార్ట్ వాకింగ్.
1: సంకల్పం చేతనే పాదములు కదులుతున్నాయి.
0: మియర్ థాట్ ఇస్ ఎనఫ్ టు మేక్ ద లెగ్స్ వాక్.
1: తర్వాత నేను ఆ పని చెయ్యాలి.
0: Then I should do that work.
1: అని సంకల్పించినంత మాత్రమే చేతులు అందరూ ఐక్యమైపోతున్నాయి, పనిచేస్తున్నాయి.
0: The moment you think to do that, the hands start to work.
1: నేను ఫలాని వారిని చూడాలి అని సంకల్పించుకున్న తక్షణమే కన్నులు అతని పైన పడుతున్నాయి.
0: The moment you decide to see so and so, the eye starts staring.
1: నేను ఫలాని యొక్క టేప్ రికార్డ్ నేను వినాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ టేప్ రికార్డ్ వింటుండాలి.
0: The moment you decide to listen to a tape recorder, ears start to listen.
1: ఫలాని భోజనం నేను చేయాలి అని సంకల్పించుకున్న తక్షణమే ఆ భోజనం చేస్తుండాలి నోరు.
0: The moment you decide to eat certain food,
1: కాబట్టి చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, కన్నులు అన్ని కూడాను సంకల్పాన్ని ఆశ్రయించిపోతున్నాయి.
0: And therefore the legs, the hands, the ears, the nose, all the limbs of the body
1: తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తిస్తూ ఉంటున్నాయి.
0: They discharge their duties.
1: వినే చెవు పలకడానికి ప్రయత్నించదు.
0: The ear that listens will not talk.
1: పలికే నోరు వినడానికి ఏమాత్రమూ ప్రయత్నించదు.
0: The tongue that talks doesn't listen.
1: పలికే నోరు పలుకును మాత్రమే ఉచ్చరిస్తుంది.
0: The tongue can only talk.
1: చెవులు కేవలం వినటం మాత్రమే చేస్తుంది.
0: Ears only hear.
1: ఇది ఏమైనా కొంత తమ తమ కర్తవ్యాలు నిర్వర్తించుకోకుండా దారి తప్పినప్పుడు అంత జీవితమే ఒక వ్యర్థమైపోతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ దే గో ఆన్ ద రాంగ్ ట్రాక్ ద హోల్ లైఫ్ ఇస్ యూస్లెస్.
1: మిగతా ఇంద్రియములంతా కూడా ఒకానొక సమయం లోపల కొంతవరకును దీనికి విరుద్ధంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాయి.
0: At times the limbs, the senses acted in the different way, opposite to their nature.
1: ఎన్ను శ్రమలకు పోర్చి ఎన్ను శ్రమలు పడి ఇంత మధురమైన పదార్థములు మేము సంపాదిస్తే నోరొక్కటి మాత్రమే తింటూ ఉండాలి, మాకెందుకు ఇవ్వటం లేదు.
0: All the limbs of the body started feeling so with all the exertion and the difficulties.
1: When we get this food, it's only mouth that eats. ఉదించేది నీవా?
0: I earn and you eat, what's this?
1: సొమ్ములు ఒకరివి షోకు ఇంకొకరిది అన్నాడట.
0: Actually the jewels belong to one, the style is of another.
1: అప్పుడు ఇవన్నీ కూడా తమ తమ పనులు స్తంభించి చేశాయి.
0: అండ్ ఆల్ థింగ్స్ కేమ్ టు స్టాండ్ స్టిల్.
1: ఏమైపోయింది? దేహమే కృశించిపోయింది.
0: అండ్ ద బాడీ డైడ్.
1: కనుక ఈ దేహము లోపల ఒక్కొక్క అంగములకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ప్రక్రియను బోధించి తద్వారా తూచ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలని శాసించాడు భగవంతుడు.
0: గాడ్ హెస్ కమాండెడ్ దట్ ఎవ్రీ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ షుడ్ టేక్ అపాన్ ఇట్ సెల్ఫ్ ఎ పర్టిక్యులర్
1: యాక్టివిటీ. దేహంలో ఉండినటువంటి యొక్క ఇంద్రియములైనా తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి, కానీ మానవుని యొక్క మనస్సు తమ కర్తవ్యాన్ని తాము పాటించడం లేదు.
0: వి ఫైండ్ ఇన్ ద వరల్డ్ సెన్సెస్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్ బట్ నాట్ ద మైండ్.
1: ఒకవైపున మంచిది కాదు అని చెప్తుండాలి మనసు, దాన్నే చేయిస్తుండాలి మనసు.
0: మైండ్ టెల్స్ ఇట్ ఇస్ బ్యాడ్ డోంట్ డూ ఇట్ బట్ యెట్ యు డూ ఇట్.
1: చెడ్డని చెప్పటము దానినే తిరిగి చేయించటము ఇది సరైన యొక్క లక్షణమా?
0: Having declared it's bad, but to make do it again, is it proper?
1: కనుక నీ మనస్తత్క్షణం అనేటువంటిది, మనస్సు యొక్క లక్షణం అనేటువంటిది పిచ్చికోతి వంటిది అన్నాడు.
0: The mind is a mad monkey.
1: Body is like a water bubble.
0: Body is like a water bubble.
1: ఎప్పుడు పగులుతుందో.
0: When it bursts.
1: ఎప్పుడు పోతుందో.
0: When it will vanish.
1: కానీ మైండ్ అనేది మ్యాడ్ మంకీ.
0: Mind is a mad monkey.
1: కనుకనే don't follow the body, don't follow the mind.
0: Don't follow the body, don't follow the mind.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: నీ యొక్క ఆత్మతత్వం అనే ఆ బుద్ధిని నీవు అనుసరించు.
0: Follow your conscience.
1: అప్పుడే నీవు సక్రమమైన దాన్ని అనుభవిస్తావు.
0: Then you lead a proper life.
1: ఈనాటి మానవుడు తమ తమ కర్తవ్యాలు తాము నిర్వర్తించక
0: man today is not discharging his duty.
1: పెద మార్గములో ప్రవేశించడం చేతనే
0: treads along the wrong
1: path. అనేక విధమైనటువంటి ఒక అశాంతికి గురి అయిపోతున్నారు.
0: That leads to all sorts of
1: problems. అశాంతిని అందించడమే కాకుండా జగత్తును కూడా అశాంతిమయం గావిస్తున్నారు.
0: ద పర్సన్ ఇస్ నాట్ ఓన్లీ రెస్ట్లెస్ బై హిమ్సెల్ఫ్,
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను తమ తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించాలి.
0: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ డిశ్చార్జ్ హిస్
1: డ్యూటీ. దానిని వర్క్ ఈజ్ వర్షిప్ అన్నాడు.
0: దాట్స్ కాల్డ్ వర్క్ ఈజ్ వర్షిప్.
1: చేసే ప్రతి పని కూడాను ఒక భగవత్ సేవగా భావించాలి.
0: ఎవ్రీ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు వర్షిప్.
1: కానీ తాము ఆ విధంగా భావించటం లేదు.
0: బట్ హీస్ నాట్ కన్సిడరింగ్ సో.
1: చెప్పడం ఒకటి, చేయటం మరొకటి.
0: He says something and acts in the opposite way.
1: కనుకనే మూడింటి యొక్క ఏకత్వము అదే త్రిపుటి యొక్క సత్తము, అది ఏ రుతం.
0: The harmony of the three, that is purity, that is
1: rutam. ఏకం వచసేకం కర్మణ్ ఏకం మహాత్మనం.
0: What he says, what he thinks, what he acts should be one, that the quality of noble soul.
1: బుద్ధికి ఉండినటువంటి ఐదు అంశముల లోపల మహత్తరము, అది ఏ లాస్ట్ది.
0: That is the mighty power of the intellect, the last aspect.
1: ఆ మహత్తరమైనటువంటి శక్తి ఎట్లా వస్తుంది?
0: How does it acquire mighty
1: power? అది మూడింటి యొక్క ఏకత్వం చేతనే మహత్తరమైన శక్తి వస్తుంది.
0: It's because in combination of the three it acquires mighty power.
1: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మన్ అన్యత్, దురాత్మనం.
0: It's only the wicked man who thinks something, acts in different way and tells altogether opposite.
1: శ్రద్ధ, రుతము, సత్యము, యోగము, మహత్తరము, ఈ ఐదు అంశములతో కూడినటువంటిది ఈ పవిత్రమైనటువంటి ఒక బుద్ధి.
0: Therefore intellect has got all these aspects of steadfastness, rhythm, the truth and yoga and the mighty power.
1: ఈ బుద్ధిని గాయత్రి మంత్రమునందు ధియో యోనః ప్రచోదయాత్, ధియో యోనః ప్రచోదయాత్, సూర్య ప్రకాశం చేత ఈ జగత్తును ఆవరించినటువంటి ఒక చీకటి ఏ విధంగా కూడాను అంతర్ధానం అయిపోతుండదు, అదేవిధంగా బుద్ధి యొక్క ప్రకాశములు వికసించినంత మాత్రమే మన అజ్ఞానం కూడా దూరమైపోతుండాలి.
0: జస్ట్ ఎస్ ది సన్ లైట్ విల్ డిస్పెల్ ద డార్క్నెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ద లైట్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్ షుడ్ ఆల్సో డిస్పెల్ ఇగ్నోరెన్స్.
1: కనుక మన బుద్ధి యొక్క ప్రకాశమునకు ఏది ఆధారం?
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫార్ ది లైట్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్?
1: విశ్వాసమే.
0: ఇట్ ఈస్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
0: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: తనను కూడా తాను నమ్మలేడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే.
0: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్.
1: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
0: ద హోల్ లైఫ్ విల్ బి కన్ఫ్యూజ్.
1: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
0: ఎవ్రీథింగ్ విల్ బి కయాటిక్.
1: కనుక నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
0: You should have the feeling that I am the human being.
1: అది లేకుండా మనం ఏ చిన్నదాన్ని కూడా మనం సాధించలేము.
0: Without self confidence you cannot achieve anything.
1: తనను కూడా తాను నమ్మలేడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే,
2: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ కెనాట్,
1: జీవితమే ఒక అయోమయంగా మారిపోతుంది.
2: ద హోల్ లైఫ్ విల్ బి కన్ఫ్యూజ్డ్,
1: అస్తవ్యస్తంగా మారిపోతుంది.
2: ఎవ్రీథింగ్ విల్ బి కయాటిక్.
1: కనుక నేను మానవుడు అనేటువంటి ఒక దివ్యాత్వాన్ని తాను విశ్వసించాలి.
2: హీ షుడ్ హ్యావ్ దట్ ఫీలింగ్ దట్ ఐ యామ్ ది హ్యూమన్ బీయింగ్, దట్ హీస్ డివైన్.
1: సంస్కృతంలో మానవుడు అంటే, లేక ఉపనిషత్తులందు మానవుడు అంటే నమ్మకము కలవాడు మానవుడు అని పేరు.
2: ఇన్ సంస్కృత్ అండ్ ఉపనిషత్స్ మానవ హ్యూమన్ బీయింగ్ మీన్స్ మానవుడు దట్ ఇస్ ఫెయిత్,
1: నమ్మకం కల వ్యక్తి,
2: ద పర్సన్ విత్ ఫెయిత్.
1: కానీ ఈనాడు వ్యక్తి అంటే నమ్మకమే లేకుండా పోతుంటాడు.
2: అండ్ టుడే నో పర్సన్ హ్యాస్ దిస్ ఫెయిత్.
1: ఒక పశువులకైనా కూడా యజమానుడి పైన నమ్మకం ఉంటుంటాది.
2: అట్లీస్ట్ అనిమల్స్ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ ద మాస్టర్.
1: కుక్కను మనం పెంచుకుంటే ఆ కుక్క యజమానుని ఎంతనో ఆప్యాయంగా ఆలోచిస్తుంటాది.
2: ద డాగ్ హ్యాస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద మాస్టర్.
1: కానీ ఈనాటి మానవుడు మానవుడినే నమ్మలేకపోతున్నాడు.
2: బట్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ హిస్ ఫెలో మ్యాన్.
1: నాలుగు దినములు మానవుడినే నమ్మలేనటువంటి మానవుడు నారాయణుని ఏ విధంగా నమ్మగలడు?
2: మ్యాన్ హూ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్ ఫోర్ డేస్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు హావ్ బిలీఫ్?
1: మానవుడినే నమ్మినప్పుడు
2: బిలీఫ్ ఇన్ గాడ్,
1: మాధవుడిని నమ్మడానికి అవకాశం అవుతుంది.
2: ఇఫ్ హి హాస్ గాట్ ఫెయిత్ ఇన్ ద ఫెలో మ్యాన్, హీ కెన్ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: మనం నాలుగు దినములు బ్రతికినా కానీ నారాయణ యొక్క విశ్వాసంతో మనం బ్రతకాలి.
2: వీ మే లివ్ ఫర్ షార్ట్ టైమ్ బట్ వీ షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ విశ్వాసం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క శ్రద్ధను మనం తీసుకోవాలి.
2: వి హావ్ టు డెవలప్ దట్ సిన్సిరిటీ, స్టెడ్ఫాస్ట్నెస్.
1: శ్రద్ధనే రెండు పదములతో కూడినటువంటిది.
2: ది స్టెడ్ఫాస్ట్నెస్ హస్ టు
1: ఆసక్తి,
2: ఇంట్రెస్ట్,
1: స్థిరత్వము,
2: స్టెబిలిటీ.
1: ఈ రెండు చేరినప్పుడే శ్రద్ధ మనకు బయలుదేరుతుంది.
2: దీస్ టూ విల్ బ్రింగ్ అబౌట్ ది స్టెడ్ఫాస్ట్నెస్.
1: నాకు భగవంతుడు కావాలి అని ఆసక్తి ఉంటుంది.
2: యు విల్ హావ్ ఇంట్రెస్ట్ దట్ ఐ వాంట్ గాడ్.
1: ఆ ఆసక్తికి తగినటువంటి స్థిరత్వము, నిశ్చలత్వం కావాలి.
2: అండ్ యు నీడ్ దట్ నీడ్ టు బి స్టేబుల్ దేర్.
1: అప్పుడే ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వం మనకు ప్రాప్తిస్తుంది.
2: దెన్ యూ అటైన్ డివినిటీ.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీకు తెలియనటువంటి విషయం ఎన్నో ఉంటున్నవి.
2: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ నాట్ నోన్ టు
1: యు. నేర్చుకోవాల్సినటువంటి కూడా ఎన్నో ఉంటున్నవి.
2: దర్ లాట్స్ ఆఫ్ థింగ్స్.
1: ఈనాడు బుద్ధికి మేధాశక్తికి ఎంత వ్యత్యాసం మీరు గుర్తించండి.
2: Understand the difference between intellect and intelligence.
1: అదే విధంగా మనసుకు సంకల్పాలకు కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుంది.
2: Likewise there's difference between mind.
1: మనసు అనేటువంటిది ఇది తెల్లటి వస్త్రం అంటే.
2: Mind is like a white cloth.
1: Mind chaala pavitramainatundi.
2: Mind is highly sacred.
1: Kaani ee dusankalpamlo chetane ee mind apavitramaipothundi.
2: Because of bad thoughts the mind becomes dirty.
1: Ee tellaga undina
2: stable there.
1: Appude ee vidhamainatundi yokka divyattvam manaku praaptistundi.
2: Then you will attain divinity.
1: Vidyarthulara,
2: students,
1: meeku telinaatundi vishayam enniyo untunnavi.
2: There are lots

0: ఉండేటువంటి సహజమైనటువంటి ఒక స్వరూపం ఇది.
1: The whiteness is its natural quality.
0: దీన్ని మనం అనేక విధములుగా ఉపయోగపెట్టుకోవటం చేత ఇది నల్లగా మారిపోతుందని.
1: As we make use of this white cloth,
0: ఈ నల్లగా మారినటువంటి వస్త్రమును మనం చాకలికి వేస్తున్నాము.
1: We just put it to the washerman.
0: ఆ చాకలి తిరిగి దీనిని మళ్ళం తీసుకుని వచ్చాడు.
1: He will wash it and bring it back.
0: మనం ఏమంటున్నాం?
1: What do we say?
0: చాకలి దీనిని తెల్లగా చేసుకుని వచ్చాడు అనుకుంటున్నాం.
1: We say that washerman brought it white and bright.
0: దీన్ని తెలుపు చేసేటువంటి ఒక శక్తి వాణి ఎందు లేదు, వాడి ముఖం వాడికి ఏం చేస్తాడు దీన్ని తెలుపు.
1: Washerman is not that capable as to make it white and bright.
0: Telupu deeni swabhavame.
1: That whiteness is his
0: swarupame.
1: His original form.
0: Unna malinyanni teeskoni vachesadu.
1: He removed only the dirt.
0: Adhe vidhangane.
1: Likewise.
0: Mana manasu pavitramainatvanti oka shuddhamainatvanti oka telupu vantidi.
1: So our mind is pure and highly sacred.
0: Prakramainatvanti vishayavasam cheta deenini malinyam chesukuntunnamu.
1: It is dirty because of worldly sensual.
0: Daiva chintana aneetvanti oka deeniki raatiki vesukoni kottinappudu idi malinam veedipothundi.
1: If you just beat it against the stone of the thought of the Lord, the dirt is gone.
0: Adi ye sreddha.
1: That is steadfastness.
0: Ah, vidhamainatvanti sreddhanu vishwasanni manam penchukovali.
1: That kind of sincerity and faith we have to develop.
0: Sreddha vishwasam rendu undinappudu సాధించలేనటువంటిది ఉండదు లోకం.
1: విత్ ది సిన్సిరిటీ అండ్ ఫెయిత్ నథింగ్
0: దేనినైనా సాధించవచ్చు.
1: బియాండ్ యు యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: చంద్రమండలమైనా చేరవచ్చును.
1: యు కెన్ గో టు ది
0: నక్షత్ర మండలమైనా చేరవచ్చును.
1: రీచ్
0: సూర్యమండలాన్ని కూడాను చేరవచ్చు.
1: యు కెన్ గో టు ది సన్ ఈవెన్.
0: ఏమిటి ఆ సూర్యమండలం?
1: వాట్ ఇస్ దట్
0: సన్? ఎక్కడో ఉంటుంది ఈ యొక్క హైడ్రోజన్ అంతా అందించి లోకంలో అనేక రకమైనటువంటి ఉపకారం చేసి ఆ సూర్యుడు కాదు.
1: ఇస్ నాట్ ద సన్ హూ సప్లైస్ హైడ్రోజన్ అండ్ మెయింటైన్స్ దిస్ వరల్డ్.
0: సో జాత చక్షో సూర్యో అజాయత. సూర్యుడు అంటే ఎవరు?
1: హూ ఇస్ దిస్ సన్?
0: మన దృష్టియే సూర్యుడు.
1: అవర్ విజన్ ఇస్ సన్.
0: కనుక ఈ దృష్టిని మనము చక్కగా మనం చేరవచ్చు.
1: సో యూ కెన్ సడన్లీ రీచ్ దట్.
0: అది ఏ పవిత్రమైనటువంటి దృష్టి.
1: దట్ ఈస్ దిస్ ప్రాపర్ విజన్.
0: దీన్ని భగవంతుడు ఒక చక్రంగా భావించాడు అనుకుంటున్నాము.
1: గాడ్ వి థింక్ హి హస్ టేకెన్
0: సుదర్శనము అని పేరు పెట్టాడు.
1: ఇట్స్ కాల్డ్ సుదర్శన.
0: సుదర్శనము.
1: సుదర్శనము
0: అనగా మంచి దర్శనము.
1: మీనింగ్ ఏ వెరీ గుడ్ దర్శన్.
0: మకరిని అనేక రకములుగా హింసిస్తూ ఉంటుంటే మకర చేత చిక్కబడినటువంటి ఒక గజము ప్రార్థిస్తుంది నారాయణ్ని.
1: ఎలిఫెంట్ విచ్ ఇస్ కాట్ బై ద క్రోకడైల్ స్టార్టెడ్ ప్రేయింగ్ టు నారాయణ్.
0: తప్పెను మూర్చ వచ్చే తనుండసన్ శ్రమంబయ్యను రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్నాడు.
1: ఓ గాడ్ సేవ్ మీ, ఐఎమ్ లాస్ట్, ఐఎమ్ టైర్డ్, ఐ స్ట్రగుల్ హార్డ్, ఓ గాడ్ కమ్ అండ్ ప్రొటెక్ట్ మీ.
0: హృదయపూర్వకంగా ప్రార్థించాడు గజరాజు.
1: This elephant prayed wholeheartedly.
0: Gajaraj ante evaru?
1: Who is this elephant?
0: Evaru gajamu?
1: Who is this elephant here?
0: Oka yeluk kaadu.
1: It's not
0: oka mrugam kaadu.
1: It's not an animal.
0: Madame gajamu.
1: You are the elephant.
0: Mana madame mana gajamu.
1: And that ego is
0: ye madagajamu.
1: That's madagaja.
0: Ee madagajam anetundi aa shaktini kolipoyi daivam vaipana drushti maralchindi.
1: As it lost all its ego, it started praying.
0: Appude daivam drushti తాను పైన పడింది. అనగా ఏమిటి? సుదర్శనం పంపించాడంటే చక్రం కాదు, సుదర్శనము. భగవంతుడు అటువైపును చూచాడు అంతే. చూపే ఒక చక్రంగా మారిపోయింది.
1: When we say God has sent సుదర్శన, it's not the wheel in the ordinary sense, it's a divine look.
0: సూర్యుని యొక్క తేజస్సు మన యొక్క నేత్ర స్వరూపము.
1: Therefore it is the power of the sun present in our eye.
0: ఈ ప్రకాశము నేత్రములో లేదు.
1: That light is not in the eye.
0: Chakka teeskondi, chakkaga artham avutundi.
1: You understand clearly.
0: Ee netramlo kuda nu rendu cheyinayi.
1: There are two there.
0: Antar bahichcha sarvavyapya narayana sidha pillavadu cheppadu.
1: The boy also said same.
0: Lopala velupala rendinti yokka prakashame mana yokka drushti.
1: The light is there inside and outside, that is the vision.
0: Chudu suryudu chakkaga prakashistunnadu.
1: The sun is shining well.
0: Kaani prakashincheyatvanti suryuni yokka deen lopala kannulu musko emi kanipinchadu.
1: Though there is sunlight, close your eyes, you don't see anything.
0: సూర్యప్రకాశంలో కన్నులు మూసుకుంటే సూర్యుడు కనిపించాలి కదా, కనిపించడే.
1: When you close your eyes, you don't see the sun there.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: నీ యందున్నటువంటి సూర్యుడు కూడా ఆ సూర్యునితో ఏకం కావాలి.
1: Because the sun in you must be one with the sun outside.
0: లేకపోతే ఇది ఏకత్వం కాదు.
1: Or else it can't be unity, one.
0: కానీ చీకటి రూమ్ లో పోయి కూర్చొని కన్నులు తెరిచి చూడు.
1: But you sit in the dark room and open your eyes.
0: పదార్థాలు ఏమీ కనిపించవు.
1: You don't see any object.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఆ చీకటి రూమ్ లో సూర్యరశ్మి లేదు.
1: Because there in the dark room there is no sunlight.
0: ఈ సూర్యరశ్మిలో కన్ను దృష్టి లేదు.
1: And here in sunlight there is no light within you.
0: కన్ను దృష్టిని ఈ యొక్క సూర్యుని వెలుగు రెండు చేరినప్పుడే పదార్థాన్ని మనం చూడగలుగుతున్నాం.
1: Therefore the light of your eye and the light of the sun should be one.
0: కన్ను తెరవాలి, సూర్యుని యొక్క కాంతి ఉండాలి.
1: The sunlight is necessary and the light in you is needed.
0: సూర్యలైట్ మనకి అక్కర్లేదు నా కన్నుతో చూడవచ్చు అనుకుంటే చీకటి రూమ్ లో పోయి కన్ను తెరుచుకో, ఏ పదార్థము కనిపించదు.
1: If you say sunlight is not necessary, my eye is enough, go to the dark room, you can't see.
0: రెండింటి యొక్క ఏకత్వం కావాలి.

0: బహిర్ సూర్య అంతర్ సూర్య రెండింటి యొక్క సూర్యతత్వం ఏకమైనప్పుడే ఇది పవిత్రమైనటువంటి బుద్ధిగా రూపొందుతుంది.
1: దేర్ఫోర్ ఔటర్ సన్ అండ్ ఇన్నర్ సన్ మస్ట్ బి వన్ సో హస్ టు సీ వెల్.
0: కలుకనే ధియో యోనో ప్రచోదయాత్.
1: ధియో యోనః ప్రచోదయాత్.
0: ఈ పవిత్రమైనటువంటి బుద్ధి యొక్క ప్రకాశం చేతనే ఈ యొక్క నేత్రములైనటువంటి సూర్యుడు వెలుగుతూ ఉంటుండాలి.
1: ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ద బ్రిలియన్స్ ఆఫ్ ది సేక్రెడ్ ఇంటెలెక్ట్ ఆల్ లింబ్స్ యాక్ట్.
0: కనుక దృష్టి అనేది మన కన్నుల్లో లేదు.
1: సో ద విజన్ ఇస్ నాట్ ఇన్ అవర్ ఐ.
0: శ్రవణం అనేటువంటి మన చెవుల్లో లేదు.
1: లిసనింగ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది
0: వాక్ అనేటువంటి మన నాలుక పైన లేదు.
1: ద టాక్ ఇస్ నాట్ ఆన్ ద టంగ్.
0: అన్నింటికి వెనుక వైపున ఒక విధమైనటువంటి దివ్య శక్తి ఆధారంగా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఎస్ ద బేసిస్ ఫర్
0: ఒక మనిషి మరణించాడు.
1: ఎ పర్సన్ డైడ్.
0: కానీ మరణించిన దేహములో కన్నులు ఉన్నాయి.
1: బట్ ద డెడ్ బాడీ హస్ ఐస్.
0: కానీ చూడగలుగుతున్నాడా?
1: బట్ కెన్ ఇట్ సీ?
0: మరణించిన వాడికి చెవులు కూడా ఉంటున్నాయి.
1: డెడ్ బాడీ హాస్ ఇయర్స్.
0: కానీ వినగలుగుతున్నాడా?
1: కెన్ హి హియర్?
0: లేదు. కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయి కానీ లోపల ఉండినటువంటి వైబ్రేషన్ అదే దివ్య శక్తి. ఆ దివ్య శక్తి లేకుండా పోయింది.
1: The dead body has all the senses, but there is no divine power vibration. Therefore, he is not able
0: to see. No, ears
1: are there, can't hear.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: ఆ మనసు యొక్క తత్వం మాలిన్యమైపోయింది.
1: Because the nature of the mind vibrations is changed totally.
0: కనుకనే ఒకానొక సమయం లోపల సూరదాసు దగ్గరికి కృష్ణుడు వచ్చి, సూరదాసు నీవు నన్ను చూడాలని ఇష్టం ఉందా?
1: At one time Krishna came to Suradas and said, Suradas, would you like to see me?
0: నీ నేత్రాన్ని నేను అనుగ్రహిస్తాను, నీ దృష్టిని.
1: I'll give you sight.
0: అప్పుడు చెప్పాడు సూరదాసు.
1: Then Suradas said,
0: స్వామి, కన్నులు ఉన్న వారందరూ నిన్ను చూడగలుగుతున్నారా?
1: People have eyes, but are they able to see you?
0: కన్నులుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేరరైరి.
1: Though they have eyes, they are blind and they cannot see your auspicious divine
0: form.

0: They have ears, but they remain deaf and they cannot listen to your melodious music. What for are the ears? కానీ నీ మురళీ గానాన్ని వినగలుగుతున్నారా? బట్ ఆర్ దే ఏబుల్ టు హియర్ యువర్ మ్యూజిక్? కన్నులు ఉంటున్నాయి, కేవలం పత్తికాయల వలె ఉంటున్నాయి. దే ఆర్ లైక్ దట్ ఆఫ్ ది కాటన్ బాల్. కానీ అందరూ నిన్ను చూడగలుగుతున్నారా? ఆర్ దే ఏబుల్ టు సీ యు? నిన్ను చూడగలిగేటువంటి కన్నులు కావాలి. ఐ వాంట్ ది ఐస్ దట్ వుడ్ బి ఏబుల్ టు సీ. నీ వేణునాదమును వినేటువంటి ఒక చెవులు కావాలి. ఐ నీడ్ ది ఇయర్స్ దట్ వుడ్ లిసన్ టు యువర్ మెలోడియస్ మ్యూజిక్. ఈ చచ్చుడు అనేది చర్మ చచ్చుడు నాకు అక్కర్లేదు. నాట్ ది ఫిజికల్ ఐ. అది ఏ నిజమైనటువంటి ఒక జ్ఞానము. That's the true wisdom. అది ఏ నిజమైనటువంటి వైరాగ్యము. That's the true renunciation. కనుక దివ్యమైనటువంటి భావాన్ని మనం పొందాలనుకుంటే మొట్టమొట బుద్ధి యొక్క తత్వాన్ని గుర్తించాలి. In order to have the divine feeling, we should know the nature of the intellect. బుద్ధి యందే సర్వము ఉంటుండాలి. Intellect has everything. కనుక ఇంటెలెక్ట్ ని ఉపయోగించద్దు. అది డివైన్ విజన్.
1: Divine will. Divine will.
0: Divine will.
1: Divine will.
0: అది ఏ సెల్ఫ్ విల్ అంటారు.
1: That's called self-will.
0: అంతే కాకుండా
1: not only that,
0: will power అనేటువంటి దాన్ని ఒక దైవత్వానికి మాత్రమే ఉంటుండాలి.
1: God only has this will power.
0: మరొకరికి లేదు.
1: No one has this will power.
0: అనేక మంది చెప్తుంటుంటారు.
1: Many say this.
0: నా యొక్క సెల్ఫ్ విల్.
1: My self-will, they say.
0: Self-will ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where is this self-will?
0: Self అంటే ఎవరు?
1: Who is self?
0: దైవమే.
1: God is self.
0: కలుగునే ఆ దైవం శక్తియే ఇది.
1: This is the divine power.
0: సర్వుల యందు దైవశక్తి ఉంటుండాలి.
1: This divine power is in everyone.
0: కానీ దైవశక్తిగా వారు విశ్వసించటం లేదు.
1: But they don't take it so.
0: తమ శక్తిగా భావిస్తున్నారు.
1: They take it their own power.
0: అది ఏ అజ్ఞానము.
1: That is ignorance.
0: అది ఏ మూర్ఖత్వము.
1: That's foolishness.
0: కాదు కాదు. సర్వశక్తుల యందు కూడాను దైవశక్తి ఒకటి ఇమిడి ఉంటుండాలి.
1: In all these powers behind there is divinity, the divine power.
0: కనుక అట్టి దివ్యశక్తిని మనము తెలుసుకోవాలనుకుంటే
1: to know that divine power,
0: ఆసక్తి,
1: ఇంట్రెస్ట్,
0: విశ్వాసము, అనగా దివ్యమైనటువంటి ఒక స్థిరత్వము,
1: ద స్టెబిలిటీ,
0: ఈ రెండింటినీ మొట్టమొదటి తీసుకోవాలి మనం.
1: దీస్ టూ వీ షుడ్ నెసెసరీ హ్యావ్ ఇన్ ద బిగినింగ్.
0: దైవం పైన ఒక విధమైనటువంటి ఒక ఆప్యాయత, ప్రేమ మనకు పెరగాలి.
1: వీ షుడ్ హ్యావ్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ ప్రేమ ఎట్లా ఉంటుండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: గాలికి ఆడినట్టుగా ఉంటుండకూడదు.
1: ఇట్స్ నాట్ లైక్ ద విండ్.
0: గడియారం పెండులం మాదిరి ఉంటుండకూడదు.
1: ఇట్స్ నాట్ లైక్ ద పెండులం దట్
0: ఆసిలేట్స్. ఇట్
1: షుడ్ బి స్టెడీ.
0: అప్పుడే ఆ విధమైనటువంటి ఒక అనుగ్రహానికి పాత్రలు కాగలరు.
1: దెన్ ఓన్లీ యు విల్ ఎర్న్ గాడ్స్ గ్రేస్.
0: కాన విద్యార్థులు తెలుసుకోవాల్సిన చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉంటున్నాయి.
1: దర్ మెనీ మెనీ సటిల్ థింగ్స్ దట్
0: చాలా మంది అనుకుంటారు.
1: మెనీ థింగ్
0: స్వామి చెప్పినవే చెప్తుంటాడు అనుకుంటారు.
1: Many say that Swami repeats many things.
0: Cheppinive cheppali mari.
1: That has to be done.
0: Enduku?
1: Why?
0: Meer nerchukune anta varaku cheppinive cheppali.
1: Until you learn, things have got to be repeated.
0: Dinnamu tinna kadupuki meer tinatam leda?
1: Don't you feed the same stomach every day?
0: Neen poddun tinnanu kada mari sayankalam enduku anukuntu?
1: I ate in the morning. Why
0: tinnanu kada ee poddu enduku anukokoddu?
1: I ate yesterday. Why?
0: Ledu endukanaga adi jeernichi pothundadi.
1: Because food you have partaken is digested. Kada
0: tinna kadupuki tintunnamu.
1: So you feed the same stomach.
0: Kadigina mokhanne kadugutunnamu.
1: You wash the same face.
0: Tinna vishayanni enduku tinakoddu tirigi?
1: Then why not this also?
0: Meer danini aacharanalo petti దాని యొక్క ఆనందాన్ని అనుభవిస్తే విన్న విషయం మీకు అక్కర్లేదు. పెట్టేంత వరకు నువ్వు చెప్పిందే చెప్పాలి.
1: Until you take to practice, things must be repeatedly told.
0: చాలా మంది చిన్న పిల్లలకి అంతా కూడాను ఏబీసీడీలు నేర్పిస్తుంటారు.
1: We make children learn the alphabets.
0: ఫస్ట్ స్టాండర్డ్ లోపల కొన్ని స్పెల్లింగ్ కూడా నేర్పిస్తుంటారు.
1: Then first standard we teach spelling.
0: ఒక మిల్క్ అని చెప్పాలంటే ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఆ స్పెల్లింగ్ ను అనేక పర్యాలను ఉచ్చరించాలి.
1: The spelling milk, MILK must be repeated often.
0: ఆ విధంగా ఉచ్చరించినప్పుడే ఆ మిల్క్ అనేటువంటి స్పెల్లింగ్ మనకు అర్థం.
1: When once we pronounce and repeat, you will know the spelling.
0: కనుకనే మీకు ఆ స్పెల్లింగ్ తెలిసేంత వరకు కూడాను, ఆ మీనింగ్ తెలిసేంత వరకును, ఆ ప్రొనౌన్సియేషన్ తెలిసేంత వరకును, ఆ సత్యం గుర్తించేంత వరకును ఈ స్పెల్లింగ్ నేను చెప్పే తీరాలి.
1: Therefore, until you know the spelling, the meaning and the pronunciation, things must be repeatedly told.
0: చెప్పినవి చెప్పినప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి.
1: Though things are repeated, they are never fresh. Know that the novelty, uniqueness.
0: Gayatri mantram enni paryayamlo cheppanu.
1: You repeat Gayatri mantram.
0: Kani oka paryayam cheppinatundi dani maroka paryayamu vyathasanga untadi.
1: But though thing is same stated again, there is difference.
0: Goppatanamu nichyanudanamainatundi yokka padamulu.
1: The divinity of Bhagavan is ever new, ever fresh, ever new.
0: ఎప్పటికి అప్పటికి నూతనంగా ఉంటుంటారు.
1: It is ever fresh.
0: కేవలం మాటలు మాత్రమే కాదు, నేను కూడా నిత్య నూతనంగా ఉంటాను.
1: Not only Bhagavan's words, Bhagavan himself is ever new.
2: దైవత్వము నిత్య నూతనమే దైవత్వము.
1: That which is ever new is divinity.
2: మీరు కూడాను ఆ యొక్క దైవత్వంగా ఉండేవారు. మీరు నిత్య నూతనంగా ఉండాలి.
1: You should also be like that.
2: పాతవి రోతవి మీరు హృదయంలో చేర్చుకోకూడదు.
1: You should not have old and rotten things in your heart.
2: ఎప్పుడు కూడాను ఆనందంతో నిలచాలి.
1: Be happy all the time.
2: అది దైవత్వంతో ఉండినందుకు ఆ యొక్క సంకల్పంతో ఆ పదమును ఆ ఫలితమును కూడా మీరు పొందాలి.
1: Having been in the company of God, you should have these experiences.
2: Where is happiness?
1: Where is happiness?
2: Happiness is union with God.
1: Happiness is union with God.
2: Union.
1: Union.
2: చేరినప్పుడే మీకు ఆ హ్యాపీ వస్తుంది.
1: Unless you unite, you cannot.
2: నిజంగా దైవత్వం చింతనే లేకుండా ఉండినటువంటి వాళ్ళ ముఖాలు చూడండి.
1: You see the faces of those
2: దైవ చింతన లేనిటువంటి ఏదో ఆర్టిఫిషియల్ గా సినిమాలో నవ్వినట్టు నవ్వొచ్చునే కానీ వాళ్ళ ముఖమంతా క్యాస్టాయిల్ ఫేస్ గా ఉంటుంటాయి.
1: The faces of those people that don't think of God will be castor oil faces.
2: దైవ అనుగ్రహానికి పాత్రమైనటువంటి వారి ఫేస్ చక్కగా కళకళలాడుతుంటాది, కిలకిల నవ్వుతుంటాది.
1: On the other hand, you watch the faces of those, the recipients of God's grace, smiles, all smiles.
2: ఆ దైవత్వంతో తిన ముఖములో చాలా దైవ కళకు ఉట్టి పడిపోతుంటాయి.
1: Therefore you find the divine brilliance on the face.
2: అది ఏ దైవత్వానికి సరైనటువంటి గుర్తు.
1: That is the true sign of the divinity.
2: ఆ అంశం దానిపైన పడింది.
1: And the spark has
2: ఆ కిరణం దానిపైన పడింది.
1: There it received the spark.
2: కలుపుని ప్రకాశిస్తూ ఉంటాయి.
1: And therefore it shines.
2: కాన దైవం యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలంటే శ్రద్ధ విశ్వాసం కావాలి.
1: To deserve God's grace, sincerity and faith are essential.
2: ఈ విశ్వాసం అనేటువంటిది నేను చెప్పాను. విశ్వాసం అనేటువంటిది క్రింద బేస్ ఒక లాడర్ కు.
1: For a ladder, faith is present at the bottom as the base.
2: Paina prema.
1: On the top is love.
2: Paina kinda rendu aadharam lekapothe aa ladder ni manam ekkalemu.
1: The ladder cannot stand with the faith here and love on the top. You
2: Kanka,
1: cannot climb.
2: Motta motta vishwasamu prema ee rendu unte manam deninaina sadhinchavachu.
1: With faith and love you can achieve, accomplish anything.
2: Ekkadikanna vellu.
1: Go anywhere.
2: Adavulu endundu.
1: Go to the forest.
2: Aakashamulo nundu. Pattanamulo nundu.
1: City.
2: Palle nundu.
1: Village.
2: Gutta meeda nundu.
1: Nattetabadi
2: undu.
1: Or in the deep sea.
2: Ekkadundina kaani nee ventane jantane intane kantane kuda untunnadu.
1: You may be anywhere. God is with you, in you, around you, above you, below you, everywhere.
2: కనుక అట్టి దివ్యమైన భావాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ద డివైన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్.
2: భజన దినా సుఖ శాంతి నై.

భవ్య భావాలు కూడిన భారతీయ దివ్య తత్వం దివ్య సంస్కృతి తత్వంబు తెలిసి కొనగా భారతీయుల యత్నింప నేరరైరి ఇంతకంటెను ధ

0: ಇಂಡಿಯನ್ ಭಾರತೀಯ ಆರ್ ನಾಟ್ ಮೇಕಿಂಗ್ ಎನ್ ಎಫರ್ಟ್ ಟು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ದ ಸೇಕ್ರೆಡ್ ಕಲ್ಚರ್ ಆಫ್ ಭಾರತ್ ವಿಚ್ ಇಸ್ ಫುಲ್ ಆಫ್ ಡಿವಿನಿಟಿ ಅಂಡ್ ದಿ ಹೈಯೆಸ್ಟ್ ಮೋಸ್ಟ್ ಎಲಿವೇಟೆಡ್ ಫೀಲಿಂಗ್ಸ್ ಅಂಡ್ ಥಾಟ್ಸ್ ವಾಟ್ ಗ್ರೇಟ್ ಬ್ಯಾಡ್ ಲಕ್ ಅಂಡ್ ಅನ್ಫಾರ್ಚುನೇಟ್ ಥಿಂಗ್ ಕ್ಯಾನ್ ಹ್ಯಾಪನ್ ದ್ಯಾನ್ ಭಾರತೀಯರ್ ದೆಮ್ಸೆಲ್ಸ್ ನಾಟ್ ಟ್ರೈಯಿಂಗ್ ಟು ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ದೇರ್ ಓನ್ ಕಲ್ಚರ್ ವಿಚ್ ಇಸ್ ಸೋ ಸೇಕ್ರೆಡ್
1: ಜೀವ್ಯಾಕ್ ಸತ್ಸರು ಪುಲಾರ
0: ಎಂಬಾಡಿಮೆಂಟ್ಸ್ ಆಫ್ ಡಿವೈಡ್ ಆತ್ಮ
1: ಭಾರತೀಯರು ಸ್ವತಂತ್ರವನ್ನು ಪೊಂದಗಲಿಗಿರಿ ಕಾಣಿ ಐಕ್ಯತೆಯನ್ನು ಸಾಧಿಸಲೇಕಪೋತುನ್ನಾರು
0: ಭಾರತೀಯ ಹ್ಯಾವ್ ನಾಟ್ ಬೀನ್ ಏಬಲ್ ಟು ಅಟೈನ್ ಅಂಡ್ ಅಚೀವ್ ಯೂನಿಟಿ
1: ಐಕ್ಯತೆಯಲ್ಲಿ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಕರೆಂಟು ಲೇನಿ ವೈರು ವಂಟಿದೆ
0: ಇಂಡಿಪೆಂಡೆನ್ಸ್ ವಿಚ್ ಇಸ್ ನಾಟ್ ಸಪೋರ್ಟೆಡ್ ಬೈ ಯೂನಿಟಿ ಈಸ್ ಲೈಕ್ ಎ ವೈರ್ ವಿಚ್ ಡಸ್ ನಾಟ್ ಹ್ಯಾವ್ ಕರೆಂಟ್
1: ಭಾರತೀಯರದಿ ಪವಿತ್ರವೇನ ಸನಾತನ ಧರ್ಮವು
0: ದಿ ಕಲ್ಚರ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಈಸ್ ಬೇಸ್ಡ್ ಅಪಾನ್ ಸೇಕ್ರೆಡ್ ಈಕ್ವಾಲಿಟಿ
1: ಇದು ಉತ್ಕೃಷ್ಟಮೈನಟುವಂಟಿದೆ ಸೌಜನ್ಯಮೈನಟುವಂಟಿದೆ ಸೌಶೀಲ್ಯಂತೋ ಕೂಡಿನಟುವಂಟಿದೆ
0: ದಿಸ್ ಇಸ್ ಫುಲ್ ಆಫ್ ಸೇಕ್ರೆಡ್ನೆಸ್ ಡಿವಿನಿಟಿ ಅಂಡ್ ಕ್ಯಾರೆಕ್ಟರ್
1: ಅವತಾರ ಮೂಲಕವು ಇದು ಆಟಪಟ್ಟು
0: ದಿಸ್ ಈಸ್ ದಿ ವೆರಿ ಬೇಸಿಸ್ ಆಫ್ ದಿ ಡಿಸೆಂಡೆಂಟ್ಸ್ ಆಫ್ ಅವತಾರಸ್
1: ಋಷಿಲು ಮುನುಲು ಯೋಗುಲು ವೀರುಲು ಧೀರುಲು ಸೂರ್ಯನು ಅತಿವ್ರತ ಮತಲ್ಲೂ ಕೂಡ ಇದು ಪುಟ್ಟಿನಿಲ್ಲು
0: ಭಾರತ್ ಈಸ್ ದ ಬರ್ತ್ ಪ್ಲೇಸ್ ಆಫ್ ದ ನಾಟ್ ಮೇರ್ಲಿ ಅವತಾರ್ ಋಷೀಸ್ ಮುನೀಸ್ ಸೇಕ್ರೆಡ್ ಪೀಪಲ್ ಅಂಡ್ ಗ್ರೇಟ್ ಚೇಸ್ಟ್ ವಿಮೆನ್
1: ಮಬ್ಬುಲು ಕಪ್ಪಿನ ಸೂರ್ಯುಡು ಕೊಂತಕಾಲಂ ಕನಿಪಿಸಕಪೋವಚ್ಚುನು కానీ సూర్యుడే ఇంటకు వీలు కాదు అదే విధముగానే కొన్ని సాంప్రదాయములు కొన్ని ఆధునిక పద్ధతులు అనేటువంటి మేఘములు అడ్డగించడం చేతనే భారతీయ సంస్కృతి కొంత మరుగైనది కాని ఇది దీనికి ఏనాటికి నాశం లేదు
0: జస్ట్ యాజ్ సన్ మే నాట్ బి సీన్ వెన్ హీస్ కవర్డ్ బై ది క్లౌడ్స్ ఫర్ ఎ షార్ట్ వైల్ అండ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ విచ్ సన్ ఎమర్జెస్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్స్ అండ్ షైన్ So also, Bharatiya culture for some time might have been covered by dark clouds, but it can never be
1: destroyed.
0: Even today you can come across such great souls and great human beings.
1: Itti mahapurushulu avatarinchinatundi yugame ledu Bharat deshamunandu.
0: In the history of Bharat, there is no time when such great people are not born.
1: Videshiyulu Bharati desham paina sahasra netramulato కళ్ళు పెట్టి చూస్తున్నారు
0: ఫారినర్స్ ఆర్ వాచింగ్ భారత్ విత్ ఆల్ కాన్సన్ట్రేషన్ విత్ 1000 ఐస్
1: కేవలము భారతీయుల యొక్క సిద్ధాంతమే కాక ఆధ్యాత్మిక తత్వం పైన అనేక విధములైన ఆశలు కల్పించుకుని విదేశీయులు దీనిని ఆశ్రయిస్తూ వస్తున్నారు
0: ఫారినర్స్ ఆర్ ఎంటర్టైనింగ్ గ్రేట్ హోప్ అబౌట్ ది స్పిరిచువాలిటీ అండ్ ది కల్చరల్ కంటెంట్ ఆఫ్ భారత్ అండ్ దే ఆర్ అప్రోచింగ్ విత్ రెవరెన్స్
1: కానీ భారతీయుల వారసత్వమైనటువంటి ఈ సంస్కృతిని భారతీయులే తొలగించుకున్నందుకు ప్రయత్నిస్తున్నారు
0: బట్ అన్ఫార్చునేట్లీ భారతీయ జనరల్స్ ఆర్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ అప్ సచ్ సేక్రెడ్ కల్చర్ విచ్ ఈస్ దేర్ బర్త్ రైట్ అండ్
1: యొక్క వైచిత్ర్యం
0: దిస్ ఈస్ రాదర్ సర్ప్రైజింగ్
1: నిజముగా భారతీయ సంస్కృతిని ఇట్టిది అట్టిదని వర్ణించడం ఎవరి తరము కాదు
0: నో వన్ కెన్ పాసిబిలీ డిస్క్రైబ్ ది నేచర్ అండ్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ కల్చర్
1: కనుక ఈనాడు భారతీయులు లౌకికమైన భోగ భాగ్యములను ఆశించి దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి మన సంస్కృతిని విస్మరిస్తూ ఉన్నారు
0: భారతీయ టుడే టెంప్టెడ్ బై ద మెటీరియల్ కంఫర్ట్స్ అండ్ లగ్జురీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ గివింగ్ అప్ సేక్రెడ్ కల్చర్ విచ్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు కంపేర్ విత్
1: క్షణభంగురమైన ఈ భౌతిక సంపదలు అవసరమే కానీ భౌతిక సంపదలతో పాటు ఆధ్యాత్మిక సంపదని కూడా మనము అభివృద్ది గావించుకున్నప్పుడే తిరిగి మనం ఇతర దేశాలకు కొంచెం ఆదేశం అందించేటువంటి అధికారులమవుతాం
0: నో డౌట్ వరల్డ్లీ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ మే బి నెససరీ బట్ అలాంగ్ విత్ వరల్డ్లీ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ స్పిరిచువల్ వెల్త్ హ్యావ్ టు బి అక్వైర్డ్ దెన్ ఓన్లీ ఇట్ బికమ్స్ ఎ ఫుల్ లైఫ్ అండ్ వి కెన్ హోల్డ్ అన్ ఎగ్జాంపుల్
1: ఈనాడు భారతీయ సంస్కృతిని ప్రభుత్వం కూడా విస్మరించి దానికి విరుద్ధమైనటువంటి మార్గములను అవలంబిస్తూ వస్తున్నారు
0: అన్ఫార్చునేట్లీ ఈవెన్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఎ గో బై ఫర్ భారతీయ కల్చర్ టుడే
1: వీరి యొక్క భాషలను వీరి యొక్క ఆదేశాలను గంభీరంగా ఉండవచ్చును, కానీ వీరి దృష్టి అంతే కూడాను పాశ్చాత్య నాగరికత పైననే అభిరుచి కలుగుతూ ఉంటున్నది.
0: దేర్ టాక్ అండ్ దేర్ ప్రొక్లమేషన్స్ మే బి గ్రాండ్ బట్ దే ఆర్ ఓరియంటెడ్ టువర్డ్స్ వెస్ట్రన్ కల్చర్ అండ్ వెస్ట్రన్ ఐడియాస్.
1: భారతీయులు కూడాను ఈ యొక్క పాశ్చాత్య నాగరికతను కొంచెం దృష్టి అభివృద్ధిపరిచి లక్ష్యమంతేకును దాని అందే అనిస్తూ ఉన్నారు.
0: భారతీయాస్ ఆల్సో ఆర్ గివింగ్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అండ్ టర్నింగ్ టువర్డ్స్ వెస్ట్రన్ సివిలైజేషన్ అండ్ వేస్ ఆఫ్ లైఫ్.
1: గొప్ప దురదృష్టము.
0: దిస్ ఈజ్ గ్రేట్ మిస్ ఫార్చ్యూన్.
1: మిన్నడి కాంతితో మేలు పర్వతముండ వెండి బంగారు కై వెతకనేల.
0: వెన్ యూఆర్ హ్యావింగ్ ఎ గోల్డ్ మౌంటర్ ఆఫ్ గోల్డ్ ఇట్ సెల్ఫ్ వై డూ యూ గోయింగ్ సర్చ్?
1: గోమిన ఫలమిచ్చు కామధే గోమిన ఫలమిచ్చు కల్పవృక్షం ఉండ పెరట పుష్పమునకై ప్రీతి ఏల.
0: When you are having a wish-fulfilling tree right very near you, why should you go in for such of fruits and flowers elsewhere?
1: Adigina palichu kamahenu yunda dhanamichi aavunu konaganeela.
0: When you are having kamadenu itself which can give you the nectarine milk, why should you pay for and buy the milk?
1: Enna bharate tanna bharatani భారతమందు లేనటువంటిది మరి ఏ దేశమునందు కూడా కనిపించదు.
0: దేర్ ఇస్ ఎ గ్రేట్ డిక్లరేషన్ దట్ వాట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ భారత్ డజంట్ ఎగ్జిస్ట్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్.
1: ఇట్టి సర్వ కళ్యాణములతో సర్వ గుణములతో సర్వశక్తులతో ఇమిడి ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని విస్మరించి కేవలము ఈ భారతదేశాన్ని తూలనాడటము, భారతదేశాన్ని ఆశాశ్వత మార్చుకోవటము, భారతీయ సంస్కృతిని విస్మరించి కొంతవరకు దీన్ని విమర్శించడానికి ప్రయత్నించడము ఇది భారతీయుల యొక్క దురదృష్టము.
0: It would be a great misfortune and bad luck for Bharatiyas if they criticize Bharatiya culture which is full of spiritual wealth and all ideals and start imitating the other cultures and other civilizations.
1: Nijamuga Bharatiyulu yokka mahabhagyam anaitundi inta antane cheppataku veelu kaadu.
0: It is impossible to describe what great good fortune is that of Bharatiyas.
1: దానిని అనుభవించడానికి యోగ్యత కూడాను అత్యవసరము.
0: ఇట్ ఈస్ నెససరీ టు హ్యావ్ సమ్ క్వాలిఫికేషన్ టు రియలీ ఎంజాయ్ దట్.
1: పాండిత్యం ఉండవచ్చును,
0: స్కాలర్షిప్ మే బి దేర్.
1: విద్యావంతుడు కావచ్చును,
0: దేర్ మే బి పీపుల్ హు ఆర్ ఎడ్యుకేటెడ్.
1: శక్తివంతుడుగా ఉండవచ్చును,
0: దేర్ మే బి ఫిజికల్ పవర్ అండ్.
1: కానీ ఎన్ని బలము నుండి కూడాను ఆధ్యాత్మిక బలమే లేనప్పుడు ఇది నిరుపయోగమే తోస్తుంది.
0: విత్ ఆల్ దీస్ పవర్స్ అండ్ స్ట్రెంగ్త్ ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ స్పిరిచువల్ పవర్ ఇట్ కమ్స్ టు ఎ నాట్.
1: వేద శాస్త్రములు వివరించి బుధులు చేయి చెప్పించవచ్చు, తా చదవచ్చు.
0: One may read scriptures and make great scholars repeat those scriptures.
1: Yajnayadikta pambulu adhikaru janu cheyinchavachu ta cheyavachu.
0: You may also get great sacrifices performed by people who are authorized for that and you may yourself do it.
1: Illalonagala teerthamulakegi punyamu sadinchavachu ta sadavachu.
0: You may go to various pilgrimages and may earn the merits of visiting
1: Ashtanga yoga vidyalanu aryulaku upadeshinchavachu ta cheyavachu.
0: You may also get Ashtanga Vidya taught and declared and you practice them also.
1: Kani dehendriyamulani katti manasu nilpi antakaranamu nilpi aatma tattvanu pondeyatundi evvariki sadhyam kaadu.
0: But it is not possible for everyone to just control the mind, turn the mind inward and enjoy atma continuously and eternally.
1: దాని తత్వమును గుర్తించినటువంటి వారికే భారతీయుల యొక్క మహాభాగ్యమును గుర్తించడానికి అధికారులు అవుతారు.
0: ఓన్లీ దోస్ పీపుల్ హూ హావ్ అండర్స్టాండ్ దట్ సీక్రెట్ కెన్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ది గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ భారతీయాస్.
1: భారతదేశీయులందరూ కూడా ఒక్క తల్లి బిడ్డలే.
0: ఆల్ ది భారతీయాస్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ వన్ మదర్.
1: దేశ భాషలు వేరు కావచ్చును,
0: ది లాంగ్వేజెస్ మే బి డిఫరెంట్.
1: దేశ భాషలు వేరు కావచ్చును,
0: ది అటైర్ అండ్ ది డ్రెస్ మే బి డిఫరెంట్.
1: కానీ అందరూ ఒక్క కుటుంబంలో సంబంధించినటువంటి వారే.
0: బట్ ఆల్ ఆఫ్ us బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ.
1: మనది భారతీయులందరికీ కూడా ఒక్క మానవ జాతి అని.
0: ది భారతీయ షుడ్ బిలీవ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఈ జాతికి ప్రభు ఒక్కడే.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ లార్డ్ అండ్ వన్ మాస్టర్ ఫర్ దిస్ కాస్ట్,
1: భగవంతుడు.
0: దట్ ఈస్ గాడ్.
1: అట్టి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాలంటే నీ పదవులు, నీ విద్య, నీ యుక్తి, నీ యొక్క యోగములు ఏమాత్రం కూడా పనికిరావు.
0: వితౌట్ అర్నింగ్ ది గ్రేస్ ఆఫ్ సచ్ మాస్టర్ హూ ఇస్ గాడ్, వాట్ ఎవర్ ఎల్స్ యూ అకాంప్లిష్ అండ్ అచీవ్ ఇట్ ఇస్ ఎ బిగ్.
1: ఒక్క ప్రేమకు మాత్రమే బద్ధుడవుతాడు.
0: హీ కెన్ బి బౌండ్ ఓన్లీ ఫర్ లవ్, బై లవ్.
1: కారణమేమనగా భగవంతునికి ప్రేమ స్వభావము.
0: The reason why God is bound by love is he is the very embodiment of love.
1: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రేమ ద్వారానే మనం పొందవలను, కానీ అన్య మార్గంలో అతను లభ్యం కాడు.
0: గాడ్ హూ ఇస్ ద ఫారమ్ అండ్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ కెన్ బి రీచ్డ్ ఓన్లీ త్రూ లవ్ అండ్ బై నథింగ్.
1: మానవుని యందు కూడాను ప్రేమ ఉన్నది.
0: దేర్ ఈస్ లవ్ ఈవెన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ఆ ప్రేమ చేతనే భగవత్ ప్రేమను సంపాదించి ప్రేమతత్వమునందు ప్రేమాత్మను కలిపి ప్రేమని మయుడుగా తాను జీవించాలి.
0: By making use of the love inherent in man, man should reach the love of God and fill himself with it, sanctify his life.
1: కేవలము ఉద్యోగముల చేతను వ్యాపారముల చేతను ధనమును మనం సంపాదించుకుంటాం.
0: బై అండర్టేకింగ్ వేరియస్ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్ వీ మే అర్న్ మనీ.
1: ఈ ధనం కూడాను అనిత్యమైనటువంటిది.
0: దిస్ మనీ ఈజ్ ట్రాన్సిటరీ టెంపరీ.
1: నిత్యమైన సత్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక ధనమును కూడాను మనం సంపాదించడానికి ప్రేమ ద్వారానే మనం పరమాత్మని ఆశ్రయించి పరమాత్మని అనుగ్రహాన్ని పొంది ఈ ప్రేమ ధనమును మనం సంపాదించుకోవాలి.
0: వీ హావ్ టు అప్రోచ్ గాడ్ టు అర్న్ స్పిరిచువల్ వెల్త్ త్రూ లవ్ అండ్ అర్న్ ఇట్ బై ప్లీజింగ్ హిమ్ బై గివింగ్ హిమ్ లవ్.
1: ప్రేమ ఒక దిక్సూచిక యంత్రం వంటిది.
0: లవ్ మే బి కంపేర్డ్ టు ఎ కాంపస్.
2: దిక్సూచిక కాంపస్
1: అయితే ఈ దిక్సూచిక యంత్రము ఎక్కడ పెట్టినప్పటికీ అది ఉత్తర దిశయందే తన యొక్క ముళ్ళు చూపుతుంది.
0: It always shows north or direction wherever you keep and whichever side you turn.
1: అదే విధంగానే పరమ భక్తుడైనటువంటి యొక్క మానవుని యొక్క దృష్టి ఏమి చేసినా ఏమి చూసినా ఏమి చెప్పినా ఏమి తలిచినా అది భగవంతుని వైపునే పనులుతుంది.
0: సిమిలర్లీ ఇఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ డివోటీ హీ షుడ్ వాట్ ఎవర్ హీ డస్ వాట్ ఎవర్ హీ థింగ్స్ వాట్ ఎవర్ హీ లుక్స్ టు ఇట్ టర్న్స్ టువర్డ్ గాడ్.
1: ప్రేమను మాత్రము మనము తనది పరది అనేటువంటి భేదము లేకుండా మనం పాటించాలి.
0: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ మైన్ అండ్ దైన్ వీ షుడ్ కల్టివేట్ సచ్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ లవ్ ఇన్ అస్.
1: ఈ పరమ భక్తి అనేటువంటిది కేవలము ఒక దీర్ఘమైనటువంటి ఒక సూటి అయినటువంటి కత్తి వంటిది.
0: దిస్ సేక్రెడ్ లవ్ మే బి కంపేర్డ్ టు ఎ షార్ప్ స్వోర్డ్.
1: దీనికి తన పర అనేటువంటి భేదము లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ లైక్ ది బిగినింగ్ అండ్ ఎండ్ ఫర్ దిస్ స్వోర్డ్.
1: అలాంటి దివ్యమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఈనాడు మనం అర్థం చేసుకోవడానికి జీవితాన్ని ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ యూటిలైజింగ్ అవర్ లైఫ్ టైమ్ ఫర్ అండర్స్టాండింగ్ సచ్ సేక్రెడ్ లవ్.
1: భగవంతుడు పరమ ప్రేమ స్వరూపుడు.
0: God is the very embodiment of supreme love.
1: ఆ ప్రేమను అర్థం చేసుకోవటం కూడాను కొంత ఒక శక్తి కావాలి.
0: ఈవెన్ టు అండర్స్టాండ్ సచ్ గ్రేట్ లవ్
1: దానికి అర్హత ఉండాలి.
0: వన్ షుడ్ హ్యావ్ ఎన్ అథారిటీ ఫర్ అండర్స్టాండింగ్ దాట్.
1: అప్పుడే ఈ యొక్క ప్రేమను సరి అయినటువంటి రీతిలో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
0: ఓన్లీ దెన్ హీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ గాడ్స్ లవ్ ప్రాపర్లీ.
1: కానీ తన భావములను పురస్కరించుకుని భగవంతుని యొక్క ప్రేమను కూడా తన భావములతో కూర్చుకున్నప్పుడు ఇది కేవలం ఒక విపరీతార్థంగా రూపొందుతుంది.
0: యూ వన్ ట్రైస్ టు అండర్స్టాండ్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ టెండెన్సీస్ హీ వుడ్ నెవర్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ లవ్ ఆఫ్ గాడ్ ప్రాపర్లీ.
1: దివ్యమైన ప్రేమతత్వము వ్యర్థమైనటువంటిది కాదు.
0: ది సేక్రెడ్ లవ్ కెన్ నెవర్ బి నెవర్ గో వేస్ట్.
1: ఈ ప్రేమనే అహంకారపరమైనప్పుడు వికృతమవుతుంది. ఇది ఆత్మపరమైనప్పుడు సుకృతమవుతుంది.
0: ఇఫ్ ది సేమ్ లవ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఈగో ఇట్ వుడ్ బి గోయింగ్ ఇన్ ఎ క్రూకెడ్ వే. ఇఫ్ ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఆత్మ ఇట్ విల్ బి ప్రాపర్.
1: కనుకనే ఆత్మభావమే ప్రతి ఒక మానవునికి అత్యవసరము.
0: ఎవ్రీ పర్సన్ దేర్ ఫోర్ షుడ్ డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ ఆత్మ.
1: ఈనాడు మనం చేసే సర్వ సాధనలు కూడా ఆత్మాన్వేషణ కోసమని భావిస్తున్నాము. అదే చాలా పొరపాటు.
0: Today, whatever efforts we are doing, we are thinking that it is for search of Atma, but it is a mistake.
1: Anveshana cheyavalasinatundi kaadu Atma.
0: Atma is not such which will have to be encountered.
1: Sarvatra unnadi adiye. Chesevaadu taane, cheyinchukunedi taane. Sarva prapancham kudano adi aa yokka Atma swaroopamai unnadi.
0: Atma is all pervasive. The doer is Atma. The person who is worshipped is Atma. Everything is Atma.
1: Anatma anetundi padartham marokati ledu jagatlo.
0: There is nothing like anatma which is not atma.
1: Atma drishti lenappude anatma anetundi bhavam yerpadutundadi.
0: If your vision is not associated with atma, then only you get the anatma bhava.
1: Kanuka mana drishtini marinchukotame kani marokati kaadu ee atma anveshana.
0: You have to correct your own vision. There is nothing else.
1: Drishti anaga kevalamu netramulato chuchekunte drishti kaadu.
0: When we say vision, it is not the vision of the physical eye.
1: నేత్రములు దేని ఆధారంతో చూస్తున్నామో అట్టి ఆధారాన్ని పురస్కరించుకుని విచారించడమే ఇది ఒక అంతర్దృష్టి.
0: ఫిజికల్ ఐస్ ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. దేర్ ఇస్ అ పవర్ బిహైండ్ దాట్ దాట్ హ్యాస్ టు బి అండర్స్టూడ్.
1: కనుక ఈ కన్నుల చేత చూసేటువంటి వాడెవరో అతన్ని చూడటానికి ప్రయత్నించాలి.
0: వీ హ్యావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ ద పర్సన్ హూ కెన్ బి సీన్ బై దిస్ ఐస్.
1: కేవలం ఈనాడు ప్రతి సాధనలు కూడా నువ్వు మానసికంగా చేస్తున్నాము.
0: All the spiritual exercises we are doing only with the help of the mind.
1: Samasta sadhana kudunu manase deeniki oka adhipatiga untundani.
0: Mind is the master of all the exercises undertaken by us.
1: Ee sadhanaku manasu adhipatiga undinanta varaku kudunu veedu gamyani ye matram kudunu artham chesukoledu cheraledu.
0: As long as mind is the master of all the exercises undertaken by the man, he would never be able to reach the goal.
1: Donga enaatikainanu tanu tanu pattinchukuntada?
0: Can a thief మేక్ ఎన్ ఎఫర్ట్ టు గెట్ కాట్ బై సమ్వన్ ఎల్స్.
1: మనసు ఒక దొంగ వంటిది.
0: మైండ్ మే బి కంపేర్డ్ టు ఎ థీఫ్.
1: ఆ దొంగను ఆశ్రయిస్తే తిరిగి తాను దొంగగా మార్చడానికి వీలవుతుందా?
0: ఇఫ్ యు టేక్ షెల్టర్ విత్ సచ్ ఎ థీఫ్ కెన్ యూ రీచ్ ది గోల్ ఆఫ్ లైఫ్?
1: కనుక మనసును మనం ఆశ్రయించకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ షెల్టర్ విత్ అండర్ మైండ్.
1: మరి ఏ విధంగా ఈ ఆత్మను దర్శించాలి?
0: దెన్ హౌ కెన్ ఐ గెట్ ఎ విజన్ ఆఫ్
1: మనసును మరిస్తే ఉన్నది ఆత్మనే.
0: ఇఫ్ యూ ఫర్గెట్ ద మైండ్ దెన్ వాట్ రిమైన్స్ ఇస్ ఓన్లీ ఆత్మ.
1: కనుక మనోని క్రమకాలం మనం చేయవలసినటువంటిది.
0: Therefore, it is not controlling of mind.
1: దృష్టిని మనము అభివృద్ధి పరచుకున్నప్పుడు మనసు సహజంగా దూరం అవుతుంది.
0: We have to develop a vision.
1: మనసు అదృశ్యమైపోతుంది.
0: A vision of atma, then mind disappears.
1: కీర్తి మహాభాగ్యమును పొందే నిమిత్తమై అనేక మంది ఉపదేశములు ఉపదేశములు అని ఆశిస్తూ ఉంటారు.
0: For getting this good fortune, many people go to preceptors for teaching. ఉపదేశ
1: ఉపదేశం అనగా ఏమిటి?
0: What do you mean by ఉపదేశ?
1: ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఇలాంటి ఒక్క పదములు మాత్రమే ఉచ్చరించినంత మాత్రం ఉపదేశం అవుతుందా?
0: బై మియర్లీ చాంటింగ్ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఆర్ వి గోయింగ్ టు అచీవ్ ఎనీథింగ్?
1: ఉపదేశం అనగా స్వస్థానములకు సమీపించటమే ఉపదేశము.
0: రియల్ మీనింగ్ ఆఫ్ ఉపదేశ ఈజ్ గోయింగ్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ ఫ్రమ్ వేర్ యూ హావ్ కమ్.
1: తన స్థానములకు సమీపంగా చేర్చటమే ఉపదేశము.
0: Going closer and nearer to the place from where you have originated.
1: కేవలం నామములు చేత ఉచ్చరించినంతా మాత్రం ఆ సమీపానికి మనం చేరలేము.
0: By merely repeating the name, you are not going to reach the goal.
1: ఇప్పుడు రామ కృష్ణ గోవింద నారాయణ అనేటువంటి నామములు ఉచ్చరిస్తున్నాము.
0: We may be repeating the name of Rama, Krishna, Govinda, Narayana.
1: ఇవన్నీ కూడా నువ్వు పెట్టిన పేర్లే కానీ పుట్టిన పేర్లు కావు.
0: All these names are created ones. They have been given. They are not naturally existing there itself.
1: కనుక మనము పెట్టిన పేర్లను మాత్రమే మనం ఆధారం చేసుకున్నప్పుడు పెట్టినవి ఏనాటికి నీ స్థిరమైనటువంటివి కాదు.
0: Anything that is created is not permanent. And such a name,
1: పుట్టినవి అంతకంటే స్థిరము కాదు.
0: The one which has taken its birth, it cannot be permanent either.
1: అన్నింటికంటే మొట్టమొదట పుట్టినటువంటిది నేను నేను నేను అనేటువంటిది.
0: The one which has taken its birth in the very first instance is I. This is ego.
1: కనుక మొట్టమొదట ఈ నేను అనేటువంటి సంకల్పాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు గుర్తించుకున్నవాడు అవుతాడు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ఐ, దెన్ వీల్ హావ్ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్.
1: ప్రణవము కూడాను నేను అనేటువంటి సంకల్పం పుట్టిన తర్వాతనే పుట్టినది కానీ ప్రణవం మొదటి శబ్దం కాదు.
0: Even pranava has taken its origin only after I have taken its origin.
1: అన్ని సంకల్పములకంటే మొట్టమొదట నేను అనేటువంటి సంకల్పం పుట్టిన తర్వాతనే నీవు అతను అనేటువంటి సంకల్పాలు మిగిలినటువంటి సంకల్పాలంతా కూడాను ఆవిర్భవిస్తున్నాయి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ దిస్ థాట్ ఆఫ్ ఐ వాజ్ బోర్న్, దెన్ ఓన్లీ ది క్వశ్చన్ ఆఫ్ యూ షీ దే ఆల్ ఆఫ్ దెమ్ హావ్ టేకన్ దర్ బర్త్.
1: కనుక తనంతాను మొదలు నేనెవరు నేనెవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
0: దేర్ ఫోర్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ బిహైండ్ హూ ఎమ్ ఐ.
1: నేను బ్రహ్మ నేను బ్రహ్మ అని నిర్ణయం చేసుకోవచ్చు.
0: You may come to the conclusion that I am Brahma, I am Brahma.
1: అయితే అక్కడ కూడాను నేను బ్రహ్మ, అక్కడ కూడాను ఒక నేను ఉన్నది కదా.
0: Even there, when you say I am Brahma, there is I and Brahma.
1: నేనెవరో తెలుసుకున్నప్పుడు బ్రహ్మ సహజంగా అర్థమవుతుంది.
0: If you can understand I, they, then you can understand who Brahma is.
1: ఈనాడు భౌతికమైన లౌకికమైనటువంటి సాధన ఎందే మన కాలమును వ్యర్థము గావించటము ఇది సరి అయినటువంటి సాధన కానేరదు.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ ఇన్ ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ మెంటల్ ఎక్సర్సైజ్.
1: సర్వత్రా ఉన్నది ఒక్క దైవతత్వమే.
0: వాట్ ఎగ్జిస్ట్ ఆల్ ఓవర్ ఈజ్ ఓన్లీ డివినిటీ.
1: లౌకికము ఆధ్యాత్మికమైనటువంటి రెండు లేవు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ వరల్డ్నెస్ అండ్ స్పిరిచువాలిటీ.
1: ఆధ్యాత్మిక యొక్క అంగమే ఈ లౌకికము.
0: Worldliness is only one limb of spirituality.
1: Adhijwala nundi erpadinatundi kadamule ee agni kadamulu.
0: All these things are like sparks from the fire of
1: ee jwalane daivamu.
0: This flame may be compared to God.
1: Adhijwala yokka kadamule ee jeevulu.
0: From this flame have emerged all these jeevis and as sparks of
1: agni ye gunamulu untunnamo aa jwalalu kuda ade gunamulu untunnadi kadamulaku.
0: Just as the sparks will have the same characteristics of the flame, we also have the same characteristics of God.
1: అంటే బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి అనేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ఇందులోనే మనం సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోవచ్చు.
0: We can understand the correct meaning of Brahma with Brahmaiv Bhavati on the basis of this.
1: తత్ త్వం అసి ఈ మహావాక్యాలు ఉంటున్నవి.
0: దేర్ ఇస్ అనదర్ గ్రేట్ వాక్య తత్
1: ఏది నీవుగా ఉన్నావు.
0: వాట్ ఆర్ యూ దే?
1: అది ఏదో నీవు అర్థం చేసుకుంటే కదా నేనుగా ఉన్నానని నీవు చెప్పడానికి అధికారం అవుతావు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ దట్ పర్టికులర్ థింగ్ ఈస్, దెన్ ఓన్లీ యూ కెన్ సే
1: ఉన్న విత్తనం ఉన్నది.
0: దెర్ ఇస్ ఎ సీడ్.
1: ఆ విత్తనం మొక్కగా ఏర్పడినది.
0: దట్ హాస్ బికమ్ ఎ సాప్లింగ్.
1: మొక్క వృక్షంగా మారింది.
0: దట్ హాస్ బికమ్ ఎ ట్రీ.
1: ఈ వృక్షంలో ఆకులు పువ్వులు ఫలములు ఏర్పడినాయి.
0: దేర్ ఆర్ లీవ్స్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఇన్ ద ట్రీ.
1: అయితే ఈ ఆకులు పుష్పములు ఫలములు ఈ యొక్క మొక్కలు కొమ్మలు రెమ్మలు అన్ని కూడాను తత్వం అసి ఆ బీజమే మేము అని చెప్తున్నాయి.
0: ఆల్ దీస్ లీవ్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ బ్రాంచెస్ అండ్ లీవ్స్ ఆఫ్ ది ట్రీ డిక్లార్ దట్ వీఆర్ ది సేమ్ యాజ్ ద సీడ్.
1: వృక్షము పుష్పము ఫలము కాయలు అన్ని కూడా ఏర్పడాలంటే ఏది ఆధారము? అదే ఒక బీజము.
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫార్ దీస్ బ్రాంచెస్ దీస్ లీవ్స్ దీస్ ట్రీ అండ్ ఆల్ ద
1: బీజము బీజముగా ఉండేంతవరకు వృక్షంగా మారడానికి వీలు కాదు.
0: As long as seed remains a seed, it cannot be called a tree.
1: Bijamu tana roopanni tyagam chesinappude adi oka mokkaga bari vrutshanga maarutundadi.
0: Only when it is prepared to give up its form, then it can become a sapling and a tree.
1: Kanu sarva dukkhamulaku sana anarthamulakudunu ee dehapranthiye moolakaranamu.
0: For all this sorrow and all this suffering, it is the
1: ee dehapranthi anekuntide oka bijam yokka brahma.
0: It is the body consciousness which
1: dani ende sarvamu untunnadi.
0: And in this may be compared to a seed.
1: అయితే దీనిని దేహంగా మనం భావించుకుని దేహప్రాంతిలోనే ఎంతకాలమైనా మనం మునిగినంత వరకు కూడాను ఈ ఆనందం అనేటువంటి ఫలాన్ని మనము అందుకోలేము.
0: So long as we delude ourselves that we are the body, we can never reach the goal of bliss.
1: దేహప్రాంతిని త్యాగం చేయాలి.
0: Give up the body consciousness.
1: జీవరుచ్ఛంగా అభివృద్ధి కావాలి.
0: Develop yourself into the tree.
1: జ్ఞానఫలంగా రూపొందాలి.
0: And then we will not reach the
1: అప్పుడే ఆనందమనే భాగ్యం మనకు లభ్యమవుతుంది.
0: Then only we can get bliss.
1: కనుక మనము న కర్మణ న ప్రజాధనేన త్యాగేనేకి అమృతత్వ మానసం అని కేవలం ధనం వల్ల కాని లేక సంపద వల్ల కాని ఇంకే విధమైనటువంటి త్యాగం వల్ల కాని కర్మల వల్ల కాని ఈ దైవత్వం అనేటువంటి అమృతత్వం మనకు ప్రాప్తించదు.
0: ద ఇమ్మోర్టాలిటీ ఆఫ్ డివినిటీ కెనాట్ బి అటైన్డ్ ఎయిదర్ బై మనీ బై యాక్షన్ బై ఎనీథింగ్ ఎల్స్ ఎక్సెప్టింగ్.
1: నేను సాధన చేస్తున్నాను, నేను పండితుడిగా ఉంటున్నాను, నేను మహావాక్యాలంతా అర్థం చేస్తున్నాను అనుకున్నంత వరకు కూడా వారు అజ్ఞానియే.
0: As long as a person thinks that I am a scholar, I am a learned person, I have achieved everything, he is ignorant.
1: Tanaku thanu pettukunna perle kaani marokati kaadu.
0: Whatever he thinks of himself is the name given to him by himself.
1: Thanu thanuga unnananante arthanni gurtinchinatuvanti vaade mahajnani.
0: He is the wisest person who recognizes who he really is.
1: అహంకారం ఉండినంత వరకు కూడాను ఆత్మ సందర్శనం చేయలేడు.
0: వన్ కెన్ నెవర్ గెట్ ది విజన్ ఆఫ్ ఆత్మ యాజ్ లాంగ్ యాజ్ వన్ హ్యాస్ ఈగో.
1: అహంకారం నిర్మూలంగా ఉంచి ఆచరించేటువంటి కర్మలే అకర్మలుగా మారుతాయి.
0: డిస్ట్రాయింగ్ ఈగో అండ్ పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ అలోన్ విల్ బికమ్ అకర్మస్.
1: కనుకనే పరమ పవిత్రమైనటువంటి యొక్క భక్తి తత్వాన్ని మనం అనుసరించాలి.
0: Therefore, we have to follow the sacred path of devotion.
1: ఈ ప్రేమతత్వం అనేటువంటిది ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు.
0: There cannot be an easier path than the path of devotion and love.
1: అందరినీ ప్రేమించాలి.
0: Love everyone.
1: ఈ ప్రేమలో ఉండేటువంటి మహాపటత్వమైన శక్తి అదే.
0: That is the great strength.
1: ఈ ప్రేమ చేతనే ఐకమత్యం చేరుతుంది.
0: Love can bring about
1: ఏకత్వం ప్రాప్తిస్తుంది.
0: There is possibility of
1: ఈ నాడు జగత్తులో కనిపించేటువంటి యొక్క భిన్నత్వం అన్ని కూడాను ఏకత్వం యొక్క అంశములే.
0: All this diversity which you see in the world is only a manifestation of that unity.
1: కనుక అన్ని భిన్నత్వములకు ఏకత్వమే మూలాధారము.
0: ది బేసిస్ ఆఫ్ ఆల్ దిస్ డైవర్సిటీ ఈజ్ ద యూనిటీ విచ్ ఈస్ అండర్లైన్.
1: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మనం గుర్తించినప్పుడు ఈ భవిష్యమైనటువంటి యొక్క దీంట్లో మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
0: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ దట్ రూట్ యూనిటీ దెన్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ వాట్ ఎవర్ విచ్ విల్ ఫేస్.
1: కనుక ఈనాడు భారతీయులు మున్ముందు సాధించవలసినటువంటిది ఏకత్వము, అదే ఐకమత్యము.
0: భారతీయ what they will have to achieve in the future is unity. That is the most
1: ఐకమత్యము లేక ఏ చిన్న కార్యమును కూడా మనం సులభంగా సాధించలేము.
0: Without unity we cannot achieve anything.
1: 78 కోట్ల ప్రజలంతా కూడాను భారతదేశంలో ఉంటుండి ఒకరికొకరు కించిత్తైన కూడా సంబంధ బాంధవ్యం లేకుండా జీవిస్తున్నారు.
0: There are 78 crores of people, but there doesn't seem to be mutuality and love between one another.
1: ఏ వ్యక్తి చూసినప్పటికీ నీ స్వార్థము స్వప్రయోజనము, స్వార్థము స్వప్రయోజనమే. ఇది నా మానవుని యొక్క ప్రధానమైన విలువ.
0: Whomsoever you see is full of selfishness and self-interest. Is it the basis for all ananda?
1: స్వార్థము స్వప్రయోజనము కులము మతము అనేటువంటి వర్గభేదములు పూర్తి ధ్వంసం చేయాలి.
0: We have to destroy any feeling of selfishness based upon caste, community, religion, etc.
1: ఎవరి ఏ కులము కాదు, మానవ కులం, మానవ జాతి.
0: Everyone belongs to the religion of humanity. There is nothing like different religion.
1: నేను బ్రాహ్మణుడు. నేను క్షత్రియుడను, నేను శూద్రుడను, నేను వైశ్యుడను అని అనుకోవటము ఈ దేహభ్రాంతి వల్ల కలిగినటువంటివి కదా.
0: We call ourselves as I am a Brahmin, I am a Kshatriya, I am a Vaishya based upon the physical body and attachment.
1: నేను ఎవరును, నేను వృద్ధులను, నేను స్త్రీని, నేను పురుషులను అనుకోవటం దేహభ్రాంతే కదా.
0: Similarly, I am a boy, I am a man, I am a woman. All these things are based upon the physical body. There are women and men here.
1: మీరు నేను పురుషుడును అని నీవు ఉచ్చరిస్తున్నావు.
0: యూ సే దట్ ఐఎమ్ ఎ మ్యాన్.
1: ఈ పురుషుడు అంటే ఇంటి లోపల ఉన్నటువంటి ఆధారం ఏమిటి? నీ దేహభ్రాంతి వల్లనే నీవు పురుషుడు అంటున్నావు.
0: ఓన్లీ బేస్డ్ అపాన్ యువర్ ఫిజికల్ బాడీ యూఆర్ కాలింగ్ యువర్ సెల్ఫ్ ఎ మ్యాన్.
1: వారు దేహాకారం చేతనే వారు స్త్రీలు అంటున్నారు.
0: దే ఆర్ ఆల్సో కాలింగ్ దెమ్సెల్ఫ్స్.
1: దేహాలతో అంటే కట్టుకునేవే కానీ సరైన సత్యములు కావు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ అసోసియేషన్ విత్ ద ఫిజికల్ బాడీ వీఆర్ కాలింగ్ అవర్ సెల్ఫ్స్ సో.
1: దేహభ్రాంతి ఉన్నటువంటి వానికి ఈ భేదభావం అంతా కూడాను అతన్ని అరికట్టుతున్నవి.
0: Only a person who is swayed by the physical bodies and
1: bhagavantuni varaprasadamainatundi panchabhutamulaku ekulam untundadi.
0: What caste do you ascribe to the five elements given by God?
1: Neeti ekulamu, nippu ekulamu.
0: What caste do you call for water? Air.
1: Gaali ekulamu, gagana ekulamu.
0: And similarly to the fire and to other elements.
1: Ivi andariki samaname kada.
0: They are all common for everyone.
1: Ilanti ekatvanni manam enduku bhavinchadu kodadu abhirudhi gavinchukokodadu.
0: Why should we not develop a feeling of unity based upon this kind of truth?
1: కనుక మన జీవితం అంతా ఇప్పుడు దేహభ్రాంతిలోనే దేహ ఆశలతోనే మనం అంకితం గావిస్తున్నాము.
0: We are wasting our entire life on the basis of physical body and body consciousness.
1: సేవములు ఎన్నైనా పెట్టుకోవచ్చు కానీ సమస్య స్వరూపమైనటువంటి దేశతత్వం లోపల మనం అందరూ కూడా అన్నతమ్ములము అక్క చెల్లెండ్రు సత్యభావాన్ని గుర్తించాలి.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ దేర్ మే బి డిఫరెన్సెస్ బట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ ఆల్ బ్రదర్స్ వీ బిలాంగ్ టు వన్ నేషన్.
1: ఇలాంటి ఏకభావం మనలో ఏర్పడవాలంటే మనం సేవల్లో పాల్గొనాలి.
0: ఇఫ్ వీ షుడ్ రియలీ డెవలప్ దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ అమంగ్ అస్ వీ షుడ్ అండర్టేక్
1: సర్వీస్. వచ్చింది కానీ ఇది ఎంతవరకు ఎందుకోసం వచ్చింది?
0: ఐ గాట్ ఎ బాడీ, వై హావ్ ఐ గాట్ ఇట్?
1: దీనిని చక్కగా విచారించాలి.
0: వీ షుడ్ ఎన్క్వైర్ క్లియర్లీ అండ్ ప్రాపర్లీ.
1: నిజంగా మనం యోచన చేస్తే దేహం ఒక విస్తరాకు వంటిది.
0: లైఫ్ మే బి బాడీ మే బి కంపేర్డ్ టు ఏ లీఫ్.
1: ఆ విస్తరాకు పైన రుచికరమైన పదార్థములు పెట్టుకుని మనం భుజించి ఆనందించి తదుపరి నిర్లక్ష్యంగా ఆ యొక్క విస్తరాకును పారవేస్తాం.
0: ఏ లీఫ్ ఈజ్ యూజ్ టు సర్వ్ డెలీషియస్ ఫుడ్ ఆన్ దాట్ అండ్ పార్టేక్ దాట్ అండ్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ ద ఫుడ్ వీ థ్రో అవే దట్ లీఫ్.
1: అదే విధంగానే ఈ దేహం అనేటువంటి విస్తరియందు సద్గుణములు, సదాచారములు, సత్వవర్తనలు అనేటువంటి యొక్క ఫలహారాలంతా పెట్టుకుని దానిని మనం అనుభవించి ఆనందించి పది మందికి అందించి తదుపరి ఈ దేహం అనే విషయంలో నిర్దాక్షిణ్యంగా విసిరి ప్రారంభించాలి.
0: సిమిలర్లీ వీ షుడ్ ఫిల్ దిస్ ఫిజికల్ బాడీ విత్ గ్రేట్ క్వాలిటీస్ గుడ్ వర్చ్యూస్ యూజ్ ద లైఫ్ ఫర్ ద గుడ్ అండ్ ఫర్ ది జాయ్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ ఆల్ వర్స్ త్రో అవే దిస్ బాడీ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ యూజ్లెస్.
1: అయితే విస్తర కలగలి కదా అని అసభ్యమైనటువంటి పదార్థములంతా అందులో ఉంచుకుని మనం ఆరగించడానికి ప్రయత్నిస్తామా?
0: ఇఫ్ ఇట్ ఈస్ ఎ లీఫ్ ఆన్ విచ్ ఫుడ్ ఈస్ సర్వ్డ్ జస్ట్ బికాస్ లీఫ్ కెన్ టేక్ ఎనీ ఫుడ్ కెన్ యూ టేక్ సమ్ ఫిల్తీ
1: మంచి మంచి పదార్థములే మనం భుజించడానికి ప్రయత్నిస్తాము.
0: వీ టేక్ ఓన్లీ డెలీషియస్ ఫుడ్
1: రుచికరమైనటువంటి పదార్థములే మనం ఆశిస్తాము.
0: వీ టేక్ ఓన్లీ టేస్టీ ఫుడ్
1: ఆరోగ్యాన్ని అందించేటువంటి పదార్థములే మనం విశ్వసిస్తాము.
0: వీ డిజైర్ టు హ్యావ్ ఓన్లీ ఫుడ్ విచ్ కెన్ గివ్ అస్ నరిష్మెంట్.
1: కనుక మనం ఈ దేహం అనేటువంటి విస్తరియందు పవిత్రమైనటువంటి గుణాలను మనం వడ్డించుకోవాలి.
0: సిమిలర్లీ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ
1: పవిత్రమైనటువంటి భావాలను మనం ఆరగించాలి.
0: సేక్రెడ్ క్వాలిటీస్ సేక్రెడ్ ఫీలింగ్స్
1: దివ్యమైనటువంటి యొక్క తత్వాలు ఇందులో మనం అనుభవించాలి.
0: వీ హావ్ టు ఎంజాయ్ ద డివైన్ ఫీలింగ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఇష్టమొచ్చిన పనులు మనం చేయరాదు.
0: జస్ట్ బికాస్ వీఆర్ హ్యావింగ్ హ్యాండ్ యూ షుడ్ నాట్ అండర్టేక్ టు డూ ఎనీ యాక్టివిటీ.
1: తల ఉన్నది కదా అని అనవసరమైనటువంటి విషయాల్లో మనం ప్రవేశించరాదు.
0: జస్ట్ బికాస్ వీ హావ్ ఎ హెడ్ యూ షుడ్ నాట్ అండర్టేక్ టు థింక్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యూజ్లెస్ థింగ్స్.
1: కన్నులు ఉన్నవి కదా అని అనేక విధములుగా మనం కన్నులను దృష్టిని పాడు చేసుకోరాదు.
0: జస్ట్ బికాస్ వీ హావ్ ఐస్ యూ షుడ్ నాట్ వేస్ట్ ది పవర్ ఆఫ్ ద ఐస్ ఆన్ యూజ్లెస్ థింగ్స్.
1: చూడవలసినటువంటి దృశ్యములే మాత్రమే మనం చూడాలి.
0: వీ షుడ్ సీ సచ్ థింగ్స్ విచ్ ఆర్ వర్త్ సీయింగ్.
1: చూడలేని విషయంలో మాత్రం ఏమాత్రం మనం విశ్వసించరాదు.
0: వీ షుడ్ నాట్ జస్ట్ త్రో అవర్ విజన్ ఆన్ థింగ్స్.
1: చేతులతో మంచి పనులు మాత్రమే చేయాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ డూ గుడ్ డీడ్ త్రూ అవర్ హ్యాండ్స్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి కర్మల చేతనే ఈ యొక్క సార్థకమైనటువంటి జీవితాన్ని మనము పవిత్రము గావించుకోవాలి.
0: ఓన్లీ త్రూ దీస్ కైండ్ ఆఫ్ గుడ్ డీడ్స్ సేక్రెడ్ డీడ్స్ వీ కెన్ శాంక్టిఫై అవర్ ఫిజికల్ బాడీ అండ్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: అమితంగా మీరు ఆలోచనలు కలిపి కానీ విచారణ చేసి కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించడానికి ప్రయత్నించకూడదు.
0: డూ నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు థింక్ ఎక్సెసివ్లీ అండ్ అండర్టేక్ ద స్పిరిచువల్ పాత్.
1: భారతీయుల యొక్క సంస్కృతి మూఢనమ్మకంతో కూడినటువంటిది కాదు.
0: భారతీయ కల్చర్ ఈజ్ నాట్ బేస్డ్ అపాన్ బ్లైండ్ ఫెయిత్.
1: ఇది అనేక విధములుగైనటువంటి యొక్క సాధనలు కలిపి పరిశోధనలు చేసి అనేక మహర్షులు అనుభవించి ఆనందించి పది మందికి పంచినటువంటి పదార్థములు.
0: భారతీయ కల్చర్ ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ గ్రేట్ రీసెర్చ్ డన్ బై మహర్షీస్ అండ్ సచ్ సేక్రెడ్ పీపుల్.
1: ఇది వేద శాస్త్ర ఇతిహాస పురాణములు అనేటువంటి యొక్క దీని నుండి పవిత్రమైనటువంటి క్షీరమనేటువంటి దానిని తీసి ఇందులో మనము ఒక విధమైనటువంటి వెన్నముద్దగా అందుకున్నటువంటిదే భారతదేశము.
0: భారతీయ కల్చర్ మే బి కంపేర్డ్ టు బటర్ విచ్ హాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ద మిల్క్ ఆఫ్ ఉపనిషద్.
1: భారతదేశము మట్టి ముద్ద కాని మాంసపు ముద్ద కాని కాదు.
0: షుడ్ నాట్ కన్సిడర్ భారత్ యాజ్ ఏ పీస్ ఆఫ్ మట్ ఆర్ అర్త్.
1: ఇది అమృతం ముద్ద.
0: వి మస్ట్ ట్రీట్ దిస్
1: ఆనందపు ముద్ద.
0: ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
1: శాస్త్రమైనటువంటి యొక్క వెన్న ముద్ద.
0: దిస్ మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ లంప్ ఆఫ్ బటర్ విచ్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది సేక్రెడ్.
1: విచారించడానికి ప్రయత్నించక ఏదో తనకు తోచినటువంటి రీతిగా మనం ఇది యోచించటము, దానిని విశ్వసించటము, అనుసరించటము, ఇది మానవులకు సరైనటువంటి కర్తవ్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ నాట్ టు థింక్ ఆన్ ద ప్రాపర్ లైన్స్ బట్ గో ఓన్లీ ఆన్ థింకింగ్ ఆన్ ద రాంగ్ లైన్స్ అండ్ కమ్ టు రాంగ్
1: కన్క్లూషన్. ఉండటం చేత అతను ఏ పని అయినా కూడా చేయవచ్చు.
0: God has manifested himself in all these forms. He can
1: understand adi chestada atta untada itta untada ani vicharinchi nirnayinchetundi shakti evariki adhikaram ledu.
0: You do not have, no one has the authority to judge can God do this, can God work through such and such a person and do this particular thing.
1: Bhagavantudu emaina cheyinchu.
0: God can do anything.
1: Kanneeru teppinchu, kanneeru tappinchu.
0: He may make you weep and cry. He may save you from the tears.
1: Yogi bhogika cheyu, bhogi yogika cheyu.
0: He can transform a yogi into an indulgent person.
1: Pichilu vattinchu, pichi pogottunu.
0: He can save you from madness and he can confirm
1: that. Vattinchu, rakshinchu, atamanchu.
0: He can create, he can protect, he can destroy.
1: కనుక తనకు ఏ విధమైనటువంటి యొక్క సంకల్పం చేత ఏ కార్యమునందు ఏ వ్యక్తిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ విధంగా మనం సచ్చించాలనేటువంటిది దైవాన్ని.
0: డు నాట్ హ్యావ్, నో వన్ హ్యావ్ ది అథారిటీ టు జడ్జ్ కెన్ గాడ్ డూ దిస్, కెన్ గాడ్ వర్క్ త్రూ సచ్ అండ్ సచ్ ఎ పర్సన్ అండ్ డూ దిస్ పర్టికులర్ థింగ్.
1: భగవంతుడు ఏమైనా చేయించు.
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.

0: ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఏ విధంగా మనం సత్యించాలనేటువంటిది దైవానికి తెలుసు.
1: గాడ్ నోస్ వాట్ టు డూ వెన్ త్రూ హూమ్ అండ్ హౌ.
0: ఇవే చేయాలి అవే చేయాలి అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికి లేదు.
1: నో వన్ హ్యావ్ ద పవర్ అండ్ అథారిటీ టు డిసైడ్ దట్ గాడ్ షుడ్ డూ ఓన్లీ సచ్ అండ్ సచ్ థింగ్ ఇన్ సచ్ అండ్ సచ్ ప్లేస్.
0: హిరణ్య కట్టుకున్నాడు.
1: దెర్ ఇస్ హిరణ్య కసి
0: ప్రహ్లాదు ఉన్నాడు.
1: దెర్ ఇస్ ప్రహ్లాద.
0: ప్రహ్లాదుని రక్షించాడు. హిరణ్య కసిని శిక్షించాడు.
1: హిరణ్య కశ్యపు వాజ్ పనిష్ ప్రహ్లాద వస్తే
0: అతని ప్రారంధము అతని యొక్క సంచితము అతని యొక్క ఆగామిని పురస్కరించుకుని ఆ కాలమునకు ఆ శాపమునకు ఆ పరిస్థితులకు అనుసరించినట్టుగా భగవంతుడే అన్ని విధాలా నటించేస్తాడు.
1: గాడ్ అండర్ టేక్ టు డూ థింగ్స్ బేస్డ్ అపాన్ ద ప్రీవియస్ యాక్షన్స్ అండ్ ద ఫ్రూట్ దేర్ ఆఫ్ అండ్ వేరియస్
0: విశ్వరూపం.
1: వరల్డ్ ఈస్ ది వెరీ ఫారం ఆఫ్ విష్ణు.
0: కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క భగవంతునికి అయితే ఇక్కడ స్వార్థము అనేటువంటి రూపంలో చేసినప్పుడు ఇది భిన్నంగా రూపొందుతుంది.
1: బట్ వెన్ ఎనీ మ్యాన్ టేక్స్ అప్ ఎనీ యాక్టివిటీ విత్ అ సెల్ఫిష్ మోటివ్ హీ విల్ నాట్
0: భగవంతునికి స్వార్థం అన్నదే లేదు.
1: గాడ్ హ్యాస్ నథింగ్ లైక్ సెల్ఫిష్నెస్.
0: స్వార్థం లేని భగవంతుడు ఏ పని చేసినా కానీ అది పదార్థమే.
1: గాడ్ హూ డజంట్
0: హావ్ పవిత్రమే.
1: వాట్ ఎవర్ యాక్టివిటీ ఈస్ డన్ బై గాడ్ ఇట్ ఈస్ సేక్రెడ్.
0: అది ధర్మమే.
1: ఇట్ ఈస్ రైట్. ఇట్ ఈస్ ట్రూత్ ఇట్ సెల్ఫ్.
0: కనుక ఇట్టి సత్య స్వరూపమైనటువంటి దైవత్వాన్ని ఇట్టిని అట్టిని నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి లేదు.
1: నో వన్ హ్యావ్ ద పవర్ అండ్ ది అథారిటీ టు డిసైడ్ దట్ గాడ్ షుడ్ డూ సచ్ అండ్ సచ్ థింగ్.
0: వేదములు కూడాను అనేక విధములుగా పరిశోధన చేసి శాస్త్ర పరిజ్ఞలు కూడాను అనేక విధములుగా పరిశోధన చేసి కడపటికి నేతి నేతి నేతి ఇది కాదు ఇది కాదు అనేటువంటి మార్గం వరకు పోయారే కానీ ఇది అనేటువంటి చెప్పడానికి ఎవరికి అధికారం లేకపోయింది.
1: ఈవెన్ ది గ్రేట్ మహర్షిస్ హూ హావ్ మాస్టర్డ్ వేదాస్ అండ్ ది అదర్ స్క్రిప్చర్స్ హావ్ గాన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ టెలింగ్ దట్ దిస్ ఇస్ నాట్ గాడ్ దిస్ ఇస్ నాట్ గాడ్ దిస్ ఇస్ నాట్ గాడ్
0: ఇది అని చెప్పంగ కలరు కానీ సత్యమిది అని చెప్పంగా ఎవరి తరము.
1: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎనీవన్ టు సే దట్ దిస్ ఇస్ నాట్ గాడ్ బట్ హూ కెన్ సే దట్ సచ్ అండ్ సచ్ థింగ్ ఇస్ గాడ్ అలోన్.
0: జగత్ అంతా ఇప్పుడు పాత్రధారి సూత్రధారి తానే.
1: ది డైరెక్టర్ అండ్ ది యాక్టర్ అండ్ ది వైర్ పులర్ ఎవ్రీథింగ్
0: ఈ రూపంలో కూడా అతనికి పాత్రధారిగా నటన చేస్తున్నాడు.
1: ఈవెన్ ఇన్ యువర్ ఫారం హీ హాస్ బీన్ ప్లేయింగ్ ది రోల్ ఆఫ్ ఏ
0: అనేది తానే అనిపించుకునేది తానే.
1: హీఈస్ ద వన్ హూ హూ కామెంట్ అండ్ హూ ఇస్ కామెంటింగ్
0: అపాన్. తానే తిట్టించుకునేది తానే.
1: హీ క్రిటిసైజెస్ అండ్ హీ ఇస్ క్రిటిసైజ్డ్.
0: ఏడ్చేది తానే ఏడిపించేది తానే.
1: హీ క్రైస్ అండ్ హీ మేక్స్ ది అదర్స్ క్రై.
0: ఇలాంటి భగవంతునికి ఏది నిర్ణయం అని నిర్ణయించడానికి వీలవుతుంది.
1: గాడ్ ఈస్ లైక్ దాట్ హౌ కెన్ యూ డిసైడ్ వాట్ ఈస్.
0: ఆ దైవత్వానికి ఒక్కటి మాత్రమే ప్రేమతత్వము ఆకర్షించేటువంటి ప్రేమతత్వం ఉంటుందది.
1: బట్ ఇట్ ఈస్ ద లవ్ విచ్ కెన్ అట్రాక్ట్ సచ్ డివినిటీ.
0: ఈ ఆకర్షణ అందరికీ ఉండడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ ఎవ్రీవన్.
0: సముద్రమునకే విశాలమైన అనంతమైన అగాధమైనటువంటి లోతు ఎత్తు పొడవు ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది వాస్ట్ ఓషన్ విచ్ హెస్ గాట్
0: ఇమ్మెజరబుల్. ఒక టమ్లర్ వాటర్ నీటికంత దాని యొక్క విశాలత ఉంటుందా?
1: హౌ కెన్ ఎ టమ్లర్ విచ్ క్యారీస్ వాటర్ ఫ్రమ్ ఓషన్ హ్యావ్ ది సేమ్ వాల్యూ
0: ఉండవచ్చును కానీ ఈ నీటిలో ఈ ఆ నీరు సముద్రం కానేరదు.
1: ది వాటర్ మే హ్యావ్ ది టేస్ట్ ఆఫ్ ది వాటర్ ఆఫ్ ది సీ.
0: జీవులుగా ఉండినటువంటి వారికి వారి వారి శక్త్యానుసారము వారి వారి కెపాసిటీ అనగా వారి యొక్క హృదయ సంపర్కాన్ని సంస్కారాన్ని అనుసరించి అవి ఉండవచ్చునే తప్ప అంతకంటే అధికంగా ఉండడానికి వీలు కాదు.
1: సిమిలర్లీ ఇండివిజువల్ జీవీస్ మే బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ కాంప్రహెండ్ బేస్డ్ అపాన్ దేర్ ఓన్ లిమిటెడ్ కెపాసిటీ అండ్ సంస్కారాలు.
0: ఒకనకొకరు లక్ష్మి సీత అందరూ కూడా నువ్వు సందేహిస్తూ వచ్చారు. ఒకనొక సమయంలో లక్షణుడు లక్ష్మి సీత వీరందరూ కూడా నువ్వు సందేహిస్తున్నట్టుగా నటన చేశారు.
1: వన్స్ అపాన్ ఏ టైమ్ లక్ష్మణ సీత అండ్ దే బిగాన్ దే గివ్ ది ఇంప్రెషన్ దట్ దే వర్ డౌటింగ్ సంథింగ్.
0: వీరందరి యొక్క పరిస్థితులను పురస్కరించుకుని వారి ప్రవర్తనను కూడా నువ్వు పురస్కరించుకుని త్యాగరాజు కొంచెం అతను కూడా నువ్వు సందేహం ఆవిర్భవించింది.
1: ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది డౌట్స్ ఎక్స్ప్రెస్ బై దీస్ పీపుల్ త్యాగరాజు ఆల్సో గాట్ ఏ లిటిల్ డౌట్.
0: ఇన్ని లక్షల మంది ఇన్ని వేల మంది ఇన్ని విధమైనటువంటి జనములంతా కూడాను ఆకర్షించడానికి ఇతనిలో ఏదో ఒకటి ఉండాలి కానీ అది లేకపోతే ఇన్ని వేల మంది రావడానికి అవకాశం లేదు కదా.
1: దేర్ మస్ట్ బి సమ్ పవర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ హిమ్ టు అట్రాక్ట్ దిస్ థౌజండ్స్ అండ్ దీస్ లాక్స్ ఆఫ్ పీపుల్. అదర్వైజ్ హౌ వుడ్ బి ఏబుల్ హౌ
0: ఈనాడు ఇన్ని వేల మంది ఇక్కడ చేరారు. ఎవరికైనా ఒక ఇన్విటేషన్ అందించామా? టుడే అమ్మని జాబులు ఏమైనా రాశామా? లేక ఏ పేపర్ లో ఏమైనా ప్రకటన చేశామా?
1: టుడే సో మెనీ థౌజండ్స్ హావ్ గ్యాదర్డ్ హియర్. ఈజ్ దర్ ఎనీ ఇన్విటేషన్ సెంట్? ఈజ్ దర్ ఎనీ డిక్లరేషన్?
0: ప్రేమ యొక్క ఆకర్షణే దీనికి మూల కారణం.
1: ద బేసిస్ ఫార్ పీపుల్.

0: Have I come to you without having understood that you are a Chintamani and you can confer all the
1: Karuna Sagaram and Chintamani in the Lekapote, in the Mandalini Akashin statement you cut, you untunda, Karu A Chintamani in the Lekapote, in the Ruteradak, Vilautunda Rama, Anadu.
0: He declared, Rama, would thousands of people gather if only you did not have the gem of Chintamani with you?
1: Prema Chintamani ikkada undatam chetani inta mandi ikkada cheradaniki veelaindi.
0: Because of the existence of such Prema Chintamani in Swami, so many people have been able to come here.
1: Kani evaraina sare inta mandi velaadi mandini aakarshinchetundi shakti chupinchavalandi.
0: Many people may talk many things, but is there anyone who has got the power
1: to transform?
0: Even if people are carried in trucks and put them, they would run away from there.
1: Vaddu ni chettu kuda stalam ledani cheppina kuda chetta kindaina untamantaru gaani veniku povadaniki em matram angikarinchadu.
0: But on the other hand, here when we say that there is no place, not even place in shed,
1: idi e nijamainatundi hrudayaniki hrudayamiki sambandhinchina prema.
0: This is the love from heart to heart. This is the basis.
1: Nirbandhanga evvarini kuda ikkada raavadaniki veelundadu.
0: No one is compelled to come here.
1: ఆ ప్రేమ పాసమే వీరినందరినీ ఇక్కడ ఇక్కడ కట్టి వేస్తుంది.
0: ఇట్ ఇస్ ది బాండ్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ డ్రాగింగ్ పీపుల్.
1: అది మనకు దైవ శక్తి.
0: దాట్ ఈస్ ది పవర్ ఆఫ్ డివినిటీ.
1: అందరూ కూడాను ఈ శక్తులు ఆ శక్తులు ప్రదర్శిస్తున్నారని మీరు భావించవచ్చును.
0: You may be thinking that these powers are exhibited, these powers are shown.
1: ఈ శక్తులు ఇవి ప్రదర్శనలు కానీ నాది నాకు నిదర్శనం.
0: In your understanding, this may be a demonstration.
1: ఇది నాకు సహజము.
0: This is natural
1: mystery.
0: For your own wrong vision,
1: నా సహజాన్ని నేను అనుసరిస్తూ పోతున్నాను.
0: I am following my own principle.
1: అది ఏ దివ్యమైన యొక్క ప్రేమ సహజం.
0: And what is natural to me is love.
1: అందరికి సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: It is not possible for anyone.
1: ఎన్ని శాస్త్రములైనా, ఎన్ని వేదములైనా, ఎన్ని ఉపశృతులైనా, ఎంత బ్రహ్మసూత్రములైనా కూడా మీరు సాధించి శోధించి అందుకోండి చూస్తాం, ఏనాటికి ఇది సాధ్యం కాదు.
0: Whatever scriptures, Brahma Sutras, Vedas, Upanishads you study, can you
1: prema matrame aadharam chestunna variki idi artham avutundi.
0: Only those people who have got love in their heart and who conduct themselves on the basis of love can understand
1: it. Paisa kachu ledu.
0: For love, you need not spend even a
1: pai. Sahajanganey aa prema untunnadi.
0: You, in your own heart, there is love.
1: Aa sahaja premanu meeru anubhavinchadaniki prayatnam chesthe adi meeku labhyam avutundi.
0: If you can experience that love in the natural way which is inherent in you, you can understand.
1: Ramadas cheppadu.
0: Ramadas has declared.
1: Ramanamamanu mithayi idigo randi bhaktulara.
0: O devotees, come here. Here is a cake of Ramana.
1: Veda saramanu godhuma pindilo veda vakyamanu

0: Ramanama, the name of Rama, is the very essence of Vedas. And it is both the sugar and the flour.
1: Raka raka maina di Rama mitai sakala roga nivarana voi.
0: This name of Rama can destroy all the types of diseases and all types of
1: sins. Vakakasainanu kachule doi anandamuga miru andukondoi Ramana mamanu mitai idigo kandi bhaktulara.
0: You need not spend even a pi to get this particular thing. Oh, come devotees, accept this particular name and enjoy the bliss thereof.
1: Deeniki ye matramo naya paisa kharchu ledu.
0: There is no expenditure of even a pi for
1: aithe meeku vachi poye charges matram kharchu.
2: Kharchu kuda nu oka pavitramainti oka kharche. Whatever expenditure you incur is also on a sacred cause, sacred work.
3: Kanuka ee puttapatti yatra ne kharchu kuda nu adoka kharchu kaadu adoka praaptiye.
2: Whatever expenditure you incur in the pilgrimage,
3: kharchu leka ee prapti meeku labhyam kaadu.
2: Without that expenditure you cannot get this property.
3: Oka shop gaina mana velli oka handkerchief manu konukovalante vaani mukhana pai 5 rupayalu kotteste vaadu mana mukhana oka kerchief kottestadu.
2: Even if you have to buy a handkerchief, you have to pay some 5 rupees and then only you can get a handkerchief.
3: Manam ivvandi puchukodaniki adhikaram kaade.
2: Without giving, how can you get anything at all?
3: అదే రీతిగా మీకు ఏ కించిత్తైనా కూడా మీరు త్యాగం చేసి ఇక్కడ వచ్చినప్పుడే ఈ విధమైనటువంటి యొక్క భావం అనేటువంటిది మీకు లభ్యమవుతుంది.
2: Similarly, only when you can make a little sacrifice and come here, you can get this kind of
3: భగవత్ ప్రేమ అనేటువంటిది ఇచ్చి పుచ్చుకునేటువంటి ప్రేమ.
2: God's love is such that it gives and receives.
3: భగవంతుడు ఏమి చేసినా ఏమి చెప్పినా ఏమి తలిచినా అంతకును తగిన నిమిత్తమే కానీ తల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు దృఢంగా మీరు విశ్వసించాలి.
2: యూ షుడ్ ఫర్మ్లీ బిలీవ్ టుడే దట్ వాట్ ఎవర్ గాడ్ డస్, వాట్ ఎవర్ గాడ్ థింగ్స్ అండ్ వాట్ ఎవర్ గాడ్ గివ్స్ ఇస్ ఓన్లీ
3: స్వార్థము అనేటువంటిది లేదు.
2: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ యూ.
3: దేర్ ఇస్ నో థింగ్ నమ్మకపోయినప్పటికీ నాకు అందరూ ఒక్కటి.
2: బిలీవ్ ఆర్ యూ డోంట్ బిలీవ్, దేర్ ఇస్ నో
3: డిస్టింక్షన్. ప్రాప్తానుసారం కొంచెం ఉంటుంటుంది.
2: But depending upon their own property, I will be just giving.
3: సముద్రంలో కావలసినంత నీరు ఉంటుందని.
2: There is so much of unlimited water in the
3: world. ఎవరు ఎంత పాత్ర తీసుకుపోతారో అంత పాత్రకే ఆ నీరు లభ్యమవుతుంది.
2: But what water you can get depend upon the size of the vessel.
3: అదే విధంగా వారి కర్మానుసారంగా వారి ప్రాప్తానుసారంగా ఈ యొక్క అదృష్టం అనేటువంటి లభ్యమవుతుంటారు.
2: This good fortune is based upon the action.
3: కనుక ఈనాడు మనం సంకల్పాలను అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore, you develop good thoughts.
3: సంకల్పం వల్లనే కర్మ.
2: Only on the basis of thought there is action.
3: Karma valane sadhana.
2: Action leads to sadhana.
3: Sadhana valane seelamu.
2: Sadhana leads to character.
3: Seelamu valane prapti.
2: Character leads to
3: adi adrishtamu.
2: And that is
3: mana adrishtamulanta kuda nu sankalpam paina aadharapadi untadi.
2: Good luck or bad luck depends upon only sankalpa.
3: Yatti sankalpamo atti phalam.
2: The fruit depends upon the sankalpa.
3: Kanuka mana karmalu manam daatadu tappadu, danini anusarinche teerali.
2: We have to perform our duties.
3: అయితే అనుసరిస్తూ కూడాను భగవంతుని ఆనందంగా ఆరాధిస్తూ ఉంటే ఇంతకంటే ఆ యొక్క ప్రాప్తి మరొకటి లేదు.
2: ఈవెన్ వైల్ పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ యూ వి కెన్ బి థింకింగ్ ఆఫ్ గాడ్, కెన్ దర్ బి గ్రేటర్ గుడ్.
3: మనలో సద్భావములు దుర్గుణములు దురాలోచనలు పెట్టుకుని సద్భావములుగా మనం నటన చేస్తే ఇది మాత్రం భగవంతుని వంచినట్టు అవుతుంది.
2: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ యూ అండ్ బిహేవ్ యాజ్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ ఫీలింగ్స్ యూ బి డిసీవింగ్ గాడ్.
3: ధనంతో దాగుడు మూతలాడడానికి ఇక్కడ ఏమాత్రం కూడా అవకాశం లేదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు విన్ గాడ్ బై వెల్త్.
3: గుణగణమును మనం పెంచుకోవాలి.
2: యూ హావ్ టు డెవలప్ గుడ్ క్వాలిటీస్.
3: విశ్వాస బలమును మనం పెంచుకోవాలి.
2: డెవలప్ ఫెయిత్ అండ్
3: శరణాగతి అనేటువంటి తత్వంలో మనం జీవితాన్ని సాధించాలి.
2: వీ హావ్ టు అచీవ్ ఇన్ లైఫ్.
3: అనేక అనుకుంటారు నేను సర్వము శరణాగతి అయినాను, నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు, నన్ను ఎందుకు ఇంత అవస్థల పాలు చేస్తున్నాడు అని భావిస్తుంటారు.
2: మెనీ పీపుల్ థింక్ దట్ ఐ హావ్ సరెండర్డ్ ఎవ్రీథింగ్ టు స్వామి అండ్ వై హావ్ ఐ సఫరింగ్ సో మచ్.
3: నిజముగా శరణాగతి అయినటువంటి వాడు ఈ ప్రశ్నలకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. అక్కడ
2: పర్సన్ హూ హాజ్ రియలీ సరెండర్డ్ వుడ్ నెవర్ గెట్.
3: శరణాగతి అయినప్పటికీ నన్ను బాధిస్తున్నాడంటే బాధిస్తున్నాడే అనేటువంటి నన్ను అనేటువంటి ఉండేటప్పుడు ఇంక శరణాగతి ఎక్కడ వచ్చింది?
2: సో లాంగ్ యాజ్ యూఆర్ ఫీలింగ్ దట్ ఐఎమ్ పుట్ టు సఫరింగ్.
3: శరణాగతి చేయనటువంటి వాడే ఇట్టి భావంలో గురి అయ్యేది.
2: ఓన్లీ ఎ పర్సన్ హూ హాజ్ నాట్ సరెండర్డ్ విల్ గెట్ సచ్.
3: శరణాగతి అయినటువంటి వారికి అన్ని భగవంతుని యొక్క ప్రసాదమే.
2: ఎ పర్సన్ హూ హాజ్ సరెండర్డ్ విల్ కన్సిడర్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్.
3: కనుక ఈ కర్మకాండను మనం అభివృద్ధి గావించుకుని దానిని పవిత్రం గావించుకుని సార్థకం గావించుకునే నిమిత్తమే మనం హృదయ విచారతను చేసుకోవాలి.
2: ఎంటర్ ఇన్ టు ఫీల్డ్ ఆఫ్ యాక్షన్, బ్రాడన్ యువర్ హార్ట్ అండ్ సర్వ్ ద సొసైటీ.

0: ಕರ್ಮ ದಾಟ ವಶಮಾ, ಕರ್ಮ ದಾಟ ವಶಮಾ.
1: ವೆದರ್ ಯು ರೀಡ್ ಸ್ಕ್ರಿಪ್ಚರ್, ಯು ಡೂ ವರ್ಷಿಪ್, ಯು ಗೋ ಟು ಫಾರೆಸ್ಟ್, ಯು ಡೂ ತಪಸ್, ಈಸ್ ಇಟ್ ಪಾಸಿಬಲ್ ಟು ಟ್ರಾನ್ಸೆಂಡ್ ಅಂಡ್ ಎಸ್ಕೇಪ್ ದಿ ಫ್ರೂಟ್ಸ್ ಆಫ್ ಆಕ್ಷನ್?
0: ಈ ಕರ್ಮ ದಾಟ ವಶಂ,
1: ಬಟ್ ಇಟ್ ಈಸ್ ಪಾಸಿಬಲ್ ಟು ಎಸ್ಕೇಪ್ ದಿ ಫ್ರೂಟ್ ದೇರ್ ಅಂಡ್ ಟ್ರಾನ್ಸೆಂಡ್.
0: ದೈವಾನುಗ್ರಹಾನ್ನಿ ಸಾಧಿಸ್ತೇ ಕೊಂಡನಂತ ಪಿಂಡಿಗಾ ಮಾರಿಪೋತಾಯಿ.
1: ಬಟ್ ಯು ಕ್ಯಾನ್ ಅರ್ನ್ ದ ಗ್ರೇಸ್ ಆಫ್ ಗಾಡ್, ಯು ಕ್ಯಾನ್ ಡೆಸ್ಟ್ರಾಯ್ ದ ಮೌಂಟನ್ಸ್ ಆಫ್ ಸಿನ್.
0: అలాంటి అనుగ్రహము ఒక దైవత్వంలోనే మాత్రమే ఇవి ఉంటుంది.
1: సచ్ గ్రేస్ కెన్ బి కన్ఫర్డ్ ఓన్లీ బై డివినిటీ, బై గాడ్.
0: అణుమాత్రమైన అగ్ని పర్వతంలో ఎంత పత్తిని కూడా ఒక క్షణంలో భస్మం చేస్తుంది.
1: జస్ట్ యాజ్ అ స్పార్క్ కెన్ డిస్ట్రాయ్ మౌంటైన్స్ ఆఫ్ కాటన్,
0: అయితే ఆ అగ్ని ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: బట్ హౌ కెన్ యూ గెట్ దట్ స్పార్క్?
0: అదే ప్రేమ వలన మాత్రమే లభ్యమవుతుంది.
1: ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ గెట్ ఇట్.
0: ఈ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: Develop such love.
0: ప్రేమతోనే సేవను చేయాలి.
1: సర్వ్ విత్ లవ్.
0: ఏ సేవను చేస్తున్నప్పటికీ నీ నామస్మరణతోనే ఉచ్చరించాలి.
1: వాట్ ఎవర్ సర్వీస్ ఇస్ డన్, డూ ఇట్ విత్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ లవ్.
0: నామము లేకపోతే ఈ మనసు ఎక్కడెక్కడో పరిగెత్తిపోతుంది.
1: వితౌట్ ది మైండ్ బీన్ టైడ్ టు నేమ్, ఇట్ రన్స్ హిదర్ అండ్ దిదర్.
0: ఇది చంచలత్వంలో పుట్టినిల్లు పెట్టిన పేరు ఈ మనసుకు.
1: మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ అన్స్టడీనెస్ అండ్ వేవరింగ్ నేచర్.
0: కనుక మనము ఇతర చింతనకు చోటు ఇవ్వకుండా భగవత్ నామాన్ని ఉచ్చరించుకుంటూ మనం కర్మలో ప్రవేశించాలి.
1: ఎంటర్ ఇన్ టు ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడీ ఆత్మ.
0: జన్మదినోత్సవమునందు మీరు తెలుసుకోవలసినటువంటిది, ఆచరించడానికి ప్రయత్నించవలసినటువంటిది, ఈనాటి నుండి మీరు ప్రారంభించవలసినటువంటిది మూడు మాత్రమే.
1: దేర్ ఆర్ త్రీ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు జస్ట్ ప్రాక్టీస్, రిమెంబర్ ఫ్రమ్ టుడే ఆన్.
0: పరులను విమర్శించడం మానుకోండి.
1: Stop criticizing others.
0: Paradushanaitundi maha paapamainatundi.
1: Criticism of others is a very great sin.
0: Parulanu dushinchadame maha paapam anaga paramaatmanu dushinchadamu marinta paapam.
1: If criticizing others itself is a sin, criticizing God what a great sin. Itaru yokka
0: kettanu kaani itaru yokka doshamunu kaani manam ye maatram kodanu vicharincharadu.
1: Don't find fault with others. Don't
0: andarini premato manam swagatham cheyali.
1: Welcome everyone with love.
0: Karmalalo manam praveshinchali.
1: Enter into action.
0: Anaga విశాలమైనటువంటి యొక్క దీంట్లో ఉన్నప్పుడు మనము పల్లెలు ఎందుకు చేరి పవిత్రమైనటువంటి యొక్క సేవను మనం చేయాలి.
1: గో టు విలేజెస్, అండర్టేక్ సర్వీస్ యాక్టివిటీ విచ్ ఇస్ సేక్రెడ్.
0: నేను చెప్పాను పురమే,
1: ఐ ఆల్రెడీ టోల్డ్ యూ అర్లియర్.
0: గ్రామ సేవ అన్న రామ సేవయ సుమా.
1: సర్వింగ్ ది విలేజెస్ ఈ
0: రామరాజ్యం అన్న ప్రేమమయమే.
1: అండ్ ది రూల్ ఆఫ్ రామా మీన్స్ ది రూల్ ఆఫ్ లవ్.
0: ఇచ్చుకొనుము సేవ, పుచ్చుకొనుము ప్రేమ.
1: ఆఫర్ సర్వీస్, యాక్సెప్ట్ లవ్ ఫ్రమ్ మీ.
0: ఈ సేవను ఎందు మనము పూర్తిగా కంకణం కట్టుకుని అందులో ప్రవేశించాలి.
1: యూ హావ్ టు టేక్ ఎ వౌ ఆఫ్ సర్వీస్.
0: సమాజ సేవ సర్వేశ్వర సేవగా విశ్వసించాలి.
1: సర్వీస్ సొసైటీ మస్ట్ బి కన్సిడర్డ్ ఎ సర్వీస్ ఆఫ్ గాడ్.
0: మరొక్కటి మాత్రం ఈనాడు మీరు చక్కగా దృష్టి ఎందు ఉంచుకోవాలి.
1: వన్ మోర్ థింగ్ యూ షుడ్ రిమెంబర్,
0: మన సమస్తల వారు ఎట్టి కార్యములైనా సరే ఈ సమస్తల పేరుతో ఉండేటువంటి కార్యములు ప్రభుత్వానికి మనకు ఏమాత్రము సంబంధం ఉండకూడదు.
1: Our organization, whatever work is undertaken by them, should not have anything to do with the government.
0: ప్రభుత్వం చేయవలసిన పనులు ప్రభుత్వం చేస్తుంది.
1: లెట్ గవర్నమెంట్ డూ వాట్ ఇట్ వాంట్స్.
0: ప్రాప్తి కోసం చేయవలసిన పనులు కనుక స్వయం కృషితో మనం సాధించాలి, కానీ ఇంకొకరి సహాయం మనకు అక్కర్లేదు.
1: The activity undertaken by us is for our own sake.
0: మనకు ఎంత శక్తి అంత శక్తి చాలు.
1: లెట్ అస్ డూ అకార్డింగ్ టు అవర్ కెపాసిటీ.
0: గొప్పగా మనం చేయనక్కర్లేదు.
1: We need not do beyond our own capacity.
0: గంగ గోవు పాలు గంటడైన చాలు, కడవడైన నీళ్ళ కరవు పాలు.
1: It is enough to have a spoonful of cow's sacred water, milk or
0: jam. సమస్తలు ఏ సమస్తలు అయినా కానీ సరే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఉండటం ఒకటి, సమాజంలో ప్రవేశించి సేవలు చేయటం రెండవది, మూడవది పరదూషణం లేకుండా ఉండటము. ఇదే నిజమైనటువంటి సాధన.
1: Not having anything to do with the government, going to the villages and undertaking the service activity, and not criticizing others.
0: పిల్లలు ఎందుకు కానీ, పెద్దలు ఎందుకు కానీ, ఎవరి ఎందైనా కూడా సరే ఇతరులు ఎవరైనా పక్కన ఉండి దూషిస్తుంటే 2000 వాడి అది సరైనటువంటి బుద్ధిగా వస్తుంది.
1: Be he an elderly person or a youngster, when he indulges in criticism of others, give him 2 blows.
0: పిచ్చివాడ, నేను వేసిన దెబ్బ నీ కోసం కాదు, నీ గుణముకు దెబ్బ కొట్టానన్ను చెప్పు.
1: Tell him that, oh madcap, I have not beaten you, I have beaten only bad qualities in you.
0: ఈ చెప్పేటువంటి వారు ఇంకా చెప్తూనే పోతుంటారు. వారి దూషణను మనం వింటూ ఉంటే వారు చెప్పుకుంటూ ఇంకా దూషణను అభివృద్ధి గావించుకుంటూ పోతుంటారు.
1: ఇఫ్ యు గో ఆన్ హియరింగ్ టు సచ్ క్రిటిసిజం, దే గో ఆన్, దే గెట్ ఎంకరేజ్ అండ్ గో ఆన్ క్రిటిసైజింగ్.
0: మానవుడు
1: You are a man.
0: Sunvanta visse amrutasya putrahani. Amruta putruduga neevu puttavu.
1: You are the child of immortality.
0: You are
1: not an animal.
0: Neevu rakshasi kaadu.
1: You are not a demon.
0: Danavudu kaadu.
1: You are not a
0: manavudu.
1: You are man.
0: Manavudai putti manavulu tiraskarinchadamu manavulu dooshinchadamu idi maha patakam. Nee manavatvaniki sarainatuvanti yokka sahajamaina gunam kaadu ani vaaniki buddhi cheppali.
1: You tell him properly to remember that you are man. And you have to respect man. It is not your name.
0: Neevu itarulu enta dooshinchinavo antaka padintalu neevu dooshimpabadtavu munmundu adi jagratalo pettukovali.
1: The reason for this is you will be suffering tenfold by such criticism of others. You will criticize anyone.
0: Itarulu chettanu neevu enta korutu potavo antaka veyintalu chetta neeke jarugutu vastundi adi kuda nu jagrata.
1: If you desire bad for anyone, tenfold you will be suffering in future.
0: Kanuka evvarini manamu విమర్శించరాదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీవన్.
0: ఎవరిని మనం దూషించరాదు.
1: డోంట్ హేట్ ఎనీవన్.
0: ప్రేమను పెంచుకుంటే ఈ దూషణ భూషణలంతా కూడా తిరస్కారంలో దూరం అయిపోతాయి.
1: ఇఫ్ యు డెవలప్ లవ్ యు విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం అండ్ హేట్రెడ్.
0: కనుక భగవంతుని స్మరించుకుంటూ భజించుకుంటూ ప్రేమతో సేవలలో పాల్గొని జన్మను సార్థకం చేసుకుని నేనే దైవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని చింతిస్తూ రాండి.
1: Remember God, enter into society, chant his name and undertake service activity and sanctify your life.
0: కనుక ఎవరికి వారు దేవుడుగానే ఉంటుండాలి.
1: ఈచ్ వన్ ఇస్ గాడ్.
0: దేవుడు ప్రత్యేకంగా ఎక్కడో ఒక చోటు ఉన్నాడని కాదు.
1: దేర్ ఇస్ నో గాడ్ సెపరేట్లీ ఎగ్జిస్టింగ్ ఇన్
0: వన్. నీవు దేవుడుగానే ఉంటున్నావు.
1: యు ఆర్ గాడ్ ఫర్ యువర్.
0: నీవు వేసుకున్నటువంటి డ్రెస్ నుంచి నేను మానవుడిని భ్రమిస్తున్నావు.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది డ్రెస్ దట్ యు ఆర్ వేరింగ్ ది ఫిజికల్ బాడీ.
0: నీలో ఉండినంత వరకు నీవు బ్రహ్మను చూడలేవు.
1: సో లాంగ్ యాజ్ యు హావ్ దిస్ డెల్యూజన్ యు కెనాట్ సీ బ్రహ్మ.
0: బ్రహ్మను దూరం చేయడానికి బ్రహ్మను దీగావించుకోవడానికి మన భ్రమనే మూల కారణం.
1: It is the deluded mind which is coming in the way
0: Brahmana
1: of vision of Brahma.
0: Brahma samipude avutadu.
1: Free yourself from the delusion. You get a vision of Brahma.
0: Kanuka bhajanalato bhagavantuni yokka namasmaranam chestu kaalanni sarthakam gavinchukondi. Kshanamaina kuda manamu anavasaramaina vishayallo praveshincharadu.
1: Don't waste even a moment thinking of useless things.
0: రామచింతన చేసినటువంటి కోతి ఎంత హనుమంతుడిగా మారిపోయాడు.
1: ఎన్ ఆర్డినరీ మంకీ బై చాంటింగ్ ది నేమ్ ఆఫ్ రామ బికేమ్ హనుమాన్.
0: ఆ చంచలత్వం కలిగినటువంటి కోతి ఎంత శాంత స్వరూపుడైనాడు.
1: సచ్ ఏ అన్స్టడీ వేవరింగ్ మంకీ.
0: అందుకోసం సీత కూడాను హనుమంతుడిని వర్ణించింది. శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు అని.
1: దట్ ఈస్ వై సీత ఆల్సో డిస్క్రైబ్డ్ హనుమాన్ యాజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్ అండ్ ఫుల్ ఆఫ్ వర్చ్యూ ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్.
0: కనుక అలాంటి శాంత స్వభావం
1: డెవలప్
0: అటువంటి గుణమును
1: అండ్
0: అటువంటి బలమును
1: సచ్ స్ట్రెంగ్త్
0: అటువంటి దివ్యమైనటువంటి యొక్క నామమును మనం ఈనాడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు చాంట్ సచ్ నేమ్ అండ్ ఎంజాయ్ సచ్ పీస్ సచ్ స్ట్రెంగ్త్ అండ్ సచ్ పవర్.
2: ప్రేమ ముదిత మనసే కో రామ.

ಸಹಿ ರಾಮನ ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಜನ.

ప్రకృతి అంతయు బ్రహ్మ, ప్రాణంబు అది బ్రహ్మ. ప్రకృతి

0: చిత్రమనగా ఇదియే చిత్రంబు జగచిత్రమనగా.
1: ది ట్రీ అవుట్ ఆఫ్ ది మడ్ అల్టిమేట్లీ టర్న్స్ ఇన్ టు ది మడ్. లైక్ వైజ్ ద క్రియేషన్ దట్ ఒరిజినేటెడ్ అవుట్ ఆఫ్ బ్రహ్మన్ విల్ గో బ్యాక్ టు బ్రహ్మన్. హౌఎవర్ టు ద ఫిజికల్ ఐ ది టూ అపియర్ టు బి డిఫరెంట్. దిస్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ దిస్ వరల్డ్.
0: బ్రహ్మస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మన్.
0: విత్తనము భూమిలో నాటినప్పుడు దీని నుండి మొక్క బయలుదేరి క్రమక్రమేణా పెద్ద వృక్షంగా రూపొందుతూ ఉంటుండాలి.
1: When you sow a seed, it germinates into a plant and grows into a gigantic tree.
0: ఈ మొక్క యందు కొమ్మలు వేరు, రెమ్మలు వేరు, పువ్వులు వేరు, ఆకులు వేరు, ఫలములు వేరుగా కనిపిస్తూ ఉంటాయి.
1: This tree shows the branches, leaves, flowers and fruits separate.
0: కాని వీటి వినియోగము కూడాను వేరు వేరు రీతిగా మనము ఉపయోగిస్తున్నాము.
1: We also make use of these in a different way.
0: అయితే ఇవన్నీ కూడాను మట్టి యొక్క వేరు స్వరూపములే.
1: But all of them, however, they are the modifications of the same mud.
0: ఆకులు మట్టియే, కొమ్మలు మట్టియే, రెమ్మలు మట్టియే, పువ్వులు మట్టియే, ఫలములు కూడాను మట్టియే.
1: The leaves are the mud, branches, the flowers and the fruits, that are modifications of the same mud.
0: త్రాడు యొక్క విషయము తెలియనటువంటి వ్యక్తి త్రాడును చూచి పామని కేవ్వున కేక వేస్తాడు.
1: Watching a rope over there, because of wrong identification, superimposition, he mistakes it as a snake and shouts.
0: మరు క్షణమునందే మరొక వ్యక్తి వచ్చి ఇది పాము కాదు త్రాడు అని అతని భయాన్ని నివారణ చేస్తాడు.
1: Another person comes there and tells, it's not a snake, it is just a rope.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మొదటి వ్యక్తి ఇది త్రాడు అనేటువంటి సత్యాన్ని గుర్తించి తన భయమును వేరుపరుచుకుంటాడు.
1: Person, when once he comes to know that it's only a rope and not a snake, he will not have any fear thereafter.
0: పూర్వము తాను చూడక పూర్వము త్రాడే, చూచి పామని భయపడినటువంటిది త్రాడే. ఇది పాము కాదు ఇది త్రాడు అని మరొకరు చెప్పినప్పుడు దీన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడు కూడా త్రాడే.
1: In the beginning, it was a rope. Because of this wrong identification, when your superimposition, because of it is thought a snake, it was a rope. Later, after understanding, it continues to be a rope.
0: ఈ త్రాడే బ్రహ్మ.
1: This rope is Brahma.
0: కాని అజ్ఞాని అనేటువంటి వ్యక్తి దీనిని జీవేశ్వర ప్రకృతి అనేటువంటి సత్వముగా విశ్వసించాడు.
1: But the ignorant one considers the individual and divine equal to that of a serpent.
0: కాని ఒక జ్ఞాని వచ్చి ఇది త్రాడు కాదు పాము కాదు త్రాడు అని, ఇది ప్రకృతి కాదు ఇది బ్రహ్మనే అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ ఉంటాడు.
1: The one of wisdom comes over there and tells him, it's not a snake, it's just a rope. Likewise, this is not nature, this is Brahman.
0: జగత్తునందు సర్వత్రా కూడాను మనకు కనిపించినటువంటి దృశ్యమంతా కూడాను బ్రహ్మస్వరూపమే.
1: In this world, all that is apparent, all that we see is the manifestation of Brahman.
0: కానీ కొంతమంది బ్రహ్మ ఎక్కడ మేమిక్కడ, మేము సామాన్యమైనటువంటి మానవులుగా మేము జీవిస్తున్నాము, బ్రహ్మ సర్వవ్యాపకుడు సర్వంతర్యామి సర్వశక్తిమయుడు అనేటువంటి రీతిగా వర్ణిస్తూ ఉంటారు.
1: Some feel like this, where is Brahman and where do we come into the picture? We are ordinary people, while Brahman is omniscient, omnipresent and omnipotent.
0: Kaadu kaadu, aa divyatvamainatundi aa sarvashaktimayamainatundi sarvagnatvamainatundi aa brahmane neevu.
1: That very divinity, that all powerful, Brahman is yourself verily.
0: ప్రకృతి యొక్క భావము చేతనే నీవు కేవలం మానవునిగా భ్రమిస్తున్నావు.
1: Because of the world feeling, you are deluded. You consider yourself
0: a human. భగవంతుని ప్రత్యేకంగా చూడాలని నీవు ఆశిస్తున్నావు.
1: You want to see God separately.
0: పశ్యన్నపిచా నపశ్యతి మూఢో మూఢో. నీవు చూచున్నదంతైనూ బ్రహ్మనే, నీవు అనుభవించినదంతైనూ బ్రహ్మనే, కాని నీవు బ్రహ్మను చూడాలని ఆశిస్తున్నావు. ఇది ఎంత భ్రమ!
1: వాట్ ఆల్ దట్ యు ఎక్స్పీరియన్స్, వాట్ ఆల్ దట్ యు సీ ఇస్ బ్రహ్మన్ హింసెల్ఫ్, బట్ యెట్ యు సే దట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్. వాట్ ఎ డెల్యూషన్ ఇట్ ఈస్!
0: కానీ ఈ సత్యాన్ని ఏ మానవుడు కూడాను అంత త్వరగా విశ్వసించడు.
1: బట్ నో మ్యాన్ విల్ బిలీవ్ ఇన్ దిస్ ట్రూత్.
0: సముద్రం ఉంటున్నది,
1: దేర్ ఇస్ ఓషన్.
0: ఈ సముద్రములో అసంఖ్యాకములైనటువంటి ఒక అలలు బయలుదేరుతున్నాయి.
1: దేర్ ఆర్ ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ వేవ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఓషన్.
0: అయితే ఈ అలల నుండి నురుగు కూడాను ఆవిర్భవిస్తుండాలి.
1: హౌఎవర్ అవుట్ ఆఫ్ ది వేవ్స్ యు ఫైండ్ ద ఫోమ్ కలెక్టింగ్ ఆన్ ద సర్ఫేస్.
0: మన దృష్టి అందు సముద్రం వేరు, అలలు వేరు, నురుగు వేరుగా మనము విశ్వసిస్తున్నాము.
1: ఫ్రమ్ అవర్ వ్యూ పాయింట్ ద ఓషన్ వేవ్స్ అండ్ ఫోమ్ ఆర్ డిఫరెంట్.
0: కాదు కాదు,
1: నో,
0: ఈ మూడు కూడాను ఒక్కటే.
1: ఆల్ ది త్రీ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఏ సముద్రమునందు ఉన్నటువంటి గుణములో తడి, చలి, చల్లదనము, ఇవి అలలు ఎందు కూడా ఉంటున్నది.
1: ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ది ఓషన్, ద కెపాసిటీ టు మేక్ థింగ్స్ వెట్, ఆల్ దట్ రిమైన్స్ కూల్ ఆల్ ది టైమ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది త్రీ ఫార్మ్స్.
0: ఈ సముద్రం యొక్క రుచియే అలలు ఎందు కూడాను మనకు గోచరమవుతుండాలి.
1: ద టేస్ట్ ఆఫ్ ది ఓషన్ ఇస్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ద వేవ్స్ ఆల్సో.
0: కనుక ఈ సముద్రమునకు అలలకు ఉండినటువంటి ఒక సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఒక్కతూరి మనం విచారించాలి.
1: దేర్ఫోర్ వి మస్ట్ ఎంక్వైర్ ద ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఓషన్ అండ్ ద వేవ్.
0: అగాధమైనటువంటి సచ్చిత్ ఆనందమనేటువంటి సముద్రం నుండి జీవరాశులు అనేటువంటి అలలు ఆవిర్భవిస్తున్నాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ ఫ్యాథమ్లెస్ డెప్త్స్ ఆఫ్ దిస్ మైటీ ఓషన్ సచ్చిత్ ఆనంద, you find the individual creatures, the waves originating out of
0: daivamu satya gnanam anantam brahma ane atvanti oka tattvamlo undinappudu manavudu satchit anandam ane atvanti swaroopamlo untunnadu.
1: When God is in the presence of truth, the infinite wisdom brahman, the individual is present in that the state of this existence awareness and bliss.
0: Divyaatma swaroopulara,
1: embodiments of divine atma.
0: Mana drishti premamayam gavinchukunnappudu srushti anta brahmamayam ayipothu.
1: When we make our vision outlook full of love, the entire creation will be full of love.
0: Yetti rangu addalu mana kannulaku tagilistumo prapanchamanta atti ranguga kanipistundi.
1: As is the color of the glasses that we wear, so is the color of the scenario around.
0: Yad bhavam tad bhavati.
1: As is the feeling, so is the result.
0: Ee drishya kalpitamainatundi jagat antai kudanu భిన్న భేదములుగా మనం కనిపిస్తుందని మనం భావిస్తున్నాము, కానీ ఇందులో భేదములు ఏమాత్రము లేవు.
1: ఆల్ దిస్ అపారెంట్ ట్రాన్సెంట్ వరల్డ్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ వేరియేషన్, ఫుల్ ఆఫ్ డిఫరెన్సెస్, బట్ యాక్చువల్లీ అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
0: అయితే మనము ఇట్టి దివ్యమైనటువంటి తత్వాన్ని మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: హౌఎవర్ వి ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
0: ప్రతి మానవుని ఎందు కూడాను బ్రహ్మత్వము మాయతత్వము రెండు కూడాను ఇమిడి ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, ద ఇల్యూషన్ అండ్ ద డివినిటీ ఎగ్జిస్ట్ టుగెదర్.
0: ఒకనొక సమయంలో రాములు ఈ బ్రహ్మతత్వాన్ని గురించి వశిష్ఠుల ద్వారా వింటున్నట్టుగా నటిస్తూ వచ్చాడు.
1: ఎట్ వన్ టైమ్ రామా వాజ్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హి వాజ్ లెర్నింగ్ regarding the principles of divinity from sage Vasishtha.
0: Parvati parameshwarulu pratyekamainati varu kaadu.
1: Parvati parameshwara are not separate.
0: Parvati anaga shraddha.
1: Parvati is shraddha, steadfastness.
0: Ishwarudu anaga vishwasamu.
1: Ishwara is faith.
0: Shraddha vishwasamulu yokka swaroopamule Parvati parameshwarulu.
1: Therefore the embodiment of steadfastness, the embodiment of faith,
0: manavuni endukudanu shraddha vishwasamulu untunnavi.
1: In every human being, these two are present, steadfastness and faith. Therefore, everyone is androgynous.
0: కనుక ఇదే విధంగానే బ్రహ్మతత్వము మాయాతత్వము ఒకే వ్యక్తి ఎందు ఉంటున్నది.
1: లైక్ దిస్ ద డివినిటీ అండ్ ఇల్యూజన్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సేమ్ ఇండివిజువల్.
0: అయితే ఈ బ్రహ్మతత్వం ఏమిటి, ఈ మాయాతత్వం ఏమిటి అని మనం విచారణ చేసినప్పుడు,
1: వెన్ వీ ఎంక్వైర్ వాట్ ఈస్ దిస్ డివినిటీ, వాట్ ఈస్ దిస్ ఇల్యూషన్,
0: సత్ చిత్ ఆనందం రూపనామం అని ఐదు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఫైవ్ ప్రిన్సిపల్స్. The Sat, the being, Chit, awareness, Ananda, the bliss, the name
0: sat,
1: and form. Chit,
0: Ananda manetvante Brahma Rupamu.
1: Brahma has these three, Sat, Chit, Ananda.
0: Rupa Namamule Maya Tattvamu.
1: The name and the form or the illusion.
0: Ivi Kevalamu, Drishyagocharamuga Untunnave Kani, Idi Bhavasuddhiga Levu.
1: They are only apparent but not real in content.
0: Samudramulo Undinatvanti Jalamu. అలలగా రూపొందాలంటే దీనికి ఏది రావాలి, ఏది కావాలి?
1: ఫర్ ద వాటర్ ఆఫ్ ద ఓషన్ టు ఫ్లో యాజ్ వేవ్స్ వాట్ షుడ్ హ్యాపెన్?
0: నీటికి గాలి తోడైనప్పుడే ఇది నీరు అలలగా రూపొందుతుంది.
1: యాజ్ ద విండ్ బ్లోస్ కంటిన్యూస్లీ ద సేమ్ వాటర్ విల్ కమ్ అవుట్ యాజ్ వేవ్.
0: వాయువే లేకపోతే ఈ నీరు అలనే కాదు.
1: వెన్ దేర్ ఇస్ నో విండ్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎ వేవ్.
0: కనుకనే వాయు యొక్క శక్తి చేతనే జలము ఒక అలగా మారిపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది విండ్ ద సేమ్ వాటర్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు వేవ్స్.
0: కనుకనే మాయాశక్తి వల్లనే ఈ సచ్చిత్ ఆనందం అనేటువంటి యొక్క సచ్చిదానంద స్వరూపం నందు సముద్రమునందు జీవరాశులు అనేటువంటిది ఒక అలలుగా ఆవిర్భవిస్తున్నాయి.
1: బికాస్ దిస్ మైటీ పవర్ ఆఫ్ ది ఇల్యూషన్ అవుట్ ఆఫ్ దిస్ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద ది డివినిటీ you find the individuals arising out of it as waves.
0: Ah, vayu wave maya.
1: And that wind is illusion.
0: Ee alane jeevudu.
1: The waves are the individual.
0: Samudrame sachidanandamu.
1: The ocean is sachidananda.
0: Kabatti sachidanandam nunchi vachinatvanti jeevulu sachidananda swarupude.
1: Therefore the individual out of this sachidananda is verily the same.
0: Aa satyanni manam gurtinchinappude brahmavit brahmaiva bhavati.
1: When once we know this truth, the knower of the Brahman becomes Brahman.
0: Kanukane ee naadu manamu kevalam upadi bhedamunu puraskarinchukoni manam aneka roopanamunuga viswasinchukoni binna bhinnamainatvanti yokka talampuloche manam anubhavistunnam.
1: Today, basing on the body, the vesture that we have put on, the name and form, we observe, follow differences among ourselves.
0: Ee yokka sachidananda swaroopam anetvantidi ఈ మాయతో కూడియే ఉంటుండది.
1: ది సచ్చిదానంద ది డివినిటీ ఈజ్ విత్ దిస్ ఇల్యూషన్.
0: అయితే ఈ మాయ క్రమక్రమేణా మాయమవుతుంది.
1: హవెవర్ దిస్ ఇల్యూషన్ విల్ వానిష్.
0: పుట్టిన అల దేని ఆధారంతో పుట్టిందో తిరిగి అదే ఆధారంతోనే లయమైపోతుండదు సముద్రమునందు.
1: ద వే విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ న్యాచురలీ విల్ ఎన్హిలేట్ విల్ మర్జ్ బ్యాక్ ఇన్ టు ది ఓషన్.
0: పుట్టినది గిట్టక తప్పదు.
1: That which is born is bound to die.
0: Kani putti gittetvanti upadhi yokka tattvamu.
1: It is only the nature of the body to be born and die.
0: Putti gittanatvanti yokka tattvamu brahma tattvamu.
1: That which is beyond birth and death is divinity.
0: Anubhavasmane brahmanu brahat swarupudu annadu anaga anantamaina sarvata prani padam ekkada chuchinappudiki vyapinchetvanti tattvame brahma tattvamu.
1: Therefore the nature of brahman is this vastness, all pervasive, found everywhere.
0: కనుక బ్రహ్మ కానటువంటిది ఈ జగత్తులో ఎక్కడ కూడా కనిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ వితౌట్ దిస్
0: జగత్. అంతయు బ్రహ్మస్వరూపమే.
1: ద హోల్ యూనివర్స్ ఈజ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ బ్రహ్మ.
0: కానీ మన యొక్క హద్దులు, మన యొక్క బుద్ధి యొక్క కుశలతలు చాలా పరిమితంలో ఉండటం చేత ఈ విశాలమైనటువంటి తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ అవర్ ఓన్ హ్యూమన్ లిమిటేషన్స్ ఆఫ్ ఇంటలెక్ట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాస్ట్నెస్ ఆఫ్ బ్రహ్మన్.
0: త్రాడులో పామును ఏ రీతిగా మనం సృష్టించుకున్నామో అదే విధంగానే బ్రహ్మలో జీవతత్వాన్ని మనం సృష్టించుకుని బాధలు పడిపోతున్నాం.
1: జస్ట్ యాజ్ వీ హ్యావ్ ది ఫీలింగ్ దట్ దేర్ ఇస్ ఎ స్నేక్ వెన్ దేర్ ఇస్ యాక్చువల్లీ రోప్, వీ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ వైల్ బీయింగ్ బ్రహ్మన్ అవర్ సెల్ఫ్.
0: కనుక సర్వులు కూడాను బ్రహ్మ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ బ్రహ్మ.
0: కేవలం మేము అల్పులమని, మేము మానవులమని ఈ విధమైన ఉపాధి భేదమును పురస్కరించుకుని మనం విభజించుకోకూడదు.
1: We should not fragment ourselves, consider ourselves mean and low and human.
0: Kana మనం ఈ విభజించుకోవటంలో ఉండినటువంటి పొరపాటే ఇది ఒక పెద్ద అజ్ఞానము.
1: This kind of fragmentation, segmentation is a sign of ignorance.
0: సత్యాన్ని గుర్తించుకోలేకపోవటమే అజ్ఞానము.
1: Not realizing the truth is ignorance.
0: సత్యాన్ని గుర్తించుకోవటమే జ్ఞానము.
1: The recognition of truth is wisdom.
0: ఈ జ్ఞానాజ్ఞానములనేటువంటి గ్రంథాలతో వచ్చేటువంటిది కాదు.
1: The wisdom and ignorance you don't get out of textual knowledge.
0: కరుకునే సర్వం జ్ఞానమయం.
1: So everything is of jnana wisdom. The whole world is of wisdom.
0: Prati vyakti samasti kudanu jnanamayame.
1: The individual and society is full of wisdom.
0: Aa jnana jnaname paramatma swarupamu.
1: That wisdom is the embodiment.
0: Adiye satya swarupamu.
1: God is the embodiment of wisdom.
0: Prati satyam jnanam anantam brahma.
1: Therefore God is this truth, wisdom and infinite.
0: Kanuka ee oka satya jnanam nandu kudanu vayu kudanu oka satyame.
1: In this the vayu, the wind is also Brahman.
0: ఈ వాయువు సర్వత్రా ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కానీ మన కంటికి కానరాదు.
1: బట్ యూ డోంట్ సీ విత్ ది ఐ.
0: చేతికి చిక్కదు.
1: యూ కాంట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్.
0: చిక్కిపోయినంత మాత్రమున లేదని చెప్పడానికి వీలు కాదు.
1: యాజ్ యూ కాంట్ సీ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ యూ కెనాట్ డినై.
0: కంటికి కనిపించకపోయినంత మాత్రమున లేదని చెప్పుటకు వీలు కాదు.
1: యాజ్ యూ డోంట్ సీ విత్ ది ఐ యూ కెనాట్ డినై.
0: మన చుట్టూ ఉన్నది గాలి.
1: ది ఎయిర్ ఇస్ ప్రెసెంట్ అరౌండ్ అస్.
0: కానీ మన కంటికి కనిపించదు.
1: Yet you don't see.
0: మన చేతికి చిక్కదు.
1: యూ కాంట్ క్యాచ్ హోల్డ్.
0: కానీ గాలియే లేకపోతే మన జీవితమే లేదు.
1: But without air you cannot live.
0: Kanukane ee gaaliye oka maya.
1: This air is an illusion.
0: Adi undi kudanu upakaram cheyavachunu apakaram cheyavachunu ani meeru bhavinchavachu.
1: You may feel that may help you or harm you.
0: Kaani maya eppudu kudanu apakaram cheyadu.
1: But this illusion will never harm you.
0: ee maya pattinannu chaala baadhisthundadani manam aneka vidhamuga avukudanu danini vimarsistuntam.
1: Many times we feel sad that we are put to suffering by this delusion.
0: Maya evarini pattindi?
1: Whom does it catch?
0: Mayaku kaallu chetulu levu.
1: Illusion has no legs and hands.
0: Kaallu chetulu unnadi neeve.
1: You have legs and hands.
0: Neevu mayana pattavu kaani maya ninnu pattaledu.
1: In fact you have trapped the delusion. Illusion has not trapped you.
0: కనుక మాయకు చేతులు లేవు కనుక అది నిన్ను పట్టలేదు.
1: Illusion has no hands, it can't catch you.
0: చేతులున్నది నీకే.
1: You have hands.
0: నీవే మాయను పట్టావు.
1: So in fact you caught hold of this illusion.
0: మాయను ఏ విధంగా పట్టినావో బ్రహ్మమును కూడా ఆ విధంగానే పట్టు.
1: Just as you caught hold of this illusion, catch hold of Brahman also likewise.
0: కానీ బ్రహ్మ అనేటువంటి యొక్క సముద్ర జలము నుండి వాయువు అనేటువంటిది వీచి దానినే జీవరాశులు అనేటువంటి అలలుగా ఉద్భవింపచేస్తున్నది.
1: Therefore out of this ocean of Brahman it is only the wind that blows and comes out of the waves in the form of individuals.
0: Samasta srishti kudanu mayane moola karanamu.
1: For the entire creation it is the illusion the main cause.
0: Mayayandu putti mayayandu perigi mayane rungare mandamatulu.
1: Having been born in illusion, growing in illusion, the foolish people do not know what illusion is.
0: Gatukulanniyu mayam.
1: The life is illusion.
0: Bhava bandhamulu maya.
1: The bondage is illusion.
0: Samsaram adi maya.
1: Family life is
0: Saavu
1: illusion.
0: Saavu maya.
1: Death.
0: Maya bratukukinta maya lomadanela.
1: This life is one of falsehood and illusion. Why should you be carried away?
0: Maya bratukuk enduku mayalo padali?
1: Why should we be trapped by this illusion?
0: Idi kevalam anni kudanu ajnaname moola karanamu.
1: The ignorance is the root cause for all this.
0: Ajnanamku moola karanam emiti?
1: What is the main thing responsible for this ignorance?
0: Mana karmane moola karanamu.
1: Our action is responsible.
0: Karma nunchi janmam vachindi.
1: The action leads to birth.
0: Janma nunchi bhramalu kaligayi.
1: Is the birth that delusion. Bhramam
0: nunchi ajnanam bayalderindi.
1: And the delusion that makes you ignorant.
0: Kanuka prati daniki kudanu mana karmale moola karanamu.
1: Therefore for everything action is the main cause.
0: కనుక ఆ కర్మను మనము సాధించాలి.
1: దేర్ఫోర్ యు హావ్ టు ఇన్వెస్టిగేట్ ది కరెక్ట్ యాక్షన్.
0: మన కర్మలు ఎట్టివో ఫలం కూడాను అట్టివే.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఇస్ ది రివార్డ్.

0: పుర కర్మ దాట వశమా.
1: యు మే ఇమర్స్ ఎ వెసల్ ఎయిదర్ ఇన్ ఎ స్మాల్ ట్యాంక్ ఆర్ ఇన్ ఎ మైటీ ఓషన్, బట్ యు కెన్ కలెక్ట్ ద వాటర్ డిపెండింగ్ అపాన్ ద మెజర్ ఆఫ్ ద వెసల్. ఈవెన్ ఇఫ్ యు వాంట్ మోర్ యు కెన్ డ్రా ఇట్.
0: నీ యొక్క ఉపాధిని పురస్కరించుకుని నీకు మంచి చెడ్డలు అందులో ప్రవేశిస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ద వెస్టర్ యూ పుట్ ఆన్,
0: నిరంతరము మనం బాహ్యమైనటువంటి చింతల యందు, ప్రాకృతమైనటువంటి ఆలోచనల యందు, ప్రకృతమైనటువంటి యొక్క తత్వం యందు మన జీవితం అంకితం చేసుకున్నాము.
1: వి స్పెండ్ ఆల్ అవర్ డే ఇన్ ఫిజికల్ డైలీ ఎఫిమరల్ వరల్డ్లీ రొటీన్.
0: నిద్ర నుంచి లేచి పరుండునంత వరకు కూడాను కేవలం ప్రాకృతమైనటువంటి కర్మలు ఎందే మన జీవితము అంకితం చేసుకున్నాం.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వి స్పెండ్ అవర్ ఆల్ అవర్ లైఫ్
0: ఈ ప్రవృత్తి యొక్క లక్షణములే మానవునిగా నీవు భ్రమిస్తున్నావు.
1: యు గో బై ద వరల్డ్లీ ఫీలింగ్ అండ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్.
0: ప్రవృత్తి నుంచి నివృత్తిలో నీవు ప్రవేశించు.
1: చేంజ్ యువర్ ట్రెండ్ ఫ్రమ్ అవుట్ వర్డ్ టు ఇన్ వర్డ్,
0: అప్పుడే నీవు బ్రహ్మస్వరూపుడైపోతావు.
1: దెన్ యూ బికమ్ బ్రహ్మన్.
0: కనుక మనం కేవలం మన బ్రహ్మతత్వానికి ఏదో కొన్ని సాధనలు చేస్తున్నాం అనుకుంటారు, కానీ సాధనల వల్ల చేకూరేటువంటిది కాదు ఈ బ్రహ్మతత్వము.
1: యూ థింక్ దట్ వీ ఫాలో సర్టన్ స్పిరిచువల్ పర్సూట్స్ అండ్ ఎండివర్స్ టు నో ద డివినిటీ.
0: విచారణ చేత ఈ యొక్క బ్రహ్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: ఓన్లీ త్రూ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ యూ కెన్ నో ద డివినిటీ.
0: డిస్క్రిమినేషన్ చేయాలి.
1: యూ హ్యావ్ టు డిస్క్రిమినేట్.
0: తర్వాత ఎంక్వైరీ చేయాలి.
1: దెన్ యూ మస్ట్ ఎంక్వైర్.
0: ఎంక్వైరీ అనేటి పదం సరైనటువంటిది కాదు.
1: ఎంక్వైరీ ఇస్ నాట్ ప్రాపర్ టర్మ్.
0: లేని పదార్థాన్ని మనం ఎంక్వైరీ చేయటము.
1: యూ ఎంక్వైర్ దట్ విచ్ ఇస్ నాన్ ఎగ్జిస్టెంట్.
0: ఎక్కడ చూసినా ఉండేటువంటి దానికి ఎంక్వైరీ ఎందుకు?
1: When that is present everywhere, why do you need to inquire?
0: Kanuka inquiry manam cheyanakkaredu.
1: So you don't need to inquire.
0: Nee lopala velapala chuttu sarvatra untundadi.
1: It is in you, around you, above you, below you, it is everywhere.
0: Kanuka itti danni manam inquiry cheyatam enduku?
1: Then why do you need to
0: adi kuda oka agnaname?
1: It's also ignorance.
0: Kanuka ee sadhanalu anni kuda nu kevalam manasika trupti kosam chestunnamu.
1: All spiritual pursuits are undertaken for the satisfaction of mind.
0: Oka tamara pushpam vantidi.
1: Mind is like a lotus flower.
0: Indulopala madhukaramu annaru.
1: It's called madhukara.
0: Madhukaram anaga tummeda.
1: It is the
0: aa tummeda ee yokka kamalamlo praveshinchi andulo unnatundi makarandananta golutundadi.
1: It's the butterfly that comes across this lotus flower and draws the honey.
0: Aithe ee kamalamu deni valla jeevistundadi.
1: How does it sustain? How does it live, the lotus flower?
0: Ee madhukaram nunche jeevistundadi.
1: It lives because of this butterfly.
0: ఈ విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి.
1: How can you understand this?
0: దీనిని రెండు భాగములుగా మనం విభజించాలి.
1: We have to classify into two.
0: మధు కరా.
1: One is madhu, the second is kara.
0: మధు అనగా జలము.
1: Madhu means water.
0: Kara అనగా సూర్యరశ్మి.
1: Kara means sunlight.
0: ఈ కింద జలము పైన సూర్యరశ్మి రెండు.
1: It is the
0: ఆ తుమ్మిద ఈ యొక్క కమలంలో ప్రవేశించి అందులో ఉన్నటువంటి మకరందాన్నంతా గోలుతుండాలి.
1: It's the butterfly that comes across this lotus flower and draws the honey.

0: మధు మీన్స్ వాటర్.
1: కర అనగా సూర్యరశ్మి.
0: కర మీన్స్ సన్లైట్.
1: ఈ కింద జలము పైన సూర్యరశ్మి రెండు ఉన్నప్పుడే ఈ కమలం అనేటువంటిది జీవిస్తుంది.
0: దేర్ఫోర్ ద లోటస్ ఫ్లవర్ లివ్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ వాటర్ బిలో అండ్ సన్లైట్ అబౌవ్.
1: కనుక క్రింద జలముండాలి మధు.
0: దేర్ ఇస్ వాటర్ బిలో మధు.
1: కర సూర్యరశ్మి రావాలి.
0: అండ్ ద సన్ లైట్ కర.
1: ఈ రెండింటి ద్వారానే ఈ మనోకమలమంత వికసిస్తుండాలి.
0: అవుట్ ఆఫ్ దీస్ టూ ఓన్లీ ద ఫ్లవర్ ఆఫ్ హార్ట్.
1: కనుక ఈ మనసు నందు అనేక రకములైనటువంటి భ్రమలు ప్రవేశిస్తున్నాయి.
0: అండ్ ద మైండ్ హెస్ గట్ సో మెనీ ఇల్యూషన్స్. మనం
1: భ్రమరం అంటుంటే ఒక బీ అనిగా భావిస్తున్నాము, తుమ్మెదనిగా భావిస్తున్నాము.
0: భ్రమర వి కన్సిడర్ ఇట్ ఎ బీ.
1: కాదు, భ్రమరం కాదు, భ్రమనే.
0: ఇట్ ఈస్ నాట్ భ్రమర బీ, ఇట్ ఈస్ భ్రమ ఇల్యూషన్.
1: ఈ భ్రమ డిజైర్.
0: డిజైర్.
1: కనుక ఈ డిజైరే మనకు అన్నింటి కూడాను అనేక విధమైనటువంటి యొక్క ఆనంద దుఃఖములను అందిస్తూ ఉంటుంది.
0: సో ఇట్స్ ద డిజైర్ విచ్ ఇస్ ద మెయిన్ రూట్ కాజ్ ఫర్ ద ప్లెజర్ అండ్ పెయిన్.
1: ఈ మనస్సు యొక్క డిజైర్స్ ను మనం ఏమాత్రం కూడా వెంటాడకూడదు.
0: యూ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ది డిజైర్స్ ఆఫ్ యువర్ మైండ్.
1: మనస్సును అనుసరించినప్పుడు మనం తిరిగి మాయలో పడిపోతాం.
0: వెన్ వన్స్ యు ఫాలో యువర్ మైండ్ యుల్ బికమ్ డెల్యూటెడ్.
1: మనసును ఆధారముగా గొన్న మానవుండు.
0: ద మ్యాన్ హూ గోస్ బై ద వేగరీస్ ఆఫ్ ద మైండ్.
1: మనసును ఆధారముగా గొన్న మానవుండు.
0: ద మ్యాన్ హూ టేక్స్ ద మైండ్ యాజ్ ద బేసిస్.
1: భ్రమల కంటెను క్షీణమై బ్రతుకు చెడును.
0: He will spoil his own life worse than that of a bee.
1: Buddhina adharamuga gonna budajanundu.
0: An intelligent man who goes by his intellect.
1: Madhavuniganu marunu madhiyendu.
0: He will transform himself into God on earth.
1: Buddhina adharam cheskovali.
0: Rely on your intellect.
1: Mind nu manam adharam cheskokoddu.
0: Don't follow the mind.
1: Ee mind anetvantidi కేవలం సంకల్ప వికల్పాలతో రూపొందుతుండాలి.
0: మైండ్ ఇస్ బండిల్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
1: ఈ మైండ్ కు ఒక రూపం లేదు.
0: మైండ్ హ్యాస్ నో ఫార్మ్.
1: ఇది ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్?
1: ఇది వస్త్రము.
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: ఇది వస్త్రం కాదు.
0: ఇట్స్ నాట్ క్లాత్.
1: ఇది దారము.
0: ఇట్స్ ఎ థ్రెడ్.
1: ఇది దారం కాదు.
0: ఇట్స్ నాట్ థ్రెడ్.
1: ఇది ప్రత్తి.
0: ఇట్స్ కాటన్.
1: ఈ విధంగా విచారణ చేస్తుంటే ఇది నాది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని పోతుంటాది. ఈ విధమైనటువంటిది మనసు యొక్క భ్రమ.
0: లైక్ దిస్ యూ కెన్ గో ఆన్ ప్రొసీడింగ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ఎంక్వైరీ త్రూ ద థియరీ ఆఫ్ నెగేషన్.
1: చక్కగా ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి.
0: స్టూడెంట్స్ అండర్స్టాండ్ ది సింపుల్ థింగ్ క్లియర్లీ.
1: నా దేహము,
0: మై బాడీ.
1: నా మనసు,
0: మై మైండ్.
1: అంటే ఏమర్థం?
0: వాట్స్ ది మీనింగ్?
1: ఇది చక్కగా నీ విచారణ చేస్తే నా మనసు అంటే మై మైండ్ అంటున్నావు.
0: మై మైండ్ యు సే సో.
1: నా దేహము అనుకుంటే మై బాడీ అనుకుంటున్నాము.
0: వెన్ యూ క్లెయిమ్ ది యువర్ బాడీ యు సే మై బాడీ.
1: సరైన అర్థం కాదు.
0: ఇట్స్ నాట్ ఇట్ డజంట్ కన్వే ప్రాపర్ మీనింగ్.
1: నా దేహము.
0: My
1: నా
0: body.
1: అనగా కాదు, దేహము నేను కాదు. నా దేహము, దేహము నేను కాదు.
0: నా మీన్స్ నో. దేహ బాడీ. ఐఎమ్ నాట్ ద బాడీ.
1: నా మనసు, మనసు నేను కాదు.
0: నా నో మనసు మైండ్. ఐఎమ్ నాట్ ద మైండ్.
1: వేదాంత తత్వమునందు చక్కగా ప్రవేశించి దీనిని విచారణ చేస్తూ గిని వస్తే మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, మనసు నేను కాదు, సెన్స్ నేను కాదు, ఏది నేను కాదు. ఎవరు నీవు? ఐఆమ్ ఐ. నేను నేనే.
0: లైక్ దిస్ వేదాంత విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ దట్ యు ఆర్ నాట్ ద బాడీ, దట్ యు ఆర్ నాట్ ద మైండ్, యు ఆర్ నాట్ ద ఇంటెలెక్ట్, దట్ యు ఆర్ నాట్ ద సెన్సెస్. దెన్ హూ ఆర్ యు?
1: వేదాంతం నందు కూడాను అహం బ్రహ్మాస్మి అన్నారు.
0: ఇన్ వేదాంత యు సే దట్ అహం బ్రహ్మాస్మి.
1: ఇది కూడాను ప్రాకృతమైనటువంటి యొక్క అర్థమే కాని బ్రహ్మతత్వంతో కూడినటువంటి అర్థం కాదు.
0: ఇట్స్ ఆల్సో వరల్డ్ ఇంటర్ప్రిటేషన్ బట్ నాట్ ది యాక్చువల్ డివైన్ ప్రిన్సిపల్.
1: ఈ జగత్తు యొక్క స్వరూపాన్ని పురస్కరించుకుని వేదమును నాలుగు వేదములందు కూడాను అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వం అసి అనే మహావాక్యాలను రూపొందాయి.
0: ద ఫోర్ వేదస్ డిక్లేర్ మహావాక్యాస్ అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ వేదమంతా కూడాను ద్వైతమే.
0: The entire Veda is dualism.
1: కాబట్టి వేదములే ద్వైతమైనప్పుడు ఇంకా మనకి ఎక్కడ అద్వైతం చిక్కుతుంది?
0: When Veda itself is dualism, how do you expect non-dualism?
1: జగత్తులో ఏది నాకు కావాలి, ఏది నాకు సుఖము, ఏది నేను అనుభవించాలి, ఏది నా మార్గము అనేటువంటిది తెలపడానికే ఈ వేదములంతా ఆవిర్భవించాయి.
0: Veda is meant to make you and to show you the path to be happy, to become fertile and the path to divinity. ఎట్లా
1: ఉండాలి? గృహస్థుడు ఎట్లా ఉండాలి? వానప్రస్థుడు ఎట్లా ఉండాలి? సన్యాసి ఎట్లా ఉండాలి?
0: Veda tells you how a celibate should conduct himself, how a householder should conduct himself.
1: Vedamu.
0: Veda teaches our code.

0: కానీ వేదము ద్వైతమే.
1: బట్ వేద ఇస్ డ్యూయలిజం.
0: కానీ వేదాంతము అద్వైతం.
1: బట్ వేదాంత ఇస్ నాన్ డ్యూయలిజం.
0: ఆ వేదాంతమే ఉపనిషత్తుడు.
1: బట్ వేదాంత ఇస్ ఉపనిషత్.
0: ఆ వేదాంతమునందు కూడాను దీనిని ఖండిస్తూ వచ్చింది.
1: ఇన్ వేదాంత ఆల్సో నెగేట్స్ దీస్ ఐడియాస్.
0: బ్రహ్మాస్మి ఇందులో రెండు ఉంటుండాలి.
1: వెన్ ఇట్ ఈస్ సెడ్ అహం బ్రహ్మాస్మి దేర్ ఇస్ డ్యూయలిజం.
0: నేను బ్రహ్మను.
1: ఐఎమ్ బ్రహ్మ.
0: నేను బ్రహ్మ రెండు ఉంటున్నాయి.
1: హియర్ టూ ఐ అండ్ బ్రహ్మ.
0: ఈ రెండు ఉండినప్పుడు ఇది ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం కాదు.
1: వెన్ టూ ఆర్ దేర్ ఇట్ ఇస్ డ్యూయలిజం నాట్ నాన్ డ్యూయలిజం.
0: ఈ విధమైనటువంటి మార్గం నందు దైవత్వం అనేటువంటి సర్వత్రా కూడా ఉంటుండాలి.
1: ఇన్ దిస్ పాత్ యూ కెన్ అండర్స్టాండ్ ద డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ మన అజ్ఞానం చేతను, మన యొక్క విచారణ చేతను సత్యాన్ని గుర్తించుకోలేక అనేక విధములైనటువంటి బాధలకు గురి అయిపోతున్నాం.
1: బికాస్ ఆఫ్ అవర్ ఇగ్నోరెన్స్ we suffer, we are put to so many troubles.
0: దీనికి చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ నాటి యొక్క పేరు ప్రతిష్టలను పురస్కరించుకుని మనం చక్కగా గుర్తించాలి.
1: యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ పాపులర్ ఇన్ ద మోడర్న్ టైమ్స్. టుడే
0: ఈనాడు గురు పూర్ణిమ అన్నాము.
1: టుడే ఈస్ కాల్డ్ గురు పూర్ణిమ.
0: ఇది సరి అయినటువంటి ఒక పదం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది ఎగ్జాక్ట్ వర్డ్.
0: ఈ గురు పౌర్ణిమ అనేటువంటిది ఎవరో కొంతమంది పండితులుగా ఉండేటువంటి వారు గురువుగా ఉంటుండి శిష్యులను వశం చేసుకోవాలనే ఉద్దేశంతో దీనికి గురు పౌర్ణిమ అని పేరు పెట్టిండొచ్చు.
1: సమ్ స్కాలర్స్ హూ యాక్ట్ యాజ్ గురుస్ ఆర్ ప్రిసెప్టర్స్ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ సర్టన్ గిఫ్ట్స్ ఫ్రమ్ డిసైపుల్స్.
0: నిజంగా దీనికి పేరు ఏమిటంటే వ్యాస పూర్ణిమ అంటారు.
1: ది కరెక్ట్ నేమ్ ఇస్ వ్యాస పూర్ణిమ.
0: ఈ పూర్ణిమ దినమే వ్యాసుడు పుట్టినటువంటిది.
1: వ్యాస వాస్ బోర్న్ ఆన్ దిస్ పూర్ణిమ డే.
0: అనంత వేదములంతా కూడా నువ్వు విభజించి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణవేద అని నాలుగు వేదములుగా విభజించిన దినం కూడాను ఈ పౌర్ణమి దినమే.
1: ఇట్ వాస్ ఆన్ దిస్ డే ఆఫ్ ఫుల్ మూన్ హీ క్లాసిఫైడ్ వేదాస్ ఇంటూ ఫోర్ ఇంపార్టెంట్ పార్ట్స్.
0: 18 పురాణములు రాసింది కూడాను పౌర్ణమి దినమే.
1: ఇట్ వాస్ ఆన్ దిస్ డే ఆఫ్ పౌర్ణమి ఆల్ ది 18 ఎపిక్స్ కంపోజ్. కనుకనే
0: వ్యాస పూర్ణిమ అని దీనికి ఒక పేరు.
1: సో ఇట్ ఇస్ కాల్డ్ వ్యాస పూర్ణిమ.
0: అయితే క్రమక్రమేణా ఈ వ్యాస పౌర్ణమి మరుగుపడుతూ గురు పౌర్ణిమ అనేటువంటిది వెలువడుతూ వచ్చింది.
1: లేటర్ దిస్ వర్డ్ వ్యాస పూర్ణిమ ఇస్ ఫర్గాటన్ అండ్ నౌ వి కాల్ ఇట్ గురు పూర్ణిమ.
0: వ్యాస పౌర్ణిమ అంటే వ్యాసుడు చాలా గొప్పవాడు, విద్యావంతుడు.
1: వ్యాస ఇస్ హైలీ నాలెడ్జబుల్, ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అనంతమైనటువంటి వేదములను అల్పాయుస్సు కలిగినటువంటి మానవుడు దీని అధ్యయనం చేయలేడు.
1: మ్యాన్ విత్ షార్ట్ లైఫ్ స్పాన్ cannot go through the infinite knowledge of Veda.
0: వేదములు నుండి ఉండినటువంటి ఒక రుక్కును ప్రత్యేకం చేసి దీనికి ఒక ఋగ్వేదము అని పెట్టాడు.
1: He separated all rukkulu or main principles and called it Rigveda.
0: దీనిని మంత్ర స్వరూపము అన్నారు.
1: This is called full of mantras.
0: మననత్రాణ సమ్మిళితం ఇతిహి మంత్రః అన్నారు. మననత్రాణం చేసేటువంటిదే మంత్రము.
1: That which is repeated again and again is mantra.
0: ఈ అనంతమైనటువంటి వేదముల్లో ఉండినటువంటి యొక్క యజుస్సులంతా వేరు చేసి ఒక యజుర్వేదము అని దాన్ని ప్రత్యేకంగా పెట్టాడు.
1: ది యజుస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ వేద అండ్ ఇట్ ఇస్ కాల్డ్ యజుర్వేద.
0: యజుస్ అనగా ఏమిటి? యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడానికి ఉపయోగపడేటువంటిది.
1: యజుస్ డీల్స్ విత్ ద మెథడాలజీ విత్ రిగార్డ్ టు ది రిచువల్స్ యజ్ఞ అండ్ యాగ.
0: ఇంకా అన్ని వేదములు ఎందు ఉండినటువంటి సామములంతా ఒకటిగా చేర్చి
1: ఆల్ సామ పార్ట్ ఆఫ్ ఇట్ out of veda
0: దీనికి సామవేదము అని పెట్టాడు.
1: He is classified as samaveda.
0: ఈ సామవేదం దేనికి పనికి వస్తుంది?
1: In what way is it useful?
0: సంగీత సాహిత్యాలకంతా పనికి వస్తుంది.
1: సామవేద is used for music and literature.
0: కనుకనే సామగానము అని కూడా దీనికి ఒక పేరు వచ్చింది.
1: So it is called samagana.
0: ఇంకా తరువాత అన్నిటినీ చూచాడు. అథర్వణములు అనేటువంటి చిక్కినాయి.
1: Then he could catch hold of adharvanas.
0: దీనికి కొంత అస్త్రములకు
1: ఫర్ ఆల్ వెపనరీ అండ్ ఆర్కెస్ట్రీ.
0: ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి హెల్త్ కు
1: ఫర్ ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హెల్త్.
0: దీనికి సంబంధించినటువంటి మంత్రములంతా వేరు చేసి
1: ఆల్ రిలేటెడ్ మంత్రాస్ ఆఫ్
0: సెగ్రిగేటెడ్ అధర్వణ వేదము అని పెట్టాడు.
1: అండ్ హీ కాల్డ్ ఇట్ అధర్వణ వేద.
0: ప్రజలకు అనేక అవస్థలతో గురి అవుతున్నటువంటి పరిస్థితిలో దీన్ని వేరువేరుగా చిన్నవిగా చేసి ప్రజలకు అందించినటువంటి వాడు కనుక ఇతనికి గురువు అని పేరు వచ్చింది.
1: As Vyasa classified this infinite knowledge of Veda into small branches so as to be understood and comprehended by mankind, Vyasa is called Guru.
0: Subject ko ok guru ga untadu. Okka subject ko ok guru ga untadu.
1: Each subject has got one guru.
0: College lo kuda pote
1: in college
0: meer vicharana chesinappudu physics ok subject ku ok guru.
1: You have one
0: physics teacher untaru.
1: You find one guru,
0: chemistry teacher antaru, mathematics teacher antaru,
1: you call him mathematics teacher
0: antaru, but
1: you call him language teacher,
0: botany
1: teacher.
0: Anaga okoka subject okoka teacher ga untadu.
1: Each subject has got its own teacher.
0: Ade vidhamgane
1: likewise
0: konni konni naamulakanta kodanu oka teacher ga untadu.
1: So for each subject there is a teacher.
0: Ee bhautikamainatundi oka aadhyatmika margamunaku konni upadesham cheseetundi varu oka aadhyatmika guruvu.
1: In spiritual path, the spiritual teaching is given by spiritual teacher.
0: Guruvulu ani cheppakoddu.
1: You cannot call them gurus.
0: గురు అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు?
0: రుకారో అంధకారస్య రుకారో తన్నివారణ. అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని నివారణ గావించేటువంటి వాడే గురువు.
1: గురు ఇస్ ద వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇంతేకాదు దీనికి మరొక అర్థం కూడా ఉంటుంది.
1: ఇట్ ఇస్ అనదర్ కనోటేషన్.
0: అకా గుకారో అనగా గుకారో గుణాతీత.
1: Go beyond the attributes.
0: Rukaro ruparahitaha.
1: Ru formless.
0: Gunatitudu ruparahitudu oka brahmane.
1: The one without attributes, the one formless is Brahma.
0: Atanni matrame guru guruhu annaru.
1: So God Brahma is guru.
0: Kanukane avataram evvariki kudanu evvarikini ee vidhamainatuvanti upadeshamulu cheyaledu.
1: Therefore avatars did not teach or upadesha to anybody.
0: Endukati upadesham enduku?
1: Why do you
0: manu swadeshamunde unnanu upadeshaniki enduku mele povali?
1: When you are in Swadesha, in your own land, why do you need Upadesha, the teaching? You are there within yourself. You are in spirit. Then why do you need this teaching? Those that do not know this truth, they start teaching. A teacher who teaches others has got his own teacher in turn. Therefore, the one without any guru above him is the true guru.
0: Kalpane Bhagavantude anduvalle Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. Ee naadu kaalam lopala, aadhunika yugam lopala, Guruve Brahma, Guruve Vishnu, Guruve Shivudu ani bodhistunnaru.
1: In the modern times it is taught that Guru is Brahma, that Guru is Vishnu, that Guru is Ishwara.
0: Kaadu kaadu.
1: No.
0: Ee gurulanta Brahma Vishnu Maheshwaralu kaadu.
1: These gurus are not Brahma Vishnu Maheshwaras.
0: Kanuka evaru guru antante Brahmane guruvu, Vishnuve guruvu, Shivude guruvu.
1: Therefore Brahma is Guru, Vishnu is Guru, Maheshwara is Guru.
0: Kanuka evaru Brahma Vishnu Maheshwaralu anaga trigunamulu yokka swaroopalu.
1: They represent the three attributes.
0: Brahma rajogunamu.
1: Brahma represents the rajas, emotion.
0: సాత్వికమైనటువంటి యొక్క దీన్నే విష్ణు స్వరూపము.
1: ద పైయస్ సాత్విక్ నేచర్ ఇస్ రిప్రజెంటెడ్
0: బై తమోగుణం యొక్క తత్వమే ఈశ్వరత్వము.
1: ద తమస్ డల్నెస్ ఇస్ రిప్రజెంటెడ్ బై ఈశ్వర.
0: ప్రపంచమంతా కూడాను త్రిగుణాతీతమైనటువంటిది కాదు, త్రిగుణతో కూడినటువంటిది.
1: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ ఇస్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్. They are present in every man.
0: కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎవ్వరు కంటితో చూచిన వారు లేరు.
1: నో వన్ హాజ్ ఎవర్ సీన్ బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ప్రతి హృదయమునందు కూడాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిగుణములతో ఉంటున్నారు.
1: Every heart has got this trinity, Brahma, Vishnu, Maheshwara.
0: Inta sulabhamaina margaanni manam vadalepetti,
1: we give up such an easy path.
0: Anavasaramaina margamlo manam praveshinchi,
1: we proceed along the unnecessary path. Aapohalaku
0: guri ayipoyi anumanalato jeevithanni vyartham chesukuntunnamu.
1: We are carried away by all sorts of imaginations and spoil our time and waste our life.
0: Guru evaru? Neeku nuve guru.
1: Who is your guru? You yourself is the
0: guru. Marma merigina manunimshamulo manase variki guru rendi annaru.
1: When once you know the secret of life, your mind will be your teacher.
0: Antakante manaku guruvulu veru.
1: There's no other teacher beyond that guru.
0: Ee naati guruvulanta kudanu,
1: the gurus today,
0: edo mantralanu cheppatamu, guru poojalu cheyinchukotamu, ee vidhanga jarugutundadi. Okarni vimarsa cheyatam kaadu idi, unna satyanni meeku cheptunnanu.
1: What happens today is some teaching mantra is given to the disciple and the guru is worshipped on this sacred day. It is not any criticism, it is just routine what is happening.
0: చెవులో మంత్రము చేతిలో డబ్బు.
1: మంత్ర ఇస్ విస్పర్డ్ ఇన్ టు ది ఇయర్ అండ్ హ్యాండ్ ఇస్ స్ట్రెచ్డ్ టు కలెక్ట్ ద మనీ.
0: ఇది గురుత్వానికి తగినటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద సైన్ ఆఫ్ ఎ గురు.
0: గురుదక్షిణ అంటే ఏంటి?
1: వాట్ ఇస్ అన్ ఆఫరింగ్ టు ఎ గురు?
0: గురుదక్షిణ అనగా నేనే గురు అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే గురుదక్షిణ.
1: ద ట్రూ ఆఫరింగ్ టు ఎ గురు ఈస్ టు నో యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎ గురు.
0: కనుక నీకు మీకు మీరే గురువు.
1: యు ఆర్ ఎ గురు అంటూ యువర్
0: నీవే బ్రహ్మ.
1: యువర్ బ్రహ్మ.
0: నీకు నీవే శక్తి.
1: యువర్ ఎనర్జీ.
0: సర్వము నీ అందే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యూ.
0: అందుకోసమని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను గాయత్రి మంత్రంలో ఓం భూర్భువస్వః.
1: భగవాన్ టెల్స్ అస్ ఇన్ గాయత్రి మంత్ర ఓం భూర్భువ సువః.
0: భూర్ అనగా భూలోకము,
1: భూర్ ద ఎర్త్,
0: భువః సువర్లోకము,
1: భువ సువర్లోకం,
0: సువః స్వర్గలోకము,
1: సువః హెవెన్,
0: భూర్భువ సువః.
1: ఏమేమో
0: లోకములు ఇంత ఉండినట్టుగా మనం భావిస్తున్నాము.
1: వి థింక్ దేర్ సో మెనీ వర్డ్స్.
0: దీనికి సరైన అర్థములు చెప్పి ప్రజల యొక్క అనుమానములు పూర్తి నిర్మూలం గావించేటువంటి పండితులు లేకపోవటమే దీనికి మూల కారణము.
1: దేర్ ఆర్ నో స్కాలర్స్ టుడే హూ కెన్ ఎక్స్ప్లెయిన్ ది ఇన్నర్ మీనింగ్, క్లారిఫై ఆల్ డౌట్స్. దట్ ఇస్ ద రీజన్ ఫర్ అవర్ ఇగ్నోరెన్స్ టుడే.
0: భూ అనగా భూలోకము.
1: భూర్ మీన్స్ దిస్ ఎర్త్.
0: భూలోకం అనగా మీ మెటీరియల్ లోకము.
1: దిస్ ఎర్త్, ది లైఫ్ ఆన్ ఎర్త్ ఈస్ జస్ట్ ఆఫ్ మెటీరియల్.
0: కనుకనే భూర్ అనగా ఏమిటి? మెటీరియలైజేషన్.
1: సో ద ఫస్ట్ లెవెల్ భూర్ ఈస్ మెటీరియలైజేషన్.
0: భువః,
1: భువః
0: అదే మనసు యొక్క తత్వం, అనగా ఒక విధమైన చలనం కలిగించేటువంటిది.
1: దట్ రిలేట్స్, దట్ పర్టైన్స్ టు ద మైండ్.
0: అది ఏ ప్రాణము?
1: దట్ ఈస్ లైఫ్.
0: దీనినే వైబ్రేషన్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ వైబ్రేషన్.
0: ప్రపంచము మెటీరియలైజేషన్.
1: ద వరల్డ్ ఈస్ మెటీరియలైజేషన్.
0: ప్రాణము వైబ్రేషన్.
1: లైఫ్ ఈజ్ వైబ్రేషన్.
0: ఇంకా సువః,
1: థర్డ్ వన్ సువః,
0: అది ఏ జ్ఞానము?
1: దట్ ఈస్ విజ్డమ్.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: దట్ ఈస్ కాల్డ్ ప్రజ్ఞాన, విచ్ ఇస్ బ్రహ్మన్.
0: దీనిని రేడియేషన్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ రేడియేషన్.
0: మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్, మూడు మనయందే ఉంటున్నాయి.
1: మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్, ఆల్ ది త్రీ ఆర్ ఇన్ యూ.
0: కనుక ఎక్కడో ఏ లోకంలో ఉంటున్నాయి కాదు, మన లోకమునందే ఉంటున్నాయి.
1: దే ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎనీ సెపరేట్ వరల్డ్.
0: సారూప్య, సారూప్య, సామీప్య, సాయుధ్యము అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద ప్రాక్సిమిటీ, ది ఐడెంటిటీ అండ్ ద మర్జర్.
0: కనుక మనం దేన్ని కూడా మనం ఏమాత్రము విచారించనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వరీ ఫర్ ఎనీ మ్యాటర్.
0: చేయవలసింది మంచి కార్యములు.
1: వీ హావ్ టు డూ గుడ్ యాక్షన్స్.
0: అందరికీ ఉపకారకరమైన కార్యములు చేయాలి.
1: వీ హావ్ టు హెల్ప్ ఎవ్రీబడీ.
0: ఆ సమయం నందు కూడా నీవేం చింతించాలి?
1: వాట్ షుడ్ యూ ఫీల్ దెన్?
0: నేను ఉపకారం చేసే నేను ఒక బ్రహ్మను.
1: ఐ హెల్ప్ హిమ్, ఐఎమ్ బ్రహ్మ.
0: చేయించుకునేటువంటి వ్యక్తి ఒక బ్రహ్మను.
1: ద రిసీవర్ ఇస్ బ్రహ్మ.
0: అందుకోసమే మన భారతదేశం నందు
1: సో ఇన్
0: అన్నం పెట్టే సమయంలో దరిద్ర నారాయణ సేవ చేస్తున్నామంటారు. ఒక దరిద్ర నారాయణ, రెండో వాడు లక్ష్మీనారాయణ.
1: వన్ ఇస్ దరిద్ర నారాయణ, ద సెకండ్ ఇస్ లక్ష్మీనారాయణ.
0: లక్ష్మీనారాయణ కావలసిన సేవకులంతా ఉంటారు.
1: లక్ష్మీనారాయణ హాస్ సో మెనీ సర్వెంట్స్.
0: లక్ష్మీనారాయణ కావలసినంత శక్తులంతా ఉంటాయి.
1: లక్ష్మీనారాయణ ఇస్ అఫ్లుయెంట్ రిచ్.
0: భోజనానికి ఏమి తక్కువ ఉండదు.
1: దేర్ ఇస్ నో షార్టేజ్.
0: కానీ దరిద్ర నారాయణకి ఏ శక్తులు ఉండదు.
1: దరిద్ర నారాయణ
0: అలాంటి వారిని మనం శక్తినిచ్చి పెంపొందింప చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ దరిద్ర నారాయణ.
0: అప్పుడు దానికి హెల్ప్ చేసి నీవు లక్ష్మీనారాయణలో చేర్చుకో.
1: బై హెల్పింగ్ దరిద్ర నారాయణ యూ కెన్ బికమ్ లక్ష్మీనారాయణ.
0: కనుకనే వ్యాసులు కూడా దీనినే చెప్తూ వచ్చాడు, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: వ్యాస్ ఆల్సో సెడ్ ది సేమ్ థింగ్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: అనగా అందరికీ నువ్వు సహాయం చేయి.
1: హెల్ప్ ఎవ్రీబడి.
0: ఈ సహాయం నీకు నువ్వు చేసుకున్నటువంటి వాడే.
1: ఇట్ ఇస్ ఎ హెల్ప్ అన్ టు యువర్ ఓన్ సెల్ఫ్.
0: కనుక ఏమి చేసుకున్నప్పటికీ మనకు మనం చేసుకోవటమే.
1: వాట్ ఎవర్ వీ డూ ఇట్స్ ఎ హెల్ప్ టు అవర్ ఓన్.
0: దీనిని పురస్కరించుకునే వేదమునందు కూడాను సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరికి నమస్కారం చేసినా భగవంతునికి.
1: ద వేదా సేస్ హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్ అండ్ పే యువర్ ఒబేసన్స్.
0: అనగా దీని అర్థం ఏమిటి?
1: రెస్పెక్ట్ గాడ్.
0: నమస్కారం చేయించుకున్న వాడు కూడా బ్రహ్మనే.
1: మీన్స్ హూ రిసీవ్స్ యువర్ సాల్యుటేషన్స్ ఇస్ ఆల్సో బ్రహ్మ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎంత కాలం నుండియో మీ యొక్క జీవితాన్నంతా కూడాను పెడమార్గం పట్టించి అనేక అనుమానముల చేతను, సందేహముల చేతను జీవితం చాలా అల్లకల్లోలంగా మారిపోతుండాలి.
1: For long you have been treading along the wrong path, full of doubts and confusion.
0: ఏది రైట్, ఏది రాంగ్?
1: What is right and what's wrong?
0: కేవలం దీనికి మూల కారణం నీ వ్యక్తిగా భావిస్తున్నావు.
1: The main reason is you consider yourself as separate individual.
0: సమష్టి.
1: You are not individual but you are collective form.
0: సమష్టి కాదు సృష్టి.
1: And you are cosmic form, creation.
0: సృష్టి కాదు పుష్టి.
1: That is the strength.
0: పుష్టి కాదు పరమేష్టి.
1: It is not mere పుష్టి, the strength, but it is పరమేష్టి
0: నీవే. పుష్టి నీవే, సమష్టి నీవే, సృష్టి నీవే.
1: Therefore you are the divinity, you are the cosmic form and you are this creation.
0: అనేటువంటి వాడు శక్తి అనేటువంటి పుష్టిని మనం సంపాదించుకోవాలి.
1: Therefore we should gain the strength of energy.
0: తరువాతనే దాని యొక్క విధమైనటువంటి సృష్టిని మనం చెయ్యాలి.
1: అండ్ దెన్ ఇట్ లీడ్స్ టు క్రియేషన్.
0: ఈ సృష్టి యొక్క శక్తియే పరమాత్మని యొక్క పరమేష్టి.
1: ద పవర్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఇస్ ది డివినిటీ.
0: కనుకనే అందరు కూడా భగవత్ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ డివైన్.
0: ఎవరు తక్కువ ఎక్కువ అనేటువంటిది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లో అండ్ హై.
0: మీరు అనుకుంటారు స్వామికి ఉన్నటువంటి శక్తి మాకు వస్తుందా అని మీరు అనుకుంటారు.
1: యూ మే ఫీల్ విల్ ఐ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ స్వామి.
0: ఫాలో మీ, తప్పక నేను ఇస్తాను, ఆ శక్తి మీకు వస్తుంది. మీ ఎందుకు కూడా ఆసక్తి ఉన్నది.
1: భగవాన్ టెల్స్ యూ ఫాలో మీ, ఐల్ గివ్ యూ మై పవర్.
0: ఆసక్తిని మీరు అనుసరించడం లేదు.
1: బట్ యూ డోంట్ ఫాలో హిమ్.
0: ఈ ఆనందం మీకు కావాలి.
1: యు వాంట్ దట్ స్టేట్ ఆఫ్
0: బ్లిస్. నిజంగా అనుసరిస్తే ఈ ఆనందం మన వెంటనే ఉంటుంది.
1: ఇఫ్ యు రియల్లీ ఫాలో యు విల్ ఫైండ్ ద బ్లిస్.
0: వెంట మాత్రమే కాదు, వెంట గంట ఇంట కంట అంతలకు ఉంటుంది ఈ యొక్క ఆనందం.
1: యు ఫైండ్ ద బ్లిస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ ఆల్వేస్.
0: కనుక నీవే ఆనంద స్వరూపుడు.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
0: నీ ఆనందం నీలో ఉంటుంటే బయట ఆనందం కోసం నువ్వెందుకు ప్రాకులాడాలి?
1: వెన్ దట్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ, వై డు యూ స్ట్రగుల్ హార్డ్ టు ఫైండ్ ఇట్
0: అవుట్సైడ్? ఈ జగత్తులో నాకు అనేందో ఆనందం చిక్కుతుందని నువ్వు భావిస్తున్నావు.
1: యు థింక్ దట్ ది బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది వరల్డ్?
0: జగత్తులో ఏ మాత్రమూ ఆనందం లేదు.
1: దేర్ ఇస్ నో బ్లిస్ ఇన్ ది వరల్డ్.
0: అంతా నీ యందే ఉంటుంది.
1: ఇట్ ఇస్ విత్ ఇన్ యూ, ఇమ్మనెంట్
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక బ్రహ్మతత్వం అనేటువంటిది అంతా నీ స్వరూపమే.
1: సో యూ ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మన్.
0: నీవే బ్రహ్మగా నీవు భావించు.
1: Consider yourself as Brahma.
0: Brahmatmena nee ellappudu kuda nenu Brahma, nenu Brahma, nenu Brahma anetundi deento nee visvasinchu.
1: Slowly, gradually you repeat and feel that you are Brahman.
0: Neeve Brahma ga maaripothavu.
1: Then you transform yourself into Brahma.
0: Idandi ippudu camera untundadi.
1: Here is camera.
0: Aa camera oka vaipu naa vaipu tripti స్విచ్ వేస్తే నా పిక్చర్ అందులో పోయి పడిపోతుంది.
1: ఇఫ్ యూ టర్న్ దిస్ కెమెరా లెన్స్ టువర్డ్ స్వామి అండ్ పుట్ ఆన్ ద స్విచ్, యూ విల్ ఫైండ్ దిస్ పిక్చర్.
0: ఈ మైండ్ అనేటువంటిది,
1: మైండ్,
0: ఈ మైండ్ అనేటువంటి దానికి ఏకాగ్రత అనేటువంటి ఒక లెన్స్ ఉంటుంది.
1: దిస్ మైండ్ హ్యాస్ గాట్ దిస్ లెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్.
0: దానిని బ్రహ్మ వైపును తిప్పు.
1: టర్న్ ఇట్ టువర్డ్స్ బ్రహ్మ.
0: బుద్ధి అనే స్విచ్ వేయి.
1: అండ్ పుట్ ఆన్ ద స్విచ్ ఆఫ్ ఇంటర్నెట్.
0: బ్రహ్మ వచ్చి నీలో పిక్చర్ అయిపోతుంది.
1: అండ్ యూ విల్ హ్యావ్ ద పిక్చర్ ఆఫ్ బ్రహ్మ ఇమీడియట్లీ.
0: మన దేహమే ఒక కెమెరా.
1: అవర్ బాడీ ఇస్ ఎ కెమెరా.
0: మన మైండ్ ఏ ఒక లెన్స్.
1: మైండ్ ఇస్ అవర్ లెన్స్.
0: మన భావమే ఒక పిక్చర్.
1: ఫీలింగ్ ఇస్ ఎ పిక్చర్.
0: అనగా ఫిలిం.
1: ద ఫిలిం ఇస్ ద పిక్చర్.
0: బుద్ధి స్విచ్.
1: ఇంటెలెక్ట్ ఇస్ ద స్విచ్.
0: మన దృష్టి దైవ దృష్టి.
1: అండ్ అవర్ విజన్, అవర్ లుక్స్ ఇస్ దైవ దృష్టి.
0: పెట్టినప్పుడు మనలోనే దైవత్వం వచ్చి ప్రవేశిస్తుంది.
1: అండ్ వన్స్ యూ టర్న్ గాడ్ వర్డ్,
0: అందుకోసం స్వామి అనేక విధములుగా మీకు చెప్తుంటాడు.
1: సో భగవాన్ టెల్స్ అస్ ఇన్ వెరీ
0: నాయన, ఇది చేయవద్దు, అది చేయవద్దు, ఇది చేయి, అది చేయి. ఎందుకోసం? నా కోసం కాదు.
1: భగవాన్ రిఫర్స్ టు డూస్ అండ్ డోంట్స్, నాట్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
0: నిన్ను బ్రహ్మతత్వంలో ప్రవేశింపచేసే కోసమని.
1: టు మేక్ యూ బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మసత్యాన్ని నీకు బోధించే నిమిత్తమై.
1: టు టీచ్ యూ ద ట్రూత్ ఆఫ్ బ్రహ్మ.
0: ఈ పవిత్రమైనటువంటి జీవితాన్ని ఆదర్శవంతమైన జీవితంగా రూపొందించడానికి.
1: టు మేక్ ది సేక్రెడ్ లైఫ్ ఐడియల్, టు డిమాన్స్ట్రేట్ టు అదర్స్.
0: కనుక ప్రతి మానవుడు కూడా ఐడియల్ మ్యాన్ గా తయారు కావాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటు అన్ ఐడియల్ మ్యాన్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: దైవం ఏ రీతిగా అందరికి సాక్షిభూతమో ప్రతి మానవుడు కూడా అందరికీ సాక్షిభూతుడిగా ఉండాలి.
1: Just as God is an eternal witness, every man should stand as a witness.
0: Teraku venakala daagiyunna
1: behind the curtain there is hidden.
0: Sattamunu chooda evvariki taramu kaadu.
1: Behind the curtain there is a hidden divinity which you cannot see.
0: Karyam ivvalanunde kaaranam avvalanunde.
1: Cause is on this side, the effect is on the other way.
0: Kanuka karyakaran sambandhamainatundi okka bhavamundu neevu batiki undu.
1: Therefore, you have to understand the relationship between cause and effect and live there.
0: దీనితో నీ యొక్క బ్రతుకును నీవు సార్థకంగా గావించుకోవాలి.
1: Redeem your lives with such a thought.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: ప్రపంచమంతా ఇప్పుడు ఈ విధమైనటువంటి యొక్క స్వచ్ఛమైనటువంటి, పవిత్రమైనటువంటి, పావనమైనటువంటి బ్రహ్మభావం నువ్వు కలిగి ఉంటే ఎంత సుఖంగా ఉంటుంది.
1: If you have these thoughts that are pure and sacred, taking everything as divine, you will be very happy in this world.
0: Evari paina kudunu manam dvesham cheyakokoddu.
1: You should not have hatred, malice towards anybody.
0: Sarva bhura tiraskaram kesavam pratigachchite nivu bhagavantuni tiraskarinchinattu vaade avutavu.
1: Whomsoever you deny or reject, you will be rejecting, denying God himself.
0: Kanuka bhagavantune meeku guruvu.
1: God is your guru.
0: Gurur guru
1: is teacher of teachers.
0: అలాంటి గురుత్వం మనకు ఉండినప్పుడు ఎందుకు మనం ఈ విధంగా బాధపడాలి?
1: When that high position of guru is there, why do you suffer?
0: కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం గుండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏల.
1: When you have that wish fulfilling tree by your side that satisfies all your answers, your desires, why are you after a creeper?
0: కామధేనువే ఉండ అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండ ధనమిచ్చి ఆవును కొనగనేల.
1: When you have that wish fulfilling cow which will yield milk by mere asking, why do you need to buy a cow paying money?
0: ఎందుకు?
1: Why?
0: కల్పవృక్షం మన దగ్గర ఉంది,
1: కామధేను
0: మన దగ్గర ఉంటుంది, అది పరుల దగ్గరికి పోయి ఎందుకు చేయించాలి?
1: You have got that wish fulfilling tree and wish fulfilling cow, why do you beg others?
0: దేవుని యొక్క బిడ్డలే, అందరూ భగవంతుని యొక్క అంశములే, అందరూ భగవంతుని యొక్క స్వరూపములే.
1: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, ఆల్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ గాడ్.
0: కనుకనే గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నారు.
1: Therefore Gita declares that you are all the sparks of the divine and eternal.
0: Chukkalanniyu Brahma, Suryundu adi Brahma, Chandrudannanu Brahma, Jalamu Brahma.
1: The stars are Brahman, sun is Brahma, moon is Brahma, water is Brahma.
0: Swargamannanu Brahma, Vaikuntham adi Brahma.
1: The heaven is Brahma.
0: Talliyannanu Brahma, Tandriyannu Brahma.
1: Mother is Brahma, father is Brahma.
0: భాగ్యంబులది బ్రహ్మ, నవ్యత్యమది బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, జీవి బ్రహ్మ.
1: ద వెల్త్ ఇస్ బ్రహ్మ, ద డిజర్వ్డ్నెస్ ఇస్ బ్రహ్మ.
0: పుట్టించుటది బ్రహ్మ, పోషించుటది బ్రహ్మ, గిట్టించుటది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ.
1: ద క్రియేషన్, సస్టెనెన్స్, ఎనిహిలేషన్ ఆర్ బ్రహ్మన్ అండ్ ది హౌస్ హోల్డర్ ఇస్ బ్రహ్మ.
0: కర్మలన్నీయు బ్రహ్మ,
1: ఆల్ యాక్షన్స్ ఆర్ బ్రహ్మ.
0: కాయమంతయు బ్రహ్మ,
1: ద బాడీ ఇస్ బ్రహ్మ.
0: సర్వమును బ్రహ్మ, ఈ సభయు బ్రహ్మ.
1: ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ, దిస్ ఆగస్ట్ అసెంబ్లీ ఇస్ బ్రహ్మ.
0: అందరూ బ్రహ్మ స్వరూపులే,
1: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ బ్రహ్మ.
0: బ్రహ్మ లేనటువంటిది ఎక్కడ కానీ కానరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో బ్రహ్మ.
0: కనుకనే సర్వత పాణిపాదం అని వేదాంతం బోధించింది.
1: దేర్ఫోర్ వేద టీచర్స్ గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: దీనిని సైంటిస్ట్ అంతా కూడాను,
1: దిస్ సైంటిస్ట్
0: ఎక్కడ చూసినా కానీ అణుశక్తి ఉంటుండాలి.
1: సైంటిస్ట్ డిక్లేర్ దట్ దేర్ ఇస్ అటామిక్ పవర్ ఎవ్రీవేర్.
0: అది లేని చోటు లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ విదౌట్ ఇట్.
0: దీనిని వేదాంతం చెప్పింది.
1: దిస్ వేదాంత
0: అనోరణీయం మహతో మహీయం.
1: ఇట్స్ వేదాంత.
0: అణువులో అణువుగా ఉన్నావు, ఘనములో ఘనముగా ఉంటున్నావు.
1: యువర్ ది స్మాలెస్ట్ అమంగ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్.
0: కనుక భగవంతుడు ఎక్కడ చూసినా ఉంటుండాడు.
1: సో గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: సర్వము అణుశక్తిమయమైనట్టుగా సర్వము బ్రహ్మమయమే.
1: జస్ట్ యాజ్ వి సే ఎవ్రీథింగ్ ఈస్ అటామిక్ పవర్, ఎవ్రీథింగ్ ఈస్ దట్ ఆఫ్ బ్రహ్మన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక దేనిని కూడా మనం ఏ విధంగా విచారం చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ.
0: భగవత్ భావాన్ని నీవు చింతిస్తూరా.
1: Entertain divine thoughts within yourself.
0: అంతకంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing more than that.
0: అది నీ సర్వస్వాన్ని కూడా చేకూరుస్తుంది.
1: That will give you everything that you need and require.
0: కట్టగలబడికి బ్రహ్మలోనే తాను చేరిపోతుంది.
1: Ultimately you will merge in Brahma.
0: కనుక అన్ని నామములు భగవంతుని యొక్క నామములే.
1: So all names are
0: divine. అన్ని రూపములు భగవంతుని యొక్క రూపములే.
1: All forms are divine.
0: అనేక ప్రభువుకు అనేక నామం.
1: One God has many names.
0: ఎన్నో పేర్లు పెట్టాం.
1: సో మెనీ నేమ్స్.
0: గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, కీరు, ఎన్ని పేర్లు చెప్పినా అన్నిటి అందు ఉన్నటువంటి షుగర్ ఈజ్ వన్.
1: వీ హావ్ సో మెనీ స్వీట్స్, మైసూర్ పాక్, గులాబ్ జామ్, సో మెనీ స్వీట్స్, బట్ ది షుగర్ ఈజ్ వన్ ఇన్ ద సేమ్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే నాకు మైసూర్ పాకే కావాలి, గులాబ్ జామ్ వద్దని ఎవరు జగడేస్తారు.
1: When once you know this truth that sugar is same, you will not say I want Mysore pak and not gulab jam.
0: ఇవన్నీ చాపల్యం లే తప్ప షుగర్ చాపల్యం లేదు అక్కడ.
1: Taste differ, nothing wrong with the sugar.
0: కనుకనే మన మనసు యొక్క భ్రాంతులే ఇవన్నీ కానీ తీపులో దోషం లేదు.
1: It's only our likes and dislikes, nothing wrong with the sugar.
0: మనిషి అంతా కూడా బ్రహ్మస్వరూపమే.
1: The human is Brahman.
0: కనుకనే విశ్వము అనేటువంటి పదంలో ఎంత అర్థం ఉంటుండాలి.
1: There's lot of meaning in this word విశ్వం.
0: V plus mo, విశ్వము అని అయిపోయింది.
1: This V plus mo,
0: అనేక అస్తములతో అనేక అంగములతో ఈ జగత్తులో దిగి వచ్చినటువంటిది విశ్వము అన్నారు.
1: విష్ణు ఇస్ ద వన్ దట్ హెస్ కమ్, దట్ హెస్ డిసెండెడ్ ఆన్ ఎర్త్ విత్ సో మెనీ లింబ్స్.
0: విష్ణువు విశ్వం విష్ణు స్వరూపం ఉంది.
1: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ విష్ణు.
0: కనుక మనం ఏమాత్రం కూడా భేదాలకు అవకాశం ఇవ్వకూడదు.
1: వి షుడ్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్స్.
0: ఒక చిన్నది ప్రాకృతమైనటువంటి విషయం ఈనాడు గురు పౌర్ణమి కనుక మీకు చెప్తున్నాను.
1: భగవాన్ విల్ గివ్ అస్ ఎన్ ఇలస్ట్రేషన్ ఫ్రమ్ అవర్ డైలీ లైఫ్.
0: మనం ఎంత భ్రమలో పడిపోతున్నామంటే అన్ని విధములైనటువంటి అజ్ఞానంగా మనం పెంచుకుంటున్నాం.
1: వి ఆర్ వెరీ మచ్ డెల్యూటెడ్ వెరీ ఆఫెన్ అండ్ ఆర్ ఇగ్నోరెంట్.
0: విష్ణువు శంఖ చక్ర గదా పద్మము అంటున్నాం.
1: వి సే ద విష్ణు క్యారీస్ విత్ హిమ్ ఆల్ ఇన్సిగ్నియా లైక్ ద మేజ్. దీని
0: అంతరార్థం ఏమిటి?
1: ద కౌంచ్. వాట్ ఇస్ ది
0: శంఖము?
1: ద కౌంచ్.
0: శంఖమనగా శబ్దము.
1: ఇట్ ఇస్ ద సౌండ్.
0: కనుక శబ్దమంతా భగవంతుని యొక్క హస్తంలోనే ఉంటుండాలి.
1: ద సౌండ్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: శబ్ద బ్రహ్మమయీ
1: ద సౌండ్
0: చరాచరమయీ
1: దట్ విచ్ ఇస్ మోర్ సైలెంట్ అండ్ నాట్ మోర్.

0: the sound.
1: అది ఏ శంఖము?
0: దట్ ఇస్ కౌంట్
1: చక్రము.
0: ద వీల్.
1: ఏదో చక్రం పట్టుకుని వస్తున్నాడా భగవంతుడు?
0: డు యు థింక్ దట్ హి ఇస్ క్యారింగ్ ఎ వీల్ విత్ హిమ్?
1: కాలము, టైం అనేటువంటిది భగవంతుని యొక్క చేతిలో ఉంటుండాలి.
0: ద వీల్ ఆఫ్ టైమ్ ఇస్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: కాల చక్రము అంటున్నారు.
0: దట్ ఇస్ ద వీల్ ఆఫ్ టైమ్.
1: గద.
0: అండ్ ఫ్రమ్ ద మేస్.
1: గద అనగా ఏమిటి? బలము.
0: ద మేస్ స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్.
1: పద్మము.
0: ద లోటస్.
1: పద్మం అనగా హృదయము.
0: లోటస్ ఇస్ ది హార్ట్.
1: కాబట్టి ప్రతి ఒక్కరి హృదయము భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: సో ఎవ్రీ హార్ట్ ఈస్ ఇన్ ది హ్యాండ్స్.
1: కాలమంతా భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: శబ్దమంతా
1: భగవంతుని చేతిలో ఉంటుండాలి.
0: సౌండ్ ఈజ్
1: బలమంతా భగవంతుని చేతిలో ఉంటుండాలి. దీని యొక్క అంతరార్థమే విష్ణువు యొక్క శంఖ చక్ర కదా పద్మం ఉన్నటువంటి అర్థము.
0: ఆల్ దిస్ ఈస్ కన్వేడ్ ఇన్ ది వేరియస్ థింగ్స్ అటాచ్డ్ అసోసియేటెడ్ విత్ విష్ణు.
1: నిజంగా మానవులు భక్తులైనటువంటి వారు ఎంతో అమాయకంగా కూడా పోతున్నారు.
0: మెనీ ఆఫ్ ది డివోటీస్ ఆర్ ఇగ్నోరెంట్ అండ్ ఇన్నోసెంట్.
1: చిన్న ఉదాహరణ చూడండి,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: వైష్ణవులంతా నారాయణ అంటే చాలా ఇష్టము.
0: వైష్ణవైస్ దే లైక్ నారాయణ.
1: శైవులు అనగా ఏమిటంటే ఒక శివ అంటే పంచాక్షర నామే తనకి ఇష్టము.
0: శైవైస్ దే లైక్ శివ.
1: కానీ ఇరువురు చేరి తిరుపతికి వెళుతుంటారు.
0: బట్ బోత్ గో టు తిరుపతి.
1: అక్కడ విష్ణువులంతా పోతుంది, వెంకటరమణ వెంకటరమణ వెంకటరమణ అని పిలుస్తారు పాపం.
0: వైష్ణవైస్ అడ్రస్ లార్డ్ దేర్ యాజ్ రమణ.
1: శైవులు పోతారు వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు.
0: శైవైస్ కాల్ హిమ్ వెంకటేశ్వర.
1: వెంకటరమణ వెంకటేశ్వర ఈ ఇందులో పేరులో వ్యత్యాసం కానీ వెంకటేశ్వరుడు ఒక్కడే ఉండేది అక్కడే.
0: వెంకటరమణ వెంకటేశ్వర, దిస్ డిఫరెన్స్ ఇన్
1: నేమ్ అతృప్తి.
0: ఇట్ ఇస్ ఓన్లీ మీన్స్ అండ్
1: రమణ అంటే వీడుకు ఒక వైష్ణవ సిద్ధాంతము.
0: రమణ స్టాండ్స్ ఫర్ వైష్ణవ ఫిలాసఫీ.
1: రమించేటువంటి భావమే రమణ.
0: రమణ ఇస్ వన్ దట్ డిలైట్స్ యూ, దట్ మేక్స్ యూ హ్యాపీ.
1: ఈశ్వరాన్ని అంటే సకలేశ్వర్య స్వరూపుడే ఈశ్వరుడు.
0: ఈశ్వర విత్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ ఈజ్ ఈశ్వర.
1: కనుక ఇవన్నీ కూడా మన భ్రమల చేతనే మనం దీన్ని వలిస్తున్నాము.
0: దట్స్ ఆల్ యువర్ ఇల్యూషన్. దేర్ఫోర్
1: ఈశ్వరుని పశుపతి అంటారు.
0: We call Ishwara as Pashupati.
1: Pashupati.
0: Pashupati.
1: దీని అర్థం ఏమిటి?
0: What's the meaning?
1: పశువులకంతా అధిపతి పశుపతి.
0: That is the master of all cows.
1: వైష్ణవులు వస్తారు గోపాల గోపాల అంటారు.
0: Vaishnava is called Gopala.
1: ఈ గోపాల అనే పదమునకు ఒక పశుపతి అనే పదమునకు రెండింటికి సంబంధం ఒక్కటే.
0: గోపాల పశుపతి దే కన్వే ది సేమ్. గోవులను
1: పాలించినటువంటి వాడు కృష్ణుడు.
0: కృష్ణ
1: పశువులను పాలించిన వాడు ఇది విష్ణువు.
0: సో ఇట్ విష్ణు అండ్ రెండింటి
1: ఒకటే పశుపతి ఈశ్వరుడు.
0: పశుపతి ఈశ్వర.
1: గోపాల్ అంటే వైష్ణవుడు.
0: గోపాల వైష్ణవ
1: రెండు చేరి ఒక్కటే.
0: బోత్ కన్వే.
1: అందువల్ల ఈశ్వరుడు కూడాను డమరకము.
0: ఈశ్వర క్యారీస్ విత్ హిమ్
1: త్రిశూలము.
0: త్రిశూల
1: ఇవన్నింటి యందు ఉండేటువంటి వైష్ణవు యొక్క తత్వమే దాని యందు ఉంటుండాలి.
0: వి ఫైండ్ ద వైష్ణవ ఫిలాసఫీ.
1: డమరకం అనగానే శబ్ద బ్రహ్మము.
0: ద డమరక ఆఫ్ శివ స్టాండ్స్ ఫర్
1: విష్ణువు యొక్క శంఖమే ఇక్కడ డమరకంగా ఉంటుండాలి.
0: ద కౌంచ్ ఆఫ్ విష్ణు ఇస్ ద డమరక ఆఫ్ శివ.
1: త్రిశూలము.
0: ట్రైడెంట్.
1: త్రిశూలం అనగా మూడు కాలముల యొక్క ఏకమైనటువంటిది. అదే కాలముల యొక్క తత్వము.
0: ద ట్రైడెంట్ స్టాండ్స్ ఫర్ ద టైమ్.
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములంతా ఏకం కావటమే త్రిశూలం యొక్క అంతరార్థము.
0: ద యూనిట్ ఆఫ్ ది పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: ఈ విధంగా దైవత్వం లోపల అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దీంతో ఉపాసన చేస్తూ వస్తున్నారు.
0: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ వి వర్షిప్ ఇన్ అవర్ ఓన్ వే వేరియస్ టైప్స్.
1: మనం ఏ మతమును కూడా దూషించనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ క్రిటిసైజ్ ఎనీ రిలీజియన్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి, పిల్లలకు చక్కగా అర్థమవుతుంది.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ వెరీ క్లియర్.
1: వీణ ఉంటుండాలి.
0: హియర్ యు హావ్ వీణ.
1: వీణ. వీణ లోపల అనేక ఇది వైర్లంతా ఉంటున్నాయి.
0: ద వీణ హస్ సో మెనీ స్ట్రింగ్స్.
1: తీగలంతా ఉంటున్నాయి.
0: సో మెనీ స్ట్రింగ్స్.
1: ఒక్కొక్క తీగ ఒక్కొక్క శబ్దాన్ని ఇస్తుంటాది.
0: ఈచ్ స్ట్రింగ్ గివ్స్ వన్ సౌండ్.
1: అయితే ఆ తీగలు అపస్వరం పలికిందంటే వినేటువంటి వారికి చాలా ఇంపుగా ఉండదు.
0: వెన్ వన్స్ ది స్ట్రింగ్స్ బ్రింగ్ ద సౌండ్ అవుట్ ఆఫ్ ట్యూన్ యు కాంట్ హియర్.
1: తీగలు వేరువేరుగా ఉన్నాయి కానీ వీణ ఒక్కటే.
0: దో ద స్ట్రింగ్స్ ఆర్ మెనీ వీణ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: ఈ తీగలు అన్నింటి యొక్క ఏకత్వంతో సుస్వరంగా పలికినప్పుడే మనకు ఆనందం చిక్కుతుంది.
0: When all the strings are played in harmony, you listen to melodious
1: music. దేశమంతా ఒక వీణ వంటిది.
0: The whole country is like veena.
1: అన్ని మతములు ఒక తీగల వంటివే.
0: All religions are like string.
1: అన్ని మతములు ఏకమైపోయి ఒక సుస్వరంగా వస్తే అదే మంచి ఆనందము.
0: When all religions sing together in perfect harmony, you get the same music.
1: దీనిపైన మనకు చక్కటి విశ్వాసం కలగాలి.
0: You must have strong faith in that thought.
1: షిరిడి లోపల కూడాను వచ్చిన వారందరినీ 2 రూపాయలు ఇమ్మని చెప్పిన అడిగేవాడు.
0: There in Shirdi, Baba asked for 2 rupees as
1: an offering.
0: 2 rupees.
1: ఎందుకోసమంటే
0: why?
1: ఒకటి శ్రద్ధ ఒకటి భక్తి.
0: One is steadfastness, other is devotion.
1: ఈ రెండే నాకు ఇవ్వండి.
0: Give me these two.
1: ఈ రెండు కూడా ఒక విత్తనంలో రెండు బద్దల వంటివి.
0: These two are like two cotyledons of the same seed.
1: ఈ రెండు బద్దలు చేరినప్పుడే మొక్కలు వస్తుంది.
0: When these two cotyledons are there, you find
1: బద్దలు. బద్దలు వేరువేరైనప్పుడు మొక్కలు రావు.
0: When one they are split, you can't find a plant.
1: కనుక శ్రద్ధా భక్తి రెండు చేరి రెండు ఒక దెబ్బల చేరిపోవాలి.
2: దేర్ఫోర్ యు ఫైండ్ ద సిన్సెరిటీ అండ్ ద డివోషన్ లైక్ యాక్టింగ్ లైక్
1: కాటన్. ఆనందము అనేటువంటి మొక్క ఆవిర్భవిస్తుంది.
2: దెన్ యు ఫైండ్ ది సీడ్ జర్మినేటింగ్ ఇన్ టు ద ప్లాంట్ ఆఫ్ బ్లిస్.
1: కనుక ఏ మతభేదములు కూడా పెట్టుకోకూడదు.
2: విష్ నాట్ అబ్జర్వ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్ ఆఫ్ రిలీజియన్.
1: మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే.
2: Religions are many, but the path is one.
1: Vastra vedamu veru vastu okate.
2: There's the different clothes there, but the yarn is one.
1: Bangaramulu veru bangaram okate.
2: Jewels are many, but gold is one.
1: Pasula vannelu veru palu okate.
2: The colors of the cows vary, but the milk is one.
1: Jeeva jantulu veru jeevundu okane.
2: The creatures are many, but the indweller is one.
1: Pula jatulu veru poojalu okate.
2: Flowers are many, worship is one.
1: Telivilekanu manavulu telividappi.
2: You lose all your intelligence and you turn foolish. Bratuku
1: kosamu bahubada baddhulairi.
2: To carry a living you are bound, you are chained.
1: Pooja, chamanti pula pooja, roses pooja aneetundi unda pooja okkate.
2: There is nothing like rose worship or worship with chrysanthemums, nothing like that.
1: Idantha mana yokka manasu yokka branti paina aadharapadi untundi.
2: It's all your imagination, feeling of the mind.
1: Kanaka neti nunchi భ్రాంతిని దూరం చేసి బ్రహ్మతత్వాన్ని మనం అభివృద్ధి కలుచుకోవాలి.
2: ఫ్రమ్ దిస్ డే గివ్ అప్ ఆల్ ది ఇల్యూషన్ ద డెల్యూషన్ ఇంప్రూవ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: అందరూ బ్రహ్మస్వరూపులే.
2: దట్ ఆల్ ఆర్ ఫార్మ్స్.
1: అందరూ దైవ స్వరూపులే.
2: దట్ ఆల్ ఆర్ డివైన్.
1: కొంతకాలం అందరూ కూడా సాహిత్య తత్వాన్ని పొందుతారు.
2: దేర్ఫోర్ ఆల్ విల్ డిజర్వ్ దట్ మర్జర్ ఇన్ గాడ్.
1: ఇట్టి విశాలమైన హృదయాన్ని మనం అభివృద్ధి కలుచుకోవాలి.
2: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ దట్ బ్రాడ్ మైండెడ్నెస్.
1: నేను వేరు, నీవు వేరు, వారు వేరు అనే ఈ డిఫరెన్స్ అనేది రాకూడదు.
2: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ differences whatsoever.
1: Kani brotherhood of man, fatherhood of God annaru, adi sareinatundidi kaadu.
2: But we say brotherhood of man and fatherhood of God, it's not true.
1: Yemi brotherhood of man antundidi?
2: What is this brotherhood of man?
1: Ee brothers aasti paasulu kosamani enta mandi supreme court varaku povatam ledu.
2: Don't you find many brothers taking the matter to the supreme court fighting
1: brothers
2: for property?
1: Brothers ఐకమత్యం లేదు.
2: There's no unity among
1: brothers. Brothers brothers antundidi kuda manaku akkarledu.
2: Let's not say brothers.
1: ఏకాత్మ భావం.
2: We should have the
1: same. నియందు నాయందు ఉన్నది ఒకే ఆత్మనే.
2: The same spirit is present in you and in me.
1: భేదమును కలగవక్కడ.
2: No difference whatsoever.
1: అయితే అంత సులభంగా రాదు ఇది.
2: But it's not that simple.
1: ప్రాక్టీస్ చెయ్యాలి.
2: We should practice.
1: యో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశ్చాంతి అనంతరం.
2: We should practice.
1: Walking, talking, reading, writing, eating, anni practice valane vachinayi.
2: Walking, talking, eating, writing, everything you get up by practice.
1: Anni writing anta practice.
2: You practice writing.
1: Reading anta practice.
2: Reading out of
1: walking anta practice.
2: Walking you
1: talking anta practice.
2: Talking.
1: Eating anta practice.
2: Eating.
1: Anta practice.
2: Everything is a result of practice.
1: మరి ఈ ప్రాక్టీస్ లోపలి మనం సరైనటువంటి యొక్క తత్వాన్ని, నిజ తత్వాన్ని మనం పొందాలి.
2: As you practice, know the inner truth.
1: ఇది దైవాజ్ఞను తిరసావహిస్తే తప్పక దైవతత్వాన్ని మనం పొందిపోతాం.
2: ఇఫ్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ గాడ్ యూ విల్ బి డివైన్.
1: కనుకనే ఇన్ని శాస్త్రములంతకూడను దైవాజ్ఞగా మీరు భావించాలి.
2: కన్సిడర్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్ ఆఫ్ గాడ్.
1: ఏ శాస్త్రము చదవనక్కర్లేదు.
2: యు డోంట్ నీడ్ టు రీడ్ ఎనీ.
1: నీవు భగవత్ ప్రేమను నీవు పొందు.
2: యు బి ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ లవ్.
1: ఒక్క ప్రేమ మన యందున్నదా సర్వము మనకు చేరిపోతుంది.
2: వెన్ వన్స్ యు హావ్ లవ్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో.
1: ప్రేమ ముదిత మనసే కసే.

శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే శాంతి అంతరించే సత్యంబు కరువయ్యే

0: శిరసుతుడా.
1: పీస్ డిసపియర్డ్. దేర్ ఇస్ డ్రాట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రూత్. ఇట్స్ ద మైండ్ విచ్ ఇస్ ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. లిసన్ టు దిస్ ద సన్ ఆఫ్ భారత్.
0: ప్రేమ స్వరూపురాల
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతీయుడనగా కేవలం భారతదేశమునందు ఉద్భవించినటువంటి వాడు మాత్రమే కాదు.
1: భారతీయ డస్ నాట్ నెసెసర్లీ మీన్ దట్ సిటిజన్ ఆర్ ఇన్హాబిటెంట్ ఆఫ్ భారత్ అలోన్.
0: భారతీయ సంస్కృతి తల్లి.
1: కల్చర్ ఆఫ్ భారత్ ఈజ్ ద మదర్.
0: భారతదేశము తండ్రి.
1: దిస్ ల్యాండ్ భారత్ ఈజ్ ద ఫాదర్.
0: ఈ తల్లిదండ్రులను విశ్వసించి దీనిని ఆశ్రయించి జీవించేటువంటి వాడే భారతీయుడు.
1: హీఈస్ ఎ ట్రూ భారతీయ హూ హ్యాస్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద మదర్ ద కల్చర్ అండ్ ద ఫాదర్ ద సేక్రెడ్ ల్యాండ్.
0: ఈ పవిత్ర భారతదేశమునందు అనేక మంది మహనీయులు ఆవిర్భవించి అనేక మార్గములను చూపించి అనేక విధములైనటువంటి యొక్క సంస్కృతిని అందుకుని పోయారు.
1: దిస్ సీక్రెట్ ల్యాండ్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఫర్ మెనీ ఆఫ్ ది సేజెస్ సెయింట్స్ అండ్ సీయర్స్ హూ కుడ్ షో టు ది ఎంటైర్ వరల్డ్ ద డిఫరెంట్ పాత్స్ ద డిఫరెంట్ వేస్ టు ద డివైన్.
0: ఇట్టి పవిత్ర భారతదేశ సంస్కృతిని దేశం అంతా కూడాను ఆవిర్భవింపజేసి శ్రీస్విత కీర్తిని పొందినటువంటి వాడు శంకరాచార్యుడు.
1: ద వన్ హూ ఇస్ హెల్డ్ ఇన్ హై ఎస్టీమ్ ద టాప్ మోస్ట్ అమాంగ్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ హూ హ్యాస్ స్ప్రెడ్ ద కల్చర్ ఆఫ్ దిస్ ల్యాండ్ టు ఆల్ ద నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ శంకరాచార్య.
0: కానీ అతను అద్వైత సిద్ధాంతమును అనేక విధములుగా బోధిస్తూ వచ్చారు.
1: He taught the principle of non-dualism in a variety of ways.
0: దాని తర్వాత 2 శతాబ్దములైన తర్వాత రామానుజాచార్యులు వచ్చి భక్తి ప్రపత్తులే ప్రధానమైనటువంటి యొక్క మార్గములని ప్రబోధించి భక్తి మార్గమును బోధిస్తూ వచ్చారు.
1: శంకరాచార్య వాజ్ ఫాలోడ్ బై రామానుజాచార్య హూ ప్రాపగేటెడ్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ లేడ్ మచ్ ఎంఫసిస్ ఆన్ ద డివోషనల్ ఆస్పెక్ట్.
0: ఈ భక్తి ప్రపత్తులను మనసులో దుంచుకొని అటు ఇటు చరించేటువంటి యొక్క భక్తులకు సరైన మార్గమును బోధించే నిమిత్తమై మధ్వాచార్యులు వచ్చారు. ఇతను కేవలం ద్వైత సిద్ధాంతము.
1: రామానుజాచార్య వాజ్ ఫాలోడ్ బై మధ్వాచార్య హూ హ్యాస్ టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ ద వేవరింగ్ అన్స్టడీ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ దట్ కుడ్ నాట్ గ్రాస్ప్ ద రియాలిటీ ఎట్ వన్స్ అండ్ టాట్ ద థియరీ ఆఫ్ డ్యూయలిజం.
0: వారు అద్వైతమును, రామానుజాచార్యుల వారు విశిష్ట అద్వైతమును, మధ్వాచార్యులు ద్వైతమును, ఈ మూడింటి యందు ఉండినటువంటి యొక్క ఏకత్వం ఒక్కటే అని సర్వులు నిర్ణయించారు.
1: ఇట్ హాస్ బీన్ డిసైడెడ్ ద త్రీ ద నాన్ డ్యూయలిస్టిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆదిశంకర, ద క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం ఆఫ్ రామానుజ అండ్ ద థియరీ ఆఫ్ డ్యూయలిజం ఆఫ్ మధ్వాచార్య ఆల్ డిపిక్ట్ ద వన్ అండ్ ద సేమ్ ఎసెన్షియల్ ప్రిన్సిపల్.
0: ఈ మూడింటి యందు ఉన్నటువంటి యొక్క ఏకత్వము అది ఆత్మతత్వము.
1: The one prevailing center focused on the principle of the self.
0: Advaitam kevalam oke sthanamnu aneka vidhamuluga prabodhistu vachadu.
1: This principle of non-dualism is emphasized and taught in myriad ways by Shankara.
0: Ee advaitam aina tarvata visishta advaitam nandu రామానుజుల వారు జీవబ్రహ్మములు వేరే అని భావించి దీన్ని రెండు భాగములుగా విభజించుతూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ రామానుజాచార్య ఇన్ హిస్ థియరీ ఆఫ్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం కన్సిడర్ ది ఇండివిజువల్ సోల్ డిఫరెంట్ ఫ్రమ్ ద కాస్మిక్ సోల్.
0: దేహాత్మభావము, జీవాత్మభావము, పరమాత్మభావము ఈ మూడింటి యొక్క తత్వమును కూడాను ఉచ్చరిస్తూ వచ్చాడు మధ్వాచార్యుడు.
1: ఇట్ వాజ్ మధ్వాచార్య హూ రిఫర్ టు ద ట్రినిటీ. వన్ ఇస్ దేహాత్మ, ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ. ద సెకండ్ ఇస్ జీవాత్మ, ద ఇండివిజువల్ సెల్ఫ్, అండ్ ద పరమాత్మ, ద యూనివర్సల్ సోల్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును చక్కగా బోధిస్తూ విభజిస్తూ అనేక మందికి శాస్త్ర సన్నతమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపిస్తూ వచ్చాడు మధ్వాచార్యులు.
1: ఇట్ వాజ్ మధ్వాచార్య హూ కుడ్ స్పీక్ అవుట్ ఆల్ ది త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్ ఇన్ రిలేషన్ టు ద బాడీ అండ్ ద కాస్మిక్ సోల్ క్లియర్లీ టు ఎవ్రీబడి.
0: కట్టగడపటికి చెప్పాడు, మధ్వ మత సిద్ధాంత పద్ధతులు విడిబేడి, బిట్టుకు ఎడబేడి, కెడది హిడిబేడి అన్నాడు. ఈ సిద్ధాంతములను ఎవరు కూడా నువ్వు విడిచనక్కర్లేదు, విడిచి తిరిగి పట్టనక్కర్లేదు, పట్టి తిరిగి దాన్ని పట్టుకోనక్కర్లేదు. ఇదంతా కూడాను కేవలము మానవుని యొక్క మన ప్రభావం చేతనే చెలిస్తూ వచ్చేస్తున్నాయి.
1: ఇట్ వాజ్ మధ్వాచార్య హూ సెడ్, వెన్ వన్స్ దిస్ ఈస్ అండర్స్టూడ్ నథింగ్ మోర్ టు బి అండర్స్టూడ్ వెన్ వన్స్ దాట్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్ క్లియర్లీ అండర్స్టూడ్ and the distinction well apprehended, nothing more to be known. That's what Madhvacharya says.
0: Shankaracharya varu daram okkate vastramudu veru veru annadu.
1: It was Shankaracharya who said yarn is one and the same,
0: daram
1: the thread is one and the same, but the cloth may be quite different.
0: Aneka thread tho koodinatuvanti de vastramu,
1: and this cloth is made up of threads.
0: ఇది రామానుజాచార్య వారు ప్రబోధించినటువంటి,
1: దిస్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ రామానుజాచార్య.
0: వస్త్రం ఒక్కటే అయినప్పటికీ అనేక విధములుగా దానిని ఉపయోగపెట్టుకుని దాన్ని ఆనందంగా అనుభవిస్తూ వచ్చారు ప్రజలు.
1: క్లాత్ బీయింగ్ ద సేమ్ ఈజ్ యూటిలైజ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్ బై ది పీపుల్.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: Jewels are many and gold is one.
0: Pashula vannalu veru, paalu okate.
1: The cows are of different colors, but the milk is one.
0: Jeevulu veru, jeevundu okade.
1: And the beings are many, but the indweller is one.
0: Jati neetulu veru, janmam okate.
1: Though we belong to various clans, but yet the birth is one and same.
0: Kevalamu ee mugguru tattvamunandu manavattam okate.
1: The essential principle of humanity is one and the same in these three schools of thought.
0: Kadapatiki Shankaracharya varu advaitamunu adhikanga prabodhistu vacharu.
1: Shankaracharya taught this principle of non-dualism in a faster way to everywhere.
0: Ee lopala Shankaracharya variki 32 samvatsaram jarigindi.
1: Shankaracharya completed 32 years of age.
0: లేత వయస్సులందే శాస్త్రమును ప్రబోధిస్తూ, శాస్త్రమును విచారణ జరుపుతూ, శాస్త్రమును పరిశోధిస్తూ చేత శరీరం యొక్క ఆయు ప్రమాణం తగ్గిపోయినది.
1: ఆదిశంకర డిడ్ నాట్ లివ్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ లైఫ్ బికాస్ హీ స్టార్టెడ్ దిస్ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ ద స్టడీ ఆఫ్ సేక్రెడ్ టెస్ట్ రైట్ అట్ ది టెండర్ ఏజ్.
0: కనుక శంకర్ల వారు ప్రబోధించినటువంటి యొక్క మార్గమునే రామానుజర్ వారు ప్రారంభిస్తూ వచ్చారు.
1: ద పాత్ లైడ్ డౌన్ బై శంకర వాజ్ ఫాలోడ్ బై రామానుజాచార్య.
0: రామానుజాచారు బింబము ప్రతిబింబము రెండు కలిసి ఒక్కటే అనేటువంటి భావంతో దాన్ని విడదీస్తూ వచ్చాడు.
1: దేర్ ఇస్ దిస్ డైకాటమీ, ద డివిజన్ బిట్వీన్ దీస్ టూ, వన్ ఇస్ ద ఆబ్జెక్ట్, ద అదర్ బీయింగ్ ద రిఫ్లెక్షన్.
0: దారం లేక వస్త్రం కాలేదు.
1: దేర్ కెనాట్ ది క్లాత్ వితౌట్ ద థ్రెడ్.
0: బంగారం లేక నగలు కాలేదు.
1: దేర్ కాంట్ బి జ్యువెల్స్ వితౌట్ గోల్డ్.
0: నగలకు వేరు వేరే అలంకారము, వేరు వేరే పేర్లు ఉచ్చరిస్తూ వచ్చారు.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, దే హావ్ డిఫరెంట్ నేమ్స్, బట్ యట్ ద గోల్డ్ ఈజ్ వన్.
0: బంగారు ఒక్కటే అనేటువంటి దాన్ని ముగ్గురు కూడా ఏకత్వంగా నిర్ణయిస్తూ వచ్చారు.
1: ఆల్ ది త్రీ హ్యావ్ అగ్రీడ్ అపాన్ ద యూనిటీ వన్నెస్ ఆఫ్ ద గోల్డ్.
0: కనుక ప్రపంచమునందు విశిష్ట అద్వైతము, అద్వైతము, ద్వైతము ఈ మూడింటి యొక్క తత్వం చేత భారతదేశము అనేక విధములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోయి ఏదో ఒక విధంగా సాధిస్తూ వస్తున్నారు.
1: ద పీపుల్ ఆర్ ఓపెన్ టు దీస్ త్రీ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ, ది నాన్ డ్యూయలిజం, క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ ద డ్యూయలిజం, అండ్ దే హావ్ బీన్ అడాప్టింగ్ టు ది ఎక్స్టెంట్ దే కుడ్ అండర్స్టాండ్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అని ఏ ఒకే ఆత్మనే అనేక రకములుగా కూడాను విభజిస్తూ వచ్చుతున్నారు.
1: దే ఆల్సో టాట్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ ఈస్ ఓన్లీ వన్ దట్ మేనిఫెస్టెడ్ ఇన్ టు మెనీ.
0: శంకర్ల వారు కొన్ని ఉదాహరణలు చెప్తూ వచ్చారు.
1: శంకర గేవ్ ఫ్యూ ఇలస్ట్రేషన్స్ ఎగ్జాంపుల్స్.
0: ఒక నగం తీసి ఈ నగ ఏమిటి అని అడిగారు.
1: ఈ పిక్ అప్ ఎ జ్యువెల్ అండ్ ఆస్క్డ్ వాట్ ఈస్ దిస్.
0: నగ పేరు నాకు తెలియదు కానీ నగ బంగారేను ఉన్నారు కొంతమంది.
1: సమ్ సెయిడ్ దో వీ డు నాట్ నో నేమ్ ఆఫ్ ద జ్యువెల్ యూఆర్ షోయింగ్ బట్ వీ నో ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
0: రామానుజాచార్యుల వారు వచ్చి ఇది బంగారు ఒక్కటే కాని వేరు వేరు రూపములు ధరించింది కనుక ఇది కొన్ని నామముల చేత ఒక చైను అన్నారు.
1: ఇట్ వాజ్ రామానుజాచార్య హూ సెడ్ దో గోల్డ్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇట్ హాస్ గాట్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ దేర్ఫోర్ దే ఆర్ ఆల్సో హ్యావ్ డిఫరెంట్ నేమ్స్.
0: ఈ విధంగా ముగ్గురు ఏమిటి అని అడిగాడు.
1: ఈ పిక్ అప్ ఎ జ్యువెల్ అండ్ ఆస్క్డ్ వాట్ ఈస్ దిస్.
0: నగ పేరు నాకు తెలియదు కానీ నగ బంగారేను ఉన్నారు కొంతమంది.
1: సమ్ సే

0: And therefore, they also have different names.
1: ఈ విధంగా ముగ్గురు యొక్క తత్వం కూడాను ఏకత్వంగానే భావిస్తూ వచ్చారు.
0: In that way, all the three agreed upon the fundamental principle of oneness.
1: ఇట్టి గొప్పవారైనటువంటి యొక్క శంకర్ర, రామానుజ, మధువుల యొక్క ఆచార్యులు ముగ్గురు ఆచార్యులుగా లోకములో బయలుదేరి మూడు రకములుగా కూడాను ప్రచారం జరుపుతూ వచ్చారు.
0: This Vedanta has been propagated by these three preceptors, Shankaracharya, Ramanujacharya and Madhvacharya.
1: Shankaracharya advaitanni sadhistu vacharu.
0: It was Shankaracharya who has propagated
1: ekam eva advitiyam brahma annadu,
0: who said that there is only one without the second.
1: Ramanujulu varu vacharu.
0: Ramanuja,
1: idi chala parapatu,
0: said it is a mistaken view.
1: బింబం లేక ప్రతిబింబం ఏ రీతిగా వస్తుంది?
0: Without this object, how do you find reflection?
1: ఇది బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వము అన్నాడు.
0: He said, it's unity between the object and the reflection.
1: అతను విశిష్ట అద్వైతంతో చేరాడు.
0: And that is non-qualified dualism.
1: దీనిని ఇంకొక విధంలో కూడా ప్రబోధిస్తూ వచ్చారు.
0: This is also explained in a different way.
1: చెరక ఉన్నది.
0: Here is sugar cane.
1: అనేక చెరకల నుంచి ఒక రసమును తీశారు.
0: We get the juice, essence of the sugar cane.
1: దీన్ని చెరకు రసము అన్నారు.
0: We say it is sugar cane juice.
1: కానీ ఈ రసము చేతనే అనేక రకములైనటువంటి ఒక తిండి పదార్థములు చేస్తూ వచ్చారు.
0: Out of the juice, many preparations are made.
1: కానీ చెరకు రసము ఒక్కటే కాని ఆ రసము యొక్క స్వరూపాలు వేరువేరుగా కనిపించాయి.
0: Though the juice being one, but it has taken different forms.
1: చెరకు రసం ఒక్కటే అని శంకర్ల వారు నిర్ణయించారు.
0: It was Shankara who decided that the juice being one and the same.
1: రసం ఒక్కటే కాని పదార్థములు వేరు వేరు రీతిగా తయారు చేశారు.
0: However, the preparations made out of the same juice are many.
1: ఏది తీసుకున్నప్పటి నుంచి అన్నిటియందు తీపి బయలుదేరింది.
0: Whatever you may pick up and begin to taste, you find same sweetness.
1: Anaatu nunchi neti varaku kodanu ee vidhamainatundi advaitamu dvaitamu vishishta advaitamu ee moodinti oka tattvamu cheta vaadapavaadam jarugutune neti kodanu vastundayi.
0: Since then there has been arguments and counter arguments centering around these three schools of philosophy, the dualism, the qualified non dualism and the non dualism.
1: కానీ నేటి విద్యార్థులు దేనిని విశ్లేషించగా ఇవన్నీను కేవలము కల్పితములని దాన్ని కొట్టివేస్తున్నారు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దీస్ త్రీ, దే జస్ట్ డిస్మిస్ ఇట్ యాజ్ ఎ హైపోథసిస్.
1: పెప్పర్మెంట్ ఉంటుంటాయి, అనేక రకములుగా చేస్తున్నారు.
0: యూ హ్యావ్ పెప్పర్మెంట్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్.
1: కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటిది ఈ చెరకు రసమే.
0: But the same sweetness, the sugar, is present in all of them.
1: కనుక ఎవరికి ఉన్నది ఏ విధమైనటువంటి భేదం కూడా లేకుండా అనుసరిస్తూ వచ్చారు.
0: Therefore, without any differences, one has to follow the basic oneness.
1: ప్రపంచమునందు అన్నింటి ఎందు కూడాను ఒక్కటే ఉన్నది.
0: All over this world, there is only one thing that exists.
1: ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నారు.
0: ఇన్ ద వరల్డ్ నేచురల్లీ యూ కమ్ అక్రాస్ దిస్ స్టేట్మెంట్, బ్రహ్మ సత్యం ద డివైన్ ఇస్ ట్రూత్, జగన్ మిథ్య, ద వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
1: ఈ తీపి అది నిత్యం.
0: అండ్ ది స్వీట్నెస్ ఇస్ ఎటర్నల్.
1: ఆ స్వీట్నెస్ నుంచి అనేక రకములైనటువంటి యొక్క వస్తువాహనములు ప్రయత్నం చేస్తున్న చేత అవన్నీ వేరు వేరు రూపనామం ధరిస్తూ వచ్చాయి.
0: అవుట్ ఆఫ్ ది షుగర్ యూ కెన్ మేక్ మెనీ స్వీట్స్ ఆఫ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: కనుక శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు ముగ్గురు కూడాను దైవత్వాన్ని ఒక్కటిగానే బోధిస్తూ వచ్చారు.
0: Therefore, all the three preceptors, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, mention of the same one God.
1: ఆత్మతత్వం ఒక్కటే.
0: The principle of the self is one.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: The same self pervades in all.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all beings.
1: Isa vasyam idam jagat.
0: God is full in this universe.

0: మనం ఈ ఆత్మ అనేటువంటిది ఏ రీతిగా ఉంటుంటుందని విచారణ చేస్తే అంత ఆత్మస్వరూపమే.
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ యు అండర్స్టాండ్ ఇట్ ఇస్ ద సెల్ఫ్ దట్ మేనిఫెస్ట్.
0: పడే వర్షము ఒక్కటే.
1: ద రెయిన్ ఈజ్ వన్ అండ్ ద సేమ్ వేర్ ఎవర్ ఇట్ ఈజ్.
0: ప్రవహించే నీరు ఒక్కటే.
1: ద వాటర్ దట్ ఫ్లోస్ ఈజ్ వన్.
0: దానిని ఆధారం చేసుకున్నటువంటి ఇసుక ఒక్కటే.
1: And the sand along which it flows is also
0: మనం నడిచేది ఆ ఇసుక పైని.
1: And we walk, tread along the sand.
0: కాబట్టి ఇసుకను బ్రహ్మమే.
1: So the sand is Brahman.
0: సర్వము బ్రహ్మమే.
1: Everything is divine.
0: కనుక బ్రహ్మతత్వం అనేటువంటి దాత్వం ఎక్కడ మనం విసర్జించడానికి వీల్లేదు.
1: It is not possible to escape from this divinity.
0: కనుక జగత్తులో ఏది చూసినప్పటికీ అంతా కూడాను బ్రహ్మస్వరూపమే.
1: Therefore, whatever that you see in this world is divine.
0: ఈ ఇంగ్లీష్ లో డివైన్ డివైన్ డివైన్ అని ఒక పేరుతో చెప్పి మాత్రం వదిలిపెడుతున్నారు.
1: In English, we just say divine and leave the matter there.
0: కానీ దీనిని అనేక మంది విద్యార్థులు నేడు డీప్ వైన్ అన్నారు.
1: But many students mistake it as deep wine.
0: అనగా అది తీయని మత్తు పదార్థం అన్నారు.
1: And it is a sweet intoxicating drink.
0: ఎవరేది చెప్పినప్పటికీ తీపి ఒక్కటే.
1: వాట్స్ అవర్ పీపుల్ మే సే ద స్వీట్నెస్ ఇస్ వన్.
0: ఇట్టి ఏకత్వాన్ని తీసుకుని అనాది కాలం నుండి భారతదేశమందు ఈ సంస్కృతిని ప్రబోధిస్తూ వస్తున్నారు.
1: కన్సిడరింగ్ దిస్ బేసిక్ అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ది కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ప్రొపగేటెడ్ ఆల్ ది వరల్డ్ ఓవర్.
0: కనుక ఎవరి ఎందు మనం కనిపించినప్పటికీ సర్వులు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: All that you see, all that you meet, verily, basically, you are divine.
0: నీవు మానవుడు.
1: You are a human being.
0: ఇది పశువు.
1: And here you have a cow.
0: పశువు మానవుడు రెండు ఒకటేనా?
1: Can the cow and the man being one?
0: ఒకటే.
1: Yes, they are one.
0: కానీ దాని ప్రవర్తన వేరు, ఇతని ప్రవర్తన వేరు.
1: The behavior of a man and the conduct of the cow are different.
0: కనుక ఈ ప్రవర్తనను పురస్కరించుకొని వేరువేరుగా భావిస్తూ వస్తున్నారే కాని జీవతత్వాన్ని తీసుకుంటే రెండు కలిసి ఒక్కటే.
1: వీ కన్సిడర్ కౌ అండ్ ద మ్యాన్ ఆర్ డిఫరెంట్ డిపెండింగ్ ఆన్ ద లైఫ్ ప్యాటర్న్ అండ్ ద స్టైల్ బట్ అట్ ద లెవెల్ ఆఫ్ ది బీయింగ్ బోత్ ఆర్ సేమ్.
0: కానా మనము భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్స్.
0: అన్నింటి ఎందు ఉన్నటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద సెల్ఫ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: బజార్లో నడుస్తున్నప్పుడు మట్టిలో ఉన్నటువంటిది మట్టే.
1: యాజ్ యూ గో అలాంగ్ ద స్ట్రీట్ you find the divine in the sand.
0: కాబట్టి దాన్ని బ్రహ్మం అని ఏ రీతిగా నీవు చెప్పగలవు?
1: How can you declare so?
0: అది ఆ స్వరూపంలో పుట్టింది.
1: Brahman has taken that form.
0: కనుక బ్రహ్మం అనేటువంటిది సర్వం బ్రహ్మమయం జగత్.
1: In fact, the whole universe is full of God, divinity.
0: ఈ తత్వాన్ని మనము చక్కగా విశాలంగా తీసుకున్నప్పుడు,
1: when we take this view in a broader sense,
0: ఇది తెల్లని వస్త్రము.
1: యు నో దట్ దిస్ ఇస్ వైట్ కర్చీఫ్.
0: ఇది కాసాయ వస్త్రము.
1: అండ్ దిస్ ఇఫ్ ఎన్ ఆకర్ రో.
0: ఇంకొకటి ఇది కూడా ఇంకొక కాసాయ వస్త్రమే.
1: అండ్ దిస్ ఆల్సో ద ఆకర్ రో.
0: వస్త్రములు ఎందు వేరు వేరుగా కనిపించినప్పటికీ వస్త్రం ఒక్కటే.
1: దో ద కలర్ ఇస్ డిఫరెంట్ ద క్లాత్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఉపయోగం వేరు వేరుగా కనిపించినప్పటికీ ఉపకారం ఒక్కటే.
1: ద యూసేజ్ మే బి డిఫరెంట్ బట్ బేసికలీ స్ట్రక్చరలీ ఇట్ ఇస్ సేమ్.
0: కనుక ఈ మూలాధారమైనటువంటి వస్తువును మనం ఒక్కటిగా తీసుకోవాలి.
1: దేర్ఫోర్ ద ప్రైమార్డియల్ ఫండమెంటల్ బేసిస్ ఈజ్ వన్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
0: ఈ ఫండమెంటల్ అనేటువంటిది ఒక్కటిగానే ఉండేటప్పుడే అన్ని భేదములు కూడా మనకు ఏకమైపోతాయి.
1: వెన్ వీ గో బై ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్.
0: శృంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్.
0: నీకు ఇంకెందుకు ఈ యొక్క జ్యువెల్స్ పైన?
1: When you think of gold, then why do you go by the differences of jewels?
0: Jewels are not the same as jewels. Jewels are not the same as jewels.
1: In fact, the jewels are meant for your usage, but the gold is one.
0: ఇటువంటి సత్యాన్ని మనం యథార్థంగా తీసుకోవాలి.
1: This truth, you should take it as the reality.
0: బాలుడైనా, బుద్ధుడైనా, ఎవరుడైనా, అందరూ కూడాను మానవత్వం ధరించినటువంటి వారే.
1: Be that be a boy, or an youngster and old man, they are basically human.
0: Kanuka ee vastu vaharamulo yokka vikara swaroopanni manam teesukoni aakaalanni chadu చేసుకుంటున్నాం మనం.
1: We go by the form and the name, forgetting the basic primordial principle of unity.
0: ఈ నేము ఫామ్ వల్ల మనం అనేక ఇక్కడికి గురి అవుతున్నాము.
1: We are very much confused because of names and forms.
0: కనుక ఈ ఆకారములు గాని లేక వికారములు గాని మనం తీసుకోకూడదు.
1: Therefore, we cannot rely on this name and form.
0: మూలాధారమైన తత్వాన్ని మనం తీసుకోవాలి.
1: The fundamental basis that we should take it into consideration.
0: ఇప్పుడు శంకరాచార్యుల వారు అనేక రకములైనటువంటి యొక్క భజగోవిందం పాడుతూ వచ్చారు.
1: It was Shankaracharya who composed Bhajagovindam.
0: ఈ భజగోవిందములు పాడేటప్పుడు తాను ఎంతో సులభంగా ఉచ్చరిస్తూ వచ్చాడు.
1: He could spell out easily.

0: बोले नहीं नहीं नहीं रक्षति करणे भज गोविंदम भज गोविंदम. ఈ భజగోవిందం అనేటువంటి దాంతో ఏకత్వాన్ని నిరూపించాడు శంకర్ల వారు.
1: ఆదిశంకర ఎంఫసైజ్డ్ ఆన్ ద రెసిటేషన్ రెపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ భజగోవిందం సన్నిహితే ఎండ్ అప్రోచెస్ నహి నహి రక్షతి దుకృంకరణే
0: నహి నహి నహి రక్షతి దుకృంకరణే.
1: వెన్ ది ఎండ్ ఇస్ సో నియర్ ద స్కాలర్షిప్ ఇన్ ద నాలెడ్జ్ విల్ నెవర్ కమ్ టు యువర్ రెస్క్యూ.
0: కనుకనే మనం దేన్ని తీసుకున్నప్పటికీ అదంతా కూడా మనం అనుకునేటువంటి భావం కాదు.
1: వాట్ ఎవర్ యూ థింక్ ఫర్ ద మోమెంట్ ఈజ్ నాట్ పర్మనెంట్.
0: పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం.
1: వి టేక్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ బర్త్ అండ్ రీబర్త్ అండ్ బోర్న్ అగైన్ అండ్ అగైన్.
0: పుట్టడము చావటము
1: in this cycle of birth and death.
0: Puttinidi edi chachinidi edi.
1: What is it that's born? What is the one that dies?
0: Dehame.
1: It is only the body.
0: Dehamlo unnatundi atma okate.
1: The self in the body is only one.
0: Dehamlo undinanta varaku kodanu idi chaitanyanga kanipistundi.
1: The self in the body, so long it exists,
0: ee dehamlo odilipothani ee chaitanyam kanipinchadu.
1: As it appears as if it's fully active, the moment it is withdrawn.
0: పునరపి జననం పునరపి మరణం పునర పుట్టడము చావటము పుట్టడము చావటము ఇదేనా అనేటువంటి భావంతో మనం నిరుత్సాహపడుతున్నాం.
1: We are disappointed because we are caught in the cycle of birth and death.
0: దీనికి బర్త్ అండ్ డెత్ అనేటువంటి రూపానికి మాత్రమే ఉన్నది కానీ ఈ ఆత్మతత్వానికి ఏమాత్రము లేదు.
1: బర్త్ అండ్ డెత్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్ ఆర్ సెల్ఫ్.
0: ఈ దేహములు ఎన్నైనా కూడా కలుగుతుంటాయి.
1: Bodies may appear any number of times.
0: Kanuka deeniki birth and death telustunnayi.
1: It is only the body that is born, it is only the body that dies.
0: Oka vedanti ayinatundi oka kumarudu vedanni cheppukuntu undinadu.
1: The son of a great philosopher was reciting veda.
0: Aa pillavaadu vedanni purthi ayyanta lopalle talliki 40 samvatsaram ayipindi.
1: And the mother was aged 40 by the time the boy became a scholar.
0: ఆ 40 సంవత్సరం లోపల ఈ దేహాన్ని వదిలింది ఆ తల్లి.
1: అండ్ ద మదర్ డైడ్.
0: అప్పుడు ఆ పిల్లవాడు చాలా బాధపడుతూ వచ్చాడు.
1: ద బాయ్ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: అయ్యో ఇంతకాలము నన్ను కండిరెప్పవలే చూచు, ఈనాడు నన్ను వదిలిపోయిందా తల్లి, తల్లి నీ వదిలిపోతివా అని బాధపడుతున్నాడు.
1: ద బాయ్ వాస్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ ద డిమైజ్ ఆఫ్ హిస్ మదర్ హూ టుక్ కేర్ ఆఫ్ హిమ్ టిల్ దట్ మోమెంట్.
0: అప్పుడు గురువు వచ్చి, బాబు ఈ దీన్ని తల్లిగా నీవు భావిస్తున్నావు, దేని తల్లిగా భావిస్తున్నావు?
1: Then the guru came and said, you are crying for the demise of
0: ఈ దేహాన్ని తల్లిగా భావిస్తున్నావు.
1: You think this body is your mother.
0: దేహం వదిలిందే అనే దానికోసమే నీ విలపిస్తున్నావు.
1: You are crying because the body is left behind.
0: దేహం అక్కడే ఉన్నది కదా.
1: Yes, don't you find the body
0: here? వదిలిపోలేదే.
1: And the body has not left you.
0: Kabatti nee enduku baadha padutunnavu?
1: Then why are you feeling sad?
0: Aithe ee deham undi kuda nu tinto chaitanya shakti kanipinchaledi.
1: Though the body is lying over there is no life in it.
0: Kanukane chaitanya shaktiye manaku tallidandrulu.
1: Therefore the very life principle,
0: dehabhimanamulu deharoopamulu manaku tallidandrulu kaadu.
1: And it's not the name and the form, it is the life.
0: Kontha kaalamu dehamto sambandha bandhavyani kanipistuntadi.
1: To some extent we are related to that body and name.
0: Kontha kaalam ayin tarvata aa talli dehanni abhivruddhi chesukunda badala petti pothundi.
1: At the appointed hour the mother left her physical body.
0: Ee vidhanga manam satyanni gurtinchi vartinchinappudu inni rakamulaina marpulu kalugutu unnai.
1: As we understand this basic truth, we find so many changes happening in our life.
0: Shankarla varu ee 11 mandi shishyulnu teesukoni గంగాజలం స్నానంకు వెళ్తున్నారు.
1: ఆదిశంకర ఫాలోడ్ బై 11 ఆఫ్ హిస్ డిసైపుల్స్ వాస్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ది గంగెస్.
0: ఒక చిన్న గుడిసె లోపల చెట్టు కింద ఒక వేదాంతి ఒక శ్లోకం చెప్తూ వస్తున్నాడు.
1: దేర్ అక్రాస్ ద వే దేర్ వాస్ ఎ ఫిలాసఫర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ.
0: అదే దుక్కుంకరణే అని చెప్పడం.
1: హి వాస్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ దుక్కుంకరణే.
0: చెప్తూ ఉన్నప్పుడు ఈ పిల్లలందరూ అక్కడ చేరారు.
1: ఆల్ ద డిసైపుల్స్ అసెంబ్ల్డ్ దేర్.
0: చేరేసేసి ఒక శిష్యుడు ఇక్కడ చెప్పాడు.
1: One disciple said,
0: పునరపి జన

0: One disciple said it this way: man is born and leaves this body. Birth and rebirth happen in the form of a cycle. And this life is so difficult, like an ocean. It is so difficult to cross this. And we need God's grace.
1: శంకరుల వారికి పిల్లలకి ఏ విధంగా బోధించాలి అనేటువంటి దాన్ని చక్కగా నిర్ణయించుకుని ఆ విధమైనటువంటి బోధనలు తిరిగి సరిపుతూ వచ్చారు.
0: And it is Shankara who taught this, all the Bhajagovindam, the essence, in a fitting way to his disciples.
1: దుఃఖం కరణి అనేటువంటి కేవలము ఒక పదమే కాని అది ఒక వస్తువు కాదు.
0: Dukrunkarana is just a word, verbal, and it's not an object or a material.
1: ఇది ఒక మెటీరియల్ కాదు.
0: It's not a material either.
1: ఇది ఒక రూపము కాదు.
0: It has no form.
1: ఇది ఒక అందము కాదు.
0: And it's an experience either.
1: కానీ ఇది అర్థమును బోధించేటువంటి పదము.
0: Yet it explains clearly the meaning, the depth.
1: ఈ విధంగా తెలుసుకుని కాలమంతా కూడాను కడపటికి ఈ విధమైన అర్థాన్ని తీసుకుని వస్తువులు వేరువేరుగా ఉంటున్నాయి, పదార్థం ఒక్కటిగానే ఉంటుండాలి అని అందరూ ప్రబోధిస్తూ వచ్చారు.
0: Thereby people could realize that there are many names and forms, but the basic material is one.
1: అదే విధంగానే మూలాధారమైనటువంటి వస్తువు ఒక్కటే.
0: Likewise the basic principle is one.
1: అనేక రూపనామములు ధరిస్తూ వస్తుంటారు ఇది.
0: It may take different names and forms.
1: ఈ రూపనామములు మనం ఆధారం తీసుకోకూడదు.
0: We cannot rely on the vesture and the name.
1: రూపనామములు ఎన్నో మారుతూ ఉంటాయి.
0: They change.
1: కాని మూలాధారమైన తత్వాన్ని ఒక్కటిగా తీసుకొని ఇది అంతా కూడాను కేవలం చెరకు రసమే.
0: But the primordial principle is one, that is the juice of the sugar cane.
1: ఈ జ్యూస్ ఒక్కటే.
0: The juice is one.
1: ఆకారములు వేరు వేరే.
0: The forms are different.
1: అని చిన్న అర్థంతో పెద్ద భావాన్ని ఉచ్చరిస్తూ వచ్చారు.
0: The subtle meaning of this is declared and said, taught to everybody.
1: ఈ విధంగా శంకరుల వారి యొక్క తత్వమును అనేక మంది అనేక విధములుగా కూడా ఉచ్చరిస్తూ వచ్చారు.
0: Many people started following the doctrine of non-dualism taught by
1: ఈ వేదాంత తత్వం అనేటువంటిది చాలా సులభమైనది అయినప్పటికీ దీనికి అనేక రకమైనటువంటి పెద్ద పెద్ద అర్థాలు పెట్టి పెద్ద పెద్ద వాక్యములు ఉచ్చరిస్తూ దానిని కొంతవరకును అనర్థంగా అయ్యేటట్టుగా చేసుకున్నారు.
0: Though Vedanta philosophy is so simple and easy, but the people made it complicated because of jugglery of words and high sounding vocabulary.
1: అర్థములు వివేకంగా తీసుకుని దాన్ని మనం ఉచ్చరిస్తూ రావాలి.
0: We should go by this artha, the real meaning, significance.
1: ఈ విధమైనటువంటి యొక్క దీంట్లో శంకర్ల వారు అనేక రకమైనటువంటి యొక్క వాక్యములను మారుస్తూ వచ్చాడు.
0: With this objective, Shankara explained, interpreted his doctrine.
1: కనుక శంకర్ల వారు విశిష్టాద్వైతమును శంకర్ల వారు చెప్పినప్పటి విశిష్టాద్వైతం అద్వైతంగాను అద్వైతమును తిరిగి ద్వైతంగా కూడాను అనేక మంది విచారించుకుంటూ వచ్చారు.
0: పీపుల్ స్టార్టెడ్ ఫాలోయింగ్ దీస్ త్రీ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ, ద వన్ ఆఫ్ నాన్ డ్యూయలిజం, ద అదర్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ ద వన్ ఆఫ్ డ్యూయలిజం.
1: కనుక ఈ వాక్యముల చేత మనం అనేక భిన్నములుగా మార్చుకుని దీన్ని వేరు వేరు అర్థములుగా తీసుకెళ్లకూడదు.
0: వీ షుడ్ నాట్ డిస్టార్ట్ ఆర్ పర్వర్ట్ ద త్రీ స్కూల్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: గొప్ప వేదాంతాన్ని మనం చిన్నదిగా తీసుకుని దానిని చాలా చిన్నదిగా మనం వదిలిపెట్టేస్తున్నాము.
0: We are considering the Vedanta, which is so mighty and grand, just take it in
1: చాలా విశాలమైనటువంటిది.
0: అండ్ ద వేదాంతా ఇస్ సో వాస్ట్.
1: ఈ విశాలమైనటువంటి దానిని చాలా చిన్నదిగా నేరోగా తీసుకుని దాన్ని ప్రక్కకి నెట్టేస్తున్నారు.
0: We should never consider Vedanta as low, mean and cheap. No.
1: కనుకనే దీనికి ఎంత అర్థం చెప్పినప్పటికీ దీనికి చాలదు.
0: The profundity and the depth of Vedanta is beyond all measure.
1: కనుక మీరు అర్థాన్ని తెలుసుకునేంత వరకు కూడాను దీన్ని యథార్థమైనటువంటి యొక్క స్వరూపంగానే మీరు నిరూపించాలి.
0: Therefore understand its meaning and know the reality.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: శంకర్ల వారు చాలా శోధించి సాధించి వదిలిపెట్టినటువంటి యొక్క మహావాక్యములు ఇవి.
0: These are the teachings and the sayings of Adi Shankara, who declared after long study, investigation, and inquiry.
1: తర్వాత తిరిగి భగవద్గీత దీని తత్వం లోపల తాను మరికొన్ని అర్థములు కొన్ని బోధిస్తూ వచ్చారు.
0: దేర్ ఆఫ్టర్ ద భగవద్గీత వాజ్ ఇంటర్ప్రిటెడ్ అండ్ మీనింగ్స్ ఆల్సో హ్యావ్ బీన్ సఫిషియెంట్లీ గివెన్.
1: ఈ భగవద్గీత యొక్క తత్వమును తాము ఇంకొక రకంగా తీసుకుని వచ్చారు.
0: ద గీత హ్యాస్ టేకెన్ ఎ డిఫరెంట్ డైరెక్షన్.
1: ఏ విధంగా వచ్చింది?
0: హౌ ఇస్ ఇట్?
1: ఇది ద్వైతంతో అద్వైతాన్ని పోల్చుతూ వచ్చారు.
0: The non-dualism is explained in a dualistic way.
1: Advaitamto dvaitanni polchutu vacharu.
0: And this non-dualism and the dualism both have been considered.
1: Advaita dvaitamlo rendu kuda cherisesi visishta advaitamnu polchukuntu vacharu.
0: Therefore dualism and non-dualism together
1: kattagaruki moodinchi ekatvamunu abhivruddhi gavinchukuntu vacharu.
0: Eventually the underlying unity of all the three has been recognized.
1: Ee moodinchi endu unnatundi antaratmam okkate.
0: The inner significance of the three put together.
1: Adi e brahma satyam jagat mithya.
0: That's what it is, brahma satyam. The reality is the truth, jagan mithya, and this world is
1: illusion. Ee jagat anta kuda aneka roopa naamamlo kanipistuntundadi.
0: This universe is full of names and forms.
1: Kani roopa naamamlu chusi manam bhrantini pondakoddu.
0: We should not be deluded by the names and the forms.
1: Kanuka mana roopa naamamlo visarjinchi dini antaratmamainatundi yokka mooladharamunu manam pattukunnappude సత్యము అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుంది.
0: ఇట్ ఇస్ పాసిబుల్ టు నో ద బేసిక్ ట్రూత్ వెన్ వన్స్ వీ ట్రాన్సెండ్ ద లిమిటేషన్స్ ఆఫ్ ద నేమ్ అండ్ ఫామ్.
1: తత్ త్వం అసి అన్నారు.
0: ఇట్ ఇస్ సెడ్ తత్ త్వం అసి.
1: అది ఇదియే.
0: దట్ ఇస్ దిస్.
1: తత్
0: తత్
1: త్వం
0: త్వం
1: అసి
0: అసి
1: అది ఇదే అయిపోయింది.
0: దట్ ఇస్ దిస్ దట్ దౌ ఆర్ట్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది బ్రహ్మగా మారిపోయింది.
0: వెరీ అవేర్నెస్ ప్రజ్ఞాన ఇస్ బ్రహ్మన్ డివైన్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ.
0: దెన్ కమ్స్ అయమాత్మ బ్రహ్మ.
1: అనగా అయం ఆత్మ అండ్ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ మీన్స్ ఐఎమ్ ఆత్మ
1: అండ్ బ్రహ్మ.
0: ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: కనుక ఈ విధంగా దాన్ని మన పదములు ఎన్ని రకాలుగానో పోల్చుకుంటూ వచ్చాము.
0: లైక్ దిస్ వీ కెన్ గో బై ఎనీ నంబర్ ఆఫ్ వర్డ్స్ యూస్డ్ ఇన్ దిస్ వే.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: తత్వం అసి అన్నారు.
0: ఇట్ వాస్ వేదిక్ డిక్టమ్ తత్వం అసి.
1: అది నేనేగా ఉన్నాను, నేను దానిగానే ఉన్నాను.
0: ఐఎమ్ దట్ అండ్ దట్ ఈస్ దిస్.
1: ఎట్ట ఉన్నావు?
0: హౌ?
1: అది నేనే.
0: దట్ అండ్ ఐ హియర్
1: నేను అదే
0: అండ్ ఐఎమ్ దట్
1: అనుకున్నప్పుడు నేను అదే అది నేనే.
0: ఐఎమ్ దట్ అండ్ దట్ అండ్ ఐ ఆర్ వన్.
1: ఈ అన్నింటి ఎందుకు నేను నేను అనేటువంటి ఏకత్వంగా వచ్చింది.
0: ఇన్ దిస్ ది ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ దీస్ త్రీ స్టేట్మెంట్స్.
1: ఆ నేను అనేటువంటి తత్వమే మనకు ప్రధానమైనటువంటి అర్థం.
0: దిస్ ఐ ఈస్ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ దిస్.
1: కనుక మీరు ఈ వాదోపవాదంలో పడి కాలం వ్యర్థం చేయకండి.
0: డోంట్ వేస్ట్ యువర్ టైం బై గెటింగ్ ఇన్ టు దీస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్.
1: మీరు తెలుసుకోవాల్సినటువంటి బ్రహ్మ ఒక్కడే.
0: What you should know is that God is one, Brahma is one.
1: Ade nenu.
0: I am that.
1: Who are you?
0: Who are you?
1: Nenu.
0: I.
1: Nenu. Palani, rupani, namani, annu cheppavaddu.
0: Never say, I bear this name and this form.
1: Who are you? Ante nenu Anil Kumar anaddu.
0: If you put a, get a question, who are you? Don't say, I am Anil Kumar.
1: Who are you? Ante Anil Kumar ani ee dehani pettina pere.
0: Anil Kumar is the name given to the body.
1: Kani neeku Anil Kumar ani peru pettaledu.
0: And in fact that's not your correct true name.
1: Kabatti who are you anukunnappudu I am I, I am I, I am I.
0: So when that question is put, who are you? You should respond this way, I am I, I am I.
1: I am I, andulona I, andulona I.
0: You find I and also I in both the
1: states. Ee vidhamainatundi ekatvaniki manam raavadaniki తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దిస్ వన్నెస్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు వాదోపవాదములో పడి
0: డు నాట్ ఆర్గ్యూ.
1: పవిత్రమైనటువంటి అంతరార్థాన్ని మీరు వ్యర్థంగా చేసుకుంటున్నారు.
0: అండ్ నెవర్ గివ్ అప్ ది సీక్రెట్ రియాలిటీ అండ్ ద ట్రూత్.
1: ఈ వేదాంతం తత్వం లోపల చాలా వేదాంతం.
0: ఇట్ ఈస్ వేదాంత.
1: ఇది అంతము లేనటువంటిది.
0: ఇట్ ఈస్ వన్ ఎండ్లెస్.
1: ఎంతకాలం పోయినప్పటికీ అంతం లేదు.
0: It has no end.
1: I am I.
0: We should go on pondering
1: over it. Enta kaalamaina cheppu. I am I.
0: You may face any question. The answer should be, I am I.
1: Idi enta kaalam vastundi?
0: How long will it take?
1: ఎంతకాలమైనా వస్తుంది.
0: ఎస్,
1: నేను నేనే, నేను నేనే, నేను నేనే.
0: యు మే టేక్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్, ద బేసిక్ ఫ్యాక్ట్ రిమైన్ సేమ్. ఐఎమ్ ఐ, ఐఎమ్ ఐ.
1: ఈ విధమైనటువంటి దీంట్లో ఏకత్వానికి అనేక రకములుగా పోల్చుకుంటూ వస్తున్నాము.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది మల్టిప్లిసిటీ, ది ప్లూరాలిటీ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: కనుక దీనికి వేరు వేరు రూపనామాలను పెట్టుకోకండి.
0: సో డోంట్ గో బై ద నేమ్ అండ్ ఫార్మ్.
1: బ్రహ్మతత్వం ఒక్కటే.
0: ది రియాలిటీ బ్రహ్మతత్వ ఇస్ వన్.
1: బ్రహ్మతత్వం ఏకమే.
0: దట్ ఇస్ ఓన్లీ వన్.
1: రెండవ పదార్థమే లేదు.
0: నాట్ టూ, వన్ వితౌట్ ద సెకండ్.
1: నేను నేను అని అనుకున్నప్పుడు,
0: వెన్ యూ థింక్ ఐ అండ్ ఐ,
1: ఇంకోటి ఆయన ఎవరుంటే ఆయన నేనే.
0: అండ్ హూ ఇస్ ద అదర్ పర్సన్?
1: అందరూ నేనే, నేనే, నేనే, నేనే.
0: Yes, it is only I that manifests into many, only one.
1: ఇక్కడ నేను కాదు అని ఏమైనా ఒకటి వచ్చే ప్రశ్న, దానికి అనేక రకమైనటువంటి ఒక క్వశ్చన్స్ వస్తుంటాయి.
0: వెన్ వన్స్ యూ కన్సిడర్ ద అదర్ వన్ సపరేట్ ఫ్రమ్ యూ, దేర్ అరైజెస్ మెనీ క్వశ్చన్స్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ప్రబోధించేటువంటి ఒక తత్వాన్ని అనేక రకములుగా మీరు ప్రబోధించి దాన్ని కట్టగలిపటికి నేను అనేటువంటి ఒక అర్థాన్ని మాత్రమే మీరు నిర్ణయం చేసుకోవాలి.
0: ఆల్ ద టీచింగ్స్ దట్ యు రిసీవ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ షుడ్ కమ్ డౌన్ టు వన్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ట్రూత్. ఐ, ఐ అండ్ ఇట్స్ మీ.
1: నేను బాలుణ్ణి.
0: ఐఎమ్ ఎ బాయ్.
1: నేను ఎవరిని?
0: ఐఎమ్ యంగ్స్టర్.
1: నేను విద్యుణ్ణి.
0: ఐఎమ్ ఓల్డ్
1: అని ఈ రకంగా వయోపేదములు పెట్టుకుని మీరు బోధించుకోకూడదు.
0: డోంట్ గో బై ది ఏజ్ కన్సిడరేషన్స్.
1: ఈ విధంగా పోల్చుకుంటూ వెళ్ళిపోతే ఎంతకాలమైనా పోతుంది.
0: దిస్ హ్యాస్ నో ఎండ్ ఇఫ్ యు గో బై ది టైమ్.
1: వృద్ధుడైనావు దాని తర్వాత ఏమవుతుంది?
0: అట్ ఓల్డ్ ఏజ్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్?
1: ఇంకేమవుతుందో తెలియదు.
0: యూ డోంట్ నో వాట్ హ్యాపన్స్ లేటర్.
1: కనుక మనము ఈ వృద్ధత్వం అనేటువంటి దానికి మనం ఏమాత్రం అర్థం చెప్పలేము.
0: వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్ ఇఫ్ యు గో బై దిస్ టైమ్ అండ్ ఏజ్.
1: కనుక యవ్వనము, వార్ధక్యము, ఉత్తమము అనేటువంటిది మనం ఎన్నిటికీ పోల్చుకున్నప్పటికీ అది అదిగానే ఉంటుంటాడు.
0: వి మే కన్సిడర్ ద చైల్డ్ హుడ్, ది ఇన్ఫన్సీ, ది దట్ ఆఫ్ యూత్ ఇన్ ద ఓల్డ్ ఏజ్, బట్ ది బేసిక్ ఐ కంటిన్యూస్.
1: కనుక బేసిక్ ఐని మాత్రం మనం వదలకుండా చూసుకోవాలి.
0: సో వీ షుడ్ నెవర్ లూజ్ దిస్ బేసిక్ ఐ.
1: ఎక్కడికి పోయినప్పటికీ నేను నేనే.
0: యూ రిమైన్ వాట్ యూఆర్.
1: అడుగుతుంటారు నువ్వు ఎవరయ్యా అని, నేను నేనే అండి.
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ హూ ఆర్ యూ, యూ కెన్ సే ఐ యామ్ ఐ.
1: వాడికి అర్థం కాకపోతే వాడు ఏమైనా చేసుకోని.
0: లెట్ హిమ్ నాట్ అండర్స్టాండ్ ఆర్ నాట్ డోంట్
1: హావ్. అర్థం చేసుకోలేదు అని నీ అర్థాన్ని అనువద్దు.
0: బట్ యూ హావ్ గాట్ యువర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్, యువర్ ఓన్ జస్టిఫికేషన్ టు సే సో.
1: ఏమైనా చెప్పుకొని నేను నేనే.
0: లెట్ అదర్స్ కన్సిడర్ ఇన్ వాట్ ఎవర్ ది వే దే లైక్.
1: ఈ విధమైనటువంటి దాని కింద మీరు పోయినప్పుడు ఎంతైనా మీరు సాధిస్తారు.
0: యూ కెన్ సర్టన్లీ అచీవ్ ఇన్ వేదాంత ఇఫ్ యూ గో బై దిస్ ఐనెస్.
1: కనుక వేదాంతాన్ని ఎన్ని రకములుగానో బోధించడానికి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు ఎక్స్ప్లెయిన్ వేదాంత ఇన్ డిఫరెంట్ వేస్.
1: తర్వాత ఈ వేదాంత తత్వం లోపల కొన్ని వేదాంత పదములు కూడాను కొన్ని అర్థములు ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ సర్టన్ వర్డ్స్ ద నామెన్క్లేచర్ వేదాంత దట్ హస్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
1: రేపటి దినము ఈ వేదాంత అర్థానికి తగినటువంటి అంతరార్థము చెప్తాను.
0: భగవాన్ విల్ స్పీక్ టు us టుమారో ఆన్ సర్టన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వేదాంత.
1: చాలా మంది నేను సాయిని తెలియము నిక్కముగను, మమత బాయము యత్నములు మానుకొనుము, పాస నాకు మీతో సంబంధం ఇంకా కాదు అనబట్టే ఎటువంటి కరుణకైనాను అని అక్టోబర్ 20వ తేదీ చెప్పారు.
0: భగవాన్ డిక్లేర్డ్ ఆన్ అక్టోబర్ 20, నో దట్ ఐఎమ్ సాయి. Do not have any kind of attachment. No more of relationship with you. None can understand. None can gaze my mystery and the divinity, declared Bhagavan.
1: Kanuka Swami tanaka nijja tattvani ee October 20th tedi cheppadu kanuka danini oka pedda dinanga teeskoni dani peddaga penchukuntu vastunnaru.
0: We consider this October 20th as a big event and we want to celebrate it.
1: Kanuka puttin dinamu మెట్టిన దినము ఇవి రెండు కూడా మనం తీసుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద బిగినింగ్ నార్ ద ఎండ్.
1: రుక్మిణి వచ్చి కృష్ణుణ్ణి, స్వామి ఈనాడు మీరు పుట్టిన దినం కదా, రండి మా ఇంటికి భోజనానికి అనింది.
0: రుక్మిణి ఇన్వైటెడ్ లార్డ్ కృష్ణ టు హర్ రెసిడెన్స్ బికాస్ దట్ హ్యాపెన్స్ ఆన్ ద బర్త్డే ఆఫ్ కృష్ణ.
1: అప్పుడు సత్యభామ కోపం వచ్చింది.
0: సత్యభామ వాజ్ యాంగ్రీ.
1: నీకు పుట్టిన దినమైతే నాకు మెట్టిన దినం అని
0: అండ్ షీ సెడ్ ఇఫ్ ఇస్ యువర్ పుట్టిన దిన, దిస్ ఇస్ మై మెట్టిన దిన, దట్స్ వాట్ షీ డిక్లేర్.
1: నాకు తాళి కట్టి కట్టిన దినం కనుక నా ఇంటికి రావాలా అని.
0: అండ్ షీ సెడ్ ఇట్ ఈస్ హర్ వెడ్డింగ్ యానివర్సరీ డే.
1: ఈ పుట్టిన దినము మెట్టిన దినము ఇంత విధమైనటువంటి యొక్క జగడాలకు కారణమైపోయింది.
0: దట్ వాస్ ద కాజ్ ఫర్ ద ఫైట్ బికాస్ ఆన్ దీస్ టూ ద బర్త్ డే అండ్ ద వెడ్డింగ్ యానివర్సరీ.
1: కనుక ఏది పుట్టిన దినము కాదు, ఏది మెట్టిన దినము కాదు.
0: కృష్ణ ఈస్ బియాండ్ దీస్ టూ.
1: అన్నింటికి తాను సిద్ధంగానే ఉన్నాడు.
0: హీఈస్ రెడీ ప్రిపేర్డ్ ఫర్ బోత్ ఒకేషన్స్.
1: పుట్టిన దినము మెట్టి దినము అనేటువంటి భేదములు ఏమాత్రము మీరు పాటించకూడదు.
0: సో డోంట్ అబ్జర్వ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ.
1: ఈ విధంగా వచ్చి కట్టగడబట్టి భగవత్ తత్వం లోపల ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: ఫైనలీ వీ హావ్ టు అండర్స్టాండ్ గాడ్ ఈజ్ వన్ హూ ఇస్ బియాండ్ ది ఈవెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్.
1: భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ పూజనకే భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ సంతాప్తి

0: समीपाप्ते సన్నిహితే కాలే. అప్పుడు అది వచ్చినట్టు దగ్గరికి నహి నహి రక్షతి కరణే, అది వచ్చి ఎప్పటికీ మమ్మల్ని కరుణించదు. కనుక భజ గోవిందం, భజ గోవిందం, గోవిందుని భజించు అని శంకర్ల వారు శిష్యులకంతా 16 మంది శిష్యులకంతా కూడా ప్రబోధించి ఉచ్చరించి ఆనందించి తాను జగత్తు పడుతూ వెళ్ళాడు.
1: ఇట్ వాజ్ శంకర హూ సెట్ దట్ ది వెన్ దట్ ది ఎండ్ అప్రోచెస్ దిస్ స్కాలర్షిప్ ద నాలెడ్జ్ ఇన్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ విల్ నెవర్ కమ్ టు ద రెస్క్యూ అండ్ దిస్ ద ప్రిన్సిపల్ టాట్ బై శంకర ప్రాపగేటెడ్ బై మెనీ.

സ്മര നിത്യം അനിത്യത. സ്മര നിത്യം അനിത്യത.

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు కనిపించే ప్రతి ప్రాణి కూడాను ఇంద్రియ భోగములను ఆశించి, ఇంద్రియ సుఖములను అపేక్షించి జీవించుటకు ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ అపారెంట్ ట్రాన్సియంట్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు డిజైర్ ద సెన్షువల్ ప్లెజర్ అండ్ సెన్షువల్ హ్యాపీనెస్.
0: కానీ ఈ ఇంద్రియ సుఖము ఎక్కడి నుండి ఆవిర్భవించుతున్నది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు.
1: They are not able to recognize the fact where from they get this sensual pleasure.
0: Samasta indriya sukhamulaku puttinillu dukkhame.
1: For all the sensual pleasure, the center being that of misery.
0: Puttaka sthanam ettido dani purva pradam attide untuntari.
1: As is the center of origin, so the rest follow in the same way.
0: Dukkhamulandu putti sukhamulu ee reethiga taanu pondagaladu. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తునందు కనిపించినది అందరి కూడాను అనిత్యం అసుఖం ఈ లోకం.
1: ఆల్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ప్యూర్లీ టెంపరరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లీటింగ్, ఫుల్ ఆఫ్ మిజరీ.
0: కనుక ఈ సత్యాన్ని మానవుడు గుర్తించితే ఎన్నో విధములైనటువంటి పవిత్రమైన స్థితిని పొందగలదు.
1: వెన్ వన్స్ మ్యాన్ రికగ్నైజెస్ దిస్ truth, he will lead a sacred life.
0: Tana puttuk sthananu taanu gurtinchukolekapothunnadu.
1: He is not able to know his origin.
0: Ekkadi nunchi vachanu, ekkadi nilchanu, ekkadiki velutunnanu aneetundi ee moodu rahasyamulanu gurtinchukunte manavuni yokka jeevitham saarthakam avutundi.
1: Human life is really redeemed if one understands the meaning of these questions: where from I have come, where do I live, where do I go back.
0: Indriyamulaku మాత్ర అని పేరు.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ కాల్డ్ మాత్రాస్.
0: మీయతే ఇది మాత్ర అని దీని యొక్క అంతరార్థం. అనగా ఈ యొక్క ఇంద్రియములు అనేటువంటివి, ఈ మాత్ర అనేటువంటివి కూడాను కొలతను వేయబడినటువంటివి.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ మాత్రాస్, దే హావ్ గాట్ దేర్ ఓన్ మెజర్.
0: కొలతలు వేయనటువంటిది ఇంద్రియములే.
1: ఓన్లీ ది సెన్సెస్ మెజర్.
0: ఎట్లా?
1: హౌ?
0: పప్పుకు తగినంత ఉప్పు లేదు అని దీనికి తగినటువంటి కొలతలు వేసి చెప్పినటువంటిది నాలుక.
1: ఇట్ ఈస్ ద టంగ్ దట్ మెజర్స్ టు వాట్ ఎక్స్టెంట్ సాల్ట్ ఈస్ యాడెడ్ టు ద డాల్.
0: మనిషి చాలా అందంగా ఉంటున్నాడు కానీ ముక్కు చాలా చిన్నది అని దీనికి కొలత వేసి చెప్తుంది కన్ను.
1: ఇట్ ఈస్ ది ఐ దట్ సేస్ దట్ మ్యాన్ ఈస్ సో హ్యాండ్సమ్ but the nose is very small.
0: Small. ఈ విధంగా మంచి చెడ్డలను గుర్తించి ఉచ్చరించినటువంటివి ఈ ఇంద్రియములు.
1: So senses decide what are good and what are bad.
0: ఈ యొక్క మాత్రకు మరొక విశిష్టత కూడా ఉంటున్నది.
1: మాత్ర senses have another significance.
0: అనగా ఒక పరిమితములో దీనిని ఉపయోగించుకోవాల్సినటువంటి విషయం.
1: Meaning, they must be used under certain limitation.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఇంద్రియములను, అందించినటువంటి ఈ ఇంద్రియములను పరిమితమైనటువంటి యొక్క దీంట్లో దీన్ని ఉపయోగించుకోవాలి.
1: Senses, which are God's gift, must be used under certain limits.
0: పరిమితములకు మించిపోయినప్పుడు భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవటమే కాకుండా దానివల్ల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు, నష్టములకు, రోగములకు గురి కావలసి వస్తుంది.
1: If he doesn't make use of the senses under certain limits, it amounts to disobedience to God and he'll be put to suffering, losses and sickness.
0: భగవంతుడు ఏ నిమిత్తమై ఏ ఇంద్రియములను ప్రసాదించాడో ఆ ఇంద్రియములను ఆ నిమిత్తమై సక్రమమైన మార్గంలో దాన్ని ప్రవేశపెట్టి అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have to make use of proper use of these senses for which they are meant, gifted by God.
0: ఉదాహరణమునకు ముక్కును తీసుకోండి.
1: For example, take nose.
0: శ్వాసను తీసుకోవటం కోసమని, శ్వాసను వదలటం కోసమని, సుగంధము చూసుకోవటం కోసమని, దుర్గంధమును విసర్జించడం కోసమని ముక్కును మనకు ప్రసాదించాడు.
1: Nose is gifted for respiratory process, inhalation and exhalation, and also to enjoy the fragrance.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములను స్వీకరించి తద్వారా తన ప్రాణమును నిలబెట్టుకునే నిమిత్తమై ఈ నాశకమును అందించాడు.
1: Nose is given to maintain our life through this breathing process.
0: అంతేకాక రుచులను కూడా చూచి అనుభవించే నిమిత్తమై కూడాను ఈ నాలుకను అందించాడు.
1: The tongue is gifted to know the taste.
0: ఈ విధమైనటువంటి యొక్క కొన్ని ఇంద్రియముల యొక్క భాగములను మనం దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are making all attempts to misuse these senses.
0: శ్వాసను తీసుకోవటం, శ్వాసను వదలటం.
1: Inhalation and exhalation.
0: దీని ద్వారా కూడాను అనేక విధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రబోధనను అందిస్తూ ఉన్నాడు.
1: The breathing process also has got spiritual teaching.
0: So, hum. ఇది అద్వైతం యొక్క మార్గము, ప్రబోధ.
1: The teaching of non-dualism is this principle of soham.
0: దీన్ని హంస గాయత్రి అని కూడా చెప్తూ వచ్చారు.
1: This is also called హంస గాయత్రి.
0: సో హం, నేనే అది, నేనే దైవము అనేటువంటి యొక్క అంతరార్థము.
1: The meaning of soham is I am that, I am God.
0: ఇట్టి భావాన్ని నీవు అర్థం చేసుకుని వర్తించమని గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క నాశకాన్ని అందించాడు.
1: This nose is gifted to understand this principle of soham by the breathing process.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రవర్తనకు లోబడి, భౌతికమైనటువంటి యొక్క విషయవాసనకు లోబడి ఈ పవిత్రమైనటువంటి మంత్రమును ప్రబోధింపజేసేటువంటి ఈ నాశకాన్ని ముందు నష్టం వేసుకుంటే ఈ నాశకం ఏమైపోతుంది?
1: In this physical world, the world full of sensual pleasure, if you make use of the nose for snuff, what is going to happen?
0: ఈ స్నఫ్ అనేటువంటిది నశం చేసుకోవటం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా కొంత అడ్డుపడిపోతాయి. తద్వారా పవిత్రమైన మంత్రమును ఉపయోగించేటువంటి యొక్క ఈ నాశకమునకు అపవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశించినట్టు అవుతుంది.
1: The snuff comes in the way of our breathing process and it makes the whole process unsacred.
0: తద్వారా ఈ యొక్క స్నఫ్ ద్వారా ఊపిరితిత్తులు కొంతవరకు అడ్డుపడిపోతాయి.
1: The lungs also in due course of time get spoiled.
0: Tadwara eosinophilia, asthma anetunte rogamulu kudanu prarambham avutayi.
1: One suffers from eosinophilia and asthma because of snuff.
0: Bhagavantudu ye nimittamai andinchado aa indriyamulnu daniki viruddhamaina margamlo vinivoga pettadam cheta deeniki taginatunte punishment ee vyadhiye.
1: The sickness is the consequence of the misuse of the senses because they are meant for a particular purpose.
0: Nalukunu andinche deni kosamani?
1: Why the tongue is given?
0: అందుకోసమని నాలుగుని ఎన్ని విధములకు కూడాను వర్ణిస్తూ వచ్చాడు జయదేవుడు.
1: జయదేవ extolled the various

0: ఓ పవిత్రమైనటువంటి ఒక నాలుక, రుచి ఎరిగినటువంటి నాలుక, గౌరవ మర్యాదలు తెలిసినటువంటి నాలుక, వినయ విధేయతను పాటించినటువంటి నాలుక, నీవు నిరంతరం కూడాను గోవింద దామోదర మాధవ అనేటువంటి నామం స్మరించేటువంటి ఓ నాలుక, నీవెందుకు ఈ పెడమార్గం పడుతున్నావు?
1: Oh, tongue, you are really sacred. You know the respect and the esteem. You know what obedience and humility is. Instead of chanting God's name Govinda and Damodara, why are you going the wrong way?
0: Atti nalukalundu manamu satyamainatti palukunu palakali.
1: With this tongue, we should speak truth.
0: Satyavakunu anusarinchali.
1: We should follow truth.
0: Parulo hrudayamlo badinchinatvanti yokka palukunu palakali.
1: We should speak in such a way as to not to hurt others.
0: మధురమైనటువంటి యొక్క పదార్థములు భుజించాలి.
1: We should accept palatable
0: మత్తు పదార్థములు కాని, మత్తు పదార్థములు కాని,
1: intoxicants
0: మాంసభక్షణ కాని,
1: or meat
0: స్మోకింగ్లు కాని,
1: or smoking
0: ఇత్యాది దుర్వ్యసనములకు గురి అయ్యేటువంటి యొక్క పదార్థములను నీ పైన ఉంచకూడదు.
1: One should not have these vices as to take these intoxicants and smoking and the meat eating
0: ఇత్యాది దురభ్యాసములకు లోగ కావటం చేతనే నీ యొక్క కీర్తిని కూడాను నీవు కోల్పోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ వాయిసెస్ యూ లూజ్ యువర్ నేమ్ ఇన్ సొసైటీ.
0: మాంసము, మద్యపానము, స్మోకింగ్, ధూమపానము, ఈ మూడు కూడాను మానవునికు చాలా విరోధమైనటువంటి యొక్క చర్యలను చేకూరుస్తుంది.
1: ద నాన్ వెజిటేరియనిజం, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, ద ఆర్ క్వైట్ కాంట్రడిక్టరీ టు హ్యూమన్ బిహేవియర్.
0: తద్వారా అనారోగ్యం కూడా ఏర్పడుతుంది.
1: Therefore he falls sick.
0: మత్తుగా ఉండటం చేతనే తన యొక్క బ్రెయిన్ కూడా చెడిపోతుంది.
1: His brain also gets ultimately spoiled.
0: ఈ విధమైనటువంటి తెలివితేటలను కోల్పోయిన తర్వాత మానవుడు గతికి ప్రయోజనం ఏమిటి?
1: Having lost the intelligence like that, why should he continue to live?
0: కనుక ఓ నాలుక, నేను ఏ నిమిత్తమై నీకు అందించారో భగవంతుడు దాన్ని సరియైన మార్గంలో ప్రవేశపెట్టుకోమని చెప్పింది.
1: Therefore the teaching is, O tongue, you have got a sacred purpose to fulfill. You follow the direction.
0: Matra ane daniki parimitamainatunte paddathiloni.
1: Matra here meant to work under certain limits.
0: Yedi vinallo danini maatrame vinali manam.
1: We are supposed to listen that what we are supposed to.
0: Vinavalsinatunte danini vismarinchi, vinalanatunte danini visvesinchi, nee yokka shravanamunu smarasam chestunnavu.
1: In fact, we are spoiling this power of faculty of audition, listening, by believing that what we are not supposed to.
0: Suradasu kuda cheppadu, cheviyundi chevatulai ati manoharamaina nee gaana marimpa neraraire.
1: Suradasu also said, you have got the ears, but you are not able to listen to the melodious music of the Lord.
0: Kannundi gruddulai kalyanakaramaina nee roopa darshimpa neraraire.
1: Having been gifted with the eyes, yet you are not able to see the beautiful form
0: kannundi enduku ichchadu bhagavantudu.
1: Why God has given eyes?
0: అడ్డం వచ్చినటువంటి వాటినంతా చూడటం కోసమనే?
1: Are they given to see everything?
0: కాదు కాదు.
1: No.
0: మంచిని చూచే కోసమని.
1: To see good, eyes are given.
0: కనుకనే పురందదాసు కూడా చెప్పాడు, కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా. ఎందుకు ఈ కన్నులు ఉండాలి? భగవంతుని చూడనటువంటి ఈ కన్నులు ఎందుకోసం ఉండాలి?
1: The eyes that don't see the form, beautiful form of God, why should they exist?
0: Enduku ee kannulu untunnayi pattikayala vale?
1: Just these eyes are like the cotton balls.
0: Nee kosama bazaar lo poyetunte vyaktulantanni chuttam kosamana? Kaadu kaadu. Bazaar lo vesinatunte gaiti postanta chuttam kosamana? Kaadu kaadu. Bazaar lo vesinatunte cinema wall postanta chuttam kosamana? Kaadu kaadu.
1: The vision is not granted to watch the guide post and the wall posters on along the streets and everything over there.
0: నీవు రోడ్డులో నడుస్తున్నావు కనుక రోడ్డును చూడు మొదలు.
1: As you walk along the road, first watch your step.
0: నీవు ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క నేత్రములను అపవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడం చేతన నీవు ప్రమాదమునకు గురి అయిపోతున్నావు.
1: Because you have lost that sacred path of the vision, you are put to danger.
0: చూడు, నీవు రోడ్లో వెళుతున్నప్పుడు సైకిల్ పైన పోతున్నావు. ఈ యొక్క వాల్ పోస్ట్ నువ్వు చూసుకుంటూ పోతే ఏ టాక్సీనో ఏ యొక్క రిక్షానో వచ్చి నిన్ను కొట్టి నీకు ప్రమాదం కలిగిస్తుంది.
1: As you are going on your bicycle, if you look at the wall post over there, naturally you sustain a fracture.
0: నీవు రోడ్లో పోయేటప్పుడు రోడ్డును చూడాలి కానీ మిగతా విషయాలను ఏమాత్రమూ గుర్తించరాదు.
1: You should see the road as you go straight, nothing else.
0: అప్పుడే నీకు క్షేమము అన్ని విధములైనటువంటి యొక్క ఆనందము కలుగుతుంది.
1: There lies all the joy and security.
0: కనుక నీ ఇంద్రియముల యొక్క ప్రమాణమును ఇంద్రియముల యొక్క విలువను ఇంద్రియముల యొక్క విశిష్టతను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to make an effort to know the value, the limitations of the senses given to us.
0: ఈ ప్రపంచములో ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క ప్రాణి లోబడిపోతుండాలి.
1: In this world, we find one creature submitting itself, a victim to one sense or other.
0: కురంగా మాతంగా విహంగమీన బృంగములవలే అన్నాడు. కురంగా మాతంగా విహంగము మీనము కుంభములవలే. అనగా లోకంలో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు ప్రాణములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ ఫైవ్ ప్రిన్సిపల్స్ హియర్. వన్ ఇస్ శబ్ద, ద సెకండ్ ఇస్ రూప.
0: శబ్దములకు లోబడి జింకలు వశమైపోతున్నాయి.
1: ద డియర్, ద సెకండ్ ద బికమ్ విక్టిమ్స్ టు ద సౌండ్.
0: శబ్దమును తాను భరించుకోలేవు.
1: ద కాంట్ బేర్ ద సౌండ్.
0: అదిరి బదిరిపోతుంటాయి.
1: ద ఆర్ ఫియర్ స్ట్రికెన్ బికాస్ ఆఫ్ హై సౌండ్.
0: కట్టగలపటికి ప్రాణమునకును కోల్పోతుంటాయి.
1: ద లూజ్ దేర్ లైఫ్ అల్టిమేట్లీ.
0: ఒక శబ్దమునకు మాత్రమే ఈ యొక్క జింకలు ఇన్ని విధములైనటువంటి యొక్క జీవితం అనే కులిపోతున్నాయి.
1: దేర్ ఈస్ ఎ విక్టిమ్ టు వన్ ఫ్యాక్టర్ ఆఫ్
0: స్పర్శ. ఏనుగు
1: దెన్ టచ్.
0: ఈ స్పర్శ చేత తాను మరి వశమైపోతుండాలి.
1: ఎలిఫెంట్ క్యాన్ బి కాట్ బికాస్ ఆఫ్ ఇట్స్
0: వేగం. పెద్దదే కానీ బలం చాలా గొప్పదే కానీ ఒక శబ్దములు కాక స్పర్శకు చాలా లోబడిపోతుంటాయి.
1: ద బాడీ సో బిగ్, సో మైటీ, బట్ యెట్ బికాస్ ఆఫ్ వీక్నెస్ టు ద సెన్స్ ఆఫ్ టచ్ ఇట్ బికమ్స్ ఎ విక్టిమ్.
0: ఈ యొక్క స్పర్శ కేవలము భుజబలమును బుద్ధి బలమును ఏమాత్రము యోచించదు.
1: దిస్ సెన్స్ ఆఫ్ టచ్ ఈస్ బియాండ్ ద ఫిజికల్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్.
0: కనుకనే శబ్దము స్పర్శ రూపము.
1: అండ్ థర్డ్ వన్ ద ఫామ్ రూప.
0: మిగతా ఎక్కడైనా ఉంటుంటాయి. లైట్ ను చూసేటప్పటికీ తాము కాలిపోతామా ఏమవుతామా అనేటువంటి విచారమే లేకుండా అందులో వచ్చి పడిపోతుంటాయి అగ్నిలో.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్ దట్ ఫాల్ ఇన్ టు ద ఫైర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ద లైట్.
0: రసము అది ఏ చేప.
1: దెన్ ద రస ద టేస్ట్.
0: ఇంకా మాంస ముక్కను గాలమునకు పెట్టి నీటిలో వేసినప్పుడు దాని నిమిత్తమై వచ్చి చేరిపోయి కట్టగడపటి ప్రాణం ఇచ్చిపోతుంది.
1: ఫిష్ కెన్ బి కాట్ బై ద బెయిట్.
0: అట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విధమైనటువంటి దీనికి లొంగిపోతుంటది.
1: ఈచ్ ఇండివిజువల్ బికమ్స్ ఎ విక్టిమ్ టు వన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్.
0: కానీ ఈ ఐదు ఉండినటువంటి ఈ మానవుడు ఇంకెంత భద్రం లేకుండా ఉండాడో చూడండి.
1: యు కెన్ అండర్స్టాండ్ హౌ
0: ఐదు కూడా ఉంటున్నాయి మానవుని నిండుకు.
1: మ్యాన్ హాస్ గాట్ ఆల్ దీస్ ఫైవ్ ఫ్యాక్టర్స్ ఇన్ ఫోర్.
0: కనుకనే వీడు అన్నింటికి కూడా బద్ధుడైపోతున్నాడు.
1: దేర్ ఫోర్ హీస్ చైన్డ్ బై ఆల్ దీస్ ఫైవ్.
0: అన్నింటికి తాను వశుడైపోతున్నాడు.
1: హీ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఆల్.
0: అన్నింటికి తాను స్లేవ్ అయిపోతున్నాడు.
1: హీ బికమ్స్ ఎ స్లేవ్ టు దీస్ ఫైవ్.
0: కనుకనే తన జీవితం అంతా కూడా స్వేచ్ఛ అనేది దానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పోతుండాలి.
1: దేర్ ఫోర్ హీ లూజెస్ హిస్ ద వెరీ ఫ్రీడమ్.
0: కనుక ఇంద్రియముల యొక్క సుఖము ఎక్కడి నుంచి వచ్చిందంటే దుఃఖం నుంచినే వచ్చింది.
1: Therefore, the sensual pleasure is product of misery.
0: ఈ దుఃఖం నుంచి మనకు దుఃఖమే ప్రాప్తిస్తుంటుంది కానీ సుఖం అనేటువంటిది ఏనాటికి మనకు ప్రాప్తించదు.
1: Out of sadness you get only sadness or misery, no pleasure whatsoever.
0: మృత్తికమైనటువంటి కుండ లోపల స్వర్ణకుండగా మారాలన్నట్టు ఎట్లవుతుంది, వీలవుతుంది?
1: How do you expect an earthen pot to become a golden one?
0: కనుకనే మనం పుట్టినదే దుఃఖం నుంచి పుట్టాము.
1: We are born in misery.
0: సుఖమైనటువంటిది ఎట్ట ప్రాప్తిస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హ్యాపీనెస్?
0: కానీ మనం ఆ సత్యాన్ని గుర్తించుకోలేక సుఖము సుఖము సుఖము అని ఆరాటపడుతున్నాం.
1: బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్, బట్ స్టిల్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: ఎక్కడ ఉంది సుఖము?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కేవలము దైవత్వం నందు మాత్రమే ఉంటున్నది.
1: ది ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది డివినిటీ.
0: ఆ దివ్యత్వం నందు మాత్రమే ఈ సుఖం ఉంటుండాలి.
1: ది హ్యాపీనెస్ లైస్ ఇన్ డివినిటీ.
0: కనుకనే ఆ దివ్యత్వాన్ని ఆశ్రయించినప్పుడే నిజమైన సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: When you surrender to the divine, you will have this bliss.
0: ఇప్పుడు మరొక విషయం కూడా యోచించాలి.
1: ఈ
0: ఇంద్రియములు 10.
1: We have 10 senses.
0: 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు.
1: 5 senses of perception, 5 senses of action.
0: ఈ 10 ఇంద్రియములకు ఎవరు యజమాని?
1: Who is the master of these 10 senses?
0: అదే మనసు.
1: The mind is the master of the
0: 10. కనుకనే 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు మనస్సు అనేటువంటి వానికి భార్యల వంటివి.
1: Therefore, these 10 senses are equal to the wives to the master mind.
0: ఒక వైఫ్ ఉంటేనే జీవితంలో చాలా అవస్థలు పడలేకుండా పోతుంటారు మానవులు.
1: One is not able to go on well with one wife.
0: ఇద్దరు ఉండి భార్యలు ఉండినటువంటి ఉత్తాన పాదంకి అనేక కష్టములు చేకూరి కట్టగడపటికి ధ్రువుణ్ణి కూడా అరణ్యానికి పంపవలసి వచ్చింది.
1: ఉత్తాన పాద, who has two wives, had to be separated from his son Dhruva because of the problem at home.
0: ముగ్గురు భార్యలు ఉన్నటువంటి జనక మహారాజు కూడాను యజ్ఞము చేత పొందబడినటువంటి యొక్క శ్రీమన్ నారాయణమూర్తిని అరణ్యానికి అంపగలిగాడు.
1: అండ్ యూ ఆల్సో నో ద కింగ్ దశరథ హూ హాస్ గాట్ ది త్రీ వైవ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ద సన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ భార్యలకు వశం కావటం చేతనే వీరి దురవస్థలకు గురి అవుతూ వచ్చారు.
1: బికాస్ హి హాడ్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు త్రీ ఆఫ్ హిస్ వైవ్స్.
0: ఇంకా 10 మంది భార్యలు ఉంటున్నటువంటి యొక్క ఈ మనసు యొక్క గతి ఎలాంటిది?
1: యు కెన్ అండర్స్టాండ్ ది ఫేట్ ఆఫ్ ది మైండ్ విత్ 10 వైవ్స్.
0: ఒక భార్య చెప్తుంది, నన్ను ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి దీనిని చూడటానికి నన్ను తీసుకుని పోమంటుంది.
1: వన్ వైఫ్ విల్ డిమాండ్ దట్ షీ షుడ్ బి టేకెన్ టు ఎ గుడ్ సినారియో, గుడ్ సీన్.
0: అక్కడికి నన్ను తీసుకుని పోకుండా పోతే నీతో నేను మాట్లాడనంటుంది.
1: ఇఫ్ యు డోంట్ టేక్ మీ టు దట్ స్పాట్ ఐ విల్ నాట్ టాక్ టు యూ.
0: నాకు రుచికరమైనటువంటి పదార్థములు అందించాలని నాలుక అనేటువంటి ఆశిస్తుంది.
1: ద టంగ్ వాంట్స్ వెరీ గుడ్ డిషెస్.
0: ఆ నాలుకకు ఈ రుచికరమైనటువంటి ఆహారం అందించకుండా పోయినప్పుడు ఇతరులపైన ద్వేషం కలుగుతుంది ఆ యొక్క నాలుకకు.
1: అండ్ ఇఫ్ వి డోంట్ సప్లై డెలీషియస్ ఐటమ్స్
0: ఈ విధంగానే ఒకదాన్ని తృప్తిపరిస్తే మరొకటి విరోధానికి పూనుకుంటుంది.
1: వెన్ యూ సాటిస్ఫై వన్ సెన్స్ ద అదర్ సెన్స్ టర్న్ అగైన్స్ట్.
0: కనుక ఈ 10 ఇంద్రియములను కూడా నువ్వు తృప్తిపరిచేటువంటిది ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు సాటిస్ఫై ఆల్.
0: కనుకనే అర్జునుడటువంటి వాడు కూడా చెప్పాడు, చంచలం హి మనఃకృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది. ఈ చంచలమైన మనసును నేను ఉంచుకోలేనన్నాడు.
1: ద మైండ్ ఇస్ సో స్ట్రాంగ్, ఇట్స్ అన్స్టెడీ, ఇట్స్ వేవరింగ్. వెల్ ఐ కాంట్ బేర్ దిస్.
0: ఈ చంచలత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసుకు?
1: మైండ్ ఇస్ వేవరింగ్. వేర్ ఫ్రమ్ ఇట్ గాట్స్
0: నేచర్? ఈ భార్యలు పెట్టేటువంటి బాధల చేతనే ఈ చంచలత్వం ప్రారంభమైంది.
1: ద మైండ్ ఇస్ వేవరింగ్ బికాస్ ఆఫ్ ది సఫరింగ్ ఇట్ సఫర్స్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ ది వైవ్స్.
0: కనుకనే ఈ ఇంద్రియములు ఆ మనసును అనేక విధములుగా కూడాను భ్రాంతులకు చెందిపోతుండాలి.
1: సో ద సెన్సెస్ బ్రింగ్ ఇట్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ డెల్యూషన్.
0: ఈ యొక్క మనసును ఒక క్షణమైనప్పుడు స్థిరత్వంలో ఉండనివ్వదు.
1: మైండ్ విల్ నెవర్ బి స్టడీ ఫర్ ఎ మోమెంట్.
0: కనుక ఇంద్రియములు అనేటువంటివి మనకు సుఖం అందిస్తున్నాయని అప్పటికప్పుడు ఆనందిస్తున్నారే కాని మానవుడు ఇది భరించలేనటువంటి బాధలు కూడా అందిస్తున్నాయి.
1: మ్యాన్ ఫీల్స్ దట్ ఇట్స్ వేవరింగ్. వెల్ ఐ కాంట్ బేర్ దిస్.
0: ఈ చంచలత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసుకు?
1: మైండ్ ఇస్ వేవరింగ్. వేర్ ఫ్రమ్ ఇట్ గాట్స్ నేచర్?
0: ఈ భార్యలు పెట్టేటువంటి బాధల చేతనే ఈ చంచలత్వం ప్రారంభమైంది.

0: ఆనందములను అందిస్తున్నాయి.
1: Man feels that he is happy because of the sensual pleasure, but it is momentary, but ultimately he suffers a lot.
0: కానీ ఇంత తెలివితేటలైనటువంటి మానవుడు కూడాను ఈ ఇంద్రియముల యొక్క సుఖమును ఏమాత్రం కూడా గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ వాట్ ది సెన్సువల్
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క ఆనందములకే తాను లొంగిపోతున్నాడే కాని ఇవి కనిపించేటువంటి ఇవి చేర్చేటువంటి స్థానం ఎటువంటిది అనేటువంటి యొక్క లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై దిస్ ఫిజికల్ ఫ్లీటింగ్ వరల్డ్ బట్ హి డజంట్ అండర్స్టాండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ గోయింగ్.
0: ఈ భౌతికమైనవన్నీ కూడాను క్షణభంగురమైనటువంటిది.
1: ఆల్ ది వరల్డ్ థింగ్స్ ఆర్ మొమెంటరీ.
0: దీనిని శంకర్ల వారు కూడా చెప్పారు.

0: ఇవంతా క్షణములో పల్లెపోతుంటాది. ఈ సుఖములు, ఈ ఆనందములు, ఈ యొక్క ఆహ్లాదములన్నీ కూడా ఒక క్షణములో కనుమరుగైపోతుంటాడు.
1: ఆల్ దిస్ హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ వానిష్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
0: ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై మానవుడు గొప్ప విలువైనటువంటి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఫైండ్స్ అండ్ యర్న్స్ ఫర్ దిస్ మొమెంటరీ ప్లెజర్ అండ్ స్పాయిలింగ్ హిస్ వాల్యుబుల్ లైఫ్.
0: నిజముగా మానవుడు అంటే ఉపనిషత్తుడు అంటే విలువైనటువంటిది అని అర్థం.
1: ఉపనిషత్ గివ్స్ ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మానవ, హ్యూమన్ బీయింగ్, ద వన్ హూ ఇస్ వాల్యుబుల్.
0: చాలా విలువైనటువంటిది మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ లోకమునందు కూడా మీరు చక్కగా విచారణ చేస్తే మనిషికి ఉండినటువంటి విలువ దేనికి లేదు.
1: ఈవెన్ దిస్ ఫిజికల్ వరల్డ్ మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: కానీ తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు అధోగతి పారైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్ హి రూయిన్స్ హింసెల్ఫ్.
0: ఈ ప్రపంచంలో ఏది విలువైనటువంటిదంటే డైమండ్ విలువైనటువంటిది అంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఇస్ వాల్యుబుల్, వి సే డైమండ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: డైమండ్ వాల్యుబుల్, ఇంత విలువైనటువంటిది లేదు. కానీ ఆ డైమండ్ విలువ కట్టేటువంటి వాడెవడు? మనిషే.
1: డైమండ్ ఇస్ హైలీ వాల్యుబుల్, బట్ హూ అటాచ్డ్ వాల్యూ టు ద డైమండ్? ఓన్లీ మ్యాన్.
0: బంగారం చాలా విలువైనటువంటిది, దానికి విలువ కట్టేది ఎవరు? మనిషే.
1: గోల్డ్ ఇస్ వాల్యుబుల్, బట్ హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ వాల్యూ? మ్యాన్ అగైన్.
0: గొప్ప గొప్ప పట్టణాల లోపల కూడాను భూములకంతా విలువ కట్టేటువంటి వారు ఎవరు? మనిషే.
1: ద సైట్ వాల్యూ ఇన్ సిటీస్ ఇస్ వెరీ హై.
0: ముంబైలో ఒక అడుగు తీసుకుంటే దీనికి 2 లక్షల రూపాయలు ఒక అడుగు నెలకు.
1: ఫుడ్ దేర్ దేర్ ఇన్ బాంబే యూ హావ్ టు పే కపుల్ ఆఫ్ లాక్స్.
0: వీటికంతా విలువ కట్టేటువంటి వాడు ఎవరు? మనిషే.
1: హూ ఇస్ ద మ్యాన్ రెస్పాన్సిబుల్?
0: అన్నింటికి విలువ కట్టే మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది.
1: ద మ్యాన్ హూ ఇస్ ద కాజ్ ఫర్ ద వాల్యుబుల్స్ అవుట్ సైడ్ హాస్
0: మనిషి విలువ ఈనాడు తరిగిపోయింది.
1: మ్యాన్స్ వాల్యూ హాస్ డిక్లైన్డ్.
0: అన్ని విలువలు ఎక్కిపోయినాయి కానీ మనిషి విలువ చాలా క్షీణించిపోయింది.
1: ప్రైసెస్ హావ్ గాన్ అప్, హ్యూమన్ వాల్యూస్ హావ్ కమ్ డౌన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మనిషిలో ఉండవలసినటువంటి విలువలు కోల్పోవడం చేతనే మనిషి విలువ కూడా కోల్పోయింది.
1: బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ మ్యాన్ హాస్ లాస్ట్ హిస్ వాల్యూ.
0: మానవుడు ఎంత గొప్పవాడు.
1: మ్యాన్ ఇస్ మైటీ.
0: ఎంత తెలివితేటలు గలవాడు.
1: హౌ ఇంటెలిజెంట్ హి ఇస్.
0: ఎంత ప్రజ్ఞానేకులు గలవాడు. అందువల్లనే ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం చెప్పింది.
1: దిస్ ఇంటెలిజెన్స్ అవేర్నెస్ ఇస్ బ్రహ్మన్.
0: ఇటువంటి మానవత్వంలో ఈనాడు ఈ విచారణ చేసేటువంటి విషయం లోపల చాలా అమోఘమైనటువంటి ఒక తత్వాన్ని పొందలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ప్రాపర్ ఎంక్వైరీ.
0: ఇదంతా కూడాను స్వార్థము స్వప్రయోజనాలకని వినియోగం చేసుకుంటున్నాడు.
1: ద టూ మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ దీస్, వన్ ఇస్ సెల్ఫిష్నెస్, ద అదర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థ స్వప్రయోజనాలు ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే తన యొక్క విలువ కూడాను తన పెంచుకోగలడు.
1: That day he is rid of this selfishness, self-interest, his value will go up.
0: Kanaka manavata viluvanni ee naadu chakkaga gurtinchukovadaniki vartinchali.
1: So today we have to recognize the value of the human values.
0: Mana indriyamulu manava jeevitam lopala aadarshavantamaina jeevitanni andinche nimittamai bhagavantudu prasadinchinatundi vara prasadam le.
1: God has gifted these senses to lead an ideal life.
0: Manchini choodu,
1: see good.
0: Manchini vinu,
1: hear.
0: Manchini maatadu, మంచిని తరచు, మంచివి చేయి.
1: సీ గుడ్, హియర్ గుడ్, డూ గుడ్,
0: బీ గుడ్ అండ్
1: బీ గుడ్, సీ గుడ్.
0: ఈ విధమైనటువంటి దీనిని మనము సరైనటువంటి అర్థం తీసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్.
0: ఈ ఐడెంటిటీని మనం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు మన ఇంద్రియముల యొక్క పవిత్రత మనమే గుర్తించుకోవచ్చు.
1: When we make proper use of these 5 senses, we will know their value more and more.
0: ఇంత విలువైనటువంటి మనకు అందించినప్పటికీ దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Though the valuables are given to us, but man is misusing them.
0: ఇప్పుడు ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి యొక్క బోధనలో ప్రధానమైనటువంటిది

0: Talk less, more work.
1: The main teaching of Bhagavan, the important thing is this. Talk less, work more.
0: Purvamulu, maharishulandaru kudanu, maunam vyavahinchetuvanti varu.
1: In ancient times, sages observed
0: silence. Ee maunam deni kosamani?
1: Why should you observe silence?
0: Adhikanga maatadatam cheta, ye asatyam emaina bayalderavachunu.
1: By talking too much, you may speak a lie.
0: Itarulaki edaina baadha kaliginchavachunu.
1: You may hurt someone else.
0: లేక మన రహస్యం ఎక్కడైనా బయట పడిపోవచ్చును.
1: వీ మే రివీల్ అవర్ ఓన్ ఇన్నర్ సీక్రెట్స్ అండ్ కాన్షియస్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క అంతర్భావమును పురస్కరించుకుని మౌనమును వహిస్తూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ పీపుల్ అబ్జర్వ్డ్ సైలెన్స్ ఇన్ దోస్ డేస్.
0: ఈ సైలెంట్ వల్ల ఎంత పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేకూరుతామనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
1: వీ ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద నోబుల్ హైట్స్ వీ రీచ్ బై అబ్జర్వింగ్ సైలెన్స్.
0: కనుక మౌనము చేత ఎంతనో గొప్ప తెలివితేటను పెంచుకోవచ్చు.
1: బై అబ్జర్వింగ్ సైలెన్స్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఇంటెలిజెన్స్.
0: ఒకనాడు వివేకానంద 10 దినములు ఏ విరామం లేకుండా మాట్లాడుతూ వచ్చాడు.
1: వివేకానంద వెంట్ ఆన్ స్పీకింగ్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్ ఫర్ 10 డేస్.
0: 11వ దినము తాను నేర్చుకున్న శ్లోకాలంతా మర్చిపోయాడు.
1: ఆన్ 11th day హీ ఫర్గాట్ ఆల్ శ్లోకాస్ దట్ హీ గాట్ బై హార్ట్.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క శ్లోకమైనా కూడా రాలేదు తనకు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ రికాల్.
0: ఏమిటి నిరంతరము కంఠస్థం చేసుకున్నటువంటి యొక్క ఈ శ్లోకము నాకు మర్చిపోవటంలో ఉన్నటువంటి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ దట్ ఆల్ ది శ్లోకాస్ దట్ హీ గాట్ దెమ్ బై హార్ట్ హౌ ఇస్ ఇట్ దట్ హీ ఫర్గాట్.
0: స్వామి సదానంద ఇక్కడ వచ్చి, నరేంద్ర నువ్వు చాలా పొరబడుతున్నావు, అధిక భాష చేతనే నీ యొక్క తెలివితేటలు కూడా మరుగుపడిపోతున్నాయి, నీ యొక్క జ్ఞాపశక్తి కూడా క్షీణించిపోతుంది, మెమరీ పవర్ పోతుందని.
1: స్వామి సదానంద కేమ్ ఓవర్ దేర్ అండ్ సెడ్ నరేన్ యు హావ్ కమిటెడ్ ఎ మిస్టేక్ హియర్ బై టాకింగ్ టూ మచ్ యు లాస్ట్ యువర్ మెమరీ అండ్ యువర్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో డిక్లైనింగ్.
0: కొంతకాలం నీ మౌనం వహించమన్నాడు.
1: హీ వాంటెడ్ హిమ్ టు అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైమ్.
0: ఒక 15 దినములు మౌనంగా కూర్చున్నాడు.
1: For 15 days, he remained in silence.
0: తదుపరి అన్ని శ్లోకములు కూడా తన వెంట వచ్చేసేసినాయి.
1: Thereafter, he could recall all శ్లోకాస్.
0: కనుకనే పిల్లల పరీక్షల కోసమని నిమిత్తము అనేక విధమైనటువంటి మెమరీ పవర్ ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు.
1: స్టూడెంట్స్ దే వాంట్ ఇంప్రూవ్ దేర్ ఇంటెలిజెన్స్ కీపింగ్ ద ఎగ్జామ్.
0: కానీ మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతుంటారు, ఈ మాట్లాడుతూ ఉండే సమయం లోపల ఈ మెమరీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: బట్ యాస్ దే టాక్
0: క్షీణించిపోతుంది.
1: యాస్ దే టాక్ కంటిన్యూస్లీ ద మెమరీ పవర్ డిమినిషెస్.
0: పోనీ కనీసం పరీక్షల సమయం నందైనా కూడా మాట్లాడకుండా ఉంటాం మంచిది.
1: అట్లీస్ట్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్ సీజన్ బెటర్ యూ అబ్జర్వ్ సైలెన్స్.
0: జ్ఞాపక శక్తి తెలివితేటలు కూడా అధికంగా అభివృద్ధి అవుతాయి.
1: వెన్ యూ అబ్జర్వ్ సైలెన్స్ యువర్ ఇంటెలిజెన్స్ విల్ ఇంప్రూవ్ అండ్ ఆల్సో యువర్ మెమరీ పవర్.
0: ఇంతేకాకుండా మౌనం వల్ల ఎన్నో విధమైనటువంటి అభివృద్ధులు కూడా మానవుని ఎందుకు గోచరిస్తుంటాయి. అంత యువకుడుగా నువ్వు మారిపోతావు.
1: ద మోర్ సైలెన్స్ యూ అబ్జర్వ్ ద మోర్ డిజర్వింగ్ పర్సన్.
0: మాటలు అధికమయ్యే కొద్ది అతి త్వరగా నీవు వృద్ధాప్యం పొందుతావు.
1: ద మోర్ యూ టాక్ ది ఏజ్ అడ్వాన్సెస్ క్వైట్ ప్రిటీ సూన్.
0: కనుక ఈ ఇంద్రియంలో ఉండినటువంటి యొక్క శక్తులను కొంత మనకు గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ద పవర్ ద కెపాసిటీ ఆఫ్ ద సెన్సెస్.
0: ఈ ఇంద్రియ శక్తిని గుర్తించుకుని లేకనే మానవుడు తన చేతులారా తన యొక్క శక్తిని తాను కోల్పోతున్నాడు.
1: యాజ్ మ్యాన్ కుడ్ నాట్ నో ద పవర్ ఆఫ్ దీస్ సెన్సెస్ హీ హాస్ బికమ్ పవర్లెస్.
0: కనుకనే ఇంద్రియములు చాలా పవిత్రమైనటువంటివి.
1: సెన్సెస్ ఆర్ సీక్రెట్.
0: ఇవి ఇంద్రియములు చాలా శక్తివంతమైనటువంటివి,
1: హైలీ పవర్ఫుల్.
0: ఇవన్నీ కూడా భగవత్ వరప్రసాదములే,
1: దే ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ గాడ్.
0: అయితే ఆ భగవత్ యొక్క సంకల్పం చేత ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకున్నప్పుడే భగవత్ అనుగ్రహం కూడాను అత్యధికంగా ప్రాప్తిస్తుంది.
1: బట్ వెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, అబ్జర్వింగ్ సర్టన్ లిమిటేషన్స్, నేచురలీ వీల్ షైన్.
0: లేకుండా మనము దీనిని దుర్వినియోగం చేసుకుంటే భగవత్ అనుగ్రహం కూడా క్షీణించిపోతుంది.
1: బట్ ఇఫ్ వీ మిస్యూజ్ దెమ్ వీల్ బి అవే ఫ్రమ్ గాడ్స్ గ్రేస్.
0: తన ఆజ్ఞల ప్రకారం ఉల్లంఘించిపోయినప్పుడు తను ఏ విధంగా అనుగ్రహించగలడు?
1: వెన్ వీ డిజోబే గాడ్స్ విల్ హౌ డు ఎక్స్పెక్ట్ గాడ్స్ గ్రేస్.
0: కనుక భగవంతుడు ఏ యొక్క సంకల్పం చేత అందించాడో ఆ సంకల్పం అనుగుణంగా మనం దీన్ని ఉపయోగించుకుంటూ పోవాలి.
1: వీ హావ్ టు ఫాలో గాడ్స్ విల్ అండ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
0: నీ యొక్క ఇష్టం కోసం నువ్వు దీన్ని వినియోగించుకోకూడదు.
1: యూ కాన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ వే.
0: భగవత్ ఇష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: యూ షుడ్ ఫాలో గాడ్స్ విల్.
0: అప్పుడే ఈ యొక్క ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశిస్తాయి.
1: దెన్ ది సెన్సెస్ వుడ్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశించినప్పుడు మానవత్వము ధన్యమైపోతుంది.
1: అండ్ వన్స్ ది సెన్సెస్ ఫాలో ద రైట్ పాత్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: మానవ జీవితం అంతా ఇప్పుడు ఇంద్రియముల చేతనే కట్టబడినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై ది సెన్సెస్.
0: ఇందులో పంచకోశముల చేత మరింత కట్టబడినటువంటిది.
1: అండ్ ఇట్స్ ఫర్దర్ చైన్డ్ బై ది 5 లైఫ్ షీట్స్.
0: కనుకనే అన్నమయ ప్రాణము, అన్నమయ ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు.
1: దీస్ ఆర్ ఫైవ్ షీట్స్. వన్ ఇస్ ద ఫుడ్, అదర్ ద లైఫ్, ద మైండ్, ద అవేర్నెస్ అండ్ వన్ ఆఫ్ బ్లెస్.
0: అయితే ఈనాడు అన్నమయ, ప్రాణమయ, మనోమయములు, పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి.
1: హౌఎవర్ దీస్ త్రీ షీట్స్ ఆఫ్ ద ఫుడ్ లైఫ్ ఇన్ ద మైండ్ ఆర్ ప్రెసెంట్.
0: ఈనాటి మానవుడు కూడాను ఈ మూడు కోశముల వరకే ప్రయాణం చేస్తే ఈ తగినటువంటి ఒక విజ్ఞానమయ ఆనందమయ కోసం ఏమి కావాలి?
1: ఇఫ్ మ్యాన్ ఆల్సో proceeds in this direction of these three, when would he travel to the other two beyond?
0: Kani manavudu annamaya, pranamaya, manomaya ee moodu kosamulu varike prayanam chestunnadu.
1: But man is traveling up to these three levels only, the sheath of food, the life and the mind.
0: Vijnanamaya kosamulo kudanu praveshinchadam ledu.
1: He has not gone to the sheath
0: of utikokkaro kotikokkaro vijnanamaya kosamulo praveshistunnaru.
1: At least one or two would be able to proceed to that fourth stage.
0: Tadupare anandamaya kosam.
1: The final one is the sheath of bliss.
0: అది ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా కనిపెట్టలేదు, గుర్తించలేదు, దానికి స్థాయికి చేరుకోలేదు.
1: నో వన్ హెస్ ఎవర్ డిస్కవర్డ్ వాట్ ఇట్ ఈస్, నో వన్ హెస్ ఎవర్ అటైన్డ్ నార్ రీచ్ దట్ లెవెల్.
0: కనుకనే ఆనందమయ కోసం వరకు కూడా మన ప్రయాణం కొనసాగిపోవాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ కంటిన్యూ అవర్ ఆన్వర్డ్ జర్నీ. దట్
0: మధ్య స్టేషన్స్ లో దిగిపోతున్న చేత మనం అనేక ప్రమాదములకు గురి అయిపోతాం.
1: బికాస్ వీ గెట్ డౌన్ ఇన్ ద మిడిల్ స్టేషన్స్ ఆన్ ద వే,
0: అనేక కష్టములకు కూడా గురి అయిపోతాం. అనేక కష్టములు కూడా.
1: విల్ ఫేస్ సో మెనీ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఎక్కడ చేరాలనో అక్కడ చేరాలి.
1: వి హావ్ టు రీచ్ ద డెస్టినేషన్.
0: కనుకనే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని. అసతోమ సద్గమయ,
1: అసతోమ సద్గమయ
0: అనగా ఏ దీనిని మనం తెలుసుకుని సరైనటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తామో అసత్తు నుంచి సత్తులో ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ from this untruth to the truth in the right
0: direction. Manaku oka shanti,
1: then you will have peace.
0: Anta varaku shanti ledu.
1: You will never attain peace till then.
0: Tamasoma jyotirgamaya, ee chikati nunchi velugunaku manam prayanam cheyali.
1: It should be a travel from darkness to light.
0: Eppudu chikati nunchi velugunaku prayanam chestamo appude manaku oka shanti.
1: When once you travel from darkness to light, you will attain peace.
0: Mrityoma amrutangamaya,
1: mrityoma
0: nunchi amrutatvaniki cherinappude manaku shanti chikkutundi.
1: When you travel from the state of the death to immortality, you will be peaceful.
0: Kanuka ee moodinti yokka shantini manam pondalanukuntunte ee moodinti yokka tattvanni gurtinchukodaniki prayatninchali.
1: In order to attain peace in all these three levels, we should recognize the significance of these.
0: Ee annintiki ni mooladharamainatundi ee naalugu margamule.
1: The primal basis, these are the four paths.
0: Jeje durjana samsargam,
1: you should run away from bad company.
0: Dushtulu yokka sahavasam nunchi dooram kavali.
1: You should run away from bad company.
0: Dushtulu sahavasamlo manam undinanta varaku kudanu manamu pavitramainatundi dinni pondalemu.
1: In the company of the wicked, you will never reach the state of sanctity.
0: ఎంత గుణవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత విద్య కలిగినటువంటి వాడు కర్ణుడు.
1: కర్ణ ఇస్ మైటీ వారియర్, ద మ్యాన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: భుజబలంబు,
1: ఫిజికల్ స్ట్రెంగ్,
0: గొప్ప బుద్ధి బలముండి,
1: ఇంటెలిజెన్స్,
0: దైవ బలము లేక దీనుడయ్యి.
1: బికాస్ హీ డిడ్ హ్యావ్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్, హీ హాస్ రూయిన్డ్ హిమ్సెల్ఫ్.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: వాట్ హ్యాపెన్ టు దట్ కర్ణ అట్ ది ఎండ్?
0: దుర్యోధన్ దుశ్శాసనాదులకు లోబడిపోవటం చేతనే, ఈ దుష్టుని సంగత్వం చేరటం చేతనే దుష్ట చతుష్టయంలో తాను కూడా ఒకడైపోయాడు.
1: బికాస్ హీ వాస్ ఇన్ ది కంపెనీ ది అదర్ త్రీ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్శాసన, హీ హాస్ బికమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ దుష్ట చతుష్టయం.
0: దానములో చెత్తిని చెయ్యి కర్ణుడు.
1: అండ్ దిస్ కర్ణ ఇస్
0: ఇతని పేరే దానకర్ణుడు.
1: ఇస్ ద వన్ ఆఫ్ చారిటీ.
0: అలాంటి ధర్మతంతో కూడినటువంటి కర్ణుడు దుష్టుని చేత చేరిపోవటం చేతనే ఈ యొక్క దుస్సంగం గురి అయిపోయాడు.
1: Though Karna is righteous, the one of charity, because he was in the company of the wicked people, he has ruined himself.
0: ee dusangamulu chetane manaku sadgunamulu kodanu durgunamuluga maaripothunnayi.
1: If you are in the bad company, you will lose your virtues.
0: Sadaacharamulu kodanu duraacharamuluga maaripothunnayi.
1: You will lose your good conduct and become bad ultimately.
0: Sadbuddhulu kodanu durbuddhuluga maaripothunnayi.
1: And you will lose your good sentiments and good thoughts.
0: ee kaaranam emiti?
1: Why?
0: దుష్ట భావముల చేతనే, దుష్ట సంఘముల చేత. కేవలం వ్యక్తుల యొక్క సంఘం మాత్రమే కాదు, దుష్ట సంకల్పములు కూడాను చెడ్డవే.
1: నాట్ ఓన్లీ ది కంపెనీ ద బ్యాడ్ పర్సన్, ఈవెన్ బ్యాడ్ థాట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్లైట్.
0: టాస్ తో చేరినప్పటికీ తాను చెడిపోవటానికి వీలవుతుంది.
1: వన్ బికమ్స్ బ్యాడ్ ఇఫ్ యూ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్.
0: కనుకనే బ్యాడ్ పర్సన్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ మన చెంతకు రానివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ బీ ఇన్ ది కంపెనీ ఆఫ్ ఎ బ్యాడ్ పర్సన్ అండ్ వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్ ఎయిదర్.
0: కనుకనే చెడ్డ దాంట్లోపల పాము చాలా విషపురుగు అన్నారు.
1: వీ నో ది స్నేక్ ఈస్ హైలీ పాయిజనస్.
0: ఇది విషపురుగు చెడ్డ పామైనప్పటికీ అది ఎప్పుడో ఒక తూరి మాత్రమే కరుస్తుంది.
1: స్నేక్ బైట్స్ జస్ట్ వన్స్.
0: ఈ దుష్టి చెంత చేరినప్పుడు క్షణక్షణానికి వాడు కరుస్తూనే ఉంటుంటాడు.
1: If you are in bad company, you will be bitten again and again, time and again, every moment.
0: వాడికి రాత్రి పగలనేటువంటిదే లేదు.
1: And this wicked man has no sense of time. And he doesn't stop at any particular period.
0: ఎప్పుడు పడితే అప్పుడంత కరుస్తుంటాడు వాడు.
1: He bites you every time.
0: కనుకనే అట్టి దుష్టుని యొక్క సంకల్పంలో, దుష్టుని యొక్క వ్యక్తి యొక్క సహవాసము మనకు దూరంగా ఉండాలి.
1: So we should never be in the bad company. We should never have bad thoughts.
0: జజ దుర్జన సంసర్గం.
1: So we should run away from that.
0: ఇది మొట్టమొదటి మానవుడు గుర్తించవలసినటువంటి విషయం.
1: That's the first thing that a mankind should know.
0: ఇది ఆధ్యాత్మిక మార్గములకు ప్రథమ సోపానము.
1: This is the first step in spiritual path.
0: త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. ఎప్పుడు దుష్టుని యొక్క సంగమం దూరం చేసుకున్న తర్వాత సత్సంగంలో ప్రవేశించాలి.
1: ద మూమెంట్ యు రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ, యు కెన్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
0: అట్టి సత్సంగం ఏదాంటిది?
1: వాట్ ఇస్ దట్ గుడ్ కంపెనీ?
0: కానీ ఈనాడు ఈ లోకములో ఈ భాషలలో సత్సంగం అంటే మంచి భక్తులు, మంచి సాధకులు ఇలాంటి వారంతా సత్సంగం అని భావిస్తున్నారు.
1: In the ordinary sense, we consider good company is a congregation, assembly of devotees and aspirants.
0: Satsangam ante idi kaadu.
1: This is not satsanga.
0: Satte. Sat. Adhe shastram. Sat chitta anandam. Ah, sattu. Sat anaga being.
1: That sat, that which is being.
0: Sat sangamu. Ah, sattu. Ah, pavitramantu yokka daiva sangamato manam cherali.
1: We should be in the company of the divine sat, the being.
0: Ah, sat anetvanti మనుషుల లోపల కూడా ఉండవచ్చును, సర్వలో ఎందుకు కూడా ఉంటుండాలి.
1: దట్ సట్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: వీడు దుష్టుడే, వీడు సజ్జనుడే నిర్ణయించడానికి వీలు కాదు.
1: వీ కెనాట్ డిసైడ్ ఆర్
0: సట్ అనేది సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ సట్ బీయింగ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీ ఎందున్నటువంటి ఆ సత్, ఆ సద్భావంతో నీవు కూడాలి.
1: యూ షుడ్ జాయిన్ దట్ సత్, ద బీయింగ్ విత్ ఇన్ యూ.
0: అది అంగంలోని సంగము, సంగంలోని జంగము, జంగంలోని లింగము, లింగంలోని అంగము. ఇదే నిజమైనటువంటి ఆత్మతత్వము. జీవితం ఒక జంగము.
1: Human life is jangamu.
0: Jangamuloni sangamu. Ee sangam ante emti? Ee arishadvargala sangamu.
1: The sangam are six weaknesses.
0: Ee sangamuloni jangamu.
1: The jangamu there.
0: Jangamuloni lingamu. Adi atma.
1: The linga is atma.
0: Adi atma tattvamu.
1: That is atmic principle.
0: Kalukane aa satta anetundi eppudikudunu maarpu chendinatundi satta.
1: So the sat being is changeless.
0: Etti maarpu kudunu undetundi kaadadi.
1: It has no trace of change any time.
0: Kalukane సత్ అనేటువంటి దాంతో దాని సంఘం చేరాలి.
1: సో వీ షుడ్ జాయిన్ దట్ సత్, ద బీయింగ్.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్,
0: కురు పుణ్య మహోరాత్రం. రాత్రి పగలు కూడా నువ్వు పవిత్రమైన కార్యమును ప్రవర్తించాలి.
1: డే అండ్ నైట్ యూ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ సీక్రెట్ యాక్టివిటీ.
0: పుణ్యం అంటే ఏమిటనుకున్నారు మీరు?
1: వాట్ ఈస్ మెరిట్? పుణ్య
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు వ్యాసుల వారు.
1: Vyasa said, helping others is a merit or punya.
0: Paropakarame punyamu.
1: Helping others is merit, punya.
0: Papaya parapeedanam annaru.
1: To harm others is sin.
0: Ee punyam ante emiti?
1: What do you mean by punya?
0: Paropakarame punyamu annaru.
1: Rendering service
0: ante itarulaku danam cheyatamu, dharmam cheyatamu, melu cheyatamu, upakaram cheyatamu, ivanni paropakaram anukuntunnaru.
1: We think paropakara service to others meant helping others.
0: Idi paropakaram, idi bahya prapanchamunaku paropakaram.
1: This is only help, upakara from the outer point of view.
0: Para ade daiva tattvamu.
1: Para is divinity.
0: Upa samipamu.
1: Upa proximity.
0: Karamu cheripotamu.
1: Kara joining merge.
0: Anaga emti? దైవమునకు సమీపంగా చేరిపోవటమే పరోపకారము.
1: ఇట్ ఓన్లీ పరోపకార మీన్స్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ద డివైన్.
0: దైవత్వమునకు సన్నిహితిగా చేరిపోవాలి.
1: దట్ వన్ హ్యాస్ టు బి క్లోజ్ టు గాడ్.
0: అత్యంత సమీపంలో చేరిపోవాలి.
1: హీ షుడ్ బి ఇన్ ది
0: క్లోజ్. అది పరోపకారము.
1: బీయింగ్ ఇన్ ది క్లోజ్.
0: ఎవరికో ఇంత అన్నం పెట్టాము, ఎవరికో ఇంత దానం చేశాము, ఎవరికో ఇంత బట్టలు ఇచ్చాము, ఇవి మాత్రం పరోపకారం కాదు.
1: పరోపకార హెల్ప్ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ, గివింగ్ సమ్ మనీ ఆర్
0: ఎక్స్ట్రా. పర ఉపకార పదములు, మూడు పదములు విభాగం చేయాలి.
1: Here we have to classify.
0: పవిత్రతతో, పవిత్రతకు సమీపంగా మనం చేరిపోవాలి.
1: దట్ వీ షుడ్ బి వెరీ క్లోజ్ టు దట్ సీక్రెట్.
0: ఇది పరోపకారం.
1: దిస్ ఇస్ పరోపకారం.
0: ఇది పుణ్యము.
1: దిస్ ఇస్ పుణ్య మెరిట్.
0: అట్టు చేయకుండా ఏదో నేను 10 బస్తాలు వేసి అందరికీ అన్నం దానం చేశాను అనుకుంటావు.
1: బట్ ఇఫ్ యు అరేంజ్ పూర్ ఫీడింగ్ విత్ 10 బ్యాగ్స్ ఆఫ్ రైస్, it cannot be parokaram.
0: ఏదో కొన్ని వందల వస్త్రాలంతా తెచ్చి మీరు చీరలు పంచులంతా ఇచ్చాము, ఇది పరోపకారం చేశామనుకుంటాము.
1: యు థింక్ పరోపకార హెల్ప్ మెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్లోత్స్ టు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్.
0: కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పుకోవచ్చునే కానీ భగవంతుని చెప్పుకోవడానికి వీలు కాదు.
1: యు కెన్ అకౌంట్ ఆల్ దీస్ థింగ్స్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, నాట్ టు గాడ్.
0: కానీ భగవంతుని దృష్టి లోపల పరోపకారం అంటే ఇదే, భగవంతునికి సమీపంగా పోవటమే పరోపకారము.
1: ఆన్ ది డివైన్ వ్యూ పాయింట్ బీయింగ్ సో క్లోజ్ టు గాడ్ ఇస్ పరోపకారం.
0: పాపాయ పరపీడనం.
1: ద నెక్స్ట్ వన్, పాపాయ పరపీడనం.
0: పాపం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ పాప?
0: పరపీడనం. పర అనగా దైవత్వమును, దైవత్వమును త్యజించడమే లేక దైవత్వం భిన్నత్వంగా భావించుకోవటమే ఒక పాపము.
1: పరం ఇస్ డివినిటీ. పీడన మీన్ డ్యూయింగ్ దట్ మల్టిప్లిసిటీ ఆఫ్
0: ఏకత్వమైనటువంటి పరమాత్మను భిన్నత్వంగా భావించుకోవటమే పాపం.
1: డివినిటీ ఇస్ యూనిటీ, ద వన్నెస్. బట్ ఇఫ్ యూ వ్యూ ఇట్ ఎస్ మల్టిప్లిసిటీ, ఇట్ ఇస్ సిన్.
0: భగవంతుడు ఒక్కడే,
1: గాడ్ ఈజ్ వన్.
0: ఏ మతం వారైనా ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు.
1: యూ మే బిలాంగ్ టు ఎనీ రిలీజన్,
0: కానీ భగవంతుడు ఒక్కడే. ఏకం సత్
1: ట్రూత్ ఇస్ వన్.
0: ఉన్నది ఒక్కడే,
1: గాడ్ ఈజ్ వన్.
0: అట్టి ఒక్క భగవంతుణ్ణి భిన్నంగా భిన్నంగా మనం విభజించటమే ఒక పెద్ద పాపము.
1: బట్ ఇఫ్ యూ ఫ్రాగ్మెంటెడ్ ఇట్, కట్ ఇట్ ఇంటూ పీసెస్, ఇట్ ఈస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్.
0: ఏకంగా ఉండినటువంటి భగవంతుణ్ణి అనేకత్వంగా మనం విభజించరాదు.
1: గాడ్ ఈజ్ యూనిటీ, వన్నెస్. యూ కెనాట్ క్లాసిఫై.
0: కానీ ఈనాటి కలియుగ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ కలి ఏజ్,
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు అనేకంగా అభివృద్ధి అవుతున్నారు.
1: దర్ ఆర్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ టేక్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ అనేకత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి గుణవంతులు ఒక్కడైనా కనిపించడం లేదు.
1: నాట్ ఈవెన్ వన్ వర్చ్యూస్ పర్సన్ ఈజ్ సీన్ హూ వుడ్ బి ఏబుల్ టు కాగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుకనే అనేకత్వం చేయటమే పాపము.
1: Therefore, this diversified view is
0: ఏకత్వాన్ని విశ్వసించడమే పుణ్యము.
1: To have full faith in unity is merit.
0: కనుక పాపాయ పరపీడనం, పరపీడనం, పరత్వం అంటే దైవత్వం, దానిని విభజించడమే ఒక పాపము.
1: Para is divinity, the pida is just fragmented view.
0: ఇట్టి సక్రమమైనటువంటి సరియైనటువంటి అర్థములు తెలుసుకోలేకపోవటం చేతనే మానవుడు ఎంతకాలం సాధన చేసినప్పటికీ ఉన్న స్థానం నుండే ఉంటున్నాడు.
1: As the true meaning to these statements are not known, in spite of long period of spiritual practice, we are not able to reach the goal.
0: Kanuka manam ee naadu telusukovalsindi emti, bhagavantudu anugrahinchinatundi indriyamulnu sakramaina margamulo paramitamainatundi margamulo dinni pravesha pettukovali.
1: So what should we know today? That we should make use of these senses under certain limits in a proper way.
0: Sakramu paramitamu ee rendinti endukodanu matra ani cheptu vacharu.
1: The matra meant these two aspects, making use of them in a proper direction at the limits.
0: Kolatalu vesetvantidi,
1: it measures.
0: Parimitamu kalpinchetvantidi,
1: it has got certain limits.
0: Adi ye indriyamulu yokka shakti samarthyamulu,
1: that is the capacity, the limitation. Ee
0: indriyamulu parimitam meedinappudu idi pedamargam padtayi.
1: When they go beyond these limitations, they will be in a perverted direction.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Prati manavuniki indriyamulu untunnavi.
1: Every human being has senses.
0: కానీ ఈ ఇంద్రియములను సరైనటువంటి విధం తెలియకోకుండా పోవటం చేతనే పెడమార్గం పట్టించి జీవితంలో అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నారు.
1: As he does not know the true significance, the way how the senses have got to be made use of, he proceeds in the wrong direction.
0: మనం చేయవలసినటువంటి సాధనలు మరొకటి లేదు.
1: We don't need to do any other.
0: ఏ సాధనలు చేయనక్కర్లేదు.
1: You don't need to do any sadhana.
0: ఎందుకంటే అన్ని నీవే ఉంటున్నావు.
1: Because you represent everything.
0: కనుక నీవు మరొక దాన్ని చేయనక్కర్లేదే.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్.
0: సర్వము తానైనటువంటి వాడు, తాను ఇంకో దాన్ని చూడనక్కర్లేదు.
1: వెన్ యూఆర్ ఎవ్రీథింగ్, వాట్ దేర్ ఇస్ నో నీడ్ టు లుక్ అట్ అనదర్.
0: తానే అయి ఉంటున్నాడు.
1: యూఆర్ ఎవ్రీథింగ్.
0: ఒక నిప్పు ఉంటుండాలి,
1: యూఆర్ లైక్ ద ఫైర్.
0: కానీ మనం అలక్ష్యం చేయటం చేత నిప్పు పైన నిమురు వచ్చి చేరిపోయింది.
1: యాజ్ యూ నెగ్లెక్ట్ ద ఫైర్ ఇస్ కవర్డ్ బై యాష్.
0: అయితే ఆ యొక్క నిమురు ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ యాష్?
0: నిప్పు నుంచేనే వచ్చింది.
1: యాష్ ఇస్ ది ప్రొడక్ట్.
0: నిప్పు నుంచేనే వచ్చి నిప్పును కప్పివేసింది.
1: యాష్ హావింగ్ బీన్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ద ఫైర్ కవర్స్ ది
0: వెరీ ఫైర్. నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది.
1: వెన్ యూ బ్లో ఇట్ ఆఫ్ ది యాష్ విల్ గో అవే అండ్ యూ కెన్ సీ.
0: నిప్పును ఎక్కడ నుంచినో నీవు తీసుకుని రాలేదు.
1: యూ హావ్ నాట్ బ్రాట్ ద ఫైర్ అప్.
0: నిమురును ఎక్కడికో పంపలేదు.
1: యూ హావ్ నాట్ డ్రివెన్ అవుట్.
0: నిమురు కూడా నిప్పు నుంచినే వచ్చింది.
1: యాష్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫైర్.
0: నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
1: ద మూమెంట్ ద ఫైర్.
0: అదే విధంగా నీ అందరి ఉంటున్నది దివ్యత్వము.
1: డివినిటీ ఇస్ విత్ ఇన్ యూ.
0: దాని నుంచినే పుట్టింది మాయా.
1: అండ్ దిస్ ఇల్యూషన్ ఇస్
0: ఆ మాయా అనే నిమురు నిన్ను కప్పుకొస్తుంది.
1: అండ్ దిస్ ఇల్యూషన్ దట్ కవర్స్ యూ.
0: ఇది మాయా అని తెలుసుకుంటే ఆ మాయ పోతుంది, మహత్తత్వం కనిపిస్తుంది.
1: అండ్ వన్స్ యూ నో అండర్స్టాండ్ దిస్ ఇల్యూషన్, యూ కెన్ నో యువర్ ట్రూ డివినిటీ.
0: కనుక నీవేమేమి సాధన చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ స్పిరిచువల్.
0: ఏ యాత్రలో పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ పిల్గ్రిమ్ సెంటర్.
0: కానీ నీ దృష్టిని అంతర్ముఖం గావించుకో.
1: బట్ టర్న్ ఇన్వర్డ్.
0: అప్పుడే నీకు సక్రమమైన జీవం కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ సీ ద రైట్ థింగ్.
0: ఈనాడు నిన్నటి శరీరము, ఈనాడు ఇంద్రియములు, రేపటి దినము మనసు యొక్క తత్వము.
1: భగవాన్ స్పోక్ టు అస్ ఆన్ ద బాడీ యెస్టర్డే అండ్ సెన్సెస్ టుడే, టుమారో ద మైండ్,
0: తరువాత బుద్ధి,
1: లేటర్ ఇంటెలెక్ట్.
0: ఈ నాలుగును తెలుసుకున్న తర్వాత ఆత్మ సాక్షాత్కారం అయిపోతుంది.
1: ఆఫ్టర్ అండర్స్టాండింగ్ దీస్ ఫోర్ యూ విల్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్.
0: ఎందుకంటే ఇది ఒకదానిపైన ఒకటి చేరి ఉంటుండాలి.
1: బికాస్ వన్ ఇస్ లింక్డ్ విత్ ది
0: అదర్. అదంతా మనం తీసివేసినప్పుడే ఆ స్వస్వరూపాన్ని మనం సందర్శించుకోవడానికి వీలవుతుంది.
1: వెన్ వన్స్ వీ రిమూవ్ ఆల్ దీస్ అబ్స్టకల్స్ యూ కెన్ సీ యువర్ ట్రూ ఫామ్.
0: ఇప్పుడు ఎట్లా ఉంది?
1: How is the thing now?
0: ఆత్మ ఉంటుండాలి.
1: There is ఆత్మ.
0: దానిపైన బుద్ధి ఉంటుండాలి.
1: Over that intellect.
0: దానిపైన మనసు ఉంటుండాలి.
1: About that mind.
0: దానిపైన ఇంద్రియములు ఉంటుండాలి.
1: Then senses.
0: దానిపైన శరీరం ఉంటుండాలి.
1: Above all,
0: ఈ శరీరాన్ని తీసివేయాలి.
1: First remove the body.
0: ఇంద్రియములు పక్కకు నెట్టాలి.
1: Brush aside senses.
0: మనసును మరణింపజేయాలి.
1: And see that mind goes away.
0: బుద్ధిని పక్కకు తోచుకోవాలి. అప్పుడే ఆత్మ సందర్శనం ప్రాప్తిస్తుంది.
1: Remove this body sense. Brush aside the senses. Go beyond the mind. Let the mind be annihilated.
0: బుద్ధి గ్రాహ్య మతి ఇంద్రియం.
1: And intellect transcends.
0: ఈ బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉండటం చేత ఈ బుద్ధి యొక్క ప్రకాశము గొప్పగా ఉంటుంటాడు.
1: As intellect is so close to ఆత్మా, it shines brilliantly.
0: కనుక అత్యంత సమీపానికి వెళ్ళినప్పుడు ఈ ప్రకాశము మనకు అధికంగా గోచరమవుతుంది.
1: When you so close to ఆత్మా, you will see the brilliance there.
0: కనుక ఈనాటి పిల్లలందరూ కూడాను ముఖ్యంగా ఇంద్రియముల యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: సో స్టూడెంట్స్ ఇన్ పర్టికులర్ టుడే షుడ్ నో క్లియర్లీ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది.
0: యువకులకు ఇది చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: ఫర్ యూత్ ఇట్స్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్.
0: ఈ ఇంద్రియములకు లోబడిపోయే కేవలం పశువుల కంటే హీనమైపోతున్నారు.
1: బికాస్ దే బికమ్ స్లేవ్స్ టు ది సెన్సెస్, దే బికమ్ వర్స్ దెన్ అనిమల్స్.
0: ఏ యొక్క జీవితంలో కూడా లేనటువంటి యొక్క ప్రాప్తులంతా కూడా ఈనాడు అనుభవిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ పాసింగ్ త్రూ సర్టెన్ ఫ్లైట్స్ అండ్ కండిషన్స్.
0: పక్షి పక్షి మృగాదులైనా కూడా ఒక నియమంలో ఉంటున్నాయి.
1: ఈవెన్ బర్డ్స్ అండ్ బీస్ హావ్ గాట్ సర్టెన్ డిసిప్లిన్.
0: కానీ విద్యావంతుడైపోయి, విద్యాధికారి అయిపోయి, మేధావంతుడైనటువంటి మనిషి ఎందుకులను ఈ యొక్క నియమం లేకుండా ఉంటుండాలి?
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ హ్యాస్ నో డిసిప్లిన్ వాట్
0: ఎందుకు ఈ చదువులంతా?
1: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఎందుకు ఈ తెలివితేటలంతా కూడా?
1: వై దిస్ ఇంటెలిజెన్స్?
0: పర్రను మోసగించడం కోసమేనా?
1: ఇస్ ఇట్ టు డిసీవ్ అదర్?
0: కాదు కాదు, నిన్ను నీవు మోసగించుకోవడం కోసం.
1: యు ఆర్ డిసీవింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: నిన్ను నీవు తెలుసుకోవడం కోసమే ఈ చదువులు కావాలి.
1: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు నో థై సెల్ఫ్.
0: నిన్ను నీవు గుర్తించుకునే నిమిత్తం ఈ తెలివితేటలు కావాలి.
1: ఇంటెలిజెన్స్ ఇస్ నీడెడ్ టు నో యువర్
0: సెల్ఫ్. లేనప్పుడు ఈ తెలివితేట ఎందుకు?
1: వితౌట్ దట్ వాట్ ఫర్?
0: ఈ గంటపై చదువంతా కూడా నువ్వు వ్యర్థమే.
1: ఆల్ ది స్టడీస్ ఎ వేస్ట్ ఆఫ్ టైం.
0: పుస్తకములు పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము.
1: ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంతును గర్వమేల.
1: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ వేరియస్
0: నీ హస్త యుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని నీ శక్తులు నిరర్థకము కదా మానవా.
1: ఇఫ్ యూ కాన్ జాయిన్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రే టు గాడ్ ఆల్ యువర్ పవర్ ఎడ్యుకేషన్ దట్ మేర్ వేస్ట్.
0: ఇంతకంటే మనకు కావాల్సింది ఏమిటి?
1: వాట్ మోర్ యూ వాంట్?
0: మనం తెలుసుకోవాల్సింది మనయందే ఉంటుండాలి.
1: వాట్ ఈస్ టు బి నోన్ ఈస్ విత్ ఇన్ యూ.
0: నిద్ర నుండి లేచి
1: ద మూమెంట్ యూ గెట్ అప్
0: మరి నిద్ర పోయేడు దాకా
1: అంటిల్ యూ గో టు స్లీప్
0: పొట్టకై హద్దులు పద్దు లేక
1: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ టు ఎర్న్
0: వ్యయమందగజేయుచు జీవితం.
1: యూ వేస్ట్ యువర్ టైం.
0: నీ విద్యల దారవోసి
1: యు స్పెండ్ ఆల్ యువర్ టైం టు
0: అరవింద దలాక్షుని విస్మరించి
1: ఫర్గెటింగ్ గాడ్.
0: నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా తెలుపు మానవా.
1: ఓ మ్యాన్ లెట్ మీ నో వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ డిజైర్.
0: ఏమి తెలుసుకోండి?
1: వాట్ ఈస్ దట్ యూ?
0: తెల్లవారు లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు పొట్ట కోసమే హద్దు పద్దు లేకుండా తిరుగుతున్నావు.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్ యూ వేస్ట్ యువర్ టైం.
0: నీ హస్త యుగంబు మోచి
1: యూ షుడ్ జాయిన్ బోత్
0: పరమాత్ముని భక్తితో కొల్వలేని.
1: ఇఫ్ యూ కాన్ వర్షిప్ గాడ్ అండ్ ప్రే టు హిమ్ జాయినింగ్ బోత్ యువర్ హ్యాండ్
0: శక్తి నిరత్తకంబు.
1: All your capacity, abilities are wasted.
0: Anta nirathakam aipothundi.
1: Everything is wasted.
0: Kanuka manavuda nee manavatvanni chakkaga gurtinchuko.
1: Oh man, know your human quality.
0: Divyatvanni chakkaga telusuko.
1: Understand the divinity.
0: Daivatvanni cheripo.
1: Attain divinity.
0: Idiye nee jeevitham yokka gamyam.
1: This is your goal.

0: The path of action is the one that one has to walk the distance like a pedestrian.
1: Bhakti margamu suluvaina bandi bata.
0: The path of devotion is easy as you can travel in a cart.
1: Bullock cart.
0: In a bullock cart.
1: Jnana margam jnana manam vimana yanam kade.
0: The path of wisdom is a voyage, is a trip by flight, aeroplane.
1: Vidyarthulara.
0: Students.
1: Prachina kalamu nundi karmopasana jnanamula yokka vishayamai aneka mandi అనేక విధములైనటువంటి యొక్క వాదోపవాదములు జరుపుతూ ఇది గొప్పది ఇది చిన్నది అనేటువంటి నిర్ణయములకు రాలేక అయోమయ స్థితిలో కాలంని వ్యర్థం గావిస్తూ వచ్చారు.
0: In ancient times, people have been deliberating, arguing amongst themselves, which of the three paths is great, the path of action, the path of devotion, and the path of wisdom. They could not decide.
1: కానీ విశాల హృదయులైనటువంటి వారు విచారణ చేసి చూసినప్పుడు ఈ మూడింటి యొక్క గమ్యము ఒక్కటే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద బ్రాడ్ మైండెడ్ పీపుల్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్ దే విల్ ఫైండ్ ద గోల్ ఇస్ వన్ దో దేర్ ఆర్ త్రీ పాత్స్.
1: మూడింటి యొక్క రూపనామములు భిన్నముగా కనిపించినప్పటికీ గమ్యము ఒక్కటే.
0: దో దీస్ త్రీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ but the destination is one and the same.
1: Karmopasana jnanamulu moodi unti kudanu Triveni sangham ani bhavistu vacharu prachinulu.
0: The ancients considered the path of action, devotion and wisdom as the trinity, Triveni sangama.
1: Bhakti anaga Yamuna nadi.
0: Devotion is river Yamuna.
1: Idi nirmala nischala nisvarthamainatundi yokka tattvam.
0: It's pure, unsullied and selfless.
1: కర్మ అనగా గంగానది.
0: యాక్షన్ ఇస్ గ్యాంజస్.
1: శరీరమాద్యం కరుధర్మ సాధకం. నిరంతరము ఈ శరీరంతో గావించేటువంటి సర్వ కర్మలు కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
0: ఆల్ ది యాక్షన్స్ దట్ వి అండర్టేక్ విత్ దిస్ బాడీ షుడ్ బి సేక్రెడ్.
1: కానీ ఈ కర్మలన్నీ కూడాను కేవలము ఒక జ్ఞానమును బోధించేటువంటివి.
0: This path of action will certainly take you to wisdom.
1: Kanuka, ee Yamuna, Ganga, aneetuvanti karmopasanalu rendu kudanu bahyanga kanipistuntayi.
0: Yamuna and Ganga, standing for action and devotion, they are apparent, visible.
1: Karma bhakti prabhavamulu rendu kudanu manavuni yokka aachara vicharamula cheta మనకు స్పష్టమవుతూ ఉంటాయి.
0: యాక్షన్ అండ్ డివోషన్ ఆర్ వెరీ వెల్ సీన్ బికాస్ ఆఫ్ ది ప్రాక్టీసెస్ అండ్ పాత్స్ అడాప్టెడ్.
1: కానీ జ్ఞానం అనేటువంటిది అంతర్వాహిని అయిన సరస్వతి వంటిది.
0: బట్ ది విజ్డమ్ ఈజ్ అన్ ఇన్నర్ కరెంట్ లైక్ దట్ ఆఫ్ ది రివర్ సరస్వతి.
1: సరస్వతి కనిపించదు.
0: సరస్వతి ఈజ్ నాట్ సీన్.
1: జ్ఞానమునకు ఒక రూపము లేదు.
0: విజ్డమ్ హ్యాస్ నో ఫామ్.
1: జ్ఞానము కేవలము ఆచార సాంప్రదాయముల చేత అవ్యక్తమై ఉంటుంటాయి.
0: It is contained, ingrained within the tradition and the practices adopted.
1: ఇది కేవలము ఆవిర్భవించేటువంటిదే కాని ప్రకటించేటువంటిది కాదు.
0: It's the one that originates, emanates, but does not express.
1: సర్వకర్మల యొక్క ప్రభావము ఈ జ్ఞానంపైనే ప్రసరింపచేస్తుంది.
0: All actions proceed towards this wisdom.
1: దీనిని కర్మ అనేటువంటిది పుష్పం వంటిదనియు
0: action is like a flower.
1: Upasana anetuvantidi pindi kaya vantiyu naniyu.
0: Worship is a tender fruit.
1: Jnanamu phalam vantidaniyu.
0: Wisdom is a ripe fruit.
1: Pushpam leka kaya kaledu kaya leka phalam kaledu.
0: Without flower there cannot be tender fruit, much less a ripe fruit.
1: Moodinte parinamamulu veru veru ainappatikini deeni yokka gamyam okkate.
0: Though these three transformation steps, stages are there, the transformation is one, truth is one.
1: దీని యొక్క లక్ష్యం కూడాను ఒక్కటి.
0: ఇట్స్ పర్పస్ ఇస్ ఆల్సో వన్ అండ్ ద సేమ్.
1: కనుక కర్మ లేక ఉపాసన కాని, ఉపాసన లేక జ్ఞానము కాని లభ్యము కాదు.
0: Therefore, there cannot be action without devotion, and there cannot be wisdom without devotion either.
1: ఈ కర్మలన్నీ కూడాను చిత్తస్య శుద్ధయే కర్మః, చిత్తశుద్ధి నిమిత్తమై ఈ కర్మలు ఆచరించటం.
0: Action is undertaken so as to purify heart.
1: శరీరమాద్యం కలు ధర్మ సాధకం, శరీరంతో గావించేటువంటి ఇవన్నీ కర్మలనియు మనస్సు యొక్క శుద్ధమైనటువంటి యొక్క మనస్సుతో విచారించేటువంటి భక్తి అనియు, ఈ శుద్ధమైనటువంటి భక్తియే సిద్ధమైన జ్ఞానాన్ని లభింపజేస్తుందని, ఈ మూడింటి యొక్క ఏకత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
0: The Vedanta teaches this simple fact that all the actions undertaken with this body amounts to the path of action, and the devotion is in the mental realm with all that is pure that gives us wisdom.
1: దీనిని త్రికరణ శుద్ధి అని కూడాను చెప్తూ వచ్చారు.
0: This is called Trinity or Trikarana Shuddhi.
1: అట్టి త్రికరణ శుద్ధి కలిగినటువంటి వాడే మానవుడు.
0: Is the true human if he has got this purity of the
1: three. The proper study of mankind is man. థాట్స్, వర్డ్స్, యాక్షన్, ఈ మూడింటి యొక్క ఏకత్వమే. యాక్షన్ ఏ కర్మ మార్గము.
0: దేర్ఫోర్ దిస్ కైండ్ ఆఫ్ హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ఉచ్చరించటమే ఉపాసనా మార్గము.
0: ద డిక్లరేషన్ వాట్ వీ సే
1: సంకల్పించటమే ఇది జ్ఞాన మార్గము.
0: ది అల్టిమేట్ బీయింగ్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: సంకల్పమును పురస్కరించుకునే వాక్కు, వాక్కును పురస్కరించుకునే కర్మ.
0: Therefore, basing on thought we say, later we resort to action.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించడమే నిజమైనటువంటి మానవత్వము.
0: True human quality lies in understanding the spirit behind the three.
1: ఈనాడు ఇట్టి మానవత్వాన్ని గుర్తించుకొనలేక కేవలము కర్మోపాసన జ్ఞానములనేవి కూడాను వేరువేరుగా భావించి అనేక విధమైనటువంటి వాదోపవాదముల చేత కాలమును వ్యర్థం గావిస్తున్నారు ప్రజలు.
0: People are merely wasting time as they could not investigate and inquire properly the path of action, worship and wisdom.

0: or what you call innocence, that we do not have the fear of sin. And the reason also being that the absence of love for God, it is for that reason the human quality is totally lost. This is the mystery as Sai declares.
1: Eenati manavudu emi uchcharinchutunnado ye palukulu palukutunnado tanake teliyadu.
0: What modern man speaks, he doesn't know himself.
1: Idi papa bhitiya leka daiva pritiya leka sanga neetiya aneetvanti oka nindayani telusukolekapothunnadu.
0: He could not decide whether it amounts to love for God or fear of sin or morality in society.
1: Prati paluku kudanu oka satyamainatunti palukuga undali.
0: Every word that one utters should be full of truth.
1: Jihve rasagni madhurapriyatvam satyam hitam tvam paramam vadan avarnayeta madhuraksharani govinda damodara madhaveti. Hey Jihve naluka, neevu satyamunu palikeetunti naluka, neevu mrudumaduramainatunti naluka, neevu శాంత స్వభావమైనటువంటి నాలుకవు. ఈ నాలుగు చేతనే నరుడు దివ్యత్వాన్ని అందుకోగలుగుతున్నాడు.
0: ఓ టంగ్, యు ఆర్ ద వన్ ఆఫ్ ట్రూత్, యు కెన్ టాక్ సో స్వీట్లీ, యు ఆర్ ద వన్ ఆఫ్ పీస్, బికాస్ ఆఫ్ యు ఓన్లీ వన్ రియలైజెస్ డివినిటీ.
1: దీనినే భగవద్గీత ఎదుగుడను

0: మనం పలికేటువంటి ప్రతి పలుకు కూడాను ఉద్వేగంగా ఉండకూడదు.
1: వి షుడ్ నాట్ స్పీక్ ఎనీ వర్డ్ విత్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్ ఆర్ ఎమోషన్.
0: సత్యమైనటువంటి పలుకుగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ ట్రూత్.
0: ఇది హితమును అందించేటువంటి పలుకుగా ఉండాలి.
1: ఇట్ షుడ్ బి ప్లీజింగ్ అన్ టు అదర్స్.
0: ఎదుట వ్యక్తికి అహితమును చేకూర్చకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ హర్ట్ ఎనీ వన్.
0: అసంతృప్తిని కలిగించకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ డిస్సాటిస్ఫై ఎనీబడీ.
0: అది ఏ సత్యము.
1: దాట్ ఈస్ ట్రూత్.
0: సత్యం బ్రూజాత్, ప్రియం బ్రూయాత్, నబ్రూజాత్ సత్యం అప్రియం. సత్యమునే పలకాలి.
1: స్పీక్ ట్రూత్.
0: ఈ సత్యం అతనికి ప్రియం కాదు కదా అని అసత్యమును మాత్రం చెప్పకూడదు.
1: బికాజ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి యాక్సెప్టెడ్, నెవర్ అటర్ ఎ లై.
0: ఈ సత్యాసత్యములు రెండింటిని కూడాను విసర్జించి ఒక విధమైనటువంటి ఒక మౌనం దాల్చిన కూడాను మంచిదే కాని అసత్యమును మాత్రం మనం వెల్లడి చేయకూడదు.
1: ఇట్స్ నాట్ బెటర్ టు అబ్జర్వ్ సైలెన్స్ వెన్ వీ కెనాట్ స్పీక్ ట్రూత్, వెన్ వెన్ కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ట్రూత్.
0: కనుక కర్మోపాసన జ్ఞానముల మూడింటి యొక్క లక్ష్యము ఒక్కటే.
1: Therefore, the aim of these three parts is
0: అది ఏ దివ్యత్వమునకు పవిత్రతకు సరియైనటి సోపానం.
1: That's only the ladder with the different steps for discrimination.
0: ఈ కర్మ చేతనే మనము ఎన్నో విధములైనటువంటి యొక్క ధర్మములు ఆచరిస్తూ వస్తున్నాం.
1: It's only through the action we undertake so many activities along the path of righteousness.
0: గమ్యమును మాత్రం మనం విచారించడానికి పూనుకోవటం లేదు.
1: But we are not understanding the destination, the aim.
0: ఇప్పుడు కాదు కాని పూర్వము రైల్వే డిపార్ట్మెంట్ లో పలకడను ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అని కంపార్ట్మెంట్స్ ఉండేటువంటివి.
1: In the olden days, there is this categorization in railway department, compartments, first class, second class and third class.
0: అయితే ఈ దేహమునికి ఇప్పటికి 70 వర్షములు అయినప్పటికీ నేను ఇంకా రైలు ఎక్కినటువంటి అనుభవం నేను ఎప్పుడు నాకు కనిపించలేదు.
1: Though age of Bhagavan, the body age is 70, but he has no experience in it, railway travel.
0: అనేక మంది రైల్లో కూర్చుంటే అటు ఇటు ఊగుతుంది అని చెప్తుంటారు. అది చూడాలని నాకు ఆశ.
1: Bhagavan wants to experience traveling by train, how it tosses, how it jumps like that on the railway track.
0: కానీ దానికి ఒక కాలం వస్తుంది.
1: Because the time is ahead anyway.
0: ఈ డిపార్ట్మెంట్స్ లోపల థర్డ్ క్లాస్ అనేటువంటిది ఉంటుంది.
1: దేర్ ఇస్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్.
0: ఈ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ లోపల అనేక కష్టములకు, కొన్ని నష్టములకు, కొన్ని బాధలకు గురి కావాల్సి వస్తుంది.
1: వి ఆర్ పుట్ టు లాట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ అండ్ సఫరింగ్ వెన్ వి సిట్ ఇన్ థర్డ్ క్లాస్.
0: ప్రజలు క్రిక్కిరిసి ఉంటారు.
1: యు ఫైండ్ సో మెనీ పీపుల్ దేర్.
0: అంత కంఫర్టబుల్ గా ఉంటుండదు. అంత అనుకూలమైన ప్రయాణం కాదు.
1: ట్రావెల్ ఇన్ థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ ఇస్ నాట్ దట్ కంఫర్టబుల్.
0: కష్టకరమైనటువంటి యొక్క ప్రయాణము.
1: It's very difficult to travel.
0: ఇంకా సెకండ్ క్లాస్ లో అనేటువంటి దాంట్లో చక్కగా విశాలంగా కూర్చోవచ్చును, కానీ పండుకొని నిద్రించడానికి వీలు కాదు.
1: యూ విల్ హ్యావ్ ఎ సిట్టింగ్ ప్లేస్ ఇన్ సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ బట్ యూ కెనాట్ స్లీప్.
0: ఇంకా ఫస్ట్ క్లాస్ అనేటువంటి దాంట్లో నీ ఇష్టం వచ్చినట్టు పొరలాడవచ్చు.
1: ఫస్ట్ క్లాస్ యూ కెన్ రోల్ యాజ్ యూ ఫీల్.
0: అయితే ఈ మూడు పెట్టెలు కూడాను ఒకే స్టేషన్ కే పోయి చేరుతుంటాయి.
1: హౌఎవర్ ఆల్ దీస్ త్రీ కంపార్ట్మెంట్స్ గో టు ద సేమ్ స్టేషన్.
0: ఇంతేకాకుండా దీనికి మరొక కొన్ని ఉపమానములు.
1: There are other examples too.
0: Ordinary train travel అంటుంటారు. అనగా సామాన్యమైనటువంటి ఒక ట్రైన్ లో ప్రయాణం చేయడము ఒకటి.
1: Traveling by ordinary train or passenger train is one type.
0: నీవు ధర్మంలో ఎక్కితే హైదరాబాద్ చేరాలని ఉంటుంటారు.
1: When you just get into the train there in Dharmavaram, you want to reach Hyderabad.
0: Kani ee Dharmavaramlo ekkinatundi train Dronachalamlo maravalsi ostundi inko train ku.
1: However, you may have to change there at that junction Dronachalam.
0: Idi kontha varakunu ordinary train travel ani oka daggara ekki maroka daggara digi samanam tirigi nimpukoni తిరిగి ఇంకొక ట్రైన్ క్యాచ్ చేసుకోవటము, ఇది కొంచెం కష్టంగా ఉండేటువంటిది.
1: దిస్ ట్రావెల్ బై ప్యాసింజర్ ట్రైన్ ఆర్ ఎన్ ఆర్డినరీ ట్రైన్ వేర్ యూ హ్యావ్ టు చేంజ్ షిఫ్ట్ అనదర్ ట్రైన్ దేర్.
0: రెండవ రకమైనటువంటిది త్రూ క్యారేజ్.
1: సెకండ్ టైప్ త్రూ క్యారేజ్.
0: ఈ క్యారేజ్ లో నీవు కూర్చుంటే నీవు మారనక్కర్లేదు. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ క్యారేజ్ తీసుకుని ఆ క్యారేజ్ కి అతికిస్తుంటారు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సిట్ దేర్ ఇన్ ఎ త్రూ క్యారేజ్ ద రైల్వే డిపార్ట్మెంట్ విల్ కనెక్ట్ దిస్ క్యారేజ్ టు ఎనీ అదర్ ట్రైన్.
0: ఇంకా మొదటి తరగతి ఇది ఎట్టుంటారంటే త్రూ ట్రైన్.
1: బట్ హౌఎవర్ ఇట్స్ ద త్రూ ట్రైన్ డైరెక్ట్.
0: త్రూ ట్రైన్ జ్ఞానము.
1: ద ట్రైన్ దట్ టేక్స్ యూ డైరెక్ట్లీ టు డెస్టినేషన్ ఇస్ విజ్డమ్.
0: త్రూ కంపార్ట్మెంట్ ఒక భక్తి.
1: త్రూ క్యారేజ్ ఇస్ డివోషన్.
0: ఆర్డినరీ ట్రైన్ ట్రావెలింగ్ ఒక విధమైనటువంటి కర్మ ఉపాసన.
1: ట్రావెల్ బై ప్యాసింజర్ ట్రైన్
0: కనుక కర్మ మార్గంలో కొన్ని కష్టములు అడ్డు వస్తుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ యాక్షన్ దేర్ ఆర్ సర్టన్ ఆబ్స్టకల్స్.
0: ఉపాసన మార్గంలో కొన్ని సుఖములు ఉంటుంటాయి, మరి కొన్ని కష్టములు కూడా ఉంటుంటాయి.
1: ఇన్ ద పాత్ ఆఫ్ వర్షిప్ దేర్ ఇస్ కంఫర్ట్ అండ్ ఇన్కన్వీనియన్స్.
0: జ్ఞాన మార్గం అనేటువంటి దాంట్లో ఎట్టి బాధలు ఉండవు.
1: ఇన్ ద పాత్ ఆఫ్ విజ్డమ్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: అది ఒక్కటే తత్వము.
1: బికాజ్ ఇట్స్ ఓన్లీ వన్.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: అనేక
0: దర్శనంతో ఉండేటువంటిదే జ్ఞానము.
1: విజ్డమ్ ఇస్ నాన్ డ్యూయల్.
0: అనేకత్వంతో కూడినటువంటిదే ఉపాసన.
1: దట్ విచ్ ఇస్ డ్యూయల్ ఇస్ డివోషన్.
0: భిన్నత్వంతో కూడినటువంటిదే కర్మ ఉపాసన.
1: ద డైవర్సిటీ ఇస్ ద పాత్ ఆఫ్ యాక్షన్.
0: అనేకత్వంలోని ఏకత్వమే జ్ఞానము.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇస్ విజ్డమ్.
0: ఏకత్వంలోని అనేకత్వమే భక్తి.
1: మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ ఇస్ డివోషన్.
0: కానీ ఏకత్వము అనేకత్వము భిన్నంగా చూసేటువంటిదే కర్మ.
1: యూనిటీ and diversity are viewed different. That is a path of action.
0: Kanukane karma anetundi prapradhanamainatundi.
1: Therefore action is most important.
0: Ee karma chetane manu upasamnu sadinchavachchu.
1: Through action only you can accomplish devotion.
0: Ee annintiki andunu karma chala pradhanamainatundi.
1: Of the three, action is most important.
0: Karma cheyaka etti upasamnu manam cheyalemu.
1: Without action you cannot worship.
0: ఈ ఉపాసన లేక ఎట్టి జ్ఞానమును మనం పొందలేము.
1: విదౌట్ డివోషన్ యు కెనాట్ అటైన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: ద యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: కనుక మనము కర్మ వేరని, ఉపాసన వేరని, జ్ఞానం వేరని భావించి అనేక విధములైనటువంటి మార్పులు కూర్పులు చేసుకుని మనము సందేహాస్పదాలకు అవకాశం అందించకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ డివోషన్, action, wisdom separate and make certain changes to our convenience and get confused.
0: కర్మం అనేటువంటి దేహానుబంధం, దేహంతో బంధింపబడినటువంటి కర్మ.
1: The body is bound by action.
0: జన్మకు మూల కారణమే కర్మ.
1: Is the action that's the main cause for birth.
0: కర్మ చేతనే జన్మం మనకు ప్రాప్తిస్తుండాలి.
1: You have this human birth because of this karma action.
0: కనుకనే ఈ కర్మకు మొట్టమొదట మనం నమస్కరించాలి.
1: First we should pay our respect to
0: ఈ ఉపనిషత్తు యొక్క ప్రబోధలు.
1: This is the teaching of Upanishad.
0: తస్మై నమః కర్మణే.
1: I offer my obeisance.
0: ఓ కర్మ, నీకు మొట్టమొదటి నమస్కారం అన్నాడు.
1: ఓ యాక్షన్, ఐ పే మై ఒబిసాన్స్.
0: ఎందుకోసమని?
1: వై?
0: నా చేత, ఈ దేహము చేత, ఈ కరచరణాది అవయముల చేత సత్కర్మలు ఆచరింపచేయి, అందుకోసం నీకు నమస్కారం అన్నాడు.
1: ఐ పే మై రెస్పెక్ట్స్ టు యూ బికాస్ యూ షుడ్ మేక్ దిస్ బాడీ start or get into good activity and good action.
0: ee deham raavatame karmaanu bandini manushyaloke. ee manushyalokamanta kudanu karma chetane chuttabadinatundi, kattabadinatundi.
1: The entire human society, human race is chained, bound by action.
0: Karma ante emiti?
1: What is action?
0: Edo manam chetulato chesetundi karma ga bhavistunnamo.
1: Not that what you do with our
0: kaadu,
1: hands.
0: Kaadu.
1: No.
0: మన ఉచ్ఛ్వాస నిశ్వాసంను కూడాను కర్మనే.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ ఇస్ యాక్షన్.
0: దీనికి ఎట్టి ప్రయత్నము లేకుండా జరిగిపోతుంటుండాది.
1: యు డూ ఇట్ ఎఫర్ట్లెస్.
0: నీవు నిద్రిస్తూ ఉంటుండు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంటాయి.
1: యు మే స్లీప్ బట్ యు కంటిన్యూ టు బ్రీత్.
0: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములకు నీకు ఏవే ప్రయత్నము చేయనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు పుట్ ఇన్ ఎనీ ఎఫర్ట్ టు బ్రీత్.
0: గుండె కొట్టుకుంటుండాలి.
1: హార్ట్ బీట్.
0: ఈ గుండె కొట్టుకోవడానికి నీవేమైనా ప్రయత్నం చేస్తున్నావా?
1: ఆర్ యు పుట్టింగ్ ఇన్ ఎనీ ఎఫర్ట్?
0: లేదు.
1: నో.
0: ఆ గుండె కొట్టుకోవటము సహజమే.
1: హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్.
0: ఎట్టి ప్రయత్నములు లేకుండా, పురుష ప్రయత్నములు లేకుండా, సహజమైనటువంటి ఒక రీతి లోపల ఆ గుండె ఆడుతుంటుండాలి.
1: వితౌట్ ఎనీ హ్యూమన్ ఎఫర్ట్ వాట్స్ ఎవర్ హార్ట్ బీట్స్ ఇన్ ఎ నేచురల్.
0: రక్తము ప్రసరిస్తుంటుండాలి దేహంలో.
1: బ్లడ్ సర్క్యులేట్స్ ఇన్ ద
0: బాడీ. దీనికి నీవు ఏ ప్రయత్నం చేస్తున్నావు?
1: వాట్ ఎఫర్ట్ యు ఆర్ మేకింగ్ ఫర్ దాట్?
0: ఏ ప్రయత్నము అక్కరలేదు.
1: నథింగ్ ఈజ్ నీడెడ్.
0: కనుకనే ప్రయత్నం లేకుండా జరిగేటువంటివన్నీ కూడా కర్మోపాసనలే.
1: ఆల్ దట్ ఈస్ డన్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఈస్ కర్మ ఆర్ యాక్షన్.
0: గాలి లేకపోతే క్షణమైనా నీవు జీవించలేవు.
1: యు కెనాట్ లివ్ ఫర్ ఎ మూమెంట్ వితౌట్.
0: గుండె కొట్టుకోకపోతే క్షణమైనా కూడా నీవు బ్రతకలేవు.
1: వితౌట్ హార్ట్ బీట్ యు కెనాట్ లివ్ ఫర్.
0: రక్తం ప్రసరించకపోతే నీ దేహాన్ని ఏ విధంగా కూడా కాపాడుకోలేవు.
1: బ్లడ్ డజన్ సర్క్యులేట్ యు కెనాట్ ప్రొటెక్ట్ యువర్
0: బాడీ. కనుక సర్వం కూడా నువ్వు కర్మ చేతనే మనకు పోషింపబడుతున్నాము.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ సస్టైన్డ్ బికాజ్ కర్మనే
0: మనకు రక్షింపబడుతుంటుంది.
1: ఇట్స్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యు.
0: కనుకనే కర్మకు మన ప్రధానమైనటువంటి సోపానం ఇవ్వాలి.
1: Therefore we should keep in view as the first step.
0: కనుకనే కర్మ చాలా చిన్నదిగా మనం భావించరాదు.
1: డోంట్ కన్సిడర్ ఇట్ లిటిల్ ఆర్ లో.
0: కర్మను చాలా అల్పంగా మనం విచారించకూడదు.
1: నెవర్ టేక్ ఇట్ మీన్ ఐదర్.
0: కర్మ చాలా అధికమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాల్టెడ్
0: ఉత్తమమైనటువంటిది.
1: ఇట్స్ నోబుల్.
0: అన్నింటికీ మూల కారణమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్.
0: మూలాధారమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ద ప్రైమల్ బేసిస్.
0: మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు కూడాను ఈ కర్మణ్యేవ అధికారస్య, ఈ కర్మాధికారమే నీకు జరుగుతుంటుండాలి.
1: యు గాట్ ద రైట్ ఆన్ యాక్షన్ రైట్ ఫ్రమ్ ద ప్రైమల్ బేసిస్ టు ద సహస్రార ద టాప్.
0: కనుకనే ఈ సహస్రార పద్మం నుండి ఆవిర్భవించినటువంటిది ప్రజ్ఞానం.
1: దేర్ఫోర్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద సహస్రార ద టెర్మినల్ పాయింట్ ఈస్ ప్రజ్ఞాన ద స్పిరిచువల్ విజ్డమ్.
0: నో కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్
0: అదే ప్రజ్ఞానం.
1: దట్ ఈస్ ప్రజ్ఞానం.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాని వల్లనే సర్వము కూడా జరుగుతూ ఉంటుంది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
0: దానిని ప్రజ్ఞానం బ్రహ్మ అది ఏ వేదం చెప్పింది.
1: దిస్ ఈస్ బ్రహ్మన్ యాజ్ డిక్లేర్డ్ బై వేద.
0: ఏది బ్రహ్మ?
1: వాట్ ఈస్ బ్రహ్మ?
0: ఎవరి చేత కూడా సృష్టింపబడినటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ క్రియేటెడ్ బై ఎనీవన్.
0: ఎవరి చేతను నడిపించేటువంటిది కాదు.
1: నో వన్ కండక్ట్స్ ఇట్.
0: సహజంగా తమంతకు తామే జరిపేటువంటిది.
1: ఇట్స్ ద వన్ దట్ హ్యాపెన్స్ ఇన్ నేచురల్ వే.
0: ఇది ఎవరి అడ్డును చేయడానికి వీలు కాదు.
1: నో వన్ కెన్ పుట్ ఎనీ అబ్జెక్షన్ ఆన్ ద వే.
0: ఇది సహజమైనటువంటిది.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: స్వాభావికమైనటువంటిది. నిత్యమైనటువంటిది. సత్యమైనటువంటిది. నిరుపమాదమైనటువంటిది.
1: నో కంపారిజన్.
0: ఇలాంటి తత్వమైనటువంటి తత్వంకి ప్రజ్ఞానం అన్నారు. ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాని వల్లనే సర్వము కూడా జరుగుతూ ఉంటుంది.
1: ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
0: దానిని ప్రజ్ఞానం బ్రహ్మ అది ఏ వేదం చెప్పింది.

0: eternal.
1: సత్యమైనటువంటిది
0: ట్రూత్
1: నిర్పమాదమైనటువంటిది
0: నో కంపారిజన్
1: ఇలాంటి సత్వమైనటువంటి తత్వంకి ప్రజ్ఞానం అన్నారు.
0: ద నేచర్ ఆఫ్ దిస్ బ్రహ్మన్ ఇస్ ప్రజ్ఞాన కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కనుకనే ఈనాడు ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూస్తున్నాము గాని కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ చూడటం లేదు.
0: టుడే వీ థింక్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ బట్ నాట్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఈనాడు ఎంబీఏ పిల్లలంతా కూడా ఇంటిగ్రేటెడ్ రూరల్ ఏరియా అనేటువంటిది చూసుకుంటున్నారు.
0: ఎంబీఏ బాయ్స్ ఆర్ థింకింగ్ టుడే ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్.
1: రూరల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ రూరల్ డెవలప్మెంట్?
1: పల్లెల యొక్క అభివృద్ధి.
0: ద డెవలప్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్.
1: ఏది పల్లె?
0: What is a village?
1: ఎక్కడో కొన్ని ఇండ్లు కట్టినటువంటిది మాత్రమే పల్లె కాదు.
0: Not the assembly of
1: houses. ఒక్కొక్క దేహము కూడాను ఒక్కొక్క పల్లె.
0: Every body is a village.
1: ఈ దేహం అనేటువంటి పల్లె లోపల కాళ్ళు ఒక గృహాలు, చేతులు ఒక గృహాలు, ముక్కు ఒక గృహము, నోరు ఒక గృహము, చెవులు ఒక గృహము, ఇవన్నీ కూడా కొన్ని కొన్ని కట్టడాలే.
0: Body is a rural center. The legs and the hands and the nostril, they are all the houses there.
1: అన్నింటి యొక్క సమతత్వాన్ని గుర్తింపజేసేటువంటిది ఈ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్.
0: దట్ విచ్ మేక్స్ యూ అవేర్ ఆఫ్ దిస్ ఈక్వాలిటీ.
1: మనస్సు తలచినప్పుడు కాళ్ళు కదిలిపోతున్నాయి.
0: ద మూమెంట్ మైండ్ డిసైడ్స్ థింగ్స్, లెగ్స్
1: మనస్సు సంకల్పించినప్పుడు చేతులు పనిచేస్తున్నాయి.
0: వెన్ మైండ్ డిసైడ్స్ హ్యాండ్స్ వర్క్.
1: మనస్సు ఇష్టపడినప్పుడు కన్నులు చూడగలుగుతున్నాయి.
0: వెన్ మైండ్ వాంట్స్ టు సీ ఐస్ వుడ్ సీ.
1: మనస్సు ఆశించినప్పుడు చెవులు వినగలుగుతున్నాయి.
0: వెన్ మైండ్ డిజైర్స్.
1: కనుకనే ఈ మనసే ఈ అన్ని ఇంద్రియములకు సరైనటువంటి మాస్టర్.
0: దేర్ఫోర్ మైండ్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ సెన్సెస్.
1: కనుకనే దేహం క్రిందది.
0: దేర్ఫోర్ బాడీస్ ఎట్ ద బాటమ్.
1: దానిపైన సెన్సెస్,
0: అబౌవ్ ద సెన్సెస్
1: దానిపైన మైండ్,
0: ఓవర్ ద
1: దానిపైన బుద్ధి,
0: ఓవర్ ద
1: బుద్ధి పైన ఆత్మ,
0: ఆన్ ద టాప్ ఆత్మ.
1: కనుకనే ఆత్మకు అత్యంత సమీపంలో ఉండేటువంటిది కనుకనే బుద్ధి. బుద్ధి గ్రాహ్యమతి ఇంద్రియం అన్నారు.
0: ది ఇంటెలెక్ట్ ఇస్ సో క్లోజ్ టు ద స్పిరిట్ ఆర్ ఆత్మ, దేర్ఫోర్ ఇట్స్ బియాండ్ ద సెన్సెస్.
1: మన మనుష్యానాం కారణం బంధమోచో. మనస్సే అన్నిటికీ మూల కారణము.
0: ద మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఎవ్రీథింగ్ బాండేజ్ అండ్ లిబరేషన్.
1: దేహంతో కర్మలు ఆచరింపజేసేది మనసే.
0: దేర్ఫోర్ ఇస్ ద మైండ్ దట్ మేక్స్ ద బాడీ.
1: సత్కర్మల చేత ఆనందాన్ని అనుభవించేది మనసే.
0: ఇస్ ద మైండ్ దట్ డిలైట్స్ బై టేకింగ్ గుడ్ యాక్టివిటీ.
1: దుష్కర్మల చేత దుఃఖించేది మనసే.
0: ఇస్ ద మైండ్ దట్ ఫీల్స్ సాడ్ బికాజ్ ఆఫ్ బ్యాడ్ యాక్టివిటీ. కానీ
1: జీవికి దీనికి ఎట్టి సంబంధము లేదు.
0: దేర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ దీస్ టూ.
1: ఈ దేహంతో చేసేటువంటి కర్మోపాసన జ్ఞానములన్నీ కూడా దేహమును మాత్రమే సంబంధించినటువంటిది.
0: దేర్ఫోర్ విత్ దిస్ బాడీ వాట్ ఎవర్ యూ డూ, the action or devotion or wisdom,
1: karma anityam.
0: Action is not permanent.
1: Bhakti anityam.
0: Devotion is not permanent.
1: Karma anityam. Kani emiti valla deham anityam.
0: The body is temporary.
1: Kanukane anityam sukham, anityam asukham lokam, anityam asukham lokam.
0: Therefore the whole world is temporary and there is no happiness, misery.
1: Mimam prapya bhajasvamam. కనుకనే నీవు నిత్య సత్యమైనటువంటి దాని నిమిత్తమై నీవు భజించు.
0: దేర్ఫోర్ యు వర్షిప్ ఇన్ ఆర్డర్ టు నో దట్ ఇటర్నల్ ట్రూత్.
1: కాన కర్మ అనేటువంటిది మొట్టమొదటిది మనకు మార్గాన్ని చూపించేటువంటిది.
0: సో ఇట్స్ యాక్షన్ దట్ డైరెక్ట్స్ యు.
1: ఆ కర్మను ఆధారం చేసుకుని ఉపాసన అభివృద్ధి అవుతుండాలి.
0: బేసింగ్ ఆన్ యాక్షన్ దేర్ డెవలప్స్ డివోషన్.
1: ఉపాసన అభివృద్ధి కావటం చేతనే జ్ఞానం అనేది రూపొందుతూ ఉంటుండాలి.
0: యాజ్ డివోషన్ గ్రోస్ మోర్ అండ్ మోర్ విజ్డమ్ అన్ఫోల్డ్స్.
1: చిన్న పసిబిడ్డ, చైల్డ్.
0: At the time of birth, one is a child.
1: 10 years ago, he is a boy.
0: At the age of 10, he is a boy.
1: 30 years ago, he is a man.
0: At the age of 30, he is a man.
1: 75 years ago, he is grandfather.
0: At the age of 75, he is grandfather.
1: Child, boy, man and grandfather. నలుగురు ఒక్కడే కాని వివిధ రూపములు వివిధ నామములే. ఇవి భిన్నమైనటువంటివి కాదు.
0: Therefore, child, boy, man and grandfather are one and the same.
1: కనుకనే నేను పూర్వం చెప్పాను.
0: భగవాన్ సెడ్
1: ఆత్మ నుండి అహం పుట్టింది.
0: Out of the spirit came the aham or ego.
1: ఈ అహం నుండి మనసు పుట్టింది.
0: Out of this ego, mind is born.
1: మనసు నుండి వాక్కు పుట్టింది.
0: Out of this mind, the word.
1: కాబట్టి ఆత్మ నుండి పుట్టినటువంటి మనస్సు అహం అనేటువంటిది ఆత్మకు కొడుకు.
0: And therefore this ego is the son of Atma, the spirit.
1: Not ego.
0: Aham is the son of Atma.
1: Ego is separate.
0: Oh, aham.
1: Atma nundi puttinatvandi aham. Nenu, nenu, nenu.
0: This aham, I is the son of Atma,
1: anaga,
0: the spirit.
1: Ee nenu anetvandi mottamodati peru bhagavantunaku.
0: Therefore this I-ness, this I is the first name of God.
1: Intakante maroka.

0: పేరు లేదు.
1: There's no other name beyond
0: ఓం అనేటువంటి పేరు కంటే కూడా మొదటి పేరు.
1: This I is the first name and not
0: ఓం. ఆత్మ నుండి మొట్టమొదటి అహం పుట్టింది.
1: Therefore this I
0: కర్మని అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
1: Therefore this I-ness is the son of
0: ఆత్మ. అహం నుంచి తిరిగి మైండ్ పుట్టింది.
1: అవుట్ ఆఫ్ దిస్ ఐనెస్
0: మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
1: సో మైండ్ ఈస్ ది గ్రాండ్ సన్ ఆఫ్ ది స్పిరిట్.
0: మైండ్ నుంచి వాక్ పుట్టింది.
1: అండ్ అవుట్ ఆఫ్ ద మైండ్
0: వాక్ అది ఆత్మకు గ్రేట్ గ్రాండ్ సన్.
1: దేర్ఫోర్ దిస్ వర్డ్ ఈస్ ది గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ ది స్పిరిట్.
0: మైండ్ అహము ఇవన్నీ కూడాను కేవలము ఒక ఆత్మ నుండి పుట్టినటువంటివి.
1: దేర్ఫోర్
0: ఇదంతా ఆత్మ కుటుంబమే.
1: దే ఆల్ బిలాంగ్ టు ఫ్యామిలీ ఆఫ్ ఆత్మ.
0: మైండ్ యందు కూడాను ఆత్మభావం ఆవిర్భవించాలి.
1: దేర్ఫోర్ యు షుడ్ హావ్ ఆత్మిక్ ఫీలింగ్ ఇన్ ద మైండ్.
0: అంతేకాదు వాక్కునందు కూడాను ఈ యొక్క ఆత్మభావం ఉచ్చరించాలి.
1: యు షుడ్ ఆల్సో స్పెల్ అవుట్ స్పీక్ అవుట్ విత్ ఆత్మిక్ ఫీలింగ్.
0: అహం అనేటువంటి యొక్క తత్వం నుండి కూడాను ఆత్మ ఆవిర్భవించాలి.
1: ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ఐనెస్ ఇట్ ఈస్ ది స్పిరిట్
0: దట్ రిఫ్లెక్ట్. ఆత్మ అనేటువంటిది ఈ మూడింటి యొక్క కుటుంబం యొక్క సంబంధమే.
1: సో ది స్పిరిట్ ఆత్మ హాస్ గాట్ ద రిలేషన్షిప్ విత్ దీస్ త్రీ.
0: కాబట్టి ఒకే ఫ్యామిలీ.
1: దే ఆల్ బిలాంగ్ టు సేమ్ ఫ్యామిలీ.
0: ఇలాంటి ఫ్యామిలీలను మనం భిన్నంగా భావించుకోవటము ఇదంత విరుద్ధమైనటువంటి మార్గం.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ ఫ్యామిలీ. ఇట్ ఇస్ అ కాంట్రడిక్టరీ అప్రోచ్.
0: మోడర్న్ ఏజ్ ఆధునిక యుగం యొక్క ప్రభావం ఈ రీతిగా ఉంటున్నాయి.
1: దిస్ ది ఎఫెక్ట్ ఇన్ దిస్ మోడర్న్ ఏజ్.
0: ఉమ్మడి కుటుంబంలో ఎంత ఐకమత్యం ఉంటుంటుంది.
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీ ఇస్ దేర్ అమంగ్ ది మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ.
0: ఈ కుటుంబం చిన్న భిన్నమైనప్పుడు ఎంత బలం తగ్గిపోతుంది.
1: వెన్ వన్స్ ఇట్ స్ప్లిట్ ఇంటూ పీసెస్ నేచురల్ దే లూజ్ ద స్ట్రెంగ్త్.
0: ఇంట్లో అనేక దారములు చేరి ఉన్నాయి.
1: హియర్ దేర్ సో మెనీ థ్రెడ్స్ ఇన్ కర్ ఓవర్.
0: దీనిని ఒక్కరు కూడా తెంచడానికి వీలు కాదు.
1: సో నో వన్ కట్ ఇట్.
0: చాలా గట్టిగా ఉంటుంది.
1: సో స్ట్రాంగ్.
0: కానీ దీనిలో ఒకటి థ్రెడ్స్ వేరు వేరు చేస్తే వేళ్లతో తుంచి వేసే.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ యూ కెన్ కట్ ఇట్ ఆఫ్ విత్ ద ఫింగర్.
0: కనుకనే ఉమ్మడి కుటుంబమును మనం భిన్న భిన్నంగా చేసుకోవటం చేతనే మనం ఈ విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నాం.
1: ద జాయింట్ ఫ్యామిలీ స్ప్లిట్ టుడే ఇంటూ సెపరేట్ ఫ్యామిలీస్. దేర్ ఫోర్ వీ ఆర్ వీక్.
0: ఆత్మ అహం మైండ్ వాక్కు ఇవంతా కూడా కుటుంబమే.
1: Therefore, the Atma, the I-ness, the mind and the word.
0: కాని నలుగింటికి కూడాను ఒకే ప్రాపర్టీ, కామన్ ప్రాపర్టీ.
1: బట్ దే ఆల్ హ్యావ్ జాయింట్ కామన్ ప్రాపర్టీ.
0: ఆ కామన్ ప్రాపర్టీ యావది?
1: వాట్ ఇస్ దట్ కామన్?
0: అది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: దిస్ కామన్ ప్రాపర్టీ
0: మైండ్ లో ఉంది, ఆత్మలో ఉంటుండాలి, వాక్కులో ఉంటుండాలి, ఇంకా అహంలో ఉంటుండాలి.
1: The common property of all the four members of the family is constant integrated awareness.
0: అహం బ్రహ్మాస్మి.
1: సో ఇట్ ఈస్ సెడ్ ఐ యామ్ బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అవేర్నెస్ ఇస్ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ. ఐయామ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ. ఐయామ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
0: కనుకనే ఇవన్నింటి ఎందుకు ఏకతత్వాన్ని కూడా నువ్వు ప్రబోధిస్తూ వచ్చి.
1: ఆల్ ఆఫ్ దెమ్ టీచ్ ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: కనుకనే ఈనాడు
1: టుడే
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి దాన్ని కూడా మనం విశ్వసించరాదు.
1: We cannot believe what is said today when they say that brotherhood of man.
0: Brotherhood. Andar kudunu sodara bhavam anukuntaru.
1: We say that there's
0: ee sodara bhavamlo kalisi nelchindetundi varanta entha mandi supreme court varaku poi jagadalu veyatam ledu.
1: Though they say brotherhood of man, they go to supreme court.
0: Ee brothers lopala kuda entha bheda abhiprayamlu kaligi deshalu poonchukuntunnaru.
1: Among the brothers there's hatred and difference of opinion.
0: Kanuka brotherhood of man anetundi danikante ekatma bhavam anetundi ఏకభావము ఏక భ్రాతృత్వము అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: బియాండ్ దిస్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్.
0: కనుక అందరి ఎందు ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ సేమ్ ఆత్మ.
0: ఈ భావం మనలో ఆవిర్భవించినప్పుడు దేశమునకు అవకాశమే లేదు.
1: వెన్ వన్స్ దిస్ ఫీలింగ్ ఇస్ దేర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ హేట్రెడ్.
0: కనుక మనము అన్నింటి ఎందుకు ఒక విధమైనటువంటి మాయలో పడిపోయి ఇది మాయా మాయా మాయా అని తన మాయను మాత్రమే నెట్టుకుంటున్నారే కానీ అది మాయ కాదు, నీ భ్రమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ వర్ డెల్యూటెడ్. వర్ ఇల్యూషన్. ఇన్ ఫ్యాక్ట్ ఇస్ నో ఇల్యూషన్ అట్ ఆల్.
0: నీ సత్యాన్ని నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: యు డోంట్ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ ట్రూత్.
0: నిన్ను నీవు విశ్వసించలేకపోతున్నావు.
1: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: ఇది కారణం ఏమిటి?
1: వై?
0: ఆత్మవిశ్వాసం కోల్పోవటం చేతనే ఈ అవిశ్వాసం అనేది అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: యూ హ్యావ్ లాస్ట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దేర్ ఫోర్ యూ హ్యావ్ దిస్ డిస్బిలీఫ్.
0: ఇంతే కాకుండా ఉపాధి యొక్క సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ పోతున్నాం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ సో ఫార్ ఎస్
0: నా తల్లి, నా తండ్రి, నా సిస్టరు, నా బ్రదరు అనేటువంటి ఈ దేహాభిమానం చేత మనము కట్టుబడిపోతున్నాం.
1: వీ హ్యావ్ దిస్ బాడీ అటాచ్మెంట్. వీఆర్ బౌండ్ బై దాట్. వీ సే మై ఫ్యామిలీ, మై ఫాదర్, మై మదర్ అండ్ సో ఆన్.
0: శిష్యుడు మన్ను తిన్నావా నాయనా అని నోరు తెచ్చమని చెప్పింది పాపం యశోద.
1: మదర్ యశోద కేమ్ టు కృష్ణ అండ్ సెడ్ యు హావ్ ఈటెన్ మచ్, ఓపెన్ యువర్ మౌత్.
0: కానీ నోరు తెరిచాడు.
1: He opened his
0: mouth. 14 లోకములు కూడా కనిపించింది.
1: All the 14 worlds appeared there.
0: కానీ నమ్మలేదు ఈ యొక్క మూర్ఖపురాలు.
1: This foolish mother didn't believe that.

0: యశోదా దేవి కాను పరస్థలము. తనకు తానే భ్రమించుకుని పోతుండాలి.
1: He went on imagining, thinking like this: is it a dream or is the mystery of the divinity? Am I Yashoda or not? Or is it a different place either?
0: తనకు తానే నమ్మలేకపోతుండాలి.
1: She couldn't have any
0: belief. తనను తాను నమ్మలేనటువంటి మానవుడు ఇతరుని ఏ రీతిగా నమ్మగలడు? దైవాన్ని ఇంకే రీతిగా విశ్వసించగలడు?
1: When you have no faith in yourself, how do you believe others? How do you develop faith?
0: కనుకనే మొట్టమొదట faith, confidence రావాలి, self confidence.
1: Therefore we should develop self confidence.
0: ఆ self confidence ని డెవలప్ చేసేటువంటిదే కర్మ.
1: Therefore it is action that helps us to develop
0: self confidence. ప్రతి యాక్షన్ కూడాను ఒక రియాక్షన్ ఉంటుండాలి.
1: Self confidence, there is a reaction.
0: ప్రతి సౌండ్ కూడాను ఒక రీసౌండ్ ఉంటుండాలి.
1: For every sound there is a sound.
0: కనుకనే రీసౌండ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అన్నిటి కూడాను రియాలిటీ యొక్క ప్రిన్సిపల్ ని.
1: Therefore reaction, reflection, resound belong to this spirit
0: reality
1: of the reality.
0: కనుక ఇవన్నీ కూడా రియాలిటీ లేనప్పుడు రిఫ్లెక్షన్ ఎక్కడ వచ్చింది?
1: When there's no reality, where do you get the reflection?
0: రియాలిటీ లేనప్పుడు రీసౌండ్ ఎక్కడ నుంచి వచ్చింది?
1: Without reality, where is
0: రీసౌండ్? నేను సౌండ్ చేస్తే కదా రీసౌండ్ వస్తుంది.
1: Unless I make sound, you don't get
0: reality. కాబట్టి రియాలిటీని మార్చడానికి వీలు కాదు.
1: So you can never change the reality.
0: కనుక అది ఏ నిజమైనటువంటి ఒక దైవతత్వం?
1: That is true divinity.
0: అది ప్రజ్ఞానము.
1: That is constant integrated awareness.
0: అట్టి ప్రజ్ఞానం అనేటువంటిది ఉపాసన ద్వారానే మనకు ప్రాప్తిస్తుంది.
1: That you can attain it through the path of devotion.
0: Upasana anaga emiti?
1: What is upasana?
0: Ee upasana aneka margamlo cheptu vachindi.
1: There are various paths.
0: Shravanam,
1: listening.
0: Kirtanam,
1: singing.
0: Vishnu smaranam,
1: chanting.
0: Pada sevanam,
1: service.
0: Vandanam,
1: salutation.
0: Artanam,
1: worship.
0: దాస్యం,
1: సర్విచ్చు,
0: స్నేహం, ఆత్మ నివేదన,
1: ఫ్రెండ్షిప్ అండ్ సరెండర్.
0: ఎన్ని దాంట్లోనూ మనం ఉపాసన చేయవచ్చు.
1: వీ కెన్ వర్షిప్ ఇన్ మెనీ వేస్.
0: అన్నింటికంటే ప్రధానమైనటువంటిది, అన్నింటికంటే మూలాధారమైనటువంటిది స్నేహం.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద ఫండమెంటల్ బేసిస్ ఇస్ ఫ్రెండ్షిప్.
0: రియల్ ఫ్రెండ్,
1: రియల్
0: సెల్ఫ్లెస్ ఫ్రెండ్,
1: సెల్ఫ్లెస్ ఫ్రెండ్
0: గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ ద రియల్ ఫ్రెండ్.
0: తల్లి అయినా కొంతవరకు స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: మదర్ లవ్స్ విత్ సమ్,
0: తండ్రి అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తాడు.
1: ఫాదర్ లవ్స్ విత్ సెల్ఫిష్.
0: వైఫ్ అయినా ఒక స్వార్థ సప్రయోజనాల కోసం ప్రేమిస్తుంది.
1: వైఫ్ ఆల్సో లవ్స్ సెల్ఫిష్నెస్.
0: దైవమునికి ఎట్టి స్వార్థము లేదు.
1: బట్ గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: ఎట్టి స్వప్రయోజనము లేదు.
1: నో సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: నిరంతరం కూడాను అర్పితము అర్పితము అర్పితమే.
1: ఆల్ ది టైమ్ హీ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గివ్స్.
0: కనుకనే స్వార్థరహితుడైనటువంటి యొక్క రియల్ ఫ్రెండ్ గాడ్ ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ.
0: కనుకనే పరమాత్మ చేత మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
0: ఆ ఫ్రెండ్షిప్ అయిన తర్వాతనే ఆత్మ నివేదనం.
1: దిస్ ఫ్రెండ్షిప్ విల్ బి ఫాలోడ్ బై సెల్ఫ్ సరెండర్.
0: అది సరెండర్ కి ముందుగా ఈ యొక్క స్నేహం కావాలి.
1: ప్రయర్ టు ద సరెండర్ దేర్ షుడ్ బి ఫ్రెండ్షిప్.
0: రాముడు సుగ్రీవుడు స్నేహమైన తర్వాతనే ఒకరినొకరు పూర్తిగా విశ్వసించుకుని అంత కార్యాన్ని సాఫల్యం చేర్చుకున్నారు.
1: రామ అండ్ సుగ్రీవ డెవలప్డ్ ఎ థిక్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ దట్ లెడ్ టు ది అచీవ్మెంట్ ఆఫ్ ది టాస్క్ లేటర్.
0: చీపే బలం లేకుండా పోయింటే ఈ యొక్క సుగ్రీవుడు ఇంత పనిలో పూనుకునేటువంటి వాడు కాదు.
1: ఇఫ్ ది ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ దట్ స్ట్రాంగ్, సుగ్రీవ వుడ్ నాట్ హావ్ టేకెన్ ది టాస్క్.
0: కార్యం పూర్తి జరిగిన తర్వాత రాముడు చెప్పాడు, మేము నలుగురే అన్నదమ్ములు అనుకున్నాము. కాదు కాదు సుగ్రీవ, ఆరు మంది అన్నదమ్ములం మేము అన్నారు.
1: ఆర్ ది ఎంటైర్ వర్క్ ఇస్ డన్, రామా సెడ్ వి థాట్ వి ఆర్ ఓన్లీ ఫోర్ బ్రదర్స్. నో, వి ఆర్ సిక్స్.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, మేము అయోధ్య నుంచి వచ్చినటువంటి వాళ్ళమే.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న
0: కిష్కింధ నుంచి వచ్చినటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు.
1: వి హావ్ అనదర్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింధ. అతనే
0: సుగ్రీవుడు. లంక నుంచి వచ్చినటువంటి మరొక తమ్ముడు ఉన్నాడు, అతనే విభీషణుడు.
1: వి హావ్ వన్
0: అందరూ చేరి ఆరు మంది అన్నదమ్ములము అన్నారు.
1: వన్ బ్రదర్ ఫ్రమ్ కిష్కింధ సుగ్రీవ, అనదర్ బ్రదర్ ఫ్రమ్ లంక విభీషణ, టోటల్ సిక్స్ బ్రదర్స్.
0: కనుకనే మేము పంచప్రాణులుగా అనుకున్నాము.
1: వి థాట్ వి ఆర్ ఓన్లీ,
0: కాదు ఆరు ప్రాణములుగా మేము జీవిస్తున్నాము.
1: వేర్ సిక్స్ లైఫ్ ప్రిన్సిపల్.
0: సుగ్రీవుడే లేకపోతే సీత జాడనే తెలియదు.
1: వితౌట్ సుగ్రీవ వి వుడ్ హావ్ నో.
0: విభీషణుడే లేకపోతే రావణు వద సంహారం.
1: వితౌట్ విభీషణ ఇట్ వుడ్ నాట్ హావ్ బీన్ పాసిబుల్.
0: కనుకనే అన్నింటి ఎందుకు అన్ని విధమైన శక్తి చేరి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ మైటీ పవర్ ఇన్ ఎవ్రీ ఫ్యాక్టర్.
0: ఈ సర్వశక్తులు కూడాను దైవశక్తులే.
1: ఆల్ దిస్ పవర్ ఇస్ డివైన్.
0: కనుకనే ఒక పళ్ళు పుచ్చుకోవడానికి ఒక పుల్లైనా కూడా పనికి వస్తుంది.
1: You need some toothstick that is useful at least.
0: Pranam unna manishi lokamlo paniki rada.
1: Don't you think that man
0: who is alive. Evarini manam deshinchakurdu.
1: So don't hate anybody.
0: Atvesta sarva bhutanam.
1: Don't hate anybody.
0: ఎవరిని మనం వేరు వేరు చేయకూడదు.
1: వి షుడ్ నాట్ డిఫరెన్షియేట్ పీపుల్.
0: అందరినీ ఏకం చెయ్యాలి.
1: వి షుడ్ మేక్ దెమ్ యునైటెడ్.
0: ఈ ఏకత్వంలో ఉండేటువంటి యొక్క తత్వము ఎంత పవిత్రమైనటువంటిది.
1: దేర్ లైస్ ఇన్ యూనిటీ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ శాంక్టిటీ.
0: అది నేను అప్పుడప్పుడు పిల్లలకు చెప్తుంటాను, యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: వాట్ భగవాన్ టెల్స్ us, యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: బీయింగ్స్ ఆర్ మెనీ,
1: బీయింగ్స్ ఆర్ మెనీ,
0: బట్ బ్రెత్ ఈజ్ వన్.
1: But breath is one.
0: Nations are many.
1: Nations are many.
0: Earth is one.
1: Earth is one.
0: Jewels are many.
1: Jewels are many.
0: Gold is one.
1: Gold is one.
0: Stars are many.
1: Stars are many.
0: Sky is one.
1: Sky is one.
0: కనుకనే మనము అందరు కూడాను మానవత్వంలో ఏకత్వం అనేటువంటి ఉన్నప్పటికీ దైవత్వం అనేది అందరి యందు ఒక్కటిగానే ఉంటుండాలి.
1: When the humanity stands one, they will know the divinity as one principle.
0: అట్టి దైవత్వాన్ని మనం గుర్తించాలంటే ఈ కర్మోపాసన మార్గములు మూడింటిని మనం గుర్తించాలి.
1: Therefore, to know such divinity, we have to follow these three paths.
0: ఈనాటి భజన, ఈనాటి ధ్యానము, ఈనాటి జపము, ఇవన్నీ కూడాను కేవలము భక్తికి చిహ్నములు మాత్రమే.
1: The bhajans that we do and the meditation we have, they are only the signs of devotion.
0: అయితే మనం అనుకున్నటువంటి దానిని సాధించలేకపోతున్నాం. దీనికి కారణం ఏమి?
1: Yet we are not able to achieve our target. Why?
0: కాని భక్తి యొక్క ప్రభావంతో ఆవిర్భవించినటువంటి యొక్క పలుకుల యొక్క ఆచరణ మనలో లేకపోవటమే మూల కారణం.
1: బికాస్ వాట్ ఆల్ వీ సే అవుట్ ఆఫ్ డివోషన్ వీ డోంట్ ప్రాక్టీస్.
0: రామ భక్తులము రామ భక్తులం అని అనుకుంటున్నాము.
1: వి థింక్ వీఆర్ డివోటీస్ ఆఫ్ రామ.
0: కానీ రాముడి యొక్క ఆచరించినటువంటి ఆచరణలు మనం ఆచరిస్తున్నామా?
1: బట్ ఆర్ వీ ప్రాక్టీసింగ్ ఆల్ దట్ ఇస్ ప్రాక్టీస్డ్ బై రామ?
0: రాముడు పితృవాక్య పరిపాలన గావించాడు, అది మనం చేస్తున్నామా?
1: రామ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్, డు వీ?
0: భ్రాతృత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించుతూ వచ్చాడు, ఈ అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ఏకత్వం దాన్ని మనం చేస్తున్నామా?
1: హీ హాస్ డెమోన్స్ట్రేటెడ్ యూనిటీ అమంగ్ ఆల్ ఫోర్ బ్రదర్స్, ఆర్ వీ?
0: ఆడిన మాట తప్పకుండా తనకు దక్కినటువంటి రాజ్యాన్ని కూడా త్యజించి అరణ్యంలో నివాసం చేస్తూ వచ్చాడు, దాన్ని మనం ఆచరిస్తున్నామా?
1: హీ కెప్ట్ టు ద ప్రామిస్. He left the kingdom and go.
0: మనం సత్యాన్ని మనం పాటిస్తున్నామా?
1: Do we observe truth?
0: మన వాగ్దానాన్ని మనం అనుసరిస్తున్నామా?
1: Do we keep our promise?
0: లేదు. రామ భక్తులు అంటే ఇంకేం భక్తులు?
1: Then how do you say that we are devotees of Rama?
0: పేరుకు రామ భక్తులు కానీ పెన్నిది యందు పార్ట్నర్షిప్ లేదు.
1: We are only devotees of Rama for namesake.
0: No partnership.
1: But there is no partnership.
0: ఆ రాముల లోపల మనకు పార్ట్నర్షిప్ లేదు.
1: బట్ వీ డోంట్ హావ్ పార్ట్నర్షిప్ విత్ రామ.
0: ఎప్పుడు వస్తుంది అది?
1: వెన్ యూ గెట్ ఇట్?
0: అతను ఆచరించినటువంటిది, అతను ఆజ్ఞాపించినటువంటిది నడుచుకున్నప్పుడే మనకు ఆ యొక్క అధికారం వస్తుంది.
1: వెన్ వీ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్ దిస్ కమాండ్, వీల్ హావ్ అథారిటీ, ద రైట్ టు హావ్ పార్ట్నర్షిప్.
0: మనం అంటున్నాము కృష్ణ భక్తులు అని అంటున్నాము.
1: వీ సే వర్ డివోటీస్ ఆఫ్ కృష్ణ.
0: కానీ కృష్ణుని యొక్క చేష్టలు, కృష్ణుని యొక్క ఆజ్ఞలు, కృష్ణుని యొక్క తలంపులు మనం ఆచరిస్తున్నామా?
1: బట్ డు వీ థింక్ ఆఫ్ కృష్ణ? డు వీ కండక్ట్ అవర్ సెల్స్ అకార్డింగ్ దిస్ కమాండ్?
0: ఆచరించటం లేదు.
1: నో.
0: ఇక కృష్ణ భక్తులు ఎట్ అవుతాం?
1: హౌ డు యూ సే యువర్ డివోషన్?
0: సాయి భక్తులు అని అనుకుంటున్నాము. సాయి ఆజ్ఞను ఎవరు పాటిస్తున్నారు?
1: హూ ఈస్ ఫాలోయింగ్?
0: ఎన్ని సంవత్సరం నుంచినో ఉంటున్నారు ఇక్కడే.
1: They have been here over years.
0: ఎన్ని ఉపన్యాసంలో వింటున్నారు ఇక్కడే.
1: They listen to so many discourses.
0: ఇక్కడే పర్మనెంట్ కాపురాలంతా చేస్తున్నారు ఇక్కడే.
1: They are permanent.
0: ఏం ఆచరిస్తున్నారు?
1: What is their practice?
0: 1/4 లో ఒక 1/4 అయినా కూడా ఆచరించటం.
1: Not even 1/4.
0: ఎంత సాయి అనుగ్రహానికి పాత్రలు అవుతారు?
1: Then how do you call yourself that you would be resisting?
0: వినటం కాదు ప్రధానము.
1: Listening is not important.
0: కేవలం చెప్పడం కాదు ప్రధానము.
1: He's not speaking.
0: సంకల్పించడం కాదు ప్రధానము.
1: It's not that.
0: ఆచరించడం ప్రధానము.
1: Practice is most important.
0: కనుకని అంధకారం వెల్ల హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
1: విల్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది న్యూస్ ఆఫ్ లైట్?
0: లైట్ ని ముట్టించకుండా అజ్ఞానం పోవాలంటే ఎట్టపోతుంది?
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ హౌ డు యూ డ్రైవ్ అవుట్ ద డార్క్నెస్?
0: నిరుపేదవాణి పేదిరికంబు పోవునా విత్త ప్రభావంబు విన్నయంత.
1: విల్ ఎవర్ ఎ పూర్ మ్యాన్ బి ఫ్రీ ఫ్రమ్ ద పావర్టీ బై లిసనింగ్ టు ది ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్?
0: ఆగున్నవాణి ఆకలి తిరున పంచభక్షంబుల పాకము విన.
1: విల్ ఎవర్ ఎ పర్సన్ హూ ఇస్
0: ఆకలిగా ఉండేటువంటి వాడికి పంచభక్ష పరమాన్నములను పేరు చెప్తే పొట్ట నింపుతా ఉందా?
1: ఇఫ్ ఎ హంగ్రీ పర్సన్ జస్ట్ watches the menu card, will ever the hungry be appeased?
0: Rogambu teeruna.
1: Will sickness be relieved or cured?
0: ఔషధ మహిమంబు అంత విన్నా.
1: By just knowing the mystery of the medicine.
0: అట్టనే మనము రామాయణాలు పఠిస్తున్నాము, భాగవతాలు పఠిస్తున్నాము, భగవద్గీతలు వదిలిస్తున్నాము, ఇంకా పారాయణాలు చేస్తున్నాము. ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: Likewise, we go through the sacred texts like Ramayana, Bhagavata, Gita. What is the use?
0: Innamu kudanu Bhagavata parayanam chestune untaru, Bhagavad Gita parayanam chestune untaru.
1: They go on reading.
0: Vishnu sahasranamalanta kuda uchcharistuntaru.
1: They also chant sahasranama.
0: Ivanni kudanu kevalamu grantha parichayalu maatrame.
1: It's only textual information knowledge.
0: కానీ నీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇది రావాలి.
1: బట్ యు నీడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ దీంట్లో ఒక్కటైనా కూడా నువ్వు చేస్తే చాలు.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ప్రాక్టీస్ వన్.
0: కనుకనే ఈ విధంగా మనం విచారించి చూస్తే మేము భక్తులము అని చెప్పుకోవడమే చాలా అవమానంగా ఉంటుంటాయి.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు కాల్ అవర్ సెల్స్ డివోటీస్.
0: ఏదో ఉన్నారు సమీపం లోపల.
1: వీఆర్ సో క్లోజ్ ఎనీవే.
0: పుష్పాల పైన కప్పలు ఉండినట్టుగా ఉంటున్నారు.
1: వీఆర్ దేర్ లైక్ ఫ్రాగ్స్.
0: కానీ దూరం నుంచి వస్తున్నాయి తిమ్మెదలు ఆ పుష్పంలోని మకరందాన్ని త్రాగిపోతున్నాయి.
1: బట్ హనీబీస్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్ అండ్ డ్రా ద నెక్టార్.
0: ఇక్కడ నియర్ అండ్ డియర్ చాలా ఇంపార్టెంట్.
1: హియర్ ద నియర్ అండ్
0: డియర్. నియర్ ఉండదు కానీ డియర్ లేదు.
1: You are near but you are not dear.
0: ఈ తుమ్మెదలకు డియర్ ఉంది కానీ నియర్ లేదు.
1: That those honeybees are dear.
0: కానీ మనం అనుభవించాలంటే డియర్ అండ్ నియర్ రెండు కూడా ఉండాలి.
1: But both dear and near are essential.
0: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: You make a effort to practice one at least.
0: ఆచరణలో లేనప్పుడు
1: when it's not practice.
0: ఎన్ని విన్నప్పటికీ ఇది కేవలం ఒక టేప్ రికార్డ్ మాదిరిని.
1: You may listen to any number of discourses. It's like a tape recorder.
0: ఈ టేప్ రికార్డును చూస్తుంటే దాంట్లో ఏమి నీకు వినిపించవు.
1: When you watch the tape recorder, you don't hear anything.
0: ఆ రికార్డ్ టేప్ ను కట్ ముక్కలు ముక్కలుగా కత్తిరించు దాంట్లో ఏమి మనకు కనిపించవు పదాలు.
1: Even if you cut the tape into number of pieces, you don't hear.
0: ఆ టేప్ ను రికార్డ్ లో వేసి కరెంట్ కి వెతికించు. ఆ సెల్స్ వేసి అప్పుడు అవన్నీ పదములంతా ఉచ్చరిస్తుంటుంది.
1: బట్ వెన్ యు కనెక్ట్ ఇట్ విత్ ది కరెంట్ ఫ్లో యూ కెన్ లిసన్ టు ద సౌండ్.
0: కనుక నేను ఈ హృదయంలో చేరినటువంటి భావాలంతా కూడాను ప్రేమతో భగవంతునితో కనెక్షన్ చెయ్యాలి.
1: దేర్ ఫర్ ఆల్ ద ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ హావ్ గాట్ టు బి కనెక్టెడ్ టు ద గాడ్.
0: అప్పుడే ఈ హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ఇదంతా కూడాను బయట వస్తుంటాడు. నీవు కనెక్షన్ చేసుకున్నటువంటి మ్యాటర్ అంతా కూడాను భగవంతునితో కనెక్షన్ చెయ్యాలి.
1: All the collection of matter must lead to connection with God.
0: Appude neevu danni select chesukunechuntu vaadavtavu.
1: Then it leads to selection. You will be selected.
0: Aa selection ee yoppi ishtamu.
1: That selection is what you like.
0: Ichcha shakti.
1: That is ichcha shakti.
0: Ichcha shakti ee kriya shakti ga maarutundi.
1: That is the will.
0: Ee kriya shakti ee gnana shakti ga roopondutundi.
1: Therefore the desire will lead to action and wisdom.
0: Gnana shakti ee moodinti oka swaroopamle karma upasana gnanamulu.
1: Therefore, ichchāsakti, the one that you desire, leads to kriyāsakti, action, that gives the jñāna-sakti, wisdom, finally.
0: Kanukani, prati karma kudanu, chitta-suddhiga manam chiyyāli.
1: So, we should do every activity with pure divine.
0: Yedi chesana patikani, idi bhagavat karma ga manam viswasinchāli.
1: Whatever we do, we should take it divine.
0: Sarva karma bhagavat prityāthāo, chāla sulabhamaina margamu.
1: Easy path is to offer all actions to God.
0: Adi tappaka bhagavantuniki chendipothu.
1: Certainly, they will reach God.
0: Kanuka. కర్మ ఉపాసన జ్ఞానము ఒకదానికంటే ఒకటి గొప్పది గాని చిన్నది గాని భావించరాదు.
1: దేర్ఫోర్ యాక్షన్ డివోషన్ విజ్డమ్ ఆర్ నాట్ సెపరేట్.
0: అన్ని కూడా ఒక ఏక స్వరూపాన్ని పొందినటువంటివి.
1: ఆల్ ది త్రీ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక దీనిలో భిన్నత్వం అనేది ఏమాత్రము లేదు.
1: దేర్స్ నో డిఫరెన్స్.
0: రూపనామములు వేరువేరుగా ఉండవచ్చు.
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ మే బి డిఫరెంట్.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇస్ సేమ్.
0: ఈ విధమైనటువంటి ఏకాత్మ భావాన్ని విశ్వసించి
1: in full faith in this atma which is
0: divya margamlo praveshinchi
1: we should enter in the pathway
0: devatvanni anubhavinchatamu prati manavuniki ni pradhanamainatundi arhata adi adhikaram.
1: It is the right, it is our authority to experience the divinity by treading along this path.

0: which is the motherland of ours, is the one which has earned fame intercontinental. Ours is the land, Bharat is the land which has defeated all foreign enemies and won victorious battles. Ours is the one, Bharat is the land which has earned extremely great name in the areas of music and all other fine arts. Bharat has given birth to you, and it is your responsibility to see that the dharma, the honor and dharma of Bharat is protected, fostered and developed. Devotees, this is your great responsibility.
1: Prema Swarupulara,
0: embodiments of divine love.
1: భరత దేశంబు ఆరంజి పండు పోల్చ.
0: ది ల్యాండ్ ఆఫ్ భారత్ కెన్ బి కంపేర్డ్ టు ఎన్ ఆరెంజ్ ఫ్రూట్.
1: కనగా జాతులు మతములు తొనలు కాదే.
0: ది ఇన్సైడ్ ద పీసెస్ విచ్ కాన్స్టిట్యూట్ ది ఆరెంజ్ ఫ్రూట్ may be compared to different types of caste and religions which are there.
1: Bhinna tegalunu vruttulu avi enni unna,
0: there may be different types of people who follow different professions and different communities may be there.
1: Bharata deshana puttute bhagyamagunu kada mari.
0: Is it not a great good fortune to be born in the land of Bharat, to whichever community and religion and caste you belong to?
1: Aikamatyambu jnanamu nandajeyu divya jyotini veliginchu desamidiye.
0: This is the land which can make the unity and the divinity shine in its fullness.
1: Pavitramaina Bharata desamu anadi kalamu nundiyu ఆస్తిక్యాన్ని ప్రబోధిస్తూ ప్రచార ప్రబోధన చేత ఆచరణను అందిస్తూ వచ్చింది.
0: ఫ్రమ్ ది టైమ్స్ ఇన్ మెమోరియల్ భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హెస్ బీన్ టీచింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ హెస్ బీన్ ప్రూవింగ్ బై బోత్ వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ బై ప్రాక్టీస్.
1: లోక సమస్త సుఖినో భవంతు అన్నదే హైందవ సాంప్రదాయం యొక్క లక్ష్యము.
0: ద ట్రెడిషన్ ఆఫ్ హిందూ ల్యాండ్ ఈజ్ that everyone in the world should be happy, all the world should be happy.
1: Itti pavitra Bharata deshamunandu janminchinatvanti bharatiyulu yokka sukhitamu adrishtamu entayo koniyadadaginadi.
0: In such a great land as Bharat, the people who have been born in that particular land, how fortunate they are.
1: Sahasra shirsha purushah sahasraksha sahasrapad. అన్ని శిరస్సులు అన్ని నేత్రములు అన్ని పాదములు అతని యొక్క అంగములే.
0: ఆల్ ద హెడ్స్ ఆల్ ద ఐస్ ఆల్ ద ఫీట్ ఆర్ ద లింబ్స్ ఆఫ్ ద కాస్మిక్ పర్సన్.
1: విశ్వమే విష్ణు స్వరూపము.
0: ద వరల్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్.
1: ప్రతి పదార్థమందు కూడాను అస్థి భాతి ప్రియ నామ రూపములనేటువంటి ఐదు తత్వములు కూడి ఉన్నవి.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దేర్ ఆర్ ఫైవ్ ప్రిన్సిపుల్స్ అస్థి భాతి ప్రియం నామ అండ్ రూప.
1: మొదటివి మూడైనటువంటి సత్ చిత్ ఆనందములే మానవుని యొక్క నిజస్వరూపములు.
0: ద ఫస్ట్ త్రీ ప్రిన్సిపుల్స్ సత్ చిత్ ఆనంద్ ఆర్ ద రియల్ ఫామ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నామ రూపములు కల్పితములు.
0: ది నేమ్ అండ్ ఫామ్ ఆర్ created ones.
1: Nijamuga manavuni yokka swabhavamu chaala pavitramainatundi.
0: Truly speaking, the nature of humanity is most sacred.
1: Nirmalamainatundi,
0: extremely pure.
1: Nisvarthamainatundi,
0: absolutely selfless.
1: Kani ప్రాకృత దోషమును కొట్టడం పడిచిన చేత మానవత్వంలో మాలిన్యం ఏర్పడుతూ వచ్చినది.
0: బట్ అన్ అకౌంట్ ఆఫ్ ద సూపర్ ఇంపోజిషన్ ఆఫ్ నేచర్ ఆన్ మ్యాన్ దేర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ హిమ్.
1: మానవుని యందు ఆవిర్భవించినటువంటి ఈ సచ్చిత్ ఆనందం యొక్క తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడం అత్యవసరము.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బేసికలీ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ హీ కాన్స్టిట్యూట్స్ సచ్చిత్ అండ్ ఆనంద.
1: మానవుని ఆవరించినటువంటి ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలం మాటలతో పోవున్నది కాదు.
0: ఇగ్నరెన్స్ విచ్ హెస్ ఎన్గల్ఫ్డ్ ద మ్యాన్ కెనాట్ బి రిమూవ్డ్ బై మియర్ వర్డ్స్.
1: ఎంత సంపద కలిగినప్పటికీ, ఎన్ని ఉత్తమమైనటువంటి యొక్క అధికారములు చేపట్టినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ, మనసునందు ఆవరించినటువంటి ఈ అశాంతిని ఏమాత్రం కూడా తొలగించలేవు.
0: హౌఎవర్ మచ్ వెల్త్ వన్ మే ప్రొసెస్, వాట్ ఎవర్ హై పొజిషన్ వన్ మే ఆక్యుపై, అండ్ వాట్ ఎవర్ హై ఎడ్యుకేషన్ వన్ మే హ్యావ్, ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు రిమూవ్ ఇగ్నరెన్స్ విచ్ ఈస్ ఇన్ వన్స్ హార్ట్.
1: ఈ అజ్ఞాన రోగమును తొలగించేటువంటి యొక్క దివ్యోషధము ఆత్మజ్ఞానం ఒక్కటి మాత్రమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ విచ్ కెన్ రిమూవ్ ఇగ్నరెన్స్ ఫ్రమ్ ద హార్ట్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడీమెంట్
1: మానవులకు లభించేటువంటి యొక్క సంతోషము కానీ, ఆనందము కానీ, సుఖము కానీ, ఐశ్వర్యము కానీ వీటిని చూచి మనం మురిసిపోరాదు.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా, వీ షుడ్ నాట్ బి ఓవర్ జాయ్డ్ బై మియర్లీ లుకింగ్ అట్ ద వెల్త్ దట్ వన్ హ్యాస్ అండ్ ది జాయ్ దట్ వన్ మే గెట్ అండ్ ది హ్యాపీనెస్ దట్ వన్ మే గెట్ అండ్ ఈవెన్ దట్ కైండ్ ఆఫ్ టెంపరీ బ్లిస్ దట్ వన్ మే గెట్.
1: ఇది కేవలం వచ్చిన మాత్రమే కాదు, పోవుట కూడా జరుగుతున్నది.
0: ఇట్ ఈస్ నాట్ మియర్లీ దట్ దీస్ హ్యాపెన్ టు కమ్ టు అస్ బట్ దే గో అవే ఫ్రమ్ అస్.
1: ఈ సుఖ దుఃఖములు అనేటువంటిది వచ్చిపోయే బంధువుల వంటి మాత్రమే.
0: Joy and sorrow may be compared to the relatives who visit us now and then.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని విస్మరించక, క్షణికమైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములకు లొంగక, తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకునేందుకై తగిన ప్రయత్నం చేయాలి.
0: Therefore, man has to make an effort to see that his real nature is recognized without falling a prey to the temporary joy that may be there. Therefore, he has to manifest divinity within himself.
1: మానవుని యొక్క దేహము నీటి బుడగ వంటిది.
0: Man's body may be compared to a water bubble.
1: దీనిని ఆశ్రయించి మాత్రం మనం జీవించరాదు.
0: వీ షుడ్ నాట్ టేక్ షెల్టర్ అండర్ దాట్ అండ్ గో ఆన్ లివింగ్ ఎ లైఫ్.
1: సుఖమునకు ఎట్టి వికారము, దుఃఖమునకు అట్టి వికారమే.
0: వాట్ ఎవర్ ది ఫామ్ దట్ యు గెట్ ఇన్ జాయ్ ద సేమ్ థింగ్.
1: సుఖ దుఃఖములు రెండు కూడా వికారములతో కూడినటువంటివి.
0: జాయ్ అండ్ సారో ఆర్ ఫుల్ ఆఫ్ దేర్ ఆల్సో వన్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ఎ హ్యూమన్ నేచర్.
1: ఇట్టి వికార స్వరూపమైనటువంటి యొక్క భావములను ఆవరించి వరించి సత్యమైనటువంటి యొక్క స్వభావమును తాను మరచడం మానవుని యొక్క కర్తవ్యము కానేరదు.
0: వన్ షుడ్ నాట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ హ్యూమన్ ఫామ్ దట్ వన్ ఈజ్ లైక్లీ టు గెట్ అండ్ వన్ షుడ్ నాట్ ఫర్గెట్ హిజ్ రియల్ నేచర్ అండ్ హిజ్ రియల్ డివినిటీ.
1: సర్వం నిత్యం సర్వగతం అనగా ఆత్మ అనేటువంటిది నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది, దేశకాలమునకు అతీతమైనటువంటిది.
0: ఆత్మ ఈజ్ బేస్డ్ అపాన్ ట్రూత్ అండ్ పర్మనెంట్ ఎంటిటీ. ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ ద థింగ్స్ విచ్ రిలేట్ టు ఏ పర్టికులర్ సిచ్యువేషన్ అండ్ ఏ కంట్రీ.
1: ఆత్మజ్ఞాన విచారణమే సనాతన ధర్మము.
0: సనాతన ధర్మ ఈజ్ బేసికలీ ఎన్క్వైరీ ఇన్ టు ఆత్మజ్ఞాన.
1: ఇట్టి ఆత్మజ్ఞాన విచారణ స్వరూపమైనటువంటి యొక్క సనాతన ధర్మమును అనుసరించడమే జీవుని యొక్క కర్తవ్యము.
0: హ్యూమన్ ది మేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టు ఫాలో దిస్ సనాతన ధర్మ.
1: అంతవంత ఇవే దుఃఖ దేహ. ఈ దేహం యొక్క తత్వం అనేటువంటిది అంతమయ్యేటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ది బాడీ ఈజ్ వన్ దట్ కమ్స్ టు ఎన్ ఎండ్. ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: మలినపు కొంప.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్టీ ఓడర్స్.
1: రోగముల మ్రగ్గెడు సేవక గంప.
0: ఇట్ ఈస్ ఎ బాస్కెట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ నంబర్ ఆఫ్ డిసీజెస్.
1: జాత సంచలనము పొందు దుంప.
0: This is the one which undergoes different changes over a period of time.
1: Bhavasagara meedagaleni kampa.
0: This is the one which cannot help you to traverse the to cross the ocean of bhava.
1: Ambula padalammu manam eppudalampa.
0: If you were to just think of it a little carefully, this is something which is pierced with all sorts of arrows.
1: Menu chilamani nammaboku manasa hari padamulu ashrayinchave annaru.
0: Oh mind, don't consider this body as a permanent thing. Take shelter under the feet of Hari.
1: Pancha bhutamulu pancha bhautika dehamulu matrame badinchavachunu kani పంచభూతములకు అతీతమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఇవి ఏమాత్రం కూడా కదిలించలేవు.
0: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ మే కాజ్ పెయిన్ టు ద బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ ఇట్ కెనాట్ టచ్ ఆత్మ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: మానవుడు అనగా విశ్వాసం కలిగినటువంటి వాడు.
0: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ వన్ హూ హ్యాస్ ఫెయిత్.
1: విశ్వసించదగినటువంటిది మానవత్వము.
0: To have faith, that is the nature of humanity.
1: పవిత్రమైనటువంటిది మానవత్వము.
0: Humanity is essentially sacred.
1: జీవించదగినటువంటిది మానవత్వము.
0: Humanity lives forever.
1: లక్ష్యమును వీడక.
0: Without forgetting the goal of life.
1: మానవత్వమును సార్థకం గావించుకోవటమే తమ యొక్క కర్తవ్యము.
0: Your responsibility is to sanctify your lives and sanctify your opportunity.
1: శరీరము మనసు ఆత్మల యొక్క కూడికనే మానవత్వము.
0: మానవత్వ ఆర్ హ్యూమన్ బీయింగ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ కాంబినేషన్ ఆఫ్ అవర్ కమింగ్ టుగెదర్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ ఆత్మ.
1: ఈ మూడు మానవుని యొక్క స్వభావం నిరూపించుచున్నది.
0: ఆల్ దీస్ త్రీ ప్రూవ్ ది హ్యూమన్ నేచర్.
1: మానవత్వాన్ని ఉన్నత స్థితికి గోనుకోవచ్చున్నది.
0: దీస్ త్రీ హెల్ప్ హ్యూమన్ బీయింగ్స్ టు ట్రావర్స్ అప్వర్డ్స్.
1: వీటిని చేయుట తెలుసుకునుట ఉండుట అని దీనికి ఒక అర్థము.
0: అనదర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ డూయింగ్ బికమింగ్ అవేర్ ఆఫ్ ఇట్ అండ్ రీచింగ్.
1: చేయుట అనగా శరీర మాధ్యం కనుధర్మ సాధకం. ఈ శరీరము చేతనే అన్ని కర్మ ధర్మములు కూడాను ఆవరించుచు అనుసరించుచు ఆచరించుచు వచ్చుచున్నది.
0: డూయింగ్ రిఫర్స్ టు ద యాక్టివిటీ ఆఫ్ ది బాడీ. ఆల్ ద డ్యూటీస్ which are enjoined on the human being can be performed only with the help of the body.
1: Dehame lekundina yetti dharma karmala kudanu acharinchataku veelu kaadu.
0: If you do not have body, you cannot perform any duties enjoined on the human being.
1: Kanukane samasta karmala kudanu acharinchadaniki anukoolamainatunte okka karanamu ee okka dehamu.
0: Therefore body must be considered as an instrument which helps you to perform all the duties enjoined on you.
1: ఇక రెండవది మనస్సు.
0: ద సెకండ్ వన్ ఇస్ మైండ్.
1: సంకల్ప వికల్పాత్మకం మనః.
0: మైండ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ ప్రాసెస్ ఆఫ్ థాట్.
1: నిరంతరం కూడా సంకల్ప వికల్పం చేతనే కూడి ఉంటున్నది.
0: మైండ్ ఇన్ మైండ్ థాట్స్ విల్ బి అకరింగ్ అండ్ డిసపియరింగ్ కంటిన్యూస్లీ.
1: మనోమూలం ఇదం జగత్. జగత్ అంతా కూడా మనోమయంగానే ఉంటున్నది.
0: ద ఎంటైర్ వరల్డ్ కన్సిస్ట్ ఆఫ్ మైండ్ అలోన్.
1: మనస్సు లేనటువంటి యొక్క పదార్థం కాని వ్యక్తి కాని విషయం కాని ఇందులో కానరాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్ అక్రాస్ ఎనీ పర్సన్ ఎనీథింగ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎ మైండ్ అట్ ఆల్.
1: మంచి చెడ్డల విచారణ కూడా మనస్సు ద్వారానే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద మైండ్ యూ కెన్ ఎన్క్వైర్ ఇన్ టు ది గుడ్ అండ్ ద బ్యాడ్ ఆఫ్ ద
1: నిత్యానిత్య విషయ పరిశీలన కూడా మనసు వల్లనే జరుగుతున్నవి.
0: ఇట్ ఈస్ ఓన్లీ త్రూ మైండ్ యూ కెన్ ఫైండ్ అవుట్ అండ్ డిస్క్రిమినేట్ బిట్వీన్ పర్మనెంట్ థింగ్స్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్.
1: కనుకనే మనసు తెలుసుకునుట అని దీనికి ఒక అర్థము.
0: దట్ ఈస్ వై మైండ్ మే బి రెఫర్ టు యాజ్ నోయింగ్ ఆర్ బికమింగ్ అవేర్.
1: ఇంకా ఆత్మ, ఇది నిత్యమై సత్యమై నిర్మలమై నిస్వార్థమైనటువంటి యొక్క ప్రకాశవంతమైనటువంటి యొక్క స్వరూపము.
0: దెన్ నెక్స్ట్ ఈజ్ ఆత్మ విచ్ ఇస్ అ పర్మనెంట్ ఎంటిటీ విచ్ ఇస్ నెవర్ డైయింగ్ విచ్ ఈస్ ఎఫల్టెంట్.
1: ఇది ఎట్టి కూర్పుల చేత కాని మార్పుల చేత కాని మార్పు చెందినది కాదు.
0: Atma is one which doesn't undergo any change either by addition of things or by subtraction of
1: things. Idi manavuni antaratma yandu param jyotiga velugutunnadi.
0: In the inner core of the heart of man, this will be shining effulgently.
1: Danini daivattam ani kudanu pilchabadutunnavi shastramulu.
0: The scriptures have been describing that as divinity itself, Godhead.
1: Bharatiyula pavitramaina shastramulu charitramulu kudanu ఇట్టి అంతరాత్మను ప్రబోధించడమే జరుగుతూ వస్తున్నది.
0: ద సేక్రెడ్ స్క్రిప్చర్స్ అండ్ హిస్టరీ ఆఫ్ భారత్ హెస్ బీన్ ఎక్స్పాండింగ్ దిస్ కైండ్ ఆఫ్ సేక్రెడ్ థింగ్స్ అండ్ థాట్స్.
1: భగవంతుడు ఆత్మస్వరూపమని కూడాను శాస్త్రములు బోధిస్తూ వచ్చినవి.
0: స్క్రిప్చర్స్ హావ్ బీన్ ఆల్సో టీచింగ్ దాట్ లార్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
1: హృదయ కుహరమునందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి.
0: ఉపనిషత్స్ హావ్ బీన్ ఎక్స్పాండింగ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ లివింగ్ ఇన్ ద కేవ్ ఆఫ్ హార్ట్.
1: హృదయము పవిత్రమైనప్పుడే దైవత్వాన్ని పొందుటకు సాధ్యమవుతుందని బైబిల్ వర్ణిస్తూ వచ్చింది.
0: Bible has been describing that you will be able to just get divinity only when you purify your own heart.
1: పవిత్ర కార్యములు ఆచరించి హృదయమును నిర్మలమైనటువంటి స్థితిలో ఉంచుకోవటమే దివ్యత్వమైనటువంటి దైవత్వము అని మహమ్మదీయులు అనగా ఖురాన్ బోధిస్తూ వచ్చినది.
0: ఖురాన్ ఆల్సో హస్ బీన్ డిస్క్రైబింగ్ దట్ బై ప్యూరిఫైయింగ్ యువర్ హార్ట్ విత్ సచ్ యాక్టివిటీ విచ్ కెన్ ప్యూరిఫై యువర్ హార్ట్ యూ కెన్ ఫైండ్ డివినిటీ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: సద్భావముల చేతను, సత్కర్మల చేతను, సత్ప్రవర్తన చేతను మానవత్వాన్ని నిరూపించడము హృదయమే ప్రధానమని చెప్పిన కూడాను గురునానక్ బోధిస్తూ వచ్చాడు.
0: గురునానక్ ఆల్సో హాస్ థాట్ దాట్ బై గుడ్ థాట్స్ గుడ్ డీడ్స్ అండ్ గుడ్ బిహేవియర్ యూ బి ఏబుల్ టు రీచ్ డివినిటీ.
1: ఏ తావాత సర్వ మతముల యొక్క సారము, సర్వ మార్గముల యొక్క కర్మము, దమ్యము గమ్యము అన్ని కూడాను హృదయం యొక్క పవిత్రతనే నిరూపిస్తూ వచ్చినది.
0: The sum and substance of all this is that all the scriptures, all the religions, and everyone has been expounding the fact that one must have pure heart.
1: Kanuka prema annatvantidi leka satyamu annatvantidi dehamunuku maatrame sambandhinchinadi kaadu hrudayamunuku sambandhinchinatvantidi.
0: Love and truth are not so much with reference to the physical body as such, but they are essentially associated with one's heart.
1: Manavudu nijamuga atma swaroopude.
0: Truly speaking, man is the very embodiment of atma.
1: Aithe tana yokka itti swaroopanni marchi poyi chanikamainatvanti chudramainatvanti laukikamainatvanti ee bhoga bhagyamulaku murisi poyi bhagavantunni marchi pothunnadu.
0: But being swayed by things which are temporary, which are worldly, he is forgetting his own true nature, unfortunately.
1: ee laukika sukamulanu aashinchu nimittamai aneka prayatnamulaku guri avutunnadu manavudu.
0: Desiring the happiness and joy of the world, he has been putting himself to innumerable problems and troubles.
1: Kadaku tana prayatnamulu phalinchaka sadhinchinatuvanti danini poorthiga anubhavinchaleka nirashache nispruhache అసంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నాడు.
0: అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ హీఈస్ నాట్ బీన్ ఏబుల్ టు సాటిస్ఫైడ్ విత్ ఆల్ ది అంబిషన్స్, హీఈస్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దెమ్ అండ్ హీఈస్.
1: కానీ 190 వంతులు మానవులు నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థం కాని ఆవేదనతో అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాప్లాడుచూ తమ అశాంతిని అందుకుంటున్నారు.
0: మోర్ దాన్ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ సీజనస్లీ వర్కింగ్ ఫర్ things, not knowing what they have to work for, not knowing what is correct, and in a confused state.
1: Intetto tane yokka prayatnamu viraminchuta ledu.
0: Even with that, he is not putting an end to his own efforts.
1: Manavani endu undinatvanti manavatvanni daivatvanni marchipothunnadu.
0: He is forgetting the human nature which is embedded in him and also the divinity which he is.
1: Danavatvanni pempondimpa chesukuntunnadu.
0: He is developing the demonic nature in him.
1: తనకు తాను పతనమవుకుటయే కాక తోటి మానవులను కూడా పతనము గావించుతున్నాడు.
0: నాట్ మెయిన్లీ హీఈస్ డిస్ట్రాయింగ్ హిమ్సెల్ఫ్, హీఈస్ బికమింగ్ ది కాజ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ హిస్ బ్రదర్.
1: దీని అన్నింటికి మూల కారణము,
0: ద ప్రైమరీ రీజన్ అండ్ కాజ్ ఫర్ ఆల్ దిస్ ఈజ్
1: ధర్మబద్ధమైన నియమబద్ధమైనటువంటి యొక్క జీవితమును అలక్ష్యము చేయటమే.
0: ఇగ్నోరింగ్ ఎ లైఫ్ which is based upon right conduct and which is based upon some discipline.
1: Dharma eva ato moolam. Dharmamu annintiki ni moolamainatvantidi.
0: It is dharma, the righteous conduct, which is the root and the foundation of all the other things.
1: Dharma me goppa sugunamu.
0: Dharma is a great virtue.
1: Dharma managa kevalamu మానవుడు నిత్య జీవితంలో తమ తమ కర్తవ్యమును గుర్తించుకోవటము ఆచరించటం మాత్రమే కానేరదు.
0: ధర్మ డస్ నాట్ నెసెసర్లీ రిఫర్ టు ఓన్లీ ద కండక్ట్ విచ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు డే లైఫ్.
1: అనేక మంది ధర్మమనగా నీతికి పర్యాయ పదముగా భావిస్తూ వస్తున్నారు.
0: మెనీ పీపుల్ కన్సిడర్ ధర్మ యాజ్ ఎ సినానిమ్ ఆఫ్ మొరాలిటీ.
1: ఇది నిజమైన ధర్మము కానేరదు.
0: బట్ దిస్ ఇస్ నాట్ ట్రూ ధర్మ.
1: మానవుని యందు ఆవిర్భవించేటువంటి చైతన్యమును ఏకంగా సత్యపరముగా పట్టి ఉంచటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ రిఫర్స్ టు ద కెపాసిటీ ఆఫ్ ద మ్యాన్ టు మేనిఫెస్ట్ ద డివినిటీ అండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ దేర్ ఇన్ హిమ్.
1: మానవుని యొక్క చైతన్యం తత్వమును అహంకార భావముచే, అహంకార సూత్రముచే తట్టినప్పుడే ఇది త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మంగా ఏర్పడుతుంది.
0: వెన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చైతన్య విచ్ ఇస్ ఇన్ మ్యాన్ ఈజ్ బౌండ్ బై ద త్రీ గుణాస్ ఇన్ హిమ్, దెన్ ఓన్లీ హీ డెవలప్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్.
1: సృష్టి చైతన్యమునే ఈశ్వరబద్ధంగా మనం భావించినప్పుడు ఇదియే నిజమైన ఆత్మధర్మంగా రూపొందుతుంది.
0: ఇట్ బికమ్స్ ఆత్మధర్మ ఇఫ్ యూ ఓన్లీ రికగ్నైజ్ దాట్ ది నేచర్ క్రియేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ట్యూన్ విత్ ది ఆత్మ ఇట్సెల్ఫ్.
1: ఏకాత్మ భావమును పొందటమే నిజమైన ధర్మము.
0: ద ట్రూ ధర్మ ఈజ్ సీయింగ్ ద సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్.
1: భాష్యమైన, లౌకికమైన ఈ జగత్ సంబంధమైనటువంటి యొక్క కర్తవ్యములన్నీ కూడాను ఇవి కేవలము త్రిగుణ స్వరూపమైనటువంటి ధర్మములే.
0: ఆల్ ది అదర్ డ్యూటీస్ విచ్ ఆర్ విత్ రెఫరెన్స్ టు ద ఎక్స్టర్నల్ వరల్డ్ ఆర్ అసోసియేటెడ్ విత్ త్రీ గుణాస్.
1: స్వధర్మము అనగా స్వ అనగా ఆత్మధర్మమే.
0: స్వధర్మ రిఫర్స్ టు ద ఆత్మధర్మ.
1: పరధర్మం అనగా దేహధర్మమే.
0: ది అదర్ పరధర్మ రిఫర్స్ టు ధర్మ రిలేటింగ్ టు ద బాడీ.
1: దేహధర్మములు అనిత్యములు.
0: ధర్మ రిలేటింగ్ ద బాడీ ఈజ్ ఇంపర్మనెంట్.
1: మార్పులతో కూడినటువంటివి.
0: ఇట్ ఈజ్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ చేంజెస్.
1: యుగ యుగములందు కూడా ఇట్టి మార్పులు జరుగుతూనే వస్తున్నవి.
0: ఫ్రమ్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్ అండ్ ఏజ్ టు ఏజ్ దెన్ వి చేంజెస్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ధర్మ.
1: కానీ ఇట్టి ధర్మములు ఆత్మధర్మములుగా మనం విశ్వసించరాదు.
0: సచ్ ధర్మ రిలేటింగ్ టు ద బాడీ విత్ అండర్గోస్ చేంజ్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఆత్మధర్మ.
1: ఈ ధర్మములు ఎందే కూడాను గృహస్థ ధర్మములు, ఆశ్రమ ధర్మములు, వర్ణ ధర్మములు అనేటువంటి అనేక రకంగా ఉంటుంటాయి.
0: అమంగ్ ద ధర్మాస్ దేర్ ఆర్ ధర్మాస్ అసోసియేటెడ్ విత్ ది స్టేజ్ ఇన్ లైఫ్ లైక్ గృహస్థ ధర్మ.
1: ఇవి కేవలము మానవుని యొక్క జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటి మాత్రమే.
0: ఆల్ దీస్ ధర్మాస్ హ్యావ్ టేకన్ దర్ బాత్ ఇన్ ఆర్డర్ టు హెల్ప్ మ్యాన్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్.
1: జీవిత పరమావధి సంబంధమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, ఆత్మధర్మాన్ని మనం అనుసరించాలి.
0: బట్ వీ హావ్ టు ఫాలో ఆత్మధర్మ విచ్ విల్ హెల్ప్ అస్ టు రీచ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: కేవలం దేహధర్మమును మాత్రమే అనుసరించడం చేతనే మనం మృగములుగా తయారవుతున్నాము.
0: యాజ్ వీ హావ్ బీన్ ఫాలోయింగ్ ధర్మ రిలేటెడ్ టు ది బాడీ వీఆర్ బికమింగ్ అనిమల్స్.
1: ఇంకా మనోధర్మమును ఆచరించినప్పుడు ఇది కేవలము తాత్కాలికమైనటువంటి మానవత్వంగా నిరూపిస్తూ వస్తున్నది.
0: ఇఫ్ యూ ఫాలో ధర్మ విత్ రెఫరెన్స్ టు ద మైండ్ వీ మే బి ఏబుల్ టు జస్ట్ సాటిస్ఫై థింగ్స్ రిలేటింగ్ టు టెంపరీ.
1: శారీరక మానసికములు రెండు కూడాను కూడి ఆత్మతో అనుబంధం చేర్చుకున్నప్పుడే ఇది దైవత్వాన్ని పొందింపచేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ జాయిన్ ద బాడీ అండ్ ద మైండ్ టు ఆత్మ యూ బి ఏబుల్ టు జస్ట్ పర్ఫార్మ్ ఆత్మధర్మ.
1: దేహము చేయుట, మనసు ఆలోచించుట.
0: మైండ్ బాడీ అండర్ టేక్స్ వర్క్, మైండ్ అండర్ టేక్స్ థింకింగ్.
1: ఆత్మ సాక్షిభూతమై ఉండుట.
0: ఆత్మ విల్ రిమైన్ యాజ్ విట్నెస్.
1: ఈ మూడింటి యొక్క కర్తవ్యం వివిధములుగా ఉండినప్పటికీ
0: ఆల్ దీస్ త్రీ మే బి అపీరింగ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్.
1: ఇది వేరు వేరు మార్గములు ప్రవర్తించినప్పటికీ
0: దే మే బి టేకింగ్ త్రీ డిఫరెంట్ పాత్స్.
1: అన్నింటికి అన్యోన్యాశ్రయం అనేటువంటిది ఒకటి ఉన్నది.
0: బట్ దెర్ ఈస్ ఏ బేసిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్.
1: ఈ మూడు కూడా అవినాభావ సంబంధం అయినప్పుడే మానవత్వాన్ని సార్థకం గావించుకోవచ్చు.
0: ఓన్లీ వెన్ యూ ఇంటిగ్రేట్ ఆల్ దీస్ థింగ్స్ టుగెదర్ యూ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే పూర్ణత్వం అనేటువంటి యొక్క మార్గమును అనుసరింపజేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూ యూనిఫై దీస్ థింగ్స్ యూ బి ఏబుల్ టు రీచ్ ద ఫుల్నెస్.
1: ధర్మార్థ కామమోక్షములు పురుషార్థములు.
0: ధర్మ, అర్థ, కామ అండ్ మోక్ష ఆర్ ఫోర్ గోల్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: ఈ ధర్మం అనేటువంటి దీనితోనే అర్థమును ఆశించాలి.
0: దిస్ ధర్మ హ్యాస్ టు బి అసోసియేటెడ్ విత్ అర్థ.
1: అర్థకామములు రెండు కూడా ధర్మమును అనుసరించినప్పుడే ఇవి సార్థకమవుతుంది.
0: వెన్ అర్థ అండ్ కామ ఫాలో ధర్మ దెన్ బి
1: ధర్మమును మాత్రం విసర్జించి అత్తకామములు ఎండి అరులు కాచినప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది అశాంతికి గురి అవుతుంది.
0: యు గో హ్యూమన్ లైఫ్
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే పూర్ణత్వం అనేటువంటి యొక్క మార్గమును అనుసరింపజేస్తుంది.
0: ఓన్లీ వెన్ యూనిఫై దీస్ థింగ్స్ యుల్ బి ఏబుల్ టు రీచ్ ద ఫుల్నెస్.
1: ధర్మ

0: నుండే అరుణులు కాచినప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది అశాంతికి గురి అవుతుంది.
1: యు గో అగెన్స్ ధర్మ అండ్ ఫాలో అర్థ అండ్ కర్మ, విల్ బి గోయింగ్ ఆన్ ద రాంగ్ ట్రాక్.
0: అర్థకామములు అనేటువంటి ధర్మములు ఆచరించినప్పుడు మోక్షం మనకు సహజసిద్ధంగా ఏర్పడుతుంది.
1: వెన్ అర్థ అండ్ కామ ఫాలో ధర్మ, వుడ్ బి ఏబుల్ టు రీచ్ మోక్ష ఈజీలీ.
0: మోహచ్చయమే మోక్షం అనేటువంటి ఒక సులభ మార్గాన్ని మనం అనుసరించవచ్చు.
1: ఫ్రీడమ్ ఫ్రమ్ ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ మోక్ష, దిస్ వీ కెన్ అచీవ్ బై దట్ పాత్.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఈనాడు నూతనంగా ఏర్పడినటువంటిది కాదు.
1: హ్యూమన్ నేచర్ అండ్ హ్యూమానిటీ ఈజ్ నాట్ ద వన్ విచ్ ఇస్ ఫార్మ్డ్ టుడే.
0: మా అనగా కాదు,
1: మా రెఫర్స్ టు నో,
0: నవ అంటే కొత్తది,
1: నవ రెఫర్స్ టు
0: మానవ అంటే ఇది కొత్తది కాదు అని దీని అర్థము.
1: మానవ మీన్స్ దట్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ న్యూ,
0: ఎన్నో జన్మల నుంచి వచ్చేటువంటిది పాతదే రోతదే.
1: దిస్ ఈస్ ద వన్ విచ్ హెస్ బీన్ కమింగ్ ఫ్రమ్ అ నంబర్ ఆఫ్ బర్త్స్, వెరీ ఓల్డ్ వన్.
0: కనుక ఎంతకాలమైన కూడా మన యొక్క మానవత్వాన్ని పాతగానే రోతగానే అనుభవిస్తుంటే ఇంకా నిజమైనటువంటి యొక్క స్వరూపాన్ని ఏనాడు మనం అనుభవించేది?
1: ఇఫ్ యూ గోన్ ఎంజాయింగ్ దిస్ హ్యూమన్ నేచర్ ఇన్ ద ఓల్డ్ ఫ్యాషన్ అండ్ ఇన్ ద రాటన్ ఫ్యాషన్, వెన్ ఆర్ వీ గోయింగ్ టు ఫాలో ద రైట్ పాత్?
0: కనుకనే సర్వమును బ్రహ్మమయమైనటువంటి ఒక స్వరూపాన్ని మనం నిరూపించాలి.
1: Therefore, we have to undertake to prove the fact that everything consists of Brahma only. Everything is Brahma.
0: మన సమాజంలోనే సర్వస్వరూపమైనటువంటి ఈశ్వరత్వాన్ని ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We have to manifest the ఈశ్వరతత్వ in the society itself.
0: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం.
1: That is why it is said that God exists everywhere.

0: the stars are Brahma, sun is Brahma, moon is Brahma.
1: Swargamananu Brahma, Vaikunthamadi Brahma,
0: water
1: Taliyananu Brahma, Tandri Brahma.
0: Water is Brahma, heaven is Brahma, Vaikuntha is Brahma, father is Brahma, mother also is Brahma.
1: Sampadantayu Brahma, Sarlabhyamadi Brahma.
0: Wealth is Brahma and good objects are Brahma.
1: Puttinchutadi Brahma, Poshinchutadi Brahma.
0: It is Brahma.
1: Puttinchutadi Brahma, Gruhini Brahma.
0: It is Brahma which causes birth. It is Brahma which protects you. It is Brahma which puts an end to the life.
1: Kalamantayu Brahma, Kayambu Adi Brahma.
0: The entire time is Brahma. Your body itself is also Brahma.
1: Prakruti antayu Brahma, Pranambu Brahma.
0: The entire nature is Brahma. Life itself is Brahma.
1: Sarvamunu Brahma, Mariyu ee Sabhayu Brahma.
0: Everything is Brahma, and this assembly itself is Brahma.
1: Satyamunu Brahma.
0: Truth is Brahma.
1: Telupu ee Sai Brahma.
0: Sai, who is telling all this, is himself Brahma.
1: Sarvamunu Brahma Mayami.
0: Everything is full of Brahma.
1: Brahmaku వేరైనటువంటి ఒక పదార్థం మరొకటి లేదు.
0: దెర్ ఇస్ నథింగ్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రహ్మ.
1: సర్వము భగవత్స్వరూపకంగా ఉండినప్పుడు మనం వెతుకుట ఎక్కడ, తాను చిక్కుట ఎక్కడ?
0: వెన్ ఎవ్రీథింగ్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ బ్రహ్మ, వేర్ హ్యావ్ టు సర్చ్ బ్రహ్మ అండ్ హౌ కెన్ యూ బి ఫౌండ్ ఎల్స్వేర్.
1: విశ్వమంతా ప్రాణ విభుని మందిరమైన వీధి వాకిలి ఎక్కడ?
0: ఇఫ్ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ an open building, how can you find a door for that?
1: Vishwamanta mandiram ainappudu veediki inkekkada sthanam unnadi? Veediye lenappudu inka vaakali deeneke enduku?
0: If the entire world is only a bungalow, where is the street for you? There is no street at all.
1: Vishwavibhude nee hrudayeshwarudu.
0: The lord of the universe is the lord of your heart also.
1: Veena tantrulu meedi prana tantrulu naati ఆనంద భాష్మముతో ఆత్మార్పణము చేయ

0: అదియే వైకుంఠము, అదియే దైవత్వము.
1: ఇఫ్ యూ ప్లే అపాన్ ద స్ట్రింగ్స్ ఆఫ్ యువర్ హార్ట్ యాజ్ ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ ఆన్ ద స్ట్రింగ్స్ ఆఫ్ వీణా అండ్ ఆఫర్ యువర్ ఓన్ హార్ట్ టు హింసెల్ఫ్, దెన్ యూ విల్ ఫైండ్ వైకుంఠ దేర్ ఇట్సెల్ఫ్.
0: భగవంతుని యొక్క సంపదలు కాని, భగవంతుని యొక్క ఐశ్వర్యములు కాని మనకు అనుకూలమైనటువంటి మార్గంలో అందిస్తూ వచ్చాడు.
1: గాడ్ హెస్ బీన్ గివింగ్ ది ఎంటైర్ వెల్త్ అండ్ ప్రాస్పరిటీ రిలేటింగ్ టు గాడ్ ఇన్ ద వే దట్ ఇట్ ఈస్ మోస్ట్ అప్రోప్రియేట్.
0: ఐశ్వర్యములకు వారసులే మీరందరూ.
1: యు ఆర్ ఆల్ ది హెయిర్స్ అపరెంట్ ఫర్ దిస్ పర్టికులర్ వెల్త్ అండ్ ప్రాస్పరిటీ ఆఫ్ గాడ్.
0: ఐశ్వర్యం ఏమిటో మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బట్ యూ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు రికగ్నైజ్ వాట్ దట్ రియల్ వెల్త్ ఈస్.
0: కాయికున్నట్టి ఐశ్వర్య సంపదలకు
1: ది వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయి,
0: అటు ఐశ్వర్యమున్నది ఎచ్చోటనైనా,
1: ది సాయిస్ వెల్త్ అండ్ ప్రాపర్టీ,
0: సాయి ఐశ్వర్యమేమన్నా స్వార్థరహిత నిత్య నిర్మల ప్రేమయే నిజము నిజము.
1: ఇఫ్ యూ ఆస్క్ వాట్ ఈస్ ది వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయి, ఇట్ ఈస్ ఓన్లీ లవ్.
0: సాయి యొక్క ఐశ్వర్యములు ఈ భవనములు, ఈ యొక్క మందిరములు ఇవి కాదు సాయి ఐశ్వర్యములు. సాయి యొక్క ఐశ్వర్యం అనేటువంటిది నిస్వార్థమైన నిర్మలమైన పవిత్రమైన ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: సాయి
0: ఆ ప్రేమకు మీరు వారసులై, ఆ ప్రేమను మీరు అనుభవించి, ఆ ప్రేమను మీరు అందుకొని, ఆ ప్రేమను మీరు సరి అయినటువంటి రీతిగా జగత్తునకు చాటటమే ఇది మీ యొక్క ప్రధాన కర్తవ్యము.
1: సాయిస్ వెల్త్ అండ్ ప్రాపర్టీ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ దీస్ బంగ్లోస్ అండ్ టెంపుల్స్. ఇట్ ఈస్ బేసికలీ ఆల్ హిస్ ప్రాపర్టీ ఈజ్ సెల్ఫ్లెస్ ప్యూర్ లవ్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్
0: సర్వవ్యాపి అయినటువంటి, సర్వజ్ఞుడైనటువంటి, సర్వశక్తిమైనటువంటి భగవంతునికి మీరు అర్పితం చేసేది ఏమిటి?
1: God who is omniscient, omnipresent and omnipotent, what is there which can happen to such a one?
0: Branti matrame manasika trupti nimittamai meeru inni vidhamlainatunte yokka arpitamulu gavistu vastunnaru.
1: All the things which you are offering is only an illusion which you are having. It is only for your own satisfaction that you are offering things to the Lord.
0: Brahmandamantata bravalu chundedi tanaku ఆలయం అమర్చ అలవియగునా.
1: ఫర్ ద వన్ హూ ఆక్యుపైస్ ది ఎంటైర్ కాస్మాస్ కెన్ యూ కన్స్ట్రక్ట్ టెంపుల్స్ ఫర్ సచ్ ఎ వన్?
0: కోటి సూర్యుల కాంతి మేటి గల్గిన తనకు ప్రమిద ద్వీపమునెవరు పట్టగలరు?
1: హూ కెన్ హోల్డ్ ఎ స్మాల్ ల్యాంప్ టు ద వన్ హూ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఎఫల్జెన్స్ ఆఫ్ ఎ బిలియన్ సన్స్?
0: అజహరాదులకైనా అజహరాదులకైనా అలవి కానీ తత్వము, అలవి అలవి రాజులకైనా అందని వాడును తన రూపు గనుగొననెవరి తరము?
1: హూ కెన్ ఫైండ్ అవుట్ ద ఫార్మ్ విచ్ ఇస్ నాట్ యాక్సెసిబుల్ ఫార్ అజహ అండ్ హరా టు ఫైండ్ అవుట్?
0: సర్వజీవులయందు సంచరించడి తనకు సరి అయిన పేరిడ సాధ్యమగున.
1: ఈజ్ ఇట్ పాసిబుల్ టు గివ్ ఎన్ అప్రోప్రియేట్ నేమ్ ఫర్ ద వన్ హూ ఈజ్ మూవింగ్ ఇన్ ఆల్
0: బ్రహ్మాండమంతయు బొజ్జలోనున్నట్టి బచ్చ బొజ్జము తనకు పెట్టదగున.
1: ఫర్ ద వన్ ఇన్ హూజ్ స్టమక్ ద ఎంటైర్ కాస్మాస్ ఇస్ దేర్ హౌ కెన్ యూ ఆఫర్ ఎనీ ఫుడ్ ఫర్ సచ్ ఎ వన్?
0: బ్రతుకు కోసము బహు బాధ బద్దులైరి.
1: ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ యువర్ బౌండ్.
0: ఇది కేవలము మానవ జీవితం యొక్క ధన్యత కోసమై ఈ విధమైన మార్గమును అనుసరిస్తూ వస్తున్నారే కాని నిజముగా భగవంతుడు ఒక స్థానము, ఒక పేరు, ఒక రూపము అన్నటువంటిది ఎక్కడ కూడా కానరాదు.
1: ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ దే గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్ అండ్ గివింగ్ ఎ నేమ్, గివింగ్ ఎ
0: సర్వత పాణిపాదం తత్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్తతి. భగవంతుణ్ణి ఏ భావము చేత, ఏ హృదయము చేత, ఏ వాంఛన చేత ఆరాధించురో, ఆచరించురో, ఆశించరో ఆ రూపనామముల్ని భగవంతుని యొక్క దీనిని గుర్తించడానికి వీలవుతుంది.
1: God's form is recognized by different people depending upon what type of attitude they have, what type of approach they have, what type of worship they offer.
0: భగవంతుడు కల్పవృక్షము కామధేనువు.
1: God is wish fulfilling tree and celestial cow.
0: ఎవరు ఆర్తి అర్థార్థి జిజ్ఞాసి జ్ఞాని తమ యొక్క స్థాయి నుండి తాము ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రాప్తింపజేసుకుందరో దానిని తాను అనుగ్రహిస్తున్నాడు.
1: God is one who goes on conferring to all the four types of seekers, arthi, artharthi, jignasu and gani, jnani, depending upon whatever they are aspiring for.
0: భగవంతుని సులభంగా పొందుటకు ఒక్క ప్రేమ మాత్రమే ప్రధానమైన మార్గము.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. టు రీచ్ గాడ్ ఇట్ ఈస్ ఓన్లీ లవ్ విచ్ ఈస్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఇన్స్ట్రుమెంట్.
0: ప్రకాశించేటువంటి యొక్క చంద్రుని మనం చూడాలన్నదే చంద్రుని యొక్క కాంతి చేతనే చంద్రుని చూడవచ్చును కాని ఆ చంద్రుని చూచుటకు ఏ పెట్టమాక్స్ లైటో ఏ అరికెన్ లైటనో ఏ టార్చ్ లైటో మనకు అవసరం లేదు.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద షైనింగ్ మూన్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ హెల్ప్ లైక్ ఎ టార్చ్ లైట్ ఆర్ ఎనదర్ ల్యాంప్ టు ఎంజాయ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ మూన్.
0: భగవంతుడు ప్రేమస్వరూపుడు కనుక ఆ ప్రేమస్వరూపుణ్ణి ప్రేమించడం ద్వారానే మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: As God is the very embodiment of love, you have to recognize God only through love.
0: Kanuka premane mana yokka pranam ga manam visheshinchali.
1: We have to firmly believe that it is the love which is our life.
0: Manavunu nundi mottamodata aavirbhavimpa chesetundi aavirbhavinchetundi kuda okka prema maatrame.
1: Right from the beginning it is the only love which manifests itself.
0: Tadupariye anni gunamulu kudanu aavirbhavistunnavi.
1: It is only later on the other qualities have emerged.
0: Kanuka prema rahitamainatundi oka hrudayamulo ga undakudadu.
1: Therefore your heart should not be the one which is devoid of love.
0: Prema mayamainatundi oka jeevithanni gadapali.
1: You must spend lives full of love.
0: Manavuni oka bhavamulu aneka vidhamainatundi raagamulu cheta koodi untuntai.
1: The feelings of human being are full of అటాచ్మెంట్స్.
0: రాగ ద్వేషములే మానవునికి ప్రధానమైనటువంటి యొక్క రాహుకేతువులు.
1: ది ట్రూ రాహుకేతుస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్స్ అండ్ డిస్లైక్స్.
0: నవగ్రహములు నవగ్రహములని మనం భావిస్తున్నామే కాని ఇది భ్రాంతి మాత్రమే. రెండు గ్రహములే మనల్ని బాధిస్తున్నాయి, అదే రాగద్వేషములు.
1: వీఆర్ థింకింగ్ దట్ దేర్ ఆర్ 9 ప్లానెట్స్ నవగ్రహాస్, దే ఆర్ గివింగ్ అస్ ట్రబుల్. ఇట్ ఈస్ నాట్ దీస్ 9, ఓన్లీ 2, దట్ ఈస్ రాగ అండ్ ద్వేష.
0: శంకరుల వారి శిష్యుల్లో తోటకుడు అనేటువంటి వాడు ప్రశ్నిస్తాడు ఒకటి.
1: తోటక ఎ డిసైపుల్ ఆఫ్ శంకర క్వశ్చన్ శంకర దస్,
0: గురుదేవ ఈ జగత్తులో దిగ్విజయమును సాధించినటువంటి వారు ఎవడు అన్నాడు.
1: హీ ఆస్క్ ఓ మాస్టర్ హూ ఇస్ ద పర్సన్ హూ హాస్ కాంకర్డ్ ద వరల్డ్.
0: కేవలము రాజ్యములు సాధించినటువంటి వాడు విజయుడు కానేరదు.
1: The one who has conquered a kingdom cannot be considered victorious.
0: Himalaya parvatham nekki motta mota akkada oka flag nu chekki indulo goppa veerudu ani bhavinchukotamu idi oka veerattvam kaaneradu.
1: To go and establish a flag, put a flag on the top of Himalaya,
0: samudramulo edigalinaatundi vaadu vijayanni saadhinchina vaadu kaaneradu.
1: One cannot be described as a person who has achieved all success if he swims the ocean.
0: ఆటల పాటల యందు విజయత్వాన్ని సాధించినటువంటి వాడు విజయుడు కానేరడు.
1: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ద వన్ హూ హాస్ వన్ ఎ నంబర్ ఆఫ్ ప్రైజెస్ ఇన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్.
0: హిరణ్యకశిపుడు సముద్రములందు దిగి దానిని శోధించినటువంటి వాడు.
1: హిరణ్యాక్ష వాజ్ వన్ హూ ఎంటర్డ్ ఇన్ టు ది డెప్త్స్ ఆఫ్ ద ఓషన్ అండ్ కాంకర్డ్ ద ఓషన్.
0: మిన్ను నుండి మన్ను, మన్ను నుండి మిన్నును కూడా జయించినటువంటి వాడు.
1: ఈస్ ద వన్ హూ హాస్ కాంకర్డ్ Earth and the sky together.
0: Kani sarvatra kudanu taanu sancharinchi daivatvanni gurtimpu cheyadaniki taginatunte krushil chalpinatunte vaadu.
1: He is the one who went round all the worlds to find out where divinity is.
0: Kani atti vaadu kudanu vijayanni sadhinchalekapoyadu.
1: Even that one was not able to achieve success and become victorious.
0: Nijamainatunte vijayudu evaru?
1: Who is the one who has achieved real victory?
0: Indriyamulanu nigrahinchinatunte vaade nijamaina vijayudu.
1: Only the one who has controlled his senses is the one who has succeeded.
0: Baludainatundi prahladudu kudanu ఇంత గొప్ప విజయాన్ని సాధించినటువంటి హిరణ్యకశిపునికు ఒక ప్రశ్న వేస్తున్నాడు.
1: ప్రహ్లాద హూ వాజ్ అ స్మాల్ బాయ్ పుట్ అ క్వశ్చన్ టు హిరణ్యకశిపు హూ హాడ్ కాంక్వర్డ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్డమ్.
0: లోకములన్నీ గడియలోన జనించిన వాడవు, లోకములన్నీ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియాలోకము చిత్తమున్ గెలువ నేరవు.
1: యు ఆర్ ద వన్ హూ హాడ్ కాంక్వర్డ్ ఆల్ ద వరల్డ్స్ ఇన్ ఎ మ్యాటర్ ఆఫ్ ఎ మోమెంట్, బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంక్వర్ యువర్ ఓన్ సెన్సెస్ అండ్ యువర్ ఓన్ చిత్త.
0: తండ్రి, క్షుద్రమైనటువంటి క్షణికమైనటువంటి ఈ రాజ్యమును నీవు సాధించడానికి జయించడానికి నీవు ప్రయత్నిస్తున్నావు.
1: ఓ ఫాదర్, యు హావ్ బీన్ ట్రైన్ టు కాంకర్ ద వరల్డ్స్ విచ్ ఆర్ టెంపరీ విచ్ ఆర్ ఆఫ్టర్
0: యుద్ధములో అడవిలో సంచరించేటువంటి మృగమును కదా చంపినట్టుగా మానవుల్ని చంపినంత మాత్రమున వీరుడు కానేరడు.
1: వన్ డస్ నాట్ బికమ్ ఎ హీరో బై మియర్లీ కిల్లింగ్ పీపుల్ యాజ్ ఇఫ్ దే ఆర్ మియర్లీ యానిమల్స్ టు బి హంటెడ్ ఇన్ ఎ ఫారెస్ట్.
0: నీ యందు ఉండినటువంటి మృగమును నీవు సంహరించడానికి తగిన కృషి చేయమన్నాడు.
1: ఓన్లీ వెన్ యు డిస్ట్రాయ్ ద అనిమల్స్ ఇన్ సైడ్ యువర్ ఓన్ హార్ట్ యు వుడ్ బి ఏబుల్ టు
0: నీ దుర్గుణములు అనేటువంటి ఇంద్రియములను నీవు మొట్టమొదట జయించమన్నాడు.
1: హీ ఆస్క్డ్ హిస్ ఫాదర్ టు కాంకర్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ హిమ్ అండ్ హిజ్ ఓన్ సెన్స్ ఆర్గన్స్.
0: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయటరిపులనెట్లు పట్టగలడు.
1: The one who is subdued by the inner enemies, how can he conquer the outer enemies?
0: లోపల శత్రువులకి లొంగిపోయినటువంటి వాడు బయట శత్రువులు ఏ రీతిగా తాను విజయం సాధించగలడు?
1: If a person is defeated by the enemies inside, how can he conquer the enemies
0: outside? అసాధ్యము.
1: This is impossible.
0: లోని శత్రువులను సంహరించాలంటే, లోని శత్రువులను జయించాలంటే ఒక్క ప్రేమాస్త్రం మాత్రమే సరైనటువంటి ఆస్త్రము.
1: If you want to defeat the inner enemies and establish your kingdom firmly, it is only through love you will be able to do it.
0: Kanuka prema chetane mana yokka jeevithamunu saarthakam gaavinchukoni, prema chetane manaku addu tagileetuvanti yokka ee arshad vargamulanu jeyinchukoni divyattamaina daivattanni manam pondadaniki tagina krushi cheyatamu athyavasaramu.
1: Conquer all our inner enemies and we have to conquer the six enemies which face us and establish our own selves firmly.
0: మనుజ అనగా మను చక్రవర్తి యొక్క సంతతి వారు మనుజులు అని దీనికి అర్థము.
1: ది వర్డ్ మనుజ టెల్స్ us దట్ వీఆర్ ఆల్ వీ హావ్
0: అతని యొక్క సంతతి వారు అతని యొక్క ఆస్తినే మనము ఆశ్రయించాలి.
1: వీ బిలాంగ్ టు ద లీనేజ్ ఆఫ్ మను అండ్ వీ హావ్
0: ధర్మము సత్యము ప్రేమ సహనము సానుభూతుల యొక్క గుణములే అతని స్వభావములు.
1: His nature is morality, truth, love, compassion, patience and perseverance.
0: ఇలాంటి దీన్ని మనం అనుసరించినప్పుడే అతని సంతతికి అతని దీనికి మనం వారసులుగా అవటానికి అధికారం ఉంటుంటుంది.
1: Only when we follow this particular path can we claim ourselves to be the inheritors of and the persons belonging to the lineage of Manu.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of divine love,
0: andaru bhagavantuni biddale,
1: all are the children of one god.
0: Roopa naamamulu endukani vesha bhashalu endukani veru veru margamulu anusarinchinappatikini andaru kodanu andariki okka prabhu maatrame unnadu.
1: People may be following different faiths, people may be having different names and forms, but there is only one lord,
0: tandri okkade,
1: there is only one father.
0: Kanukane brotherhood of man, fatherhood of god, ఈ రెండింటిని మనం సాధించాలి.
1: దట్ ఈస్ వై వీ హావ్ టు అచీవ్ ది బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: లోకములో అనేక విధములైనటువంటి అశాంతిల చేత, అక్రమముల చేత, అనాచారముల చేత, అధర్మముల చేత మానవుడు కుళ్ళి కృశించి కురికిపోతున్నాడు.
1: టుడేస్ మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఇన్ అన్టోల్డ్ ఆగునీ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఆల్ ద కేఆస్ కన్ఫ్యూజన్ అన్రైచియస్ కాండక్ట్ అండ్ ఎడ్యుకేషన్.
0: ఇలాంటి దుష్ట పరిస్థితి యందు మానవులు భగవత్ విశ్వాసమును అభివృద్ధి గావించుకుని మానవత్వాన్ని సార్థకం గావించుకునే నిమిత్తమే ప్రేమాశ్రమును చేతబట్టి దివ్యమైనటువంటి సమాజములో ప్రవేశించి సేవకావృత్తి యందు ఈ జీవితమును సార్థకం గావించుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: అట్ సచ్ ఎ టైమ్ when the world is full of turmoil, you have to take up the instrument of love and use the instrument of love to serve humanity and remove all the lack of peace, etc. in the world.
0: Kevalam dehamune aashrayinchakandi.
1: Don't take shelter only in the body.
0: Dehamunu maatrame kaaka manasunu kudanu meeru aashrayinchakandi.
1: You don't even accept the mastership of mind.
0: Deha manasulu yokka tattvam cheta aatmanu aashrayinchandi.
1: Taking body and the mind, take real shelter only under atma.
0: Atti aatmanu aashrayinchinatundi vaade danyudu kaagaladu.
1: Only that one who takes refuge with atma would be able to sanctify his own life.
0: Adi eenavadu manam cheyavalasinatundi jarapavalasinatundi sevalu.
1: This is the real service which we'll have to undertake and perform.
0: Manavattvamlo pratyekamainatundi sadhanalu cheyakapoyinappudiki sevana bhavam anetundi deentlo sevaka vrutti lopala jeevithanni sarthakam chesukovali.
1: You may not be able to undertake any other activity, but sanctify your lives undertaking service as the activity.
0: Navavidha margamullo prana samanamainatundi madhyasthayato koodinatundi ee seva.
1: Among the 9 types of devotion, it is the service which comes very close to the last one.
0: Ee seva dwarane aatmaarpitam jarugutundi.
1: It is only through service one would be able to offer his own atma to the Lord.
0: Ee aatmaarpitam jariginappude sneham prarambhamavutundi.
1: Only when one offers oneself completely, one would be able to perform
0: sneham chetane aikyataku cherutundi.
1: Only through service one would be able to achieve unity.

0: Travanam, listening and hearing the stories of the Lord, singing the glory of the Lord, remembering the Lord, doing Father Seva and service of the lotus feet of the Lord, and offering Vandanam to the Lord, and worshipping the Lord, friendship to the Lord, and offering one's own Atma to the Lord.
1: Kanuka, Sarva Manamuli Yendu Kudanu, Prakashin Chetvanti Paratattamu, ఇది ఆత్మతత్వం అని విశ్వసించండి.
0: యు విల్ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ఇట్ ఈస్ ఓన్లీ ది సేమ్ ఆత్మ విచ్ ఈస్ షైనింగ్.
1: ఎవరిని మీరు గౌరవించినప్పటికీ, ఎవరిని మీరు నమస్కరించినప్పటికీ, ఇది దైవమునికే చెందుతుందనేటువంటి భావాన్ని మీరు విశ్వసించాలి.
0: యు హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ టు హూమ్ సో ఎవర్ యు ఆఫర్ వర్షిప్ ఆర్ ఒబీసన్స్ ఆర్ యు టు హూమ్ సో ఎవర్ యు.
1: ఇది భారతీయ శాస్త్రమునందు సర్వజీవ నమస్కారము కేశవం ప్రతిగచ్చతి అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ సే దట్ వెన్ యు ఆఫర్ ది నమస్కార్ టు పీపుల్ ఇట్ అల్టిమేట్లీ రీచెస్ కేశవ ఓన్లీ.
1: అదే విధంగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి, ఎవరిని మనం తిరస్కరించినప్పటికీ అది కూడా భగవంతునికి చేరుతుందన్నారు.
0: సిమిలర్లీ హూమ్ సో ఎవర్ యు క్రిటిసైజ్ ఇట్ విల్ అల్టిమేట్లీ రీచ్ ది సేమ్ గాడ్ అండ్ కేశవ.
1: కనుక వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదములు, ద్వేషములు ఎన్ని ఉండినప్పటికీ ఆత్మతత్వాన్ని మాత్రము ఏకత్వంగా మనం భావించాలి.
0: దేర్ కుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ బట్ యూ హ్యావ్ టు జస్ట్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్ ఈస్ ద సేమ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

ఆ శబ్దమే బ్రహ్మవాచికము, ఆ శబ్దమే బ్రహ్మవాచికము సర్వము.

0: What you see is temporary and destructible. It will disappear. But the Brahman is something which is permanent and which is indestructible. This indestructible aspect of Brahman is present and is spread all over the universe.
1: Indu kaladu anduledani sandehamuvaladu chakri sarvopagatundu endendu vedaki chuchina andante kaladu. ఇది ప్రహ్లాదుని యొక్క వాక్యం.
0: దీస్ ఆర్ ప్రహ్లాదాస్ వర్డ్స్. టు థింక్ దట్ హీఈస్ హియర్, టు థింక్ దట్ హీఈస్ నాట్ దేర్, హీఈస్ ఇన్ సమ్ ప్లేసెస్ అండ్ హీఈస్ నాట్ ఇన్ అదర్ ప్లేసెస్, అండ్ టు థింక్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఓన్లీ హియర్ అండ్ నాట్ దేర్ ఈస్ నాట్ రైట్. గాడ్ ఈస్ ప్రెసెంట్ వేర్ ఎవర్ యూ థింక్ హీఈస్, వేర్ ఎవర్ యూ సెర్చ్ ఫర్ హిమ్, గాడ్ విల్ బి ఫౌండ్ దేర్. దీస్ ఆర్ ప్రహ్లాదాస్ వర్డ్స్.
1: ప్రేమస్వరూపులారా, ఇక్కడ కలడు, అక్కడ కలడు, ఇక్కడ లేడు, అక్కడ లేడు అనేటువంటి యొక్క వాగ్వాదం అనేటువంటిది అనాది కాలం నుంచి కూడాను వెంటాడుచున్నటువంటి యొక్క విషయమే.
0: ప్రేమస్వరూపస్, ది ఆర్గ్యుమెంట్స్ విచ్ ఆర్ ఇంప్లైడ్ ఇన్ అవర్ సేయింగ్ హీఈస్ హియర్ హీఈస్ దేర్ హీఈస్ నాట్ హియర్ హీఈస్ నాట్ దేర్ ది ఆర్గ్యుమెంట్స్ దట్ ఆర్ ఇంప్లైడ్ ఇన్ దీస్ స్టేట్మెంట్స్ హ్యావ్ బీన్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్.
1: దైవం మానుష రూపేణ అని మానవత్వం అనేటువంటిది ఈ లోకం నందు వ్యక్తమైనటువంటిది మొదలు దైవత్వం అనేటువంటిది గోచరం అవుతూనే వస్తున్నది.
0: యాజ్ ఇట్ హ్యాస్ బీన్ సెడ్ గాడ్ ఇన్ ది form of a human being. Ever since human creation came on this earth, God has been manifesting himself and God was being seen in human form.

0: నిజముగా నిద్రించేటువంటి వ్యక్తిని అతి సులభంగా మనం లేపవచ్చును. మేలుకున్నటువంటి వ్యక్తిని మరింత సులభంగా కూడా నువ్వు మేల్కొల్పోవచ్చును. కానీ నిద్ర వలె నటించేటువంటి వ్యక్తిని మేల్కొల్పుటకు ఎవ్వరి తరము కాదు.
1: ఇఫ్ వన్ ఇస్ ఇన్ డీప్ స్లీప్ forgetting his own body and himself, it is easy, it is possible to wake him up from his sleep. If one is himself awake, it is possible also to wake him up. But if one is pretending to sleep, just closing his eyes and fully aware, no one can wake him up from his pretended sleep.
0: Ade vidhamugane nedu telisinatvanti manavunaku ati sulabhamga kudana arthamayyetattu cheppavachu. Teliyanatvanti manavuniki kudanu తనకు బోధపడే రీతిగా మనము కొన్ని ఉదాహరణలు ప్రకటించి బోధించవచ్చును. కానీ తెలిసి తెలియనటువంటి యొక్క ఈ హాఫ్ నాలెడ్జ్ అని ఉంటుంటా చూడండి, ఇలాంటి వారికి చెప్పటము ఇది చాలా అసాధ్యం.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ అన్ అండర్స్టాండబుల్ వే టు మ్యాన్ హూ నోస్ సంథింగ్ ఆల్రెడీ. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ బై గివింగ్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ టు ఎ మ్యాన్ హూ డస్ నాట్ నో. బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ కన్విన్స్ ఎ పర్సన్ హూ నోస్ హాఫ్ అండ్ హూ డస్ నాట్ నో ది అదర్ హాఫ్. సచ్ పీపుల్ హూ ఆర్ హాఫ్ నాలెడ్జబుల్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్వే టు దెమ్ ఎనీథింగ్.
0: మనకు రెండు కన్నులు కలవు. ఈ రెండు కన్నుల ద్వారా మనము ఏదో కొంత భాగమును మాత్రమే చూడగలుగుతున్నామే కానీ చూచేటువంటి యొక్క ముఖమునే మనం చూడలేకపోతున్నాం కన్నుల ద్వారా.
1: We have two eyes. With the help of these two eyes, we are able to see something in this creation. Remember, with these two eyes, we are not able to see the very face which those eyes contain.
0: కానీ ఈ కన్నులు మన దేహం నుండే ఉండినప్పటికీ మన పూర్ణ దేహాన్ని మనం చూడగలగలేకపోతున్నాము.
1: While these eyes are part and parcel of our own body, look, with the help of those eyes, we cannot see the total body.
0: మన దేహం యొక్క వీపును కూడాను మన కన్ను ద్వారా మనం చూడలేకపోతున్నాము.
1: The very back of our body is not being seen by our eyes.
0: మన ముఖమును మన వీపును మనం చూడాలనుకున్నప్పుడు కొన్ని రకములైనటువంటి యొక్క ఆదర్శాన్ని ఆధారాన్ని మనం అందుకోవాలి.
1: If we want to look at our face with our eyes, or if we want to look at the back with our eyes, then we have to take recourse to some kind of an additional aid.
0: Aa samayamuna manamu mundu oka addamu veliku oka addamu niluvuta addamulu pettukoni mana madhya bhagamulo nilchukunnappudu mana mokamunu mana veepunu kudanu okke paryayam chuttaniki veelavutundi.
1: In that context, if we place one mirror in the front of us, one mirror behind us, and if we stand between these two mirrors,
0: kaluku varu chesetuvanti yokka pavitramainatuvanti samaja sevalu vishalamainatuvanti prema tattvamulu vari prabodhalu ee yokka lokanikanta kudanu divyamainatuvanti aakarshaniyanga kudanu gocharistuntayi.
1: The kind of service they do, the broad vision and the broad prema they show to the community, in their service to the community, they appear to the rest of the people as attracting them.
0: కనుక మొట్టమొదట ఈ విధమైనటువంటి చమత్కారం అనేటువంటిది ఈ సంస్కారంగా రూపొందింపజేసి సమాజం యొక్క సేవ చేయించేసేటువంటి యొక్క పరోపకారమైనటువంటి మార్గంలో ప్రవేశింపజేస్తుండాలి.
1: So the first thing which this chamatkara or the attraction does in bringing people to accept transformation, change themselves into better human beings, thereby do service to the community, this is the change which it is producing.
0: అప్పుడు ఈ సమాజ సేవ యందు తాను పాల్గొన్నప్పుడు మానవ సోదరత్వాన్ని దైవం యొక్క పితృత్వాన్ని కూడాను అభివృద్ధి గావించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటాది.
1: Thus, in that manner, as a transformed and elevated human being, when he does service to the community, it will be possible for him to realize and recognize the truth of the statement, brotherhood of man and fatherhood of God.
0: దైవం యొక్క విభూదులు అనగా చమత్కారములు అనేటువంటిది ఇట్టివి అట్టివి ఇట్టివే చెయ్యాలి అట్టివి చెయ్యకూడదని నిబంధనలు ఏమాత్రం కూడా దానికి లేవు.
1: The kind of divine manifestations which have been called by the name chamatkara, which are the attractions which are shown as divine manifestations, no one can lay down a rule and say that they should be like this, that they should not be like this, and put such limitations.
0: Ano raniyan mahato mahiyan anu madalu ghanam varaku kudanu taan emaina cheyataniki adhikaranga untundali.
1: God is the infinitesimally small thing in small things. God is infinitely big in infinitely big things. From the tiny thing to the largest thing, He is capable and He has the power to do anything.
0: నిజముగా దైవత్వం అనేటువంటి దాంట్లో తన యొక్క శక్తి సామర్థ్యం అనేటువంటిది ఈనాడు లోకమునందు ప్రకటింప చేసేటువంటి చాలా స్వల్ప మార్గమే, స్వల్పం మాత్రమే.
1: Truly, in the divinity, in the abilities and powers which divinity has, what is being manifested today in the world is an extremely small fraction of what exists.
0: కనుక దైవత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవడానికి అధికారం అత్యవసరం.
1: To be able to recognize God, one should have the ability, one should have the right and power to be able to recognize God.
0: వైద్య మార్గమునందు రోగమును విషయం పరిశీలన చేసి దానికి తగినటువంటి యొక్క ఔషధములు అందించేటువంటి దాంట్లో డాక్టర్ కు తగినటువంటి అధికారం ఉంటుండాలి.
1: In matter of medicine, in matter of diagnosing diseases, and in matter of prescribing the appropriate medicine for a particular disease, it is only a trained doctor that has the right to do it.
0: భవనమును నిర్మించటము లేక వంతెనలు కట్టటము ఈ విధమైనటువంటి యొక్క ప్రక్రియందు అనుభవజ్ఞుడైనటువంటి యొక్క ఇంజనీర్ కు మాత్రమే అధికారంగా ఉంటుంటారు.
1: To build a mansion or to build a bridge, it is only an experienced engineer that has got the right to do these things.
0: లాను పురస్కరించుకొని నీతి నిజాయితీగా ప్రవర్తించడానికి తగినటువంటి పాయింట్స్ అంతా కూడా ఒక లాయర్ కు మాత్రమే అధికారంగా ఉంటుంటుంది.
1: In the context of law, to be able to enforce legally correct things and to be able to ask for right things to be done, it is only the lawyer, the trained lawyer, who has got the right to do it.
0: ఒక పదార్థాన్ని విజ్ఞాన శాస్త్రంగా విచారం చేయడానికి ఒక సైంటిస్ట్ కు మాత్రం అధికారం ఉంటుంటుంది.
1: To investigate a piece of matter and understand and expound its behavior, it is only the scientist that has the right to do it.
0: తమ తమ అధికారమును పురస్కరించుకొని తమ తమ మార్గములను ప్రవర్తించుకోవటంలో ఎట్టి అభ్యంతరము ఉండదు.
1: Depending upon their rights, depending upon their abilities and knowledge, for people to follow the paths in which they are entitled to follow by their training, there can be no objection.
0: కాని ఈనాడు దురదృష్టవశాత్తు ఇంజనీరు డాక్టర్ తో పోట్లాటము, డాక్టర్ పోయి సైన్స్ తో పోట్లాటము, సైంటిస్ట్ వచ్చి ఇంకా ఆధ్యాత్మికతో పోట్లాటము, ఈ విధంగా జరుగుతూ వస్తుంటుండాలి.
1: Unfortunately, today an engineer goes and quarrels with doctor in his field. A doctor goes and quarrels with the engineer in his field. A scientist goes and quarrels with the divinity in his field.
0: ఇవి అన్ని కూడా కేవలం అధికారం లేని యొక్క వ్యక్తుల యొక్క ప్రభావంలో తప్ప సరైనటువంటివి కానేరు.
1: All these can be classified as conduct on the part of individuals who have no right to do such things.
0: తమ తమ మార్గములందు తమకు తగినటువంటి స్వతంత్రాలు ఉంటుంటాయి. కానీ ఒక్కొక్క దాని యందు మరొకరు పురస్కరించుకుని ప్రవేశించడానికి ఎట్టి అధికారము లేదు.
1: Each one, according to his right and training, has complete freedom to follow his own path. But no one has the right to go into and stray into another's path in which he has no right.
0: కన్ను చూడగలదే కాని వినడానికి వీలు కాదు.
1: The eye can only see, the eye cannot hear.
0: నాలుక మాట్లాడగలదే కాని వినడానికి వీలు కాదు.
1: The tongue can only speak, the tongue cannot hear.
0: చెవు వినగలదే కాని చూడడానికి కాని మాట్లాడడానికి సాధ్యం కాదు.
1: The ear can only hear, the ear can neither see nor speak.
0: కనుక అదే విధంగానే ఈనాడు అపూర్ణమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వం చేత సైంటిస్ట్ పోట్లాటం ఇది అనధికారమే తప్ప అధికారం కానేరు.
1: In that manner, today, what is described as divinity and the aspects of divinity, which are complete aspects of divinity, for a scientist to claim that he can understand and he can unravel and quarrel with such aspects.
0: ఇది కేవలం ఒక అసూయ ప్రభావమే, బుద్ధివాదమే, నిరీశ్వరవాదమే.
1: This is simply a manifestation of jealousy, a manifestation of intellect, and a manifestation of intelligence in a field where it does not work.
0: ఇది సరైనటువంటి హేతువాదం కానేరదు.
1: This cannot be called proper rational or reasoning.
0: దీనికి అవకాశవాదం అని కూడాను పేరు పెట్టవచ్చు.
1: This can also be described as opportunism.
0: కనుక మనం ఇట్టిదానికి ఏమాత్రం కూడాను మన మనస్సునివ్వక ప్రశాంతమైనటువంటి రీతిగా పవిత్రమైన భావం చేత మన సత్యాన్ని మనం అనుసరించడం అత్యవసరం.
1: It is necessary therefore that we should not lend our minds to think in such paths, and it is necessary for us, without lending our minds to waver in those paths, to acquire peace and be peaceful and do our work.
0: నాకు ఎట్టి వారి పైన కూడాను, ఎట్టి విధంగా ఎట్టి సమయం నందు కూడాను, ఎట్టి భావములు కూడాను, భేదభావములు నాకు లేవు.
1: ఫర్ మీ ఐ హావ్ నో సచ్ ఫీలింగ్స్ అగెన్స్ట్ ఎనీ వన్ ఆఫ్ ఎనీ కైండ్ అండ్ అట్ ఎనీ టైమ్.
0: కానీ భక్తులకు అర్థమయ్యేటువంటి నిమిత్తమై నేను ఈ విషయంలో ఈనాడు దిగవలసి వచ్చిందే, కానీ లేకపోతే ఈ విషయాన్ని నేను ఏమాత్రం కూడా పట్టించుకోను.
1: బట్ ఇన్ ఆర్డర్ దట్ ది డివోటీస్ మే అండర్స్టాండ్ టుడే ఇట్ హెస్ బికమ్ నెససరీ ఫర్ మీ టు స్పీక్ అబౌట్ దీస్ థింగ్స్ బట్ ఫర్ దట్ ఐ వుడ్ నాట్ హ్యావ్ బాదర్ టు స్పీక్ అబౌట్ దీస్ థింగ్స్ అట్ ఆల్.
0: దివ్యాత్మ స్వరూపులారా, గుంత త్రవ్వుతూ పోతుంటుంటే దాని మట్టింతా ఎక్కడ పడుతుంది? గుట్టగా తయారవుతుంటారు కనుక ఈ విధంగా కిందికి తీసుకుని పోయేటువంటి వాళ్ళు కొంతమంది పోతుంటే పైకి పెరిగేటువంటి గుట్ట పైకి పెరుగుతూనే ఉంటుంటారు. కనుక ఈనాడు వారు తీసేటువంటి గుట్ట మట్టి అంతా ఇప్పుడు మున్ముందు గుట్ట మట్టిగా తయారు కావడానికే చేస్తున్నారు.
1: దివ్యాత్మ స్వరూపస్, ఇఫ్ వన్ గోస్ ఆన్ డిగింగ్ ఎ పిట్, వేర్ విల్ ఆల్ ది మడ్ దట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది పిట్ గో? దట్ మడ్ హ్యాస్ టు బి పుట్ అసైడ్ అండ్ దట్ విల్ గ్రాడ్యువల్లీ రైజ్ ఇన్ టు బికమింగ్ ఎ హైయర్ అండ్ హైయర్ మౌండ్. ఇన్ ది సేమ్ మేనర్ సచ్ ఆఫ్ దోస్ హు ఆర్ డిగింగ్ పిట్స్ టుడే, ఆల్ ది అర్త్ దట్ దే ఆర్ రిమూవింగ్ విల్ కమ్ టుగెదర్ అండ్ విల్ గ్రో ఇన్ టు ఎ హ్యూజ్ మౌండ్ ఇన్ డ్యూ కోర్స్.
0: కానీ ముక్కు జబ్బు ఉన్నటువంటి వాడి యొక్క ముక్కు దగ్గర ఒక చక్కని చక్కని సుగంధమైనటువంటి పుష్పాన్ని పెట్టినా వానికి ఏ మాత్రం కూడాను ఆ సుగంధం యొక్క తత్వం అర్థం కాదు.
1: ఇఫ్ యూ టేక్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ ఎ డిజీజ్ ఇన్ హిస్ నోస్ అండ్ హీ కెనాట్ పర్సీవ్ ఫ్రాగ్రెన్స్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎ వెరీ ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ అండ్ పుట్ ఇట్ నియర్ హిస్ నోస్, హీ కెనాట్ పర్సీవ్ ది ఫ్రాగ్రెన్స్.
0: అదే విధముగానే ఆ ముక్కు జబ్బులు ఉన్నటువంటి వాడికి అందరూ కూడాను ఈ ముక్కు జబ్బు ఉన్న వాడికే ఓటు వేస్తుంటారు.
1: In that context, all people who have got a diseased nose of that kind and who cannot perceive fragrance will keep on supporting and voting for that man who has got a bad nose.
0: ఇవన్నీ కూడాను ఒక రకమైనటువంటి రోగములే తప్ప ఇది ఒక యోగములు కాని భోగములు కాని కానేరవు.
1: All these things should be classified as one kind of diseases. They cannot be called either yoga or bhoga.
0: కృష్ణుడు, రాముడు, క్రైస్తు ఇలాంటి వారందరూ కూడాను ఆనాడు ఈ విధమైనటువంటి యొక్క చమత్కారములు చూపారని కూడాను అన్ని రకములైనటువంటి గ్రంథములు మన భారతీయ పవిత్రమైనటువంటి చరిత్ర ఎందుకు కూడాను మనకు అర్థమవుతున్నాయి.
1: దట్ ఇన్ ది డేస్ ఆఫ్ కృష్ణ, ఇన్ ది డేస్ ఆఫ్ రామ అండ్ ఇన్ ది డేస్ ఆఫ్ క్రైస్ట్ దట్ దే హావ్ ఆల్ షోన్ సచ్ అట్రాక్టివ్ థింగ్స్ వాట్ వీ హావ్ కాల్డ్ చమత్కార హాస్ బీన్ మేడ్ ఎవిడెంట్ టు అస్ which have been called miracles have been made evident to us in our scriptures, in our texts and in our sacred history even of this land.
0: రాముడు అనేక రకములైనటువంటి ధర్మ మార్గమునందు తాను ప్రవేశించి ఇటువంటి చమత్కారముల ద్వారా సర్వమును కూడాను దిగ్విజయం గావిస్తూ వచ్చాడు.
1: రామ ఎంటర్డ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ మెనీ ఇన్స్టెన్సెస్ అండ్ త్రూ సచ్ చమత్కారాస్, త్రూ సచ్ మిరకిల్స్ అండ్ త్రూ సచ్ మేనిఫెస్టేషన్స్ హీ డిడ్ అక్వైర్ విక్టరీ ఇన్ ఎ నంబర్ ఆఫ్ కేసెస్.
0: దీనికి ఒక్క ఉదాహరణము,
1: దేర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఫర్
0: మన పవిత్రమైనటువంటి చరిత్రలయందు కోతుల చేత లంకకు వంతెన కట్టించాడు. ఇది సాధ్యమయ్యేటువంటి విషయమా మానవుల చేత?
1: ఇన్ అవర్ సేక్రెడ్ హిస్టరీ ఇట్ హాస్ బీన్ సెడ్ దట్ రామ విత్ ది హెల్ప్ ఆఫ్ మంకీస్ బిల్ట్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ది ఓషన్. ఈజ్ దిస్ పాసిబుల్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు డూ విత్ ది హెల్ప్ ఆఫ్ మంకీస్?
0: ఆ దేశకాల పరిస్థితిని పురస్కరించుకుని అది ఆ కాలమునకు అత్యవసరము.
1: If we look back at the conditions that existed at that time and depending upon the circumstances in the country at that time, this was necessary in that context.
0: Krishnudu oka teevramainatunti yokka gaadamainatunti varshamu cheta prajalu peedimpabadutunnatunti samayam nandu taanu oka chitukana vreelu paina kondanu etti vaarandarni kaapadinatuntidi oka miracle.
1: Krishna, when people were suffering from some trouble of heavy rain, did lift a mountain on a small finger of his, the little finger of his, and this is cited as a miracle in our scriptures.
0: Ramudu chesinatundi vantani krishnudu cheyaledi ani cheppani krishnudu devudu kadani manam angikarinchukunda pothunnama?
1: By saying that the bridge which Rama constructed was not constructed by Krishna in his life, so Krishna is not God. Is that logic? Is that what we say?
0: Kani Shankaracharyulu varu tana yokka bhakta samrakshana nimittamai oka abala tana intiyandu bichchamu lekapoyinanu ఏదో ఒక ఉసిరికాయ ఉండటం చేత, మనోవాక్కాయముల చేత, ప్రేమ చేత ఆ యొక్క శంకరాచార్యులకు అర్పితం గావించటం చేత బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది అని మన ప్రాచీన గ్రంథములే మనకు ప్రబోధిస్తూ వస్తున్నాయి.
1: We have a legend about Shankaracharya. Shankaracharya, with a view to help one of his devotees, the story says that when she had nothing, by his miracle, by his power, Shankaracharya made golden gooseberries rain for her, and that is how he helped his devotee.
0: ఇది కేవలము ఒక అతీతమైనటువంటి ఒక మిరకిల్ గా భావించుకొని శంకర పీఠముల వారందరూ కూడాను దీనిని ఒక ప్రత్యేకంగా కూడాను వ్యాఖ్యానం చేస్తూ కూడా వస్తుంటారు.
1: Recognizing this story of Shankara having produced golden berries for the sake of a devotee as an extraordinary miracle, all those who are connected with the pithas of Shankara, they make very big story out of this.
0: Kani atti vyaktule ee naadu ramulu gadiyaralu ivvaledu, krishnudu gadiyaralu ivvaledu, shankaracharyulu gadiyaralu ivvaledu, satyai baba gadiyaralu ivvatam idi daiva tattvam kaadu antaru.
1: The very same people who have extolled this miracle of Shankara today ask the questions, Rama never created and given watches, Krishna never created and given watches, and Shankara never created and had given watches. Is Sathya Sai Baba, who is creating watches and giving, he is not God, therefore he is not God.
0: Nijamuga idi telivu takku ainatundi matale tappa krishnudu giri maatrame ettadu kaani usirikaya varsham kurpinchada krishnudu devudu ani etla pokunnadu.
1: This is really being foolish and argumentative. One can say Krishna lifted a mountain on his finger. Krishna did not produce golden gooseberries. So Krishna is not God. Can we argue like that? It's being very foolish.
0: కాదు. ఆ దేశకాల పరిస్థితిని పురస్కరించుకొని ఆయా పనులు చేయవలసి వస్తుంది. ఆనాడు వీడికి గడియారాలు అనవసరంగా ఉండేటువంటివి.
1: No. This cannot be, depending upon the circumstances and upon the needs of the country and the people. At that time, certain things had to be done. In the time of Krishna, people did not need watches, and that is no useful thing at all.
0: నిజముగా ఆనాడు కృష్ణావతారం నందు కాని బుద్ధావతారం నందు కాని శంకరాచార్య అవతారం నందు కాని ఎవరైనా గుమ్మడికాయలు తోటకూరను అడిగారా?
1: Truly, at the time of Krishna, when the avatar was Krishna, or at the time of Shankara, or at the time of Buddha, were the times such, did anyone ask for the production of a pumpkin or for the production of some leafy vegetable?
0: Kani duradrishtavashati inaadu kaligum lopala alanti daridrulu kuda bayil deernaru.
1: Due to our misfortune, today in Kali Yuga, there are also such foolish people.
0: కనుక మనం నిజముగా దైవత్వాన్ని గురించి మనం చేసుకోవాలనుకుంటే మనలో ఉన్నటువంటి సందేహం నివారణ అయ్యే నిమిత్తమై ఈ రకమైనటువంటి యొక్క మాటలు చెప్పవలసి వచ్చిందే కానీ ఇది నిజంగా మానవుని యొక్క బుద్ధులు అనేక రకంగా ప్రవహిస్తుంటాయి, కొంతవరకు ప్రసరిస్తుంటుంటాయి. కనుక వాటిని మనం ఏమాత్రం కూడా ఆధారంగా తీసుకోకూడదు. మన హృదయం యొక్క విశ్వాసాన్ని మన యొక్క అతను టీఏపాయ్ చెప్పాడు, ఆత్మవిశ్వాసం నిజముగా వారికి ఆధ్యాత్మిక మార్గం నందు ఉన్నటువంటి యొక్క విశ్వాసం అత్యవసరమైనటువంటిది. కానీ ఇంకా అన్యమైనటువంటివి ఏమాత్రం కూడా మనము దానిని ఆరగించకూడదు, దానిని అనుభవించడానికి ప్రయత్నం చేయకూడదు.
1: ట్రూలీ టుడే విత్ ఎ వ్యూ టు రిమూవ్ సమ్ పాసిబుల్ డౌట్స్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ వేరియస్ పీపుల్ ఐఎమ్ ఒబ్లైజ్డ్ టు స్పీక్ దీస్ వర్డ్స్, బట్ దీస్ ఆర్ నాట్ నెసెసరీ. ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ మ్యాన్ కెన్ సక్సీడ్ యాజ్ టీఏపాయ్ హెస్ టోల్డ్ అస్ టు ప్రమోట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దట్ ఈస్ ఆల్ వాట్ ఈస్ వాంటెడ్. విదౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అటర్ దీస్ వర్డ్స్.
0: మన విశ్వాసములు మనం ఆధారం చేసుకుని పోవాలి, కానీ పరుల విశ్వాసములపైన ఏమాత్రం కూడా మనము తగినటువంటి అనుసరణ చేయకూడదు.
1: We should proceed on the basis of our own faith. We should never try and move further on the basis of somebody else's faith.
0: Satya Sai yokka tattvamulanta kudunu nidarshanamule kaani pradeshanamulu kaaneravu.
1: All aspects of Satya Sai can only be manifestations. They are not exhibitionist in their nature.
0: Idi kevalam dhanam teesukoni ticketlu pettukoni pradarshincheetuvanti yokka peeda margamulu kaaneravu.
1: These are not exhibitions. These are not paths by which we take money and attract people by exhibition.
0: Divyatma swarupulara idi marok reetiga manamu aadhyatmika reetilo manamu kontha varakunu vicharana chesinappudu idi nijamuga satya sai yokka parikshalu kaaneravu, baktulaku parikshalu.
1: Truly, if we examine this situation along the proper and spiritual path, we will come to the conclusion that this is not a testing time or test for Sathya Sai. This is a testing time and test for the devotees of Sathya Sai.
0: Manamu dhanyamunu pandinchi, konni prantamulu yandu, intiki techukune puramu, turupu postuntam. Gatti ginjalanta krinda padutuntai, oti ginjalanta gali kottukoni potuntai.
1: When we harvest our paddy, the grain which consists of also hollow covers only, we want to get rid of them, and therefore we take this grain and we pour it down against the wind so that the wind may blow off the empty covers and we have the hard grain with us.
0: Aa gatti ginjala maatrame manamu bastaluku nimpukoni mana basaku techukuntuntam gaani otu ginjalanta kodunu mana vadile pedutuntam.
1: It's only the hard grain which has withstood the wind that is blowing will be filling our bags and we bring it home. We leave behind.
0: Konni konni prantamulu yandu ఇంటికి తెచ్చుకునే పూర్వము తూర్పు పోస్తుంటాం. గట్టి గింజలంతా క్రింద పడుతుంటాయి, ఓటు గింజలంతా గాలి కొట్టుకుని పోతుంటాయి.

0: the wind that is blowing will be filling our bags and we bring it home. We leave behind all the hollow grain.
1: కనుక ఈ నిరీశ్వరవాదమైనటువంటి గాలి లోపల ఎవరు గట్టి గింజలుగా నిలుస్తారు, ఎవరు ఓటు గింజలుగా వెళ్లిపోతారు అనేటువంటిది ఇప్పుడు పరీక్ష.
0: So in this wind, the faithless wind that is blowing, who will remain as hard grain and who will be blown away by this wind as hollow grain? That is the result of this test.
1: ఇలాంటి వంత యుగయుగమును కూడా ను వస్తున్నటువంటి యొక్క విషయమలే.
0: Such things have been coming from time to time and at all times from time immemorial they have been coming.
1: నిజముగా ఈ వాతావరణము సత్యసాయి నిజముగా దైవత్వము అనేటువంటి దాని కూడా ను చక్కగా దృఢపరుస్తూ వస్తున్నారు.
0: Truly the environment that exists today and what is filling the air is establishing firmly that Satya Sai's aspects are truly divine.
1: Rama avataramanandu Ramachandrudu sakshat avatara murti ainappatikini aneka mandi Vasishta Vamana Vishwamitra Jamadagni ilanti maharishulu anta kudanu undinappatikini ఈ మహర్షుల పైన ఏమాత్రం కూడా విచారణ అనేటువంటిది ప్రయత్నం చేయక ఒక రామచంద్రుడి విషయం మాత్రమే ఇలాంటి పరిశోధనలు ప్రారంభమైనాయి.
0: ఇన్ ది టైమ్ ఆఫ్ రామా, అట్ ది టైమ్ వెన్ రామావతార్ వాస్ ప్రెసెంట్, ఆల్దో దర్ వర్ సెవరల్ అదర్ గ్రేట్ పీపుల్, గ్రేట్ సెయింట్స్ లైక్ వశిష్ఠ విశ్వామిత్ర జమదగ్ని, గ్రేట్ రిషీస్, ఆల్ ది టెస్ట్స్ అండ్ ఆల్ ది ట్రబుల్ వాస్ గివెన్ టు రామా అండ్ నాట్ టు విశ్వామిత్ర ఆర్ వశిష్ఠ.
1: అగస్త్య మహర్షి మహా శక్తివంతుడు,
0: Agastya, the great rishi,
1: Bhagiratha Mahabhav, Shaktivantudu,
0: has great power. Bhagiratha has also had great power.
1: Bharadwaja Mahashaktivantudu, Vishwamitra Mahashaktivantudu, Vasishtha Mahashaktivantudu, kani ainappatikini veeriki ye matram kodanu vee sambandhamki ye matram kodanu poonukonaka okka rama tattvam nandu matrame ilanti parishodhanalanta kodanu prarambhamayyayi.
0: Bharadwaja had great powers, Vishwamitra had great powers, many of the rishis had extraordinary powers, but nobody ever tried to bother and question the powers of these people. Only the test was for the powers of Ramachandra.
1: Inka Krishna avataram nandu kudanu kavalsinatvanti dushta shaktulanta kuda untunnayi, anek shaktivantulainatvanti varanta untunnaru, kani vaari paina e maatram kudanu ee yokka paricharyalu poonukonaka oka Krishnuni yandu maatrame parishodhanalu prarambhincharu.
0: Even at the time of Krishna, there were many other people with divine powers, with great powers. And there were also bad people who were wanting to test these divine powers. But they did not go at the powers of other people. They wanted only to challenge the powers which Krishna had.
1: ఈనాడు కూడాను లోకంలో అనేక మంది ఉండినప్పటికీ ఎవరి దగ్గరికి పోయినా కూడాను ముందు సత్యసాయి బాబాను చూసుకొని రండి. కనుక ఒక సత్యసాయి పైన ఇలాంటివంతా కూడాను కొంత చమత్కారములు ప్రారంభమవుతున్నాయంటే ఇది కూడా నువ్వు దైవత్వం అనేటువంటి సత్యము సత్యము సత్యం అనేటువంటిది ఇదవుతుందా.
0: టుడే ఆల్సో వేర్ ఎవర్ యూ మే గో, వేర్ ఎవర్ ఎనీవన్ ఇస్ ఛాలెంజ్డ్, ది ఫస్ట్ థింగ్ దే సే ఇస్ గో అండ్ టెస్ట్ సత్యసాయి బాబా. దిస్ ఇస్ ది ఫస్ట్ థింగ్.
1: అలాగే వీరందరికంటే కూడా నువ్వు సత్యసాయి బాబా అధిక స్థానంలో ఉన్నాడు అనేటువంటిది స్పష్టమవుతూ వస్తుంటుండాలి.
0: This makes it unquestionably clear that Satya Sai Baba is in a position much higher than all these things.
1: Divyatma swarupulara okaru nammina nammakalekapoyina okaru vishwasam undina lekapoyina evarevari vishwasamu varini aashrayistundi aanandistimpa chestundi kanuka mana mana vishwasamunu manam aadharanga chesukotaniki vishalamainatunte prema samajamainatunte yokka sevalu manu pradhanamainatunte lakshyamlo manam pettukovali.
0: Divyatma Swarupas, whether anyone else believes or not, whether anyone else has faith or not, it should not matter to you. Each one's faith, each one's belief is what matters to him. And in that context, everyone should try and you have an opportunity of broadening your prema.
1: Kanuka adhyatmika margam lopala tama tama vishwasamunu puraskarinchukoni untuntayi kani paralu yokka parishodhanalu ikkada ye matramu paniki raavu.
0: In the spiritual path, all that you can enjoy depends upon one's own faith. It does not depend upon what another man wants to investigate or understand.
1: Kanuka mottamota mana vishwasamunu baddham chesukoni mana yokka ananda margamunu anusaristhu mana divya tattvamainatunte yokka bodhanalu సాధ్యమైనంత వరకు సమాజంలో మనం చాటుతూ సమాజ సేవ యందు విశాలమైనటువంటి భావనను మనం పెంచుకుని సర్వులు కూడా ఒక సర్వీసుని బిడ్డలుగా మనము విశ్వసించి సాధించటము అత్యవసరము.

0: After acquiring what particular good quality did God come down in order to save and in order to help Prahlada that day?
1: Ye gunambu ganinchi yetenchenu naadu peda kuchelu prova veda charitudu.
0: By acquiring what particular good quality did God come down to give help and save the poor Kuchela?
1: Ye gunambu ganinchi yetenchenu naadu Dhruva Kumaruni saaka Vaikunthavasi.
0: By acquiring what particular good quality did the Vaikunthavasi God come down that day to help the young Dhruva?
1: Aa gunambe ganinchi amaravanyudu Arthajanathanathudu Anathanathudu Sri Satya Sai Nathu Sri Nathu Sri Satya Sai Nathu Sri Nathu Lokanathu Satchidananda Murti Putapati Satchakravarti.
2: అటువంటి పవిత్రమైనటువంటి యొక్క నిర్మల నిస్వార్థమైనటువంటి యొక్క విశాలమైనటువంటి ప్రేమతత్వంతో వచ్చినటువంటి యొక్క తత్వమే ఈ సత్యసాయి యొక్క తత్వం కానీ, నారో మైండ్తో కానీ, స్వార్థము లేక విధమైనటువంటి యొక్క అహంకారము అసూయాభావంతో వచ్చినటువంటి తత్వం కాదు. కనుక ఇట్లాంటి దానికి మనం ఏమాత్రం కూడా నువ్వు విరవనక్కర్లేదు. మన యొక్క పవిత్రమైనటువంటి భావాన్ని ఈ సమాజంలో చాటి సత్యముగా మనము ఒక విధమైనటువంటి లైఫ్ ఈ ఛాలెంజ్ మీట్ ఇట్ అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో మనం ఈ కార్యక్రమంలో పాల్గొనటము అత్యవసరమని కూడాను ఈనాడు మీకు ప్రత్యేకంగా మీరు బోధించవలసి వచ్చింది.
0: బై అక్వైరింగ్ ది వెరీ సేమ్ నోబుల్ క్వాలిటీస్ సత్యసాయి ఇస్ గాడ్ కమ్ డౌన్ ఫ్రమ్ హిస్ అబోర్డ్ ఆఫ్ హెవెన్ టు సేవ్ మ్యాన్ కైండ్ అండ్ టు బి ఏబుల్ టు టెల్ యూ వాట్ ఈస్ గుడ్ కాండక్ట్ and to be able to tell you to give up your selfishness, to give up your ego, give up your bad qualities, broaden your vision and serve humanity in order to make you do that and make you realize that life is a challenge and meet it. That is how Satya Sai has come as an avatar.
1: Life is a dream, realize it. Life is game, play it. Life is love, enjoy it.
2: Kanuka manam nijamga andaru kudanu ఒక దైవాంశ సంభూతులే. మీరందరూ కూడాను దైవతత్వం కలిగినటువంటి వారే. కనుక మీరు మానవులు మానవులని ఎందుకు అని బలహీనతలు కావాలి? దైవత్వాన్ని మనం విశ్వసించి నేను దైవము దైవము దైవము అనేటువంటి యొక్క పవిత్రమైన దైవ భావాన్ని మనం పెంచుకొని ఈ సమాజంలో మనం సాధించడానికి పూనుకోవాలి.
0: ట్రూలీ ఆల్ ఆఫ్ యూ ఆర్ స్పెక్స్ ఆఫ్ గాడ్. All of you have divinity in you. Why do you feel the weakness by thinking that you are human? With this great courage that there is divinity in every one of you, you must be able to meet the challenge of life and serve the community in a divine manner.
2: ప్రశాంతమైనటువంటి వాతావరణం చేత మన యొక్క పవిత్రమైన భారతదేశమునందు చక్కని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించాలి. కానీ విప్లవాన్ని కలిగించటమో లేక అరాజకాన్ని సృష్టించటమో మనం ఏమాత్రం కూడా పూనుకోకూడదు.
0: In the peaceful atmosphere of our country, we should be able to promote peace by a broad vision. We should not undertake raising revolution or raising anarchy in this peaceful country.
2: Kanuka nijamuga sarvulu kudanu bhagavat swaroopulu anetundi aneka pariyanam cheptanu. You are not one person but three. The one you think you are, the one others think you are, the one you really are. Atuvanti tattvanni manam pondali. మనం దేహరీతిగా సేవ చేయాలి, మనసు రీతిగా మంచి భావాన్ని పెంచుకోవాలి, ఆత్మరీతిగా ఆనందంగా సాక్షిభూతుడిగా నిలచాలి.
0: I have told you several times that all are forms of God and there is God present in every human being. And I have also told you that you are not just one person, you are three persons. The one who you think you are, the one others think you are and the one you really are. These are the three aspects in you. And realizing this, you should be able to serve and recognize the divinity in you.
2: Nijamuga manavudu devudu, jeevude devudu. కాని ఇట్టి మానవుని కొంతమంది అంగీకరించుకోలేక విశ్వసించుకోలేకపోతున్నారు.
0: ట్రూలీ మ్యాన్ ఇస్ గాడ్. ది జీవా హూ లివ్స్ ఇన్ మ్యాన్ ఈజ్ గాడ్. సమ్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అక్సెప్ట్ ది జీవా ది హ్యూమన్ బీయింగ్ యాజ్ గాడ్.
2: మరికొంతమంది లివింగ్ పర్సన్ గాడ్ కాదు అని చెప్పినట్టున్నారు. ఇంకా శవ మా గాడ్.
0: Some others say that a living person cannot be God. Then do they mean that a dead person, a corpse can be God?
2: కనుక మనము శివమే ఒక పవిత్రమైనటువంటి యొక్క మంగళకరమైనటువంటి జీవతత్వంలో మనం భావించాలి. కానీ కొంతమంది శవాన్నే గాడ్ అనుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ కర్మ వాళ్ళు పోని, మనం శివమే గాడ్ అనుకోవాలి, మనం సజీవమే గాడు, అంతేకాని నిర్జీవం గాడ్ కాదు.
0: We should accept life, the spirit of life, the jiva in one as God. There are some people who do not accept life as God. They think that a dead person is God, death is God. Let them, it is their misfortune. We should recognize the Shivam, the life in us, as God.
2: Inka konni konni viparitamainatunte yokka margalu kuda nu kotta mandi anusaristu vastuntaru.
0: Also, some people are prescribing paths which are extraordinary and which are very unusual.
2: Nijamga ee naadu meeku arthamayye nimittamu mee hrudayamlo unnatundi samasyalu ఒక నివారణ చేసే నిమిత్తమే నేను ఈ విషయాన్ని చెప్తున్నానే కానీ వేరొక ఉద్దేశం కాదని కూడా మీరు భావించాలి.
0: ట్రూలీ ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ దీస్ థింగ్స్ సో దట్ యూ మే అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. ఇట్ ఈస్ నాట్ విత్ ఎనీ అదర్ మోటివ్ దట్ ఐఎమ్ టెలింగ్ యూ దీస్ థింగ్స్.
2: కొన్ని కొన్ని ప్రాంతముల యందు క్షామము లేక ఒక అనావృష్టి, అధిక వృష్టి, కొంతవరకు ఈ భూకంపాలు ఇలాంటివంతా జరుగుతూ ఉంటాయి.
0: In various places, sometimes we get difficulties as drought, as famine, or as an earthquake, which are causing trouble.
2: ఇలాంటివంత కూడాను ప్రకృతి యొక్క సహజ గుణములుగా కూడాను ప్రవర్తిస్తూ ఉంటాయి.
0: Such things, famines, drought, earthquake, these are all natural manifestations of creation.
2: ఇది శబ్ద స్పర్శ రూప రసగంధాదులంత కూడాను ప్రకృతి యొక్క లక్షణాలే.
0: All the five aspects, the five senses through which we perceive matter, namely hearing, touch, smell, seeing and so on, these are all natural qualities of creation.
2: ఇవి కేవలం ఆయా ప్రాంతముల యొక్క భక్తి ప్రపత్తుల ద్వారా నివారణ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంటాయి.
0: There are opportunities, there are chances by devotion and by faith to get rid of these things and to alleviate such suffering.
2: కనుక ఇవి మన యొక్క ప్రేమ భక్తుల ద్వారా ఎంతవరకు నేను కూడా మనం సాధించడానికి కూడా తగిన అవకాశం కూడా ఉంటుంటాయి.
0: There are opportunities by which through our prema, through our faith, we can alleviate the suffering coming from such natural causes.
2: కానీ ఈ విధమైనటువంటి అవాంతరాలంతా కూడాను, ఈ ప్రళయాలు, ఈ భూకంపాలు, ఈ యొక్క అధిక వృష్టి, అనావృష్టిలు కూడాను ఎందుకు లోకంలో రావాలి అని కూడాను మనము ఆశిస్తుంటాము, ఎందుకు రావాలి అని చెప్పిన మనము కొంతవరకు జిగుప్స పడుతుంటాము. కానీ మనకు ఈ బుద్ధులు ఎందుకు రావాలని మనం జిగుప్స పడుతున్నామా?
0: Sometimes we ask the question, why these calamities, why these earthquakes, why these excesses, why do they come, why should they come and trouble people? We ask such questions. Are we asking ourselves the question, why does man have these bad qualities, why do we get these bad qualities? He doesn't ask such a question.
2: ఇలాంటివంత కూడాను కొన్ని కొన్ని వారి వారి ప్రారంభాన్ని అనుసరించి, వారి వారి భక్తి ప్రభుత్వాలను అనుసరించి రావచ్చును, దానిని నివారణ చేసుకోవచ్చును. ఇది పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఏమాత్రం కూడా సందేహం ఉండదు.
0: సచ్ కెలామిటీస్ కెన్ కమ్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యువేషన్, డిపెండింగ్ అపాన్ ది జనరల్ పాపులర్ బిలీఫ్స్ అండ్ ఫెయిత్స్. దే డూ కమ్. వెన్ దే కమ్ విత్ ది హెల్ప్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బై చేంజింగ్ దేర్ క్వాలిటీస్ వన్ కెన్ ఎలివియేట్ ది సఫరింగ్ దేర్ ఫ్రమ్.
2: కానీ ఇలాంటి సహజమైనటువంటి యొక్క ప్రకృతి లక్షణాలను మనం విచారించుకోకుండా సాయిబాబా భూకంపాలు ఎందుకు రాకుండా చేయకూడదు, సాయిబాబా ఎందుకు ఈ అధిక వృష్టి అనావృష్టి కలగకుండా చేయకూడదు అని అనుకుంటాం. ఇది సహజమే, ఇది కోరవచ్చును, తప్పేమీ లేదు.
0: Without realizing the nature of these natural calamities, some people ask the question, why does not Sai Baba remove these earthquakes, why does not Sai Baba remove these excesses or this famine and doubt?
2: ఇతరు దేవుడైతే ఇది ఎందుకు చేయకూడదు అని అనటంలో సరే దాన్ని ఒప్పుకుందాం. కానీ వాళ్ళు విశ్వసించారు చూడ, నిరూపమైనటువంటి దేవుడు, ఆ దేవుడు ఎందుకు చేయకూడదు ఇవన్నీ? దాన్ని మాత్రం వారు ప్రశ్నిస్తున్నారా? వారు విశ్వసించినటువంటి దేవుడు చేయగలుగుతున్నాడా? కాదు కాదు, ఇది కేవలం ఒక విధమైనటువంటి హేతువాదంగా వచ్చేటువంటిది కానేది. ఇది కేవలం అవకాశవాదంగా చేసుకోవటము. ఇది కేవలం లోకంలో జరగవలసినవన్నీ జరుగుతూనే ఉంటుండాలి. ఎంతకాలమైనా కూడా మనం దేహ రీతిలో ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు. ఆయా ప్రకృతి యొక్క లక్షణాలను పురస్కరించుకుని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు వస్తుంటాయి, పోతుంటాయి. దీన్ని మనం రెండింటికి కూడాను ఒక సాక్షిభూతుడిగా ఉంటుండి రెండింటినీ సాధించేటువంటి యొక్క ధీమతను మనం సాధించుకోవాలి తప్ప దీనికి కృంగటము, దానికి పొంగటం అనేటువంటిది ఈ యొక్క చిత్తవృత్తులను మాత్రం అరికట్టుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: It seems probable that they ask a question, if Sai Baba is God, why does he not prevent the earthquakes? Why does he not prevent the famine? And why does he not prevent these excesses? It appears probable. But such of those who do not accept God in a human living form, they do accept God in a formless way, in a formless power. Why does not that God, in whom they have faith and belief, why does he not prevent such earthquakes and such droughts? Why don't they ask such a question of the God in whom they have belief?
2: ఇలాంటి అర్థం లేనిటువంటి ఒక ప్రశ్నలకంతా కూడాను మనం జవాబులు ఇవ్వటం వ్యర్థం. దీనికంతా కూడాను మనం ఏ విధమైనటువంటి దీంట్లో కూడాను పాల్గొనటం కూడాను ఒక కాలం వ్యర్థం కూడాను. కనుక మనము మన మన సాధనలు మనం సాధించుకుంటూ, మన యొక్క భక్తి ప్రపత్తులు మనం అభివృద్ధి గావించుకుంటూ, భారతదేశమే కాకుండా సర్వ దేశముల యొక్క కూడాను శాంతి భద్రతలను మనము కోరాలని చెప్పి కూడాను ఈనాటి పవిత్రమైన దినం నందు నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను.
0: ఇట్ ఈస్ యూస్లెస్ అండ్ వేస్ట్ ఆఫ్ టైమ్ to try and provide answers to such meaningless questions. Instead of trying to provide answers for such meaningless questions, I am hoping that all of you will strengthen your faith and will promote good in the whole, not only in our country, but also for the benefit of the entire humanity all over the world. This will be my message on this auspicious day to you.
2: మీరు నిత్య ప్రార్థనలు చేయుదురు. సమస్త లోక సుఖినో భవంతు. సర్వ జీవులు కూడాను సుఖంగా ఉంటుండాలి, శాంతిగా ఉంటుండాలి. సర్వ దేశములు కూడాను ప్రశాంతమైనటువంటి అన్ని సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని పెంచుకుని ఒక్క ఫ్యామిలీగా జీవించాలని కూడాను మీరు ప్రార్థన చేయటము చాలా అత్యవసరము.
0: ఈవెన్ ఇన్ యువర్ డైలీ ప్రేయర్ యూ షుడ్ ప్రే దట్ ఆల్ ఇండివిజువల్స్, ఆల్ లివింగ్ బీయింగ్స్ should live well, should be happy, and all the countries of the world should come together, should have a peaceful life. That is the kind of prayer, and the breadth of your prayer should extend to the entire world and all living beings.
2: మనం వ్యక్తిగతమైనటువంటి ప్రేమనే కాకుండా సమస్త ప్రేమను కూడాను మనం కొంతవరకు సాధించడానికి కొనుక్కోవాలి.
0: We should also try and achieve not simply individual prema, but a prema that would extend to the entire community and humanity.
2: ఎట్టి వారైనా కూడాను మనవారే, మనము దూషించేటువంటి వారు కూడాను మనవారే అనేటువంటి ఒక సహనభావాన్ని మనం పెంచుకోవాలి.
0: We must have the forbearance and the feeling to recognize whatever people they may be, even people who blame you, that they are your own people. That kind of forbearance should be promoted by you.
2: కేవలం అజ్ఞానం చేతను లేక తెలియనటువంటి తత్వం చేతను కొంతవరకు నువ్వు పెడమార్గంలో పట్టవచ్చును. మన టీఏ పాయే చెప్పాడు, కొన్ని సంవత్సరం వరకు కూడాను తాను పుట్టబత్తికి రాలేదు, నేను దీన్నంత నమ్మను, నేను రాను అని అనేక రీతిలుగా వాదించారు. ఈనాడు వచ్చి పరమ భక్తుడిగా ఉంటున్నాడు. అదే రీతిగానే అందరూ కూడాను తెలియనటువంటి సమయం లోపల కానీ, విషయతత్వం గోచరం కానటువంటి సమయంలో కానీ ఎన్నో రీతిలుగా ప్రవర్తించవచ్చును. వారిపైన మనం ద్వేషం పెట్టుకోకూడదు, వారిని మనం ద్వేషులని భావించుకోకూడదు. వారిపైన కోపతాప ఈచాచు ఇదంబం కూడాను మనం ఏమాత్రము సాధించుకోకుండా, వారు కూడాను మన బ్రదర్స్, మన సిస్టర్స్ గా భావించుకుని అందరి యొక్క మంచిని కూడాను ఆశించాలని కూడాను ఈ యొక్క జన్మోత్సవ దినము ప్రధానమైనటువంటి సందేశాన్ని అందిస్తూ, ఈ పవిత్రమైనటువంటి మార్గంలో ఆదర్శవంతమైన జీవితంగా కూడాను మీరు నిలిచాలని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Many people may be out of their ignorance, or may be out of the fact that they do not have information and full knowledge about things, they may say so many things. In fact, just a little while ago, our T.A. Pai has said that for many years he did not believe what was in Puttaparthi and he did not come to Puttaparthi. Today, after knowing what there is here, he has started coming to Puttaparthi and he has turned into a faithful devotee. This is a thing which should not drive you to develop hatred against people who, either out of ignorance or out of lack of knowledge, talk ill of us. We should never develop hatred against them. We should regard them as our own people and promote love. This is the message I am giving you on this auspicious day. We should regard all of them, whatever they may say about us, either of their ignorance or lack of knowledge, as our friends, as our brothers, as members of the same family. You should never exhibit any kind of hatred on these people.
2: దివ్యాత్మ స్వరూపులారా, కొన్ని నిమిషం లోపల రవిశంకర్ యొక్క గానము, వాయిద్యము చక్కగా మృదుమధురంగా ఉంటుంటుంది. భగవంతుడు కూడాను గానప్రియుడు గానలోలుడు కనుక ఆ హృదయానికి ఆనందంగా ఆకర్షించేటట్టుగా తాను పవిత్రమైనటువంటి తన యొక్క ప్రేమపూర్వకమైనటువంటి వాయిద్యాన్ని అందిస్తాడు. దానిని శ్రవణం చేసి మీరు విన్నటువంటి విషయాలను ఏమాత్రం కూడాను తర్క వితర్కములకు చోటు ఇవ్వకోకుండా మీ హృదయాన్ని భద్రం చేసుకుని మీ యొక్క అభిమానాన్ని కానీ మీ ప్రేమను కానీ మీ విశ్వాసాన్ని కానీ బలపరుచుకుంటూ రావాలని కూడాను నేను ఆశిస్తున్నాను. కొన్ని భజన గీతలు పాడి మన యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం.
0: Whatever you have listened to or whatever expressions have been given to you this noon, you should not make them part of an argument in your own minds. I am blessing you so that you will develop faith by whatever you have listened to this evening. In a few moments, Ravi Shankar will be giving a musical concert. God loves music, and I hope Ravi Shankar will give you some very attractive music. We will bring this discourse to a close after blessing you and after singing a few bhajans.

నటన మనోహర నీలకంఠ హరి నట నటన మనోహర నీలకంఠ హరి నటన మనోహర నీరజ

ತಮ್ಮ ಗುಣ ಸದನ ನಟನ ಮನೋಹರ ನೀಲಕಂಠ ಹರಿ ನಟನ ಮನೋಹರ ನೀರಜ ದಳ ನಯನ ನೀರಜ

0: ചന്ദനം ചാരുചന്ദം.
1: അനേക മതములു, അനേക കുലములు, അനേക പ്രാന്തീയ ഭിന്നാഭിപ്രായములു ദേശമുന്നു അല്ലകല്ലോല പരസ്തു ഉണ്ടായി.
2: Today the whole country is agitated because of religions on grounds of caste, community and regionalism.
1: Kani anni matamulaku gamyamu anni bhashala yokka chetuka anni manavula yokka divyatmayana golu gamyamu okkati ane satyanni gurtinchadaniki prayatninchali.
2: But we have to understand the fundamental truth that the goal of all religions, the aim of the entire understanding of the divinity is one and the same.
1: ముస్లింలు అల్లా అని పిలుస్తారు.
2: ముస్లింస్ కాల్ గాడ్ యాజ్ అల్లా.
1: ఈ అల్లా అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి?
2: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ అల్లా?
1: ఇది దైవము.
2: అల్లా మీన్స్ గాడ్.
1: మనం ఆత్మ అని పిలిచినట్టు వారు అల్లా అని పిలుస్తారు.
2: జస్ట్ యాజ్ వి సే ఆత్మ, ముస్లింస్ కాల్ హిమ్
1: ఆత్మ.
2: ఆ మీన్స్ ఆత్మ.
1: లా లయము.
2: లా మీన్స్ ఎనిహిలేషన్.
1: ఆత్మలో లయం కావటమే అల్లా.
2: లా ఇస్ మర్జర్ హియర్. టు మర్జ్ ఇన్ ఆత్మ ఇస్ అల్లా.
1: ఇంకా క్రిస్టియన్స్ కూడాను,
2: క్రిస్టియన్స్ ఆల్సో
1: ఇక్కడ కూడాను క్రైస్ట్ అంటారు. అది అతని పేరు,
2: దట్స్ హిస్ నేమ్.
1: అయితే ఇక్కడ ఒక విధమైనటువంటి ఒక భిన్నత్వంలో ఏకత్వం ఇమిడి ఉంటున్నది.
2: హియర్ దేర్ ఇస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఈ భిన్నత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వము.
2: ది ఆత్మిక్ ప్రిన్సిపల్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రతి మతమునందు కూడాను అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
2: సో ఎవ్రీ రిలీజియన్ విల్ గివ్ యూ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: వేదాంతము సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము అనేటువంటి నాలుగు విధములైనటువంటి మార్గములుగా దీనికి ప్రబోధిస్తూ వచ్చింది.
2: ద స్పిరిచువాలిటీ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెరీ క్లియర్లీ ఇన్ ఫోర్ స్టేజెస్ ఆర్ ఫేజెస్ ఆర్ స్టెప్స్.
1: సాలోక్యము.
2: సాలోక్య.
1: సా అనగా సమీపత్వానికి ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి దైవత్వము.
2: సా మీన్స్ డివైన్ ప్రాక్సిమిటీ, ప్రాక్సిమిటీ టు ద డివైన్.
1: ఇంకా సామీప్యము, దానికి సన్నిహితమైనటువంటి ఒక దివ్యత్వము.
2: సామీప్య మీన్స్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ ద డివైన్.
1: సారూప్యము, ఆ రూపములకు సంబంధించినటువంటి ఒక దివ్యత్వము.
2: సారూప్య మీన్స్ అస్యూమింగ్ ది సేమ్ ఫార్మ్ యాజ్ ద డివైన్.
1: సాయుధ్యము, అందులో ఐక్యము.
2: సాయుధ్య మీన్స్ మర్జ.
1: కనుకనే సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి సర్వం కూడాను ఏకత్వాన్ని ప్రబోధించేటువంటి ఒక దివ్యతత్వములే.
2: దేర్ఫోర్ ఆల్ దీస్ ఫోర్ ఫేజెస్ స్పీక్ ఆఫ్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్, ద డివినిటీ అల్టిమేట్లీ.
1: కనుక అది ఏ మానవుని సంరక్షించడానికి సరి అయినటువంటి ఒక శక్తి.
2: దట్ ఈస్ ద ట్రూ పవర్ దట్ సేఫ్ గార్డ్స్ ద హ్యూమన్ లైఫ్.
1: మానవుని యొక్క దివ్యమైనటువంటిది కాదు, మానవుని యొక్క భౌతికమైనటువంటివి కాదు, భౌతిక మానవుని యొక్క ప్రాకృతమైనటువంటి శక్తులు కాదు.
2: ఇట్స్ ది ఫిజికల్ పవర్, ఇట్స్ నాట్ ద వరల్డ్లీ పవర్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఇవన్నీ కూడా కేవలము తాత్కాలిక సంరక్షణ కోసం ఏర్పడినటువంటివి.
2: దే ఓన్లీ గివ్ యూ టెంపరీ ప్రొటెక్షన్.
1: అందువల్లనే భగవంతుడు ఏ రూపము?
2: వాట్ ఇస్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్?
1: భగవంతుడికి ఏ రూపము లేదు.
2: నో స్పెసిఫిక్ ఫార్మ్ ఫర్ గాడ్.
1: ఇప్పుడు నీరుంది.
2: హియర్ ఇస్ వాటర్.
1: నీటికి ఏ రూపం ఉంది?
2: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్?
1: గాలి ఉంది.
2: ఎయిర్.
1: గాలికి ఏ రూపం ఉంది?
2: వాట్ ఇస్ ఇట్స్ ఫార్మ్?
1: ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
2: ఇట్ టేక్స్ ది ఫార్మ్ డిపెండింగ్ అపాన్ ది టంబ్లర్.
1: కనుకనే దైవమునకు భక్తుని యొక్క భావ రూపమే భగవంతుని యొక్క స్వరూపము.
2: బేసింగ్ ఆన్ ద ఫీలింగ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫార్మ్.
1: భక్తుడు ఏ విధమైనటువంటి ఆ రూపాన్ని తాను ఆశించును ఆ రూపాన్ని తాను ధరిస్తుంటాడు.
2: యాజ్ ఈస్ ది ఫీలింగ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద డివోటీ సో విల్ బి ద సెన్స్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద డివైన్.
1: కనుక దైవత్వములకు ఎట్టి రూపము లేదు.
2: సో గాడ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్ సెపరేట్.
1: అయితే సర్వరూపములు కూడా తానే.
2: హౌఎవర్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: సర్వత పాణిపాదం తర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి.
2: All heads are his, all feet are his, all hands are his, everywhere spread all over.
1: అంతా తానైనప్పుడు తనకు ప్రత్యేకమైనటువంటి ఒక భేదం.

0: ప్రతి రూపము కూడాను శాంతిమయమైనటువంటి రూపమే.
1: ఎవ్రీ ఫామ్ ఈస్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం, అన్ని నామములు కూడాను మంగళకరమైనటువంటి నామములే.
1: ఆల్ నేమ్స్ ఆర్ ఆస్పిషియస్.

0: సత్యం, శివం, సుందరం ఇవియే ముఖ్యమైనటువంటి యొక్క స్వరూపములు. ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, గుడ్నెస్ ఈజ్ గాడ్.
0: మీకు అనేక పర్యాయములు చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ అస్ రిపీటెడ్లీ.
0: ప్లేటో అరిస్టాటిల్ బోధించినటువంటి యొక్క బోధన ఇదియే.
1: దిస్ ది టీచింగ్ ఆఫ్ ప్లేటో టు అరిస్టాటిల్.
0: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: Truth, goodness and beauty.
0: ఈ మూడింటి యొక్క స్వరూపముల యొక్క ఏకత్వమే సత్ చిత్ ఆనందము.
1: The unity of all these three, truth, goodness and beauty, results in sachidananda, being awareness and bliss.
0: ఇట్టి దివ్యత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేసి చూసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి యొక్క రూపములు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క ఫలితం అందిస్తూ వచ్చాయి.
1: However, the same principle of divinity will give you a separate reward or a result if
0: you pursue it.
1: We should not worry about that, what had happened or
0: రాబోయేటువంటి దానిని ఏమాత్రము యోచించకూడదు.
1: Let's not bother of the future.
0: రాబోయేటువంటిది మంది కాదు, కాలగర్భంలో నుంచి ఉంటుంది.
1: That which lies in future is not known to you.
0: గడిచిపోయినది తిరిగి రాదు మనకు.
1: The past is beyond recovery.
0: కనుకనే ప్రస్తుత పరిస్థితిని మాత్రం మనం గుర్తించాలి.
1: సో వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ప్రెసెంట్.
0: జనక మహారాజు మహా అద్భుతమైనటువంటి యొక్క యాగం జరుపుతూ వచ్చాడు.
1: ఎంపరర్ జనక వాస్ పర్ఫార్మింగ్ ఎ రిచువల్.
0: ఈ యజ్ఞమునకు అనేక మంది పండితులు అందులో ప్రవేశించారు.
1: మెనీ పండిట్ స్కాలర్స్ వర్ ఇన్వైటెడ్ టు అటెండ్ దట్ రిచువల్.
0: అయితే యాజ్ఞవల్కుడు అనేటువంటి మహా గొప్ప పండితుడు కూడాను అందులో ప్రవేశించాడు.
1: యాజ్ఞవల్క, ది గ్రేటెస్ట్ స్కాలర్ ఆఫ్ దోస్ టైమ్స్,
0: ఈ యాజ్ఞవల్కుడు తన యొక్క శాస్త్ర పురాణములను పురస్కరించుకుని అనేక విధములైనటువంటి ప్రబోధనలు సల్పుతూ వచ్చాడు.
1: యాజ్ఞవల్క ఆల్సో టాట్ దేర్ ఇన్ దట్ అసెంబ్లీ బేసింగ్ ఆన్ హిస్ స్కాలర్షిప్ అండ్
0: నాలెడ్జ్. యాజ్ఞవల్కుడు గార్గికి చాలా సంవాదం జరిగింది.
1: దేర్ వాస్ హీటెడ్ ఆర్గ్యుమెంట్ బిట్వీన్ యాజ్ఞవల్క అండ్ గార్గి.
0: ఈ వాదోపవాదములు యందు ఒకరిని మించినటువంటి వారు మరొకరిగా అభివృద్ధి అవుతూ వచ్చారు.
1: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ వన్ వాస్ ట్రైయింగ్ టు ఎక్సెల్ ది అదర్.
0: భూత భవిష్యత్ వర్తమాన కాలముల యొక్క ప్రభావమును ప్రచార ప్రబోధన చేసేటువంటి యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం ప్రతి వ్యక్తి యందు ఉన్నదని నిరూపిస్తూ వచ్చాడు యాజ్ఞవల్కుడు.
1: యాజ్ఞవల్క డెమాన్స్ట్రేటెడ్ ఎంఫాటికల్లీ సెడ్ ద డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఎగ్జిస్ట్ ఆల్ ద టైమ్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఈ క్వశ్చన్ ఆధారం చేసుకుని జనకుడు ఒక ప్రశ్న అడుగుతూ వచ్చాడు.
1: Basing on his teachings, Janaka has put a question.
0: Panditji,
1: nenu
0: puru janmamlo emiga undinanu annadu.
1: What was my previous form in the previous life?
0: Kontha sepu yochinchi yagnavalakudu, raja ee prashna meer adaganakkarledu, idi manchidi kaadu annadu.
1: Yagnavalka said, oh king, it's not good, it's not proper for you to put that question.
0: Gadichipoyindi, gadichipoyindi. Past is past.
1: Past is past anyway.
0: Forget the past.
1: Forget the past.
0: Dini chintinchi prayojanam enduku?
1: What is the use by thinking about
0: it? Ledu, nenu telusukovalani naaku chaala teevramaina vanchaga undi annadu.
1: But Janaka was so particular to know his previous life.
0: Kaani yagnavalakudu entanu danini arikattadaniki ee prashnanu marchipovadaniki prayatnam chesadu.
1: Yagnavalka made all attempts so that he would drop this question.
0: కష్టగడిపడికి యాజ్ఞవల్కుడు ఒక జవాబు చెప్పాడు.
1: ఫైనల్లీ యాజ్ఞవల్క,
0: రాజా, ఇది నీకు భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమైనటువంటి విషయము, చెప్పకూడదు అన్నారు.
1: యాజ్ఞవల్క సెడ్, ఓ కింగ్, రిప్లై టు దిస్ టు యువర్ క్వశ్చన్ విల్ పుట్ యూ టు డేంజర్ ఇన్ ఫ్యూచర్. ఇట్స్ నాట్ గుడ్ టు హ్యావ్ రిప్లై ఫర్ దిస్ క్వశ్చన్.
0: అక్కడనే చెప్పాడు, ది ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటాడు.
1: దేర్ ఓన్లీ సెడ్, ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్.
0: కాబట్టి ఈ బాధలైనా నేను సహించుకుంటాను, కానీ నా సందేహం తీరిపోవాలి అని జనకుడు చాలా పట్టుబట్టాడు.
1: జనక వాస్ డిటర్మిన్ టు నో ది ఆన్సర్ వాట్ వాస్ హీ ఇన్ ది ఎర్లియర్ లైఫ్.
0: అంతా మంచి కోసమే జరుగుతుంది.
1: Everything happens for our own
0: good. Yem sankalpinchinappudiki everything is good for me.
1: Whatever God wills, it's bound to be good for everybody.
0: ఏది కానీ భగవంతుని యొక్క సంకల్పము చెడ్డదనేటువంటి జగత్తులో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ గాడ్స్ సైట్ ఇన్ దిస్ వరల్డ్.
0: నీ పరిస్థితుల ప్రభావంను పురస్కరించుకుని ఇది మంచి చెడ్డ అని నీ యొక్క స్థితిని గురించి నువ్వు యోచిస్తున్నావు, కానీ భగవంతుని యొక్క దృష్టిలో ఏది చెడ్డనే లేదు.
1: యూ బ్రాండ్ థింగ్స్ గుడ్ అండ్ బ్యాడ్ బేసింగ్ ఆన్ ద పొజిషన్ అండ్ ద ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక భగవత్ సంకల్పం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది.
1: గాడ్స్ విల్ ఇస్ నో

0: ஹியூமன் லைஃபே நிஜமான திவ்ய மேனேஜ்மெண்ட் தெய்வ சக்தி.
1: திஸ் ஹியூமன் லைஃப் வெரிலி இஸ் த்ரூ டிவைன் எனர்ஜி பவர்.
0: అయితే కొంతమంది దీనిని అంగీకరించరు.
1: హవెవర్ సమ్ డు నాట్ యాక్సెప్ట్ దిస్ వ్యూ.
0: ప్రతి జీవి ఎందు కూడాను దైవత్వం వెలుగుతున్నది.
1: ది డివినిటీ షైన్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్, ఇన్ ఎవ్రీ క్రీచర్.
0: కేవలం మానవుని ఎందు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ అమంగ్ హ్యూమన్ బీయింగ్స్,
0: సర్వ జీవుల ఎందు, సర్వ ప్రాణుల ఎందు కూడాను అదే ఆత్మనే ఉంటున్నది.
1: ద డివినిటీ షైన్స్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్స్, ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్.
0: అయితే అందరి హృదయము నిర్మలంగా నిశ్చాంతంగా ఉండాలి.
1: హవెవర్ ద హార్ట్ హ్యాస్ గాట్ టు బి ప్యూర్ అండ్ పీస్ఫుల్.
0: అందుకోసమనే ప్రతి ఒక్కరు కూడాను పెద్దలు తెల్లవారి సాయంకాలము భగవచింతన చేయండి, నీ హృదయము చల్లబడుతుంది, తెల్లబడుతుంది అన్నారు.
1: దేర్ఫోర్ ఎల్డర్స్ అడ్వైజ్డ్ దట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్, వీ షుడ్ ఆల్వేస్ కంటెంప్లేట్ ఆన్ గాడ్ బోత్ ఇన్ ద మార్నింగ్ అండ్ ది ఈవినింగ్, సో యాజ్ టు బి పీస్ఫుల్ అండ్ బ్లిస్ఫుల్.
0: హృదయం పవిత్రమైన తక్షణమే నీకు భగవంతుడు కనిపిస్తాడు.
1: ద మూమెంట్ హార్ట్ టర్న్స్ సేక్రెడ్, యూ విల్ బి ఏబుల్ టు విజువలైజ్.
0: అంతేగాని భగవంతుడు ఆ యొక్క ధ్యానంలో లేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్.
0: భగవంతుడు క్రిమికీటి కాదు ఎందు కూడాను, మానవుడు ఎందు కూడాను సమంగానే ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ యూనిఫామ్లీ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్, ఇన్ ఆల్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్, బర్డ్స్ అండ్ బీస్.
0: ఇప్పుడు గాడ్ ఎక్కడున్నాడని మీరు ప్రశ్నించుకుంటే మీ ఎందు కూడా ఉన్నాడు.
1: If you put a question, where is God? There is God in you.
0: Itti answer kosamani ento dhyanam chestu kucuntaru.
1: To get this answer that God is in you, you meditate.
0: Kani Narada cheppadu,

0: வந்தனம் அச்சனம் தாஸ்யம் ஸ்ரீஹம் ஆத்தநிவேதனம் அனு செப்பார். அதே ఈ నవవిధ మార్గములు ఎందు కూడను భగవంతుడు ఉన్నాడు. అందుకోసం నీవు ఆ భగవంతుని స్మరణ చేసి చింతించి అతన్ని నీ ఎందు ఉంచుకో.
1: ద నారద సెడ్, యు విల్ ఫైండ్ గాడ్ ఇన్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్, థింకింగ్ ఆఫ్ గాడ్, సర్వింగ్ గాడ్, సింగింగ్ హిస్ గ్లోరీ, సాల్యుటేషన్, వర్షిప్, సర్వీస్, ఫ్రెండ్షిప్ అండ్ సెల్ఫ్ సరెండర్ వుడ్ మేక్ యూ ఎక్స్పీరియన్స్.
0: కనుక భగవంతుడు లేనటువంటి హృదయము ఎక్కడ కూడా కానరాదు.
1: నో వేర్ కెన్ యూ ఫైండ్ ద హార్ట్ విదౌట్ గాడ్.
0: కనుక ఇట్టి సర్వత్రా నిండినటువంటి యొక్క సర్వంతర్యామిని చూడటానికి ధ్యానం కావాలా?
1: టు సీ గాడ్ హూ ఇస్ ఎవ్రీవేర్ డూ యూ నీడ్ టు మెడిటేట్.
0: ఈ మెడిటేషన్ చేయడానికి అనేక విధములైనటువంటి మార్గములు చెప్తున్నారు కొంతమంది బోధకులు.
1: Some of the people propagate different methods of meditation.
0: కానీ ఇవన్నీ కూడాను కేవలము చిత్తశుద్ధి నిమిత్తమై చేస్తున్నారు.
1: They only help you for the purity of your heart, చిత్తశుద్ధి.
0: ఈ చిత్తశుద్ధి కోసమనే ప్రపంచంలో ఇన్ని రకములైనటువంటి సాధనలు ఏర్పడుతున్నాయి.
1: In this world, we find so many spiritual practices so as to achieve purity of our heart.
0: అప్పుడే మీకు సాక్షాత్కారం జరుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి ధ్యానమునందు చూడవలసినటువంటి యొక్క మానవులు అనేక రకములైనటువంటి సాధనలు చేస్తుంటారు.
1: మ్యాన్ అండర్ టేక్స్ డిఫరెంట్ మోడ్స్, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ఈ సాధనల వల్ల భగవంతుడు ఏమాత్రము లభ్యం కాడు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ by following these spiritual practices.
0: మీరు చిత్తశుద్ధిని చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: You should make every attempt to attain that pure

0: humility of your heart.
1: అప్పుడే దైవం మీకు సాక్షాత్కరిస్తాడు.
0: Then only God will manifest.
1: కంసుడు ఏ సాధన చేశాడు?
0: Kamsa, what spiritual practice he has undertaken.
1: నిరంతరం కూడా నువ్వు కృష్ణుని దూషిస్తూనే వచ్చాడు.
0: He went on accusing Krishna continuously.
1: కానీ అట్టి కంసునకు దర్శనమిచ్చాడు.
0: And God has given his manifestation to such Kamsa.
1: కనుక భగవంతుని చూడటానికి సాధన చేయనక్కర్లేదు.
0: Therefore, we don't need to undertake spiritual practices to visualize God.
1: ఈ యొక్క ఉపాసనల వల్ల, సాధన వల్ల దైవం నీ యందు కొంతవరకు ఉన్నట్టుగా నీవు భ్రమిస్తున్నావు, కానీ దైవం నువ్వు భ్రమించినా భ్రమించకపోయినా నీ యందు సర్వత్రా నిలిచి ఉన్నాడు.
0: However, we adopt so many procedures and so many spiritual practices to experience God within. It may be the hallucination, whatever may be, but God exists in you.
1: అనేక మందికి దర్శనం ఇచ్చారని మీరు అనుకుంటున్నారు.
0: You think God has appeared to many people.
1: కానీ చిత్తశుద్ధి లేని వారికి ఎవరికి దర్శనం ఇవ్వలేదు.
0: But it's not possible for anybody to see God without purity of heart.
1: దర్శనం పొందాలనుకుంటుంటే చిత్తశుద్ధి చేసుకోవాలి.
0: In order to see God, one should have purity of their heart.
1: కనుక మనం హృదయ పవిత్రత కోసమని మనం ఇన్ని సాధనలు చేస్తున్నాం.
0: Therefore, we undertake, follow so many spiritual practices to make our hearts sacred.
1: ఇట్టి పవిత్రమైన హృదయం నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను దైవాన్ని ప్రార్థిస్తున్నాడు.
0: We pray to God so that our hearts would be sacred.
1: కానీ ప్రార్థించినటువంటి వారికి దినదినమునకు తోముతూ ఉంటుంటే పాత్ర ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తుందో అటునే మీ హృదయం అనేటువంటిది నిర్మలమైపోతుంది.
0: As we pray repeatedly, one day or other there will be purity in our hearts. Just as you clean your utensils every day that shine brilliantly.
1: Kanuka meeru hrudayane pavitram gavinchukune nimittamai parishuddham gavinchukune nimittamai ee sarva sadhanalu cheyali.
0: Therefore, we should certainly adopt spiritual practices to make our hearts pure and sacred.
1: Ee hrudayam pavitramaina tacharame మీకు భగవంతుడు మీకు కనిపిస్తాడు.
0: ద మూమెంట్ హార్ట్ ఈజ్ సీక్రెట్ యూ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: ఒక ధ్యాన రూమంలో ద్వారా కూర్చుంటే కాదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సిట్ ఫర్ మెడిటేషన్.
1: సర్వత్రా చూడాలి.
0: యూ షుడ్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ అండ్ సీ హిమ్ ఎవ్రీవేర్.
1: భగవంతుడు నీ యందే నిండి ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఫుల్ ఇన్ యూ.
1: నీ చుట్టూ ఉన్నాడు.
0: ఈజ్ అరౌండ్ యూ.
1: ఇట్టి భగవంతుణ్ణి చూడటానికి ఎన్నో సాధనలు చేయాలా.
0: టు సీ సచ్ గాడ్ యూ ఫాలో సో మెనీ ప్రొసీజర్స్.
1: కానీ మిమ్మల్ని మీకు బోధించేటువంటి గురువులు కూడాను అలాంటి వారు కాదు.
0: అండ్ ద టీచర్స్ దట్ షో యూ ద పాత్ ఆర్ ఆల్సో ఆఫ్ దట్ నేచర్.
1: కనుక మీరు దేనిని ధ్యానించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు మెడిటేట్ అపాన్ ఎనీ.
1: భగవంతుణ్ణి మాత్రమే భగవంతా భగవంతా భగవంతా నా యందు నీ యందు సర్వుల యందు కూడా ఉన్నటువంటి వాడు సర్వత్రా ఉన్నటువంటి వాడు నీవే అని శంకించాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫర్మ్ కన్విక్షన్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ, దట్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అండ్ వీ షుడ్ గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద థాట్.
1: కానీ ఇట్టి ధ్యానం ఎవరు కూడా చేయించబడలేదు.
0: నో వన్ ఈజ్ మెడిటేటింగ్ ఇన్ దిస్ వే.
1: ఎవరో చెప్పిన మాటలంతా కూడా చక్కగా విని చక్కగా చదివి దాంతో మీరు దాన్ని సాధన చేస్తున్నారు.
0: They listen to words of many people. They go through certain books and try to follow them in their meditation.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Bhagavantuni chudalanukunnappudu kevalamu atma shuddhi kavali parishuddhi kavali chittam.
0: Therefore, in order to see God, the heart should be pure.
1: Tandriga kanipistuntadu.
0: God appears in the form of mother.
1: Idigo daivam ee reethiga nakuddu సాక్షాత్కరించాడు అని అనుకుంటుంటారు.
0: అండ్ వీ ఫీల్ దట్ గాడ్ హెస్ అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మదర్
1: తండ్రి,
0: అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫాదర్.
1: అప్పుడు ఫాదర్ కు చాలా సిగ్గేస్తుంది.
0: అండ్ న్యాచురలీ ది ఫిజికల్ ఫాదర్ విల్ ఫీల్ షేమ్ఫుల్, అషేమ్డ్ ఆఫ్.
1: సర్వలో హృదయమంతా ఉన్నటువంటిది ఆత్మయే కనుక నేను ఆత్మను కాని నేను నీ తండ్రిది కాదు.

0: అని చెప్తాడు.
1: ది రిప్లై వుడ్ బి లైక్ దిస్, దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ద సెల్ఫ్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఈస్ వెరీలీ ద వెరీ సేమ్ హియర్ ఆత్మ అండ్ నాట్ ద ఫాదర్.
0: కానీ మ్యారేజ్ జరుపుతాడు. మ్యారేజ్
1: బట్ వీ ఆల్సో ఫైండ్ ది సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్.
0: కానీ వచ్చినటువంటి ఆమె నా భార్య అంటాడు.
1: అండ్ హీ కాల్స్ ద వన్ ద గెట్స్ ఇన్ టు ద డోర్ స్టెప్ క్లెయిమ్స్ హర్ యాజ్ హిస్ వైఫ్.
0: కానీ ఆమె చెప్తుంది నేను నీ భార్యను కాదు.
1: హీ సేస్ ఐఎమ్ నాట్ యువర్ వైఫ్.
0: నేను ఆత్మస్వరూపుణ్ణి.
1: ఐఎమ్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ఆత్మ.
0: ఆ దేహంలో చూడటానికి వచ్చాను.
1: ఐ హావ్ టేకెన్ అపాన్ దిస్ వెస్చర్ ద బాడీ టు సీ యూ.
0: కనుక నేను నీ భార్యను కాదు.
1: ఐఎమ్ నాట్ యువర్ వైఫ్.
0: చిన్న పిల్లవాడు వస్తాడు.
1: A tiny thought, child comes close to you.
0: Kani, na kumara, ani avaru muddu pettukuntaru.
1: And she wants to kiss him, calling him my dear son.
0: Aa pillavadu swapnamlo vachi chivulo cheptadu.
1: And the boy appears in the dream and whispers in the ear.
0: Amma, nenu niku kodukudu kadu.
1: And he tells mother, I am not your son.
0: Nenu nee garbhamlo cheri daivani chustu vacharu.
1: I am in your womb. And in fact, I am seeing God.
0: ఈ విధంగా సంబంధ బంధవ్యం అంతా కూడాను ఆత్మతోనే కలుగుతూ వచ్చాయి.
1: Therefore, all the relationship is between the spirit and Atma, the self itself.
0: జీవ బ్రహ్మమునకు ఐక్యమే నిజమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం.
1: So the manifestation of the divinity means the combination, the unity of the individual self.
0: ఎవరిని చూసినప్పటికీ అతను దేవుడే, దేవుడే, దేవుడే.
1: And he is God, verily God only.
0: అట్టి గాడే లేకపోతే మీరు మనుషులు ఏ రీతిగా తయారవుతారు?
1: Without the existence of God, how can you be humans at all?
0: మొదలే చెప్పాడు, నేను ఈ జగత్తు లోపల అవతారంగా వస్తున్నాను.
1: In the beginning itself he made it very clear, I'll manifest in the form of an avatar.
0: కనుక తాను ఇక్కడ దిగి వచ్చేసి ముందుగా నేను అందరికీ ప్రామిస్ చేశాను.
1: And he also said, before the descent, that I would certainly come and appear to everybody. He made a promise.
0: Kanuka, nenu andari yandu undetundi pratibimbamune kaani, nenu ee sambandha bandhavyamulakido, nenu eppudu kuda kattabadaledu.
1: Therefore, I am present in everybody, but I am not attached to anyone.
0: Kaani ee satyani yandu gopikaru,
1: gopikas who have known this truth,
0: ఎక్కడ చూసినా కానీ కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణ అని కాదు ఏమిటి ఆత్మస్వరూపము.
1: దే వెంట్ ఆన్ రిపీటింగ్ కృష్ణాస్ నేమ్. ద మీనింగ్ ఆఫ్ కృష్ణ ఈజ్ ఆత్మ ఇట్ సెల్ఫ్.
0: కృష్ణ నా కృష్ణ,
1: కృష్ణ ఈజ్ సో క్లోజ్ టు మీ, ఇస్ డియర్ టు మీ.
0: కనుక ఇక్కడ అందరి ఎందుకు కనిపించేటువంటిది నా యొక్క ఆత్మనే కాని మరొకటి కాదు అని నిర్ణయం చేసుకుంటారు.
1: దే హ్యావ్ డిసైడెడ్ that whatever they have seen all around is only Atma, Krishna himself.
0: Kalu itti sachatkaram varaku jaladaniki kaaranam idiye.
1: This is the reason why they could have the manifestation of Krishna all the time.
0: Kalu andari endu unnatundi Atma swaroopame.
1: It is the same Atma present in all.
0: Itti Atmanu neevu bandhutvanga leka sambandhanga nirchisukunte adi kevalamu భౌతికమైన రక్షణ.
1: ఇఫ్ యు కన్సిడర్ దిస్ సెల్ఫ్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఐడెంటిఫైడ్, క్లెయిమ్ ఇట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రిలేషన్షిప్, ఇట్ ఈస్ జస్ట్ ఫిజికల్ ప్లేన్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: కనుక జగత్తులో మనం చూసేటువంటి ఇది గృహము, ఇది పెండాలు, ఇది కొంచెం పెద్ద భవనము, చిన్న భవనము, ఈ విధంగా భవనము యొక్క రూపమును చూసి అది వీరు భ్రమిస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ డెల్యూటెడ్ by the name and form. We claim this as a house, the other one is a pendal, and the other one is a huge mansion.
0: Pendalu evaru kattaledu, house evaru nirminchaledu.
1: No one constructed this house.
0: Kani aa roopamga nirminchukoni andulone bhagavantuni aatma swarupuni oka roopakanga chustunnaru.
1: The house is built specifically and see God in the form of that house specially built.
0: ఇట్టి సత్యాన్ని ఒక గోపికలు మాత్రమే గమనించారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ అండర్స్టూడ్ బై గోపికాస్ ఓన్లీ.
0: కుమారుడు, నా కుమారుడు, నా యొక్క బావమరిది, నా యొక్క తమ్ముడు, నా యొక్క అన్న అని ఈ విధంగా పోల్చుకుంటూ వాళ్ళు జగత్ యొక్క వ్యవహారాన్ని చూపిస్తూ వచ్చారు.
1: ఇన్ ది హోల్ వరల్డ్ దే హ్యావ్ డిమాన్స్ట్రేటెడ్ ద రిలేషన్షిప్ దే హ్యాడ్ విత్ గాడ్.

0: called him as brother, some called him as uncle. They had that intimate association and relationship.
1: నాకు గోచరమయ్యే దీని కోసమని ఈ విధంగా ఈ శరీరంలో చేరి నాకు కనిపిస్తున్నాడు.
0: In order to give me that experience that I would be able to see God, he has come down in a human form.
1: ఈ విధంగా ప్రతిదారి కూడాను మనము దైవస్వరూపంగా భావించాలి.
0: Therefore we should consider every form as divine.
1: ఈ జగత్తంతా కూడాను బ్రహ్మతత్వమే.
0: The whole world is totally divine.
1: కాని దివ్యత్వం అనేటువంటిది కేవలం జీవత్వంతో మీకు గోచరమవుతుండాలి.
0: However, the divinity is experienced at the individual level self also.
1: కనుక దైవస్వరూపము జీవస్వరూపంగా కనిపిస్తుండాలి.
0: Therefore, the cosmic self is experienced as the individual self.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను మనకు రూపకంగా కనిపించేదంతా కూడాను కేవలము కల్పితమే.
0: Therefore, all that you see with a name and form is artificial and attribution.
1: అందుకోసమనే రామకృష్ణ పరమహంసకు కూడాను కట్టగలిపటికి అన్ని పూజలు చేస్తూ వచ్చాడు.
0: రామకృష్ణ పరమహంస spent his lifetime worshipping goddess.
1: కాని ఒకనాడు రామకృష్ణకు కనిపించి, రామకృష్ణ నీవు ఒక పిచ్చివాడిగా తయారవుతున్నావు.
0: One day the goddess said, Ramakrishna, you seem to be a mad cat.
1: నీకు ఆ రూపంలో కనిపించింది ఎవరు, ఈ రూపంలో కనిపించింది ఎవరు అని తాను ప్రశ్నించి వచ్చాడు.
0: And he faced this question, whom are you seeing there in that form? Whom are you seeing in this form? Whom are you seeing in any form for that matter?
1: ఈ ఫార్మ్ అంతా కూడాను కేవలం మా కల్పితమే కాని ఈ కాదు.
0: The forms are superimpositions, but not the reality, it is only the Atma God.
1: కనుక ఆ నీవు భగవంతుని చూడాలనుకుంటే ఒక్క ఆత్మతత్వం తప్ప అన్ని మతములు ఏమాత్రము నీకు గోచరం కాదు.
0: Therefore, in order to see God, it is only the nature of the self Atma which is essential and no other thing.
1: ఎవరిని చూసినా కూడా ఇదం దైవమే దైవమే అని భావించు.
0: Whosoever you come across, consider him as God.
1: కొంతమంది వాడు మనిషి, వీడు వ్యాపారి, వీడు విసర్జకుడు అని ఈ రకంగా మనం భావిస్తుంటుంటాం.
0: We consider one as the farmer, one as a businessman. We identify with various vocations, professions.
1: కనుక మనము ఎవరిని చూసినా కూడా ఇది ఆత్మ యొక్క ప్రతిబింబమే, ఆత్మ యొక్క ప్రతిబింబమే అని దానిని మనం ఉచ్చరిస్తూ రావాలి.
0: However, we should go on reminding ourselves that whosoever we come across is the very reflection of God.
1: నిర్గుణుడు నిరంజనుడు, గుణము కాని రూపం కాని ఏమాత్రం కలిగిన వాడు కాదు.
0: God has no attributes. God has no form. He is formless and attributeless.
1: కనుక మానవత్వం అనేటువంటిది దైవం యొక్క ప్రతిబింబమే.
0: Therefore, human is the very reflection of the divine.
1: కనుక ప్రతి మానవుని కూడా మనం దైవంగా భావించి,
0: we should consider every human as God.
1: అతన్ని గౌరవించి,
0: we should respect him.
1: అతనికి సంతోషపెట్టాలి.
0: And make everyone happy.
1: కనుకనే ప్రపంచంలో సర్వత్రా కూడాను దైవం ఉండినప్పటికీ ఒక్కొక్క రూపంలో పిలవచ్చి కనిపించి ఇక అన్ని విధాలు సేవలు చేస్తున్నాడు.
0: God is everywhere, but however, he appears in front of you in myriad forms, in infinite forms, and is serving you.
1: కనుక మీరు నేటి నుండి దైవం ఎక్కడ చూసినా ఉన్నాడు, ఎవరిని చూసినా వారిలో దైవం ఉన్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని మీరు గుర్తించినప్పుడే గోపికలుగా కనిపించినట్టుగా మీకు కూడాను అక్కడనే కనిపిస్తాడు.
0: Therefore, from this day onwards, if you have firm faith that God is everywhere, that God is in everyone, just as Gopikas experience the manifestation of Krishna, you too will have his divine physical presence.
1: Radha yokka sister undetunte ayame,
0: one sister of Radha,
1: Chandrika ari, Chandrika,
0: Chandrika,
1: ame anni vidhalaga kudanu Radhaku kanipinchetundi.
0: And she appeared to Radha in all forms.
1: Sister lokam raavagane ana talpu vesindi.
0: The moment sister gets in, she used to bolt the door.
1: అప్పుడు రాధా చెప్పేటువంటిది చంద్రిక.
0: Then Chandrika said,
1: నీవు కేవలం నన్ను మోసం చేయటానికి వచ్చావు.
0: Sister, you have come here to deceive me.
1: You are not my sister.
0: You are not my sister.
1: You are my Krishna.
0: You are my Krishna.
1: కృష్ణని ఈ రూపంగా వచ్చి నన్ను మాయ చేసి ఇందులో మాయలో ముంచుతున్నాడు.
0: కృష్ణ హ్యాస్ కమ్ ఇన్ దిస్ ఫార్మ్ అండ్ ఈస్ డిల్యూడింగ్ మీ.
1: కనుక నిన్ను నేను నమ్మను, వెళ్ళు.
0: ఐఎమ్ నాట్ గోయింగ్ టు బిలీవ్ యూ, బెటర్ యూ రిటర్న్.
1: ఒకనాడు
0: వన్ డే
1: భర్తను మార్చితే భార్య కూడా మారుతుంది కదా అని ఆమె భర్తను తెచ్చింది. భర్తను
0: వన్ డే ఇఫ్ ది హస్బెండ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ ద వైఫ్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ లైక్ దట్ చంద్రికాస్ హస్బెండ్ వాజ్ బ్రాట్.
1: చూచింది,
0: హీ వాచ్ నేమ్,
1: ఇది ఎవరు నా చంద్రిక భర్త.
0: హూ ఈస్ హీ? ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ చంద్రిక.
1: కానీ ఇతను నా భర్త కాదు.
0: హీ ఈజ్ నాట్ మై హస్బెండ్
1: అని చెప్పి అతనితో ఆనందంగా మాట్లాడుతుండాలి.
0: అండ్ షీ వాజ్ కన్వర్సింగ్ హిమ్ విత్ హిమ్ హ్యాపీలీ.
1: ఇప్పుడు ఆయన రాధ నాకు లొంగిపోయింది అని అన్నాడు.
0: అండ్ దెన్ హీ కుడ్ నో దట్ రాధ హాస్ సరెండర్ టు హిమ్.
1: మనం ఇద్దరు బయట వెళ్దాము.
0: లెట్ బోత్ ఆఫ్ అస్ గో అవుట్.
1: జగత్ చూసి ఏమి భావిస్తుందో మనం చూద్దాం.
0: లెట్ అస్ సీ హౌ ద హోల్ వరల్డ్ వుడ్ థింక్.
1: వాళ్ళిద్దరు బయటకు వెళ్లారు.
0: టూ ఆఫ్ దెమ్ వెంట్ అవుట్.
1: కానీ ఆమె భర్త కాదు, ఆమె చెల్లెలి భర్త.
0: ఇన్ఫాక్ట్ షీ హాజ్ నాట్ మెట్ హర్ హస్బెండ్, ఇట్ ఇస్ ఓన్లీ ద హస్బెండ్ ఆఫ్ హర్ సిస్టర్.
1: అప్పుడు దాన్ని గుర్తించి
0: దిస్ ఈస్ రియలైజ్,
1: కృష్ణ ఈ విధంగా నన్ను మోసం చేయకూడదు.
0: కృష్ణ డోంట్ చీట్ మీ లైక్ దిస్.
1: తను భర్తగా భావించుకుని అతనికి లొంగిపోయింది.
0: She considered the person as her husband and has submitted herself to him.
1: అతను చెప్పాడు, నేను నీ భర్తనే.
0: And he says, I am your husband.
1: కానీ చంద్రిక భర్తను కాదు.
0: But not the Chandrika.
1: అని చెప్పాడు.
0: He said so.
1: అనగా ఇతని నమ్మకము ఆ కృష్ణుడి పైనే ఉంటుండదు కనుకనే తక్షణమే కృష్ణుడు అయిపోయాడు.
0: Since he had got that faith, he could transform himself into Krishna.
1: అందు ఇందు ఇందు లేదని సందేహం వరదు.
0: నెవర్ డౌట్ దట్ ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ నాట్ దేర్.
1: నేను సర్వత్రా ఉండేటువంటి వాడిని.
0: ఐఎమ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: నీకు ప్రత్యేకంగా తల్లిదండ్రులు గాని భర్త గాని ఎవరు గాని లేరు.
0: అండ్ దర్ ఆర్ నో పేరెంట్స్ సెపరేట్ ఫర్ ఎనీబడి.
1: ఈ రిలేషన్షిప్ అంతా కూడాను నేను కల్పించింది.
0: ఆల్ దిస్ రిలేషన్షిప్ ఈజ్ ఆఫ్ మై ఓన్ మేకింగ్.

0: close to that and increase the number.
1: Zeros ke matram value ledu.
0: A zero has no value.
1: Hero okade.
0: But hero is only one.
1: ఒకటే ఉండేది అనేటువంటిది మీరు కోరితే తప్పక ఈ విధమైన డ్యువలిజం పెరగనే పెరగదు.
0: When once you desire for the hero, there will never be any dualistic temperament.
1: మీరు చూడండి, కొన్ని దినాలు మీరు అతను నేను ఒకటే అని మీరు భావించండి. ఆ విధంగా భావిస్తూ వచ్చినప్పటికీ దేవుడు వేరు వేరే ఉన్నాడని ఎవరూ భావించరు.
0: యు జస్ట్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్ డే బై డే. Then you never feel that you are separate from him.
1: ఈ ఫోటో ఎన్ని పెట్టినప్పటికీ ఇది ఒక్కడే అవుతారు కానీ అన్ని ఫోటోల లోపల ఉన్నటువంటి వాడు అందరి మంది కాదు.
0: You may keep any number of photos there. It doesn't mean that God is dual or plural.
1: సాయిబాబా అన్ని సాయిబాబాలే.
0: All photos are only one Sai Baba.
1: కనుక ఇవన్నీ మనం టోటల్ చేసుకోవటంలో మనం టోటల్ చేసుకోకూడదు.
0: We should not make it a grand total by adding.
1: కాని ఏకంగా భావించుకున్నప్పుడే మీకు సరైనటువంటి సత్యం చిక్కుతుంది.
0: When once you know this oneness, you will know the truth.
1: కనుక oneness ని మీరు పెట్టుకోండి.
0: Therefore go by this oneness alone.
1: నేను చెప్పేటువంటి వాక్యములన్నీ కూడా పరమ సత్యములే.
0: Whatever Bhagavan is telling is the truth of truths, parama satya, supreme truth.
1: మీకెవరికి తెలియదు కనుక దాన్ని మీరు నమ్మడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
0: యాజ్ యు ఆర్ ఇగ్నోరెంట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ దిస్.
1: కాన మీరు ఈ సత్యాన్ని మీరు నమ్మండి.
0: దేర్ఫోర్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ట్రూత్.
1: అన్ని గ్రంథములు చెప్పేటువంటి అంతా కూడాను ఆ సత్యములే.
0: ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ దట్ ఎటర్నల్ ట్రూత్.
1: కానీ ఇవన్నీ భక్తులను మోసం చేసే నిమిత్తమే.
0: బట్ ఆల్ ది రెస్ట్ ఆర్ ఫర్ ద డివోటీస్ టు బి.
1: నిజంగా భక్తి కలిగినటువంటి వాడు ఒక్కడే దేవుడు.
0: And in fact, all the devotees will know that God is one.
1: అట్టి నమ్మకాన్ని మీరు పెంచుకున్నప్పుడే మీకు నిజమైనటువంటి ఒక సత్యం చిక్కుతుంది.
0: Then once you have that total faith, you can understand and experience the truth.
1: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
0: Make every effort to inquire truth and know the truth.
1: సత్యం తెలుసుకుంటే ఈ డౌట్స్ అంతా ఏమాత్రం మీకు చిక్కదు.
0: When once the truth is known, there will be no doubts.
1: కనుక మీరు సత్యాన్ని తెలుసుకోండి.
0: Therefore, know the truth.
1: అందుకోసమని ఎవరిని కూడా మనము దూషించకూడదు.
0: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ అక్యూజ్ ఎనీబడి.
1: దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్ని కూడా లోకానికే కాని మీకు కాదు.
0: ద ఇలేషన్ హ్యూమిలియేషన్ జుబిలేషన్ ప్రైజ్ బ్లేమ్ రిలేట్ టు ద వరల్డ్.
1: దూషణ భూషణ తిరస్కారం అన్ని కూడా మనం కల్పించుకున్నటువంటి పదములే.
0: అండ్ ద ప్రైజెస్ అండ్ ద బ్లేమ్స్ ఆర్ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్, నథింగ్ ఒరిజినల్.
1: ఈనాడు విరోధిగా ఉంటుంటాడు.
0: Today one may be enemy.
1: మరి రేపటికి మీరు ఇద్దరు స్నేహితుడిగా కావచ్చు.
0: And tomorrow he may be your friend.
1: కనుక మీరందరూ కూడా ఏకంగా ఉండేటువంటి ఫ్రెండ్సే కాని దూరమైన వారు కాదు.
0: Therefore you are all one. You are not separate. You are not different.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: మీరు ఎంతనో ప్రేమతో ఎంతో భగవంతుని ప్రార్థిస్తున్నారు.
0: You have been praying to God with all the depth, profundity of love.
1: అట్టి నమ్మకం మీరు పెంచుకోండి.
0: అండ్ దట్ కైండ్ ఆఫ్ లవ్ యూ షుడ్ డెవలప్ అండ్ ఫాస్టర్.
1: అప్పుడే మీకు సర్వము అర్థమవుతుంది.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: మీరు ఏ విధమైనటువంటి డౌట్స్ కు చోటు ఇవ్వరు.
0: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ డౌట్స్.
1: కనుక డౌట్స్ కు మీరు చోటే ఇవ్వద్దండి.
0: నెవర్ ఎంటర్టైన్ డౌట్స్.
1: డౌట్స్ అంటే అది డ్యువలిజం చేసినటువంటిది.
0: వేర్ దేర్ ఇస్ డౌట్ ఇట్ మీన్స్ ఇట్ ఈస్ డ్యువాలిటీ.
1: అతను నేను అది రెండుగా వచ్చేసింది కాబట్టి అది డ్యువలిజం.
0: బికాస్ ఆఫ్ ద డౌట్ దేర్ ఇస్ డ్యువాలిటీ. హీ అండ్ ఐ డ్యువలిజం.
1: హీ అండ్ ఐ రెండు లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ నథింగ్ లైక్ టూ. హీ అండ్ ఐ
1: ఆల్ ఐ ఐ ఐ ఐ
0: ఎవ్రీథింగ్ ఇస్ ఐనెస్ ఓన్లీ ఐ ఐ ఐ అలోన్.
1: అటువంటి భావాన్ని ఏకవత్వమైన భావాన్ని మీరు తీసుకోండి.
0: అండ్ వీ షుడ్ గో విత్ దిస్ నాన్ డ్యువల్ ఫీలింగ్, ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్.
1: ఆ వన్ వచ్చినప్పుడు మీరు అనుకోండి ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ రెండు కాదు ఒక్కటేను ఒక్కటేను అని సత్యాన్ని పలుకోండి.
0: వెన్ వన్ దట్ ఫీలింగ్ ఆఫ్ నాన్ డ్యువలిజం వన్నెస్ అరైజెస్ అండర్స్టాండ్ దట్ ఆల్ ఆర్ వన్ ఓన్లీ వన్ నాట్ టూ. ఏకం అద్వితీయం నో టూ నో సెకండ్.
1: ఇంకా మీరు భావించుకున్నప్పుడే సరైనటువంటి యొక్క అర్థం తెలుస్తుంది.
0: వన్స్ యూ గో ఇన్ దిస్ డైరెక్షన్ యూ విల్ నో ద కరెక్ట్ మీనింగ్.
1: ఎన్ని గంటలు ఉన్నాయి? 12 గంటలు అంటున్నారు.
0: దర్ 12 అవర్స్.

0: 12. కానీ 12 లేవు.
1: ఇన్ఫాక్ట్ ఆర్ నో 12.
0: ఒకే గంట.
1: ఓన్లీ వన్ అవర్.
0: 12 దాటితే ఒకటి వస్తుంది.
1: అండ్ వెన్ యూ క్రాస్ ద 12 ఇట్ విల్ బి బ్యాక్ 1 o'clock అగైన్.
0: 1 దాటితే 2 వస్తుంది.
1: ఆఫ్టర్ 1 hour ఇట్ ఇస్ 2 o'clock.
0: దాటితే వస్తున్నాయి కానీ దాటకపోతే రాలేదు.
1: సో వెన్ వన్స్ యూ క్రాస్ 1 hour ఆఫ్టర్ అనదర్ యూ కమ్ అక్రాస్ అనదర్ వన్.
0: రెండవది ఉండదు అని భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ దేర్ ఇస్ అ సెకండ్ వన్.
0: ప్రపంచ బ్రతుకుని బ్రతకాలనుకుంటున్నప్పుడు అప్పుడు రెండవది వెలికి వస్తుంది.
1: However, for our living, you may need the dualism, the second.
0: కనుక రెండవది లేనే లేదు.
1: There's nothing like the second.
0: నేను అప్పుడప్పుడు అంటుంటాను, నేను పిల్లలు పండుకొని ఉంటే చెప్తుంటాను, ఎన్ని గంటలు అయింది ఇప్పుడు అంటాను.
1: భగవాన్ సమ్టైమ్స్ ఎంక్వైర్స్ వాట్స్ ద టైమ్ నౌ.
0: రాత్రి 12 అయింది స్వామి అని చెప్తారు.
1: దే రిప్లై, స్వామి ఇట్ ఇస్ 12 o'clock ఇన్ ద నైట్.
0: నైటా డేనా అని నేను అడుగుతాను. మరి
1: భగవాన్ పుట్స్ అనదర్ క్వశ్చన్, ఈజ్ ఇట్ డే ఆర్ నైట్?
0: డే స్వామి, నైట్ 12 o'clock అని అన్నాడు.
1: దెన్ దే సే స్వామి ఇట్ ఇస్ నైట్ 12 o'clock.
0: నైట్ 12 o'clock, డే 12 o'clock. ఈ 12 రెండు చేస్తే ఎంత అవుతుంది?
1: అండ్ ఇఫ్ యూ జస్ట్ యాడ్ నైట్ 12 o'clock, డే 12 o'clock,
0: అయితే 24 గంటలు ఉన్నాయా?
1: Do you find 24 hours like that?
0: 24 గంటలు ఎట్లా తెలుస్తుంది? అది డే నైట్ రావటం వల్ల 24 గంటలు తెలుస్తుంది.
1: హౌ డూ యూ నో దాట్ 24 hours? బికాస్ ఆఫ్ ద డే అండ్ నైట్.
0: కనుక ఈ డే అండ్ నైట్ ని మానేసేసి,
1: దేర్ ఫోర్ గివ్ అప్ దిస్ థాట్ ఆఫ్ డే అండ్ నైట్.
0: అప్పుడు ఎన్ని అవుతున్నాయి?
1: Then how many hours you
0: find? గడియారంలో కనిపించేటువంటి 1 to 12 వరకు.
1: You find there on the clock only 1 to 12.
0: కాబట్టి 12 అవర్స్ అని చెప్పండి.
1: Therefore say 12 hours.
0: నువ్వు 24 hours అని చెప్పకూడదు.
1: You cannot say 20 to 24 hours.
0: కానీ రైల్వే వాళ్ళు మాత్రము 24 hours పెడతారు.
1: But railway people call it 24 hours.
0: వాళ్ళకి ఎందుకంటే టైం కొద్ది వాళ్ళ యొక్క జీవితం జరుగుతూ ఉంటుంది.
1: Because the railway spend their life based on time.
0: కనుక మనము ఆ యొక్క డేస్ ని మనం చూడకూడదు.
1: So we should not go like that.
0: ఇది డే, ఇది నైట్. ఇది డే అండ్ నైట్.
1: ది డే, దిస్ నైట్, డే అండ్ నైట్.
0: కానీ నైట్ ఎట్లయింది? డే లేకపోతే అయింది నైట్.
1: బట్ హౌ డూ యూ గెట్ నైట్? వితౌట్ ద డే దేర్ కెనాట్ బి నైట్.
0: కనుక డే అండ్ నైట్ రెండు ఒకటే.
1: డే అండ్ నైట్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇట్ ఏకత్వాన్ని మీరు భావించుకుని అన్నిటి ఎందుకు ఏకత్వాన్ని మీరు విశ్వసించండి.
1: దేర్ఫోర్ వీ షుడ్ గో బై దిస్ వన్నెస్ అండ్ అండర్స్టాండ్ ఇట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: దైవం ఒక్కడే,
1: గాడ్ ఈజ్ వన్.
0: అప్పుడు చెప్పినప్పుడు మీరు ఇంకొక గాడును దూషించడము లేక ఇంకొక గాడును పూజించడము, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరుగుతుంది.
1: When once you say God is one, you cannot consider that God another God. You cannot observe any kind of differences.
0: Difference పోవాలంటే ఇవన్నీ మనం చూసుకోవాలి.
1: Therefore, in order to give up these differences, we should have this oneness.
0: కనుక మనం వన్నెస్ ని మాత్రమే తీసుకోవాలి.
1: Therefore, this oneness is a primordial important principle.
0: వన్నెస్ అనేటువంటిది నిజమైనటువంటి సత్యము.
1: This oneness is the truth of truths.
0: దీనిని మాత్రమే మీరు పట్టుకోండి.
1: Hold on to this supreme truth.
0: వన్ నుంచి మరి మీరు దూకుపోకూడదు.
1: And stay there one, but don't go to two.
0: ఈ విధంగా మీరు పెంచుకుంటూ పోతే దైవత్వం ఒక్కడే అనేది దేవశాయానికి అంతా గుర్తవుతుంది.
1: If you act like this, you will certainly experience the oneness of the divinity.
0: నీకు అది సత్యం కాకపోతే వదిలిపెట్టు. అంతేగాని ఇది కాదు, ఇది సత్యం కాదు, రెండు అని మీరు మాతో వాదించకండి.
1: If it is not possible for you to experience non-dualism, oneness, better you give it up, but never argue that God is dual or two.
0: కానీ దైవత్వం లోపల రెండుగా మీరు భావించొద్దండి.
1: Never consider divine God as two, dual.
0: Dual. కానీ ఏకమే కాని dual కాదు.
1: God is non-dual, one. He is never dual, two.
0: కానీ నేను ఒకడే, ఒకడే, ఒకడే, ఒకడే.
1: I am one and one and one alone.
0: నీవు తండ్రికి ఒకడే పుట్టావు.
1: And you are the only one born.
0: కానీ ఇక్కడ రెండు ఉన్నాయని చెప్పని చెప్తారే.
1: But here we say there are two factors here.
0: నేను ఒకడే.
1: I am one.
0: ఒకటే, ఒకటి నేను.
1: I am only one.
0: రెండు కాదు.
1: Not two.
0: అని దాన్ని వాదిస్తూ పోవాలి.
1: And you should argue with firm faith like that.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి తప్పగా అర్థమవుతుంది.
1: Then only you will certainly understand this oneness non-dualism.
0: ఏకత్వం సర్వజీవత్వం.
1: This oneness is the principle of life, jivatva.
0: కనుక మీరు ఏకత్వాన్ని మాత్రం పెంచుకోండి.
1: Therefore you should develop this oneness, ekatva, more and more.
0: ఏమిటి ఇది?
1: వాట్ ఈస్ దిస్?
0: పూల బంచ్.
1: బంచ్ ఆఫ్ ఫ్లవర్స్.
0: కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒకే పుష్పము.
1: బట్ అకార్డింగ్ టు స్వామి ఇట్ ఇస్ ఓన్లీ సింగిల్ ఫ్లవర్.
0: ఓన్లీ వన్ ఫ్లవర్. ఈ వన్ ఫ్లవరే అన్నిటిందు చేర్చడం చేత ఇదంతా ఒక బంతి మాదిరి అయిపోయింది.
1: ఇట్ ఈస్ వన్ ఫ్లవర్ దట్ హ్యాస్ బీన్ స్ప్రెడ్ ఆల్ ద ఫ్లవర్స్ అరౌండ్ అండ్ మేకింగ్ ఇట్ ఇన్ టు ఎ బంచ్.
0: ఇది పట్టుకుంటే ఇది ఒక పదార్థంగా కనిపిస్తుంది. అది
1: వెన్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ ఇట్ అపియర్స్ లైక్ మ్యాటర్ పదార్థ.
0: కానీ ఇది ఆధారం కాదు.
1: బట్ ఇట్ ఇస్ నాట్ సో.
0: దానిని వేదమునందు ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
1: వేద ఇట్ ఇస్ సెడ్ ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ఇది అనేకము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెనీ.
0: ఏకత్వంలో అనేకత్వం చేరింది, అనేకత్వంలో ఏకత్వం చేరింది.
1: యు ఫైండ్ ద డైవర్సిటీ ఇన్ యూనిటీ అండ్ ఇట్ ఇస్ ది యూనిటీ దట్ వన్నెస్ విచ్ ఇస్ ది రియాలిటీ.
0: కనుక నీవు డివినిటీగా మీరు భావించాలి, కానీ వన్నెస్ గా మీరు భావించకూడదు.
1: సో యూ షుడ్ కన్సిడర్ దిస్ డివినిటీ బట్ నాట్ ది ప్లూరాలిటీ ఆర్ ద డ్యూయాలిటీ.
0: కనుక మీరు ఇప్పుడు దీన్ని డ్యూయాలిటీగా మీరు భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ దిస్ డ్యూయాలిటీ.
0: అన్ని ఒకటే అయిపోయినాయి.
1: ఆల్ ఫ్లవర్స్ ఆర్ జస్ట్ వన్.
0: ఇది అనేకంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు.
1: బట్ యూ కన్సిడర్ దట్ సపరేట్ మెనీ.
0: కానీ ఇది సపరేట్ కాదు.
1: బట్ దే ఆర్ నాట్ సపరేట్ ఎనీవే.
0: అన్ని ఒకటే.
1: ఆల్ ఆర్ వన్. ఆల్ ఆర్ వన్. యూ వాచ్ దిస్.
0: ఇచ్చింది మీరు గుర్తించాలి. అన్ని చేర్చి చేర్చి చేర్చి ఇది బంతి అయిపోయింది. కానీ లేకపోతే ఇది బంతి కానే కాదు.
1: దిస్ ఈస్ ది వన్ దట్ యు హావ్ రికగ్నైజ్డ్. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ జాయింట్ టుగెదర్ అండ్ మేడ్ ఇన్ టు వన్. ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ నాట్ మెనీ.
0: ఒకటే ఉన్నటువంటి వాడు ఒక మనిషి అంటారు.
1: And if there is one person we call just is one human being.
0: అనేక మంది గుంపుగా చేరినప్పుడు ఇది ఒక గ్రూప్ ఉంటారు.
1: When many join there we call it a group.
0: కనుక ఆ గ్రూప్ కును ఒక వర్గకును ఎంత భేదం ఉంటుంది?
1: What a difference is there between the single person and a group?
0: గ్రూప్ అంటే ఎంతమంది అయినా ఉండొచ్చు.
1: In a group there may be any number of people.
0: ఎవరన్నా నీవు నా వాడు అని చెప్పగలవు?
1: Whom you can claim as your own?
0: ఏది కాదు.
1: యూ కెనాట్ యాక్సెప్ట్ ఎనీ.
0: అన్ని నావే అంటే నేను కాదు పోగొంటుంట.
1: వెన్ యూ సే ఆల్ ఆర్ మైన్ యూ మే ఫైండ్ ద అదర్ వన్ డినైయింగ్ దట్ స్టేట్మెంట్.
0: కనుక నీ ఏకత్వాన్ని నీవు చూపుకోవాలి, కానీ అనేకత్వాన్ని మీరు చూపకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ గో బై దిస్ వన్నెస్ నాట్ బై మల్టిప్లిసిటీ ఆర్ ప్లూరాలిటీ.
0: అనేకత్వాన్ని చూపుతున్నారు, చేస్తున్నారు, అనుభవిస్తున్నారు.
1: బట్ వీ గో బై దిస్ డైవర్సిటీ, వీ డిమాన్స్ట్రేట్ ఇట్, వీ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: కనుక ఏకత్వం అనేటువంటిది చూపలేకూడదు, ఒక్కటే ఉండేది.
1: వన్నెస్ నీడ్ నాట్ బి షోన్ బికాస్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: కానీ మేము మేము మేము అని ఒక గ్రూప్ గా చూపకూడదు.
1: బట్ వీ షుడ్ నెవర్ గో బై ప్లూరాలిటీ డైవర్సిటీ యాజ్ వీ ద గ్రూప్.
0: కానీ ఆ గ్రూప్ అంటే ఏమిటి? విడివిడిగా భావించుకుంటుంటారా?
1: వీ కన్సిడర్ ద గ్రూప్ విత్ పీపుల్ హు ఆర్ సెపరేట్.
0: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ సో.
0: సెపరేట్ గా చూపలేకూడదు.
1: Never have this view of separateness.
0: పాండవులంతా ఎవరు?
1: Who are they?
0: ఒక్క పాండవులంతా కూడా కేవలం ఒక కుంతీదేవి పుత్రుడి.
1: All the Pandavas are the sons of Kunti Devi.
0: ఒకే మదర్.
1: Only one mother.
0: కానీ 5 మంది కుమారులు.
1: But you find 5 sons Pandavas.
0: కానీ 5 అక్కడ ఉంటుంటే నీవు ఒకటే చెప్పగలవు?
1: When there are 5 sons, how do you say they are one?
0: కనుక ప్రపంచానికి తెలుపుకునే నిమిత్తమై ఒక విధమైనటువంటి నంబర్స్ చెప్తూ పోయాం. కానీ ప్రపంచంతో మనకు అవసరం లేదు.
1: ఫర్ వరల్డ్లీ పర్పస్ వీ మే రిప్రజెంట్ బై న్యూమరికల్ వాల్యూ బట్ యట్ వీఆర్ వన్ ఓన్లీ.
0: ఆ విధంగా నీవు చెబుతూ రావాలి.
1: దట్స్ హౌ యూ షుడ్ డిక్లేర్.
0: మేమందరూ చేరి ఈ పని చేసామంటే అందరినీ అరెస్ట్ చేస్తారు.
1: ఇఫ్ యూ సే ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ హ్యావ్ డన్ దిస్ జాబ్ యూ విల్ ఆల్ బి అరెస్టెడ్.
0: నేను ఒకడే.
1: But I am only one.
0: వారిని పట్టినప్పుడు వారు కూడా నేను ఒకనే.
1: ఇఫ్ దట్ పర్సన్ ఇస్ కాట్, yes, I am also the same person.
0: కాబట్టి ఈ 10 మంది కూడా నేనేను.
1: So all the 10 are in reality are one.
0: అట్టు చెప్తూ పోతుంటే ప్రపంచంలో బిరియన్ సులభంగా అర్థమవుతుంది అందరికీ.
1: When we start feeling so, explaining everybody, the whole world.
0: కానీ ఈనాడు మీకు అది అర్థం కాదు. కానీ
1: టుడే యూ మే నాట్ అండర్స్టాండ్ వెల్.
0: కానీ గుర్తించిన తర్వాత అది మీకు స్పష్టంగా అర్థమవుతుంది.
1: దెన్ వన్స్ యూ రికగ్నైజ్ దిస్ వన్నెస్ ఇట్ విల్ బి వెరీ వెల్ క్లియర్లీ అండర్స్టూడ్.
0: అప్పుడు మీకు సరైన అర్థం కావాలంటే మొట్టమొదటి మనం చేసుకోవాలి.
1: Therefore, to understand clearly, we should establish ourselves in that oneness. Therefore, we should strengthen every aspect.
0: Truth is one.
1: Truth is one.
0: Rendu kaadu.
1: Not two.
0: Truth ante emi?
1: What is truth? What is this?
0: Idi handkerchief.
1: This is handkerchief.
0: కానీ దీంతో ఎన్నో దారములు అంతా ఉంటున్నాయి కాబట్టి ఈ దారముల యొక్క చేరిక ఈ గ్రూప్ భావిస్తారు.
1: బికాస్ వీ ఫైండ్ సో మెనీ థ్రెడ్స్ యాన్ ఇంటర్వోవెన్ ఇన్ టు కర్చీఫ్ వీ థింక్ ఇట్స్ మెనీ.
0: కర్చీఫ్ ఎట్టయింది? అనేక రకమైనటువంటి థ్రెడ్ చేర్చేటప్పటికీ ఇది కర్చీఫ్ అయిపోయింది.
1: దిస్ ఇస్ ద కర్చీఫ్ బికాస్ ది యాన్ ఇస్ సో క్లోజ్లీ ఇంటర్వోవెన్.
0: తీస్తూ వస్తే ఒకటి ప్రత్యేకంగా వస్తుంది.
1: యూ కెన్ రిమూవ్ ద వన్ థ్రెడ్ ఆఫ్టర్ అనదర్.
0: కనుక ఇది థ్రెడ్ అంతా కూడా వేరు వేరు దండిగా ఉన్నాయి కానీ క్లాత్ ఒకటే ఉంటుండాలి.
1: దేర్ మే బి ఎనీ నంబర్ ఆఫ్ థ్రెడ్స్ ప్లెంటీ బట్ ద క్లాత్ ఈజ్ వన్.
0: కనుక అట్టి దాన్ని ఏకత్వాన్ని మనం తీసుకోవాలి.
1: సో వీ షుడ్ గో బై దిస్ వన్నెస్.
0: ఈ ఏకత్వం వచ్చినప్పుడే దాన్ని తీర్చుకోవడానికి వీలు అవుతుంది.
1: బికాస్ ద థ్రెడ్స్ హ్యావ్ బికమ్ వన్ ఇన్ టు ఎ క్లాత్ యూఆర్ ఏబుల్ టు వైవ్.
0: కనుక మనము ఏకత్వాన్ని తీసుకోవాలి కానీ అనేకత్వాన్ని తీసుకోకూడదు.
1: సో వీ షుడ్ గో బై దిస్ నాన్ డ్యువల్ oneness only.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సత్యం.
1: వీ షుడ్ అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ.
0: యూనిటీ మనకు కావాలి.
1: దిస్ యూనిటీ ఇస్ వెరీ నెసెసరీ.
0: ఈనాడు పిల్లలందరూ వేరువేరుగా కల్పిస్తున్నారు.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ స్టూడెంట్స్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: కానీ ఆల్ ఆర్ వన్.
1: బట్ ఆల్ ఆర్ వన్.
0: మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు?
1: వేర్ ఆర్ యూ స్టడీంగ్?
0: సత్యసాయి బాబా కాలేజీలో చదువుతున్నారు.
1: Say that we are studying in Sat Sai Baba's college.
0: కానీ పిల్లలంతా వేరు వేరుగా కనిపిస్తున్నారు కానీ అందరూ ఒకటే.
1: Though we find many students, in fact they are one, studying in the same college.
0: ఈ విధంగా ఏకత్వాన్ని పెంచుకోవడానికి మీరు తగిన ప్రయత్నం చేయాలి.
1: Therefore we should make every attempt to foster and develop the spirit of oneness.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాయ కృష్ణ జై.

0: చాలా సంతోషం. పిల్లలు ఏకత్వంతో కూడి పాడేటప్పుడు అది ఎంత హాయిగా ఉంటుందో చూడండి. అందరికి ఎంతమంది ఏకం కావాలి, అప్పుడే మనసుకు వినే కూడాను చాలా ఆనందం వేస్తుంది.
1: When you all join together and sing in perfect harmony and in chorus, you will certainly experience, enjoy the blissful state.
0: ఈ విధంగా ప్రతి మాట ఎందు కూడాను ఏకత్వం కావాలి.
1: Like this, in every aspect we should experience unity and oneness.
0: ఇంతమంది పాడాలంటే ఎన్ని స్తుతులు పెట్టాలి?
1: For all people to join, how many shrutis you require?
0: మనకు ఏ శృతి మనకు అక్కర్లేదు.
1: We don't need to go by that.
0: ఒక్క శృతి చాలు.
1: One shruti is enough.
0: ఇంతమంది కంటెంపరీ ఒకే శృతి పెట్టింది.
1: All voices can join in unison.
0: అప్పుడే తెలియనటువంటి ఆనందము.
1: Then you'll have bliss.
0: మనం చూస్తుంటే నాకెంతో ఆనందం వేస్తుంది.
1: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ హియర్.
0: లేకపోతే మీకు తెలిపవచ్చు, నేను ఇన్ని రకములైనటువంటి కార్యక్రమాలు పెట్టుకొని ఇన్ని రకమైన కార్యక్రమాల్లో కూడా నేను చేరుతూ దిగుతూ కానీ కట్ అయ్యేటప్పటికీ తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండినంత వరకు నేను ఆనందంగా ఉంటుంటాను.
1: Swami has so many programs. Swami has got so many activities. He gets himself associated with all many programs. But yet, he is happy right from the morning till this day. Throughout the day, he is extremely happy.
0: ఇట్టి ఆనందము ఎవరికైనా చిక్కుతుందా?
1: Is it possible for anybody to be as blissful as Bhagavan?
0: కనుక నేను ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ.
0: దూషణ భూషణ తిరస్కారం పురస్కారం అన్ని కూడా మాటల యొక్క భావమే.
1: ఇట్ ఈజ్ ఓన్లీ యువర్ వోకల్ వెర్బల్ ఎక్స్ప్రెషన్ సో ఫార్ ఎస్ ద ప్లే బ్లేమ్ అండ్ ప్రైజ్ ఆర్ కన్సర్న్డ్.

ఆత్మతత్వమిట్టు లభునకు. ఆత్మతత్వమబ్బూ అతి శుద్ధ బుద్ధికే

0: మాట తెలుపుచున్న మాట.
1: యు కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ పర్సన్ విదౌట్ ది ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హూ ఇస్ అబ్సల్యూట్లీ ఎంప్టీ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ. ఇట్ ఈస్ ఓన్లీ ఎ మ్యాన్ విత్ ది ప్యూరిటీ విల్ అండర్స్టాండ్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. దిస్ ఇస్ ది ట్రూత్ వాట్ భగవాన్ టెల్స్ అస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు దేశము ఎచ్చర చూచిన అశాంతితో కుమిలిపోవచ్చున్నది.
1: టుడే వీ ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ రెస్ట్లెస్నెస్.
0: శాంతి అన్నది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: వీ డోంట్ ఫైండ్ పీస్ ఎనీవేర్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: అశాంతికి మూల కారణము మానవుని యొక్క ఆశలే.
1: ద మెయిన్ రీజన్ ఫార్ రెస్ట్లెస్నెస్ ఆర్ ద డిజైర్స్ ఆఫ్ మ్యాన్కైండ్.
0: తలంపుల యొక్క చేరికనే మనస్సు.
1: మైండ్ ఇస్ జస్ట్ ఎ బండిల్ ఆఫ్ థాట్స్.
0: ఈ సంకల్పములను మొట్టమొదట మనం అరికట్టినప్పుడే మనస్సు సహజంగా స్వాధీనమవుతుంది.
1: వెన్ వన్స్ వీ కంట్రోల్ అవర్ థాట్స్ నేచురల్లీ వీల్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ అవర్ మైండ్.
0: ఇది ఒక వస్త్రము.
1: దిస్ ఇస్ ఎ క్లాత్.
0: ఈ వస్త్రములకు అనేక దారములు చేరికండి.
1: దిస్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ థ్రెడ్స్.
0: ఈ దారములు ఒకదానికొకటి తీసివేసినప్పుడు వస్త్రమే లేదు.
1: వెన్ వన్స్ యూ సెపరేట్ అవుట్ ద థ్రెడ్స్ ద క్లాత్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: కనుకనే బండల్ ఆఫ్ డిజైర్స్ ఈజ్ మైండ్.
1: సో మైండ్ ఇస్ ద బండల్ ఆఫ్ డిజైర్స్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఈ వాంఛలను క్రమక్రమేణా మనము తగ్గించుకున్నప్పుడే మనసు యొక్క పవిత్రత అభివృద్ధి అవుతుంది.
1: వెన్ వన్స్ వీ రిడ్యూస్ ద లగేజ్ ఆఫ్ డిజైర్స్ naturally mind will attain the state of purity.
0: ee vaanchala chetane ee naati prati manavudu kudanu prati deshamunandu kudanu naitika dharmika aadhyatmika aneetvanti moodu sthanamulanu marchipothunnadu.
1: Only the desires that made man all over the world lose the moral, ethical and spiritual values.
0: Naitikamanaga emiti?
1: What is moral value, morality?
0: నిత్య జీవితంలో మానవుడు సత్యమార్గం అనుసరించి సత్యవాక్కు చేత సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
1: True morality lies in speaking truth and setting an ideal to the rest of the society.
0: దీనిని వేదము సత్యం బ్రూజాత్.
1: This Veda tells us to speak truth.
0: నీవు సత్యమునే పలుకు.
1: You utter truth alone.
0: పలికిన సత్యమునే ఆచరణ యందుంచు.
1: Take to practice the truth.
0: ఆచరణ యందుంచినటువంటి సత్యమునే వాక్కు చేత ప్రచారం చేయి.
1: The truth that is practiced must be said verbally.
0: కనుక సత్యం బ్రూయాత్. ఇది నైతికము యొక్క ధర్మము.
1: So the moral conduct requires us to speak truth.
0: ఇంకా ధార్మికం అంటే ఏమిటి?
1: What is dharmic value?
0: నా బ్రూయాత్ సత్యం అప్రియం.
1: Do not say unpalatable truth.
0: ఇది ప్రియమైనటువంటిది కదా అని అసత్యము చెప్పవద్దు.
1: As it is acceptable, never utter a lie.
0: ఇంతియే కాక ఈ సత్యములకు విరుద్ధమైనటువంటి యొక్క అసత్యమును మనము ప్రచారంలో ప్రవేశపెట్టకు.
1: We should never publicize or propagate untruth.
0: సత్యము చెప్పినప్పటికీ అది ప్రియమైనటువంటి సత్యంగా ఉంటుండాలి.
1: Even if you are to speak truth, we should put it in a pleasing, acceptable manner.
0: సత్యమైనప్పటికీ అతనికి అప్రీతి అయినటువంటి సత్యాన్ని కూడా చెప్పకూడదు.
1: We should not tell truth in an unacceptable, harsh way.
0: అప్రీతికరమైన

0: సత్యం కూడాను అతనికి బాధ కలిగిస్తుంది.
1: ద ట్రూత్ దట్ ఇస్ నాట్ ప్యాలెటబుల్ సమ్ టైమ్స్ పెయిన్స్ మ్యాన్.
0: అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తే. సత్యం అనేటువంటిది ఉద్వేగం కాని అప్రీతి కాని ఉండకూడదు.
1: Truth should not lead to agitations, disturbed state of our mind. It should not be bitter to our ear.
0: Karuka satyamani kudanu neevu konta priyamaga undali kani apriyamainatvanti satyani kudanu neevu cheppakoddu.
1: Therefore truth must be acceptable and pleasing.
0: Idi dharmamu.
1: This is dharma.
0: Inka aadhyatmikamanaga emti?
1: Then what is the spiritual value?
0: Satyam bruyat naitikam.
1: Telling truth is
0: moral. Na bruyat satyam apriyam.
1: Not telling truth in an unacceptable way.
0: Inka dharmam anetundi ee vidhamainatundi margamlo undinappudu deeniki aadharshamainatundide aadhyatmikamu.
1: That which sets an ideal naturally becomes the spiritual aspect.
0: Ee aadhyatmikamanaga emiti?
1: What is the spiritual life?
0: ఆత్మతత్వాన్ని ప్రబోధించటమే ఆధ్యాత్మికం.
1: టీచింగ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఈ ఆత్మతత్వం అనేది ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఇస్ దిస్ ఆత్మ?
0: సర్వత్రా ఉన్నది.
1: ఆత్మ ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: అయితే దీన్ని గుర్తించడం చాలా కష్టం.
1: హౌఎవర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికగ్నైజ్.
0: దీన్ని పట్టడం మరింత కష్టము.
1: టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్ స్టిల్ మోర్ డిఫికల్ట్.
0: కనుకనే ఈనాటి మానవులకు ఆత్మతత్వం అనగా అనేక విధమైనటువంటి యొక్క సందేహం గురి అవుతున్నారు.
1: It is for that reason we have so many doubts regarding the atmic principle.
0: ఈ ఆత్మిక తత్వము మనం ఒక చిన్న ఉదాహరణగా తీసుకోవచ్చు.
1: We can take this atmic principle as a small illustration.
0: ఇది కంటికి కనిపించదు.
1: You don't see with the physical eye.
0: ఇది పట్టడానికి రూపం లేదు.
1: You can't catch it as it has no form.
0: మన చుట్టూ గాలి ఉన్నది.
1: There is air around us.
0: గాలియే లేకుండా మనం బ్రతకలేము.
1: Without air we cannot live.
0: కానీ ఆ గాలి మన కంటికి కనిపిస్తున్నదా?
1: But do you see the very air with your eye?
0: లేదు.
1: No.
0: ఈ కంటికే కనిపించినటువంటి గాలిని ఏ విధంగా నీవు పట్టగలవు?
1: When you can't see with the physical naked eye the air, how do you catch hold of it?
0: కనుక ఈ ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని అనుభూతిలో మనము తెచ్చుకోవాలి.
1: So the spiritual value lies in the experience of the truth.
0: మానవుని యందు పంచభూతముల స్వరూపం ఉన్నది.
1: మ్యాన్ హ్యాస్ ద ఫైవ్ ఎలిమెంట్స్ విత్ ఇన్.
0: పంచకోశముల యొక్క ఆధారం ఉన్నది.
1: హి హస్ గాట్ ఇస్ ద బేసిస్.
0: పంచప్రాణముల యొక్క తత్వం ఉన్నది.
1: హి హస్ గాట్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని మనం చక్కగా విచారించాలి.
1: వి హావ్ టు ఇన్వెస్టిగేట్ ద నేచర్ ఆఫ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: మానవత్వం అనేటువంటి ఒక శక్తులు ఐదు ఉంటున్నవి మానవుని యందు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఫైవ్ కైండ్స్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ద పవర్.
0: సత్యము,
1: truth,
0: dharmamu,
1: righteousness,
0: shanti,
1: peace,
0: prema,
1: love,
0: ahimsa,
1: non violence.
0: ఈ ఐదు కూడాను మానవుని యందున్నటువంటి యొక్క మానవతా విలువలు.
1: All these constitute human values.
0: మానవతా విలువలు అంటే ఏమిటి?
1: What are human values?
0: మానవుడై పుట్టి ఎంత కాలమైనప్పటికీ మానవతా విలువలే లేకుండా అతను మానవాకారుడే కాదు.
1: Having been born as a living being, a man, however long he might live without realization of the human value, is no man.
0: Bodhamu oka adyeshamu itantivanta kuda manavata kudamulu kaadu.
1: Anger, hatred are not human values.
0: Ivanni nu pasigudamule.
1: They are animal qualities.
0: Ilanti pasigudamulu manam penchukoni manavata gulamunu tagginchukoni kevalam ee naadu pasuvuga jeevisthunnadu manavudu.
1: Man is leading an animal life with all the animal qualities, with the human qualities totally missing in him.
0: Dushta sankalpamula cheta dukkitudagu.
1: Man suffers misery because of bad thoughts.
0: Satya sankalpamula cheta sadhuvagunu.
1: With the truthful thoughts he becomes a pious man.
0: Sakala sankalpa rahitude shanti nundu.
1: The man beyond the thought remains in peace.
0: Ee naadu shanti lekunda povadaniki kaaranam emiti?
1: Why is it that we are not peaceful?
0: Sakala sankalpa rahitude sadhuvagunu.
1: He is the pious man who goes beyond the level of thought.
0: Atane shanti nundu.
1: He will be in peace.
0: Shanti ki moola kaaranam emti?
1: What are the cause for peace?
0: Sankalpamulu chetane shanti lekapothunnadi.
1: Our thought flow is the cause for restlessness.
0: Sakala sankalpa rahitude shanti nundu.
1: If we are beyond the thought, we will remain in peace.
0: కొరకు శాంతికి ఏది మూల కారణము?
1: వాట్ ఆర్ ద కాజ్ ఫర్ పీస్?
0: మన సంకల్పమును అరికట్టుకోవాలి.
1: వి హావ్ టు కంట్రోల్ అవర్ థాట్ ప్రాసెస్.
0: ఇందులో మొట్టమొదటిది మానవతా విలువ సత్యము.
1: ద ఫస్ట్ హ్యూమన్ వాల్యూ ఈజ్ ట్రూత్.
0: సత్యమును మనం కోల్పోయినా మన యొక్క వాల్యూ లోపల ఒక భాగము నష్టమైపోయింది.
1: వెన్ వన్స్ ట్రూత్ ఈజ్ లాస్ట్ వీ లూజ్ వన్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ వాల్యూ.
0: ధర్మమును మనం కోల్పోయినా మన మానవతా విలువ లోపల రెండు భాగములు వ్యర్థమైంది.
1: వెన్ వన్స్ ధర్మ రైచియస్నెస్ ఇస్ గాన్ విల్ బి లూజింగ్ టూ పార్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ వాల్యూ.
0: ఇందులో మూడవ విలువైనటువంటి శాంతిని మనం కోల్పోయినా
1: if we lose the third value peace
0: manavata viluvalu moodu viluvalu
1: three human values are totally gone
0: kanuka ee vidhanga okkokati okkati kolipovatam cheta okkokka angamunu manam kolipoyinattiga untundali
1: as each value is lost it amounts to amputation of each of the limbs of our body
0: satyam anetundi prathama viluva
1: truth is the first value
0: ఈ ప్రథమ విలువైన సత్యాన్ని ఈనాడు మనం కోల్పోతున్నాము.
1: ద వెరీ ఫస్ట్ వాల్యూ ట్రూత్ ఈజ్ లాస్ట్.
0: సత్యం చెప్తే మన వ్యాపారం జరగదు, మన ఉద్యోగం చిక్కదు.
1: ఇఫ్ వి టెల్ ట్రూత్ వి కెనాట్ రన్ అవర్ బిజినెస్, వి కెనాట్ బి సక్సెస్ఫుల్ ఇన్ జాబ్,
0: ముందుకు పోలేము.
1: సో వి కెనాట్ ప్రొసీడ్ అడ్వాన్స్ ఇన్ లైఫ్.
0: కనుక ఏ రంగమునందు చూచినా కూడాను నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక అన్ని రంగములు ఎందు కూడాను ఈ సత్యమును కోల్పోయినా వాడు ఇంకా జీవించలేడు.
1: దెర్ఫోర్ వెన్ వన్స్ the truth is lost and gone one cannot sustain continue in the moral spiritual life
0: kada paristhiti yendu satyamunu kolpovatam vallane taan jeevisthunnanani bhramisthunnadu
1: but man today is deluded with the feeling that he is able to live by uttering untruth
0: ee vidhanga satyamunu kolpoyi
1: like this truth is lost
0: manavata viluvanu kuda nu kolpothunnadu
1: and human values are also given up
0: mottamodati satyamu adhe manavuni yokka sirasu
1: The first human value, truth, is our head.
0: ఈనాడు శిరస్సులేని మానవుడిగా జీవిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ హెడ్లెస్ ఆల్మోస్ట్ ఇన్ నేచర్.
0: కారణం ఏమిటి? సత్యం అనేటువంటి దాన్ని కోల్పోవటం చేతనే ఈ శిరస్సు కూడా కోల్పోయినాడు.
1: హీఈస్ హెడ్లెస్ బికాస్ హీ హాజ్ లాస్ట్ ది ఫస్ట్ వాల్యూ ట్రూత్.
0: ధర్మము
1: సెకండ్ ధర్మ
0: అదే మన భుజములు.
1: ధర్మ రైచియస్నెస్
0: సర్వ బాధ్యతలను కూడా మోయగలిగినటువంటిది భుజములే.
1: The shoulders will bear all the responsibilities.
0: Dharmanni manam kolpoyina mana bujibulamne kolpoyinatunte varam avutam.
1: When once we lose this righteousness, almost we are handicapped.
0: Shantini manam kolpoyina
1: if peace is gone,
0: mana kadupe kolpoyinatunte varam avutam.
1: We will be losing our very stomach.
0: Stomach lenappudu deeniki bujinchedetla? ఈ దేహమును కాపాడుకునేది ఎట్లా?
1: Without stomach, how do you partake and how do you continue to live?
0: కనుక దీనిని ఒక విధమైనటువంటి ఆధారభూతమైనటువంటి కేంద్రంగా తీసుకున్నారు.
1: సో స్టమక్ ఈజ్ టేకెన్ యాజ్ ద సెంటర్.
0: ఈ సెంటర్ ను మనం కోల్పోతున్నాం.
1: దిస్ సెంటర్ ఈజ్ లాస్ట్.
0: ఈ మూడింటిని కోల్పోవటం చేతనే
1: యాజ్ వీ హావ్ లాస్ట్ దిస్ త్రీ
0: ప్రేమ లేని మానవుడుగా జీవిస్తున్నాడు.
1: లైఫ్ ఈజ్ ఆల్మోస్ట్ విదౌట్ లవ్.
0: ప్రేమనే లేకుండా జీవితమే లేదు.
1: Life without love is valueless. There is no life at all.
0: ప్రతి మానవుని కొడును ప్రేమనే ప్రాణము.
1: For every man, love is life.
0: ఈ ప్రాణ సమానమైనటువంటి ప్రేమను కోల్పోవటం చేత మనము డెడ్ బాడీతో సమానంగా ఉంటున్నాం.
1: లవ్ ఈజ్ ద లైఫ్ ప్రిన్సిపల్. విదౌట్ ఇట్ ఇట్ ఈస్ ద లైఫ్ డెడ్ బాడీ.
0: ద్వేషము ద్వేషము ద్వేషము.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీ వీ ఫైండ్ హేట్రెడ్.
0: మన హృదయము ఒక సింగిల్ చైర్.
1: Our spiritual heart is a single chair.
0: Not double sofa.
1: It's not a double sofa.
0: Or not musical chair.
1: Not musical chair.
0: ప్రేమతో నింపబడినటువంటిది ఈ హృదయము.
1: This heart is full of love.
0: కానీ ఈనాటి ప్రేమ లేకపోతున్నది.
1: But in the modern society, there's no love.
0: ఈ ప్రేమ లేకపోవడం చేత యూనిటీ అనేటువంటిది దూరం అయిపోతున్నది.
1: The absence of love leads to the absence of unity.
0: యూనిటీ కోల్పోవటం చేత ప్యూరిటీ కూడా కోల్పోతున్నాడు.
1: యాజ్ దేర్ ఇస్ నో యూనిటీ దేర్ ఇస్ నో ప్యూరిటీ ఎయిదర్.
0: ప్యూరిటీ కోల్పోవటం చేత డివినిటీని పూర్తి నాశనం చేసుకుంటున్నాడు.
1: సిన్స్ దేర్ ఇస్ నో ప్యూరిటీ హీ హాస్ లాస్ట్ కంప్లీట్లీ ద డివినిటీ.
0: సంపాదిస్తున్నాడు ఈ మానవుడు.
1: వాట్ ఇస్ దట్ మ్యాన్ అక్వైర్స్ టుడే?
0: కమ్యూనిటీ ఎనిమిటీ ఈ రెండింటిని హార్ట్ లో చేర్చుకున్నాడు.
1: టూ థింగ్స్ ఆర్ అచీవ్డ్ బై మ్యాన్ టుడే, కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
0: ఈ ఎనిమిటీ మితిమీరిపోతుండాలి.
1: Enmity is limitless today.
0: హృదయం నిండుకు ప్రేమ పోయి ఎనిమిటీ అనేటువంటిది బాగా స్థిరంగా నిలిచిపోయింది.
1: ఇన్ ది ప్లేస్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్ ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎనిమిటీ టుడే.
0: ఎనిమిటీ అనేటువంటిది రావటం చేతనే దేశమంతా కూడా చిన్నా భిన్నమైపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ ఎనిమిటీ ది హోల్ కంట్రీ ఇస్ బ్రోకెన్.
0: ప్రేమనే ఉంటే ఈ విధమైనటువంటి చిన్న భిన్నం కావడానికి దేశం అవకాశం లేదు.
1: విత్ లవ్ ద కంట్రీ కెన్ నాట్ బి ఫ్రాగ్మెంటెడ్ ఆర్ డివైడెడ్
0: కానీ లోపల ఎనిమిటీ
1: దేర్ ఇస్ ఎనిమిటీ విద్ ఇన్
0: బయట ప్రేమ చూచినట్టుగా హలో హలో హలో హలో అని వాక్
1: ఎక్స్టర్నలీ వీ సే హలో హలో
0: ఇది హలో అనేటువంటిది కేవలం లో
1: హలో ఈజ్ మియర్లీ లో
0: కానీ హలోతో మనం పేరు పెంచుకోలేము.
1: వీ కాంట్ హ్యావ్ లవ్ బై మియర్లీ సేయింగ్ హలో.
0: ప్రేమను పెంచుకోవాలంటే ఇతరులంతా ప్రేమించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ లవ్ యూ షుడ్ లవ్ అదర్స్
0: ప్లస్ ప్రేమ్ ప్లస్ లవ్ ప్లస్ లవ్ ప్లస్ లవ్ ప్లస్ లవ్ ప్లస్ లవ్
1: లవ్ ఈజ్ మియర్లీ ఎడిషన్ దట్ గోస్ ఆన్ యాడెడ్ ఆన్ అండ్ ఆన్.
0: ప్లస్ చేసుకుంటూ పోతే ప్రేమ అమితమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
1: ఇఫ్ లవ్ ఈజ్ యాడెడ్ ఆన్ అండ్ ఆన్ మోర్ అండ్ మోర్ ఇట్ బికమ్స్ లిమిట్లెస్.
0: ప్రేమ అధికమైనప్పుడు
1: వెన్ లవ్ ఈజ్ మాక్సిమం
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి మనుషుల యొక్క భేదమే ఉండదు.
1: దేర్ బి నో డిఫరెన్సెస్ ఇన్ మ్యాన్ కైండ్
0: అందరూ ఒక్కటైపోతారు.
1: ఆల్ బికమ్ వన్
0: ఈ ఒక్కటైనప్పుడు
1: వెన్ వీఆర్ వన్
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అన్ని భూతముల యందు కూడా ఒకే ఆత్మ ఉంటుంటుంది ప్రేమ స్వరూపమై.
1: వెన్ వీఆర్ వన్ వీ విల్ నో దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఇస్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ఆల్.
0: కనుక ఈనాడు మన యొక్క ప్రేమను కోల్పోవటం చేతనే
1: as love is lost
0: సర్వమును కోల్పోయినటువంటి వారమైపోతున్నాం.
1: as love is lost today we are losing everything in our life.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సింది ప్రేమనే.
1: what we have to grow and develop
0: ప్రేమ అనేటువంటిది
1: the love
0: వాక్కులో చేరినప్పుడు
1: when once it is expressed by word
0: సత్యం అవుతుంది.
1: love expressed by word
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: love
0: ఆచరణలో చేరినప్పుడు
1: in action
0: అదే ధర్మం అవుతుంది.
1: ఈజ్ ధర్మ.
0: ఈ ప్రేమ అనేటువంటిది
1: లవ్
0: మన యొక్క థాట్ లో చేరినప్పుడు
1: లవ్ ఇన్ థాట్
0: అదే శాంతి అవుతుంది.
1: ఈజ్ పీస్.
0: కనుక ఈ ప్రేమ చేతనే సత్యము ధర్మము శాంతి మూడింటిని కూడా మనం సంపాదించుకోగలుగుతున్నాం.
1: సో లవ్ ఎనేబుల్స్ us టు ఎక్వైర్ ద అదర్ త్రీ వాల్యూస్ ఆఫ్ ధర్మ శాంతి అండ్ ప్రేమ.
0: ప్రేమ స్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: తాత్కాలికమైనటువంటి ఈ యొక్క ప్రకృతి యొక్క జీవితం కోసం మనం పాటు పడుతున్నాం.
1: వీఆర్ స్ట్రగ్లింగ్ ఫార్ దిస్ ఎఫీమరల్ టెంపోరల్ వరల్డ్
0: భంగురమైనటువంటిది.
1: ది వరల్డ్ ఇస్ మొమెంటరీ.
0: ఇదంతా ఒక క్షణంలో పోతుంటది.
1: ఇట్ వుడ్ పాస్ ఆఫ్ ఇన్ ఎ మొమెంట్ ఆఫ్ టైం.
0: యవ్వనము ఒక క్షణంలో పోతుంటది.
1: యూత్ వుడ్ బి లాస్ట్ ఇన్ ఎ మొమెంట్.
0: కురుదన జన యవ్వన గర్వం.
1: Don't pride yourself because of your wealth and
0: youth. Kala sarvam makuru dhanajana yavana garvam.
1: Understand that the wealth, the authority and youth would pass off. The youth would pass off in a moment of time.
0: ఒక క్షణంలో పోయేటువంటిది ధనము.
1: Money also would be lost accordingly.
0: ఒక క్షణంలో పోయేటువంటిది కీర్తి.
1: And reputation, name also would be lost in a
0: moment.
1: These are all the passing clouds. None of these are permanent. But one is permanent. The truth and good name are permanent. We should get a good name, reputation. And we should be highly reputed, be famous.
0: ఎట్లా మనకు మంచి పేరు వస్తుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: నీ యొక్క మాటలను మంచితో నీవు ప్రయత్నంగా సాధించు.
1: స్పీక్ వెల్ సాఫ్ట్లీ. దిస్ వన్ వే ఆఫ్ బికమింగ్.
0: నీవు మంచినే మాట్లాడు.
1: స్పీక్ గుడ్.
0: నీ చెవులను మంచినే విను.
1: లెట్ యువర్ ఇయర్స్ లిసన్ గుడ్.
0: నీ చేతులు మంచి పనినే చేయి.
1: లెట్ యువర్ హ్యాండ్స్ డూ గుడ్.
0: నీ హృదయమును మంచి థాట్స్తోనే నింపుకో.
1: లెట్ యువర్ హార్ట్ బి ఫిల్డ్ విత్ గుడ్ థాట్స్.
0: అంతా మంచిగా మారుతుంది.
1: ఎవ్రీథింగ్ వుడ్ బి గుడ్ దెన్.
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
1: థింక్ నో ఈవిల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్.
1: డూ నో ఈవిల్ డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ద వే టు గాడ్.
0: కనుక మనం దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు బ్యాడ్ టాక్ బ్యాడ్ హియర్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ యాక్షన్ ఈ విధంగా ఉంటుంటే నీకు గుడ్ ఎట్లా చిక్కుతుంది?
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ అండ్ ద స్టేట్ ఆఫ్ గుడ్నెస్ విత్ దీస్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ లిసనింగ్ బ్యాడ్ థింకింగ్ బ్యాడ్ యాక్షన్స్ హౌ వి ఎక్స్పెక్ట్ ఇట్
0: రాత్రి పరుగునంత వరకు కూడాను మనము చెడ్డను వినటము చెడ్డను మాట్లాడటము చెడ్డను చూడటము చెడ్డను చేయటము చెడ్డను థింకించటము ఈ విధంగా ఉంటుంటే బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి ఏ థాట్స్ లో ఉన్నావో ఆ థాట్స్ రూపాన్ని పొందిపోతావు.
1: డాన్ టు డస్క్ We listen bad things. We see bad things. We think of bad things. Naturally, we become bad. We become bad.
0: Karuka ee bad ekkada nunchi vastundadi?
1: Where from you got this bad?
0: Mana choopu nunchi kalugutundadi.
1: Yes, this badness is out of
0: shravanam nunchi kalugutundadi.
1: The listening is the cause.
0: Mana vaaku nunchi kalugutundadi.
1: The words that we speak.
0: Mana thoughts nunchi kalugutundadi.
1: The thoughts.
0: Mana action nunchi kalugutundadi.
1: And actions too.
0: Kanukane మానవత్వంలో ఉన్నటువంటి విలువలను మనం సంపాదించుకొని పోషించుకోవాలనుకున్నప్పుడు ఈ ఐదు కూడా అనగా ఐదు సెన్సెస్ ను కూడాను సరైన మార్గంలో ప్రవేశపెట్టడం.
1: Therefore, in order to foster and develop human values, we should have absolute check and control on these five senses and act accordingly.
0: కనుక మొట్టమొదట మనము ధ్యానము జపము యోగము ఇది కాదు మనకు కావాల్సినటువంటిది.
1: Is not the meditation, it is not the penance, it is not chanting that are needed.
0: ఇవన్నీ good works.
1: They are all merely good works.
0: ఇది పవిత్రమైన కర్మలే.
1: They are sacred works, no doubt. But
0: నీ హృదయాన్ని పవిత్రం చేయాలనుకుంటే,
1: to make your heart sacred,
0: మొట్టమొదటి ఈ ఫైవ్ సెన్సెస్ ను నీ పవిత్రం చేసుకోవాలి.
1: First make these five senses sacred.
0: దీనిని పురస్కరించుకుని,
1: basing on this,
0: దీనికోసమని
1: for
0: ఈ ఐదు సెన్సెస్ ను తయారు చేసుకోవాలని బుద్ధుడు అనేక విధమైనటువంటి ప్రయత్నములు చేశాడు.
1: Buddha made several attempts to control these five senses.
0: 28 సంవత్సరముల వరకు
1: అనేక
0: గ్రంథాలు చదివాడు.
1: He has gone through good texts.
0: అనేక మంది మహనీయులను దర్శించాడు.
1: He visited noble souls.
0: అనేక ప్రబోధనలు విన్నాడు.
1: He heard many teachings.
0: కానీ అతనికి ఏమాత్రమూ తృప్తి కలగలేదు.
1: But he was not satisfied.
0: దీనివల్ల వచ్చేటువంటి ఏమిటి మనకు?
1: What is that we get out of them?
0: ఏదో పెద్దలు ఉపదేశం చేస్తున్నారు, నేను వింటున్నాను.
1: Elders teach, I hear them.
0: కానీ విన్నది వెళ్లిపోతుండాలి.
1: All that is heard is forgotten.
0: అనేక పెద్దలను దర్శిస్తున్నాను నేత్రముల చేత.
1: I visit many noble souls and see them.
0: చర్మ చిచ్చులే గాని జ్ఞాన చిచ్చులు కాదు.
1: The eyes that we have are physical eyes, but not the eyes of wisdom.
0: చూచినటువంటి చర్మ చిచ్చులతోనే పోతుండాలి.
1: Therefore, that which is watched with the eye of wisdom is lost through this eye, physical eye.
0: ఇవి కాదు నాకు కావాల్సినటువంటిది.
1: These are the things that are not needed.
0: ఇవన్నీ నిర్వాణం చెందాలి.
1: I need liberation.
0: అప్పుడు అనుకున్నాడు, యోచించాడు.
1: Then he thought over.
0: అప్పుడు MAN man అన్నాడు.
1: Then we know MAN is man.
0: తను ఈ మూడింటికి అర్థం విచారించుకున్నాడు.
1: He inquired, investigated the meaning.
0: అనగా మాయా.
1: M means maya, illusion.
0: ఆ మాయని వశం చేసుకో.
1: See that maya illusion submits to you.
0: ఏ అనగా ఆత్మతత్వాన్ని అర్థం చేసుకో.
1: ఏ ఆత్మిక్ ప్రిన్సిపల్, అండర్స్టాండ్ ఇట్ వెల్.
0: మాయను వశం చేసుకుని ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎన్ అనేటువంటి నిర్వాణం నాకు ప్రాప్తిస్తుంది అని సత్యం చేసుకున్నాడు.
1: వెన్ వన్స్ యూ పుట్ అండర్ కంట్రోల్ ది ఎన్ మాయా, ది ఇల్యూజన్, అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మా, ద ఏ, దెన్ యూ అటైన్ ఎన్ నిర్వాణ, లిబరేషన్.
0: నిర్వాణం అనేటువంటిది ఈ రెండింటి ద్వారానే జరుగుతుంది అని సత్యాన్ని గుర్తించుకున్నాడు.
1: హీ అండర్స్టూడ్ ది ట్రూత్ దట్ నిర్వాణ, లిబరేషన్ ఈజ్ పాసిబుల్ త్రూ దీస్ టూ.
0: నిర్వాణమునకు ఇంద్రియములే మూల కారణం.
1: ఫర్ లిబరేషన్ ద సెన్స్ కంట్రోల్ ఈజ్ నెసెసరీ.
0: సమ్యక్ దృష్టి,
1: good looks,
0: samyak shravanam,
1: good listening,
0: samyak vaku,
1: good word,
0: samyak thought,
1: good thought,
0: samyak work
1: and good work.
0: కనుక ఈ యొక్క వర్క్ తో హ్యాండ్స్ ను మనం పవిత్రం చేసుకోవాలి.
1: వి కెన్ సాంక్టిఫై అవర్ హ్యాండ్స్ బై టేకింగ్ గుడ్ వర్క్.
0: చెవులను పవిత్రం చేసుకోవాలి.
1: ఇయర్స్ కెన్ బి మేడ్ సేక్రెడ్ బై లిసనింగ్ టు గుడ్ థింగ్స్.
0: సమ్యక్ థాట్, దాంతో హృదయాన్ని పవిత్రం చేసుకోవాలి.
1: గుడ్ థాట్స్ విల్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: సమ్యక్ వాక్, మన పదములు సరైనట్టుగా ఉండాలి.
1: We should use good words.
0: కనుక ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: చేసే సాధనలన్నీ కూడాను,
1: all spiritual practices,
0: కేవలం భౌతికమైనటువంటివి, లౌకికమైనటువంటివి, ప్రాకృతమైనటువంటివి,
1: all the spiritual practices undertaken by man are worldly, physical activities.
0: ఇంద్రియాలను అరికట్టుకునక ఎన్ని సాధన చేసి ఏం ప్రయోజనం?
1: Without sense control, what is the fun of all the spiritual practices?
0: కనుక మొట్టమొదట ఈ ఇంద్రియాన్ని అరికట్టుకునేటువంటి విధానాన్ని తెలుసుకోవాలి.
1: So we should know the procedure to control our senses.
0: ఈ కంట్రోల్ సెన్సెస్ మనం తెలుసుకున్నప్పుడే సరైనటువంటి ఒక స్థానంను మనం పొందగలము.
1: వెన్ వన్స్ వీ నో ద ప్రొసీజర్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్, వీ కెన్ రీచ్ హైట్.
0: ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: సెన్సెస్ అనే దానికి ఏమాత్రం కూడా పని పెట్టడం లేదు.
1: హీఈస్ నాట్ కంట్రోలింగ్ హిస్ సెన్సెస్.
0: కేవలము చేతులతో చేసేటువంటి పనులు,
1: ద జాబ్ హీ డస్ విత్ హ్యాండ్స్,
0: కన్నులతో చూసేటువంటి చూపులు,
1: ద సీన్స్ దట్ హీ వాచెస్,
0: మనస్తో తలచేటువంటి తలపులు,
1: థాట్స్ ఎంటర్టైన్ బై మైండ్,
0: వీటితోనే మనం జీవితాన్ని ఎంటర్ చేసుకుంటున్నాం.
1: వీ క్యారీ అవర్ లైఫ్ సోజర్న్ ఆన్ ఎర్త్.
0: ఇది కాదు మన యొక్క జీవితము.
1: దిస్ ఇస్ నాట్ ద లైఫ్.
0: మనం మానవుడము.
1: We are human beings.
0: ఈ మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవాలి.
1: We should know the divinity immanent in humanity.
0: ఎట్లా ఈ దివ్యత్వాన్ని గుర్తించాలి?
1: How to know divinity?
0: అందరికీ తెలుసును.
1: All know this.
0: కానీ తెలిసి కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
1: Though we know, we are not able to practice.
0: ఏమిటి ఆత్మతత్వం?
1: What is this atmic principle?
0: అది ఇంతవరకు చెప్పినటువంటిది సత్యం బ్రూయాత్, సత్యాన్ని పలుకు.
1: This speak truth.
0: అసత్యం చెడ్డదేని మనకు తెలుసును.
1: We know falsehood is bad.
0: కానీ తాత్కాలికమైనటువంటి చిక్కులను తప్పించుకునే నిమిత్తమై మనం అసత్యాన్ని చెప్తున్నాం.
1: To avoid escape from temporary problems, we utter untruth.
0: తాత్కాలిక కష్టములు మాత్రం తప్పించుకుంటున్నాం కానీ
1: we escape from temporary difficulties.
0: శాశ్వత కష్టాన్ని పెంచుకుంటున్నాం.
1: But we are sure to face permanent problems.
0: ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది.
1: This is highly dangerous.
0: కనుకనే మొట్టమొదట తాత్కాలికమైనటువంటి దాన్ని మొట్టమొదట అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: ఫస్ట్ వీ హ్యావ్ టు కంట్రోల్ దిస్ టెంపరీ బెనిఫిట్ బై స్పీకింగ్ లైస్.
0: ఇది ఒక విధమైనటువంటి నైతిక గౌరవము.
1: దిస్ గివ్స్ అస్ రెస్పెక్ట్ ఇన్ ద మోరల్.
0: సత్యాన్ని పలికే సమయంలో నీకు ప్రప్రథమంలో కొంత చిక్కులు కలగవచ్చు.
1: వైల్ స్పీకింగ్ ట్రూత్ వీ ఫేస్ డిఫికల్టీస్.
0: క్రమక్రమేణా నీ యొక్క కీర్తిని అభివృద్ధి కావచ్చు.
1: గ్రాడ్యువల్లీ యువర్ రెప్యుటేషన్ విల్ గ్రో.
0: అతను సత్యస్వరూపుడురా.
1: He speaks truth.
0: Satya Harishchandrudu.
1: Satya Harishchandra, the king.
0: Tana yokka maata nimittam nilpichukune nimittamai.
1: To keep up to his promise.
0: Satyam kosam sarva avasthalaku guri ayyadu.
1: He suffered for truth in every possible way.
0: Vidhinga.
1: How?
0: Tana bharyanu kudanu ammukunnadu.
1: He had to sell out his wife.
0: Kumarunni champukunnadu.
1: He was responsible for the death
0: tanam
1: of his son.
0: Tanu tane ammukovabaddadu.
1: He sold out all by himself.
0: Kattagattapadi kaati kaapariga jeevinchadu.
1: Ultimately he served as a watchman in the burial ground.
0: సత్యమును కాపాడే నిమిత్తం ఇన్ని అవస్థలకు గురి అయ్యాడు.
1: వై డిడ్ హి ఫేస్ ఆల్ దీస్ ట్రబుల్స్? టు హోల్డ్ ఆన్ టు ట్రూత్.
0: అదే చెప్పాడు విశ్వామిత్రుడు.
1: దట్స్ వాట్ సేజ్ విశ్వామిత్ర సెడ్.
0: ఓ చక్రవర్తి,
1: ఓ ఎంపర,
0: నీవు ఒక్కతూరి నీవు దీన్ని అసత్యం అని చెప్పు, తప్పక నేను ఒప్పుకుంటాను, నీకు కష్టమే ఉండవన్నాడు.
1: సేజ్ విశ్వామిత్ర సెడ్, ఓ ఎంపర, టెల్ వన్ లై నౌ, ఐ విల్ మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్.
0: నా ప్రాణమైనా ఇస్తాను కానీ అసత్యానికి నేను గురి కానన్నాడు.
1: The Emperor Harishchandra said, I am ready to die, but I will never utter a lie.
0: Tana satiyainatundi Chandramati kudanu paadamulu patti prarthinchindi.
1: His wife Chandramati caught hold of the feet and prayed,
0: Prabhu,
1: O Lord,
0: meerindi kashtamulu paddapadikini naaku ee chintanu ledu.
1: I am not worried because the
0: satyanni meeru kaapaadutu vacharu.
1: You have been upholding truth.
0: Niguru siri nenu meekunu meeru naaku.
1: Ultimately I am for you and you are for
0: Kanuka,
1: me.
0: ఏ కలవానికైనా నన్ను నమ్ముకుని మీ కీర్తి నిలబెట్టుకున్ను అన్నాడు.
1: యూ పుట్ మీ ఆన్ సేల్ టు ఎనీ రిచ్ మ్యాన్, స్టిల్ హోల్డ్ ఆన్ టు ద
0: నన్ను నమ్ముకోనైనా కూడా నీ యొక్క కష్టం తీర్చుకోగాని నీవు అసత్యానికి మాత్రం పాల్పడద్దు.
1: యూ బీ ప్రిపేర్ టు సెల్ మీ అవుట్ బట్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: అనేక విధములైనటువంటి అవస్థలకు గురి అయినప్పటికీ సత్యాన్ని మాత్రం ప్రాణంగా తీసుకున్నాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫికల్టీస్ అంటీన్ నంబర్ హీ పాస్డ్ త్రూ, హీ హెల్డ్ ట్రూత్. వాట్ హ్యాపెన్డ్?
0: దైవానుగ్రహం సంపాదించి సత్యం చేత,
1: having been recipient of God's grace,
0: మరణించిన కుమారుడు కూడాను బ్రతికాడు.
1: He could have the dead son brought back to life.
0: కుమారుడు రాజ్యం కూడాను తిరిగి వచ్చింది.
1: He could have his kingdom.
0: భార్య కూడాను చేరింది.
1: And his queen joined his company.
0: ఈశ్వర అనుగ్రహం అనేటువంటి దాని చేత తన దివ్యత్వాన్ని పొందాడు.
1: Because of God's grace he could attain divinity.
0: పూర్వం కేవలము హరిశ్చంద్రుడు అనే పేరు మాత్రమే ఉండేటువంటిది.
1: Earlier his name was Harishchandra.
0: ఈనాడు యుగ యుగములకు జగ జగమునకును సత్య హరిశ్చంద్ర అని సత్య హరిశ్చంద్ర పేరు సార్థకంగా నిలిచిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ హిజ్ నేమ్ సత్య హరిశ్చంద్ర ఈజ్ దేర్ టిల్ దిస్ డే ఓవర్ ఏజెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అందరికీ సత్యం యొక్క ప్రభావం తెలుసును.
1: ఆల్ నో ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్.
0: కానీ
1: బట్
0: సత్యం చెప్తే తమ పనులు జరగవని,
1: they think that their life cannot be peaceful,
0: కొన్ని చిక్కులు కలుగుతాయని,
1: that they face difficulties,
0: కొన్ని అవస్థలకు గురి అయిపోతామని,
1: that they will have problems,
0: భయపడి,
1: they are afraid of it.
0: ఈ భయం చేతనే సత్యాన్ని మర్చిపోయి అసత్యాన్ని పెంచుకుంటున్నాం.
1: Because of fear they don't speak truth but they utter lies.
0: ఎందుకు ఈ భయం?
1: Why should we be afraid of?
0: ఈ భయం చేత మనకు కలిగేది ఏమిటి?
1: What is that we get?
0: భయం ఎప్పుడు వస్తుంది?
1: When do you have fear?
0: తప్పు చేసినప్పుడే భయం వస్తుంది.
1: Where there is a mistake there is fear.
0: కనుక తప్పే లేకపోతే భయమే రాదు.
1: When there's no mistake you don't need to be fearful.
0: ఈనాడు సర్వము ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
1: We find fear everywhere.
0: భయం భయం ప్రతికు భయం.
1: The life is full of fear and fear.
0: అన్నా దయం దయం ప్రతికు భయం.
1: Oh brother, life is fear stricken moment to moment everywhere.
0: కష్టాలే జీవితమా,
1: Should the life be full of difficulties? Are these problems the life?
0: కడగండే జీవితమా, ఈ కఠోర నరకమైనటువంటిది ఇంకా అనుభవించలేము, మనకు వద్దు వద్దు వద్దు వద్దు.
1: I cannot be in this hell any longer, suffering, passing through difficulties.
0: కనుక మనం సత్యాన్ని సాధించాలి.
1: So we should achieve truth.
0: ధర్మాన్ని నడుచుకోవాలి.
1: We should tread along righteousness.
0: శాంతిని సంపాదించుకోవాలి.
1: We should acquire peace.
0: ఈ మూడింటిని సంపాదించుకుంటే మన జీవితం పూర్ణ జీవితంగా మారిపోతుంది.
1: With these three acquired, life is a total life.
0: కనుక మన మానవుడు పూర్ణత్వం కావాలనుకుంటే,
1: ఇన్ ఆర్డర్ టు బి టోటల్ హ్యూమన్ బీయింగ్,
0: సాధ్యమైనంత వరకు కూడాను,
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్,
0: అసత్యం ఆడకుండా చూసుకోవాలి.
1: వీ షుడ్ నెవర్ స్పీక్ అన్ట్రూత్.
0: ఒకవేళ అసత్యమైనటువంటిది పలకవలసి వచ్చిందా, అప్పట్లో నీవు సత్యం వద్దు అసత్యం వద్దు, నీవు క్వైట్ గా ఉంటు.
1: ఇఫ్ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ యూ టు స్పీక్ లైస్, బెటర్ యూ రిమైన్ సైలెంట్.
0: సత్య స్వరూపుడైనటువంటి మహర్షి,
1: ఎ సేజ్, ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్,
0: నిరంతరము సత్యం కోసం పాట పడుతూ వచ్చాడు.
1: He has been struggling for truth all along.
0: అతను ఒక వనంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు.
1: He was doing penance in a forest.
0: ఈశ్వరుడు అతన్ని పరీక్ష చేసే నిమిత్తమై,
1: Lord wanted to test him.
0: ఒక జింకను తరుముకొని వచ్చాడు.
1: He was chasing a deer.
0: అతను హంటర్ కాదు.
1: He is not a hunter.
0: అతను ఈశ్వరుడు.
1: He is God himself.
0: ఈ యొక్క తపస్సు చేస్తున్నటువంటి వాడి కంటి ఎదురుగా పోయేటట్టుగా ఆ యొక్క జింకను తోలుకొని వచ్చాడు.
1: He has driven out the deer in such a way that it would run in front of the sage in penance.
0: చూచాడు ఈ ఋషి.
1: The sage watched this deer running.
0: ఈ హంటర్ వచ్చాడు.
1: The hunter came.
0: ఋషి అనియా,
1: ఓ సేజ్,
0: నేను ఒక జింకను తరుముకొని వచ్చాను, మీరు చూచారా?
1: I have been chasing a deer. Did you watch it?
0: చూడలేదు అంటే అసత్యము.
1: If he says I have not seen, it is a lie.
0: చూచితే అంటే అపకారము.
1: If he says I have not seen, it is a blatant lie. If he says I have seen, it will put the deer to danger.
0: సత్యాన్ని కాపాడుకునే నిమిత్తం అపకారం చేయకూడదు.
1: To uphold the truth, one should not put anyone to danger.
0: అపకారం నిమిత్తమే సత్యాన్ని లూజ్ చేయకూడదు.
1: That doesn't mean that you should give up truth.
0: ఈ రెండు రెండు నేత్రముల వంటివి.
1: These two are like two eyes.
0: కాపాడుకోవాలని సత్యంగా ఉంటున్నాడు.
1: In order to safeguard and uphold truth, he remained.
0: ఉపయోగము, ఉపకారము, ఉపమానము అందించేటువంటి వాడు భగవంతుడే.
1: గాడ్ సెట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, ద బెస్ట్ ఇలస్ట్రేషన్ అండ్ ది ఐడియా.
0: ప్రార్థించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ ప్రేడ్.
0: నా సత్యము తప్పకుండా,
1: దట్ ఐ షుడ్ గో బ్యాక్ ది
0: ఆ మృగము అపకారం జరగకుండా,
1: ఐ డోంట్ వాంట్ ద డేర్ టు బి పుట్ ఇన్ డేంజర్.
0: నాకు భావం అందించి నన్ను రక్షించమన్నాడు.
1: ఓ గాడ్, షో మీ ఎ పాత్ అండ్ ప్రొటెక్ట్ మీ.
0: ఒక్క నిమిషం లోపల చక్కని వైబ్రేషన్ వచ్చేసేసింది.
1: ఇన్ ఎ మినిట్స్ టైమ్ ఎ గుడ్ వైబ్రేషన్ కేమ్ టు హిమ్.
0: ఆ ఈశ్వరుడు చెప్తున్నాడు ఈ ఋషి.
1: అండ్ ది సేజ్ స్టార్టెడ్ టెల్లింగ్ ఈశ్వర. ఏది చూచినా
0: పలుకదు.
1: దట్ విచ్ హస్ సీన్ కెనాట్ స్పీక్.
0: ఏది పలుకునో అది చూడలేదు.
1: దట్ విచ్ స్పీక్స్ కెన హస్ నాట్ సీన్.
0: ఏ వందు భువి.
1: వాట్ యామ్ ఐ టు సే.
0: చూచిండేది కన్నులు.
1: ఇస్ ద ఐ దట్ సా.
0: కానీ కన్నులకు నోరు లేదు.
1: బట్ ద ఐ కెనాట్ స్పీక్.
0: చెప్పగలిగేటువంటిది నోరు.
1: ద వన్ దట్ స్పీక్స్ ఇస్ ద టంగ్. ద టంగ్ హాస్ నాట్ వాచ్డ్.
0: నేనేం చేస్తున్నాను?
1: వాట్ ఆమ్ ఐ టు సీ నౌ.
0: ఏది చూచిందో అది చెప్పాలి.
1: వాట్ దట్ సీస్ మస్ట్ సే.
0: ఏది చెప్తుందో అది చూడాలి.
1: వాట్ దట్ సేస్ మస్ట్ సీ.
0: కాబట్టి చూచిండేది కన్నులు, చెప్పేది నోరు.
1: సో ఐ సీస్ అండ్ ద టంగ్ స్పీక్స్.
0: కనుక ఇది సత్యం కాదు అని నిర్ణయం చేశాడు.
1: సో ఇట్ కెనాట్ బి ట్రూత్ ఎనీ లాంగర్.
0: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై,
1: దెన్ ఈశ్వర మానిఫెస్టెడ్,
0: నీ సత్యానికి నువ్వు సాధించావు.
1: Yes, you have achieved truth.
0: తరలోపని నీకు మోక్ష ప్రాప్తి కలుగుగా కానీ ఆశీర్వదించి వెళ్ళాడు.
1: And he blessed the sage with liberation ultimately and blessed himself.
0: అసత్యం ఆడవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అసత్యం వద్దు సత్యం వద్దు.
1: At times circumstances demand you to speak lies, remain silent. Take some time.
0: నీవు ఏ విధమైనటువంటి దీంట్లో లేకుండా మౌనంగా వహించు.
1: Observe silence.
0: అంతేకాని అపకారం జరిగటానికి ఒక అవకాశం చిక్కింది కదా అని, నీ బాధలంతా తప్పించుకోవచ్చునని అసత్యం ఆడకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద డిఫికల్టీస్ డోంట్ నాట్ స్పీక్ లైస్ పుటింగ్ అదర్స్ టు డేంజర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఒక ఉపయోగము, ఉపకారము, యుక్తులు లేకపోవడం చేతనే జగత్తంతా కూడా అనేక చిక్కులకు పాలైపోతుంది. అది
1: బికాస్ వీ డోంట్ హెల్ప్ పీపుల్, వీ డోంట్ అడాప్ట్ డివైసెస్.
0: మొట్టమొదటి సత్యం యొక్క రహస్యాన్ని మనం గుర్తించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ నో ద సీక్రెట్ ఆఫ్ ట్రూత్.
0: ఆ సత్యం యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ సీక్రెట్?
0: సత్యమే దైవము.
1: ట్రూత్
0: ఈస్ గాడ్.
1: ట్రూత్ ఈస్ గాడ్.
0: ఆ సత్యమే దైవం అనేటువంటి భావాన్ని మనం నమ్మాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ ఐడియా.
0: లవ్ ఈస్ గాడ్.
1: లవ్ ఈస్ గాడ్.
0: లివ్ ఇన్ లవ్.
1: లివ్ ఇన్ లవ్.
0: ఈ సత్యంలో మనం జీవించాలి.
1: వీ షుడ్ లివ్ ఇన్ దట్ ట్రూత్.
0: అప్పుడే మన యొక్క సంకల్పము సిద్ధించేస్తుంది.
1: దెన్ అవర్ థాట్స్ వుడ్ బి ఫుల్ఫిల్డ్.
0: దీనిని పురస్కరించుకునే బుద్ధుడు ఆ విధమైన నిర్వాణం పొందాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ అటైన్ లిబరేషన్.
0: బుద్ధుడు చేయనటువంటి సాధనలు లేవు.
1: బుద్ధ డిడ్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: బుద్ధుడు చదవనటువంటి గ్రంథములు లేవు.
1: హి హస్ గాన్ త్రూ ఆల్ టెక్స్ట్.
0: బుద్ధుడు చూడనటువంటి మహనీయులు లేరు.
1: హి విజిటెడ్ ఆల్ సెయింట్స్.
0: అందరినీ చూచాడు.
1: హి సా దెమ్ ఆల్.
0: అన్నీ విన్నాడు.
1: హి హర్డ్ ఎవ్రీథింగ్
0: కానీ కట్టగడపటికి ఏమనుకున్నాడు?
1: అల్టిమేట్లీ వాట్ డిడ్ హి థింక్?
0: దైవత్వమైనటువంటి దాన్ని తెలిపినటువంటి ఈ బోధనలు మనం విని ప్రయోజనం ఏంటి?
1: వై షుడ్ ఐ లిసన్ టు ఆల్ దట్ వెన్ ఐ డోంట్ అండర్స్టాండ్ డివినిటీ?
0: ఈ దైవత్వాన్ని తెలుసుకోవడానికి మన హృదయమే దీనికి ప్రధానమైనటువంటిది.
1: టు నో ది డివినిటీ ద స్పిరిచువల్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ మెయిన్.
0: ఈ యొక్క మంకీ అయినటువంటి మైండ్ ఏ మనం ఇన్ని పవిత్రమైన మార్గాలకు అడ్డు తగులుతూ ఉండాలి.
1: ఇట్స్ ద మంకీ మైండ్ దట్ స్టాండ్స్ అన్ ఆబ్స్టకల్.
0: ఈ మనసే నాకు 6 సంవత్సరం అంతా కూడా దైవాన్ని దూరం చేసి పెట్టింది.
1: ఇట్స్ ద వెరీ మంకీ మైండ్ దట్ హెస్ కెప్ట్ మీ ఆఫ్.
0: మనసును ఆధారం చేసుకున్నటువంటి మానవుడు ఏమాత్రం కూడా సిద్ధిని పొందలేడు.
1: ద మ్యాన్ హూ రియలైజ్ on mind can never be
0: ఆధారముగున్న మానవుండు పశువు కంటిని హీనమై పతనమవును.
1: ద మ్యాన్ హూ రిలైజ్ ఆన్ ద మైండ్ విల్ బి వర్స్ దెన్ అన్ అనిమల్.
0: బుద్ధిని ఆధారముగా చేసుకున్న బుద్ధజనుడు,
1: ద వన్ హూ ఫాలోస్ ది ఇంటెలెక్ట్
0: వాడు కేవలము ఒక బుద్ధుడిగా మారిపోతాడు.
1: హీ బికమ్స్ బుద్ధ
0: కానీ జ్ఞానిగా కాడు.
1: హీ కెనాట్ బి జ్ఞాని ది వన్ ఆఫ్ విజ్డమ్.
0: కనుక నీవు మనస్సును చాలా సారథ్యమంత వరకు దూరం పెట్టాలని ప్రయత్నం చేయాలి.
1: ట్రై టు కీప్ ఆఫ్ ఫ్రమ్ ద మైండ్.
0: ఈనాడు మనసును కేంద్రంగా తీసుకుని
1: టుడే వీ టేక్ ద మైండ్ యాజ్ అ సెంటర్
0: మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాము.
1: అండ్ వీ క్యారీ అవర్ లైఫ్.
0: మనసు ఎప్పుడూ కేంద్రంగా తీసుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ టేక్ మైండ్ యాజ్ అ సెంటర్.
0: మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: డోంట్ ఫాలో ది మైండ్. డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది మైండ్. డోంట్ ఫాలో ది బాడీ.
0: ఫాలో ది కాన్షియన్స్.
1: ఫాలో ది కాన్షియన్స్.
0: అది ఏ నీ యొక్క లక్ష్యము.
1: దట్ ఇస్ యువర్ ఎయిమ్.
0: అది ఏ నీ ఆత్మతత్వము.
1: దట్ ఇస్ యువర్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: కాన్షియన్స్ అనేటువంటి దాన్ని నువ్వు భద్రంగా తీసుకో.
1: టేక్ దట్ కాన్షియన్స్ యాజ్ స్టాండర్డ్.
0: అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ బాయ్స్ రిపీట్
0: ఫోర్ ఎఫ్స్.
1: ఫోర్ ఎఫ్స్.
0: ఎఫ్ ఎఫ్ ఎఫ్.
1: ఫోర్ ఎఫ్స్.
0: ఫస్ట్ ఎఫ్.
1: ద ఫస్ట్ ఎఫ్.
0: ఫాలో ది మాస్టర్.
1: ఫాలో ద మాస్టర్.
0: ఎవరి నీ మాస్టర్?
1: హూ ఇస్ యువర్ మాస్టర్?
0: ఏదో ఒక గురువు, ఏదో ఒక గురువు కాదు.
1: నాట్ దట్ టీచర్ అండ్ దిస్ టీచర్.
0: కాన్షియన్స్ ఏ నీ యొక్క గురువు.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ యువర్ మాస్టర్.
0: నీ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: కనుక ఫస్ట్ వర్డ్ ఫాలో ది మాస్టర్.
1: ఫస్ట్ ఎఫ్ ఫాలో ద మాస్టర్.
0: సెకండ్ ఎఫ్.
1: సెకండ్ ఎఫ్
0: ది డెవిల్.
1: ఫేస్ ద డెవిల్.
0: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
1: థర్డ్ ఎఫ్ ఫైట్ టు ది ఎండ్.
0: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ది గేమ్.
1: ఫోర్త్ ఎఫ్ ఫినిష్ ద గేమ్.
0: జీవితం అనే గేమ్ నువ్వు పూర్తి చేసుకోవాలి.
1: ఫినిష్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి దీంట్లో అనేక రకమైనటువంటి సులభమైన మార్గమును వదిలిపెట్టి
1: వీ గివ్ అప్ ది ఈజీ పాత్.
0: మనం కష్టమైనటువంటి మార్గంలో ప్రవేశపడి
1: వీ గో అలాంగ్ ద డిఫికల్ట్ పాత్.
0: అన్ని విధముల కష్టములే అనుభవిస్తున్నాము.
1: అండ్ వీ సఫర్ డిఫికల్టీస్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇంట్లో కష్టము, ఇంట్లో కష్టము.
1: దేర్ ఇస్ డిఫికల్టీ ఇన్ ద బాడీ అండ్
0: ఇంట్లో కష్టము. ఎక్కడ పోయినా కష్టమే.
1: డిఫికల్టీ ఎవ్రీవేర్ అట్ హోమ్ అండ్ అవుట్ సైడ్.
0: ఈనాడు సంతోషం అనేటువంటి, శాంతి అనేటువంటి ఎట్టిదో ఏమాత్రం గుర్తెరగలేకుండా పోతుంది.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్.
0: సంతోషంగా ఉన్నట్టుగా నవ్వుతున్నారే కానీ
1: హీ స్మైల్స్ యాజ్ దో హీ ఇస్ హ్యాపీ.
0: పిక్చర్ లవ్, పిక్చర్ లవ్.
1: ఇట్ ఈస్ ఆల్ హ్యాపీనెస్ ఆఫ్ ఎ మూవీ, ఎ పిక్చర్.
0: ఊరికి నవ్వినట్టుగా నటిస్తున్నాడు కానీ లోపల నుంచి రాలేదు.
1: హీ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హీ స్మైలింగ్ అండ్ హ్యాపీ.
0: ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాడే కానీ ఆనందం లేదు ఇక్కడ.
1: హీ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హీస్ హ్యాపీ బట్ ఈస్ నాట్ హ్యాపీ.
0: శాంతిగా జీవించినట్టుగా ప్రదర్శిస్తున్నాడు కానీ శాంతి లేదు ఇక్కడ.
1: హీ ఎగ్జిబిట్స్ యాజ్ ఇఫ్ హీస్ ఇన్ పీస్ బట్ నాట్ సో ఇన్ రియాలిటీ.
0: ఆర్టిఫిషియల్ లైఫ్ గా మారిపోయింది.
1: లైఫ్ హెస్ బికమ్ ఆర్టిఫిషియల్.
0: నో హార్ట్.
1: దేర్ ఇస్ నో హార్ట్.
0: ఓన్లీ ఆర్ట్.
1: ఓన్లీ ఎవ్రీథింగ్ ఇస్ ఆర్ట్.
0: ఈ విధంగా జీవితం ఎంతకాలం మనం గడిపేక అవుతుంది?
1: హౌ లాంగ్ కెన్ వీ లివ్ లైక్ దిస్?
0: కనుక ఆర్ట్ ని దూరం చేయండి.
1: గివ్ అప్. కీప్ యువర్ సెల్ఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్ట్
0: చేయండి.
1: అండ్ ఫాలో ద హార్ట్.
0: అది నిజమైనటువంటి ఆత్మతత్వం.
1: దట్ ఇస్ ద ట్రూ ఆత్మ.
0: నీ హార్ట్ ఏ విధంగా చెప్తుండదో దాన్ని అనుసరించు.
1: ఫాలో ది డిక్టేట్స్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ హార్ట్.
0: అదే నీ కాన్షియన్స్.
1: దాట్స్ యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ ని ఫాలో చేస్తే
1: ఇఫ్ యూ ఫాలో యువర్
0: కాన్షియస్నెస్ లోపల చేరిపోతాం మనం.
1: ది కాన్షియన్స్ విల్ టేక్ యూ టు కాన్షియస్నెస్.
0: ఈ కాన్షియస్నెస్ లో చేరినటువంటి వాడికి ఏ బాధలు ఉండవు.
1: ద వన్ హూ మర్జెస్ ఇన్ కాన్షియస్నెస్ విల్ నెవర్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ.
0: కాన్షియన్స్ అనేటువంటిది ఒక దేహంలో పరిమితమై ఉంటుంది.
1: కాన్షియన్స్ ఇస్ లిమిటెడ్ టు ద బాడీ.
0: కాన్షియస్నెస్ అనేటువంటిది సర్వత్ర వ్యాపించి ఉంటుంది.
1: కాన్షియస్నెస్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఆ సర్వత్ర వ్యాపించినటువంటి గాలి లోపల,
1: ది ఎయిర్ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఈ దేహం అనేటువంటి బెలూన్ లో కూర్చున్నటువంటి ఒక ఈ గాలి,
1: ది ఎయిర్ విచ్ ఇస్ పంప్డ్ ఇన్ టు ద బెలూన్.
0: ఈ ఇది పగిలిపోయినప్పుడే ఆ సర్వత్రా ఉండినటువంటి ఎయిర్ లో లీనమైపోతుంది.
1: వెన్ ది బెలూన్ బర్స్ ది ఎయిర్ ఆఫ్ ది బెలూన్ విల్ మర్జ్ ఇన్ టు ది ఎయిర్ అరౌండ్.
0: కనుక ఈ బెలూన్ లోపల పోయి చేరింది ఎట్లా చేరింది?
1: How has the air gone to the balloon?
0: Mana pranamu, woody, pettamu.
1: We blow it up, therefore air goes in.
0: Adi ardham varaku matrame woody pettamu.
1: But you have blown it half.
0: Tirigi ee vishalamainatundi gaali lopala consciousness lopala leenam gaavadaniki avakasam ledu.
1: There is no scope for the merger of this limited air.
0: Ee etta ee vishalamainatundi yokka consciousness lo minam leenam kavali ani vicharistunnadu.
1: And we are very much worried as to merge into this vast consciousness.
0: Nayana idi chaala sulabhamainatundi margamu.
1: Oh man, it's so easy path.
0: Neevu etta ఏ విధంగా దీంట్లో ఊదినావో గాలి
1: జస్ట్ యాజ్ యువర్ బ్లోన్ అప్ ఎయిర్ ఇన్ ద బెలూన్
0: ఊదుతూ రా
1: బ్లోన్ ఇట్ అప్ ఫర్దర్ మోర్ అండ్ మోర్
0: క్రమక్రమేణా ఆ బెలూన్ థిన్ అయిపోతుంది
1: దెన్ బెలూన్ బికమ్స్ థిన్ గ్రాడ్యువల్లీ
0: థిన్ అయిపోయేటప్పటికి ఒక్కతోటి పట్టన పగిలిపోతుంది
1: యాజ్ బికమ్స్ థిన్ అండ్ థిన్నర్ ఇట్ బర్స్ ఎట్ వన్స్
0: అప్పుడు ఈ పరిమితంగా బంధింపబడినటువంటి ఎయిర్
1: ద లిమిటెడ్ ఎయిర్
0: ఈ విశాలమైన ఎయిర్ లో ఏకమైపోతుంది.
1: The limited air of the balloon would merge in the infinite air
0: around.
1: This is called sayujya merger.
0: సాయుజ్యం అనగా ఏమి? విశాలము సర్వత్రా ఉండినటువంటి గాలి లోపల ఈ భిన్నమైనటువంటి గాను ఏకంగా ఉండినటువంటి గాలి ఐక్యం కావటమే సాయుజ్యం.
1: Merger sayujya means the unification of this limited air of the balloon in the vast air around.
0: లేక మోక్షం అనేటువంటి కానీ లేక లిబరేషన్ అనేటువంటి కానీ చాలా సులభమైన మార్గం.
1: స్పిరిచువాలిటీ అండ్ లిబరేషన్ దే ఆర్ వెరీ ఈజీ పాత్.
0: కానీ విషయం తెలియకపోవటం చేతనే అనేక అవస్థలకు గురి అయిపోతుంది.
1: యాజ్ ద సబ్జెక్ట్ ఈస్ నాట్ నోన్ వీ సఫర్.
0: ఒక్క ప్రేమ చేతనే సర్వ అవస్థలను కూడా దూరం చేసుకోవచ్చు.
1: త్రూ లవ్ యూ కెన్ పాస్ త్రూ ఆల్ డిఫికల్టీస్ ఈజీలీ.
0: కనుక ఈ ప్రేమను మనము హృదయపూర్వకంగా పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ లవ్ హోల్ హార్ట్.
0: మన హృదయంలో ప్రేమతోనే మాత్రమే నింపుకోవాలి.
1: వీ హావ్ టు ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్ అలోన్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: స్పెండ్ ది డే విత్ లవ్.
1: స్పెండ్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఇది ఈ విధమైన దీనిగా ఉన్నప్పుడు హృదయంలో సర్వము మన జీవితము సంకల్ప లిబరేషన్ పొందుతుంది.
1: అండ్ ద హార్ట్ విల్ ఎంటర్ ఇన్ సచ్ థాట్స్ as to attain liberation.
0: కనుక అన్నిటికీ సులభమైన మార్గం ప్రేమ ఒక్కటే.
1: The easiest path is love.
0: ఈ ప్రేమనే వాక్కులో ఉపయోగపెట్టండి.
1: This love can be expressed by word.
0: మన దగ్గర చక్కెర ఉంటుండాలి.
1: Here is sugar.
0: ఈ చక్కెర యొక్క రుచి ఎటువంటిది?
1: What is the taste of the sugar?
0: తీపి.
1: It is sweet.
0: ఈ చక్కెరను నీళ్ళలో కలుపు.
1: Mix it in water.
0: పానకమైపోతుంది.
1: It becomes syrup.
0: కాఫీలో కలుపు.
1: Mix it in coffee.
0: తీయగా ఉంటుంది.
1: It's so sweet.
0: టీలో కలుపు.
1: Mix it in tea.
0: తీయగా ఉంటుంది.
1: It's also sweet.
0: పాయసంలో కలుపు తీయగానే ఉంటుంది.
1: In rice pudding it's sweet.
0: కనుక ఈ పాయసాన్ని అన్ని మార్గంలోనే కలిపి అన్నింటి ఎందుకును మాధుర్యాన్ని తెప్పించాలి.
1: షుగర్ కెన్ బి మిక్స్డ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దీస్ యట్ ఇట్ రిమైన్ స్వీట్ ఆల్ త్రూ.
0: ప్రేమ ప్రేమ ప్రేమ ఈ ప్రేమని మధురమైనటువంటి స్వీట్.
1: ద లవ్ ఈస్ ద స్వీట్ అండ్ స్వీట్ అలోన్.
0: షుగర్
1: దాట్ ఈస్ ద షుగర్.
0: ఆ షుగర్ ను నువ్వు ఏ మార్గంలో అయినా ప్రవేశపెట్టు.
1: లెట్ ది షుగర్ ఆఫ్ లవ్ బీ ఇన్ ఎనీ ఫీల్డ్.
0: అది మధురంగా మధురంగా మధురంగానే ఉంటుంది.
1: ది షుగర్ ఆఫ్ లవ్ కెన్ బి యూస్డ్ ఇన్ ఎనీ ఆస్పెక్ట్. ఇట్ కంటిన్యూస్ టు బి స్వీట్. సినారియో ఇస్ స్వీట్.
0: శ్రవణం మధురం.
1: ఆడిషన్ ఇస్ స్వీట్.
0: చర్యలు మధురం.
1: యాక్షన్స్ ఆర్ స్వీట్.
0: తలంపు మధురం.
1: థాట్ ఇస్ స్వీట్.
0: మధురాధిపతి మధురం మధురం మధురం.
1: గాడ్ ఈస్ ది స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.
0: కనుక అన్ని మధురంగానే మారిపోతాయి.
1: ఆల్ బికమ్ స్వీట్ అల్టిమేట్లీ.
0: కనుక ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది
1: వాట్ వీ హావ్ టు డెవలప్ టుడే
0: పెంచుకోండి
1: ఈజ్ లవ్.
0: ఈ ప్రేమను ఒక సత్యంలో ప్రవేశపెట్టండి.
1: వీ షుడ్ సీ దట్ లవ్
0: ధర్మంలో ప్రవేశపెట్టండి.
1: విల్ బీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ట్రూత్.
0: ఈ పీస్ అండ్ ప్రేమ అనేటువంటిది ఒక ఫౌండేషన్.
1: లవ్ ఈస్ ద ఫౌండేషన్.
0: సత్యము అనేటువంటిది ఒక వాల్.
1: ట్రూత్ ఈస్ ద వాల్.
0: ధర్మము అనేటువంటిది రూఫ్.
1: ధర్మ ఈస్ ద రూఫ్.
0: దీంట్లో మన నివాసంగా ఉంటున్నాం మనం.
1: అండ్ వీ లివ్ ఇన్ దేర్.
0: ఈ పునాదే లేకపోతే
1: వితౌట్ ఫౌండేషన్
0: గోడ నిల్చదు.
1: వాల్స్ కాన్ బి ఎరెక్టెడ్.
0: లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు.
1: వితౌట్ వాల్స్ ఇస్ నాట్ పాసిబుల్ టు లే ద రూఫ్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అన్నారు.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: సత్యం అనేటువంటి దానికి పునాదిపై ఈ ధర్మం అనేటువంటిది ఏర్పడింది.
1: ధర్మ స్టాండ్స్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ట్రూత్.
0: కనుక ఈ సత్యమే లేకపోతే ధర్మం నిలవలేదు.
1: వితౌట్ ట్రూత్ ధర్మ కెనాట్ బి సస్టైన్డ్.
0: ప్రేమ లేకపోతే సత్యం ఉండలేదు.
1: వితౌట్ లవ్ ట్రూత్ కెనాట్ బి దేర్.
0: సత్యమే ప్రమాణము సత్యమే ప్రధానము.
1: సో truth is the primordial principle and the base.
0: దీంట్లో ప్రేమ ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ ప్రేమ మన యందు సహజంగానే ఉంటుంది.
1: లవ్ ఇస్ విత్ ఇన్ అస్ ఇన్ ద న్యాచురల్ వే.
0: కానీ ఈ ప్రేమను
1: దిస్ లవ్
0: భార్య పైన పిల్లలపైన బంధువులపైన మిత్రులపైన వీటిపైనంత ప్రవేశపెడుతున్నాం.
1: వీ డైవర్ట్ అవర్ లవ్ డైరెక్ట్ ఇట్ టువర్డ్స్ అవర్ వైఫ్ ద సన్ డాటర్ అండ్ ఫ్యామిలీ. What should we do now?
0: మనం పెంచుకోనక్కర్లేదు.
1: We don't need to develop now.
0: అనే ఆహారం పెట్టి దీన్ని అభివృద్ధి గావించనక్కర్లేదు.
1: You don't need to grow it further by feeding it.
0: బాధలు లేకుండా
1: without any problem,
0: divert
1: the existing love. The worldly love can be directed towards God. The love on the possessions, acquisitions can be directed towards God. Love in business can be directed towards God. The love of profession can be directed towards God. Our job is only to divert. It is enough if we divert.
0: అన్ని కార్యములు సుఖంగా జరిగిపోతాయి.
1: Everything will pass off peacefully.
0: మరి నేను బిజినెస్ చేస్తున్నానే,
1: I'm a businessman.
0: దీనిపైన ఇంకొక విధంగా మార్క్ చేస్తే నా బిజినెస్ ఏమవుతుందో అనే భయానికి నువ్వు ఏమాత్రం గురి కావద్దు.
1: I'm a businessman now. If I divert love, what would happen? Don't be afraid of
0: భగవంతుని ఒక్క రీతిగానే స్మరించు.
1: Think of God in the same way.
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: ఏ హృదయమును సతికితివో ఈసే నాకు.
1: ఓ గాడ్, you have given me this heart.
0: Magini darine arpintu mahita murti.
1: Let me offer the same heart.
0: Maraga vere emide tuni paada archanakunu.
1: What else can I offer you, O God?
0: Angelikintu andukovayya neevu ani arpitam chey.
1: O God, I offer the same heart you have gifted me with my humble salutations.
0: Nadi kaadi heart.
1: The heart doesn't belong to me. It is your gift.
0: Nee vichinatundi neeve teesko.
1: You better you take back the one you gifted me.
0: Ee deham nadi kaadu.
1: Body is not mine.
0: Ee deham kuda nee vichinatundi.
1: Body is your gift.
0: Ee vichinde neeke arpitamu.
1: I am surrendering it back to you.
0: అన్ని కూడా నువ్వు భగవత్ప్రీత్యార్థంగా అర్పితం చేసినప్పుడు సర్వం కూడా నువ్వు ప్రీతిపయంగా అవుతుంది.
1: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: మరి సేవకు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్వ్ సెపరేట్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే ఆ సేవలో కూడా ప్రేమగానే ఉంటుంటాడు.
1: లెట్ అస్ సర్వ్ విత్ లవ్, దట్ ఈస్ ఇనఫ్.
0: కనుకనే
1: సో
0: ప్రేమ లేనిటువంటిది ఫలితం కోసం చేయటము.
1: దేర్ఫోర్ ఇఫ్ వీ డూ ఇట్ వితౌట్ లవ్, వీ ఎక్స్పెక్ట్
0: ప్రేమతో కూడినటువంటిది సేవగా మారటము.
1: దేర్ఫోర్ ఇఫ్ యూ డూ ఇట్ విత్ లవ్, ఇట్ ఇస్ సర్వీస్.
0: ప్రేమతో చేసింది అంతా సేవనే.
1: వాట్ ఎవర్ యూ డూ విత్ లవ్ ఇస్ సర్వీస్.
0: ప్రేమ చేసినటువంటి కఠినమైన చర్య లేనప్పటికి అది ఫలితం కోసమే చేయటము.
1: ఇట్ మే బి హార్డ్ టాస్క్ ఇఫ్ యూ డూ ఇట్ వితౌట్ లవ్.
0: భగవంతునికి నీవు సొంతం వాడు కావాలి.
1: యూ జస్ట్ బిలాంగ్ టు గాడ్.
0: నీవు సొంతం వాడైనప్పుడు నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.
1: ఇఫ్ యూ బిలాంగ్ టు హిమ్, ఇఫ్ యూ ఆర్ హిస్, యూ హావ్ నాట్ ఎనీ ప్రాబ్లమ్.
0: గృహస్థుడు ఉన్నాడు.
1: హియర్ ఇస్ ఎ హౌస్ హోల్డర్.
0: ఆ గృహస్థునికి భార్య పిల్లలు ఉంటున్నారు.
1: ద హౌస్ హోల్డర్ హస్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: ద గార్డెన్ పెట్టుకున్నాడు.
1: బట్ హి హస్ గాట్ ఎ స్పేషియస్
0: గార్డెన్. లోపల ఇద్దరు గార్డెనర్స్ పెట్టుకున్నాడు.
1: అండ్ హి హస్ టూ గార్డెనర్స్ టు మెయింటైన్.
0: ఈ గార్డెనర్స్ అంతా కూడా పని చేస్తూ ఉన్నారు.
1: గార్డెనర్స్ ఆర్ వర్కింగ్ అలాంగ్.
0: కానీ
1: బట్
0: దిన్నము వచ్చినటువంటి గార్డెనర్ సాయంకాలం అయ్యేటప్పటికే, సార్ నాకు దినకూలి ఇవ్వండి అని తీసుకుని పోతున్నాడు.
1: ద గార్డెనర్స్ బై ది ఈవినింగ్ క్లెయిమ్ దేర్ వేజ్.
0: ఆర్ మంత్ కు ఒక తూరు వచ్చి నా జీతం నాకు ఇవ్వండి అంటున్నారు.
1: ఆర్ ద గార్డెనర్స్ క్లెయిమ్ దేర్ మంత్లీ సాలరీ.
0: కానీ ఇంట్లో ఉన్నటువంటి భార్య,
1: ద వైఫ్ ఎట్ హోమ్,
0: మంత్స్ కాదు ఇయర్స్ ఇయర్స్ తన పని చేస్తుండది.
1: వైఫ్ ఎట్ హోమ్ స్ట్రగుల్స్ హార్డ్ స్లాగ్స్ మంత్స్ అండ్ ఇయర్స్.
0: జీతం ఇవ్వండి, నా కూలి ఇవ్వండి అని అడుగుతుండదా?
1: ఇస్ ద వైఫ్ డిమాండింగ్ ఫర్ వైఫ్ ఫర్ సాలరీ ఆర్ ఎనీథింగ్?
0: ఈ బిడ్డను కూడా నువ్వు తండ్రిని ఏమాత్రం అడగటం లేదు.
1: ద చిల్డ్రన్ వర్క్ ఫర్ ది మదర్.
0: భగవంతుని మీరు వర్ణించకండి.
1: డోంట్ డిస్క్రైబ్ గాడ్.
0: రైట్ తో మీరు ఫైట్ చేయండి.
1: ఫైట్ యాజ్ ఇఫ్ ఇట్స్ యువర్ రైట్.
0: భగవంతుడా, నీవు సర్వదయామయుడు, నీవు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఈ విధంగా వర్ణిస్తూ పోతే ఏమైంది? కొత్తవాడైపోతాడు భగవంతుడు మనకు.
1: వెన్ వీ గో ఆన్ ఎక్స్టోలింగ్ గాడ్, ప్రైజ్ హిమ్, డిస్క్రైబింగ్, ఓ గాడ్ యు ఆర్ ద రిఫ్యూజ్ ఆఫ్ ది ఫోర్లాన్, దట్ యు ఆర్ కంపాషనేట్, యు ఆర్ డిస్టెన్సింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్.
0: అతను కొత్తవాడైపోతాడు.
1: గాడ్ బికమ్స్ న్యూ.
0: దైవం మన కొత్తవాడు కాదు.
1: గాడ్ ఇస్ నాట్
0: కొత్తవాడే.
1: గాడ్ ఇస్ నాట్
0: అనేక జన్మల నుంచి కూడా వస్తున్నాం చూస్తున్నాము.
1: గాడ్ ఇస్ నెవర్ స్ట్రేంజ్, హిస్ విత్ యూ.
0: పాత ఫ్రెండ్ గా నీవు తీసుకోవాలి దైవాన్ని.
1: టేక్ గాడ్ యాజ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
0: కొత్త ఫ్రెండ్ గా తీసుకోకూడదు.
1: ఇస్ నాట్ ఎ న్యూ ఫ్రెండ్.
0: కొత్త ఫ్రెండ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం? నిత్య జీవితం నువ్వు యోచించవచ్చు.
1: ఇన్ డైలీ లైఫ్ వీ నో హౌ వీ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ స్ట్రేంజర్.
0: దయచేయండి, కూర్చోండి అని కుర్చీలు వేస్తాం, చేపలు వేస్తాం, వాళ్లకు మర్యాదలంతా అందిస్తాం.
1: వీ ఎక్స్టెండ్ ఆల్ కర్టసీస్, మేక్ హిమ్ బి సీటెడ్ ఆన్ ద చైర్.
0: కానీ అదే పాత ఫ్రెండ్, ఏ రారా కూర్చోరా పోరా అని అంటుంటాం.
1: బట్ ఇఫ్ యూ వర్ టు బి ఎన్ ఓల్డ్ ఫ్రెండ్, వీ టేక్ ఎవ్రీ లిబర్టీ, కమ్ ఆన్ బి సీటెడ్ వీ సే.
0: భగవంతుని వర్ణించడం అనేటువంటిది భగవంతుని కొత్తవాడిగా మార్చుకుంటున్నాం మనం.
1: వెన్ వన్స్ వీ ఎక్స్టోల్ గాడ్, యూ టేక్ హిమ్ యాజ్ ఎ స్ట్రేంజర్.
0: న్యూ ఫ్రెండ్.
1: బట్ హీ ఈస్ నాట్ ఎ న్యూ
0: ఓల్డ్ ఫ్రెండ్.
1: గాడ్ ఈస్ నెవర్ ఎ న్యూ ఫ్రెండ్, యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
0: గోల్డ్,
1: ఓల్డ్ ఈస్ గోల్డ్.
0: అతనే గాడ్.
1: దాట్స్ గాడ్.
0: ఆ దివ్యత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ దిస్ డివినిటీ క్లియర్.
0: వర్ణన చేస్తుంటారు భక్తులు.
1: డివోటీ narrates
0: idantha kevalam
1: all this
0: atane manasunu kariginchalani anukuntunnaru
1: only to melt God.
0: Bhagavantuni manasu ee vidhanga varnanto karagadu.
1: God will never melt, will never be melted by your description.
0: Prema chetane karugutundi.
1: Is your love that melts him.
0: ప్రేమరహిత మరుభూములలో
1: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్
0: ప్రేమాంకురములు పొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్ అప్
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ది జాయ్ ఆఫ్ లవ్
0: ప్రేమనదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు స్ప్రౌట్ అప్ ఆన్ ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్
0: అంత ప్రేమతోనే
1: రివర్ ఆఫ్ లవ్ టు ఫ్లో
0: అన్నటువంటి దుర్గుణాలు ప్రేమతోనే పంపించాలి.
1: లెట్ ఆల్ ది వికెడ్ క్వాలిటీస్ ఫ్లో అలాంగ్ దిస్ రివర్ ఆఫ్ లవ్.
0: నాటవలసినటువంటి ప్రేమ బీజమే నాటాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ సీడ్స్ ఆఫ్ లవ్ హావ్ గాట్ టు బి సోన్.
0: ప్రేమ వర్షమే కురుస్తుంది.
1: దెన్ దేర్ విల్ బి రెయిన్ ఆఫ్ లవ్. దెన్ దేర్ విల్ బి హార్వెస్ట్.
0: అంత ప్రేమలో వచ్చినటువంటి ప్రేమ రిజల్ట్ గానే మారుతుంది.
1: ఎవ్రీథింగ్ దట్స్ బోర్న్ ఆఫ్ లవ్ transforms into love ultimately.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru prema swarupule.
1: You are all the embodiments of love.
0: Meerandaru yedi lekapoyina gani prema matram untundali.
1: You may not have this or that, but you have love.
0: Okkadaina ledu ikkada.
1: There are none here without love.
0: Prapanchamanta vetikinappudiki nee prema ledani evaru cheppaledu.
1: You may search all over the world, none can say that he has no love.
0: Prema lekapoyina dhanam paina prema untadi.
1: He may not love anything, at least he loves his money.
0: Prema ee vidhanga divert chestunnadu gani prema lekunda poledu.
1: He has diverted his love towards money.
0: Andaru prema
1: So all are embodiments
0: of love.
1: All are divine.
0: కరుగు దైవాన్ని దైవము ఆశించడం అనేటువంటిది ఏ మాత్రం అక్కర్లేదు.
1: So you don't need to aspire and work for God being yourself a God.
0: అయితే నీవు మానవుడు అనుకున్నంత వరకు దైవాన్ని ఆశించాలి.
1: So long you feel that you are a man, yes, you have to work for God.
0: God అనుకున్నప్పుడు నీవు ఇంకొక దాన్ని ఆశించనక్కర్లేదు.
1: When once you feel that you are divine, you don't need to work for anything.
0: Everything is yours.
1: Everything
0: you are the embodiment of love.
1: You are the embodiment of love.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of peace.
0: You are the embodiment of truth.
1: You are the embodiment of truth.
0: You are the embodiment of God.
1: You are the embodiment of God.
0: కనుక నీవు వేరే వారు కాదు.
1: యు ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: ఒక్కటే ఒక్కటే.
1: ఓన్లీ వన్.
0: ఏకం సత్ విప్రా బహుదా వదంతి.
1: ట్రూత్ ఇస్ వన్ నాట్ టు.
0: కనుక ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లవ్. అందరూ కూడాను.
1: ఆల్.
0: ఎలాంటి పరిస్థితి ఎందు కూడాను.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.
0: ప్రేమను మాత్రం మీరు వదలకండి.
1: నెవర్ గివ్ అప్ లవ్.
0: ప్రేమను మరొక మార్గంలో పంపకండి.
1: నెవర్ డైవర్ట్ లవ్ ఇన్ అదర్ డైరెక్షన్.
0: ప్రేమ చేతనే అనుభవించండి.
1: ఇట్స్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
0: కనుక మీరు ప్రేమతత్వాన్ని పొందిపోతారు.
1: అండ్ నేచురల్లీ యు లెటింగ్
0: లవ్ తత్వంలో ప్రేమను మీరు అనుభవిస్తారు.
1: అండ్ యుల్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ద స్పిరిచువల్ పాత్.
0: మీరు ప్రేమ స్వరూపులైపోతారు.
1: అండ్ యు బికమ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక
1: సో
0: మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే
1: వాట్ వి షుడ్ నో
0: ప్రేమతత్వాన్ని మనం తెలుసుకోవాలి.
1: వాట్ వి షుడ్ నౌ నో ఈజ్ ద నేచర్ ఆఫ్ లవ్.
0: సత్యము ధర్మము శాంతి సర్వం కూడా ఏర్పడుతుండాలి.
1: లవ్ ఇన్ టర్న్ విల్ కన్ఫర్ ద ట్రూత్ పీస్ అండ్ ధర్మ.
0: కనుక
1: సో
0: మన సత్యాన్ని మనం పోషించాలంటే ప్రేమ చేతనే పోషించాలి.
1: సో వీ కెన్ అపోల్డ్ ట్రూత్ బై ఫాలోయింగ్ పాత్ ఆఫ్ లవ్.
0: ఒక విత్తనం తెచ్చి
1: బ్రింగింగ్ ఎ సీడ్
0: టిన్ లో పెట్టి నీళ్లు పోసి పెంచాలనుకుంటే
1: వెన్ యూ కీప్ ఇట్ ఇన్ ఎ టిన్
0: విత్తనం కుళ్ళిపోతుంది.
1: అండ్ ద సీడ్ డికేస్.
0: ఈ విత్తనము
1: ద సేమ్
0: మొక్క రావాలనుకుంటే భూమిలోనే నాటాలి.
1: When the seed is sown in the ground, it sprouts up.
0: భూమిలోని నాటి నీరు పోయి
1: యూ హ్యావ్ టు
0: తప్పక ఆ మొక్క వృక్షంగా మారిపోతుంది.
1: యూ హ్యావ్ టు సో ఇన్ ద సాయిల్ అండ్ వాటర్ ఇట్.
0: ఈ ప్రేమతత్వం ఎక్కడ నాటాలి?
1: Where
0: చేతిలో పెట్టుకుంటే మొక్క కాదు.
1: ద సీడ్ ఆఫ్ లవ్ కెనాట్ స్ప్రౌట్ అప్ ఆన్ హ్యాండ్.
0: కాలు పెట్టుకుంటే మొక్క రాదు.
1: యూ కెనాట్ పుట్ ఇన్ ద లెగ్.
0: హృదయ భూమిలో నాటినప్పుడే అది మొక్కగా తయారవుతుంది.
1: ఇట్ హ్యాస్ టు బి సోన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: అందులోనే ఇది వృక్షంగా మారి అందులోనే ఫలాన్ని కూడా అందిస్తుంది.
1: దేర్ ఇట్ స్ప్రౌట్స్ అప్ అండ్ గ్రోస్ ఇన్ ఎ హ్యూజ్ ట్రీ ఈల్డింగ్ ఫ్రూట్.
0: కనుక
1: సో
0: ప్రేమతత్వాన్ని అనుభవించండి.
1: ఎక్స్పీరియన్స్ లవ్.
0: అదే జ్ఞానతత్వము.
1: దాట్ ఈస్ విజ్డమ్.
0: అదే సత్యతత్వము.
1: దాట్ ఈస్ ట్రూత్.
0: అదే ధర్మతత్వము.
1: దాట్ ఈస్ ధర్మ రైచియస్నెస్.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతమునకు మించిన తపస్సు మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ పెనెన్స్ దాన్ పీస్.
0: శాంతమే మానవుని యొక్క ప్రధాన విలువ.
1: పీస్ ఇస్ ది చీఫ్ వాల్యూ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: శాంతమే మహర్షుల యొక్క సౌందర్యము.
1: ఇస్ ది పీస్ ఇస్ రియల్ బ్యూటీ టు దోస్ సెయింట్స్.
0: శాంతియే దైవమునకు సౌందర్యము.
1: ఇట్స్ ఓన్ ది గ్రాండియర్ ఆఫ్ డివినిటీ.
0: అతి శాంతమే లేకుండిన సౌఖ్యమే లేదని త్యాగరాజు వర్ణించాడు.
1: ఇట్ వాస్ త్యాగరాజు సెడ్ దట్ వన్ కెనాట్ బి హ్యాపీ విదౌట్.

0: సుఖం. సంతోషముల కంటే మరొక సుఖం లేదు.
1: There's nothing comparable to that of happiness.
0: మానవుని సుఖములు కోరుతుంటాడు.
1: Man wants to be happy.
0: అనేక విధములైనటువంటి సుఖములను ఆశిస్తుంటాడు.
1: He wants various forms of pleasure.
0: కానీ శాంతికి మించిన సుఖం మరొకటి లేదు.
1: But yet there's no other happiness other than peace.
0: అది ఏ త్యాగరాజు కూడాను శాంతము లేక సౌఖ్యము లేదు అన్నారు.
1: That's what is said by Chagaraja, that there cannot be happiness without
0: ఈ సంతోషమున కంటే మించినటువంటి సుఖం మరొకటి లేదు.
1: There is no other happiness other than your own pleasure.
0: సంతోషమున కన్నా స్వర్గమేది?
1: Can there be heaven more than one's own happiness?
0: Natrishthaya param vyadhi. ఈనాటి మానవుని ఆశలు పట్టి పీడిస్తున్నాయి.
1: Man is bound by so many of desires today.
0: ఈ ఆశలే మానవులకు అనేక విధములైనటువంటి రోగములు కల్పించుచున్నది.
1: These over ambitions are responsible for sickness.
0: వాంఛలకు కూడాను ఒక పరిమితం ఉండాలి.
1: Desire should be under certain limit.
0: ఈనాటి వాంఛలు మితిమీరిపోవుచున్నవి.
1: Desires are excessive today.
0: కనుకనే ఈనాటి రోగములు కూడాను మితిమీరుచున్నవి.
1: For that reason, the diseases are also ever on the rise.
0: మానవునికి కోరికల వలనే అనేక విధమైనటువంటి మానసిక అశాంతులు అభివృద్ధి పొంది తద్వారా శారీరకమైనటువంటి రోగములు పెంపొందుతున్నవి.
1: బికాస్ ఆఫ్ సో మెనీ ఆఫ్ ది డిజైర్స్ దర్ సో మెనీ ఆఫ్ మెంటల్ ఎజిటేషన్స్ దట్ లీడ్ టు ఫిజికల్ ఎయిల్మెంట్స్.
0: కనుక కోరికలను సాధ్యమైనంత వరకును అదుపులో ఉంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore, we should make an effort to put a ceiling on our desire.

0: నచ ధర్మం. ధర్మము అనేటువంటిది ఏది? దయనే ప్రధానమైన ధర్మం.
1: కంపాషన్ ఇస్ ట్రూ రైచువస్నెస్.
0: దయకు మించినటువంటి ధర్మము లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ రైచువస్నెస్ అదర్ దాన్ కంపాషన్.
0: దయగల హృదయమే దైవ మందిరము అని.
1: ద హార్ట్ ఆఫ్ కంపాషన్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుక ప్రతి మానవుడుకును దయా హృదయుడు కావాలి.
1: Therefore, everyone must have the heart of compassion.
0: ఇది మానవుడు తెలుసుకోవాల్సినటువంటి విషయం.
1: This is thing to be known by everyone.
0: ప్రతి అక్షరము మంత్రమే.
1: Every letter is mantra.
0: ప్రతి వృక్షము ఔషధమే.
1: Every tree is of medicinal value.
0: ప్రతి మానవుడు కూడాను అవసరం వచ్చేటువంటి వాడి.
1: Every human has got his own value.
0: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తియే నిజమైన వ్యక్తి.
1: He is only true individual if he recognizes this fact.
0: ఈనాడు ఈ మనిషి యొక్క విలువను కాలము యొక్క విలువను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Today man has forgotten his value and also value of time.

0: మీరు ఇకనైన మసలరయ్య.
1: అట్లీస్ట్ లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ నౌ.
2: ఈ ప్రపంచమంతేను భగవంతుని యొక్క సృష్టియే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ గాడ్స్ క్రియేషన్.
2: ఇది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఇట్స్ హైలీ పవర్ఫుల్.
2: ఇది ఒక సమయమునందు కాని ఒక ప్రదేశమునందు కాని వ్యక్తమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ కుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ ఆర్ ఎట్ ఎ ప్లేస్ ఎయిదర్.
2: ఈ శక్తి సర్వత్రా ఉండినప్పటికీ మానవుడు ఈ దివ్యమైనటువంటి శక్తిని గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Though such power is latent all over, but man is not able to recognize the divine.
2: గుర్తించుకోలేకపోయినంత మాత్రమున ఈ శక్తి లేదని భావిస్తున్నాడు.
1: As he could not recognize, he denies the presence of power.
2: విద్యుత్ శక్తి తీగలి యందు సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
1: Electricity runs through the wires.
2: కాని ఎక్కడ బల్బును తగిలిస్తుమో అక్కడే మాత్రమే దీని యొక్క ప్రకాశం మనకు గోచరం అవుతుంటుంది.
1: But you draw the light where you fix the bulb to the holder.
2: ఈ కరెంటు సర్వత్రా సంచరించుతూ ఉండినప్పటికీ పరిశుద్ధమైనటువంటి బల్బు ఎక్కడ దీనికి అతికింతురో అక్కడ మాత్రమే దీని యొక్క ప్రకాశము ప్రజ్వలిల్లుతుంటుంది.
1: Though the current is present all over, yet you get the light where you fix the bulb.
2: అటుననే భగవంతుడు సర్వవ్యాపకుడైనప్పటికీ అతని యందు ఎవరి చిత్తము పవిత్రమైనటువంటి ప్రేమతో హత్తుకొనునో అట్టివారుల యందు మాత్రమే ఈ దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుంది.
1: Likewise, God is present everywhere, but you will find his manifestation in the heart of a person which is full of love.
2: కానీ ఈనాటి మానవుడు జీవితం అంటే ఏమిటి, దీని యొక్క గమ్యం అంటే ఏమిటి, దీని లక్ష్యం అంటే ఏమిటి, దీని కర్తవ్యం అంటే ఏమిటి అనేటువంటి దానిని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఇస్ నాట్ ఏబుల్ టు నో వాట్ ఈస్ లైఫ్, వాట్ ఇస్ ద పర్పస్, వాట్ ఇస్ ద గోల్, వాట్ ఇస్ ద ఎయిమ్.
2: కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదులుతున్నది.
1: టైమ్ పాసెస్ ఆఫ్ లైక్ ఎ వర్ల్ విండ్.
2: ఈ శరీరమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము మంచు గడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది.
1: ద లైఫ్ స్పాన్ గివెన్ టు దిస్ బాడీ ఆల్సో మెల్ట్స్ లైక్ ఐస్ మొమెంట్ టు మొమెంట్.
2: కానీ మానవుడు తన యొక్క కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కన్ను మూస్తున్నాడు.
1: బట్ మ్యాన్ పాసెస్ ఆఫ్ వితౌట్ నోయింగ్ హిస్ డ్యూటీ.
2: ఏమిటి ఈ కర్తవ్యం?
1: వాట్ ఈస్ హిస్ డ్యూటీ?
2: ప్రతి వ్యక్తికి కూడాను కొన్ని ఆశయాలు ఉంటున్నవి.
1: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ సర్టన్ ఆస్పిరేషన్.
2: కొన్ని లక్ష్యాలు ఉంటున్నవి.
1: సర్టన్ గోల్స్.
2: కొన్ని పవిత్రమైనటువంటి యొక్క మార్గములు ఉంటున్నవి.
1: There are certain sacred paths.
2: వీటి నిమిత్తమై మానవుడు తగిన కృషి చేయటం లేదు.
1: But man is not struggling in this direction.
2: ఏమిటి తన యొక్క జీవిత లక్ష్యం?
1: What is the purpose of life?
2: ఏమిటి తన యొక్క జీవితం కర్తవ్యము?
1: What is his duty in life?
2: తన యొక్క జన్మ యొక్క రహస్యం ఏమిటి?
1: What is the secret of his life?
2: అనేటువంటి యొక్క ప్రశ్నలు ఏ వ్యక్తి కూడాను తన యందు కాని లేక వెలుపల కాని ప్రశ్నించుకోవటం లేదు.
1: No one puts to himself such questions nor seeks answers from others either.
2: కనుకనే మానవుడు కేవలము తిని నిద్రలతో మాత్రమే తిండి నిద్రలతో మాత్రమే పరిమితం గావించుకుంటున్నాడు.
1: Therefore man has limited his life to drink and food.
2: భోగ భాగ్యములతోనే తాను పరిమితం గావించుకుంటున్నాడు.
1: He has limited his life to properties and pleasure.
2: ఇది కాదు మానవుని యొక్క లక్ష్యము.
1: This is not the purpose of man.
2: ఇది కాదు మానవుని యొక్క కర్తవ్యము.
1: It is not the duty of mankind.
2: ఇది కాదు మానవుని యొక్క గమ్యము.
1: It is not the goal of life.
2: ప్రతి వ్యక్తి కూడాను ఒక విధి దివ్యమైనటువంటి యొక్క ఆదర్శాన్ని నిరూపించాలి.
1: Every individual should demonstrate the divine ideal.
2: ఈ ఆదర్శమైనటువంటి యొక్క లక్ష్యాన్ని మానవుడు మార్పు చేయకుండా సర్వకాల సర్వావస్థలు ఎందుకును ఈ లక్ష్యాన్ని తను సాగిస్తూనే పోవాలి.
1: Therefore, man should never change his ideal. He should keep on working for that ideal throughout.
2: Kani ee naati manavudu atti pavitramainatvanti yokka margamuna praveshinchadam ledu.
1: But man is not treading along that sacred path.
2: Patti okkati kudunu manavuni yokka sankalpamulandine imi untunnavi.
1: Everything lies in the thought of man.
2: Ee sankalpamulandu undinatvanti yokka patti padamu kudunu bahirmukhamga aavirbhavistunnadi.
1: All thoughts reflect externally.
2: Reflection of the inner being.
1: It's a reflection of the inner being.
2: కనుకనే ఈ విధమైనటువంటి సంకల్పములు ప్రతి మానవుని ఎందుకును చిన్న ఉదాహరణగా మీరు యోచించవచ్చును.
1: ఆల్ దీస్ థాట్స్ యూ కెన్ అండర్స్టాండ్ త్రూ ఎన్ ఎగ్జాంపుల్.
2: మనం ఒక గృహమును నిర్మించవలనన్నా దానికి పూర్వమే ఈ గది ఇక్కడ ఉండాలి, ఈ గది ఇక్కడ ఉండాలి, ఇక్కడ వరండా ఉండాలి, ఈ విధమైనటువంటి రీతిగా సంకల్పములు చేసుకుని తదుపరి కాగితం పైన ఈ యొక్క గృహం యొక్క నిర్మాణమును గీస్తుంటాం.
1: బిఫోర్ యూ అండర్టేక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ యువర్ ఓన్ హౌస్ యూ డిసైడ్ వేర్ డిఫరెంట్ రూమ్స్ హావ్ గాట్ టు బి, ద వరండా, అండ్ దెన్ యూ పుట్ ఆన్ పేపర్ ది ఎంటైర్ హౌస్ ప్లాన్.
2: తన యందు పూర్వం నిర్మింపబడి తదుపరి ఆ యొక్క నిర్మింపబడినటువంటి భావమే రూపమును ధరిస్తూ ఉంటాది.
1: So the house is already has a shape in mentally and it reflects physically here.
2: మరి కొన్ని చిన్న ఉదాహరణలు
1: and other examples now.
2: మీరు ఎవరికైనా ఒక జాబును రాయాలనుకున్నప్పుడు
1: if you want to write a letter,
2: ఏమి రాయాలి, ఎక్కడ రాయాలి అనేటువంటి విషయాన్ని మొదలు తమలో తాము చింతించుకొని తదుపరి ఈ జాబులందు రాయగలుగుతున్నారు.
1: If you want to write a letter to anybody, you'll think what is to be written, how to be written, then you start scribbling on paper.
2: కనుక మొదలు సంకల్పము,
1: ఫస్ట్ థాట్.
2: రెండవది ఆచరణము,
1: ద సెకండ్ యాక్షన్.
2: సంకల్పం ఉండటం చేతనే ఆచరణ ప్రాప్తిస్తుంది.
1: ద థాట్ లీడ్స్ టు యాక్షన్.
2: సంకల్పమే లేకుండా ఆచరణలో ప్రవేశించుటకు వీలు కాదు.
1: విదౌట్ థాట్ యూ కెనాట్ యాక్ట్.
2: కనుకనే సంకల్పం, పవిత్రమైన సంకల్పములు అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఎంటర్టైన్ సీక్రెట్ థాట్.
2: ఈనాటి మానవుని యొక్క దుఃఖములకు, విచారములకు, కష్టములకు, నష్టములకు తమ యొక్క సంకల్పములే మూల కారణమనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎవరీ ఇండివిజువల్ టు రికగ్నైజ్ ఫర్ ఆల్ ద మిజరీ, ఫర్ ఆల్ ద లాప్సెస్, సఫరింగ్స్, ట్రబుల్స్ అండ్ టర్మోయిల్స్, హిస్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
2: తమ కష్టములకు ఎవరో దీనికి కారణమని భావిస్తున్నాడు.
1: We consider someone is responsible for our misery.
2: తమ దుఃఖములకు నష్టములకు ఎవరో దీనికి కారణమని విశ్వసిస్తున్నాడు.
1: He thinks that someone is responsible for all his lapses.
2: ఎవరో కానే కాదు.
1: No one is responsible.
2: నీ మంచి చెడ్డలకు నీవే కారణం కానీ మరొకరు కాదు.
1: You are responsible for good and bad. No one else.
2: నీ బలహీనత చేత ఇతరులపైన ఈ యొక్క నెపమును వేసి వారిని బాధిస్తూ, వారిని దూషిస్తూ, వారిని హింసించడానికి పూనుకుంటున్నావు.
1: In because of your weakness you blame others, you want to harm them, you want to hurt them.
2: Kanuka mana manchi chettalaku maname kaaranam anetunte satyanni prati vyakti prapradhamalo gurtinchali.
1: Therefore every individual must recognize the truth first that you are responsible for good and bad.
2: Bhavam tad bhavati,
1: as is the feeling so is the experience.
2: Deenine upanishattiyalu kudanu keno upanishattiyandu chaala vivarinchi bodhisthu vachindi.
1: కేనోపనిషత్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ వెరీ క్లియర్లీ.
2: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి,
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మ.
2: అనగా దేనిని నీవు విశ్వసిస్తున్నావో, దేనిని నీవు ఆశిస్తున్నావో, దేనిని నీవు చింతిస్తున్నావో, ఆ రూపంనే నీవు పొందుతున్నావు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దాట్ వాట్ యు థింక్ ఆఫ్, దట్ వాట్ యు ఎస్పైర్ ఫర్, దట్ వాట్ యు వాంట్ టు బి, యూ విల్ బి దాట్.
2: వాల్మీకి రామాయణం రాయగోరి ప్రప్రథమంలో రాముని యొక్క చిత్రమును, రాముని యొక్క గుణగణములను కూడాను తనలో చక్కగా విచారించి చిత్రించుకుని తదుపరి రామాయణము రాయగలిగించాడు.
1: వాల్మీకి హూ కంపోజ్ రామాయణ హ్యాడ్ ది పిక్చర్ ఆఫ్ రామా ఇన్ హిస్ మైండ్. హీ థాట్ ఆఫ్ ఆల్ హిస్ అట్రిబ్యూట్స్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్.
2: నిరంతరం కూడాను రామచింతన చేయటం చేతనే రామ భావము, రామ తేజస్సు, రామ యొక్క గుణములు కూడాను ఆ వాల్మీకిలో ప్రవేశిస్తూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ కంటిన్యూస్ థాట్ ఆఫ్ రామ హీ కుడ్ హ్యావ్ ఆల్ ద క్వాలిటీ అండ్ ద ఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ రామ ఇన్ హిమ్.
2: దొంగ అయినటువంటి రత్నకారుని యొక్క ముఖమునందు ఈ దివ్యమైనటువంటి తేజస్సు ప్రకాశించటము ఇది రామచిత్రం యొక్క విచిత్రమే.
1: ఇట్స్ ఎ మిస్టరీ ఆఫ్ రామ టు ఫైండ్ దిస్ బ్రిలియన్స్ ఆన్ ది ఫేస్ ఆఫ్ రత్నకార హూ ఇస్ ఎ రాబర్.
2: కనుక ఎవరి తేజస్సును గురించి మనం చింతిస్తుంటామో ఆ తేజస్సు ఒక అంశంగా మనలో ప్రవేశిస్తుంటారు.
1: యాజ్ యూ థింక్ అబౌట్ బ్రిలియన్స్ ఎ స్పార్క్ విల్ ఎంటర్ ఇంటూ యూ.
2: ప్రహ్లాదుడు,
1: ప్రహ్లాద
2: సర్వకాల సర్వావస్థలందు కూడాను హరినామంనే చింతిస్తూ వచ్చాడు.
1: ఎట్ ఆల్ టైమ్స్ అండ్ ఆల్ కండిషన్స్ హీ థాట్ ఆఫ్ హరి ఓన్లీ.
2: హరినే ప్రేమిస్తూ వచ్చాడు.
1: హీ లవ్డ్ హరి కంటిన్యూస్లీ.
2: హరితో సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు.
1: హీ డెవలప్డ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ హరి.
2: హరి తప్ప అన్యము లేదని చెప్పి విశ్వసిస్తూ వచ్చాడు.
1: యట్ ఫుల్ ఫెయిత్ దట్ దేర్ నో వన్ ఎల్స్ అదర్ దెన్ హరి.
2: కనుకనే ఎట్టి కష్టములకైనా, నష్టములకైనా, బాధలకైనా ఏమాత్రము తాను వెరువక
1: Therefore, he had no fear whatsoever for all the difficulties and problems.
2: దివ్యమైనటువంటి, భవ్యమైనటువంటి, నవ్యమైనటువంటి పవిత్ర ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చాడు.
1: But he went on experiencing the divine, novel, evergreen, ever fresh divinity.
2: ఆకలి దప్పులు లేవు.
1: He had no thirst, no
2: అలసట అన్నది లేదు.
1: No mistake.
2: బాధ అన్నది అసలే లేదు.
1: No suffering.
2: కనుకనే చెండా అమార్కులు కూడా వచ్చి ఈ రాక్షస రాజునకు చెప్తున్నారు.
1: Therefore, Chanda Amarka came to the demon king and said,
2: Tannunicha sarvu poduvam

0: భయకంప సమేతుడు కాడు, భయకంప సమేతుడు కాడు భూవరా.
1: Chandamarka teachers came to the demon king and said, O king, though Prahlada was attacked by all demons, he went on repeating Lord's name, God's name, praising him. He didn't shed a tear.
0: విష్ణు యొక్క తేజస్సు ఆ ప్రహ్లాదుని యొక్క ముఖం లోపల తాండవమాడుతూ వచ్చింది.
1: That brilliance of Vishnu reflected on the face of Prahlada.
0: దీనిని యత్ భావం తద్భవతి.
1: This is the one which says
0: బ్రహ్మైవ భవతి.
1: Nor the Brahman.
0: దేనిని మనం చింతిస్తుంటామో దాని యొక్క స్వరూపము, దాని యొక్క తేజస్సు మనలో అంశంగా ప్రవేశిస్తుంది.
1: As you think so, you become close and you become one with it.
0: మానవుడు ఎవరి అంశం?
1: Man today, whose park is he?
0: Mamaivamso jivaloke jivabhuta sanatana.
1: He is the spark of the divine, the eternal.
0: O pichi manavuda, neevu panchabhutamula amsamu kaadu. Neevu ee mama manava amsamu kaadu. Neevu naayamsame.
1: O madman, you are not the spark of the five elements. You are not the spark of man. You are my spark.
0: Kommu chettuku amsam.
1: Branch is the spark of the tree.
0: బిడ్డ తల్లికి అంశము.
1: చైల్డ్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ మదర్.
0: చెట్టు లేకపోతే కొమ్మ బ్రతకదు.
1: వితౌట్ ది ట్రీ ది బ్రాంచ్ కెనాట్ సర్వైవ్.
0: తల్లి లేకపోతే బిడ్డ ఉండలేదు.
1: వితౌట్ మదర్ చైల్డ్ కెనాట్ లివ్.
0: కాబట్టి మానవుడు మాధవుని యొక్క అంశము.
1: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ మాధవ.
0: కనుకనే మాధవుడు లేకుండా మానవుడు బ్రతకలేడు.
1: వితౌట్ మాధవ గాడ్ మ్యాన్ కెనాట్ లివ్.
0: కానీ ఈనాడు బ్రతుకుతున్నాడే.
1: But today he is surviving.
0: ఎట్లా బ్రతుకుతున్నాడు?
1: How is he living?
0: ఏ రీతిగా బ్రతుకుతున్నాడు?
1: What sort of life?
0: మానవునిగా బ్రతుకుతున్నాడా?
1: Is he living like a human?
0: లేదు, పశువుగా బ్రతుకుతున్నాడు.
1: No, it's animal life he is leading.
0: భగవంతుని యొక్క అంశమే నీ యందు ఉండినప్పుడు నీవు చింతకు ఎందుకు అవకాశం ఇస్తున్నావు?
1: If you are spark of divine, why do you worry?
0: నీవు ఎందుకు కష్టములకు గురి అవుతున్నావు?
1: Why do you suffer?
0: భగవంతుని కష్టములు ఉన్నావా?
1: Does God face any problem?
0: భగవంతునికి విచారములు ఉన్నావా?
1: Does he ever have anxiety? No.
0: Nityanandam paramasukadam kevalam gnanamurti.
1: He is in eternal bliss and that's supreme bliss.
0: Aa amsame neevainappudu neevenduku ee badhalu guri avutunnavu?
1: When you are spark of the divine, why do you suffer like this?
0: Neevu chakkagani vicharinchukunnappudu nenu daivamsanga bratakatam lede, em naa karma, nenu daivamsanga bratakalani oka pratignanu neevu poonali.
1: When you inquire like that, you will understand that we are not leading the life of the spark of the divine because we are suffering.
0: Inka విదేశీయుల యొక్క తత్వం లోపల కూడా నువ్వు కొంత గుర్తించాలి.
1: We have to understand the tendency, temperament of foreigners.
0: బైబుల్ లోపల భగవంతుడు సర్వశక్తిమయుడు, సంపూర్ణుడు అనేటువంటి విశ్వాసము వాళ్ళు ఎందుకు కూడా ఉంటున్నది.
1: The Bible clearly says that God is all powerful, is everywhere.
0: నిరంతరం భగవచ్చింతన చేస్తూ దైవాన్ని స్మరిస్తూ దైవానికి అంకితమైనటువంటి యొక్క మోజెస్ అదే చింతన చేస్తూ రావటం చేత ఆ మోజెస్ యొక్క ముఖం లోపల భగవత్ తేజస్సంతా ఉట్టిపడింది.
1: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్ అండ్ చాంటింగ్ హిస్ నేమ్ ద మోజెస్ హ్యాడ్ ద ఫుల్జెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
0: జీసస్ కూడాను అంతే.
1: సో ఆల్సో జీసస్
0: నిరంతరం కూడాను ఐ అండ్ యు ఆర్ వన్, ఐ అండ్ యు ఆర్ వన్, ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి భావం చేతనే నిరంతరము చింతిస్తూ వచ్చాడు.
1: జీసస్ వెంట్ హోమ్ థింకింగ్ దిస్ వే, ఐ అండ్ యూ ఆర్ వన్, ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: లోకములో గొప్ప మహాశాస్త్రజ్ఞుడు,
1: ఇన్ దిస్ వరల్డ్ మెనీ సైంటిస్ట్,
0: పవిత్ర హృదయుడు,
1: సెక్రెడ్ హార్ట్,
0: ప్రవర్తన ఉత్తమమైనటువంటిది,
1: బిహేవియర్ విచ్ ఇస్ నోబుల్,
0: సత్యాన్వేషణలో తాను నిరంతరము కొను నిమగ్నుడైనటువంటి వాడు.
1: హి వెంట్ ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
0: అలాంటి ఒక శాస్త్రజ్ఞుడు,
1: వన్ సైంటిస్ట్ ఆఫ్ దట్ సార్ట్,
0: నిరంతరం కూడా నువ్వు దైవ చింతన చేయటం చేత అతని యొక్క ముఖంలో దైవ తేజస్సు ఉట్టిపడింది.
1: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ గాడ్ హీ కుడ్ రిఫ్లెక్ట్ గాడ్స్ బ్రిలియన్స్ ఆన్ హిస్ ఫేస్.
0: దీనికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ ఇట్?
0: అనగా దైవతత్వం చేతనే తాను దైవంగా మారిపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ థాట్ ఆఫ్ ది డివినిటీ హీ బికమ్స్ డివైన్.
0: అతనికి ఆ శక్తి ఏ రీతిగా వచ్చింది?
1: హౌ కుడ్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్?
0: అతని గురువు అయినటువంటి వారిని తన యొక్క చదివేటువంటి కాలం లోపల నిరంతరం కూడా అనుసరిస్తూ వచ్చాడు.
1: బికాస్ హీ ఫాలోడ్ హిస్ గురు ప్రిసెప్టర్ థ్రూఅవుట్ ది పీరియడ్ ఆఫ్ హిస్ స్టడీ.
0: హెన్స్ లో అనేటువంటి గురువును అనుసరిస్తూ వచ్చాడు.
1: హీ ఫాలోడ్ హిస్ గురు హెన్స్ లో.
0: అతన్ని అనుసరిస్తూ రావటం చేత తాను హెన్స్ లో గానే మారిపోయాడు.
1: యాజ్ హీ ఫాలోడ్ హిమ్ హీ బికేమ్ హెన్స్ లో.
0: ఈ విధమైనటువంటి యొక్క భావములు నిరంతరము కూడాను మన హృదయములో కూడాను ఆవిర్భవించాలి.
1: సీక్రెట్ థాట్ షుడ్ ఒరిజినేట్
0: ఈనాడు మనం భావములు క్షణక్షణములకు ఒక్కొక్కరిని చింతిస్తున్నాం.
1: Today, moment to moment, we think of different people. So we lead life as a human without mind.
0: It's
1: not proper.
0: మనము పుట్టినందుకు మనం భగవంతుని యొక్క అంశమని భావించుకున్నందుకు మనం భగవంతుని యొక్క జీవితాన్ని మనం గడపాలి.
1: Having been born, having considered that we are spark of the divine, we should lead godly path.
0: Antonio అని ఇటలీ దేశంలో ఉండేటువంటి వాడు.
1: Antonio is an Italian.
0: అతని వయలిన్ చాలా గొప్ప ప్రసిద్ధి గాంచినటువంటి.
1: He is an expert in violin.
0: Antonio violin అంటే చాలా విలువైనటువంటి.
1: Antonio's violin has of wide reputation.
0: దీనికోసం.
1: What for?
0: ఒక్కొక్క వయలిన్ దాన్ని సరిచేయడానికి దాన్ని చక్కగా తీర్చిదిద్దడానికి ఒక్క సంవత్సరం కాలం తీసుకునేటువంటి వాడు.
1: టు ప్రిపేర్ అండ్ టు గెట్ ఇట్ రెడీ Antonio takes one full year to make that violin.
0: అతని మిత్రుడు వచ్చి Antonio ఏమిటి ఒక్క వయలిన్ ఒక సంవత్సరం తీసుకుంటే నీ జీవితం ఏ రీతిగా జరుగుతుంది.
1: వన్ ఫ్రెండ్ కేమ్ అండ్ సెడ్ Antonio, if you take one year long to make a violin, ఈ భౌతిక జీవితం
0: ఈ ప్రాకృతిక జీవితము జరగాలి కదా.
1: యూ హ్యావ్ టు లీడ్ యువర్ లైఫ్ డైలీ లివింగ్ రైట్.
0: ఒక్క వయలిన్ చేస్తే దీనివల్ల నీకేమాత్రము జీవితం జరగదు.
1: కెన్ యూ ఎర్న్ యువర్ బ్రెడ్ బై మేకింగ్ వన్ వయలిన్ పర్ ఇయర్.
0: చెప్పాడు Antonio.
1: దెన్ Antonio సెడ్
0: గాడ్ పూర్ణ స్వరూపుడు.
1: He said, brother, God is all fullness.
0: అతని పూర్ణ స్వరూపానికి తగినటువంటి పూర్ణమైనటువంటి వయలిన్ చేయాలి.
1: As is all totality, I should make this total.
0: నేను పూర్ణమైనటువంటి యొక్క ఇది వయలిన్ చేయకపోతే నేను భగవంతునికి ద్రోహం చేసిన వాడిని అవుతాను.
1: If I don't bring that all fullness and totality, I'll be a traitor unto God.
0: అతని హృదయం పరిపూర్ణమైనటువంటిది.
1: The heart of the God is
0: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
1: He's all fullness.
0: కనుకనే అతన్ని సంతృప్తి పరచాలంటే మనం తలచే తలుపులు చేసే పనులు పలికే పలుకులు అన్ని కూడాను పరిపూర్ణమైనటువంటివిగా ఉండాలి.
1: In order to please God, our thoughts, words and actions must be full and total.
0: కనుకనే పూర్ణమిదం అది పూర్ణమే ఇది పూర్ణం కావాలి.
1: Therefore that is full and this is full. Therefore both have got to be full.
0: అప్పుడే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే రెండు పూర్ణమైపోతాయి.
1: Then both become full.
0: కనుక ఈ రెంటి భావము చేతనే పాశ్చాత్యులు ఎందుకూడను ఇంత పవిత్రమైనటువంటి భావములు అభివృద్ధి గావించుకుని వారు దైవాన్ని ఆరాధిస్తూ వచ్చారు.
1: In those times, foreigners have had such sacred thoughts and could lead their life in a sacred way.
0: కరుకన భగవంతుడు పరిపూర్ణుడు.
1: God is perfect.
0: పరిపూర్ణుడైనటువంటి ఒక భగవంతుని మనం మెప్పించాలంటే మనం 1/4 లేకపోతే 3/4 లేకపోతే 1/2 మనం కాకూడదు.
1: When God is all perfection, we cannot be 1/4 or
0: 3/4. మనం తూచా పరిపూర్ణుడే కావాలి.
1: You should be full in all respects.
0: ఎందుకంటే అతని అంశమే మనం.
1: Because you are this spark.
0: కనుక ఆ పరిపూర్ణతను నీవు పొందాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్.
0: సముద్రంలో చూస్తే కావలసినంత జలం అధికంగా ఉండవచ్చును.
1: దిస్ లాట్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ఓషన్.
0: కానీ నీ ఒక చేతిలో ఒక డ్రాప్ వాటర్ తీసుకోవచ్చు సముద్రం వాటర్.
1: యూ కెన్ కలెక్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆన్ హ్యాండ్.
0: కానీ క్వాంటిటీ డిఫరెన్సే కానీ క్వాలిటీ ఒక్కటే. ఆ జలము ఈ జలము ఒక చుక్క వేసుకుంటే రెండు ఉప్పే.
1: దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ క్వాంటిటీ బట్ క్వాలిటీ బీయింగ్ సేమ్ బోత్ ఆర్ సాల్టిష్.
0: కనుక అది ఇది రెండు క్వాంటిటీలో డిఫరెన్స్ ఉండొచ్చు క్వాలిటీ ఒక్కటే.
1: There is only difference in respect of quantity, but quality is one and the same.
0: ఆ దివ్యమైనటువంటి ప్రేమనే మనలో ఆవిర్భవించాలి.
1: We should have that divine love.
0: ఆ పరిపూర్ణుడైనటువంటి భగవంతుని సంతృప్తి పరచాలంటే మనము పరిపూర్ణులు కావాలి.
1: In order to please God, who is all perfection, we need to be perfect.
0: పలుకు కూడాను పరిపూర్ణ సత్యంగా ఉండాలి.
1: Whatever we speak, it should be true.
0: నడిచే నడకలు కూడాను భగవంతుని యొక్క పరిపూర్ణతను మనం నిరూపించాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ ఆల్సో షుడ్ క్యారీ ఆన్ దట్ మెసేజ్ ఆఫ్ పర్ఫెక్షన్.
0: మనం తలచే తలుపులు కూడాను భగవంతుని యొక్క సంకల్పములుగా భావించాలి.
1: ఆల్ అవర్ థాట్స్ షుడ్ బి డివైన్.
0: ఎందుకనగా అంతర్యామి.
1: బికాస్ హీస్ ఇండ్వెలర్.
0: అతని నుంచి వచ్చేటువంటి పలుకులే గాని మరొక పలుకులు కావు.
1: ఆల్ దోస్ దట్ కమ్ అవుట్ ఆఫ్ హిమ్ ఆర్ బౌండ్ టు బి ట్రూ.
0: అతనే మన యందు ఉంటున్నాడు కానీ మరొకరు లేరు.
1: హీ అలోన్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్ నో వన్
0: ఎల్స్. అందువల్ల బ్రహ్మార్పణం బ్రహ్మావి అన్నారు. అనగా బ్రహ్మార్పణం చేస్తున్నాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వీ ఆఫర్ టు బ్రహ్మ.
0: కానీ ఈనాడు కృష్ణార్పణం అని అంటున్నాము, కృష్ణార్పణ గావిస్తున్నాము.
1: బట్ వీ సే దట్ వీ ఆఫర్ టు కృష్ణ, బట్ ఇట్ ఈస్ ఫర్ కృష్ణ దట్ ఇస్
0: ఆర్. కాదు, చెప్పేది ఒకటి చేసేది మరొకటి.
1: వి టెల్ వన్ థింగ్ బట్ వి యాక్ట్ డిఫరెంట్.
0: కనుకనే మనం బాధలను దూరం చేసుకోలేకపోతున్నాం.
1: దేర్ఫోర్ వి ఆర్ నాట్ అవే ఫ్రమ్ దిస్
0: అనుకున్న ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ ఎక్స్‌పీరియన్సింగ్ ద బ్లెస్.
0: గమ్యాన్ని పొందలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ రీచింగ్ గోల్.
0: తెలుసుకోవాల్సిన సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాము.
1: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ట్రూత్ వి ఆర్ సపోజ్డ్ టు నో.
0: ఇంతే ఇంతే.
1: దిస్ విల్ బి ది పొజిషన్.
0: ఏనాడు ఈ మానవుడు పరిపూర్ణత్వాన్ని చక్కగా గుర్తించుకోగలడో ఆనాడే మన జీవితం పరిపూర్ణమవుతుంది.
1: ద డే వెన్ మ్యాన్ రియలైజెస్ దిస్ టోటాలిటీ దెన్ హిస్ లైఫ్ విల్ బి రిడీమ్డ్.
0: ఆనాటి గోపికలకు ఇదే మార్గాన్ని అనుసరిస్తూ వచ్చారు.
1: గోపికస్ ఆల్సో ప్రొసీడ్ ఇన్ ద సేమ్ పాత్.
0: హృదయం వారు
1: దే హావ్ గాట్ ఫుల్నెస్. దే
0: ఏ ఒక్కదాని కూడా వారు చింతించేటువంటి వారు.
1: దే ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీథింగ్.
0: ఉద్ధవుడు తెచ్చినటువంటి మెసేజ్ ని కూడా తీసుకోలేదు.
1: దే హావ్ నాట్ accepted the message brought by
0: Uddhava. మా కన్నులు నిండుకు కృష్ణుని యొక్క చల్లని రూపం కనిపిస్తుంటుండాలి.
1: Uddhava, we visualize Krishna with our eyes in full.
0: మా నాలుక నిండు కూడా నువ్వు కృష్ణనామం నాట్యమాడుతుండాలి.
1: We also sing the glory of the Lord with our tongues.
0: మా మనసు నిండుకు కృష్ణ యొక్క మధురమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అనుభవిస్తుంటుండాలి.
1: Our mind experiences the divine bliss of Krishna.
0: ఆ మురళినాదమే మా యొక్క కర్ణానందంగా గ్రోలుతున్నాము.
1: వి లిసన్ టు ది సెలెస్టియల్ సాంగ్ ఆఫ్ ది ఫ్లూట్ అండ్ వి లిసన్ టు దట్.
0: ఇన్ని పిచ్చి మెసేజ్లు మాకెందుకు?
1: వై డు వి నీడ్ యువర్ మ్యాడ్ మెసేజ్? వి డోంట్ వాంట్.
0: అనగా అంత సంపూర్ణమైనటువంటి యొక్క పరిపూర్ణత్వాన్ని పొందినటువంటి వారు.
1: ఇట్ ఓన్లీ మీన్స్ దే హాడ్ దట్ ఫుల్ ఫెయిత్ దేర్.
0: ఇంతే కాదు, ఏకాత్మ భావం వారి యందు సమృద్ధిగా ఉండేటువంటిది.
1: నాట్ ఓన్లీ దట్ దే హాడ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ వన్నెస్.
0: కృష్ణుడు 6 సంవత్సరముల పిల్లవాడు.
1: Krishna was 6 years young.
0: అతను గోపికలతో ఆడుకుంటూ పాడుతూ ఉండేటువంటి వాడు.
1: While he was playing with gopikas,
0: దురదృష్టవశాత్తు భారతీయులు కూడా ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోయి కృష్ణుడు శీలలతో ఆడుతూ పాడుతూ ఉన్నాడు అనుకుంటారు. 6 సంవత్సరముల పిల్లవాడు, వీరితో ఆడటం ఏమిటి? తల్లి బిడ్డలు ఆడుకోవటం లేదా? అక్కా చెల్లెండ్రు ఆడుకోవటం లేదా? అన్నా తమ్ముడు ఆడుకోవటం లేదా? ఈ విధమైనటువంటి యొక్క ఆటల చేతనే, మాటల చేతనే, పాటల చేతనే వారి హృదయాన్ని కరిగించి మెదిలించి కదిలింపజేశాడు.
1: Krishna, aged 5, when he played with many, even Bharatiyas have not understood properly. Don't you find the mother and the child playing? You don't find the sisters playing like that.
0: ఏమిటి? మనుషులను మార్చలేదు, మనసులను మార్చాడు.
1: What is that is done by Krishna? Then he didn't change the mankind.
0: ఈనాడు మనుషులు మారుతున్నాడు కానీ మనసులు మారటం లేదు.
1: Today man changes but not his mind.
0: ఏమి ప్రయోజనం?
1: What is the use then?
0: గుడ్డలు మారితే గుణం మారనక్కర్లేదా?
1: If you change the dress, you should also change your quality of life.
0: Kanukane neevu manishi maranakkaledu, manasu maarali.
1: Man need not change, his mind should change.
0: Manishi ante manase.
1: Man means the mind.
0: Manasu ante sankalpamule.
1: Mind is thought.
0: Kanukane motta motta sankalpalu neevu pavitramaina sankalpalu ga neevu abhivruddhi gaavinchukovali.
1: Therefore we should develop sacred thought.
0: Ee naati sankalpamulu swarthamu saprayojanamto nindi nimidikrutamai untunnayi.
1: Today all our thoughts are full of selfishness and self interest.
0: Krishnudu kanipinchina samayam lopala
1: at a time when Krishna is
0: Vrindavanamlo praveshinchi,
1: when he was in Vrindavan,
0: gopikalu annintini kuda Krishna roopakangane bhavincheetunti varu.
1: Gopikas viewed Krishna in all forms around.
0: Idi pushpame, idi latale, deeniki peru undada, leka nalukunda, kannulunda, ivu chudagalava aneetvanti vicharane variki ledu.
1: They had no any discrimination that these are the creepers with the leaves and the flowers.
0: Bhagavantuni yokka srishtilotivi.
1: They are all the creation of the Lord.
0: Chettu kudanu chudagalavu.
1: Trees also can see.
0: Chettu kudanu vinagalavu.
1: Trees can listen.
0: Pushpamlu kudanu vinagalavu.
1: Even flowers.
0: Pushpamlu kudanu maatadagalavu.
1: They can talk.
0: Aneetvanti vishwasam variki.
1: That faith they had.
0: Endukaniga sarvata paanipadam tassarvatochi siromukham.
1: The reason is Lord's feet and ears, eyes are spread all over.
0: Anduvalne ఈ పరితాపమును వియోగమును భరించుకోలేక బృందావనంలో ప్రవేశించారు గోపికలు.
1: Because they could not bear the pangs of separation, gopikas stepped into Vrindavan.
0: అడుగుతున్నారు పుష్పాలను.
1: They were asking the flowers.

0: ఉల్లము దోచుకోవచ్చే. ఓ మలియనరా, మా ఉల్లము దోచుకోవచ్చే ఓ మలియలారా, మీ పొదల చాటున లేడు గదమ్మా చెప్పరే. ఎంత పరితాపం! సర్వత్రా ప్రాణతత్వాన్ని వాళ్ళు గుర్తిస్తూ వచ్చారు. మా ఉల్లము దోచుకోవచ్చే, మీ పొదల చాటున లేడు గదమ్మా. మీ పొదల చాటున ఏమైనా ఉన్నాడా? ఎక్కడ చెప్తారు ఈ పొదలు? వాటిని ప్రశ్నిస్తున్నారు గోపికలు.
1: Gopikas went on questioning these herbs all around, the dark one, the eyes without of lotus.
0: Manaku aneka rupamulu aneka namamulu aneka bhavamulu,
1: it has so many forms and so many names.
0: Gopikalku ye bhavamu ye rupamu edi oke krishna rupame oke krishna bhavame oke krishna drushtiye.
1: But Gopikas had only one consciousness, Krishna consciousness, and Krishna vision, Krishna thought.
0: Kanukane manamu ఈ డార్విన్ వల్లే మనం తయారు కావాలి.
1: సో వీ షుడ్ బికమ్ లైక్ డార్విన్.
0: ఈ డార్విన్ అనేటువంటి వాడే హెన్స్లో యొక్క శిష్యుడు.
1: డార్విన్ ఇస్ ద డిసైపుల్ ఆఫ్ హెన్స్లో.
0: ఎప్పుడు చూసినప్పటికీ ఆ యొక్క గురువును చింతిస్తూ వచ్చేటువంటి వాడు.
1: హి ఆల్వేస్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ కంటిన్యూస్.
0: హెన్స్లో నడిచేటువంటి నడకను వాచ్ చేస్తూ వచ్చేటువంటి వాడు.
1: హీ వాజ్ వాచింగ్ ద వాకింగ్ స్టైల్ ఆఫ్ హెన్స్లో.
0: అతను పలికే పలుకులంతా కూడాను తన హృదయంలో దాచుకునేటువంటి వాడు.
1: హీ ఆల్సో ప్రిజర్వ్డ్ ఆల్ ది సీక్రెట్ వర్డ్స్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్.
0: ఈ విధంగా ఉండి కొంత కాలమునకు ఏకాత్మ భావంగా అయిపోయినారు.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ హీ బికేమ్ వన్ విత్ హిమ్.
0: రెండు దేహములు ఒక్క ప్రేమ.
1: బాడీస్ ఆర్ టూ బట్ యట్ లవ్ ఇస్ వన్.
0: ఒక ప్రదేశంలో ఇద్దరు కలిసినప్పుడు అనేక ప్రజలంతా చూచారు.
1: When both of them met at one place, they were watched by many around.
0: Darwin evaru Hensel evaru ani gurtinchukodaniki veel kaakapoyindi.
1: It was not possible for them to decide who is Darwin and who is Hensel.
0: Ee vidhanga form e maari poyindi.
1: Their form have changed.
0: Idi kevalam oka naastikulainatunti vaaru kaani vishwasa rahitulainatunti vaaru kaani deerini gurtinchaleru.
1: This cannot be recognized by agnostics and atheists.
0: Yesla gurtinchagalaru.
1: Okay, they know.
0: ఇది వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా?
1: ఇట్ ఈస్ ది పిగ్ దట్ రన్స్ ఆఫ్టర్ ద గటర్ బట్ నాట్ ది.
0: ఈ భగవంతుని యొక్క నిజమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క మధురమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ఎవరు గుర్తించగలరు?
1: హూ కెన్ అండర్స్టాండ్ ద ప్యూర్ అన్సలీడ్ సెల్ఫ్లెస్ లవ్.
0: గ్రుడ్డివాని ముందు తెచ్చి సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికీ తాను చీకటిగానే ఉంటాడు.
1: ద బ్లైండ్ వన్ రిమైన్స్ ఇన్ డార్క్నెస్ ఇన్
0: ప్రవేశించాడు. లంకనంతా కూడా నిప్పు పెట్టి జగజ్జీవంగా ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: హనుమాన్ హస్ సెట్ ఆన్ ఫైర్ ది ఎంటైర్ లంక.
0: పట్ట పగులుగా కనిపిస్తుంటుండాలి.
1: ఇట్ ఇస్ లైక్ బ్రాడ్ డే లైట్.
0: కానీ లంక పట్ట పగులుగా అయిపోయింది. కానీ రావణాసుని యొక్క హృదయం మాత్రం ఇంకా చిమ్మ చీకటిగానే ఉంటుండాలి.
1: దో లంక వాస్ లైక్ బ్రాడ్ డే లైట్ బికాస్ ఆఫ్ ఫైర్ అరౌండ్ బట్ ద హార్ట్ ఆఫ్ రావణ వాస్ ఇన్ పిచ్ డార్క్.
0: అదే విధంగానే ప్రేమ కలిగినటువంటి వాడికి ఈ ప్రకాశము ఈ ప్రభావము ఈ ప్రకాంతి రెండు కూడా వెలుజల్లుతుంటాది.
1: Therefore the one with love will only reflect and manifest.
0: ప్రేమ లేనటువంటి వానికి ప్రాయోపవాదంలో ప్రవేశిస్తాడు.
1: The one without love will enter into
0: argumentation. ఈ వాదన చేత వాదే వాదే వజ్జితే వైరం వైరం పెరిగిపోతుంటాడు.
1: Because arguments enmity will step in there.
0: కనుకనే గోపికలు ఏనాడు కూడాను కృష్ణుడితో వైరం కాదు.
1: Therefore గోపికలు
0: అప్పుడప్పుడు కృష్ణుడితో పోట్లాడినప్పటికీ ప్రేమ చేత వచ్చేటువంటి యొక్క ప్రేమట్లేదు కానీ వైరం కాదది.
1: దో దే వర్ హార్ష్ ఇస్ అవుట్ ఆఫ్ లవ్ నాట్ అవుట్ ఆఫ్ ఎనిమిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని ప్రచరింపజేస్తూ వచ్చినటువంటిది కృష్ణావతారం.
1: ఇట్స్ ఓన్లీ ఇన్కార్నేషన్ ఆఫ్ కృష్ణ దట్ హెస్ స్ప్రెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: ప్రేమ అనేటువంటిది నిరంతరము ఉంటుండేటువంటిది.
1: ప్రేమ ఎగ్జిస్ట్ ఆల్ ద టైం.
0: యుగములకు మారేటువంటిది కాదు.
1: It will not change.
0: జగములకు కదిలేటువంటిది కాదు.
1: It shall not move.
0: మనసుకు కరిగేటువంటిది కాదు.
1: And it doesn't melt.
0: ఎప్పుడు కూడా నువ్వు నిత్య సత్యమై నిర్మలంగా ఉండేటువంటిది.
1: ఇట్ ఇస్ ది ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ ప్యూర్.
0: కనుకనే ఈనాటి మానవత్వము మట్టి పాత్రతో పోసినటువంటి యొక్క అమృతమైనటువంటి యొక్క జీవితము.
1: ది హ్యూమన్ నెస్ టుడే ఈజ్ ఈక్వల్ టు ఎర్దన్ పాట్ ఫుల్ ఆఫ్
0: మట్టి పాత్ర.
1: దిస్ ఎర్దన్ పాట్
0: కానీ దీంట్లో పోసినటువంటిది అమృతమయమైనటువంటి యొక్క ఆనందం.
1: బట్ దేర్ లైస్ ద నెక్టరైన్ బ్లిస్.
0: బంగారు పాత్రలో విషం పోసినప్పటికీ ఆ పాత్ర నాశించేటువంటి మూర్ఖులే ఎక్కువగా ఉంటారు.
1: దర్ మెనీ ఫూలిష్ పీపుల్ హూ వాంట్ పాయిజన్ విచ్ ఇస్ ప్రెసెంట్.
0: పాత్ర బంగారే కానీ లోపల ఉన్నది పాయిజన్.
1: బట్ ద కంటైనర్ ఇస్ మేడ్ ఆఫ్ గోల్డ్ బట్ పాయిజన్ ఇస్.
0: కానీ ఇది మృణ్మయమైనటువంటి యొక్క ఈ దేహము.
1: The body is earthen pot.
0: ఈ మృణ్మయమైనటువంటి దేహంలో చిన్మయమైనటువంటిది చిరంతరము ఉంటుండాలి.
1: In this earthen pot there is present divinity, the eternal truth.
0: కనుక మనం ఈ మానవ దేహాన్ని మనం కోరాలి.
1: Therefore we should
0: మానవ దేహముతోనే మాధవత్వాన్ని మనం పొందాలి.
1: Only with this human body you can reach divinity.
0: కనుక మానవత్వం అనగా ఏదో ఒక తుచ్చమైనటువంటి జీవితంగా భావించరాదు.
1: So human life is not
0: మానవ జీవితము జీవించదగినటువంటిది.
1: Human life,
0: ప్రేమించదగినటువంటిది.
1: We have to love it.
0: విలువైనటువంటిది.
1: It's valuable.
0: విశిష్టమైనటువంటిది.
1: It's special.
0: విశ్వసించదగినటువంటిది.
1: Yes, we have to believe it.
0: అలాంటి మానవత్వాన్ని ఈనాడు మనము కేవలము మట్టిపాలు చేస్తున్నాం.
1: The life of faith is just brought down.
0: మాణిక్యం వంటి మన జీవితాన్ని కేవలం మసిపొగులకు అమ్ముకుంటున్నాము.
1: The life which is so precious and golden is sold off like gold.
0: మొట్టమొదట మన మానవ జీవితాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We should make an every attempt to know the
0: human life. మన లక్ష్యం ఏమిటి?
1: What's our goal?
0: మన లక్ష్యం వచ్చిన స్థానానికి పోవాలి.
1: Our goal lies in going back to the place of origin.
0: మన కర్తవ్యం ఏమిటి?
1: What's our duty?
0: తిరిగి మన స్వస్థానాన్ని పోయి చేరాలి.
1: We have to go back to that original place.
0: వచ్చారు అందరూ ఇక్కడ ఉంటున్నారు.
1: Here all are present.
0: ఏ ఆంధ్రప్రదేశ్ నుంచినో, ఏ మద్రాస్ నుంచినో, ఏ బొంబాయి నుంచినో, ఏ అమెరికా నుంచినో, ఏ ఇటలీ నుంచినో వచ్చారందరూ. కానీ ఎంతకాలం ఇక్కడ ఉండగలరు?
1: ఆల్ ఓవర్ హియర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మద్రాస్ బొంబాయి ఇటలీ అమెరికా
0: పరిమితమైనటువంటి కాలం వరకు ఉండగలరు.
1: యు కెన్ బి హియర్ ఫర్
0: తిరిగి మీ స్థానానికి మీరు వెళ్లవలసిందే, తప్పింది కాదు.
1: యు ఆర్ బౌండ్ టు గో బ్యాక్ టు యువర్ ప్లేస్.
0: అదే రీతిగానే ఈ ప్రాకృతమైనటువంటి యొక్క ఈ భూలోకము మిథ్యలోకము అంటారు.
1: This life sojourn is also one of mithya.
0: ఇక్కడికి యాత్రికులుగా వచ్చారు.
1: You have come here as pilgrims.
0: కానీ తిరిగి మీ స్వస్థానముకు చేరక తప్పదు.
1: But you must definitely go back to your place.
0: ఏమిటా స్వస్థానము?
1: What is your native place?
0: ఎచ్చట నుండి వచ్చితే అచ్చటకేగుట ప్రాణికి జీవకోటికి.
1: The living beings should go back to the places of their origin.
0: అది ఏ మన యొక్క మార్గం?
1: That's our path.
0: అనేక మంది భక్తులంతా, స్వామి మాకు ఏదైనా ఒక మార్గం చెప్పండి, మాకు ఏదైనా ఒక మార్గం చూపండి అని ప్రార్థిస్తుంటారు.
1: Many devotees pray to Swami, please give us a spiritual path.
0: ఏమిటి మీకు చూపించేది మార్గము?
1: What path is to be shown?
0: వచ్చిన మార్గాన్ని పట్టుకొని పో, అదే చాలు.
1: Go back in the same path as you have come, that's enough.
0: ఎక్కడ నుంచి పుట్టావో అక్కడికి మీ వెళ్ళు.
1: You go back to the place of origin.
0: కొత్త మార్గాలు నీకెందుకు?
1: Why a new one?
0: అదే మనలో గుర్తించుకోవాల్సినటువంటిది.
1: దట్స్ వన్ వి హావ్ టు నో.
0: ఆత్మ నుంచి వచ్చాము, ఆత్మలో ప్రవేశించాలి.
1: యు కమ్ అవుట్ ఆఫ్ ఆత్మ అండ్
0: బ్రహ్మ నుండి వచ్చాము, బ్రహ్మలో చేరాలి.
1: యు కమ్ అవుట్ ఆఫ్ బ్రహ్మ, యు హావ్ టు మర్జ్ దేర్.
0: బ్రహ్మ అంశంగా నీ వచ్చావు, బ్రహ్మగానే మారాలి.
1: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ బ్రహ్మ, యు హావ్ టు
0: అది మన యొక్క లక్ష్యము.
1: దట్స్ అవర్ గోల్.
0: ఈ మధ్య మార్గంలో అనేక రకమైనటువంటి ఉడుకుదుడుకులు వస్తుంటాయి.
1: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ కమ్ ఇన్ బిట్వీన్.
0: దీనిని మనం లెక్క చేయకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ కన్సిడర్.
0: మన విశ్వాసము గాఢమైనటువంటి విశ్వాసంగా ఉంటుండాలి.
1: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: అది ఏ నిజమైనటువంటి భక్తి?
1: దట్స్ ట్రూ డివోషన్.
0: భక్తి అనగా కేవలము పూజలు చేయటము, భజనలు చేయటము ఇవి మాత్రమే కాదు, ఇవి సత్కర్మలకు సంబంధించినటువంటివి.
1: డివోషన్ డజంట్ మీన్ ద వర్షిప్ ఆర్ భజన్స్.
0: భక్తి అనగా నిర్మలమైనటువంటి ప్రేమను పరమాత్మకి అర్పితం చేయటమే.
1: డివోషన్ మీన్స్ సరెండరింగ్ ద హార్ట్ ఫుల్ ఆఫ్.
0: ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే సమయంలో ఆ ప్రేమను నీవు తూనే వచ్చావు.
1: బికాస్ వైల్ టేకింగ్ బర్త్ హియర్ యూ కేమ్ విత్ దట్ లవ్.
0: దానినే నీవు ఆధారం చేసుకుని పోవాలి.
1: You have to proceed by taking it as a basis.
0: తాతల సొత్తు గాని అప్పల సొత్తు గాని కాదది.
1: Is not your parents property or
0: grandparents. ప్రేమ స్వరూపుడి యొక్క సొత్తే.
1: It's everyone's for that matter.
0: తన సొత్తును తాను తీసుకుని తాను నా సొత్తుగా భావించుకోవటమే, అదే మమత్వము.
1: You have taken someone else and claim your own
0: attachment. ఆ మమత్వం ఉండినంత వరకు కూడాను ఆత్మతత్వం మనకు అర్థం కాదు.
1: సో లాంగ్ దర్ ఇస్ అటాచ్మెంట్ యూ కెనాట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఆత్మ.
0: సమస్త విచారములకును, సమస్త దుఃఖములకును ఈ యొక్క అభిమాన మమకారములే మూల కారణములు.
1: ఫర్ ఆల్ యాంగ్జైటీస్, ఫర్ ఆల్ ద సఫరింగ్, అటాచ్మెంట్, పొజిసివ్నెస్,
0: మమకారం ఉండవలసినదే.
1: కెన్ హ్యావ్ అటాచ్మెంట్,
0: అభిమానం ఉండవలసినదే.
1: పొజిసివ్నెస్
0: ఎంతవరకు? కొంత పరిమితంలో ఉండాలి.
1: టు వాట్ ఎక్స్టెంట్? అండర్ సర్టన్ లిమిట్స్.
0: నీరు కావాలి, నాకు దాహం వేస్తుండాలి.
1: యూ ఆర్ థర్స్టీ, యూ నీడ్ వాటర్.
0: కానీ ఒక టంబ్లర్ తీసుకుంటే దాహం తీరుతుంది.
1: ఇఫ్ యు జస్ట్ డ్రింక్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్,
0: ఈ దాహం తీర్చుకోవాల్సినటువంటి నీవు గంగా జలమంత కావాలని ఎందుకు కోరటం?
1: వెన్ వన్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ ఎనఫ్ ఫర్ యు ఫర్ గ్యాంజెస్. దిస్ ఎక్సెసివ్ డిజైర్.
0: పట్టి అన్నం అయితే పొట్ట నిండుతుంది.
1: మార్సల్ ఫుడ్ ఇస్ ఎనఫ్.
0: 10 మూట్లు బియ్యం నాకు కావాలి, 10 మూట్లు తినేంత వరకు నీవు బ్రతకగలవా?
1: బట్ వై డూ నీడ్ 10 బ్యాగ్స్ ఆఫ్ రైస్? ఆర్ యూ గోయింగ్ టు లివ్ టిల్ దెన్?
0: కనుక ఎంతవరకు అంతవరకు ఒక పరిమితం ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ సర్టన్ లిమిట్.
0: ఈ ఆశలను మితిమీరి పోవటం చేతనే అశాంతి మనకు అభివృద్ధి అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ లిమిట్లెస్ డిజైర్స్ వీఆర్ రెస్ట్లెస్.
0: కనుకనే గోపికలు కానీ గోపాలు కానీ వారికి తృప్తితో జీవించుతూ వచ్చేటువంటి వారు.
1: గోపికస్ అండ్ కౌహర్డ్ బాయ్స్ లెడ్ ద లైఫ్ ఆఫ్ కంటెంట్మెంట్.
0: వారికి ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
1: They had no desire.
0: వాంఛ ఒక్కటే.
1: Only one desire.
0: దైవం కావాలి.
1: They want God.
0: నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళాలి.
1: ఐ షుడ్ గో బ్యాక్ టు మై నేటివ్ ప్లేస్.
0: ఎవరు నా ప్రాణమో వారిని నేను చేరాలి.
1: ఐ షుడ్ రీచ్ హిమ్ హూ ఇస్ మై వెరీ లైఫ్.
0: అదే నా యొక్క జీవిత గమ్యము.
1: దట్ ఇస్ మై లైఫ్ గోల్.
0: ఆ విధంగా వారు భావిస్తూ వచ్చారు.
1: దే ఆర్ కన్సిడరింగ్.
0: వారికి బోధించినది కూడా ఇలాంటి బోధనే.
1: దిస్ సేమ్ టీచింగ్ వాస్ గివెన్ టు దెం దెన్.
0: అందువల్లనే ఒక్కొక్క సమయంలో మాయ కప్పుతుంటాది.
1: ఎట్ టైమ్స్ యూ ఆర్ డెల్యూటెడ్.
0: మాయ ఒక మహత్తరమైనటువంటి శక్తి. తగిలించుకోవటం కానీ విడిపించుకోవటం కానీ చాలా కష్టమని.
1: Illusion is so powerful, when once you are caught in it, is difficult to get out.
0: ఏమిటి ఈ మాయ?
1: What is this illusion?
0: బ్రహ్మ కుంభవర్షాన్ని కురిపించాడు. కానీ విరేపల్లె ప్రజలందరూ కూడా ఈ యొక్క కుంభవర్షానికి తాళుకోలేకపోయారు.
1: బికాస్ ఆఫ్ కంటిన్యూస్ రెయిన్ ద ఇన్హాబిటెంట్స్ దే
0: ప్రార్థించారు.
1: దే ప్రేయ్డ్.
0: కానీ కృష్ణుడు పర్వతాన్ని ఎత్తాడు.
1: బట్ కృష్ణ లిఫ్టెడ్ ద మౌంటైన్.
0: కానీ మాయ అక్కడ ప్రవేశించింది గోపికల్లో.
1: బట్ గోపికస్ వర్ డెల్యూటెడ్.

0: சந்தேகம் வச்சு.
1: They doubted. He is a boy, tiny thought. But he is a mountain, it is so big.
0: చిన్న పిల్లవాడు పర్వతం చూస్తే చాలా పెద్దది, దీన్ని తాను మోయగలడా, తిరిగి మన తలపైన వేస్తాడో ఏమో అని పరిగెత్తిపోయారు.
1: They started doubting. He is a boy who could lift up such a
0: ఇలాంటి
1: మౌంటైన్, హిమ్ డ్రాప్ ఇట్
0: యుగ యుగం నుంచి కూడా వస్తున్నారు ఈ థామస్.
1: దిస్ కైండ్ దిస్ సార్ట్ ఆఫ్ డౌటింగ్ థామసెస్ హావ్ బీన్ దేర్ ఆల్ ఓవర్ ది వేజెస్.
0: ఈ డౌట్స్ కు మనం ఏ మాత్రం కూడా అవకాశం అందించకూడదు.
1: వి షుడ్ నౌ గివ్ స్పోక్
0: తోరి నమ్మితమా, చాచేంత వరకు నమ్మాలి.
1: దెన్ వన్స్ యువర్ ఫెయిత్ కంటిన్యూ ఇట్ టిల్ డెత్.
0: చావు బ్రతుకు రెండిట్లో ఏదో ఒకటి తేలాలి.
1: యు కెన్ లివ్ ఆర్ డై.
0: ఎప్పుడు చూసినా బంప్స్ జంప్స్ బంప్స్ జంప్స్ బంప్స్. ఈ బంప్స్ జంప్స్ లో ఉంటున్నప్పుడు నీవే చెడిపోతావు తప్ప మరొకరికి ఏమాత్రం నష్టం లేదు.
1: ఇఫ్ యూ స్పెండ్ యువర్ లైఫ్ టైమ్ ఆల్ త్రూ బంప్స్ అండ్ జంప్స్,
0: భగవద్ విశ్వాసము మన ప్రాణం ఉండినంత వరకు మన శ్వాస వ్యక్తితో అట్ట ఉంటుండాలి.
1: ద ఫెయిత్ ఇన్ గాడ్ షుడ్ బి లైక్ యువర్ లైఫ్ బ్రెత్.
0: అది నిజమైనటువంటి జీవితం.
1: దాట్స్ ట్రూ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నిజముగా భగవంతుని యొక్క బర్త్డే అనగా జన్మోత్సవాలు చేసుకుంటుంటారు.
1: వి సెలబ్రేట్ ద బర్త్డేస్ ఆఫ్ గాడ్.
0: ఈ జన్మోత్సవాల యొక్క రహస్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది సీక్రెట్ బిహైండ్ దిస్ సెలబ్రేషన్?
0: ఏ యొక్క ఆదర్శాన్ని, ఏ యొక్క లక్ష్యాన్ని నిరూపించే నిమిత్తమై ఈ అవతారములు వస్తుంటాయి?
1: వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ఎవ్రీ ఇన్కార్నేషన్? ద ఐడియల్ అండ్ ఆల్ ద గోల్.
0: ఈ అవతారం కొరకు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.
1: From age to age, God incarnates for the establishment of dharma.
0: Dharma ante emiti?
1: What is dharma?
0: Edo gruhasthudi gruhastha dharmamu, vanaprasthudi vanaprastha dharmamu, sanyasudi sanyasul dharmamu, brahmachari brahmachari charanam. Idantha dharmam lankuntunnam. Idi dharmam le kaadu.
1: We think dharma is associated with the particular state of man, like that of a bachelor, a householder, and a celibate renunciate.
0: Ashrama dharmam le kaani, idi nijamaina dharmam le kaadu.
1: They relate to your life stage, but they are not
0: ashrama veru dharmam veru.
1: The dharma is
0: dharayati dharmaha annaru. మనలను ధరించినటువంటిదే ధర్మము.
1: దట్ విచ్ ఇస్ పుట్ ఆన్ ఇస్
0: ఏమిటి? మనల్ని ధరించినటువంటిది.
1: వాట్ ఈస్ దట్ వి హావ్ పుట్ ఆన్?
0: మూడే.
1: త్రీ.
0: శరీరము, మనసు, వాక్.
1: త్రీ. ద బాడీ, ద మైండ్ అండ్ స్పీచ్.
0: ఈ శరీరమునకు హస్తం అన్నారు.
1: ద బాడీ ఇస్ ద హ్యాండ్.
0: మనస్సుకు సంకల్పం అన్నారు.
1: మైండ్ ఇస్ ద థాట్.
0: వాక్కు నాలుక అన్నారు.
1: ద స్పీచ్ ఇస్ రిప్రజెంట్
0: కనుక ఈ మూడింటి యొక్క ఏకత్వమే మన ధర్మము.
1: యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ధర్మ.
0: దీన్ని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఈస్ మ్యాన్.
1: This is what he said, the proper study of mankind is
0: thoughts, words, action. Moodu okati kavali.
1: There should be unity of thoughts, words and
0: deeds. Deeniki ye desham yokka bhedam kaani, ye matamulu yokka bhedam kaani, ye prantham yokka bhedam kaani, ye yokka vamsham yokka bhedam kaani, ye maatramu ledu.
1: This main principle has nothing to do with the regional or
0: national
1: differences. Anni desham varu,
0: anni kaalamulo varu, andaru kuda deenni anusarinchavalsindi.
1: People of all countries of all times should follow this principle.
0: ఈ మూడింటిని ఎవరు అనుసరిస్తారో వారే ధన్యుడు.
1: దోస్ దట్ ఫాలో దిస్ పాత్,
0: అదే ధర్మ జిజ్ఞాసకుడు.
1: ద వన్ హూ ఎర్న్స్,
0: అదే ధర్మాన్ని అనుసరించినటువంటి వాడు.
1: ద వన్ హూ ఫాలోస్ ధర్మ,
0: అంటే ధర్మాన్ని అనుసరించినటువంటి వ్యక్తికి దైవం నిరంతరము వెంట జంట ఇంట ఉండి కంటిరెప్పలై కాపాడుతుంటాడు.
1: ద వన్ హూ ఫాలోస్ దిస్ పాత్ ఆఫ్ ధర్మ విల్ హావ్ గాడ్ ఫాలోయింగ్ త్రూ అవుట్ కంటిన్యూస్లీ.
0: ఆ ధర్మాన్ని ఈనాడు మనం సంరక్షించాలి.
1: వి హావ్ టు ప్రొటెక్ట్ సచ్ ధర్మ.
0: కానీ ఈనాడు మనము మనసులో సంకల్పం వేరు, మాటలో ఉండేటువంటి పలుకు వేరు, క్రీతో ఆచరించేది మరొకటి.
1: బట్ టుడే వి థింక్ సంథింగ్, సే సంథింగ్.
0: ఈనాడు శారీరక బంధకాలు అధికమైపోతున్నాయి.
1: దర్ మోర్ బాడీ అటాచ్మెంట్ టుడే.
0: ఈ ఉపాధుల యొక్క భేదములు అధికమైపోతున్నాయి.
1: దర్ నంబర్ ఆఫ్
0: ఈ ఉపాధి భేదం చేతనే మనం స్వధర్మాన్ని విస్మరిస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ బాడీ ఫీలింగ్ వి హావ్ ఫర్గాటెన్.
0: పరధర్మాన్ని భ్రమిస్తున్నాము.
1: వి ఆర్ డెలూడెడ్.
0: భగవద్గీతలో ఇదే చెప్పింది, పరధర్మం స్వధర్మం అని.
1: భగవద్గీత రిఫర్ టు దీస్ టు, పరధర్మ అండ్ స్వధర్మ.
0: ఏమిటి ఈ పరధర్మం స్వధర్మం?
1: వాట్ ఈస్ పరధర్మ అండ్
0: స్వధర్మం? ఆత్మధర్మం.
1: స్వధర్మ, ద ధర్మ
0: అనగా దేహధర్మం.
1: పర మీన్స్ ద బాడీ.
0: ఎంత కాలమైనా ఇంకా మనం దేహధర్మాన్ని అనుసరిస్తున్నాం, కానీ ఆత్మధర్మాన్ని ఎప్పుడు అనుసరిస్తున్నాం?
1: వీ ఓన్లీ ఫాలో ది ధర్మ ఆఫ్ ద బాడీ, బట్ వీ డోంట్ ఫాలో ధర్మ ఆఫ్ ఆత్మ, ద స్పిరిట్.
0: ఇదే మహాభారత యుద్ధంలో కూడా.
1: This is what said in Mahabharata war.
0: Yuddhamu cheyalani aashistunnadu Arjunudu.
1: Arjuna is waiting to fight.
0: Krishnuni rayabaram pampesamalo kuda rayabarame akkarledu annadu.
1: When Krishna is sent an emissary, he said not necessary.
0: Kani Krishnudu prakriti reetiga irugunni samanam cheyali.
1: But from worldly point,
0: yuddham anetundi sambhavinchinappudu aneka vidhamaina nashtamulu sambhavistuntayi.
1: During war, we are bound to suffer.
0: Idi manchiti kaadu yuddhamunu niravimchalani.
1: Better you drop this proposal.
0: కనుకొని పంపించే సమయం లోపల
1: when he sent us an emissary,
0: ఆలస్యమే చేయకూడదు వెళ్ళమని చెప్పాడు.
1: Don't delay, better you proceed.
0: తిరిగి రాయబారం చేస్తానని పోతుండేప్పుడు తిరిగి కాళ్ళు పట్టుకున్నాడు అర్జునుడు.
1: When he was about to go as an ambassador, Arjuna caught hold of his feet.
0: Krishna, ఎందుకు ఈ రాయబారం?
1: Krishna, what for all this?
0: ఇది ప్రయోజనం లేదు.
1: There's no use.
0: చాలిక
1: enough.
0: ఉత్తర దక్షిణ ద్రోములు కలియునా.
1: ఈస్ట్ అండ్ వెస్ట్ షల్ నెవర్ మీట్.
0: యుద్ధము సిద్ధమనక కాలహరణం ఎలా?
1: వై డోంట్ యు సే వి ఆర్ రెడీ టు ఫైట్? వై డు యు వేస్ట్ టైం?
0: ఈ కాలహరణం ఎందుకు చేస్తున్నావు కృష్ణ?
1: కృష్ణ, వై డు యు వేస్ట్ టైం?
0: కురచ బుద్ధుల కౌరవుల అరబల తరిగి మన పొత్తు కొత్తురా.
1: దోస్ నారో మైండెడ్ పీపుల్ ద కౌరవ్స్ విల్ నెవర్ కమ్ ఇన్ టు బార్గైన్ ఆర్ సెటిల్మెంట్.
0: రానే రారు.
1: దే విల్ నెవర్ కమ్.
0: కాబట్టి యుద్ధము సిద్ధము.
1: సో బి రెడీ ఫర్ వార్.
0: కానీ యుద్ధానికి వెళ్ళినప్పుడు
1: బట్ హి వెంట్ దేర్.
0: మధ్యలో నిలిచాడు.
1: దేర్ హీ స్టూడ్ అట్ ది
0: సెంటర్. వీరు చిన్నానలు, వీరు బిడ్డలు, వీరు గురువులు, వీరు మామలు. అభిమానం బయలుదేరింది.
1: దేర్ హీ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ అటాచ్మెంట్ బికాస్ దే ఆర్ ఆల్ హిస్ నియర్ అండ్ డియర్.
0: తక్షణమే గాంధీవం మొదలుపెట్టాడు.
1: హీ డ్రాప్ దిస్ గాంధీవ ద వెపన్.
0: కృష్ణ, చాలిక ఈ యుద్ధం.
1: కృష్ణ, ఎనఫ్.
0: ఈ బంధుమిత్రులను చంపి నేను భుజించేది ఏమిటి?
1: What is that I am going to enjoy by killing these people?
0: నాకేమి ఇంకా వద్దు.
1: I don't want any.
0: నేను ఇంకా ఇంటికి వెళ్తాను అన్నాడు.
1: I'll return.
0: ఈ పిరికితనం అనేటువంటిది బంధుత్వంతో ఏర్పడినటువంటిది.
1: Because of this timidity, this is out of
0: the శారీరక సంబంధమైనటువంటి ఒక బంధంతో ఏర్పడినటువంటిది.
1: It is because of this bondage of the body.
0: కనుక ఈ బంధములకంతా శారీరకమే మొట్టమొదటి మూల కారణం.
1: But the bondage of the body is responsible.
0: శరీరములు వేరు, ఆత్మ ఒక్కటే.
1: What is the difference? But ఆత్మ is one.
0: అలాంటి భావాన్ని తెలుసుకోవటమే ఇది స్వధర్మము అన్నారు.
1: టు నో సచ్ ఫీలింగ్ ఈస్ ధర్మ.
0: దేహ ధర్మాన్ని అనుసరించడమే పరధర్మము అన్నారు.
1: టు ఫాలో ద ధర్మ ద బాడీ ఈస్ పరధర్మ.
0: కనుక ఏ అవతారము ఎందుకు కాని దేహాన్ని కొంతవరకు తగినటువంటి రీతిగా ఉంచుకోవాల్సింది.
1: ఎనీ ఇన్కార్నేట్ ఫర్ దట్ మ్యాటర్ ద బాడీ హాస్ గాట్ టు బి టేకెన్ కేర్ ఆఫ్.
0: కానీ అమితంగా దీనిని హత్తుకుని ఉండకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ బి అటాచ్డ్ టు మచ్.
0: దైవార్పితమైన భావంతో ఉండాలి.
1: యూ షుడ్ ఆఫర్ ఇట్ టు గాడ్.
0: మది అధనధారాది సర్వపార సమర్పితం ఆత్మానం శేషమూతం హి రక్షమాం శరణాగతి.
1: ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి సరెండర్డ్ టు గాడ్ ద ఫ్యామిలీ ద బాడీ ద మైండ్ అండ్ ద ప్రాపర్టీ. ఎవ్రీథింగ్
0: శరణాగతి. నీవే నేను, నేనే నీవు.
1: దిస్ నాట్ సరెండర్. ఐ అండ్ యూ ఆర్ వన్.
0: నీవు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నాను.
1: యు ఆర్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యు.
0: ప్రత్యేకము. దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఇలాంటి తత్వాన్ని మొట్టమొదట గుర్తించుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో దిస్.
0: ఈ యశోద కూడాను కోరింది.
1: యశోద ఆల్సో.
0: ఏంటి కృష్ణ, ఆమె కూడాను కన్న కుమారుడైనప్పటికీ ఆమె కూడా దీనికి అర్థం కాలేదు.
1: దో కృష్ణ ఇస్ హర్ సన్ బట్
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: నా 14 లోకాలు నోటిలో చూచింది.
1: She has seen all the 14 worlds.
0: అనేక మహత్యములంతా కూడాను దిని దినము చూస్తూనే ఉంటుండాలి.
1: ఎవ్రీ డే షీ హస్ బీన్ వాచింగ్.
0: అయినప్పటికీ ఆ మాయా వదలలేదు.
1: Yet she is not free from delusion.
0: దేహాభిమానమే మూల కారణము.
1: The body attachment is responsible.
0: Krishna.
1: Krishna.
0: పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: నే పెట్టినది తినవు.
1: You don't eat what is served.
0: గొల్లల పుట్టలకు పోయి వెన్న పట్టెళ్ళుగా లోగుట్టున తినేదవు నీతో పుట్టెను రట్టెల్న కృష్ణ.
1: But you visit the neighboring houses. And you steal fistful of butter and it leads to all kind of misunderstanding.
0: Goranta levu bala.
1: You're so small.
0: Urantayu agadambu okate raddul.
1: Full of mischief all over the village.
0: Yenti nu chinna pillavaadiga unnavu uranta oke allara chesi pettunnavu.
1: But you're doing mischief all over the whole village.
0: Ani chettu katti vesindata.
1: And he tied him to a post.
0: Ee vidhamainatunte okka vanni kudanu భక్తులకు ఆదర్శవంతమైనటువంటి యొక్క దివ్య శక్తిని నిరూపించే నిమిత్తమే జరిగినవే కాని మరొకటి కాదు.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ టు సెట్ అన్ ఐడియల్ ఆఫ్ ద డివైన్ పవర్.
0: మానవాతీతమైనటువంటి తత్వం సర్వుడు ఎందు ఉంటుండది.
1: ద ట్రాన్సెండెంటల్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవన్.
0: ప్రతి వ్యక్తి ఎందుకు ఈ దివ్యత్వం ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ హ్యాస్ దిస్ డివినిటీ.
0: అయితే ఆ కెపాసిటీ దాన్ని బట్టి ఉంటుంటాడు.
1: బట్ ఇట్ లైస్ ఇన్ యువర్ కెపాసిటీ.
0: ఎవరెవరి విశ్వాసము ఎంతవరకు ఉంటుందో దానిని బట్టి ఆ యొక్క దివ్యత్వం ప్రకాశిస్తూ ఉంటారు.
1: The divinity manifests depending upon the intensity of your faith.
0: ఇవన్నీ అమితంగా ప్రకాశించాలంటే ప్రేమ తత్వం ఒక్కటే ప్రధానమైన మార్గం.
1: If you want the fullness of all brilliance and the light, only love is the way.
0: కనుక ప్రేమ చేతనే పరమాత్మని వశముగా ఆవించుకోవాలి.
1: Therefore you can have God with love only.
0: ద్వేషం చేత కాని అసూయ చేత కాని అహంకారం చేత కాని భగవంతుడు ఏమాత్రం కూడా చిక్కడు.
1: యు కెన్ నెవర్ హావ్ గాడ్ విత్ ప్రైడ్ ఆర్ ఈగో.
0: ఇలాంటి దుర్గుణములు దుర్భావములు దుశ్చర్యలు ఉండటం చేతనే మన ముఖాలంతా కూడా నిరంతరం ఏదో క్యాస్ట్రాయిల్ ఫేస్ మాదిరి ఉంటుంటాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ అవర్ ఫేస్ ఇస్ ఎ క్యాస్ట్రాయిల్ ఫేస్.
0: ధ్రువుణ్ణి చూడండి.
1: యు సీ ధ్రువ ప్రహ్లాద.
0: నారదుని చూడండి.
1: నారద.
0: ఇలాంటి దైవముతో లీనమైనటువంటి వారందరి ముఖములంతా కూడా తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: దోస్ హూ ఆర్ వన్ విత్ ది డివైన్,
0: నిజంగా భగవంతుని ప్రేమ నాయందు ఉన్నది అనేటువంటి ముఖము నిజంగా ఎప్పుడు కూడా నువ్వు దుఃఖపడకూడదు, విచారపడకూడదు, తేజస్సుగా ఉంటుండాలి.
1: ఇఫ్ యు ఆర్ ష్యూర్ దట్ గాడ్ ఈస్ ఇన్ యూ, యువర్ ఫేస్ షుడ్ షైన్, యు షుడ్ నెవర్ సఫర్ నౌ వరీ.
0: అది వాల్మీకి మహర్షిని అనుభవించినటువంటిది.
1: దట్ ఇస్ ది స్టేట్ ఆఫ్ వాల్మీకి.
0: ఎప్పుడు కూడాను ఆ తేజస్సుతో ప్రకాశిస్తూ వచ్చాడు.
1: యువర్ షైనింగ్ షెడ్డింగ్ లైట్.
0: ఈ తేజస్సు ఏ విధంగా వస్తుంది?
1: హౌ డు యూ గెట్ దాట్?
0: ఆ ప్రేమ స్వరూపుణ్ణి ప్రేమించినప్పుడే మనకు ఆ ప్రేమ వస్తుంది.
1: వెన్ యూ లవ్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, దెన్ యూ విల్ హ్యావ్ దిస్ లైట్.
0: కనుకనే మనలో తేజస్సు అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ హ్యావ్ దిస్ ఎఫల్జెన్స్.
0: ఆనందము అభివృద్ధి కావాలి.
1: వీ షుడ్ ఇంప్రూవ్ అపాన్
0: దివ్యత్వము లీనము కావాలి.
1: ది డివినిటీ షుడ్ ఎక్స్ప్రెస్.
0: ఇది మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: ఇస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: ఈ కర్తవ్యాన్ని విస్మరించి
1: ఫర్గెటింగ్ దిస్ డ్యూటీ
0: ఏదో కర్మలు చేస్తున్నాం మనము.
1: వీ అండర్టేక్ సర్టెన్ యాక్షన్స్.
0: ఏమిటి కర్మలు? ఇవన్నీ
1: వాట్ యాక్ట్స్ ఆర్ దే?
0: పొట్టకూటి కోసం చేసే కర్మలే.
1: దే ఆర్ ఓన్లీ ఫర్ అవర్ లివింగ్.
0: అది కావాల్సిందే.
1: దే ఆర్ ఆల్సో నెసెసరీ.
0: కానీ నిరంతరము పొట్ట పొట్ట పొట్టనే ఉంటుండకూడదు.
1: యూ షుడ్ నాట్ థింక్ ఆఫ్ దిస్ లివింగ్ కంటిన్యూస్లీ.
0: నిద్దుర నుండి లేచి మరి నిద్దుర పోయడు దారి పొట్టకై హద్దును.

0: పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: Right from the time you get up from the bed, from dawn to dusk, you spend your life only to carry your living. You just learn, study, only to carry on your life.
0: గొప్ప విద్యావంతుణ్ణి.
1: You are highly educated.
0: పుస్తకముల్ పఠించి తిని.
1: I have gone through the books well.
0: పూర్తిగా చూచితి సర్వశాస్త్రములు.
1: I studied all texts.
0: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేలా.
1: Why do you pride yourself because your scholarship?
0: నీ హస్త యుగంబు మోర్చి పరమాత్ముని మొక్కలేని నీ ప్రస్తుత విద్యలన్నీను నిరర్థకములు కదా మానవా.
1: Oh man, when you don't join both of your hands and offer respect, salutations, obeisance to God, all your scholarship is waste. What is it that you get out of it? You may be a scholar. You may have gifts. You may have
0: buildings.
1: You may have
0: jewelry.
1: You may have jewelry. How long?
0: To
1: the extent you live. Later you have to give up. That's taught by Shankara.

0: नाही नाही नाही रक्षती डुकृङ्करणे भज गोविंदम भज गोविंदम. ఏమరా పిచ్చివాడా, ఏ వ్యాకరణాల్లో చదువుతున్నావు, ఏ గణిత శాస్త్రంలో చదువుతున్నావు, ఏ పాణిని గ్రామంలో చదువుతున్నావు, ఇవన్నీ దేనికోసం? ప్రయోజనం లేదు. మనకు అంత్యకాలం ఆసన్నమైనప్పుడు అన్ని వదిలిపోవలసిందే.
1: Oh, Madcap, you're learning all this grammar composed by Pani and mathematics towards the end.
0: ఇవన్నీ ప్రాకృతమైనటువంటి జీవితానికి మాత్రమే అవసరము.
1: They're all related to this ephemeral world.
0: అది కూడా మనకు కావాల్సిందే.
1: They're also necessary.
0: కానీ
1: but
0: అంత్యములో చేయవలసినటువంటి దీన్ని మర్చిపోతున్నావు.
1: బట్ యు ఆర్ ఫర్గెటింగ్ వాట్ యు హావ్ టు రిమెంబర్.
0: అంత్యము తప్పినది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్ ది ఎండ్.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నిమ్మనమున.
1: దోస్ స్టిపులేటెడ్ పీరియడ్ 100 ఇయర్స్ డోంట్ గో బై దట్.
0: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముదివియందో లేక ముసలియందో,
1: ఎయిదర్ చైల్డ్హుడ్ ఆర్ ఇన్ యూత్ ఆర్ ఇన్ ది ఓల్డ్ ఏజ్,
0: ఊరనో అడవినో ఉదక మధ్యమునో,
1: ఇన్ ద టౌన్ ఆర్ ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ వాటర్,
0: ఎరుకలేదు.
1: యు డోంట్ నో వెన్ యు ఆర్ గోయింగ్
0: టు డై. నిశ్చయము
1: డెత్ ఇస్ సర్టెన్.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలయు.
1: ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్ సో లాంగ్ యు ఆర్ అలైవ్, ఇన్ లైఫ్ ఇట్సెల్ఫ్ యు షుడ్
0: ఉన్నంత వరకు అయినా మనం బ్రతకాల్సిందే నిజమే.
1: yes you have to live.
0: కానీ సత్యాన్ని మాత్రం వదలకూడదు.
1: బట్ యు షుడ్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
0: ఇది ఏ నాటికైనా తప్పినది కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్ ఎనీ డే.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: వి హావ్ టు నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్.
0: సత్యాన్ని ఉద్ధవుని చేత గోపికలకు ఉపదేశాన్ని పంపించాడు.
1: ద ట్రూత్ ఇస్ కన్వేడ్ త్రూ ఉద్ధవ టు గోపికాస్.
0: గోపికలారా, దేహములు దేహములు అశాశ్వతములు.
1: గోపికాస్ బాడీస్ ఆర్ టెంపరరీ.
0: ఇవన్నీ శాశ్వతాలు కాదు.
1: దే ఆర్ నాట్ పర్మనెంట్.
0: మరణపు కొంప.
1: That's full of the
0: rogamula braggedu sevaka gampa,
1: full of disease,
0: jata sanchalanamu pondu dumpa,
1: perineis
0: bavasagara meedigaleni kampa,
1: it cannot cross
0: ambula madanampu manameppu dalampa,
1: it's full of bones.
0: Me nischalamani nammaboku o manasa haripadamulu aashrayinchave.
1: Oh mind, never think this permanent, surrender to the feet of God.
0: Yevitidi devudu aneetundi swasa ikkada undinanta varake idi manchi kalalato manchi suni uddhamulu cheta gopikalaku upadeshanni pampinchadu.
1: The truth is conveyed through Uddhava to Gopikas.
0: Gopikalara, dehamulu dehamulu ashashvatamulu.

0: the feet of God.
1: ఏమిటిది దేవుడు అనేటువంటి శ్వాస ఇక్కడ ఉండేంత వరకే ఇది మంచి కళలతో మంచి సుగంధాలతో మంచి ఆరోగ్యంతో ఆనందంగా కలకలలాడుతుంది కిలకల నవ్వుతుంది.
0: సో లాంగ్ దేర్ ఇస్ గాడ్ విత్ఇన్ యూ ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రిలియన్స్ అండ్ స్మైల్.
1: ఆ శ్వాస పోతానే ఎవ్వరూ అక్కడ చూడలేరు.
0: ద మూమెంట్ ఈస్ గాన్ నోబడీ విల్ లుక్ ఎట్ యు.
1: దుర్గంధం ప్రారంభమవుతుంది.
0: దేర్ బి ఫౌల్ స్మెల్.
1: తక్షణమే ఇంక తీసుకుని వెళ్తారు.
0: ద మూమెంట్ బాడీ హస్ టు బి రిమూవ్డ్.
1: ఈ దేహం ఇంతకాలం ఇంత స్వచ్ఛంగా ఉండడానికి కారణమేమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ ఆల్ ద ఫ్రెష్నెస్ ఆఫ్ ద బాడీ?
1: శ్వాసం అనే స్వస్థరూపమే దీనికి మూల కారణం.
0: ఇట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద బ్రెత్ దట్ గోస్ ఆన్ ఫర్.
1: అది ఏ దైవత్వము.
0: దాట్ ఈస్ డివినిటీ.
1: అది ఏ దివ్యత్వము.
0: దాట్ ఈస్ డివినిటీ.
1: అది ఏ ఆత్మతత్వము.
0: దట్ ఇస్
1: అదే చైతన్యం.
0: దట్ ఇస్ అవేర్నెస్.
1: ఆ చైతన్యం సర్వత్రా ఉంటుండాలి.
0: దట్ అవేర్నెస్ ఇస్ ఆల్ ఓవర్.
1: కనుక ఏ దుఃఖములకు ఏ కష్టములకు ఏ నష్టములకు మనం ఏమాత్రం కూడా కుంగకూడదు వంగకూడదు.
0: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ ట్రబుల్.
1: ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కోవాలి.
0: వీ షుడ్ ఫేస్ ఛాలెంజెస్.
1: కష్టములు నష్టములు వచ్చినప్పటికీ మనం ఏమాత్రము తట్టుకోకూడదు.
0: వీ షుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్.
1: లెక్కనే చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ బేర్ మైండ్ ఫుల్ ఆఫ్ దట్.
1: నిజమైనటువంటి మానవత్వం.
0: That is true human quality.
1: మానవత్వం అనగా ఏమిటి?
0: What is humanness?
1: ఎంత విశాలమైనటువంటి శక్తి.
0: It is highly powerful.
1: ఎంత విజృంభించేటువంటి యొక్క ప్రవాహం.
0: Well, it is bound to be on the rise.
1: ఈ ప్రభావాన్ని మనం మర్చిపోతున్నాము.
0: We are forgetting the effect.
1: ఈ స్వభావాన్ని మర్చిపోతున్నాము.
0: We have forgotten its nature.
1: ఇది మర్చకూడదు.
0: We should never forget.
1: ఎన్ని చదివినప్పటికీ, ఎంత పెద్ద ఉద్యోగములు చేసినప్పటికీ, ఎంత ధనమును ఆర్జించినప్పటికీ దైవ విశ్వాసాన్ని మాత్రం మర్చకూడదు.
0: In spite of all your education, exalted positions and the money you may amass,
1: అది ఏ ఎప్పటికైనా మన గతి, మన స్థితి, మన మతి, మన సంపత్తి.
0: At any time you have to remember your position and your thought and your property.
1: ఈనాడు మన గతిని మనం మర్చిపోతున్నాం.
0: But you have forgotten
1: our destiny. మనం మర్చిపోతున్నాం.
0: Forgotten our position.
1: మన గతిని మనం మర్చిపోతున్నాం. మన సంపత్తిని మనం మర్చిపోతున్నాం.
0: Forgotten our potential.
1: ఏమిటి ఇంకా మనం జ్ఞాపకం పెట్టుకున్నాం?
0: What is that we remember?
1: స్వార్థానికి జ్ఞాపకం పెట్టుకున్నాం. ఈ స్వార్థం అనేటువంటిది కాదు.
0: It's not the selfishness that matters.
1: Swa artham iti swartham.
0: Swa artha is swartha.
1: Swa ane daniki artham iti swartham. Aa bhavanni manam teesukovali.
0: The meaning of the swa, of the spirit or the self is swartha.
1: Anaga atma tattvame mana swarthamu.
0: The nature of atma is swa artha.
1: Deha tattvam kaadu mana swarthamu.
0: It's not the nature of the body.
1: Ee vidhamainatundi yokka upadeshanni sarvulaku andistu vachinatundi Bhagavad Gita.
0: It's Bhagavad Gita, the teaching of Bhagavad Gita passed on to multitudes.
1: ఇది కేవలం ఒకరితో సంబంధించినటువంటిది కాదు.
0: ఇట్ నాట్ రిలేటెడ్ టు
1: యావత్ ప్రపంచమునకే సంబంధించినటువంటిది.
0: ఇట్ హస్ గాట్ రిలేషన్షిప్ విత్ ది ఎంటైర్ వరల్డ్.
1: పురాణం అనుశాసితుడు తానే. కవిం పురాణం అనుశాసితుడు తానే.
0: హి ఇస్ ద పోయెట్, హి ఇస్ ద కంపోజర్, ది వన్ ఎటర్నల్ అండ్ ద కమాండర్.
1: పాత్రధారి తానే, సూత్రధారి తానే.
0: హి ఇస్ ద యాక్టర్ అండ్ ద డైరెక్టర్.
1: కనుక ఈ రెండింటి యొక్క మధ్యలో ఉండినటువంటి సంబంధ బాంధవ్యమే మనకు మాయా అని.
0: Therefore, the intimate relationship between the two is delusion.
1: ఆ సూత్రధారి ఈ పాత్రధారి, ఈ పాత్రధారి ఆ సూత్రధారి, రెండు పూర్ణమద పూర్ణమిదం, రెండు పూర్ణమే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: That director is this very actor, this very actor is that director, and that is full and is equally full.
1: ఏ పని చేసినప్పటికీ మేము భగవంతుని పవిత్రమైనటువంటి పూర్ణత్వాన్ని గుర్తించుకొని మనం చేయాలి.
0: Whatever we do, we have to understand the principle of the divinity.
1: భగవంతుని తృప్తి కోసం మనం సర్వకర్మలు ఆచరించాలి.
0: We should do everything to please God.
1: ఎట్లా ఆచరించాలి? తృప్తికరంగా ఆచరించాలి.
0: We should do it with all
1: ఏ ఒక ఫోర్సో సోర్సో కాదు.
0: It's not out of force or source.
1: అది రెండింటి యొక్క తత్వము దివ్యత్వంగా మనం ఆచరించాలి.
0: We should do it with all understanding.
1: నిర్బంధం అనేటువంటిది ఉండకూడదు.
0: It's not out of force or compulsion.
1: నిస్వార్థమైనటువంటి రీతిగా అనుభవించాలి.
0: You should experience selflessly.
1: కనుక భగవద్గీత యందు ఉండేటువంటి సర్వవిధమైనటువంటి సారము అనిత్యం అసుఖం లోకం అన్నాడు.
0: ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత కన్వేస్ దిస్ ది వరల్డ్ ఇస్
1: అనిత్యం అసుఖం లోకం
0: అండ్ ఇట్ ఇస్ టెంపరరీ. దేర్ ఇస్ నో హ్యాపీనెస్ హియర్, మిజరీ.
1: స్వమాం అన్నాడు. దానివల్లే నీవు భగవంతుని భజించాలి.
0: ఫర్ దాట్ రీజన్
1: ఈ ప్రపంచమే సత్యమైతే, ఈ ప్రపంచమే నిత్యమైతే ఇంకా భగవంతుని ఎందుకు స్మరించాలి?
0: ఇఫ్ దిస్ వరల్డ్ ఇస్ పర్మనెంట్ దెన్ వై షుడ్ యు చాంట్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్.
1: ఇది నిత్యమైంది సత్యమైంది కాదు కనుకనే భగవంతుని ప్రపంచాలి.
0: యాజ్ దిస్ ఇస్ నాట్ రియల్, యాజ్ దిస్ నాట్ పర్మనెంట్, యు షుడ్ థింక్ ఆఫ్
1: లార్డ్. అక్కడ ఉంటుండాలి దాని యొక్క రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్. ఇదంతా
0: ఇట్ ఇస్ ద కాన్సన్ట్రేషన్ ఓవర్ దేర్ అండ్ హియర్ యు ఫైండ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్.
1: అది లేకపోతే ఏది లేదు.
0: Without that nothing exists.
1: కనుక దానిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: That we should keep in view.
1: అట్టి ప్రేమ తత్వాన్ని మనం పొందడానికి ప్రయత్నించాలి.
0: We should make effort to have that principle of love.
1: ఏమి చెప్పాడు? జగత్తు లోపల సర్వము ఉంటుండాలి, కానీ దుర్గుణములు ఆ సర్వశక్తిని కూడా నిర్మూలన చేస్తుండాలి.
0: Everything is present, but only the bad reality.

0: స్పాయిల్స్ ఆల్ ది గుడ్.
1: అందువల్లనే మూర్ఖుడైపోయి బలహీనుడైపోయి పడిపోయినటువంటి యొక్క అర్జునుని లేపుతున్నాడు కృష్ణుడు.
0: కృష్ణా వాంట్స్ అర్జున టు గెట్ అప్ హూ వాస్ వీక్ ఎట్ ద టైమ్.
1: లెమ్ము ధనుంజయ,
0: గెట్ అప్ అర్జున,
1: విధి బలీయము,
0: డెస్టినీ సోస్త్రు,
1: న్యాయము గెల్చు,
0: జస్టిస్ విల్
1: నశించు, స్వార్థము,
0: సెల్ఫిష్నెస్
1: సదా యుగ ధర్మం ఇదే కదో, సదా యుగ ధర్మం ఇదే కదో.
0: దిస్ ఈస్ ది లా ఆఫ్ ఇన్ ఆల్ ఏజెస్.
1: కనుగొమ్మిక,
0: అండర్స్టాండ్ దిస్.
1: నూరుగురు బిడ్డల తండ్రికైనా,
0: ఓ ది ఫాదర్ హస్ అండర్స్టాండ్,
1: నూరుగురు బిడ్డల తండ్రికైనా అంత్యమున పిండమిడుగు దిక్కు గలగరకట ప్రారంభమదేమిటో.
0: Dhritarashtra has 100 sons, he will not be left even one to do arbitrary
1: future no chakkaga gurtistu jatakanni cheptu vachadu krishnudu.
0: He went on telling what is going to happen in future.
1: Neevu paripurnanga nannu nammu,
0: you have full faith in me,
1: nen chusukuntanu,
0: I'll take care of it.
1: Appudu cheppadu karishe vachanam tava,
0: then he said I will follow your command.
1: Nee yokka vachanamu nenu anusaristanu annadu,
0: I'll follow your command.
1: Appudu ee aanandamuto cheptunnadu krishnudu.
0: With all happiness,
1: manmana bhavamat bhakto majja jeevam namaskuri mame vaishishi satyam te prati jane priyojime. Ippudu neevu na bhaktulavu annadu.
0: Now you are my devotee.
1: Intaku puramu,
0: prior to that,
1: bandhu mitrulu pai untunnavu.
0: You think of your relation,
1: anubandhame kani bhakti ledu.
0: It's only attachment, no devotion.
1: Bhakte gani bhakti kaadu.
0: It is only living but not devotion.
1: Ani ee vidhanga bodhistu,
0: teaching like that,
1: pachani rajavamsamunu paadurinchinchinaru.
0: A beautiful shining clan is bound to be ruined.
1: ఎవరు? కౌరవులు.
0: కౌరవస్
1: పచ్చని రాజవంశమును పాడరింపజనించినారు.
0: ఎ బ్రిలియంట్ ప్రోగ్రెసింగ్ క్లాస్.
1: కార్చిచ్చైనేడు సూత సుతనే స్నేహము దానికి తోడు. ఎవరు? కర్ణుడు.
0: కర్ణ ఆల్సో జాయిన్ ద కంపెనీ.
1: దానిపై కచ్చెలు రేపే ఆ శకునిగాడు.
0: The Shakuni is there who is always after the conflict.
1: Ragulukone manta inta vivachuni inta.
0: Now you find the bonfire all over.
1: Inka saravarsham dappadi vishwashantiki annadu.
0: It's only the rain of arrows that is the solution.
1: Yuddham kodunu vishwashantiki.
0: The war is also for world peace.
1: Elanti varshamu?
0: What type of rain?
1: Ammula varsham kurpinchali.
0: It's a rain of arrows.
1: Lemmu Dhananjaya.
0: Get up Arjuna.
1: Lemmu Dhananjaya.
0: Get up
1: Dhananjaya.
0: Get up, he said.
1: ఇది ఏ వేదాంతంలో కూడా ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత అన్నారు.
0: This is the teaching of Vedanta. Arise, awake, stop.
1: అజ్ఞానమనేటువంటి నిద్రలో ఇంకా ఉండకండి.
0: Don't be in slumber of ignorance.
1: నేను అనే అహంకారంలో నీవు నిలవకండి.
0: Don't stay back in the pride.
1: నాది అనేటువంటి మమకారం పెట్టుకోకండి.
0: Don't have attachment.
1: లెమ్ము జ్ఞాన నిద్ర లోపల నీవు మేలుకో.
0: Get up from the sleep and slumber of ignorance.
1: జాగ్రత్త ప్రాప్య వరాన్య బోధత.
0: Be careful, be watchful.
1: ఇది భగవంతుడు చేసినటువంటి ఉపదేశం.
0: ఇస్ ది టీచింగ్ ఆఫ్ గాడ్.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను సాధ్యమైనంత వరకు కూడాను మంచి కార్యాల్లో ప్రవేశించి,
0: ఎవ్రీ పర్సన్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ డు,
1: అందరి యందు దైవం ఉన్నాడనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించి,
0: షుడ్ అండర్స్టాండ్ ద డివైన్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఓన్లీ వన్ ఇన్
1: ఉపకారం చేయండి.
0: Help everybody.
1: ఎవరికి చేసినా నా యొక్క స్వామికే చేస్తున్నామని ఉత్తమమైన భావాన్ని మెచ్చుకోండి.
0: Whomsoever you may help, you are rendering service to
1: someone. సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమని భావించండి.
0: All acts want to please God.
1: ఆ విధమైనటువంటి కర్మలు చేసినప్పుడే దైవం మీతో, మీరు మీతో దైవము ఉంటుంటాడు.
0: When you do like that, God will be with you.
1: దైవం నీతో ఉన్నాడు.
0: God is with you.
1: నీవు దైవములో ఉంటున్నావు.
0: You are in God.
1: నీకు దైవంకు భిన్నం లేదు.
0: There is no difference between the
1: two. ఏకత్వమే నిజమైనటువంటి మనస్తత్వము.
0: This oneness is the true nature.
1: ఈ మనస్సును మాత్రం ఏకం చేయాలి.
0: Unify your mind now.
1: అది భగవత్ భావాన్ని ఏకం చేస్తుంది.
0: It's only divine thought that unites.
1: అన్య భావములు దీన్ని చేయలేవు.
0: But not differences.
1: కనుక
0: so
1: భగవత్ నామస్మరణ చేస్తూ సమాజంలో సేవలు చేసి ఎవరికో సేవలు చేస్తున్నామని భావించకుండా నా దైవానికి నేను సేవ చేస్తున్నామనేటువంటి విశాలమైన భావాన్ని పెంచుకోండి.
0: Chanting the name of the Lord, serve everybody. Don't think that you are serving someone else. You are serving your own God.
1: Govinda Krishna Jai, Gopala Krishna Jai.

0: మట్టి ఒక్కటే, కాని ఈ మట్టి ద్వారా రూపొందేటువంటి ఒక రూపనామములు అనేకములు.
1: Mud is one and the same, but it takes many forms and names thereafter.
0: Suvarnamekam bahubhushanani. బంగారు ఒక్కటే కాని అనేక రూపనామములతో కూడినటువంటి ఒక ఆభరణములు వేరువేరుగా ఉంటాయి.
1: గోల్డ్ ఈజ్ వన్ బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ అండ్ నేమ్స్.
0: గోచీరమేకం బహుదేనువర్తి. గోవుల యొక్క పాలు అన్ని ఒకే రంగుతోనే కూడి ఉంటాయి, కాని గోవులు వివిధ రంగులతో వివిధమైన యొక్క రంగులతో వ్యత్యాసంగా గోచరిస్తాయి.
1: కౌస్ మే బి ఆఫ్ డిఫరెంట్ కలర్స్ బట్ ద మిల్క్ ఈజ్ ఆఫ్ ది సేమ్ కలర్.
0: ఏకం పరాత్మ బహుదేహవర్తి. భగవంతుడు ఒక్కడే కాని అనేక రూపనామములను ధరించి యావత్ విశ్వమునే మోహింపచేస్తుంటాడు.
1: గాడ్ ఈజ్ వన్ బట్ హీ మేనిఫెస్ట్ ఇన్ మెనీ, టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: జగత్తునందు మనము చక్కగా విచారణ సలిపి చూసిన ఒకే వస్తువు అనేక విధములైనటువంటి రూపనామము ధరించి అనేక విధములైనటువంటి యొక్క వినియోగముల చేత ఇది అనుభవించుతూ వస్తుంటాయి.
1: Like this, if you investigate and inquire, we'll understand the same thing will be of different names and forms and used.
0: Vittanam okkate.
1: The seed is one.
0: Kani skandam veru.
1: But the stem is different.
0: Branches veru.
1: Branches are different.
0: Kommalu remmalu veru.
1: The branches and the leaves are different.
0: Aakulu veru.
1: Leaves are different.
0: Poolu veru.
1: Flowers.
0: Kayalu veru.
1: Fruits.
0: Pandlu veru.
1: And fruits are different.
0: Ivanni ikkudunu vividhamainatundi roopa naamamu cheta kaligi vividha roopamulu cheta viniyogam garu jarugutundadi.
1: These are different parts of the plant body with the different names and made use of in a different way.
0: Kaani oke padarthame.
1: But it's all one and the same.
0: Ekoham bhusyam.
1: It's only one that manifests into many.
0: Okkate ainappatikini anekanga gocharistu untuntadi.
1: Though it is one, but it appears as many.
0: Deeniki moodu vidhamainatundi karanalu manam vicharinchali.
1: For this, we must investigate three reasons behind this.
0: Ghatamaneetundi okka karyamunaku కుమ్మరి తాను ఒక విధమైనటి నిమిత్త కారణం.
1: ఫర్ దిస్ పాట్ విచ్ ఇస్ ఇన్ ఎఫెక్ట్ పాటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: అది కార్యము, ఇది నిమిత్త కారణము.
1: అండ్ వన్ ఈజ్ ది ఎఫెక్ట్ అండ్ దిస్ ఈజ్ ది ఇన్స్ట్రుమెంట్ హూ మేక్స్ యూ ద మోల్డ్స్ ద పాట్.
0: దీనికి ఉపాదాన కారణమే మట్టి.
1: అండ్ ద బేసిస్ ఉపాదాన కారణ is the mud itself.
0: ఈ కుండలు పగిలిపోవచ్చును, మారిపోవచ్చును.
1: Pots may break any time.
0: కాని మట్టి ఏనాటికి మారదు.
1: But the mud never changes.
0: ఇది ఉపాదాన కారణ.
1: That which is changeless is
0: ఈ ఉపాదాన కారణమైనటువంటి మట్టిని ఆధారం చేసుకుని కుమ్మరి కుండలు చేస్తూ వచ్చాడు.
1: Basing on this changeless mud, it is the potter who makes the different pots.
0: Kundalu pagilinanta matramana kummari vaadi pagalledu.
1: Pots may break but not the potter.
0: Kaani matti veru roopamunu pondaledu.
1: Mud will not take another form.
0: Adhe vidhamugane
1: likewise
0: oka aaram untundali aabharanamu.
1: Here is an ornament.
0: Ee aabharanamu oka karyamu.
1: This is in effect.
0: Deeniki kamsali దీనికి నిమిత్త కారణం.
1: గోల్డ్ స్మిత్ ఇస్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ నిమిత్త కారణ.
0: బంగారు ఉపాదాన కారణం.
1: గోల్డ్ ఇస్ ద బేసిస్ ఉపాదాన కారణ.
0: ఎన్ని నగలుగా దాన్ని మార్చినప్పటికీ బంగారు మార్చడానికి వీలు కాదు.
1: You may change it to different types of ornaments and jewels, but the gold is changeless.
0: కనుక ఉపాదాన కారణమైనటువంటి ఒక భగవంతుడే తానే ఒక నిమిత్త కారణ స్వరూపుడై సృష్టికర్తగా ఉండి అనేక రూపనామములైనటువంటి ఈ కుండలను ఆభరణాలను నిర్మిస్తూ ఉంటున్నాడు.
1: God who is changeless, upadana karana, he becomes the creator, the nimitta karana, and is responsible for this creation, the effect.
0: Kani nimitta matramu upadana karanamu rendinti yokka ekatvamu manam gurtinchadaniki prayatninchali.
1: But we have to understand the principle of oneness in these two, that which is the basis changeless.
0: Matti undi kummare lekapothe kundalu cheyaledu.
1: There is mud. Without potter, you don't get a pot.
0: Leka kummari undi matti lekapothe kundalu cheyaledu.
1: Potter cannot make a pot without the mud.
0: Ee kummari matti rendu undinappude kunda tayaravutundi.
1: Potter and the mud, both of us will help us to have a pot.
0: Kanukane ee upadana karaname idi daivattamu.
1: Therefore upadana karana, the changeless, is divinity.
0: Ee srishti yokka kartane deeniki nimitta maatramainatunte yokka shakti.
1: It is the divine power that is responsible for the creation, nimitta karana.
0: Ee dehamule kundala vantivi.
1: Bodies are the pots, the effect.
0: Ee kundalato manamu aneka vidhamainatunte karmalu aacharistu panulanu chestunnu sukhanni aanandanni pondutunnam.
1: With these pots of the bodies we discharge various duties and responsibility.
0: Kani
1: but
0: adi krinda padipoyinappudu idi pagilipothundi.
1: The moment it falls on the ground it breaks.
0: Kalam aasannamainappudu dehamunu vadaltundi.
1: As the end approaches one naturally gives up the body.
0: Kani nimitta karanamu upadana karanamu eppatiki shashvatanga untayi.
1: Therefore the main basis and the nimitta karana, the creator, ee
0: kundalu maatrame useful and useless.
1: Only the pots at one time are useful and useless. One is the use, the other one is
0: disuse. Manamu sadvinyoga parchukuntunnamu durvinyoganga upayogapadutunnamu.
1: Today we are making use of this body, at times we misuse the body.
0: Ee daivattamunaku aidu perlu untunnayi.
1: Divinity has five names or attributes.
0: Modatidi paranamamu.
1: First one
0: paranamamu.
1: Paranamamu.
0: Rendavadi వ్యూహనామము.
1: సెకండ్ వ్యూహనామం.
0: మూడవది
1: థర్డ్.
0: ఈ మూడవది ఏమిటంటే ఒక విధమైనటువంటి యొక్క అవిద్యానామం అనేటువంటి రూపంతో పొందుతుంది.
1: థర్డ్ వన్ ఈజ్ అవిద్యానామ.
0: నాలుగవది
1: ఫోర్
0: అంతరాత్మనామం.
1: అంతరాత్మనామ.
0: ఐదవది ఆచరణ నామం.
1: ఫిఫ్త్ వన్ ఆచరణ నామం.
0: ఈ విధంగా ఐదు రూపములతో ఈ దైవనామము ఈ జగత్తునందు పనిచేస్తూ ఉంటుంటాయి.
1: డివినిటీ ఆపరేట్స్ విత్ ఆల్ దీస్ ఫైవ్ అట్రిబ్యూట్స్.
0: పరనామం అనగా ఇది వైకుంఠ నివాసము.
1: పరనామ మీన్స్ ద వైకుంఠ ఇస్ ద డ్వెల్లింగ్.
0: వైకుంఠం అనగా కుంఠితం కానటువంటిది వైకుంఠము, మార్పు లేనటువంటిది వైకుంఠము.
1: వైకుంఠ మీన్స్ దట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: అక్కడ పరనామంతో ఉంటాడు పరమేశ్వరుడు.
1: దేర్ God exists changeless.
0: అక్కడ ఎవ్వరు కూడాను ప్రవేశించుటకు వీలు కాదు.
1: No one can enter there.
0: అనగా దానికి మున్ముందు దాని అర్థంలో వస్తుంది.
1: You will know.
0: ఎవ్వరు కూడాను ఆ కైలాసంలో వైకుంఠములో ప్రవేశించుటకు వీలు కాదు.
1: No one can ever get into that Vaikuntha.
0: కాని అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంటది.
1: But God shines with all the brilliance.
0: సర్వమును తాను చూస్తూ ఉంటాడు.
1: He sees everything.
0: Sarvamunu vintuntadu.
1: He listens to all.
0: Sarvamunu thanu kalpistuntadu.
1: He creates all.
0: Kaani evariki kanipinchadu, evariki vinipinchadu, evariki ee vidhamainatundi roopamto sakshatkarinchadu.
1: But however no one can see him, no one can listen to him, no one can ever experience his direct manifestation.
0: Paranamamu annaru.
1: This is called paranamamu.
0: Inkoti vyuhanamamu.
1: Second is vyuhanamam.
0: Ee vyuhanamam anaga emti? పాల సముద్రంలో పవడించినటువంటి వాడు శేషతల్పం పైన అని దీనికి అర్థం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ గాడ్ హూ రిక్లైన్స్ ఆన్ ది ఓషన్ ఆఫ్ మిల్క్.
0: అయితే దీనిని దేవతలు మాత్రమే దర్శించగలరు.
1: ఇట్స్ ఓన్లీ డెయిటీస్ ఏంజల్స్ కెన్ సీ.
0: శక్తులు మాత్రమే దర్శించగలవు.
1: ఓన్లీ ది పవర్ కెన్ మేక్.
0: సామాన్య మానవులు దీనిని దర్శించలేరు.
1: is not given to ordinary people.
0: అయితే ఈ దేవతల యొక్క అభిష్టములన్నిటి కూడాను ఈ వ్యూహనామం అనేటువంటిది అన్ని సంసిద్ధంగా నెరవేరుస్తూ ఉంటుంటాది.
1: However, this Vyuhanama aspect of the divinity fulfills all the desires of the deity.
0: మీకందరికి సినిమాలో డ్రామాల్లో కథల్లో మీరు విని ఉంటారు.
1: You must have heard in many of the stories.
0: హిరణ్యకశిపుడు లోకములన్నిటినీ బాధిస్తూ వచ్చాడు.
1: హిరణ్యకశిపు was putting everyone to harm.
0: దేవతలు వెళ్లి శేషకల్పం పైన పరుండినటువంటి యొక్క నారాయణని ప్రార్థించారు.
1: ఏంజిల్స్ ప్రే టు నారాయణ వాజ్ రిక్లైనింగ్.
0: వారి ప్రార్థనలు మాత్రమే మన్నించి తాను తిరిగి ఈ లోకమునకు అనేక విధమైనటువంటి సహాయం చేసే నిమిత్తమై తాను కదలి వచ్చాడు.
1: ఇన్ రెస్పాన్స్ టు దేర్ ప్రేయర్స్ హీ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుక ఈ వ్యూహనామము అనగా ఏమిటి? కేవలము దేవతలకు మాత్రమే గోచరించేటువంటి వాడు.
1: వ్యూహనామ మీన్స్ God who would be seen
0: Vibhava
1: by
0: Namamu. Vibhava.
1: Third one is Vibhava Namamu.
0: Vibhava Namamu anaga manava shariramulu dharinchi dashavataramuluga Ramakrishnadi avataramuluga ee manava dehamto loka samrakshana nimittamai oka avatarinchadamu idi Vibhava Namamu annaru.
1: Vibhava Namamu means the descent of God in human form. As we know, he has got 10 incarnations.
0: Ee prapanchamuto ఈ పార్థివమైనటువంటి యొక్క జగత్తుతో ఈ విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుతో సంబంధ బాంధవ్యాన్ని కలిగించుకునేటువంటి యొక్క అవతారములే ఈ విభవనామము.
1: విభవనామ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ దట్ విల్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ అసోసియేషన్ విత్ దిస్ వరల్డ్.
0: దుర్గుణములను దురాలోచనలను దుశ్చింతలను దుష్టులను సరైన మార్గంలో నిలిపి ప్రవేశపెట్టి సచ్చింతన్లు సదాచారములు సత్ప్రవర్తనలు సచ్చింతన్లు వారికి అందించేటువంటి అవతారములే ఈ విభవనామముల యొక్క పేర్లు.
1: విభవనామ ఈస్ ది డివైన్ హింసెల్ఫ్ హూ కరెక్ట్స్ ఆల్ ద వికెడ్ థాట్స్ వికెడ్ థింకింగ్ వికెడ్ ఫీలింగ్స్ సో దట్ వన్ వుడ్ డెవలప్ ద పైయస్ థాట్స్.
0: కనుక లోకంలో ఈనాడు మనము దశావతారములని ఎవరు భావిస్తున్నామో అవన్నీ కూడాను విభవనామముకు సంబంధించినటువంటివి.
1: Therefore, all the 10 incarnations relate to this Vibhavanama.
0: Kevalam bhaktulaku bhagavantudiki maatrame ee sannihita sambandha bandhavyamto undetundi.
1: This is the one that has got to do with the intimate relationship that exists between a devotee and God.
0: Inka nalugavadi,
1: the fourth one,
0: antaratma namamu.
1: Antaratma namamu
0: anaga prati manavuni yandu kudanu aatma swaroopam cheta anaga chaitanyam cheta నకసిక పర్యంతం కూడాను సంచరిస్తూ వారి యొక్క సంరక్షిస్తూ ఆ దేహానికి తగినటువంటి యొక్క భద్రతను కల్పిస్తూ ఉండేటువంటిదే ఈ విధమైన యొక్క నామము.
1: అంతరార్థ నామ ఇస్ ది
0: ఆస్పెక్ట్ దాని పేరే అంతరార్థం అంతరాత్మ.
1: ది వెరీ నేమ్ ఈస్ అంతరాత్మ ద ఇండ్వెలర్. ఇట్ ఈస్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ కాన్షియన్స్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ అంతరాత్మ అనేటువంటిది ఉంటున్నది.
1: దిస్ కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అది ఏ ఒక దైవత్వము.
1: దట్ ఈస్ డివినిటీ.
0: ఇంకా అర్చన నామము.
1: అండ్ దెన్ ది ఫిఫ్త్ వన్ ఆచరణ నామం.
0: అర్చన నామం
1: అర్చన నామం.
0: ఈ అర్చన నామం అనగా
1: అర్చన నామ మీన్స్
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో ప్రార్థనలు భజనలు కీర్తనలు ఇలాంటివంతా సలుపుతూ భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుని కీర్తిస్తూ తన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రయత్నం చేసేటువంటివి.
1: అర్చన నామ ఈజ్ ఎన్ ఎఫర్ట్ విచ్ హెల్ప్స్ యూ టు బి ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బై ఫాలోయింగ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ సింగింగ్ హిస్ గ్లోరీ ఎక్స్టోలింగ్ ద లార్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఇది అవతారములు అనాది కాలం నుండి యుగ యుగముల నుండి కూడాను ఇవి జరుగుతూనే వస్తూ ఉంటుండాలి.
1: ఆల్ దిస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ Our ages.
0: Kani ee naati pillalaku chaala aascharyam kavachu.
1: Students today may be very much surprised.
0: Krutayugam yokka mahattaramainatundi yokka shaktini vinnappudu elanti varikaina kudanu aascharyamu idi namma daginatundida aneetundi anumanam kudanu kalagadaniki avakasam undi.
1: When one listens to the great mighty power that existed in that Kruta age, one will not be able to believe.
0: Krutayugam unnatundi manavulu వందల కొలది సంవత్సరములు బ్రతికేటువంటి వారు.
1: దేర్ ఇన్ దట్ కృత యుగ Man lived for hundreds and hundreds of years.
0: Hundreds of years.
1: Hundreds of years.
0: Not hundred. Hundreds of years.
1: Not hundred. Hundreds and hundreds of years.
0: Ante kakunda, ee bhautikamaina kuda shariram kudanu inta chinnadiga undetundi kaadu.
1: The physical body is not so
0: ajanubahulainatundi varu.
1: The hefty personality.
0: Okkoka cheyi 6 adugulu undetundi.
1: Each hand is about 6 feet in its length.
0: ఆ కృతయుగం యొక్క మార్పు ఈ విధంగా ఉండేటువంటిది.
1: దట్ ఈస్ ది జైజాంటిక్ పర్సనాలిటీ ఇన్ కృతయుగం.
0: ఆ కృతయుగం యొక్క మానవులు ఏ విధంగా బ్రతుకుతూ వచ్చారు, ఏ ఆధారంతో బ్రతుకుతూ వచ్చారు.
1: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్ దే లెడ్ ఇన్ దట్.

0: కృతయుగ,
1: కృతయుగం లోపల అష్టపంజరమై ఎముకలతో ఉండినంత వరకు కూడా ప్రాణం ఉంటాయి.
0: ఇన్ దట్ కృత యుగ, సో లాంగ్ దేర్ ఆర్ బోన్స్ దేర్ విల్ బి లైఫ్.
1: కేవలం అష్టపంజరమైపోయి ఏ కండరములు, ఏ రక్తములు, ఏ మాంసము ఏది లేకపోయినప్పటికీ ఎముకల లోపలనే ప్రాణం ఉంటుండేటువంటిది.
0: దేర్ మే నాట్ బి మసిల్స్ ఆర్ బ్లడ్ వాట్స్ ఎవర్, వెన్ వన్ దేర్ ఆర్ బోన్స్ దేర్ ఇస్ లైఫ్.
1: ఇంకా త్రేతాయుగము,
0: నెక్స్ట్ త్రేతాయుగం,
1: త్రేతాయుగము లోపల ఈ హైట్ కూడా తగ్గిపోతూ వచ్చింది.
0: ఇన్ త్రేతాయుగ ద హైట్ ఈస్
1: వయస్సు యొక్క ప్రమాణం కూడా తగ్గిపోతూ వచ్చింది.
0: ద స్పాన్, లైఫ్ స్పాన్ ఈస్ ఆల్సో షార్ట్.
1: దేహములో కండరములు, ఈ మాంసము ఉండినంత వరకు తన ప్రాణం అంతా కూడా ఉండేటువంటిది.
0: సో లాంగ్ దిస్ మజిల్ అండ్ ఫ్లెష్ దేర్ ఇస్ లైఫ్.
1: ఇంకా ద్వాపర యుగం వచ్చింది.
0: దెన్ ద్వాపర ఏజ్,
1: ఈ ద్వాపర యుగంలో రక్తం ఉండినంత వరకు ప్రాణం ఉండేటువంటిదే.
0: ఇన్ ద్వాపర ఏజ్ సో లాంగ్ దేర్ ఇస్ బ్లడ్.
1: ఇది మీకంటే మహాభారత యుద్ధంలో చక్కగా అర్థమైనటువంటిది.
0: యు ఆల్ నో దిస్ ఇన్ మహాభారత వార్.
1: భీష్ముడు నేల కూలాడు.
0: భీష్మ ఫెల్ డౌన్.
1: శరతల్పం పైన పరుండినాడు.
0: హి వాస్ లయింగ్ ఆన్ ది బెడ్.
1: ఆ దేహంలో ఉండినటువంటి రక్తం అంతా కారిపోయేంత వరకు తాను బతికే ఉన్నాడు.
0: Though the body was bleeding, yet he was alive.
1: 56 దినములంతా కూడాను ప్రాణంతో ఉంటున్నాడు.
0: He was alive for 56
1: days. ఈ ప్రాణానికి ఏది కారణము?
0: What are the cause behind
1: that? ఆనాటి వలే ఆక్సిజన్, ఈ యొక్క బ్లడ్ ఇది చక్కెర అంతా అందించేటువంటి ఎవరూ లేదు.
0: There was no
1: రక్తమే అతని ప్రాణము.
0: There was no artificial oxygen supply.
1: ఆ అమ్ములంతా తగిలి రక్తము నిదానంగా కారిపోతూ వస్తుంది. అది 56 దినములు జరిగింది.
0: Started bleeding. It lasted for 56 days.
1: కనుకనే రక్తం ఉండినంత వరకు కూడాను ప్రాణం ఉంటుండేటువంటి.
0: సో సో లాంగ్ దేర్ ఇస్ బ్లడ్ దేర్ ఇస్ లైఫ్.
1: ఇంకా కలియుగం ప్రారంభమైంది.
0: దెన్ కలి ఏజ్ స్టార్టెడ్.
1: ఈ కలియుగం లోపల
0: ఇన్ దిస్ ఏజ్
1: అన్నం ఉండినంత వరకే బ్రతుకుతాడు. అన్నము తిన్నప్పుడే బ్రతుకుతాడు, అన్నము లేకపోతే క్షీణించిపోతాడు.
0: మ్యాన్ విల్ కంటిన్యూ టు లివ్ సో లాంగ్ దేర్ ఇస్ ఫుడ్. When one there is no food,
1: కనుకనే అన్నగత ప్రాణము అని చెప్పి వచ్చింది ఈ యొక్క కలియుగమునకు.
0: Therefore in Kali age food is life.
1: ఈ ఫుడ్డే లేకపోతే దీని దినానికి క్షీణించిపోతాం.
0: వితౌట్ ఫుడ్,
1: ఆనాడు ఫుడ్తో కాదు ప్రధానము.
0: ఇట్ నాట్ ది ఫుడ్ దట్ వాజ్ ఇంపార్టెంట్.
1: ఆనాడు వారు గాడ్ తో సంబంధం చేసుకున్నారు.
0: దే హ్యాడ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
1: ద్వాపరయుగం వచ్చేటప్పటికి హెడ్ తో సంబంధం చేసుకున్నారు.
0: ఇన్ ద్వాపర ఏజ్
1: గాడ్ తో సంబంధంగా ఉండేటువంటిది.
0: అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అసోసియేటెడ్ విత్ గాడ్ దెన్.
1: దీన్ని చక్కగా మీరు అర్థం చేసుకోండి.
0: అండర్స్టాండ్ దిస్ క్లియర్.
1: కృతయుగము త్రేతాయుగం అంతా కూడాను ధర్మ మూలం ఇదం జగత్.
0: ఇన్ కృతయుగ త్రేతాయుగ
1: ఈ జగత్ అంతా నిలుస్తూ వచ్చింది.
0: ద హోల్ వరల్డ్ డిపెండెడ్ ఆన్ ధర్మ.
1: క్రమక్రమేణ ద్వాపర యుగం వచ్చేటప్పటికే ధన మూలం ఇదం జగత్.
0: విత్ ది అడ్వెంట్ ఆఫ్ ద్వాపర యుగ
1: ఈ కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి మూల కారణం ఏంటి? మాకు 5 గ్రామాలు ఇవ్వమని, మేము ఇవ్వడానికి వీలు కాదని ఈ ధనంతోనే ఈ వ్యవహారం అంతా కూడాను గొప్ప యుద్ధంగా పరిణమించింది.
0: Why there was war between Pandavas and Kauravas? It was only the matter of sharing the money and the property.
1: Kalukane ee kaligam nandi inaadu dharma moolam vidam jagattu kaadu, dana moolam vidam jagattu kaadu, daya moolam vidam jagattu.
0: Therefore in this Kali age it is not the dharma nor dhana, it is daya moolam.
1: Daya inaadu evvani hrudayamlo kudunu daya ledu.
0: Today there is no compassion in anyone's heart.
1: దయా అని పేరుంది కానీ ఆ హృదయంలో దయ లేదు.
0: హృదయ, ద వన్ ఆఫ్ కంపాషన్ ఇస్ దేర్ ఫర్ నేమ్ సేక్ బట్ దేర్ నో కంపాషన్.
1: కనుకని ఈనాడు దయ లేకపోవడం చేతనే అన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు మానవుడు.
0: బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ వి సఫర్.
1: ఈ కలి ప్రారంభమునకు పూర్వము,
0: ప్రయర్ టు ది కమెన్స్మెంట్ ఆఫ్ కలి,
1: బుద్ధ జైన మతములంతా కూడాను ఎక్కువ ప్రచారంలో ఉంటున్న సమయం లోపల,
0: అట్ దట్ టైమ్ వెన్ ది బుద్ధిజం వాజ్ ప్రాపగేటెడ్,
1: కేరళ రాజ్యం లోపల,
0: ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ,
1: కాలడి అనే చిన్న పల్లె లోపల,
0: స్మాల్ విలేజ్ బై నేమ్
1: కాలడి, ఆర్యాంబ అనేటువంటి దంపతులకు ఒక పుత్రుడు పుట్టాడు.
0: ఆర్యాంబ అండ్ శివగురు, దే హ్యాడ్ ఎ సన్.
1: అప్పటి పరిస్థితి ఏ రీతిగా ఉంది?
0: వాట్ వాజ్ సిచ్యువేషన్ దెన్?
1: ఆనాటి రాజులు ఒకరి రాజ్యం పైన ఒకరు దండెత్తిపోయి అనేక విధమైనటువంటి హింసలు గావిస్తూ కేవలం భౌతికమైనటువంటి సుఖముల కోసమని రాకులాడుతూ వచ్చారు.
0: ఇన్ దోస్ డేస్ కింగ్స్ వుడ్ ఇన్వేడ్ కాంకర్ ద నైబరింగ్ కంట్రీస్ బికాస్ ఫర్ మనీ.
1: ఈ విధమైనటువంటి యుద్ధములు జరగడం చేతనే మానవుని యొక్క మనస్సులు ఒకరికొకరికి ద్వేషములు ఏర్పడుతూ వచ్చాయి.
0: Because of regular warfare, there is bitter hatred between people.
1: ఈ ద్వేషముల చేత ఐకమత్యం క్షీణించిపోయింది.
0: Due to this absolute hatred over there, there is no unity.
1: కోటం చేతనే అన్ని విధమైన అనాచారములు ప్రారంభమైనాయి.
0: Due to the absence of unity,
1: అన్యాయ అక్రమ అనాచార అసత్య అనేక విధమైనటువంటి దౌర్జన్యాలంతా కూడా పెరిగిపోయినాయి.
0: ఎవ్రీథింగ్ వాస్ వయలెన్స్ ఆల్ అరౌండ్, అన్రైచియస్నెస్, రెస్ట్లెస్నెస్.
1: ఇంతటితో పోక,
0: నాట్ ఓన్లీ దట్,
1: ఆనాటి పండితులు, ఆనాటి మహావేదాంతులు, ఆనాటి చదువరులు, ఆనాటి మేధాశక్తి కలిగివారు వీరందరూ కూడాను వేదము యొక్క పదములకు అనేక విధమైనటువంటి అర్థములు కల్పించుకుంటూ వచ్చారు.
0: ఫర్దర్ మోర్ ఫిలాసఫర్స్, స్కాలర్స్ అండ్ ఇంటెలిజెన్షియా ఇంటర్ప్రిటెడ్ వేదా.
1: శాస్త్రముల యొక్క స్వరూపాలకు పూర్తి రూపుమాపారు.
0: దే హావ్ మిస్ఇంటర్ప్రిటెడ్ శాస్త్ర.
1: వేదము యొక్క అర్థములను విరుద్ధమైనటువంటి అర్థములుగా బోధిస్తూ వచ్చారు.
0: ఆల్ కాంట్రడిక్టరీ ఇంటర్ప్రిటేషన్స్ వర్ గివెన్ టు వేదా.
1: కనుకనే వేదములపైన విశ్వాసము, శాస్త్రములపైన విశ్వాసము లేకుండా పోయింది ఆనాటి ప్రజలకు.
0: సో పీపుల్ లాస్ట్ ఫెయిత్ ఇన్ వేదా అండ్ శాస్త్ర సీక్రెట్ టెక్స్ట్.
1: ఆ సమయం లోపల దీన్ని ఉద్ధరించేటువంటి వారు ఒకరు కావాలి.
0: దేర్ షుడ్ బి

0: ఎప్పుడు ఈ ధర్మం క్షీణిస్తుందో,
1: అండ్ ది టైమ్ వెన్ దిస్ ధర్మ
0: ఎప్పుడు ఈ అన్యాయములు అభివృద్ధి పొందుతాయో,
1: డిక్లైన్స్ వెన్ యు ఫైండ్ అన్రైచియస్నెస్,
0: ఏనాడు వేదం అనేటువంటి దానికి విరుద్ధమైనటువంటి మార్పులు జరుగుతుందో,
1: వెన్ పీపుల్ యాక్ట్ అగైన్స్ట్ ది నార్మ్స్
0: ఆఫ్ వేదం, విరుద్ధమైనటువంటి నడకలు ఏనాడు ప్రారంభమవుతుందో,
1: వెన్ దేర్ ఇస్ నో పీస్ ఎనీవేర్ అరౌండ్,
0: అలాంటి సమయం లోపల భగవంతుడు లేక భగవత్ యొక్క శక్తియో లేక అవధూతలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క విరుద్ధమైనటువంటి దాన్ని సంహరించే నిమిత్తమై అవతరణ చేస్తూ వచ్చింది.
1: అట్ దట్ టైమ్ గాడ్ ఆర్ అవధూత దే డిసెండ్ టు కరెక్ట్ ది ఎర్రింగ్ హ్యుమానిటీ.
0: అది అర్చన నామములు అని,
1: దట్ ఈస్ అర్చన నామం.
0: ఈ అర్చన నామం లోపల ఈ అంగవైకల్యంతో కూడినటువంటి ఒక తత్వాన్ని పూర్తి నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మహనీయుల రూపంలో అంశ రూపంలో అద్భవిస్తుంటారు.
1: ఇన్ దిస్ అర్చన నామ యు ఫైండ్ ద నోబుల్ సోల్స్,
0: అనగా అంశావతారములు అని దీనికి పేరు.
1: They are called amshavataras, the sparks of the divinity.
0: Itta vibhuti vibhavataramulu anetuvanti purnavataramulu,
1: whereas vibhavataras are total incarnate.
0: Ee archana namulu archana chesukuneetuvanti konni vidhamaitundi amshavataramulu,
1: archana namas are merely the sparks.
0: అప్పుడప్పుడు ఈ విధమైనటువంటి అవతారములు ఉద్భవిస్తూ వచ్చాయి.
1: At times to find the descent to the Lord.
0: అన్ని దేశములందు, ఒక భారతదేశమందే కాదు.
1: It's not merely restricted to Bharat.
0: Jesus kudanu,
1: Jesus
0: mottamotta, I am the messenger of God annadu,
1: declared that I am the messenger of God.
0: Dutanu annadu,
1: he said I am the messenger of God.
0: Aithe emi dutaru ikkada,
1: what kind of messenger?
0: Rendu rakamainatundi dutalu untunnayi,
1: there are two types of messenger.
0: Avadhuta okati, yamadhuta okati.
1: One is avadhuta, the second is yamadhuta.
0: Yamadhuta himsincheetundi dutalu,
1: yamadhuta
0: avadhutalu rakshincheetundi dutalu.
1: Avadhuta protects.
0: I am the messenger of God annadu mottamotta.
1: So Jesus declared, I am the messenger of God.
0: Rendava turi kramakramena ee antaratma tattvanni gurtinchukuntu vachadu.
1: He started recognizing the nature of his conscience.
0: I am the son of God annadu.
1: Then he stated, I am the son of God.
0: Anaga emti, భగవంతునికి కుమారుడైనప్పుడు భగవంతుని ప్రాపర్టీలో అతనికి రైట్ ఏర్పడిపోయింది.
1: When once he says that he is son of God, he has got a right.
0: తండ్రి ప్రాపర్టీ కొడుకు చెందుతుంటాది.
1: On the property of his father, legal hand.
0: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి ఒక సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనంతా అతనిలో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: For that reason, he developed the sacred thoughts, sacred feelings and sentiments.
0: అప్పుడే I am the son of God అన్నాడు.
1: It's only at that moment he said, I am the son of God.
0: Inka aa aasti taraka eppudu labhyam ayipoyindo, inka tandiki aasti ledu, anta koduku appa cheppadu.
1: When once he inherited all the property, ee
0: satyanni gurtinchukunnadu,
1: he recognized this.
0: Andulo unnadi, indulo unnadi, ade aatma okkate, sarvaatma bhavamu.
1: He could know that the divine principle is present over there and here also.
0: Appudu I and my father are one annadu.
1: Then he stated, I and my father are one.
0: ఇదే విధంగా పర్షియన్ లాంగ్వేజ్ లో కూడాను,
1: ద సేమ్ థింగ్ ఇన్ పర్షియన్ లాంగ్వేజ్,
0: మొట్టమొదటి వారు కూడాను దూతగానే వచ్చేసారు.
1: దే టూ కేమ్ డౌన్ యాజ్ మెసెంజర్,
0: హజరత్ మహమ్మద్,
1: హజరత్ మహమ్మద్
0: ఆయన ఒక దూతగా వచ్చాడు.
1: హీ కేమ్ యాజ్ ఎ మెసెంజర్.
0: అప్పుడు ఆయన ఏమని చెప్పాడు?
1: వాట్ డిడ్ హీ సే?
0: ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్ అన్నాడు.
1: హీ సెడ్ ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్.
0: భగవంతుడు ఎక్కడో స్వర్గంలో ఉంటున్నాడు, నేను అతని యొక్క లైట్ లోపు నేను జీవిస్తున్నాను అన్నాడు.
1: గాడ్ ఈస్ దేర్ ఇన్ హెవెన్, ఐఎమ్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్.
0: క్రమక్రమేణా ఈ యొక్క జీవితత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ నోయింగ్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ బిహైండ్.
0: చూచాడు, నాట్ ఐఎమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ అన్నాడు.
1: నో మోర్ ఐఎమ్ ఇన్ ద లైట్ ఈజ్ ఇన్ మీ, హీ సెడ్.
0: తాను లైట్ లో జీవించినట్టుగా ఊహించాడు మొట్టమొదట.
1: ఇన్ ద బిగినింగ్ హీ థాట్ దట్ హీ ఈజ్ ఇన్ ద లైట్.
0: లైట్ బయట లేదు, లోపల ఉంది. The light is in me.
1: Light is not outside.
0: Adi,
1: light is in me.
0: Reflection of the inner being. Lopunnatunte light enaku bayata dari chuptundi adi.
1: Therefore is the inner light that shows you the way outside. Reflection
0: of the inner being. Ee vidhamainatunte abhirudhi gavinchukuntu raga last lopala I am the light annadu.
1: He progressed in this ideology and finally declared that I am the light.
0: I am in the light. The light is in me. I am the light.
1: I am in the light, the light is in me, I am the light.
0: ఇవన్నీ ద్వైత, విశిష్ట అద్వైత, అద్వైతం కింద చేరినటువంటివి.
1: These are the three steps, non-dualism, qualified non-dualism and non-dualism.
0: శంకరులు వారు అద్వైతాన్ని జగత్తుకు చాటించాలని చెప్పిన ఉద్దేశంతో మొట్టమొదట తాను ఒక దాసుడిగా భావించుకుంటూ వచ్చారు.
1: In order to propagate the principle of non-dualism, he considered himself as a servant of God.
0: అయితే
1: however,
0: దురదృష్టవశాత్తు శంకరులు పుట్టిన తర్వాత 3వ సంవత్సరం లోపలనే శివగురు తండ్రి అయినటువంటి వాడు మరణించాడు.
1: అన్ఫార్చునేట్లీ శంకర lost his father.
0: కానీ ఇక్కడ దివ్య శక్తి అనేటువంటిది ఎంత చక్కగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: It's quite possible to understand very clearly the secret.
0: ఒక 10 దినములకు ముందుగా ఒక కాంతి అతనికి కనిపించింది శివగురువుకు.
1: 10 days prior to his death, Sivaguru saw a light.
0: నీ కుమారునికు ఉపనయన సంస్కారం గావించు త్వరగా అన్నాడు.
1: You should perform upanayana to your son.
0: ఆ కాంతియే మాట్లాడింది.
1: That light spoke that way.
0: అదే, the light is in me.
1: That's what is meant when we say the light is in me.
0: చాలా తొందరపాటు పడి త్వరత్వరలో 3 దినముల లోపలనే ఆ కుమారుడికి 3వ సంవత్సరం లోపల ఉపనయన సంస్కారం చేశాడు.
1: He was surprised and he hurriedly performed upanayana in 3 days time.
0: గాయత్రి మంత్రాన్ని ప్రారంభించాడు ఈ పిల్లవాడు.
1: This boy started chanting Gayatri Rama.
0: తండ్రి 3వ సంవత్సరంలోనే మరణించాడు.
1: Father died when he was aged 3.
0: తల్లి ఈ దుఃఖమును భరించుకోలేక ఈ పిల్లవాడిని ఎన్నో విధమైనటువంటి ఒక దీంతో పెంచుకుంటూ వచ్చింది.
1: Mother could not bear this pain but yet has taken care of the son.
0: అప్పుడు మొట్టమొదట
1: at that time
0: ఒక గురువు దగ్గరికి తిరిగి ప్రవేశపెట్టింది.
1: He has sent her son to a preceptor.
0: ఆ గురువు అనేక రకమైనటువంటి యొక్క విద్యలంతా నేర్పుతూ వచ్చాడు.
1: The teacher taught him all
0: the 4 వేదములు 6 శాస్త్రములు కూడాను 16వ సంవత్సరం లోపలే పూర్తి ముగించాడు.
1: Shankara completed learning all 4 Vedas.
0: 50 సంవత్సరం అయినప్పటికీ ఆ 4 వేదములు 6 శాస్త్రములు ఎవరు వలించడానికి వీలు కాదు.
1: 1 may take 50 years, it is impossible to go through all 4 Vedas.
0: ఈ బిడ్డ చాలా స్పెషల్.
1: This is
0: super special.
1: It is does like this. Shankara is super special.
0: ఏ విధంగా ఒక్కతూరి చూస్తే చాలు అంతా ప్రవేశించేటువంటి.
1: అండ్ వన్స్ హీ రీచ్స్ హీ విల్ సర్టన్లీ గ్రాస్.
0: గురువుకే చాలా ఆశ్చర్యం వేసింది.
1: ద టీచర్ వాజ్ సర్ప్రైజ్డ్.
0: చేసేటప్పటికీ తల్లి బాధ భరించుకోలేకపోయింది.
1: మదర్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఒకనాడు గురువు దగ్గరికి వెళ్లి మా అబ్బాయికి వివాహం చెయ్యాలి అని కోరింది.
1: వన్ డే మదర్ వెంట్ టు గురు అండ్ సెడ్ ఇట్స్ టైమ్ దట్ ఐ షుడ్ హ్యావ్ మై సన్ మ్యారీడ్.
0: పిల్లవాడు చెప్పాడు.
1: బాయ్ సెడ్.
0: నాకు వివాహం అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ.
0: నేను సన్యసించాలని చెప్పి ఆశపడుతున్నాను.
1: ఐ వాంట్ టు బి రెనన్షియంట్.
0: నా దేహము నా మనస్సు నా సర్వస్వం కూడా భగవంతునికి అర్పితం చేయాలనుకున్నాను.
1: ఐ హావ్ డిసైడెడ్ టు సరెండర్ మై బాడీ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
0: ఇది నా యొక్క శక్తి కాదు నా యొక్క ప్రాపర్టీ కాదు నా యొక్క ఆస్తి కాదు.
1: దిస్ బాడీ ఇస్ నాట్ మై ప్రాపర్టీ ఇస్ నాట్ మై వెల్త్ ఈదర్.
0: ఇది భగవంతుడి ఇచ్చినటువంటి యొక్క శక్తి.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ గిఫ్ట్ ఇస్ గాడ్స్ పవర్.
0: నేనంతా భగవంతుని యొక్క అర్పితమైన వాణ్ణి.
1: ఐ హావ్ సరెండర్డ్ ఆల్రెడీ టు గాడ్.
0: వివాహం అక్కర్లేదన్నాడు.
1: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ హి సెడ్.
0: సన్యాసం తీసుకోవాలని పట్టుబట్టాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు బి రెనన్షియంట్.
0: చాలా ఏడ్చింది తల్లి.
1: మదర్ క్రై.
0: ఆర్యాంబ చాలా బాధపడింది.
1: అది
0: లోకంలో సహజమే.
1: క్వైట్ నేచురల్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఒకనాడు తల్లి నీళ్ల కోసమని కావేరికి వెళుతుండాలి.
1: మదర్ వెంట్ టు కావేరి టు ఫెచ్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్. వెనక
0: వెనకనే పోతున్నా. అమ్మా నాకు ఆజ్ఞయ్యి నాకు ఆజ్ఞయ్యి నాకు ఆజ్ఞయ్యి.
1: ద సన్ వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ పర్మిట్ మీ పర్మిట్ మీ షీ సెడ్.
0: దేనికి? సన్యాసమునకు నీవు నాకు అనుగ్రహం ఇవ్వాలి.
1: వాట్ ఫార్? పర్మిట్ మీ టు బి ఎన్ ఎసెటిక్ ఆర్ ఎ రెనన్షియంట్.
0: కానీ ఆమె పట్టు వదలలేదు.
1: బట్ షీ డిడ్ గివ్ అప్ హర్ ఐడియా.
0: ఆమె నీళ్లు ముంచుకుంటున్నప్పుడు గావేర్లో దుమికాడు.
1: యాజ్ షీ వాజ్ జస్ట్ కలెక్ట్ ఫెచింగ్ వాటర్
0: దూరం పోయిన
1: తర్వాత
0: ఒక చెయ్యి ఎత్తాడు పైకి.
1: హీ లిఫ్టెడ్ వన్ హ్యాండ్.
0: అమ్మా నన్ను తిమింగలం ముంగుతుండాలి ఇప్పుడైనా నీవు నా సన్యాసానికి ఆజ్ఞయమని చెప్పని కోరాడు.
1: ద సన్ శంకర వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ ఐఎమ్ గోయింగ్ టు బి స్వాలోడ్ బై ది వేల్ హియర్ అట్లీస్ట్ పర్మిట్ మీ నౌ. క్రోకడైల్
0: మింగుతుండాది మింగుతుండాది నాకు పర్మిషన్ ఇమ్మని చెప్పి కోరాడు.
1: దిస్ క్రోకడైల్ ఈజ్ అబౌట్ టు స్వాలో మీ పర్మిట్ మీ సే.
0: అప్పుడు తల్లి నాయన నువ్వు బ్రతుకుంటే అంతే చాలు నువ్వు సన్యాసమే తీసుకో నువ్వు బ్రతికి రావా వెనుకొని.
1: దెన్ మదర్ సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ అలైవ్ నౌ ఐ పర్మిట్ యు.
0: ఆ పైకి గట్టుకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు.
1: దెన్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ది రివర్ స్టూడ్ ఇన్ ది బ్యాంక్.
0: నాకు ఒక ముసలి మింగింది.
1: ఐఎమ్ స్వాలో.
0: ఏమిటి ఈ ముసలి?
1: వాట్ ఈస్ దిస్ క్రోకడైల్?
0: సంసారం అనేటువంటి సముద్రం లోపల భార్య అనేటువంటి ఒక ముసలి నన్ను మింగుతూ వచ్చింది.
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ ద వైఫ్ ఈజ్ ద క్రోకడైల్ హూ ఇస్ ఫాలోయింగ్ మీ.
0: కనుక ఈ వైఫ్ అనేటువంటి క్రోకడైల్ నన్ను మింగేసిస్తుండాలి.
1: దేర్ ఫోర్ ద వైఫ్ ద క్రోకడైల్ ఇస్ గోయింగ్ టు స్వాలో మీ.
0: సర్వసంగ పరిత్యాగం అని అనుకుంటున్నప్పటికే ఆ వైఫ్ వదిలిపోతుంది. సన్యాసిని ఎవరు పెళ్లి చేసుకుంటారు?
1: వెన్ వన్స్ హీ డిసైడెడ్ టు బి ఎసెటిక్ నోబడీ ఇస్ ప్రిపేర్ టు మ్యారీ హిమ్.
0: కనుక నాకు సన్యాసం తీసుకుంది. సన్యాసం అంటే ఏమిటి? గుడ్డలు మార్చుకోవటం కాదు అన్నాడు.
1: Sanyas, asceticism doesn't mean change of dress.
0: Buddhulu maratame.
1: One should change the mind, thought.
0: Appudu tallik namaskarinchukoni.
1: And then he namaskar to mother.
0: Aa 16 samvatsaramlo illu vadalaadu.
1: He left home at the age of 16.
0: కానీ తల్లి ఒక ప్రమాణం అనగా వాగ్దానం ఇవ్వమని కోరింది.
1: మదర్ వాంటెడ్ హిమ్ టు మేక్
0: నా అంత్య సమయంలో మాత్రము నిన్ను ఒక్క తూరి నేను చూడాలి కనుక నీవు రావాలి అని.
1: And she wanted her son to come to her when the end approaches.
0: ఆనాడు ఏ బస్సులు ఏ కార్లు ఏ విధమైన ప్లేన్లు లేవు ఈ ప్రయాణాలు సౌకర్యాలు.
1: Those days there were no transport facilities like car or plane whatsoever.
0: అప్పుడు అనేక విధములుగా కూడా ప్రయాణం చేసి అన్ని క్షేత్రాలు దర్శించాడు.
1: He visited all pilgrim centers.
0: ఎక్కడెక్కడ ఈ వేద పండితులు శాస్త్ర పండితులంతా ఉన్నారు వీళ్ళందరితోనూ వాదించి వాళ్ళందరినీ ఓడించాడు.
1: He argued with all these scholars of Vedas and Shastras and he defeated them.
0: అందరికి ఒకే ఒక అద్వైతము.
1: He taught them only non-dualism.
0: మీరు భిన్నంగా భావిస్తున్నారు.
1: Don't go by diversity.
0: ఆకారములు భిన్నమే.
1: The forms are different.
0: మీకు తలలు భిన్నమే.
1: Heads are different.
0: కానీ హృదయములు ఒక్కటే.
1: But the heart is
0: అతనే
1: spiritual.
0: దైవత్వము.
1: That is divinity.
0: చెరుకులు ఎన్నో చెరుకులుగా ఉండొచ్చును.
1: Sugar.
0: అన్ని చెరుకుల నుంచి వచ్చేటువంటి రసము చెరుకు రసం ఒక్కటే.
1: There may be many sugar canes but the juice is one and the same.
0: కనుకనే అట్టి చెరకు రసం వంటి దైవత్వము అందరి ఎందుకు రసస్వరూపుడై ఉంటున్నాడు.
1: ద జ్యూస్ ఆఫ్ ది షుగర్ కేన్ ఇస్ వెరీ మచ్ సేమ్ ఎస్ ది ఎసెన్స్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఈ విధంగా అనేక పండితులతో ఓడించుకుంటూ వచ్చాడు.
1: లైక్ దిస్ హీ డిఫీటెడ్ ఆల్ స్కాలర్స్.
0: కానీ మండన మిశ్రుడు కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నాడు.
1: బట్ మండన మిశ్ర ఫాలోడ్ ది థియరీ ఆర్ డాక్టరన్ ఆఫ్ కర్మ ఆర్ యాక్షన్.
0: ఈ కర్మ సిద్ధాంతాన్ని కూడా ఖండించి కేవలం అద్వైత సిద్ధాంతాన్ని బోధించాలని చెప్పి అతనితో వాదన వేశాడు.
1: హీ ఈవెన్ కాంట్రడిక్టెడ్ ది ఫిలాసఫీ ఆఫ్ యాక్షన్.
0: ఈ విధంగా యావత్ ప్రపంచం లోపల కన్యాకుమారి మొదలు కాశ్మీర్ వరకు కూడాను అనేక ప్రయాణం చేశాడు.
1: హీ రిపీటెడ్లీ విజిటెడ్ ది ఎంటైర్ ఏరియా ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి.
0: కట్టగడపటికి పండితులందరినీ ఒప్పించాడు.
1: అల్టిమేట్లీ కన్విన్స్డ్ ఆల్ పండిట్ స్కాలర్స్.
0: ఉన్నది ఒక్కటే రెండు కాదు ఏకం దేవ అద్వితీయం బ్రహ్మ.
1: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ నాట్ టూ.
0: ఇలాంటిది అందరితో కూడా ఎస్ అనేటున్నాడు.
1: హీ కన్విన్స్ ఎవ్రీబడి అండ్ మేడ్ దెమ్ సే ఎస్ టు హిస్ థియరీ.
0: కేవలం రూపనామములు మాత్రమే మనం భ్రమిస్తున్నాము.
1: వీఆర్ డెల్యూటెడ్ బై ద నేమ్ అండ్ ద ఫామ్.
0: అన్నిటికీ ఆధారమైన మూలాధారాన్ని మనం పట్టుకోవాలి.
1: వీ షుడ్ గో బై దట్ ప్రైమల్ బేసిస్ ద సెంటర్.
0: మూలాధారమే లేకపోతే ఏది చేయడానికి వీలు కాదు.
1: వితౌట్ ద ప్రైమల్ బేసిస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీథింగ్.
0: బంగారం లేకపోతే ఏ నగలు చేయడానికి వీలు కాదు.
1: వితౌట్ గోల్డ్ యూ కెనాట్ హ్యావ్ ఎనీ జ్యూవెల్ ఆర్ ఆర్నమెంట్.
0: మట్టి లేకపోతే ఏ కుండలు ఏ చెట్టును చేయడానికి వీలు కాదు.
1: వితౌట్ మడ్ యూ కెనాట్
0: హ్యావ్ మూలాధారము.
1: వితౌట్ మడ్ యూ కెనాట్ హ్యావ్ పాట్ ఆర్ ఎ ప్లేట్. దట్స్ ద బేసిస్.
0: అలాంటి ప్రభావమైనటువంటి శక్తి ఒక్కటే ఉన్నది.
1: That is the effective principle.
0: అది మహమ్మదస్ అనుకోండి లేకపోతే హిందువు అనుకోండి లేక ఇంకే విధమైనటువంటి సిక్కులు అనుకోండి లేక క్రిస్టియన్స్ అనుకోండి ఏ విధమైనటువంటి బుద్ధులైనా కూడా అందరికీ ఉన్నది ఒక్కటే.
1: యూ మే థింక్ ఆఫ్ ఎనీ రిలీజియన్ ఇస్లాం ఆర్ క్రిస్టియన్స్ ఆర్
0: పేర్లు వేరుగా పెట్టుకున్నారు. గాడ్ ఈజ్ వన్, గోల్ ఈజ్ వన్ అన్నారు.
1: నేమ్స్ ఆర్ డిఫరెంట్, గాడ్ ఈజ్ వన్ అండ్ ద గోల్ ఈజ్ వన్.
0: ఈ విధంగా కూడాను ఈ అద్వైతాన్ని మున్ముందు చక్కగా దానిని విప్పి పిల్లలకు చక్కగా అర్థమయ్యే రీతిగా బోధించాలి. అద్వైతం అంటే అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
1: నాన్ డ్యువలిజం డాక్ట్రిన్ ఇస్ నాట్ దట్ సింపుల్ యాజ్ దాట్. ఇట్ హాస్ టు బి ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ సో హాస్ టు బి ఈజీలీ అండర్స్టూడ్ బై స్టూడెంట్స్.
0: కేవలం మొట్టమొదట ఒక అద్వైతానికి ఒక సమరీజీగా చెప్పారు.
1: భగవాన్ స్టేటెడ్ బ్రీఫ్లీ సంథింగ్ రిలేటింగ్ టు నాన్ డ్యువలిజం.
0: ప్రయాణం చేస్తూ పండితులు అందరి చోతను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పించుకున్నాడు.
1: He made them accept.
0: అతను స్థాపించినటువంటిదే అద్వైత సిద్ధాంతము, అది అద్వైత మతము.
1: ఇట్ వాజ్ శంకర్ హూ ఫౌండెడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: మతం అనగా ఏమిటి అనుకున్నారు?
1: వాట్ డు యూ మీన్ బై రిలీజియన్?
0: భిన్నముగా చూసేటువంటిది కాదు మతము.
1: ఇట్ ఈస్ నాట్ ద విజన్ ఆఫ్ డైవర్సిటీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించేది మతము.
1: ఇట్ ఇస్ ద వన్ దట్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇలాంటి అద్వైతమును అందరు కూడా అంగీకరిస్తూ వచ్చారు.
1: ఎవ్రీ వన్ యాక్సెప్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
0: కానీ 32వ సంవత్సరం లోపలనే తన శరీరాన్ని వదిలాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 32
0: చాలా చిన్న వయసు.
1: ఇట్ ఇస్ టెండర్ ఏజ్, క్వైట్ యంగ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్
0: తాను వచ్చిన పని అయిపోయింది.
1: మీన్స్ హిస్ మిషన్ ఇస్ ఓవర్.
0: ఇంకా మున్ముందు మీరంతా దీనిని కాపాడుకోవాలి.
1: ఇన్ ఫ్యూచర్ యూ హావ్ టు ప్రొపగేట్.
0: అప్పుడు 5 లింగములు తీసుకుని వచ్చాడు.
1: దెన్ హీ కలెక్టెడ్ 5 లింగాస్.
0: ఒక్కొక్క లింగం ఒక్కొక్క ప్రదేశంలో స్థాపిస్తూ వచ్చాడు.
1: ఈచ్ ఆఫ్ ది లింగ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది సెంటర్.
0: ద్వారక, శృంగేరి ఇవంతా తీసుకొచ్చి యోగలింగము అనేటువంటి దాన్ని కంచిలో పెట్టేశారు.
1: అండ్
0: కంచి లోపల సురేశుడు, ఆ సురేశుడు అనేటువంటి వాడెవడు? అతనే మండల మిశ్రుడు. ఆ మండల మిశ్రుడికి సురేశుడిని పేరు పెట్టి అతనికి అక్కడ పీఠాధిపతిగా నేర్చాడు.
1: సురేష ఈజ్ ది సేమ్ మండల మిశ్ర. హీస్ మేడ్ ది హెడ్ దేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క మతమును అద్వైత మతమును స్థాపించి లోకంలో అలజడులంతా కూడాను చల్లార్చి ఈ ఒకరికొకరికి ఉన్నటువంటి దేశమునంతా కూడా నిర్మూలం గావించి ఏకాత్మభావం చేత ఆనందాన్ని అభివృద్ధిపరచడానికి తగిన కృషి చేశాడు.
1: శంకరా మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం, పాసిఫైడ్ ఆల్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అండ్ అజిటేషన్, రిమూవ్డ్ ఆల్ హేట్రెడ్ ప్రివైలింగ్ అట్ ద టైం.
0: తమ యొక్క శిష్యులే అనేక విధములైనటువంటి దీంట్లో పల శంకరు చెప్పినటువంటి వాటిని తాము రాసినట్టుగా రాసుకుని తమ పేరు ప్రతిష్టల నిమిత్తమై అనేక మంది పాటలు పడుతూ వచ్చారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ ద డిసైపుల్స్ ఆఫ్ శంకర హ్యావ్ రిటన్ సర్టన్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ సెడ్ యాజ్ దిస్ దే వర్ రిటన్ బై శంకర.
0: విద్యారణ్యుల వారు కూడాను అతని యొక్క శిష్యులే.
1: విద్యారణ్య ఆల్సో ఈజ్ హిస్ డిసైపుల్.
0: కట్టగలిపటికి ఒకరిలో ఒకరికి ఏమాత్రం ఐకమత్యం లేకుండా పోయింది.
1: అల్టిమేట్లీ దే వర్ నెవర్
0: ఒకరు చెప్పిన దాన్ని అంగీకరించలేకపోతుంది.
1: దే కాంట్రడిక్టెడ్ ఈచ్ అదర్.
0: ఇది క్రిస్టియన్ మతంలో కూడాను ఎప్పుడు జీసస్ పోతానే ఈ 11 మంది శిష్యులంతా ఉన్నారు చూడు, వీళ్ళు ఒకరిలో ఒకరికి భేదములు ఏర్పడిపోయినాయి.
1: ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ క్రిస్టియానిటీ. ద మూమెంట్ క్రైస్ట్ లెఫ్ట్ ద 11 డిసైపుల్స్ ఫాట్ అమంగ్ దెమ్సెల్వ్స్.
0: కట్టకడపటికి ఒక్కడు నిలిచాడు.
1: ఫైనలీ వన్ విత్స్టుడ్ ఆల్ దిస్.
0: అతనే మాథ్యూ.
1: హీస్ మాథ్యూ.
0: అతను ట్యాక్స్ కలెక్టర్.
1: హీస్ ఎ ట్యాక్స్ కలెక్టర్.
0: అతను మాత్రమే అన్ని తను రాసినవన్నీ చెప్పుకుని వాటిని ప్రచారం చేస్తూ వచ్చాడు.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్ రైటింగ్.
0: మొట్టమొదటి చేరినటువంటి వాడు పీటర్.
1: ద ఫస్ట్ వన్ హూ జాయిన్ ద గ్రూప్ ఈజ్ పీటర్.
0: ఆ పీటర్ ను పట్టుకోవడానికి వస్తే నేను క్రైస్తవుల ఫాలోయర్ నేను కాదు అన్నాడు.
1: వెన్ పీపుల్ అప్రోచ్ పీటర్
0: ఇంత స్వార్థము ఇంత స్వప్రయోజనము పాటు పడి కట్టగడపటికి అనేక విధమైనటువంటి యొక్క ఆ ఉపదేశం అన్ని కూడా చిన్న భిన్నంగా మారిపోయినాయి.
1: పీటర్ డినైడ్ జీసస్ క్రైస్ట్. హీ సెడ్ దట్ హీ డస్ నాట్ బిలాంగ్ టు క్రైస్ట్. లైక్ దట్ ద హోల్ రిలీజియన్ ఈజ్ బ్రాట్ డౌన్.
0: అదే విధంగానే శంకర్ల వారు చేసినటువంటి ఒక అద్వైత సిద్ధాంతాన్ని మరి కూడా అనేక ఖండించడానికి వీలు కాలేదు, ఖండించలేదు. రామానుజుల వారు దాన్ని సవరించుకుంటాను విశిష్టమైన అద్వైతము అని దానికి పేరు పెడుతూ వచ్చాడు.
1: ఇన్ ద సేమ్ వే రామానుజ హీ హాస్ నాట్ కాంట్రడిక్టెడ్ ద ఫిలాసఫీ ఆఫ్ శంకర బట్ హీ కరెక్టెడ్ ఇట్ ఇన్ ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇతను ఏమన్నాడు, శంకర్ల వారు సర్వ చెరుకులు యందు ఉండేటువంటి రసం ఒక్కటే, చెరుకు రసము అద్వైతము అన్నాడు.
1: He said this non-dualism is the sugarcane juice which is uniform.
0: ee sugarcane juice ni enta kaalam ani pettukodaniki veel avutundi.
1: How long it would last?
0: Idi shashvatam kaadu.
1: It's not permanent.
0: Idi not amrutam. Amruta swarupamu.
1: It's not the form of nectar.
0: Idi amruta rasam kaadu. Idi
1: it's not sweet any longer.
0: Kaabatti deenni amrutamayanga maarchali ani pettadu.
1: Therefore it should be transformed so as to be totally
0: rasamunu aayanu chakkariga maarchi samskarimpajesi dentoyina veskondi.
1: Therefore, when sugarcane juice is just transformed into sugar, you can mix it with any.
0: Biya pindilo veskondi tiyaga vastundi.
1: Rice flour.
0: Godu pindilo veskondi tiyaga
1: vastundi. Wheat flour.
0: Bedal pindilo veskondi tiyaga. Pishtadi guna samparkat annadu. Pishtadi guna samparkat. Ye pishtalo, ye pindilo veskunnappudiki deeni gunamu teepe.
1: The sugar you may mix it in any flour, but its sweetness remains all the same.
0: Kalaku ee sugar anetundi shashtanga untadi.
1: The sugar is a permanent state.
0: Entaina upayog pettukochu.
1: You can use it in any.
0: Kalaku ee sugar samanetundi danikitte sugar ga anukotam manchidiga untadi visishtamaina advaitam ani deeni peru pettuvaru.
1: Therefore sugar is much more than the sugarcane juice. Therefore it's qualified non dual.
0: Moodavadi dvaitamu.
1: Third one dualism.
0: Itine madhvacharyudu.
1: It is founded by Madhvacharya.
0: Shankaracharya, Ramanujacharya, Madhvacharya. These are trimata sthapakulu.
1: Shankaracharya, Ramanujacharya, Madhvacharya. They founded all the three schools of philosophy. Madhvacharya.
0: Aithe mugguru kudunu okadanne angikarincharu.
1: All the three accepted own one thing.
0: Adi sugar rasam annaru. Itanu sugar annadu. Itanu kuda annadu. Itanu sugar nijame. Aithe నేపరి సమనేటువంటి దానికంటే షుగర్ గా అనుకోవటం మంచిదిగా ఉంటుంది. విశిష్టమైన అద్వైతము అని దీని పేరు పెట్టు.
1: దేర్ఫోర్ షుగర్ ఇస్ మచ్ మోర్ దాన్ ది షుగర్ కేన్ జ్యూస్. దేర్ఫోర్ ఇట్స్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయల్.

0: అది షుగర్ రసం అన్నారు, ఇతను షుగర్ అన్నాడు, ఇతను కూడా అన్నాడు ఇతను షుగర్ నిజమే, అయితే నేను షుగర్గా కాకూడదు, షుగర్ తినేటువంటి వాడుగా నేను కావాలి, షుగర్ నేను అనుభవించాలి.
1: శంకరాచార్య సెడ్ షుగర్ కేన్ జ్యూస్, రామానుజాచార్య వ్యూడ్ ఇట్ యాజ్ షుగర్, వెల్ మధ్వాచార్య సెడ్ ఐ డోంట్ వాంట్ టు బి షుగర్, దేవుడా నీవు
0: షుగరు, నేను షుగర్ అయిపోతే ఈ నాకేం ప్రయోజనం, దానివల్ల ఏ రుచి నాకు కలుగుతుంది, ఏ ఆనందం నాకు లభ్యమవుతుంది, నీవు షుగర్ గానే ఉంటుండు, నిన్ను నేను మారమని నేను చెప్పను.
1: ఓ గాడ్ యువర్ షుగర్, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ బీయింగ్ ఎ షుగర్ దట్ డస్ నాట్ నో ద టేస్ట్, షుగర్ను
0: భుజించేటువంటి వాడిగా నన్ను తయారు చేయమన్నాడు.
1: మేక్ మీ సో యాజ్ టు డిజర్వ్ అండ్ ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ ద షుగర్.
0: ఎప్పుడు నువ్వు షుగర్ తినేటువంటి వాడి గారు నాకు మార్చుతావు,
1: వెన్ డు యూ చేంజ్ మీ ట్రాన్స్ఫార్మ్
0: మీ, తాను అర్పితం చేసుకున్నప్పుడే తాను షుగర్ తినేటువంటి వాడిగా తయారవుతాను.
1: వెన్ వన్స్ ఐ ఆఫర్ మై సెల్ఫ్ టు యూ ఐ కెన్ టేస్ట్ ది స్వీట్నెస్.
0: అంతవరకు మాత్రం కాదు,
1: నాట్ దట్ ఫార్మ్,
0: ఎన్ని విధమైన సాధనలైనా చేయండి,
1: యూ మే ఫాలో ఎనీ స్పిరిచువల్
0: తపస్సునైనా చేయండి,
1: ఆర్ పెనన్
0: ఎన్ని యోగములైనా చేయండి,
1: ఆర్ స్పిరిచువల్
0: ఎన్ని జపములైనా చేయండి,
1: ఆర్
0: ఎన్ని ధ్యానములైనా చేయండి,
1: మెడిటేషన్
0: ఎన్ని గ్రంథములైనా చదవండి,
1: గో త్రూ బుక్స్,
0: కానీ ఆ షుగర్ తినేటువంటి అధికారం రాదు.
1: యెట్ యూ విల్ నాట్ హ్యావ్ అథారిటీ, యూఆర్ నాట్ క్వాలిఫైడ్.
0: ఇవన్నీ కేవలం తాత్కాలికంగా మనసును మాత్రం అరికెట్టేటువంటివి.
1: ఇట్ విల్ ఓన్లీ గివ్ యూ టెంపరీ సాటిస్ఫాక్షన్ టు ద మైండ్.
0: అన్ని సాధనలు మనసు ద్వారా జరిగేటువంటివి కనుక ఆ మనసును భగవంతునికి అర్పితం చేయి.
1: ఆల్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ ఫాలోడ్ బై ద మైండ్ విచ్ హాస్ గాట్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
0: అప్పుడే మధ్వాచార్యులు చెప్పాడు,
1: దెన్ మధ్వాచార్య
0: ఏ హృదయమును సగితివో ఈసే నాకు,
1: ఓ గాడ్ దట్ హార్ట్ యూ హావ్ గివెన్ మీ,
0: మగిడి దానినే అర్పింతు మహితమూర్తి,
1: ఓ లార్డ్ ఐ ఆఫర్ ఇట్ బ్యాక్ టు యు,
0: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును,
1: టు వర్షిప్ యువర్ ఫీట్ వాట్ ఎల్స్ కెన్ ఐ ఆఫర్ యు,
0: అంజలి కిటింతు అందుకోవయ్య నీవు,
1: ఇట్ ఆల్
0: అంజలి కిటింతు అందుకోవయ్య నీవు, ఇదిగో నా హృదయాన్ని అర్పిస్తున్నాను,
1: ఐ ఆఫర్ మై ఓన్ హార్ట్ టు యు గాడ్.
0: అప్పుడు
1: దెన్
0: భగవంతుడు, ఇదిగో నా షుగర్ నీకు అందిస్తున్నాను,
1: దెన్ గాడ్ విల్ సే యాక్సెప్ట్, హియర్ ఇస్ ది షుగర్ ఫర్ యు,
0: భావం తద్భవతి,
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రివర్స్,
0: భగవంతుడు ఎప్పటికీ మారడు,
1: గాడ్ విల్ నెవర్ చేంజ్,
0: నీ యొక్క భావములే భగవంతుని యొక్క పలుకులకు మార్పు కలుగుతుండాలి,
1: యువర్ ఓన్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్,
0: నీటికి ఏ రూపం ఉంది,
1: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్,
0: గాలికి ఏ రూపం ఉంది,
1: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్,
0: ఏమీ లేదు,
1: నో ఫార్మ్,
0: భగవంతుడు కూడా అంతే,
1: ఆల్సో గాడ్,
0: భక్తుని యొక్క ప్రేమానుబంధం చేతనే భగవంతుడు కూడా ఆ రూపాన్ని పొందుతూ ఉంటాడు,
1: ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద లవ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫార్మ్,
0: గాలిని ఫుట్బాల్ లో చేస్తే ఫుట్బాల్ రూపకంగా ఉంటుంది గాలి,
1: when the air is pumped into the football it takes that form,
0: ee gaali balloon lo chesthe balloon roopakanga untadi,
1: when the air is pumped into the balloon it takes that form,
0: ee neetini elanti patra lo posthe alanti patra roopanni dharistundi,
1: as is the form of the tumbler
0: elanti tank roopanni nimpite alanti tank roopanni dharipistundi,
1: as is the form of the tank so is the form of water,
0: ee roopamu నీవు ఆశించిన రూపమే ఆ రూపాన్ని ధరిస్తాడు,
1: దేర్ఫోర్ గాడ్ విల్ టేక్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్,
0: ఈ రూపమే అట్టి రూపమే భగవంతుడికి భేదములు లేవు,
1: దేర్ నో డిఫరెన్సెస్ ఇన్ ది డివినిటీ,
0: భక్తుడు ఏ రూపంతో ఆశిస్తే ఆ రూపాన్ని ధరిస్తాడు భగవంతుడు,
1: వాట్ ఎవర్ ఫార్మ్ దట్ ది డివోటీ వాంట్స్ గాడ్ మానిఫెస్ట్ దట్.

0: సర్వరూపధరం శాంతం. భగవంతుడు శాంత స్వరూపుడై అన్ని రూపములు ధరిస్తుంటాడట.
1: గాడ్ ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: సర్వనామధరం శివం, అన్ని నామములు తనగానే ధరిస్తుంటాడట.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: ఎవరతను?
1: విసి
0: సత్ చిత్ ఆనందం, సచ్చిదానంద రూపము.
1: ఈజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్.
0: అద్వైతం,
1: నాన్ డ్యువల్,
0: సత్యం,
1: ట్రూత్,
0: శివం, సుందరం,
1: ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఎంత చక్కగా ఉంటుందని, మూడు విధంగా ఉంటుందని, కానీ మూడు ఒక్కటే మరి.
1: దో దే అపియర్ టు బి త్రీ, బట్ ఆల్ దే వన్ అండ్ సేమ్.
0: సత్యమే సుందరము,
1: ట్రూత్ ఇస్ బ్యూటీ.
0: సత్యం లేకపోతే అది బ్యూటీ ఎక్కడ వస్తుంది?
1: వితౌట్ ట్రూత్ ఇట్ కెనాట్ బి బ్యూటీ.
0: అసత్యానికి బ్యూటీ ఉండదు.
1: వేర్ దేర్ ఇస్ నో ట్రూత్,
0: ఆకర్షణ ఉంటుంది కానీ బ్యూటీ ఉండదు.
1: దేర్ బి అట్రాక్షన్ బట్ దేర్ ఇస్ నో బ్యూటీ.
0: కాబట్టి సత్యం,
1: సో ట్రూత్,
0: అదే సుందరం,
1: దట్ ఇస్ బ్యూటీ.
0: ఆ సుందరము సత్యం రెండు చేసినప్పుడే గుడ్నెస్.
1: విత్ ట్రూత్ అండ్ బ్యూటీ దేర్ ఇస్ గుడ్నెస్.
0: కనుకనే ఈ మూడింటి యొక్క ఏకత్వం కూడా ఒక్కటే.
1: దేర్ఫోర్ ది ట్రినిటీ, ది యూనిటీ ఆఫ్ ది త్రీ ఇస్ వన్.
0: ఇందుకును ప్లేటో బోధిస్తూ వచ్చాడు.
1: ఇస్ ఆల్సో టాట్ బై ప్లేటో.
0: అరిస్టాటల్ శిష్యుడు ప్లేటో.
1: ప్లేటో ఇస్ ది డిసైపుల్.
0: అరిస్టాటల్ చెప్తూ వచ్చాడు ప్లేటోకు.

0: నాయన అన్ని వేదములను నేను చూచాను, అన్ని శాస్త్రములను నేను విచారణ చేశాను, అన్నిటి యందు ఉన్నటువంటిది మూడే సత్యం శివం సుందరం.
1: He said, I have gone through all Vedas and sacred texts. Only three principles are there: truth, goodness and beauty.
0: ఈ ప్లేటో అరిస్టాటిల్ చెప్తూ వచ్చేశాడు, సత్యం శివం సుందరం, ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: ద సేమ్ థింగ్ స్టేట్ బై ప్లేటో టు అరిస్టాటిల్, ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
0: ఈ మూడు ఉంటే ఇంకా మానవుడు దేవుడైపోతాడు.
1: విత్ దీస్ త్రీ మ్యాన్ బికమ్స్ డివైన్.
0: ఈనాటి మానవుడు తనకు మానవత్వానే తెలుసుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ది హ్యూమన్.
0: మానవుడు మానవుని ఎందు ఉన్నటువంటి మానవతా గుణములే తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద హ్యూమన్.
0: మానవుని ఎందు ఉన్నటువంటి దైవ గుణములు ఏ రీతిగా తెలుసుకోగలడు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు నో ద డివినిటీ?
0: కొన్ని లక్షల సంవత్సరాలు అయిపోయింది మానవుడు పుట్టి.
1: మ్యాన్ హాస్ టేకెన్ బర్త్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ అగో. Lakhs of years ago.
0: Kani lakshala samvatsaralu purame manavudu puttinadu kani inka manavattu inka puttalevi nunchi.
1: Man was born lakhs and lakhs of years ago, but the human quality
0: ye naadu manavuni endu manavattu puttutundo, ye naadu manavuni endu manavattanu darshistado, appude manavuni endu daivattanu kuda darshinchagaladu.
1: That day the humanness or human quality takes birth in a human being, he will be able to attain divinity. Manavuni endu
0: manavata gunamule tanu gurtinchukolekapothe inka daiva gunamulu ee reethiga gurtinchadu.
1: Then human being is not able to know the human values. How does he know?
0: Namma swarganiki ekkinda,
1: the one who cannot climb up the little stair, how do you expect him to
0: know? Mana manavata tanu telusukolekunda pothunnadu.
1: He is not able to know the human qualities. How does he know the divine?
0: Kalugane motta motta manavata gunalu telusukodaniki prayatninchali.
1: First we should make every effort to know human values.
0: Appude daiva gunamulu easyga manaku artham avutundi.
1: Then is quite possible and easy enough to
0: know. Chala sulabhanga manaku artham avutundi.
1: Everything is possible to know easily.
0: కనుక మొట్టమొదట మహనీయుడు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం లోపల ఏ విధమైన మార్గంలో దైవాన్ని తెలుసుకోగలిగారు అనేటువంటి దాన్ని మీరు తెలుసుకుంటే పిల్లలందరికీ కూడాను నిర్మలమైనటువంటి ఒక భావం కుదురుతుంది, నిస్వార్థమైనటువంటి ప్రేమ పెరుగుతుంది, నిశ్చింతగా జీవిస్తారు.
1: Therefore, when once we come to know how everyone started his own principle, started teaching his own theory, we'll certainly understand and be pure, selfless, without any anxiety or worry.
0: Bhaja Govindam.

नाही नाही कशी चुकून करणे हरी गोविंद.

0: గమత్కథలు చెప్పు దినము దినము కాని తక్కినవన్నీయు తద్దినములే సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకింపు చరణ చేయు దినము.
1: ఇట్ ఈస్ ఓన్లీ డే వెల్ స్పెంట్ when all devotees gather and sing in praise of the Lord.
0: That day is day.
1: That day is the day.
0: Bidala vethalanni pritito neraverchi annadamula maatki nunadinamu.
1: When all people poor gather and just mingle like brothers is the day. That day, the true day.
0: Daiva chintana cheyu dasa brindambulaku priti mrushtanambu pettu dinamu.
1: That is the day in the true sense, the day when we feed with all delicious items the servants of the Lord.
0: Mahaniyulavarainam manakadake tenchi చెలిమి భగవత్ కథలు చెప్పు దినము.
1: ఇట్ ఈస్ ద ట్రూ డే వెన్ నోబుల్ సోల్స్ కమ్ టు యూ అండ్ నరేట్ ద లీలస్ ద మిస్టరీస్ ఆఫ్ గాడ్.

0: అనగా సత్యధర్మాభియుక్తానాం, ఎవరు సత్యధర్మములతో జీవితాన్ని గడుపుదురు వారికి నాస్తి మృత్యు క్రియం భయం, మృత్యు భయమే లేదు అని ఒక అక్షరముతో రాయబడిన ఒక బోర్డు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ బోర్డ్ ఎట్ ది మెయిన్ గేట్, ఇట్ క్యారీస్ దీస్ లెటర్స్, దోస్ దట్ అడ్హియర్ ఫాలో ట్రూత్ అండ్ రైచస్నెస్,
0: సత్య ధర్మములను పాటించినటువంటి వానికి తిరిగి మరొక జన్మము లేదు.
1: Those that follow these two principles will not be reborn.
0: Anaga ee janminchina janmam kaaka tirigi janmame ledu, janmam vaste kada maranamu.
1: This birth is enough, you will not be born again as a human.
0: Kanukane jagattunakanta ee satya dharma parakramunu chakkaga chaatutu vachindi ee ramayanamu.
1: Ramayana taught these two main principles, satya and dharma, to the world.
0: Bharata desha matruvatti ప్రపంచ వ్యాప్తి శాశ్వత కీర్తిని ఆర్జించినటువంటిదే ఈ రామచంద్ర చక్రవర్తి యొక్క చరిత్ర.
1: ఇట్ ఇస్ ది హిస్టరీ ఆఫ్ రామ దట్ ఎర్న్డ్ రెప్యుటేషన్ ఫార్ అండ్ వైడ్ అట్ ఎవ్రీవేర్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: రామరాజ్యమునందు ఎక్కడ చూచినప్పటికీ సత్యధర్మములు అనేటువంటి పదములే వినిపిస్తూ వచ్చాయి.
1: రామరాజ్య, ఎవ్రీవేర్ యూ హియర్ దీస్ టూ వర్డ్స్, సత్య అండ్ ధర్మ.
0: ధర్మం అనేటువంటిది ఎక్కడ చూసినా కనిపిస్తూ వచ్చింది.
1: దిస్ రైచియస్నెస్ ఇస్ ప్రాక్టిస్డ్,
0: పిల్లల మొదలు పెద్దల వరకు, స్త్రీల మొదలు పురుషుల వరకు, చదువరుల వరకు, మూర్ఖుల వరకు ఈ విధమైనటువంటి సత్యధర్మ తత్వాన్ని చాటుతూ వచ్చింది.
1: యంగ్ అండ్ ఓల్డ్, లిటరేట్ అండ్ ఇల్లిటరేట్ ఫాలోడ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య అండ్ ధర్మ.
0: ప్రభు ఎట్టివాడో మంత్రులు ఎట్టివారు.
1: As is the king, so are his ministers.
0: Mantrulu ettivaro, aadeshakulu ettivaro.
1: As we find the ministers, so also the aadeshakulu ettivaro,
0: prajalu ettivaro.
1: So also the people around.
0: Kanuka mantrulu satya dharma pravartulu.
1: So ministers followed these two principles, satya and dharma.
0: Ramadnam sirasa vahinchi deshamunu palinchadaniki nalumulalu kudanu neeminchinatunti vare Lakshmana Bharata Shatrughnulu.
1: Following the command of Rama, Lakshmana Bharata Shatrughna are asked to go around the whole of the kingdom and see the news to all observe. Deshamulo ye mulu
0: chuchinappatikini ye vidhamainatundi vishayamulu prarambhamavutunnayi, ye vidhamainatundi dharmamulu aacharistunnaru, ye vidhamainatundi satyanni palukutunnaru aneetundi visheshekarana yandu varu ati jagrataga vastunnaru.
1: They go around the entire kingdom and find out to what extent dharma is practiced, to what extent people tell truth.
0: వీరికి దూతలను అనేక మంది ఉంచారు.
1: దే హావ్ మెనీ మెసెంజర్స్.
0: ఆనాటికి ఆనాడే రాజ్యములో ఏ విధమైన ప్రజలకు అనానుకూలం జరుగుతుండది, అసత్యములకు పాల్పడ్డారు, అధర్మములో మునుగుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలపడానికి అనేక దూతలను నియమించారు.
1: దే హావ్ సో మెనీ మెసెంజర్స్ స్పైస్ అరౌండ్ టు ఫైండ్ అవుట్ ద ఇన్కన్వీనియన్స్, డిస్కంఫర్ట్స్ దట్ పీపుల్ ఫేస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, హౌ ఫార్ దే ఫాలో ధర్మ, టు వాట్ ఎక్స్టెంట్ దే స్పీక్.
0: అది కేవలము రామ రాజ్యం ఉండినంత వరకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఇది జరుగుతూ వచ్చింది.
1: సో లాంగ్ దిస్ రామరాజ్య టుక్ ప్లేస్ దే దెన్ దీస్ టు ఆర్ ఫాలోడ్.
0: 100 అశ్వమేధ యాగములు చేశాడు.
1: 100 అశ్వమేధ యాగస్ ఆర్ కండక్టెడ్.
0: ఇంకా అనేక విధమైనటువంటి యొక్క యాగములు కూడాను సలిపాడు.
1: మెనీ అదర్ యాగస్ ఆర్ కండక్టెడ్.
0: ఈ విధమైన యాగములు జరుపుతూ సత్యధర్మములనే ప్రచార ప్రబోధనలు సలుపుతూ వచ్చాడు.
1: విత్ దీస్ యాగస్ ఆన్ వన్ హ్యాండ్, these two principles
0: are Rama rajyamulo andaru sumangululegane kanipincharu.
1: Everybody were happy at that time.
0: Vaidhutyam anetundi ekkada kudanu kanipinchaledu.
1: There is no enmity anywhere.
0: Pillala mundu tandrulu chachadamu idi sahajamu.
1: It's quite natural.
0: Tandrulu mundu pillalu gatinchadamu idi asahajamu.
1: It's quite unnatural that children die before
0: Kani Rama Rajyam lopala ee balya maranam anetundi ekkada kudanu kanipinchaledu.
1: But in Rama Rajya no one died young.
0: యవ్వన మరణం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ డైడ్ యంగ్.
0: రోగంతో పీడింపబడేటువంటి వారు ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ సఫర్డ్ ఫ్రమ్ ఎనీ డిజీజ్.
0: దరిద్రం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ.
0: సకాల వర్షములు వర్షిస్తున్నాయి.
1: టైమ్లీ రెయిన్.
0: సమృద్ధిగా పంటలు పండుతున్నాయి.
1: ప్లెంటీ ఆఫ్ గ్రెయిన్.
0: ఆకలి దప్పులకు ఎట్టి కొరతలు లేదు.
1: దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్.
0: అశాంతి అనేటువంటిది ఎక్కడ కూడా ఏ మూల కూడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: అందరూ ఆనందముతో శాంతితో జీవితం గడుపుతూ వస్తున్నారు.
1: ఆల్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ బ్లిస్ అండ్ పీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క కాలమును, ఆనాటి కాలమును ఈనాడు స్మరిస్తే చాలా కించిత్ భావంగా కనిపిస్తుండాలి.
1: That was the condition prevalent in those times. What we find, we don't find in a fraction of it today.
0: Ramula vanti nayakudu, Sumantrulu vanti mantrulu vanti mantrulu, Vasishta Vamana vanti paricharakulu anaga purohitulu, Ramalakshana Bharata Shatrughnulu anetuvanti kumarulu undinappudu ee desham appudu Ramarajyam roopondutundi.
1: The day when we have the leader of the type of Rama, the day when we have assistants of the ministers of the type of Sumanta, the day when we have priests of the kind of Vasishtha Vamadeva, we have
0: Ramaraja.
1: There was no controversy or conflict anywhere. There was no hatred or criticism.
0: ఏ చిన్న ఉపకారమును కూడాను ప్రత్యుపకారం చేయడానికి చేసేటువంటి వ్యక్తులే ఆ రాజ్యంలో కనిపించారు.
1: People help for everything they receive.
0: పట్టాభిషేక సమయమునందు,
1: at the time of coronation,
0: ee ramulu prathamamlo pradarshinchinatundi prakatinchinatundi chaala vichitramainatundi.
1: Rama expressed to everybody very one important thing.
0: Ee naadu ee rakamainatundi kalyanakaramainatundi pattabhishekam jarugutunnadante deenikanta kaaranam evaru.
1: He said, who is responsible for all this auspicious occasion aneka
0: paryayamulu cheetanu vetiki చీత జాడను నాకు, నా క్షేమమును సీతకు తెలిపి అనేక విధములుగా కూడాను మాకు తోడ్పడినటువంటి వాడు హనుమంతుడు.
1: ఓన్లీ హనుమాన్ హూ హెల్ప్డ్ us ఇన్ ట్రేసింగ్ అవుట్ ద వేర్ అబౌట్స్ ఆఫ్ సీత.
0: మొట్టమొదట నా కృతజ్ఞతావందనం ఇస్తున్నానన్నాడు రాముడు.
1: రామ సెట్ ఫస్ట్ ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు హనుమాన్.
0: రెండవది,
1: సెకండ్,
0: రావణుడు సీతను కొనిపో సమయం లోపల తన ప్రాణమునైనను త్యాగం చేసి సీతను రక్షించడానికి ప్రయత్నించినటువంటి జటాయువుకు కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: When Ravana abducted Sita, Jatayu bird sacrificed his life, lost his life, died over there.
0: సీతను వెతకి అనేక రకములైనటువంటి యొక్క సైన్యమును చేకూర్చుకుని రామునికి సహాయం గావించినటువంటి సుగ్రీవునికి కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: He expressed a gratitude to Sugriva, who helped Rama with all his army and associates.
0: ప్రారంభంలో అందరూ సందేహించినప్పటికీ తాను సందేహించక తాను విభీషణుని నమ్మి అనేక విధములుగా తోడ్పడి విభీషణుడు ఈ రాక్షస మాయలనంతా కనిపెట్టి రాములకు సహాయం చేసినందుకు విభీషణుడు కూడాను కృతజ్ఞత చెప్పాడు.
1: దో ది ఎంటైర్ లంక ఇస్ ఫిల్డ్ బై పీపుల్ విత్ ఆల్ డౌట్స్, దేర్ ఇస్ వన్ విభీషణ విత్ నో డౌట్ వాట్స్ ఎవర్ హెల్ప్డ్ రామ.
0: ఎట్టి సంబంధము లేనటువంటి ఈ వానరులు,
1: మంకీస్ విత్ నో రిలేషన్షిప్ వాట్స్ ఎవర్,
0: సీతకు కానీ రాములకు కానీ ఎట్టి సంబంధము కలిగినటువంటి వారు కాదు.
1: దే ఆర్ నాట్ రిలేటెడ్ టు సీత.
0: పరరాజ్యంలో బ్రతికేటువంటి వారు.
1: దే బిలాంగ్ టు ఫారెన్.
0: వారందరూ అత్యంత ప్రీతితో రామునకు త్యాగం చేసి అనేక ప్రాణములు కోల్పోయినటువంటి ఈ యొక్క వానరులకందరికీ కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యూడ్ టు ఆల్ మంకీస్ హూ డైడ్.
0: ఈ విధంగా ఎవరెవరు ఈ రామ రావణ యుద్ధమునందు సహాయం చేశారు వారందరికీ కూడా కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ఆల్ దోస్ దట్ హెల్ప్ డ్యూరింగ్ దిస్ వార్.
0: అనగా ఈ రామాయణం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రం ఏదనగా ఉపకారం చేసినటువంటి వారికి నిరంతరం కూడా జీవితం అంతా కూడా కృతజ్ఞతను చూపించాలి.
1: ద మెయిన్ ప్రిన్సిపల్ టాట్ బై దిస్ రామాయణ ఇస్ దిస్, దట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ఎనీబడి హూ హెల్ప్ యూ.
0: కృతజ్ఞతను చూపినటువంటి వాడే మానవుడు, కృతజ్ఞుడు అయినటువంటి వాడే దానవుడు.
1: ద వన్ హూ ఇస్ గ్రేట్ఫుల్ ఈస్ హ్యూమన్, ద వన్ హూ ఇస్ అన్గ్రేట్ఫుల్ ఈస్ ఎ డెమన్.
0: దానవత్వమునకు మానవత్వమునకు రూపములు ప్రత్యేకంగా లేవు.
1: ద డెమన్ అండ్ ద హ్యూమన్ ద ఫార్మ్స్ ఆర్ నాట్ సెపరేట్.
0: ప్రవర్తనను పురస్కరించుకుని మానవుడు దేవుడు ఒక దానవుడు అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ ద కాండక్ట్ వీ కెన్ డిసైడ్ హూ ఇస్ ఎ హ్యూమన్ హూ ఇస్ ఎ డెమన్ హూ ఇస్ డివైన్.
0: దుర్భావములను, దుశ్చేష్టలను, దుష్పదములను ఉపయోగించేటువంటి వారంతా కూడాను దానవులు అన్నారు.
1: The one with all bad feelings, wicked actions, is a demon.
0: చేసిన ఉపకారంను మర్చిపోయి కేవలము దానికి అపకారం గావించేటువంటి దుష్టులను దుర్మార్గులను కూడాను రాక్షసులుగా భావించారు.
1: హావింగ్ రిసీవ్డ్ ఆల్ పాసిబుల్ హెల్ప్ ఇవన్ హార్మ్స్ ఇన్ టర్న్ ఈజ్ ఎ డెమన్.
0: కనుకని సత్య ధర్మములను విస్మరించి
1: ఫర్గెటింగ్ ట్రూత్ అండ్ రైచస్నెస్
0: అసత్యమే ప్రాణము ధర్మమే ఊపిరిగా విశ్వసించేటువంటి ఈ మూర్ఖులను దానవులని పిలిచి వచ్చారు.
1: దేర్ఫోర్ హూ ఫర్గెట్ దిస్ ట్రూత్ అండ్ రైచస్నెస్ దే ఆర్ ది డెమన్స్.
0: ఈనాటి కాలములో మానవులకు అసత్యమే ప్రీతి.
1: టుడే ది హ్యుమానిటీ ఇస్ ఆఫ్టర్ ఫాల్స్హుడ్.
0: ధర్మం అంటే ఏమిటో వారు తెలియనటువంటి ఇంట్లో అధర్మాన్ని ప్రవర్తిస్తున్నారు.
1: Have they no idea of dharma, they follow unrighteous
0: karma. కానీ మన వేదములందరూ కూడాను సత్యం వద ధర్మం చరాన్ని ప్రబోధిస్తుంటాయి.
1: But however the Veda teaches, speak truth.
0: ఈ మాటలు ఎందుకు కూడాను ఈయనకి ఉపయోగించుకునేటువంటి యోగ్యత లేనటువంటి ప్రజలుగా తయారవుతున్నారు.
1: They are not even eligible to utter, leave alone practicing them.
0: కేవలము ధర్మము అనేటువంటిది వస్తు ప్రమాణము.
1: Righteousness is the quality of any object.
0: ఎట్లు ఈ యొక్క వస్తువు యొక్క ప్రమాణం?
1: హౌ డు యూ డిసైడ్?
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: దాని యొక్క స్వభావము దాని యొక్క స్వరూపము అది.
1: ఇట్ ఇస్ ఇట్స్ నేచురల్ ఫార్మ్ అండ్ ఇట్స్
0: దహన శక్తి కలిగినటువంటి దానిని అగ్ని అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ విచ్ బర్న్స్ ఇస్ ఫైర్.
0: అగ్ని అనగా ఏమి? దహన శక్తి దాని ధర్మము.
1: ఫైర్ క్వాలిటీ ఇస్ టు బర్న్.
0: నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దాని దహన శక్తి ఉన్నది.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఇట్ సర్టన్లీ బర్న్.
0: ఈ దహన శక్తి నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: దిస్ బర్నింగ్ క్వాలిటీ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: తెలియక ముట్టు అది నిన్ను కాలుస్తుంది.
1: యు నో ఆర్ నాట్ ఇట్ విల్ బర్న్.
0: దాని ధర్మం అది.
1: ఇట్ ఇస్ ధర్మ.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: మంచుగడ్డ ఉంటుంది.
1: యు ఫైండ్ ది ఐస్.
0: మంచుగడ్డకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: టు బి కోల్డ్ ఇస్ ఇట్స్ క్వాలిటీ.
0: నీవు ఏ విధంగా నమ్మినా నమ్మకపోయినప్పటికీ అది మంచుగడ్డ తన యొక్క ధర్మమైన చల్లదనమును నిరూపిస్తుంటాడు.
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ద ఐస్ హస్ గాట్ ఇట్స్ ఓన్ నేచురల్ క్వాలిటీ.
0: అది చల్లగా లేకపోతే వేడిగా ఉంటే అది ఐస్ మంచుగడ్డ కాదు.
1: ఇఫ్ ఇట్ నాట్ కోల్డ్ యూ కెనాట్ కాల్ ఇట్.
0: తన ధర్మాన్ని తాను కోల్పోయింది.
1: ఇట్ హస్ లాస్ట్ ఇట్స్ స్ట్రెయిట్.
0: అదే విధంగానే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
1: ద సన్ షైన్స్.
0: ఈ సూర్యుని యొక్క ప్రకాశమునకు ఏది ధర్మము?
1: వాట్ ఈస్ ది
0: ప్రకాశమే ధర్మము.
1: ద షైనింగ్ ఈస్ ది ధర్మ ఆఫ్ సన్.
0: ఒకవేళ నీకు కనిపించకపోవచ్చును.
1: యు మే నాట్ సీ.
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడినటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: ఆ యొక్క ప్రకాశం సూర్యునితో ఉంటేనే ఉండింది.
1: దట్ లైట్ ఈస్ ఆల్వేస్ విత్ ద సన్.
0: మధ్యలో మేఘములు కావటం చేత ఆ ప్రకాశం నీకు కనిపించకపోవచ్చు.
1: బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ ఇన్ బిట్వీన్ యు మే నాట్
0: మేఘ నీవు అంధుడు కావటం చేత సూర్యప్రకాశాన్ని నువ్వు చూడలేకపోవచ్చును.
1: ఆర్ యు మే బి రాదర్ బ్లైండ్ అండ్ యు మే నాట్ బి ఏబుల్ టు సీ లైట్.
0: అంత మాత్రం చేత సూర్యునికి ప్రకాశం లేదని చెప్పినని అనడానికి వీలు కాదు.
1: ఫర్ దట్ రీజన్ యూ కెనాట్ డినై.
0: అదే విధంగా మానవునికు ఒక ధర్మం ఉంటుండాలి.
1: లైక్ వైజ్ హ్యూమన్ హ్యాస్ వన్ ధర్మ.
0: ఏమిటి మానవుని ధర్మము?
1: వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ?
0: వితన శుద్ధిగా ప్రతి కర్మను ఆచరించడమే ధర్మము.
1: విత్ ఆల్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ హీ షుడ్ అండర్టేక్ ఎవ్రీ యాక్టివిటీ.
0: అనగా మనస్సు వాక్కు కాయము మూడింటి యొక్క ఏకత్వంతో ఆచరించేటువంటిదే ధర్మము.
1: ద ధర్మ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ ఈజ్ టు హ్యావ్
0: మనస్సులో ఒకటి మాటలో ఒకటి చెప్పి క్రియ మరొకటి చేసేటువంటిదే అధర్మం.
1: ఇట్ ఈస్ అన్రైచువస్ టు ఎంటర్టైన్ వన్ థాట్ టు సే అనదర్ థింగ్ అండ్ టు యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: కనుకనే ఈనాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం అనేటువంటిది కనిపించకపోవటం చేతనే అధర్మం అనేటువంటిది అభివృద్ధి అయిపోయింది.
1: టుడే దేర్ ఇస్ నో హార్మ్ ఇన్ థాట్ వర్డ్ అండ్ డీడ్. దేర్ఫోర్ విద్యావంతుడు మొదలుకొని
0: విద్యాహీనుని వరకు కూడాను ఈ త్రిపుటి యొక్క ఏకత్వం అనేటువంటిది కనిపించటం లేదు.
1: ఐ ఫ్రమ్ ఇల్లిటరేట్ టు లిటరేట్ యూ డోంట్ ఫైండ్ దిస్ హార్మ్ అనే
0: నమ్మకం బెలేక నమ్మిన వాణి వలే నటన చేయువాడు నాశమగును.
1: Without faith he pretends as if he has got faith. He is bound to ruin himself.
0: నమ్మకం ఉండినట్టు నటన చేసేటువంటి వాడు ఏ నాటికైనా కూడాను నాశనం అవుతాడు. అతను కేవలం దానవత్వంతో కూడినటువంటి వాడు.
1: He has no faith actually speaking, but he pretends as if he has got faith.
0: ప్రపంచం యొక్క పరిస్థితి అంతా కూడా సత్యధర్మం పూర్తి నిర్మూలమైపోయినాయి.
1: In the present day world there is no trace of such an dharma.
0: కనుకని ఈ సత్యధర్మాన్ని కాపాడే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సత్య
0: ఉన్నతమైనటువంటి యొక్క స్త్రీ పురుషులను అభివృద్ధి చేయాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ మెన్ అండ్ విమెన్ టు ఫాస్టర్ దిస్.
0: ఏ దేశము సత్యధర్మ పరాయణులై జీవిస్తుంటారో స్త్రీ పురుషులు ఆ దేశమే సుభిక్షంగా ఉంటుంటారు.
1: దాట్ కంట్రీ వేర్ యూ ఫైండ్ మెన్ అండ్ విమెన్ అడ్హెరింగ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ సర్టన్లీ
0: బాల బాలికల యొక్క దివ్యమైనటువంటి యొక్క మహిమ ఈ యొక్క సత్యశీలమే ప్రధానము ధర్మశీలమే ఆధారము.
1: ద గ్లోరీ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ డిపెండ్ ఆన్ దిస్ ట్రూత్ అండ్ రైచస్నెస్.
0: అట్టి స్త్రీ పురుషులు అభివృద్ధి అయినట్టే భారతదేశము నిత్య కళ్యాణం పచ్చని తోరణంగా ఉంటుంది.
1: వెన్ వీ హ్యావ్ సచ్ మెన్ అండ్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ భారత్, it will certainly prosper.
0: ప్రాచీన కాలము నుండి ఇతర దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని అనేక విధములుగా అందించి చేకూర్చి అన్ని దేశములను రక్షించినటువంటిది సర్వ మానవులకు కూడా నువ్వు సుక్షేమం కలగాలి చెప్పిన లోక సమస్త సుఖినో భవంతు అని ఆశీర్వదించినది ఈ భారతీయ సంస్కృతి.
1: దిస్ ఈజ్ ఓన్లీ దిస్ భారత్ ది సీక్రెట్ ల్యాండ్ విచ్ వాంటెడ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ప్రేడ్ ఫర్ ఇట్ అండ్ దెన్ షేర్డ్ ద స్పిరిచువల్ వెల్త్ అండ్ నాలెడ్జ్.
0: ధర్మమును కాపాడే నిమిత్తమై రాజులు ప్రజలు పతివ్రతామతల్లులు ఋషులు మునులు అందరూ కూడా పాటుపడ్డారు.
1: ద కింగ్స్ ద మదర్స్ ద సేజెస్ అండ్ సెయింట్స్ స్ట్రగుల్ హార్డ్.
0: సామాన్యమైన కుటుంబీకులు కూడా సత్య ధర్మపరాయణులుగా రూపొందారు.
1: ఎవరేజ్ హౌస్ హోల్డర్ ఆల్సో హస్ బికమ్ ఎన్ ఎంబోడిమెంట్ ఆఫ్ రైచస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: ప్రభు సత్య ధర్మపరాయణుడు.
1: బికాస్ కింగ్ ఫాలోస్
0: సత్యవాక్ పరిపాలకుడు. ధర్మాచరణ ఆసక్తుడు.
1: హి ఫాలోస్
0: కనుకనే ప్రజలు కూడా ఆ విధంగా మారుతానికి అవకాశం ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ పీపుల్ ఆల్సో కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ దట్ వే.
0: ఈనాడు యథా రాజ తదా ప్రజ. ఇంకా ప్రభు ఇట్టిగా ఉంటున్నప్పుడు ప్రజలు ఎట్టివారిగా మారుతారు.
1: Today we find kings of that kind.
0: ప్రజల దోషమే లేదు.
1: There's no mistake.
0: ప్రభువుల యొక్క దోషములే ఇవన్నీ.
1: The whole mistake lies with the
0: ప్రభువులు సరైన వారు కాకపోవడం చేతనే ప్రపంచమంతా ఈ గతిని అనుభవిస్తుంది.
1: As the rulers are not proper, this is the present day.
0: ఎవరి స్వార్థము వారిది?
1: Each one takes care of one's own self.
0: ఎవరి దురాశ వారిది?
1: Each one has got his own.
0: ఎవరి పదవులు వారిది? ఎవరి పదవులు?
1: Each one takes care of position.
0: కనుకని తమ పదవులకు తమ స్వార్థమునకు తమ యొక్క ఆనందములకే తాము పాటుపడుతున్నారు. కానీ ప్రజల యొక్క ఆనందం ఏమిటి? ప్రజల యొక్క సుఖమేమిటి? ప్రజల యొక్క దుస్థితి ఏమిటి అని విచారించేటువంటి నాయకుడు ఒక్కడైనా కనిపించలేదు.
1: ఈచ్ వన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ పొజిషన్ సెల్ఫిష్నెస్ అండ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్. దే ఆర్ నాట్ బాదర్డ్ విత్ ది పీపుల్ వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ అండ్
0: దేశం యొక్క క్షేమము సుస్థిరంగా ఉండాలనుకుంటే
1: in order to have welfare in this country
0: mahaniyulu yokka din tattvanni chakka tucha ansarinchali.
1: We should follow the path of noble souls.
0: Prachina kalam nundi atti rishulanu ansarinchadam chetane bharat desham inta kalam varaku ee sthitilo undagaligindi.
1: The bharat could remain at least in this situation because
0: mahaniyulu kochetundi aadayamu ledu.
1: In fact noble souls don't have any profit.
0: వశిష్ఠుడు దశరథ మహారాజ్ దగ్గర వచ్చి నివసించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ వశిష్ఠ స్టేయింగ్?
0: దశరథ మహారాజ్ యొక్క ధనధరక కనక వస్తు వాహనాలు తనకెందుకు?
1: హౌ ఈజ్ హి బాదర్డ్ అబౌట్ ఆల్ ద వెల్త్ ఆఫ్ దశరథ?
0: అది సీత కూడా చెప్పింది.
1: వాట్ సీత ఆల్సో సెడ్,
0: ఓ హనుమంతుడా,
1: ఓ హనుమాన్,
0: నీకు ధనకనక వస్తు వాహనాలతో తృప్తి పరచడం నా చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీ టు సాటిస్ఫై
0: చేత కాదు కాదు మాత్రమే కాదు, ముల్లోకములంతా నీకు పట్టం కట్టినప్పటికీ నా రుణం నేను తీర్చుకోలేను.
1: ఈవెన్ ఇఫ్ ఐ గిఫ్ట్ యూ ఆల్ ద త్రీ వరల్డ్స్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ ఇన్
0: ఇంత త్యాగపరుడు నీవు.
1: యువర్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్,
0: ఇంత భక్తి వశుడు.
1: యువర్ వన్ ఆఫ్ డివోషన్.
0: ఈ రెండు కూడా ఉండటం చేతనే ముల్లోకములంతా కూడా నీవు సంచరించవచ్చు.
1: In, because you have these two, you can move about.
0: నీ సంచారం చేత ముల్లోకములు కూడా నువ్వు సుభిక్షంగా రూపొందుతాయి.
1: Because of your movement in the three worlds, the whole, all the three worlds will be prosperous.
0: కనుక ఈనాడు సత్య ధర్మము అభివృద్ధి కావాలి.
1: Today, సత్య ధర్మ should improve.
0: సత్య ధర్మం అంటే ఏదో తెలియనటువంటి యొక్క మూర్ఖత్వం కాదు. ఇది
1: ఇస్ నాట్ ఎనీ.
0: ఏది ధర్మము, ఏది సత్యము అని అనేక రకంగా ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ గుణం తాళాలు వేసే వాళ్ళు అనేక మంది ఉంటుంటారు.
1: దెర్ ఆర్ పీపుల్ హూ క్వశ్చన్ వాట్ ఈస్ సత్య, వాట్ ఈస్ ధర్మ. దెర్ ఆర్ పీపుల్ హూ డాన్స్ టు దేర్ ట్యూన్.
0: సత్య ధర్మం అంటే తెలియనటువంటి వాడు నీ వ్యక్త మనిషి అయినావు.
1: ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ రైట్,
0: నీవు మనిషే కాదు.
1: యు ఆర్ నో హ్యూమన్ అట్ ఆల్.
0: నీ యొక్క సహజ ధర్మమే సత్య ధర్మము.
1: యువర్ నేచురల్ క్వాలిటీస్ ఆర్ దీస్ టూ.
0: నీ లైఫ్ ఏ సత్య ధర్మము.
1: యువర్ లైఫ్ ఈస్ దిస్ ట్రూత్.
0: నీ జీవితమే సత్య ధర్మము.
1: అండ్ యువర్ లైఫ్ ఈస్
0: అంత ఉండి సత్య ధర్మం నాకు తెలియలేదంటే ఎంత మూర్ఖుడని చెప్పాలి.
1: అండ్ యూ సే దట్ యూ డు నాట్ నో సత్య అండ్ ధర్మ, హౌ ఫూలిష్ యు ఆర్.
0: కనుక సత్య ధర్మము మూడు కూడాను కేవలము ఒక త్రిపుడు త్రికరణ శుద్ధిగా ఉండేటువంటివి.
1: దేర్ఫోర్ ఆల్ ది త్రీ వి హావ్.
0: సత్యం అంటే ఏమిటి? ఏది తలచావో,
1: వాట్ యు థాట్,
0: అది పలుకు.
1: యు సే దట్.
0: ఏది పలికావో,
1: వాట్ యు సేడ్,
0: అది చెయ్యి.
1: ప్రాక్టీస్ ఇట్.
0: ఇదే ధర్మం.
1: దట్ ఈస్ ధర్మ.
0: కనుకనే ప్రతి దానికి కూడా మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ షుడ్ బి ట్రినిటీ, యూనిటీ ఆఫ్ ఆల్ ది త్రీ, థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: దీన్నే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: ఇస్ వాట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: మ్యాన్ మ్యాన్
1: man man
0: enduku man ani pettukunnadu.
1: Why do you call man?
0: Ee man anetundi ee proper study moodinti oka ekatvam kavali.
1: There should be proper study, there should be unity in this trinity.
0: Ee vidhamainatundi oka satya dharmanni prachara prabodhana salpte kaakunda idi kevalam manam sampadinchetundi kaadu.
1: These two are not merely propagated, cannot be earned or acquired.
0: Narasimha Murthy cheppadu satya dharmanni manam sadhinchali sampadinchali.
1: Narasimurthy said you should acquire. You should
0: సంపాదించేటువంటి మెటీరియల్ కాదు ఇవన్నీ.
1: ఇస్ నాట్ మెటీరియల్ వెల్త్ టు బి అక్వైర్.
0: తన యందే ఉంటున్నాయి స్థిరంగా.
1: దే ఆర్ ప్రెసెంట్ నేచురల్ ఇన్ యూ.
0: నీ యొక్క జననంతో పాటు అవి కూడా జన్మించినాయి.
1: దే ఆర్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
0: నీ తలను నువ్వు ఎక్కడైనా ప్రపంచానికి పుట్టిన తర్వాత సంపాదించుకున్నావా?
1: హ్యావ్ యూ అక్వైర్డ్ యువర్ హెడ్ ఆఫ్టర్ హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్
0: వరల్డ్? నీ చేతన ఏమైనా ప్రపంచం దగ్గర వచ్చిన తర్వాత ఎక్కడైనా కొనుక్కున్నావా?
1: హ్యావ్ యూ బాట్ ఇట్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్?
0: నీతో పాటు ఈ అంగములు ఎక్కడ వచ్చినాయో?
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ యువర్ బాడీ
0: ప్రాణంతో పాటు సత్యధర్మం కూడా అట్టే వచ్చాయి.
1: సో అలాంగ్ విత్ యువర్ బాడీ సత్యధర్మ ఆర్ ఆల్సో బోర్న్.
0: దీనిని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సెర్చ్.
0: ఎక్కడో సంపాదించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఎర్న్.
0: దీన్ని కొనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బై.
0: ఈ కంపెనీలో సప్లై అయ్యేటువంటివి కాదు.
1: దే కెనాట్ సప్లై.
0: హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: ఒరిజినేటివ్.
0: ఇవి సహజమైనటువంటివి.
1: దే క్వైట్ నేచురల్.
0: ఇది నీ జీవితానికి ప్రాణ సమానమైనటువంటివి.
1: దే ఆర్ ది వెరీ లైఫ్ బ్రెత్.
0: కనుక మనము ఉన్నదానిని పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ వీ డు నాట్ లూజ్ వాట్ వీ హావ్.
0: సంపాదించుకోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎర్న్.
0: సత్యమైనటువంటిది, ధర్మమైనటువంటిది మన యొక్క హక్కులు.
1: సత్య ధర్మం ఆర్ యువర్ రైట్స్.
0: అయితే ఈనాడు హక్కులు అనేటువంటి దాన్ని కోరుతున్నారు, కానీ కర్తవ్యాలు నిర్వర్తించడం లేదు.
1: బట్ వీ థింక్ ఆఫ్ రైట్ బట్ వీ ఆర్ నాట్ థింక్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: కనుకనే కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి మానవులకు హక్కు అనేటువంటిదే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది వన్ హూ డిశ్చార్జెస్ రెస్పాన్సిబిలిటీ నీడ్ నాట్ బాదర్ ద రైట్.
0: కేవలం హక్కు హక్కు అని అరువులు చాచుతున్నారు.
1: యు జస్ట్ షౌట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రైట్స్.
0: కేవలం ఒక అజ్ఞానమే.
1: ఇట్స్ ఇగ్నోరెన్స్.
0: ఏమిటి నీకు హక్కు ఉంది?
1: వాట్ ఆర్ దీస్?
0: అడిగే హక్కు కూడా లేదు.
1: యు హావ్ నో రైట్.
0: న్యాయంగా విచారిస్తే సత్యధర్మాన్ని వదిలి జీవించే టైంలో ఈ ప్రపంచం ఉండడానికి కూడా నీకు హక్కు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ అబ్జర్వ్ సత్యధర్మ యూ హావ్ నో రైట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్.
0: నీవు సత్యధర్మంతో ఉంటే ఈ జగత్తులో జీవించు.
1: ఇఫ్ యూ గాట్ దీస్ టు యూ కెన్ లివ్ హియర్.
0: లేకపోతే లంకాపట్నంలో ఇల్లు కట్టుకో.
1: అదర్వైజ్ కన్స్ట్రక్ట్ యువర్ హౌస్ దేర్ ఇన్ లంకా.
0: కనుక నేను సత్యధర్మంను విశ్వసించినటువంటి వాడే ఈ ప్రకృతికి సరి అయినటువంటి మానవుడు.
1: Therefore, those who observe these two twin principles, Satya Dharma, they can live here as humans.
0: Vairagyam atyavasaramu annaru. Vairagyam.
1: For this, renunciation is absolutely necessary.
0: Vairagyam ante emiti?
1: What do you mean by renunciation?
0: Anaga illu, vakili, aalu, biddalu, vadalipetti, aranyaniki povatam vairagyam antunnaru. Idi chaala porapatu.
1: Renunciation doesn't mean running away into the forest, leaving your family and the house here.
0: సుఖదుఖములను రెండింటి కూడా సమర్థంగా భావించటమే వైరాగ్యం.
1: ట్రూ రెనన్సియేషన్ మీన్స్ టు మెయింటైన్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. నిందాస్తులను
0: రెండింటినీ సమంగా అనుభవించటమే ఈ యొక్క వైరాగ్యము.
1: హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ.
0: లాభ నష్టములను రెండింటి కూడా సమంగా విభజించి ఆనందించటమే వైరాగ్యము.
1: టు హ్యావ్ ది సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ఆల్ ది త్రీ పీస్.
0: ద్వైత భావమును త్యజించటమే వైరాగ్యము.
1: టు గివ్ అప్ ఆల్ ద డ్యువాలిటీ.
0: ద్వైత భావాన్ని విశ్వసించటమే వైరాగ్యము.
1: అండ్ టు ఫాలో ద స్పిరిట్.
0: కాబట్టి వైరాగ్యం అనగా అన్ని వదిలిపెట్టిపోవటం కాదు వైరాగ్యము.
1: సో వైరాగ్య doesn't mean not
0: ఎవరైనా నిన్ను స్తుతించని లేక నిందించని రెండింటినీ సమానంగా తీసుకో.
1: వన్ మే ప్రైజ్ యూ, వన్ మే బ్లేమ్ యూ. టేక్ ఇట్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: సుఖానికి పొంగవద్దు, దుఃఖానికి కృంగవద్దు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ విన్ యువర్ ప్రైజ్ నాట్ డిప్రెస్డ్ విన్ యువర్ అటాక్.
0: భూషణకు నీవు ఏడ్చవద్దు, భూషణకు నవ్వవద్దు.
1: డోంట్ క్రై.
0: సుఖదుఃఖీ సమీకృత్వ లాభం లాభం చేయాలి. ఇది నిజమైన వైరాగ్యం.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్.
0: చాలా మంది దీనికి అర్థం సత్యం తెలుసుకోలేక వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టిపోమని చెప్పి అంటున్నారు.
1: మెనీ డోంట్ అండర్స్టాండ్ దిస్. దే థింక్ దట్ రెనన్సియేషన్ ఇస్ లీవింగ్ ద ఫ్యామిలీ.
0: వదిలిపెట్టడం అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గివ్ అప్.
0: ఈ భేదమును వదిలిపెట్టడమే వైరాగ్యము.
1: యు షుడ్ గివ్ అప్ దిస్ డ్యువాలిటీ.
0: రెండు మన మంచికే.
1: బోత్ ఆర్ ఫర్ అవర్ గుడ్.
0: దుఃఖం వచ్చింది అది మన మంచికే.
1: ద పెయిన్ ఇస్ ఫర్ అవర్
0: గుడ్. సుఖం వచ్చింది అది మన మంచికే.
1: ప్లెజర్ ఇస్ ఫర్ అవర్ గుడ్.
0: ఈ నిమిషంలో దుఃఖపడుతున్నాము, ఈ దుఃఖం ముందుకు ఏ సుఖాన్ని అందిస్తుందో.
1: యు మే ఫీల్ ద పెయిన్ నౌ, వాట్ ప్లెజర్ ఇస్ అవైటింగ్.
0: నీవు ఒక మార్గంలో నడుస్తున్నావు.
1: యు ఆర్ వాకింగ్ అలాంగ్ ద వే.
0: ఎత్తులో పోయి మిట్ట పైన చేరినావు.
1: యు రీచ్ ద మౌంటైన్.
0: నేను పైన ఉన్నాను, మిట్ట పైన, నీవు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూడెడ్.
0: మరో నిమిషమే నీవు క్రిందికి దిగవలసి వస్తుంది.
1: లేటర్ యు హావ్ టు గెట్ డౌన్.
0: నీవు క్రిందికి దిగావు.
1: యూ హావ్ గాట్ డౌన్.
0: అయ్యో నేను క్రిందికి దిగా, నేను విచారించనక్కర్లేదు.
1: డోంట్ బాదర్ దట్.
0: ఈ ప్రయాణం అట్టనే సాగించు, తిరిగి మిట్టకు వచ్చేస్తుంది.
1: లేటర్ యూ కెన్ క్లైంబ్ అప్ ది మౌంటైన్ టాప్.
0: కనుక నీ అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటిది ఈ సుఖ దుఃఖములని ఈ రెండింటి ఎందు సమత్వంగా భావించాలి.
1: దేర్ఫోర్ మెయింటైన్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ దీస్ టూ ఆస్పెక్ట్స్.
0: ఇది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
1: దిస్ ట్రూ రెనన్సియేషన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: పతికి దూరమై
1: అవే ఫ్రమ్
0: పరితపించుచున్నటువంటి యొక్క సీత అశోకవనములో ఉంది.
1: సీత వాస్ దేర్ ఇన్ అశోకవన, సపరేటెడ్ ఫ్రమ్
0: అశోకవనమునకు. ఎంత శృంగారమో చేశాడు ఈ రావణుడు.
1: రావణ డెకరేటెడ్ ది ఎంటైర్ గార్డెన్ అశోకవన.
0: సీతను సంతోషపరిస్తే ఆమె వశమవుతుందో ఏమో అని పిచ్చి నమ్మకం చేత అనేక విధములుగా కూడా అశోకవనాన్ని శృంగారపరిచాడు.
1: బికాస్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్ హీ థాట్ దట్ ఇఫ్ హీ ప్లీజ్ సీత షీ వుడ్ సబ్మిట్ హర్ సెల్ఫ్ టు హిమ్.
0: సీత ఈ తుచ్చమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఈ సుఖ ఆనందాల కోసమని ఈ అందాల కోసం తాను భ్రమించలేదు.
1: సీత ఇస్ నాట్ డెల్యూటెడ్ బై వరల్డ్లీ ఎఫెమెరల్
0: ట్రాన్సియెంట్ రాక్షస భావాలు.
1: దట్స్ ఆల్ డెమోనిక్ ఐడియాస్.
0: కానీ ఏ అందం కూడాను ఆమెను ఆకర్షించలేదు.
1: No beauty attracted her.
0: Kani.
1: But.
0: ఒకానొక దినము చిన్న కోతి అశోక వృక్షం పైన కూర్చొని రామకథను బోధిస్తుంటుండాది.
1: On one day, a small monkey climbed up the tree top and started singing the glory of Ram.

0: ಇರಗು ರಾಮ ರಾಮ ರಾಮ ಸೀತ ರಾಮ ರಾಮ ರಾಮ ಸೀತ. వినింది ఎవర్రా ఈ రంక లోపల నా చరిత్రంతా చెప్తున్నారే అని ఒక్కతూరి తలెత్తి చూచింది.
1: సీత హర్డ్ ఆల్ దిస్ సాంగ్ ఆఫ్ హనుమాన్ అండ్ షీ జస్ట్ లుక్డ్ ఎట్ ది టాప్.
0: కోతి ఏం అందమైనటువంటిది,
1: మంకీ వాట్ బ్యూటీ యూ ఫైండ్ దేర్,
0: అది చాలా వికారమైనటువంటిది,
1: వెరీ అగ్లీ,
0: కానీ
1: బట్
0: ఆ కోతి సీతకు చాలా అందంగా కనిపించింది.
1: బట్ ది వెరీ మంకీ అపియర్డ్ వెరీ బ్యూటిఫుల్.
0: ఆ అందం కోతిలో ఉందా? రామనామ స్మరణలో ఉంటుండాలి ఆమెకు అందం.
1: ద బ్యూటీ లైస్ ఇన్ ద చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: తాను ఏదాన్ని ఇష్టపడుతుందాదో ఆ ఇష్టమైనటువంటి యొక్క నామము వినేటప్పటికీ ఆమెకు ఆనందం వేసింది.
1: ద నేమ్ దట్ షీ లైక్స్ విత్ ద మూమెంట్ షీ హర్డ్ ఇట్ నేచురల్లీ షీ వాస్ వెరీ
0: బ్లిస్ఫుల్. అందమే ఆనందం, ఆనందమే జీవితం, అకరందం.
1: షీ సెడ్ దిస్ బ్లిస్ ఈస్ ద లైఫ్ అండ్ దట్ ఇస్ ద నెక్టర్ ఆఫ్ అవర్ లైఫ్.
0: కనుక ఆనందం లేనిటువంటి అందము నిరుపయోగము.
1: And that beauty without bliss is useless.
0: Rama naameme naaku aanandam.
1: I like this.
0: Aanandame naa andamu.
1: And this blissful name of Rama is the nectar of my life.
0: Ee vidhamga kudanu Ramayanamlo aneka vidhamainatvanti yokka andaanandamulu kudanu gurinchi prabodhistu vachindi.
1: Ramayana taught these two, anda beauty, ananda the bliss.
0: Kanaka Sita Ramulu yokka aanandamu deni gurinchi aanandamu?
1: Where do you get this bliss?
0: Kshemame variki aanandamu.
1: The welfare of the people gave them the bliss.
0: సత్య ధర్మ మార్గములో ప్రవర్తించడమే వారికి ఆనందము.
1: When people follow these two principles, సత్య ధర్మ మార్గములో
0: ఏ కాసును కూడాను వారు కోరలేదు.
1: They did not expect anything.
0: ఏ విధమైన తత్ఫలితమును ఆశించలేదు.
1: They did not expect anything.
0: పేదలకందరికీ ఇవ్వటమే, చూచుకోవటమే, చూచుకోవటం ఇవన్నీ ఆనాడు కాదు, ఈనాటి వరకు కూడాను అవతారములన్నీ చేసే పనులు ఇవే.
1: Rama went on giving, giving. It's not only then, even now, incarnation gives and gives.
0: మాత్రం మిమ్మల్ని ఏం అడుగుతున్నా నేను?
1: What is that Bhagavan is asking you today? ఏ ఒక్క
0: చిల్లి గవ్వ కూడాను అడగటం లేదు.
1: He doesn't ask even a pie.
0: విద్యార్థులకంత ఫ్రీ ఎడ్యుకేషన్.
1: Bhagavan is giving free education to students.
0: Free treatment.
1: Free medical treatment.
0: Free play.
1: Free play.
0: అన్ని కూడాను laboratory free, laboratory free, అన్ని ఫ్రీ నే.
1: Everything is free, laboratory and library.
0: వారు తిండి మాత్రం వారు తింటున్నారు.
1: But however they eat their own food.
0: ఈ విధంగా ఏ లోకంలో జరుగుతుండాలి?
1: Where do you find in the entire world?
0: ఏ దేశంలో జరుగుతుండాలి?
1: Where it happens?
0: ఎక్కడ జరగటం లేదు. ఎవరిని నేనే కించిత్ అయినా కూడాను ఆశించటం లేదు.
1: Bhagavan doesn't expect anything from anybody.
0: కనుక ఇది నా ఆనందం.
1: This gives bliss to Bhagavan.
0: ఏమిటి ఆనందము? మీరు మంచివారుగా తీర్చి, మీరు మంచివారు రూపొందితే, ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందితే అదే నా ఆనందం.
1: ఇఫ్ యూ మోల్డ్ యువర్ సెల్ఫ్ ఎస్ నోబుల్ గుడ్ పీపుల్ అండ్ సెట్ అన్ ఐడియల్ దట్ మేక్స్ భగవాన్ వెరీ హ్యాపీ.
0: ఈనాడు ఎట్ట ఉందంటే ప్రపంచము,
1: హౌ ఇస్ ద వరల్డ్ టుడే,
0: ధనమిచ్చి చదువుకునేటువంటి దగ్గరనే శ్రద్ధాభక్తులు ఎక్కువైపోతున్నాయి.
1: యూ ఫైండ్ సిన్సిరిటీ in centers where they pay money.
0: Danamichi hospital lo cherin daginne shraddha bhaktulu ekkuvaipothunnayi.
1: When they pay money and admit themselves into the hospital,
0: the operation kente emi 2 lakhalu ichi mundu nu akkade chairman antaru.
1: There you are admitted in the hospital if you pay 2 lakhs.
0: Akkadi ivatam chetane andulo praveshinchadaniki avakasam ostundi.
1: The moment they are admitted to the hospital, paying 2 lakhs, they are happy.
0: Abba ee pedda doctor ra ento dabbu teeskuntunnadu, ento pedda doctor aithe kada dabbu teeskovatam. Idi veela moolana moodu namakalu.
1: People have got this nasty feeling, is a very big doctor, popular doctor, because he charged
0: operation chesin tarvata oka vidhamainatundi oka gummadakayani kosinattu kosestaru, tirigi intensive case loku pampistaru, tarvata vaalla mokham kuda chudaru.
1: After the operation, just as they cut the pumpkin, the body is sent to the intensive care unit.
0: Kaani, ye naya paisa lekunda hospitallo chetchukoni swantham inti vale manchi dental beds anta vesi manchi spring cards anta vesi vaadu ento premato chuchukuntu భోజనం కూడాను వారికి సకాలానికి అందిస్తూ ఉంటే ఇది అంత పెద్దది కాదు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆపరేషన్ ఇస్ కండక్టెడ్ ఫ్రీ.
0: ఎందుకోసం పెద్దది కాదు? డాక్టర్స్ ఎక్కువ ఫీజు తీసుకోవటం లేదు.
1: బికాస్ దే డోంట్ కలెక్ట్ ఫీ.
0: ఎక్కడ ఫీజు ఎక్కువగా తీసుకుంటుంటారో ఆ డాక్టర్ పెద్ద డాక్టర్.
1: ద డాక్టర్ హూ యాక్సెప్ట్స్ రిసీవ్స్ వెరీ
0: ఎక్కడ ఈ వేల వేల రూపాయలంతా తీసుకుంటారో ఆ స్కూల్స్ ఆ ఇన్స్టిట్యూట్లే చాలా పెద్దవి.
1: ద ఇన్స్టిట్యూట్ ద చార్జెస్ థౌసండ్స్ యూ కాల్ ఇట్స్ గ్రేట్.
0: అక్కడనే వీళ్ళు శ్రద్ధ కూడా వస్తుంటారు. ఇంత మూర్ఖంగా ఉంటున్నారు ఈనాటి ప్రజలు.
1: దేర్ ది ఇన్స్టిట్యూట్ దట్ కలెక్ట్ బిగ్ అమౌంట్స్ యూ ఫైండ్ సిన్సెరిటీ.
0: అంతా ఫ్రీ.
1: యువర్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
0: దాని వల్లనే దీనికి విలువ లేకుండా పోయినట్టుగా కనిపిస్తుండాలి.
1: దట్స్ వై ఇట్ అపియర్స్
0: వీళ్ళ వల్ల విలువ లేకుండా పోతుందా? విలువ ఏనాటికైనా ఉంటుండాలి.
1: ద వాల్యూ ఇస్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, నాట్ బికాస్ ఆఫ్ యూ.
0: కానీ ఈ అజ్ఞానమునకు నాకు చాలా విచారం వేస్తుంది.
1: భగవాన్ ఈ
0: విద్యార్థులుగా ఉండినటువంటి వారు కూడాను ఇంత ఫ్రీగా చదువుకుంటూ కూడాను ఇలాంటి అవకాశం ఏ స్కూల్లో కూడా జరగదని తెలిసి కూడాను వారు కూడా ఇంత అజ్ఞానంలో పోతున్నారంటే వీడు చదివే చదువులు ఏమిటి?
1: being the recipients of free education, enjoying all the blessings conferred. What is it that you study here? Is it for living? Just to earn your livelihood, should you suffer so much? You want money?
0: It's
1: not great to earn money. Even a thief also can earn.
0: Market lo pothe gina bus stand lo kudana beggars kuda dhanam sampadistunnaru.
1: Beggars there near the bus stand earn money.
0: Oka oka samayamlo Bombay lo oka chettu kinda kurchuneetundi vaadu oka beggar.
1: There's a beggar there in Bombay sitting under a tree.
0: Aa beggar anta sampadinchadu.
1: That beggar earned and earned.
0: Tana kurchunna dani kindane gunta duvvadu kundalo pettadu dani paina matti gappi pandu kurchunnadu.
1: Right under the seat he dug a deep pit and he has hidden all the money.
0: Tana kaapadagaladu.
1: Who protected that money?
0: కాలం తీరి వచ్చింది, కాయం వదిలిపెట్టాడు.
1: హీ డైడ్ ఎట్ ది టైమ్ మోమెంట్.
0: ఏ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఇంకా దేహాన్ని తీసుకుని పోవాలి కదా, తీసుకుని పోయారు.
1: కార్పొరేషన్
0: అప్పుడు చూస్తే గుంతగా ఉంది. ఏమిటని చూస్తే ఆ గుంతలో 3 లక్షల రూపాయలు ఉంటున్నాయి బెగ్గర్ దగ్గర.
1: దేర్ దే ఫౌండ్ ద బిగ్ పిట్ దేర్ అండ్ ద కార్పొరేషన్ అథారిటీ
0: విదేశాలకు పోవాలనా, లేక ఉద్యోగాలు చేయవలనా, లేక చదువులు చదవాలనా? ఎందుకోసం చదువులు? విజ్ఞానం కోసం చదువులు కావాలి.
1: షుడ్ యూ స్టడీ టు ఎర్న్ మనీ?
0: ధనార్జన కోసం కాదు చదువులు.
1: యూ షుడ్ ఎర్న్, యూ స్టడీ ఫర్ విజ్డమ్. ఇట్స్ నాట్ దిస్ వే.
0: ఈ ధనం వస్తుంది పోతుంది.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: ధనాన్ని ఆశ పెట్టుకున్నటువంటి వాడు ఏనుగను ఏనాడు కూడా గుణాన్ని పోషించుకోలేడు.
1: ద వన్ హూ హాస్ గాట్ మనీ ఇన్ ఎయిమ్ విల్ నెవర్ ఫాస్టర్ వర్చ్యూర్ క్వాలిటీ.
0: మా విద్యార్థులందరూ కూడా గుణ పోషణకు ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ అవర్ స్టూడెంట్స్ స్ట్రగుల్ హార్డ్ టు డెవలప్
0: ధనం కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద మనీ ఇంపార్టెంట్.
0: రాగే కార్యే రాజులు రాజ్యమును కలుగరే గర్భోన్నతిని పొందరి వారేరి.
1: You find many of the kings
0: who ఎంత మంది చక్రవర్తులు పోయారు,
1: సో మెనీ ఎంపరర్స్
0: డై, ఎంత మంది రాజులు పోయారు,
1: సో మెనీ కింగ్స్
0: డై. ఏ ధనము తక్కువ?
1: వాట్ ఈస్ దేర్ షార్టేజ్ దేర్?
0: కాదు కాదు, గుణము తక్కువ కావటం చేతనే చెడ్డ పేర్లు తెచ్చుకున్నారు.
1: As they didn't have virtue, they got bad name.
0: ఈ 10 దినములు జరిగినటువంటి చరిత్రలో రావణుడు ఎటువంటి వాడో మీకు తెలుసును.
1: ఆల్ దిస్ 10 డేస్ యూ మస్ట్ అండర్స్టూడ్ హూ రావణ ఇస్. అతనికి
0: ఉన్నటువంటి ధనము ఎవరికి లేదు, కుబేరుడు తన సోదరుడు.
1: రావణ ఇస్ రిచెస్ట్ బీయింగ్, బ్రదర్ ఆఫ్ కుబేర.
0: కోట అంతా కూడా బంగారు కోట.
1: The entire fort is built of gold.
0: Santa sambuna veedu veedulu dontisalalu vaadamedalu.
1: You find the mansions along all the streets.
0: Anta mutyalu ratnalato utikinchinatvanti godalu.
1: That you find the walls built of diamonds and the pearl.
0: Inta dhanam undi.
1: So much of wealth.
0: ఇంత సువర్ణం ఉంది.
1: సో మచ్ ఆఫ్ గోల్డ్.
0: ఇంత భాగ్యం ఉంది.
1: సో మచ్ ఆఫ్ ప్రాపర్టీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: గుణము లేకపోయింది.
1: దేర్ ఇస్ నో క్యారెక్టర్.
0: కడాతురికి అన్నిటినీ వదిలిపెట్టిపోయారు.
1: అల్టిమేట్లీ లెఫ్ట్ దెమ్ ఆల్.
0: కనుకనే మొట్టమొదటి గుణాన్ని మనం పోషించుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణమును సంపాదించడమే నిజమైనటువంటి యొక్క విద్య.
1: ది ట్రూ ఎడ్యుకేషన్ లైస్.
0: గుణహీనుడైనటువంటి వాడు ఎంత ధనం ఉంటుంది, ఏమి ప్రయోజనం?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మనీ?
0: ఇది అనుభవించలేనటువంటి వానికి ఇదే గతి వస్తుంది.
1: ద వన్ హూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద క్యారెక్టర్.
0: సౌఖ్యమనుభవింప చాలని నరునకు ఎంత బ్రతికి ఉండి ఏమి ఫలము?
1: If one is not happy, what is the fun of living long life?
0: నీరు గతుకు కుక్కకు ఏరెంత పారినా తృప్తి కలగబోదు పిసిని కొట్టు.
1: ఇట్ ఈస్ ది డాగ్.
0: నీరు తాగుతుంది ఒక కుక్క, జుర్రున తాగదు అది, నాలుకతో తాగుతుంది.
1: ద డాగ్ డజంట్ డ్రింక్ ది వాటర్ ఇట్ స్ట్రెచ్.
0: ఇంత నీరుండినా అట్టే తాగుతుంది, గొప్పగా ప్రవాహంలో పోయినప్పటికీ అట్టే తాగుతుంది.
1: ద డాగ్ లిక్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎ రన్నింగ్ ఫ్లో ఆఫ్ వాటర్.
0: ఈ ధనం ఉన్నటువంటి వాడు వాడు అనుభవించడు, ఇంకోరికి అందించడు.
1: ఎ రిచ్ మ్యాన్ లైక్ ఎ డాగ్ ఇన్ ఎ మ్యాంజర్ డజంట్ ఎక్స్పీరియన్స్
0: వానికి లేదు
1: నో హ్యాపీనెస్.
0: ఈ ధనాన్ని కాపాడుకోవటమే ఒక పెద్ద ప్రమాదంగా ఉంటుంటాది.
1: హీ ఫాలోస్ ది పాస్ ఆఫ్ డేంజర్ ప్రొటెక్టింగ్ హిస్ మనీ.
0: ధనం ఉండవలసిందే, కానీ మన జీవితానికి అవసరమైనంత ధనం కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ నీడ్ మనీ టు ది
0: ఎక్స్టెంట్ పరాధీనంలో ఉండకూడదు.
1: ఇట్స్ నాట్ మ్యాటర్.
0: నీ కుటుంబాన్ని నీవు పోషించుకోవాలి.
1: యు షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి.
1: యు షుడ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: అంతే కాని దానికంటే మితిమీరి పోయిన చేతనే మతి తప్పిపోతుంటుంది.
1: యు హావ్ ఎక్సెసివ్ మనీ, యు టర్న్
0: అనేక దుర్గుణములు, దుర్భావములు, దుశ్చింతనలు, దుశ్చేష్టలంతా కూడా అధికమైన ధనం వల్లనే ప్రవర్తిస్తున్నాయి.
1: బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ మనీ యు డెవలప్ బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్.
0: ఎక్కడైనా మీరు పోయి చూడండి,
1: యు సీ ఎనీవేర్.
0: ఈ ధనం ఉన్నటువంటి వారి బిడ్డలు, ధనం కలిగినటువంటి వ్యక్తులే ఈ విధమైనటువంటి ప్రవర్తనలు మునుగుతున్నారు.
1: ద చిల్డ్రన్ ఆఫ్ రిచ్ పీపుల్, ద వెల్తీ పీపుల్ రిసార్ట్ టు సచ్ వికెడ్ యాక్టివిటీ.
0: ఇట్టి వారిని స్నేహం పట్టినటువంటి వాళ్ళు కూడా ఈ గతికే పడుతున్నారు.
1: అండ్ దట్ విల్ ది సిచ్యువేషన్ దట్ ఫాలో దెమ్.
0: కనుక
1: సో
0: మనము డబ్బును సంపాదించవలసిందే, డబ్బు అవసరమే.
1: మనీ ఇస్ నెసెసరీ, వి షుడ్.
0: కానీ అది ఏ మన యొక్క ప్రాణము, అది ఏ మన యొక్క జీవితము, అది ఏ మన యొక్క ధర్మం అని విశ్వసించరాదు.
1: నెవర్ కన్సిడర్ దట్ మనీ ఇస్ యువర్ లైఫ్, దట్ మనీ ఇస్ యువర్ ధర్మ. నో.
0: కాన ప్రతి విషయాన్ని కూడాను చక్కగా మనం విచారించి తూకు వేసి మనం అనుభవించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ ఎవరీ ఆస్పెక్ట్.
0: చెడ్డ చింత చేసి చేసి
1: Because of bad thinking.
0: పిచ్చి ఆటలు ఆడి ఆడి.
1: With all foolishness.
0: మూడిపడే జీవితానికి బూటకపు నాటలాడి.
1: With all funny games.
0: ప్రారంభం తీరగానే.
1: Now the moment that destiny approaches.
0: కపట వేషాలు విడనాడి.
1: He will give up all the time.
0: కష్ట సుఖములతో కూడి.
1: With all the pleasure and pain.
0: చెరియంతు ఓ కిలాడి.
1: Oh toy, your life is a toy. You spend in pleasure and pain.
0: ఇది కిలాడి.
1: It's just a funny creature.
0: చెడ్డ చింత చేసి చేసి.
1: With all wicked thinking.
0: పిచ్చి ఆటలు ఆడి ఆడి.
1: With all funny gangs.
0: ఊడిపడే దేహానికి.
1: The body that falls.
0: పూటకపున్న ఆటలాడి.
1: With all other deceit.
0: పుణ్యపాపములతో కూడి.
1: With all the merit and sin.
0: మరణింతువ ఓ కిలాడి.
1: What will happen to you?
0: ఏమిటి నీ యొక్క జీవితము?
1: What is this life?
0: లాస్ట్ ఎప్పటికైనా ఒకరు మరణించవలసింది.
1: లాస్ట్ మూమెంట్ అప్రోచెస్ యువర్ బౌండ్ టు డై.
0: ఈ మరణించక పూర్వమే నీవు ఈ సత్యాన్ని గుర్తించుకో.
1: Prior to death, understand this truth.
0: నేను ఒక పెద్దవాణ్ణి పెద్ద మానవుని అనుకుంటే అది గొప్పతనం కాదు.
1: Never think that you are a big man. No.
0: ఇది నిజమైనటువంటి గొప్పతనం మన గుణములో ప్రవర్తనలో మనం నిరూపించాలి.
1: ట్రూ గ్రేట్నెస్ లైస్ ఇన్ అవర్ బిహేవియర్.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
1: ఆల్ గ్రీన్ బర్డ్స్ విల్ నెవర్ సింగ్ లైక్ ఎ కుకూ బర్డ్.
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
1: ఆల్ ది ఇన్సెక్ట్స్ దట్ క్రాల్ ఆన్ ది ఫ్లవర్స్ కెనాట్ బి బటర్ఫ్లైస్.
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగ ఉన్నట్టయ్యా.
1: ద పిగ్ మే బి హెఫ్టీ బట్ ఇట్ కెన్ నెవర్ బి లైక్ ఎన్ ఎలిఫెంట్.
0: కాదు కాదు కాదు కాదు. మానవుడు అనేటువంటి వాడు కేవలము సరైనటువంటి గుణంతో ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు.
1: He is only true human if he has got worth.
0: దైవ భావం అతనిలో ఆవిర్భవించాలి.
1: He should have divine thoughts.
0: దైవ చింతనతో తన జీవితాన్ని గడపాలి.
1: He should spend time thinking of God.
0: దైవమే నా జీవిత ఆధారము.
1: He should consider God as
0: this. కేవలం దేహం ఒక ఇన్స్ట్రుమెంట్.
1: Body is an instrument.
0: దీన్ని నడిపించేటువంటి ప్రాణం ఉంటుండాది.
1: Yes, direct.
0: ఆ ప్రాణమే నేను.
1: That very life is.
0: కాబట్టి నేను మాస్టర్. నేను మాస్టర్. నేను మాస్టర్.
1: I am the master.
0: కానీ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్.
1: బట్ దీస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్ నే చూసి నువ్వు మురిచిపోతున్నావు.
1: యు ఆర్ అమ్యూజ్డ్ బై ది ఇన్స్ట్రుమెంట్.
0: మాస్టర్ ను మర్చిపోతున్నావు.
1: బట్ యు హావ్ ఫర్గాటెన్.
0: అది ఏ పెద్ద దోషం.
1: దట్స్ బిగ్ మిస్టేక్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను మరచి మాస్టర్ ని జ్ఞప్తి ఎందు చేసుకోవటమే నిజమైన విద్య.
1: యు ఫర్గెట్ ది ఇన్స్ట్రుమెంట్స్, యు రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ది మాస్టర్.
0: క్షేత్రము ప్రయాణంలో కొంతకాలం ఉంటుంటావు, తిరిగి ఆ యొక్క క్షేత్రాన్ని వదిలిపెట్టిపోతుంటావు.
1: యు ఆర్ ఆన్ జర్నీ, యు ఆర్ బౌండ్ టు లీవ్ ది స్పాట్.
0: కానీ అన్నింటి ఎందుకు సర్వకాలం ఎందుకు క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఉన్నాడు.
1: ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ దేర్ ఇస్ నో ఆల్ నో.
0: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ నో దట్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఆహా, అది మనకు అవసరం లేదు.
1: బట్ వీ డోంట్ నీడ్ ఇట్.
0: దేహం ఉంటే చాలు.
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యు లివ్.
0: అన్ని తిని తిరిగి అనేక విధమైన సుఖాలు అనుభవించవచ్చు.
1: లెట్ us eat and enjoy all.
0: ఏ సుఖాలు నీవు కోరుతున్నావో,
1: ఆల్ ద కంఫర్ట్ దట్ యు వాంట్,
0: ఏ కంఫర్ట్స్ నీవు కోరుతున్నావో, ఏ ఎంజాయ్ నీవు భావిస్తున్నావో,
1: దట్ యు కెన్ ఎంజాయ్.
0: చక్కగా నీవు లోతులకు దిగి విచారిస్తే అదే ఎంజాయ్, అదే సుఖము.
1: యు రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ది మాస్టర్.
0: క్షేత్రము ప్రయాణంలో కొంతకాలం ఉంటుంటావు, తిరిగి ఆ యొక్క క్షేత్రాన్ని వదిలిపెట్టిపోతుంటావు.
1: యు ఆర్ ఆన్ జర్నీ, యు ఆర్ బౌండ్ టు లీవ్ ది స్పాట్.
0: కానీ అన్నింటి ఎందుకు సర్వకాలం ఎందుకు క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు.

0: నీ ఓతునికి విచారిస్తే అదే ఎంజాయ్, అదే సుఖము, అదే ఆనందము, అదే యొక్క ఇది కుక్కలు కోతులు కూడా అనుభవిస్తున్నాయి.
1: ఆల్ ద ఎంజాయ్మెంట్ యు కన్సిడర్ ఇస్ ఎక్స్పీరియన్స్ బై డాగ్స్ అండ్ ఫాక్సెస్ ఆల్సో.
0: అవి ఏ చదువుకు చదివినా, ఏ యూనివర్సిటీకి పోయినాయి,
1: విచ్ యూనివర్సిటీ దే అటెండెడ్, వాట్ డిగ్రీస్ దే హావ్,
0: ఏ డిగ్రీస్ పొందినాయి,
1: వాట్ డిగ్రీస్ దే గాట్,
0: లేదు,
1: నథింగ్.
0: కనుకనే ఆ సుఖమా నీవు చదువుతావు,
1: లైఫ్ యూ షుడ్ లీడ్ ఆఫ్టర్,
0: చాలా తప్పు,
1: బిగ్ మిస్టేక్.
0: చదువు అంటే ఏమిటి? ఆత్మ చదువును చదవాలి.
1: ఎడ్యుకేషన్ మీన్స్ యూ షుడ్ నో ద నాలెడ్జ్ ఆఫ్ ది,
0: ఏది నీకు తెలియకుండా ఉంటుందో దాన్ని నువ్వు ఆధారంగా తీసుకో.
1: యూ షుడ్ నో దట్ విచ్,
0: దానిని నీవు పోషించుకో. నీ భౌతిక సుఖం కూడా అభివృద్ధి అవుతుంది.
1: అండ్ దెన్ వరల్డ్లీ కంఫర్ట్ ఆల్సో యూ విల్ ఎంజాయ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్,
0: పెద్ద వృక్షం ఉంటుండాలి,
1: బిగ్ ట్రీ.
0: ఈ వృక్షములకు అనేక శాఖోప శాఖలు ఉంటున్నాయి,
1: ఇట్ హస్ గాట్ మెనీ బ్రాంచెస్.
0: ఒక్కొక్క శాఖల లోపల కూడా అనేక ఫలములు ఉంటా ఉంటున్నాయి,
1: ఈచ్ బ్రాంచ్ హస్
0: మెనీ ఫ్రూట్స్. నీవు ఫలములు ఆశిస్తున్నావు,
1: బట్ యు వాంట్ ఎ ఫ్రూట్.
0: ఫలములు కనిపిస్తున్నాయి,
1: యు సీ ద ఫ్రూట్.
0: వృక్షం కనిపిస్తుండాలి,
1: యు సీ ద ట్రీ.
0: ఇది నీకు సత్యమని భావిస్తున్నావు,
1: అండ్ యు టేక్ ఇట్ ట్రూ.
0: అది ఏ అజ్ఞానము,
1: దట్ ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఏదీ కనిపించకుండా లోపల ఉన్నాయి వేర్లు, వేర్లకు నీవు వెరువు వేయాలి, వేర్లకు నీవు నీరు పోయాలి, అప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పాలు నీకు ఫలితాన్ని అందిస్తాయి.
1: దట్ వాట్ యు డోంట్ సీ, ద రూట్స్ ఆర్ దేర్ బినీత్, యూ హావ్ టు వాటర్ అండ్ యూ హావ్ టు మెన్యూ.
0: అదే విధంగానే నీకు బాహ్యమైనటువంటి సుఖ సంతోషములంతా నీకు కనిపిస్తున్నాయి,
1: ఎక్స్టర్నల్ ప్లెజర్స్,
0: ఇవన్నీ దేనిపైన ఆధారపడి ఉంటుండాలి?
1: వాట్ దే డిపెండ్?
0: ఆత్మశక్తిపై ఆధారపడి ఉంటుండాలి.
1: దే డిపెండ్ ఆన్ ద పవర్.
0: గాలిని పీల్చుకుంటున్నావు, ఈ గాలి దేని వల్ల వస్తుండాలి?
1: యు బ్రీద్ ది ఎయిర్,
0: దైవం వల్లనే గాలి వస్తుండాలి.
1: యు హావ్ ది ఎయిర్ బికాజ్ ఆఫ్ గాడ్.
0: సూర్య చంద్రాదులు వెలుగుతున్నారు,
1: ద సన్ అండ్ మూన్.
0: ఇది ఎవరి వల్ల వెలుగుతున్నాయి?
1: హౌ,
0: ఏ సైంటిస్ట్ వెలుగుతున్నారు?
1: హూ ఇస్ విచ్ సైంటిస్ట్ ఇస్ రెస్పాన్సిబుల్?
0: అది దైవం వల్లనే వెలుగుతుండాలి.
1: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ గాడ్ దే షైన్.
0: కుంభవర్షం కురుస్తుండాలి, దైవవశమై ఉంటుండాలి.
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: పంచభూతములకు మాస్టర్ అయినటువంటి వాడే సిక్స్త్ ఎలిమెంట్, అతనే దైవం.
1: ద మాస్టర్ గాడ్ ఇస్ ది సిక్స్త్ ఎలిమెంట్, మాస్టర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
0: అలాంటి దాన్ని మనం మర్చిపోతున్నాము.
1: You are forgetting that master.
0: కాని ఈ భౌతికమైనటువంటి మనం ప్రధానమని విశ్వసిస్తున్నాము.
1: బట్ యు థింక్ ద వరల్డ్లీ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇది చాలా పొరపాటు,
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈనాటి విద్యార్థుల్లో ఉండవలసినటువంటి విషయంలంతా కూడా ఈనాడు చక్కగా గుర్తించాలి.
1: యూ షుడ్ నో అవర్ టెంపర్మెంట్.
0: ఈ భౌతికానికి మీరు ప్రయత్నించకండి.
1: డోంట్ వర్క్ ఫర్ ద వరల్డ్.
0: మీకు తెలియనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎ డివైన్ పవర్ బిహైండ్ లేట్.
0: ఆ శక్తే నిన్ను అన్ని విధాలా ఆడిస్తుంటుండాలి.
1: ఇట్స్ ఎ డివైన్ పవర్ దట్ మేక్స్ యు,
0: అన్ని విధాలా నీకు అనుభవాన్ని అందిస్తుండాలి.
1: ఇట్ ఓన్లీ మేక్స్ యు ఎక్స్పీరియన్స్.
0: అరణ్యంలో ఉంటుండాలి సీత.
1: Sita is there in the forest.
0: ఎవ్వరు కూడా తన వారు అనేటువంటి వారు ఒక్క వారైనా లేరు.
1: She has none around that belong to her.
0: స్త్రీ,
1: అబల, woman weak.
0: ఏకంగా ఉంటుండాలి. ఎవరు సహాయం చేసేవారు కూడా లేరు. కానీ ఆమె అశోకవనంలో ఉంటుండి 10 నెలలు కూడాను అన్నపానాదులు వదిలిపెట్టి వాని వశం కాకుండా మహా దుర్మార్గుడు, మహాశక్తివంతుడు, ఎంత శక్తి అయినప్పటికీ తన ఎందున్నటువంటి శక్తి దీన్ని కాపాడుకుంటూ వచ్చింది.
1: సీతా ఇన్ అశోకవన. She didn't have anybody to support her, but it's only her strength and virtue that supported her.
0: Even chillara kaasulu vantivi, ravana shakti chillara kaasulu vantivi,
1: and the
0: chillara kaasulu,
2: chillara coins,
0: coins,
1: coins, coins.
0: Kani Sita yokka shakti maha divya tejas tho kudinatundi shakti.
1: The power of Sita is full of brilliance.
0: Aa shakti andari endu untundadi.
1: That power is latent in everybody.
0: కేవలం సీత ఎందు మాత్రమే కాదు,
1: నాట్ మియర్లీ ఇన్ సీతాలో,
0: మహాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ద స్పిరిట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్ సేమ్ స్పిరిట్.
0: అందరి ఎందు కూడా కోటీశ్వరుని మొదలుకొని కూటి వరకు కూడా, కూటి పేద వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు మిలియనేర్, ద ఆత్మ
0: మొదలుకొని బెగ్గర్ వరకు ఉంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ మైటీ మ్యాన్ టు బెగ్గర్.
0: ఆ శక్తిని తాను ఎందుకు ఉపయోగించకూడదు?
1: వై డోంట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ది డివైన్ పవర్?
0: చేతులు ఇంటిలో ఉండేటువంటి అగ్నిని విడిచిపెట్టి వదిలిపెట్టి,
1: లీవింగ్ వాట్ ఈస్ ప్రెసెంట్ అట్ హోమ్,
0: ఇంటిలోని దీపం వెలుగుతుండగా
1: లైట్ అట్ హోమ్,
0: పొరుగు ఇంటికి అగ్గి కాదు అరుగురేలా.
1: వై షుడ్ యూ గో ఫర్ ద ల్యాంప్ ఫర్ ఇన్ అదర్స్ హౌస్?
0: మీ ఇంట్లో ఉంటుండాది దీపము,
1: దేర్ ఇస్ ల్యాంప్ ఇన్ యువర్ హౌస్.
0: కాని పక్కింటికి అగ్ని కోసం వెళ్తున్నాడు,
1: బట్ యూ గో టు ద నైబర్ ఫర్ ఇట్ అని
0: చెప్పాలి.
1: నీ వెతకనక్కర్లేదు, యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: ఎక్కడికో అరణ్యానికి పోనక్కర్లేదు,
1: యూ డోంట్ నీడ్ టు గో టు ఫారెస్ట్.
0: తపస్సు చేయనక్కర్లేదు,
1: యూ డోంట్ నీడ్ టు డు ఎనీథింగ్,
0: ధ్యానము చేయనక్కర్లేదు,
1: యూ డోంట్ నీడ్ టు చారిటీ.
0: నిజంగా నీ దృష్టిని అంతర్ముఖంగా ఉంచుకో.
1: టర్న్ ఇన్ వర్డ్,
0: ఆ దైవాజ్ఞను తిరసావహించి నీవు వహించు, అనగా పాటించు.
1: ఫాలో ది గాడ్స్ కమాండ్, అబ్జర్వ్ ఇట్ ఇన్ టోటో.
0: అంతకంటే మించినటువంటి ధనం ఏమిటండే?
1: వాట్ మోర్ వెల్త్,
0: జగత్తుకంతా సరి అయినటువంటి ఆస్తి ఈ యొక్క సద్గుణములే ఆస్తి.
1: ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ వెల్త్, ద వర్చ్యూన్ ద క్యారెక్టర్.
0: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు.
1: దర్ఫోర్ ద గుడ్ క్వాలిటీస్, ద గుడ్ టెంపర్మెంట్, ద డివోషన్ అండ్ ది డిసిప్లిన్, అండ్ దీస్ ఆర్ ది క్వాలిటీస్.
0: నేర్పునదే విద్య, విద్యార్థి నేర్వలే.
1: ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ హూ షుడ్ లెర్న్. The student should learn.
0: Sadgunambulu.
1: Good qualities.
0: Sadbuddhi.
1: Good mind.
0: Satyanirati.
1: Truth.
0: Bhakti.
1: Devotion.
0: Kramasiksha.
1: Discipline.
0: Kartavyapalanamulu.
1: Duty.
0: Avi chala pradhanamu.
1: They are very important.
0: Avi ekkada unnai?
1: Where are they?

0: పొట్ట కోసినా కూడా రక్తం కనపడుతుంది, పేగులు కనపడుతుంది, కానీ మలమూత్ర దుర్గంధాలు కనిపిస్తున్నాయి, కానీ ఈ గుణాలు ఎక్కడా కనిపించడం లేదు.
1: యూ ఫైండ్ ఓన్లీ ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్ట్ అండ్ ద బ్లడ్ వెన్ యూ డిసెక్ట్ ద బాడీ, బట్ నాట్ దిస్ క్వాలిటీ.
0: కడుపులో ఉన్న మలము,
1: దేర్ ఇస్ ఫీకల్ మ్యాటర్,
0: కడమెల్ల ఎముకలు
1: అండ్ ద బోన్
0: నరసిచూర్ణ పైన మురికి తోలు.
1: ఆఫ్టర్ ఆల్ ద డర్ట్ ఇస్ స్కిన్ అరౌండ్.
0: క్షణ క్షణమునకు
1: మొమెంట్ టు మొమెంట్
0: నీచు నూరునే కానీ పునుగు జవ్వాదీలు పుట్టబో.
1: ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్ బట్ నాట్ ద రోమన్ ఫ్రాగ్రెన్స్.
0: ఏంటి నీ దేహాన్ని, దీని గురించే నీవు అహంకారపట్టావు.
1: ఆర్ యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ద బాడీ.
0: ఏమిటి ఈ యొక్క స్వరూపం, దీని గురించే నీవు అహంకారపట్టము.
1: ఆర్ యు ఈగోయిస్టిక్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ.
0: స్వరూపం ఏమి కాదు,
1: ఇట్స్ నాట్ ద బాడీ.
0: ఈ స్వభావం చాలా అవసరము.
1: ఇట్స్ నాట్ యువర్ టెంపర్మెంట్ యాటిట్యూడ్ దట్స్ ఇంపార్టెంట్.
0: స్వభావాన్ని పెంచుకుంటే స్వరూపం అన్ని విధాలా సుఖపడుతుంది.
1: ఇఫ్ యు డెవలప్ యువర్ క్వాలిటీ ద ఫామ్ విల్ ఇంప్రూవ్.
0: కానీ కొంతమంది అవివేకులు దైవానికి అర్పితం చేసుకున్నను తిరిగి దాన్ని తాను ప్రత్యక్షంగా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.
1: ఫూల్స్ సరెండర్ టు గాడ్ బట్ యెట్ దే విల్ నెవర్ లీవ్ దేర్ ఫూలిష్ టెంపరమెంట్.
0: మనిషి కొంత లగేజ్ తీసుకుని ట్రైన్ లో పోతూవాలని వచ్చాడు స్టేషన్ కు.
1: ఎ పర్సన్ కేమ్ విత్ హిస్ లగేజ్ అండ్ హి వాంటెడ్ టు ట్రావెల్ బై ట్రైన్.
0: ఏదో టికెట్ చిక్కింది, ఆ ట్రైన్ లో దీన్ని పెట్టాడు, కూర్చున్నాడు.
1: ఈ పర్చేజ్ టికెట్ క్యారీడ్ హిస్ లగేజ్ అండ్ సాట్.
0: ఎంతమందో ఎక్కుతున్నారు ప్యాసింజర్స్, పెద్ద పెద్ద లగేజ్ తీసుకొని.
1: మెనీ ప్యాసింజర్స్ ఆర్ గెటింగ్ ఇన్ టు ది ట్రైన్.
0: పాపము, అమాయకుడు,
1: ఇన్నోసెంట్ మ్యాన్,
0: అజ్ఞాని,
1: ఇన్నోసెంట్,
0: అహంకారి కాదు,
1: నాట్ ఈగోయిస్ట్.
0: ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, అయ్యో ఇంతమందిని, ఇంత సామాను ఈ యొక్క రైలు మోస్తుంటుండాలి, నా సామాను కూడా ఇస్తే మోస్తుందో పాపం. తన సామాను తీసుకుని తన తలపైన పెట్టుకున్నాడట.
1: దిస్ ఇన్నోసెంట్ మ్యాన్ స్టార్టెడ్ ఫీలింగ్, this train is carrying the luggage of everybody, so many people, why can't he give some thought of
0: tananu tan luggage mose raile niu talapaina pettuko todapaina pettuko kani danni kuda raile mostundi.
1: Whether you carry the luggage on the head or down, if the train
0: parisi niu kurcho chakkaga haiga,
1: keep it aside and be comfortable.
0: Aavidinga bhagavantuniki anni arpitam cheyi,
1: surrender to God.
0: Niu chakka kurcho, anni taane chusukuntadu.
1: God will take care of you.
0: Anni taane mosukoni potadu.
1: He will carry the burden.
0: Ilanti pavitramainatundi oka faith, విశ్వాసం రావాలి.
1: యు షుడ్ హ్యావ్ సచ్ సీక్రెట్ ఫెయిత్.
0: ఆ యొక్క విశ్వాసమే లేకపోతే వానికి ఏ ఒక్క చిన్నదాంట్లో కూడా సాధించలేదు.
1: వితౌట్ ఫెయిత్ యూ విల్ నెవర్ అచీవ్ సక్సెస్ ఇన్ లైఫ్.
0: ప్రతి దానికి నీ విశ్వాసమే చాలా మూల కారణం.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ నమ్మకమే సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఫెయిత్ దట్ విల్ మేక్ యూ ఐడియా.
0: సత్య ధర్మముల పైన మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ డెవలప్ ఫెయిత్ ఆన్ దీస్ టూ.
0: దైవ ఆజ్ఞల పైన మనం సరైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్స్ కమాండ్.
0: ఒక నిమిషం అటు, ఒక నిమిషం ఇటు, ఈ విధంగా గడియారం పెండులం వలె తూకుతూ.
1: అవర్ లైఫ్ షుడ్ నాట్ బి లైక్ ఎ పెండులం ఆసిలేటింగ్ ఆన్ ఈదర్ సైడ్.
0: కనుక ఉన్నది మనకు ఒకే నాలుక, చెప్పడం ఒకే పదము.
1: వీ షుడ్ సే వన్ థింగ్.
0: ఈ స్థితి అయిన దీంట్లో మనం సాధన సాధించాలి.
1: వన్ వర్డ్ వీ షుడ్ సే అండ్ ఫాలో ఇన్ ద సేమ్ ట్రాక్.
0: రెండు మాటలు నీవు మాట్లాడు, ఒక దినం రైట్ అంటావు, ఒక దినం రాంగ్ అంటావు.
1: వన్ డే యూ సే రైట్, అదర్ డే యూ కాంట్రడిక్ట్ రాంగ్.
0: దినం వరకు పోనక్కర్లేదు, ఒక నిమిషం రైట్ అంటావు, రెండో నిమిషం రాంగ్ అంటావు.
1: నాట్ దట్ ఫార్ వన్ మినిట్ యూ సే ఎస్, అదర్ మినిట్ నో.
0: ఈ రెండు చెప్పింది ఎవరు, నీవా ఇంకొకరా?
1: హూ సెడ్? యూ ఓన్లీ సెడ్ బోత్.
0: అప్పుడు రెండు నీవే చెప్పావు.
1: యూ సెడ్ బోత్.
0: ఆ రెండింటి రైట్ అనిందైనా రైట్, రాంగ్ అనిందైనా రైట్, ఏదో ఒకటి సత్యము, ఒకటి అసత్యం.
1: సో విచ్ ఇస్ రైట్ నౌ, ద రైట్ దట్ యూ సెడ్ దెన్ అండ్ రాంగ్ యూ సెడ్ నౌ?
0: సత్య అసత్యం రెండు నీలోనే ఉన్నది, కానీ బయట లేదు కదా.
1: ద ట్రూత్ అండ్ ఫాల్స్ షుడ్ ఆర్ ఇన్ యూ, నాట్ అవుట్ సైడ్.
0: కనుక రెండు నాలుకల పాము వలె మనం తయారు కాకూడదు.
1: యూ షుడ్ నాట్ బి టూ టంగ్డ్ స్నేక్.
0: ఒకే మాట,
1: ఓన్లీ వన్ వర్డ్,
0: అదే రాముని యొక్క ప్రధానమైనటువంటి శాస్త్రం.
1: That is the
0: ఒకే మాట,
1: వన్ పాత్,
0: ఒకే పత్ని,
1: వన్ వైఫ్,
0: ఒకే బాణం,
1: వన్ ఆరో.
0: ఇది రాముని యొక్క ప్రధానమైనటువంటి గుర్తులు.
1: దీస్ ఆర్ ది సైన్స్ ఆఫ్ రామ.
0: కనుకనే మనం హృదయ రాములు, ఆత్మారాముడు. ఈ రామతత్వాన్ని కూడా మనం ఈ విధంగా సాధించాలి.
1: రామ ఇస్ ఇన్ డ్వెల్లర్ ఇన్ అవర్ హార్ట్స్.
0: ఎక్కడో దశరథ మహారాజ కుమారుని యొక్క ఆజ్ఞలు కాదు, మన హృదయాన్ని, మన కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ రామ ఇస్ ది సన్ ఆఫ్ దశరథ. యువర్ కాన్షియన్స్ ఇస్ రామ, యూ షుడ్ ఫాలో.
0: ఈ కాన్షియస్ ని నీవు తృప్తి చేసుకోలేని మూర్ఖుడవు, ఇంకెవరిని తృప్తి చేయగలవు?
1: ఇఫ్ యువర్ ఎ ఫూల్ హూ కెనాట్ యాక్ట్ టు సాటిస్ఫై యువర్ కాన్షియన్స్, హూమ్ ఎల్స్ కెన్ యూ సాటిస్ఫై?
0: కనుక నీ దైవాన్ని తృప్తి చేయటం ఈ కాన్షియన్స్ ని తృప్తి చేయటం.
1: సో ఇఫ్ యూ ప్లీజ్ గాడ్, యూ విల్ బి ప్లీజింగ్ యువర్ కాన్షియన్స్.
0: కనుక
1: సో
0: సత్య ధర్మ ప్రారంభమైనటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను సత్యధర్మాన్ని ఆశ్రయించి, సత్యధర్మాన్ని ప్రపంచంలో చాటుతూ, సత్యధర్మాన్ని అనుభవిస్తూ, సత్యధర్మాన్ని అతను ఇతరులకు అందిస్తూ పోవాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీబడి షుడ్ లీడ్ దిస్ లైఫ్ బేసింగ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్యధర్మ. షేర్ విత్ ఎవ్రీబడి అండ్ లీడ్ దిస్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: భవిష్యత్తులో మీరు భారతదేశమునకు అనేక నాయకత్వాన్ని వహించవలసినటువంటి వ్యక్తులు.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దేశం యొక్క భవిష్యత్ అంతా మీ తలవాతపైనే ఆధారపడి ఉంటుంది.
1: ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
0: మీరు ఎలాంటి వారో దేశం అలాంటిదిగా రూపొందుతుంది.
1: అండ్ ఇఫ్ ది ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ,
0: క్షేమాన్ని మనం కోరి లోక కళ్యాణమును ఆశించి, శ్రేయస్సును గురించి మనం ఎంతైనప్పుడు శ్రమ పడినప్పటికీ దైవాజ్ఞలు మాత్రము బాగా తూకుతూ మనం ఆనందించాలి.
1: యు మే స్ట్రెయిన్ ఆర్ ఎగ్జర్ట్ బట్ ఫాలో గాడ్స్ కమాండ్.
0: దైవాజ్ఞను తూచా మనం నడుచుకోవాలి.
1: యు షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్ ఇన్ టోటో.
0: అది మీ యొక్క శ్రేయస్సు. అది దేశం యొక్క శ్రేయస్సు.
1: దట్ ఇస్ హ్యాపీనెస్
0: సమాజం యొక్క శ్రేయస్సు.
1: To the entire world. For
0: అప్పుడే మనం లోకస్తమస్తా సుఖినో భవంతు అని ప్రార్థన చేసినందుకు సార్థకం అవుతుంది.
1: Then only your prayer will be answered if you adhere to these two principles.
0: కానీ పదాలు మాత్రం ఉచ్చరిస్తున్నామని ఇప్పుడు.
1: But we say with our lips.
0: లోకస్తమస్తా సుఖినో భవంతు అంటున్న పక్కన వాళ్ళని పొడుస్తున్నాం.
1: We say with our lips, but we will be robbing the neighbor, the friend sitting by our side.
0: సుఖం లోకసుఖము. ప్రక్కనున్నటువంటి వాడిని సుఖపెట్టడం లేదే నీవు. ఈ లోకాన్ని ఏం సుఖపెట్టగలవు?
1: యూ డోంట్ మేక్ ద పర్సన్ సిట్టింగ్ బై యువర్ సైడ్ హ్యాపీ. హౌ డు యూ మేక్ ది వరల్డ్ హ్యాపీ?
0: కనుక నీ మొట్టమొదట నీ ఆత్మతృప్తికి నీవు పాటుపడు.
1: ఫస్ట్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
0: నీ ఆత్మానందాన్ని నీవు అనుభవించు.
1: ఎంజాయ్ ద బ్లిస్ విత్ ఇన్.
0: తర్వాతనే ఇతరులకు దీన్ని పంచు.
1: దెన్ షేర్ విత్ అదర్స్.
0: అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది దైవాజ్ఞ ప్రదానము. దైవ శాసనం చాలా అవసరము.
1: మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఆ శాసనమే మీకు సరైనటువంటి శాస్త్రము.
1: వి షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
0: శాసనం ఇది శాస్త్రం అన్నారు. శాసించినటువంటిదే శాస్త్రం. ఆయన నీవు ఇట్లా చేయకూడదు అని చెప్తే చేయకుండా ఉండాలి.
1: When Shastra sacred text says don't
0: అధికంగా
1: do,
0: అధికంగా మాట్లాడకుండా ఉంటుండు అన్నప్పుడు అధికంగా మాట్లాడకుండా ఉండాలి.
1: When it is said don't talk more,
0: నీవు అధికంగా మాట్లాడితే నాకు వచ్చిన నష్టం ఏమిటి? తక్కువ మాట్లాడితే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
1: If you talk more, what is the profit or the loss that Bhagavan has?
0: ఇది నాకు కాదు, ఈ లాస్ అండ్ ప్రాఫిట్ రెండు నీకే.
1: The loss and profit go to you.
0: లాస్ వచ్చినప్పుడు ఏడుస్తున్నావు.
1: యూ క్రై వెన్ యూ
0: ప్రాఫిట్ వచ్చినప్పుడు నవ్వుతున్నావు. ఎంతసేపు? చాలా మంది మీకు తెలుసు, ఈ ప్రపంచం లోపల పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళంతా ఉంటారు.
1: యు నో ఇన్ దిస్ వరల్డ్ మెనీ బిజినెస్ మెన్.
0: చక్కగా ఎన్నో కోట్ల ఆదాయం అంతా వచ్చింది.
1: దే ఎర్న్ క్రోర్స్ అండ్ క్రోర్స్.
0: కానీ వాడు ఆనందించడం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ హ్యాపీ.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎంత వేస్తాడో ఏమో అని అది ఒక భయం.
1: దే ఆర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండ్ ద ట్యాక్స్.
0: కనుకనే నీవు ఆనందానికి నీవు గురి అవుతున్నావు. కానీ ఒకవైపు దుఃఖం కూడా పెంచుతుండదు ఈ ప్రకృతిలో.
1: దో యు ఆర్ హ్యాపీ ఆన్ వన్ సైడ్, యు ఆర్ మిజరబుల్ ఆన్ ద అదర్ సైడ్.
0: ప్రవృత్తి నివృత్తుల యొక్క లక్షణములు చేరి ఉంటున్నాయి.
1: సో బోత్ ది క్వాలిటీస్, ది వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ ఆర్ దేర్.
0: ప్రవృత్తిలో జీవించు, నివృత్తిని ఆధారం చేసుకో.
1: లివ్ ఇన్ ది వరల్డ్ బట్ బీ ఇన్ వరల్డ్.
0: అది నీ యొక్క ప్రధానమైన విద్య.
1: దట్ ఇస్ మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఏ చదువులైనా చదువుకో.
1: స్టడీ
0: ఏ డిగ్రీనైనా తీసుకో. కానీ ఇప్పుడు డిగ్రీ తీసుకునేటువంటి ఒకటి, చేసే పని మరొకటి.
1: బట్ యూ టేక్ డిగ్రీ ఆన్ వన్ హ్యాండ్ బట్ యూ డూ ద డిఫరెంట్ జాబ్.
0: ఎవడైనా చదివిన చదువుకు తగినటువంటి ఉద్యోగాలు చేస్తున్నాడు ఈ లోకంలో? ఒక్కడిని చూపించండి.
1: షో వన్ పర్సన్ హూ ఇస్ డూయింగ్ ద జాబ్ బేసింగ్ ఆన్ ద స్టడీ.
0: పాస్ చేస్తాడు, యూనివర్సిటీలో రిజిస్టర్ గా పోతాడు. ఏమైనా అర్థం ఉందా? ఐపీఎస్ అంటే పోలీసు.
1: ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. But he works in the university.
0: కాని దీనికి దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
1: వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్?
0: చదివేది ఎంబీఏ అని చదువుతారు.
1: బట్ ఈ స్టడీస్ ఎంబీఏ.
0: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. నేను
1: ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
0: కానీ వాడు పోతున్నాడు ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర ఉంటున్నాడు.
1: బట్ హీల్ బి దేర్ నియర్ ది పెట్రోల్ బంక్.
0: దీనికి దానికి ఏమన్నా సంబంధం ఉందా?
1: వాట్ ఇస్ ది రిలేషన్ బిట్వీన్ ది టూ?
0: కేవలం ఏదో ఒక పని చేయాలని పోతున్నాడు. ఈ పనులు చేయడానికి ఇంత చదువులు ఎందుకు చదవాలి?
1: దే వాంట్ టు డూ సమ్ జాబ్ ఆర్ అదర్. వై షుడ్ యూ స్టడీ సో లాంగ్?
0: కనుక చదివిన చదువులకును ఈ కలికాలంలో చేసే పనులకు సంబంధమే లేదు.
1: ఇన్ దిస్ ఏజ్ దేర్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ద స్టడీ అండ్ ద జాబ్.
0: ఎందుకు చదువుకు తగినటువంటి పని ఉద్యోగం చిక్కటం లేదు?
1: బికాజ్ యూ డోంట్ గో ది గెట్ ది జాబ్ అప్రోప్రియేట్ టు యువర్ స్టడీ.
0: మనం చదువుల కోసము ఉద్యోగం కోసం పాటుపడకూడదు.
1: సో డోంట్ సెంటర్ అరౌండ్ ద జాబ్ ఓన్లీ.
0: ఉద్ యోగం, యోగాన్ని సంపాదించాలి.
1: ఉత్ యోగ, దట్ యోగ స్పిరిచువల్ యోగం
0: ఒకటి, దైవ యోగం ఒకటి ఉంటే సమయోగములు కూడా సమకూరిపోతాయి.
1: ఇఫ్ దిస్ యోగ డిజర్వ్నెస్ ఆఫ్ గాడ్స్ మెర్సీ, యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: కనుక మనము ఈ యోగాన్ని సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని హృదయం నందుంచుకుని దైవాజ్ఞను శిరసావహించి దైవ చింతన చేస్తూ కాలమును చక్కగా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో సత్య ధర్మాన్ని వదలకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎర్న్ గాడ్స్ గ్రేస్ వి షుడ్ నెవర్ గివ్ అప్ దీస్ టూ ప్రిన్సిపల్స్ సత్య ధర్మ అండ్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ దీస్ బేసింగ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై.

0: ప్రేమరూపము బ్రహ్మము ప్రేమమయము ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము ప్రేమ ప్రేమతో సంధింప నీమమగును కాన ప్రేమను గట్టిగా కలిగియున్న కాన ప్రేమను గట్టిగా కలిగియున్న అద్వితీయము నందంగా అర్హుడగును అద్వితీయము నందంగా అర్హుడగును.
1: Love is his form. Brahma, God is love. Therefore, there should be relationship between love to love. Strengthen the spirit of love. Then you can experience that non-dual bliss. You deserve that blissful state.
0: Prema swarupulaina vidyarthulara, vidyarthinilara.
1: Embodiments of love, boys and girls.
0: Prema yokka lakshyamu tyagame.
1: The purpose of love is sacrifice.
0: ప్రేమకు ద్వేషము లేదు.
1: Love has no hatred.
0: ప్రేమ అనంతమైనటువంటి యొక్క జగత్తులో సంచరిస్తూ.
1: Love moves about in this vast universe.
0: అత్యంత దూరంగా ఉన్నటువంటి వ్యక్తిని కూడాను సమీపం గావిస్తుంది.
1: It will make a distant person come close to you.
0: ప్రేమ మానవత్వాన్ని దివ్యత్వంగా మారుస్తుంది.
1: ఇట్స్ లవ్ దట్ కన్వర్ట్స్ ది హ్యూమానిటీ ఇన్ టు డివినిటీ.
0: పశువుగా ఉండినటువంటి మానవుని పశుపతిగా తీర్చిదిద్దుతుంది.
1: హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బీస్టియల్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ది డివైన్ పర్సనాలిటీ బై లవ్.
0: కానీ ప్రేమ అనేటువంటి దానికి అనేక విధములైనటువంటి మార్గములు ఉన్నవి.
1: హౌఎవర్ లవ్ హ్యాస్ several other paths.
0: తల్లిని ప్రేమిస్తాం.
1: You love your mother.
0: తండ్రిని ప్రేమిస్తాం.
1: So also your father.
0: సోదరులను ప్రేమిస్తాం.
1: You love your brother.
0: యోగిని ప్రేమిస్తాం.
1: You also love an ascetic.
0: యోగిని ప్రేమిస్తాం.
1: You also love an ascetic.
0: వైరాగిని ప్రేమిస్తాం.
1: Also the one renunciant.
0: యాగిని ప్రేమిస్తాం.
1: You also love the one of sacrifice.
0: ఈ అన్నింటి యందు కూడాను ప్రేమ అంతో ఇంతో కొంచెం స్వార్థంతో కూడి ఉంటుంది.
1: As you love your mother, father, brother, ascetic and renunciant, there is a trace of selfishness attached to that.
0: స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఒక్క దైవ ప్రేమని.
1: It is only the divine love that is absolutely selfless.
0: ఇట్టి దివ్యమైనటువంటి యొక్క ప్రేమను దైవికంగా మనం చింతించి దైవార్పిత భావంతో మనం అనుభవించాలి.
1: దిస్ డివైన్ లవ్ హ్యాస్ టు బి థాట్ ఓవర్ పాండర్డ్ ఓవర్ విత్ ద డివైన్ థాట్స్ విత్ ద స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: ప్రేమకు ప్రధానమైనటువంటిది క్షమ.
1: ద మెయిన్ థింగ్ అసోసియేటెడ్ విత్ లవ్ ఇస్ ఫర్బేరెన్స్.
0: క్షమను ప్రతి వ్యక్తి కూడాను సాధించాలి.
1: వన్ హ్యాస్ టు అకంప్లిష్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఫర్బేరెన్స్.
0: క్షమ అనేటువంటిది కేవలము గ్రంథములతో చదివితే వచ్చేటువంటిది కాదు.
1: దిస్ పేషెన్స్ క్షమ ఈజ్ నాట్ ద వన్ దట్ యు అక్వైర్ బై రీడింగ్ ఎ బుక్.
0: అధ్యాపకుడు బోధించేటువంటిది కాదు.
1: ఇట్ నాట్ ద వన్ టాట్ బై ఎ టీచర్.
0: లేక మరొకరితో గిఫ్ట్ గా మనం తీసుకునేటువంటిది కాదు.
1: నార్ కెన్ ఇట్ బి రిసీవ్డ్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఫ్రమ్ ఎనీ వన్.
0: ఈ క్షమ అనేటువంటిది సమస్యల లోపల కష్టముల లోపల దుఃఖముల లోపల బాధల లోపల శ్రమించి కొన్ని రకమైనటువంటి యొక్క సశక్తితో మనం సాధించవలసినటువంటిది ఈ క్షమ.
1: ది స్పిరిట్ ఆఫ్ ఫర్బేరెన్స్ హ్యాస్ టు బి బోర్న్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిఫికల్టీస్ సాడ్నెస్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాంగ్జైటీస్ అండ్ వన్ హ్యాస్ టు అచీవ్ ఇట్ బై సెల్ఫ్ ఎఫర్ట్.
0: క్షమను మనము స్వతసిద్ధంగా సాధించవలసిందే కాని ఇంకొక మార్గము లోపల సాధనతో సల్పుకునేటువంటిది కాదు.
1: దిస్ పేషెన్స్ కెన్ బి అచీవ్డ్ బై వన్స్ ఓన్ సెల్ఫ్ బట్ నాట్ బై ఎనీ అదర్ వే.
0: క్షమనే మానవునియందు లేనప్పుడే అనేక విధములైనటువంటి దుర్గుణములు ఇందులో ప్రవేశిస్తుంటాయి.
1: ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పేషెన్స్ సో మెనీ అదర్ వాయిసెస్ స్టెప్ ఇన్ ఇంటూ అవర్ లైవ్స్.
0: క్షమను కోల్పోతేమా అసూయ ద్వేషములు ఆరంభమవుతాయి మానవునియందు.
1: When one's patience is gone, there arises hatred and envy.
0: ప్రేమతో కూడినటువంటి క్షమనే నిజమైనటువంటి దైవత్వము.
1: True divinity lies in that this twins, the love and forbearance, going together.
0: క్షమ సత్యము.
1: Forbearance is truth.
0: క్షమ ధర్మము.
1: Patience is righteousness.
0: క్షమ వేదము.
1: It is Veda.
0: క్షమ సర్వం.
1: It is everything in life.
0: క్షమ తపస్సు.
1: It is penance.
0: క్షమ సత్యము.
1: It is truth.
0: క్షమ వేదము.
1: It is Veda, holy text.
0: క్షమ సర్వస్వంభు సర్వలోకములందు.
1: For all worlds, it is everything. Treasured.
0: ఈ క్షమ అనేటువంటిది చాలా గొప్ప నిధి.
1: This forbearance is noblest, highest.
0: ఈ క్షమను కోల్పోయిన తర్వాత మానవుడు ఎన్ని అవస్థలకు గురి అవుతాడో అనేక రహస్యములైనటువంటి భారత భాగవతములందు మనకు కనిపిస్తూ వచ్చినాయి.
1: When once this patience is lost, what kind of a plight that one would be subjected to and put to is very well reflected in our texts like Bharata and Bhagavata.
0: Chamanu manam kolipoyin tarvata asuya modalu prarambhamavutundi.
1: It is the jealousy that starts when once this forbearance is gone.
0: Ee asuya valla pandu vanti samsaramunu pandu vanti jeevitamunu enta paadu chesukunnaro bharatamulandu meeku telusunu.
1: You all know how a beautiful life, golden life, is totally ruined because of jealousy.
0: స్వర్గం నిర్మించినటువంటి యొక్క అలంకారంతో కూడినటువంటి యొక్క ఈ లంకను తన చేతులారా క్షమను కోల్పోవటం చేత భస్మం గావించుకున్నాడు రావణుడు.
1: రావణ గాట్ హిస్ గోల్డెన్ లంక విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ అండ్ అఫ్లూయన్స్ విచ్ ఇస్ బ్రాట్ డౌన్ అండ్ టోటలీ రూయిన్డ్ బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ క్షమ ఆర్ పేషెన్స్.
0: అనేక కుటుంబములు ఈ క్షమ కోల్పోవటం చేత అనేక అవస్థలకు గురి అయిపోయి కుటుంబమే క్షీణించిపోయింది.
1: మెనీ ఫ్యామిలీస్ ఆర్ లాస్ట్ దే హ్యావ్ బీన్ పుట్ టు టోటల్ రూయిన్ బికాస్ ఆఫ్ దిస్ అబ్సెన్స్ ఆఫ్ దిస్ గ్రేట్ క్వాలిటీ.
0: మానవత్వమే మంటగల్చిపోయింది.
1: ద హ్యూమన్ వాల్యూ ఈజ్ జస్ట్ సెట్ టు బ్లేజ్.
0: క్షమ చేతనే సర్వకాలము రక్షింపబడింది.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఫర్ గివ్నెస్ విల్ ప్రొటెక్ట్ ఆల్ అదర్ టాస్క్.
0: ఏనాడు మానవుడు క్షమను కోల్పోవును
1: that day forbearance is gone.
0: Asuya dveshamulu aarambhamavutunnayi.
1: That day begin the envy and hatred.
0: Manavattamulo ee vidhamaitunte chamanu manam kolipovatam chetane anni deshamulu yandu anni partylu yandu aneka rakamulainatunte kalahamulu prarambhamaipoyi evariki vare yamuna teere annattuga evariki varu cheeninchipothu vacharu.
1: Because of absence of these patients, every country is suffering from this, and their number of conflicts and infighting, each one behaving as one's own self because of absence of this.
0: Inni avasthalaku guri kavadaniki chamana kolipovatame moola karanam.
1: The country is passing through the present position because it has lost patience.
0: Goppa yogulu kudanu chamana kolipovatam valle cheerinchi poyyaru.
1: Even spiritual aspirants also have lost their goal because
0: rajulu kudanu chamana kolipotam valle varu kevalam bichchigari vare tayarayyaru.
1: Kings and kings of kings have brought down to the level of beggars because of the absence of patience.
0: Inaati yogulu kudanu chamana kolipotam valle roguluga tayarayyaru.
1: Yogulu, the modern seekers, have become rogulu, the diseased, because of absence of this.
0: Chamachetane లోకం ఇంత అభివృద్ధికి ఉంది.
1: యోగా ద స్పిరిచువల్ ప్రాక్టీస్ వుడ్ ప్రోగ్రెస్ విత్ పేషెన్స్.
0: ఈనాటి మానవులు ఎందు ఈ క్షమను క్షీణించిపోవటం చేతనే అన్ని విధములు కూడా మానవులు వెనుకంజ వేస్తున్నారు.
1: వీఆర్ ఆన్ ద బ్యాక్వర్డ్ ట్రెండ్ రిట్రీట్ బికాస్ ఆఫ్ ద అబ్సెన్స్ ఆఫ్ పేషెన్స్ టుడే.
0: దీనికి అన్నిటి కూడాను క్షమ అనేటువంటిది ఒక ప్రాణం వంటిది.
1: పేషెన్స్ ఇస్ వెరీ లైఫ్ ప్రిన్సిపల్.
0: పొగకు మూలము నిప్పుల పుంజముండ.
1: When there is fire at the base that leads to the smoke that
0: Railu
1: comes out.
0: రైలు పరుగుకు నడివెత్తు డ్రైవర్ ఉండ.
1: When there is a driver that drives the engine.
0: ఆటోమేటిక్ లైట్ కు అవధులుండ.
1: When the automatic light has got its boundaries.
0: ఒకడు సృష్టిని జీవింపనెవరు గది.
1: Should there not be a creator behind the creation?
0: ఒకడు సృష్టిని కల్పింపనుండవలదే.
1: Should there not be a creator behind the creation?
0: కనుకనే ఈ క్షమ అనేటువంటిది సర్వమును కూడా సృష్టిస్తూ వచ్చింది.
1: అండ్ దేర్ ఫోర్ దిస్ ఫర్బేరెన్స్ ఇస్ ద కాజ్ ఫర్
0: ఈనాడు మానవుడు క్షమను కోల్పోయిను ఆనాడే అన్ని కూడాను క్షయంగా మారిపోయినాయి.
1: దట్ డే ది క్షమ దిస్ పేషెన్స్ ఇస్ గాన్ ఇట్ లీడ్స్ టు క్షయ ద డిక్లైన్.
0: పేరు ప్రతిష్టలు ఎందుకని కీర్తి గౌరవములు ఎందుకని దేశములు క్షీణించిపోవడానికి మూల కారణము ఈ క్షమను కోల్పోవటమే.
1: Countries have lost their name, prestige, dignity and repute because they have lost this patience.
0: Kanuka chama anetundi danini manaku kashtamulu yende dinni manam poshistu ravali.
1: In fact, the patience has got to be observed and fostered in times of trouble.
0: Chamana manam poshinchu lekapoyinappudu manalo balahinatulanta abhiruddhi avutayi.
1: When there is no patience, naturally we turn very weak.
0: ఈ బలహీనతల వల్లనే దుర్గుణములు దురాలోచనలు మనలో ఆవిర్భవిస్తుంటాయి.
1: The weakness subsequently leads to bad feelings, bad sentiments, bad thoughts.
0: ఎంతటి ప్రపత్తులతో ఉండినటువంటి మానవుడు కూడాను ఈ క్షమను కోల్పోవడం చేతనే తాను కేవలము ఒక మూర్ఖుని వలె తయారవుతున్నాడు.
1: One might be great in respect of devotion and sincerity. Because when there is no patience, naturally he loses everything on hand.
0: కనుకని మొట్టమొదటి మనము ఈ క్షమను పెంచుకోవాలి.
1: Therefore, we have to grow more and more in patience.
0: క్షమను పెంచుకునే నిమిత్తమై మనకు కష్టము అధికంగా మనకు ప్రాప్తించాలి.
1: In fact, we should invite all troubles so as to develop this quality of patience.
0: కష్టములు ఎందే ఈ యొక్క క్షమను మనము అభివృద్ధి పరచుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటుంది.
1: ఓన్లీ ది టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ విల్ హెల్ప్ అస్ టు డెవలప్ అండ్ గ్రో ఫర్దర్.
0: పాండు దేశం ఏలుతున్నటువంటి పాండవులకు రాజులుగా ఉండినప్పుడు ఈ యొక్క ఎట్టి క్షమ కూడా లేకపోయింది.
1: పాండవ సో లాంగ్ దే వర్ కింగ్స్ దే డిడ్ హ్యావ్ దిస్ నోబుల్ క్వాలిటీ.
0: అడవుల పాలై ఆకులలో మేసి కన్న కష్టములకు గురి కావటం చేతనే వారి యందు క్షమ అనేటువంటి ఒక శక్తిని అభివృద్ధి పరుచుకున్నారు.
1: When once they were there in the forest spending the time of exile, passing through all kinds of difficulties and troubles, only partaking the leaves, then they could develop this quality of patience.
0: దుఃఖముల సమయం నందే మనం క్షమను పోషించుకోవడానికి వీలవుతుంది.
1: It's only in times of grief and sadness we have to protect this patience.
0: ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యం అనేటువంటిది కలిసి ఉంటుంది.
1: In fact, there is intimate relationship between the two.
0: The pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్య లోపలే సుఖం అనేటువంటి దానికి అవకాశం ఉంటుంది.
1: There lies the pleasure in between two pains.
0: రెండు కష్టములకు మధ్య లోపలే క్షమ అనేటువంటిది అభివృద్ధి అవుతుంది.
1: In fact, between two difficulties only, the patience develops in between.
0: కానీ మనం ఏ విధమైనటువంటి కష్టములు బాధలు సంభవించకూడదని భావిస్తుంటాం.
1: But we don't want any troubles or any difficulties to face in life.
0: ఇది చాలా బలహీనత.
1: It is a sign of weakness.
0: కష్టములను ప్రాప్తించాలి.
1: Let the troubles come.
0: దుఃఖములను వెంటాడాలి.
1: Let there be difficulties.
0: అప్పుడే మనకు క్షమ అనేటువంటి దాన్ని నిలుపుకోవడానికి తగిన శక్తిని మనం సంపాదించుకోవచ్చు.
1: Then you will have all the capacity to acquire this patience.
0: పిల్లలకు పరీక్షలు అనేటువంటిది లేకపోతే వారు ఏ విధంగా ఉన్నత క్లాసుకు పోగలరు?
1: When students do not have tests or examinations, how do you expect promotion?
0: కనుకనే ప్రతి క్లాసు నందు కూడాను తాను చక్కని మార్క్స్ తెచ్చుకుంటూ పాస్ అవుతూ రావటం చేతనే ఉన్నత క్లాసుకు పోవడానికి అవకాశం చిక్కింది.
1: స్టూడెంట్స్ ఫేస్ త్రూ దీస్ టెస్ట్ అండ్ హెన్స్ కెన్ బి ప్రమోటెడ్ టు హైయర్ క్లాసెస్.
0: ప్రప్రథమంలో తాను కొన్ని కష్టములకు గురి అయినప్పటికీ దీని ఫలితం అనేటువంటి దాంట్లో చక్కని ఆనందాన్ని పొందగలడు.
1: దో దేర్ ఇస్ సమ్ డిఫికల్టీ ఇనీషియలీ, హీల్ బి సో హ్యాపీ అల్టిమేట్లీ.
0: ఎప్పుడూ కష్టమే ఉంటుంటే మేము ఏ విధంగా జీవించేది అని కొంతమంది వాపోతుంటారు.
1: సమ్ ఫీల్ సో బ్యాడ్ బికాస్ దే హ్యావ్ గాట్ ఎండ్లెస్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
0: కష్టములు ఎందు మన క్షమ అభివృద్ధి అవుతుండాలి.
1: ఇట్స్ ఓన్లీ డిఫికల్టీ దట్ కన్ఫర్స్ దిస్ పేషెన్స్.
0: క్షమనే మన యొక్క జీవితం యొక్క అంత్యము.
1: అండ్ పేషెన్స్ ది ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్.
0: క్షమచేతనే మన యొక్క జీవితాన్ని కట్టగడబడి శ్వాస వదలాలి.
1: వీ హ్యావ్ టు లీవ్ అవర్ లైవ్స్ విత్ దట్ స్పిరిట్.
0: ఎవరేమన్నా కూడాను దూషణ భూషణ తిరస్కార పురస్కారములు కంటే చమనే చాలా సాధించేటువంటి శక్తివంతమైనది.
1: అండ్ ఇట్ ఇస్ ద పేషెన్స్ దట్ గివ్స్ యు ఆల్ ద ఎనర్జీ టు గ్రో బియాండ్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్, ద ప్రాఫిట్ అండ్ లాస్, ద విక్టరీ అండ్ డిఫీట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అనేక పర్యాయములు మీలో మీకు సందేహాలు కలుగుతూ ఉంటాయి.
1: యు హ్యావ్ మెనీ ఆఫ్ డౌట్స్, మెనీ డౌట్స్ విద్ ఇన్ యూ.
0: స్వామి పైన భక్తిగా ఉండినంత వరకు,
1: సో లాంగ్ యూ హ్యావ్ డివోషన్ ఫర్ స్వామి,
0: సమీపంలో ఉండినంత వరకు,
1: యు ఆర్ క్లోజ్ టు హిమ్,
0: ఈ ప్రేమను అభివృద్ధి పరుచుకునేంత వరకు,
1: సో లాంగ్ యూ డెవలప్,
0: మేము ఎంతో ఆనందంగా ఉంటాం.
1: యు ఆర్ సో బ్లిస్ఫుల్.
0: కానీ
1: బట్
0: కొంత దూరం పోయిన తక్షణమే,
1: ద మూమెంట్ యు ఆర్ లిటిల్ అవే,
0: మాలో ఈ భక్తి క్షీణించిపోతుంది.
1: ద డివోషన్ డిక్లైన్స్,
0: ప్రేమ తరిగిపోతుంది.
1: లవ్ డిమినిషెస్.
0: దీని కారణం ఏమిటి?
1: వై? వాట్స్ ద రీజన్?
0: అని తమలో తాము యోచిస్తుంటారు.
1: యు డౌట్ అండ్ యు ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: ఇందులో చమను మీరు లేకుండా చేసుకోవటం చేతనే ఇలాంటి సందేహాలు మీలో కలుగుతూ వస్తున్నాయి.
1: బికాస్ దేర్ ఇస్ నో పేషెన్స్ ఇన్ యూ, యు స్టార్ట్ డౌటింగ్ దిస్ వే.
0: కనుకనే చమనే మీ యందు అధికంగా ఉండినప్పుడు ఇలాంటి డౌట్స్ కు అవకాశమే రాదు.
1: వెన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఇన్ యూ, యూ నెవర్ డౌట్.
0: చమలేనటువంటి వ్యక్తులకే అనేక విధమైనటువంటి సందేహాలు.
1: An impatient person will have number of doubts.
0: ఎంతో విశ్వాసంతో ఉండినటువంటి వ్యక్తులు కూడాను కొన్ని సందేహాలు ప్రారంభమవుతుంటాయి.
1: One with strong faith also at times start doubting.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తమ యందు ఉన్నటువంటి ఒక చమ సన్నగిల్లిపోయింది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద పేషెన్స్ ఇన్ హిమ్ హ్యాస్ బీన్ వీక్.
0: ఆ చమన అప్పుడే మనం పరీక్ష చేసుకోవాలి.
1: దెన్ వీ హ్యావ్ టు టెస్ట్ అవర్ పేషెన్స్ విత్ ఇన్.
0: ప్రతి సమయం నందు కూడా క్షమను మనం టెస్ట్ చేస్తూ రావాలి.
1: ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ టు టెస్ట్ బియాండ్ గాడ్ రిగార్డింగ్ దిస్ పేషెంట్.
0: ఇది బలపడుతున్నదా లేదా,
1: వెదర్ ఇట్ ఇస్ స్ట్రెంగ్నింగ్ ఆర్ గెటింగ్ ఇట్ వీకెన్.
0: ఈ క్షమనే నా యొక్క జీవితము.
1: అండ్ పేషెన్స్ ఇస్ మై లైఫ్.
0: అది చెప్పాము, క్షమ సత్యము.
1: ఇట్ ఈస్
0: క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వస్వంభవం.
1: ఇట్ ఈస్ సెడ్ ద పేషెన్స్ ఇస్ ట్రూత్, ఇట్ ఈస్ రైచువస్నెస్, ఇట్ ఇస్ ద హోలీ టెక్స్ట్ అండ్ ఇట్స్ నాన్ వైలెన్స్ టు.
0: క్షమ సంతోషము.
1: And it gives happiness.
0: Chama nidhi.
1: And it is wealth, the treasure.
0: Adiye mana yokka pradhanamaitundi aasti.
1: That is the chief property of all of us.
0: Chama aneetundi lekapotam cheta enni vidhamaitundi rajakeeyallo patramaipothunnaru.
1: Because of the absence of patience, people really spoil themselves in politics.
0: Dushinchukotame.
1: There is mutual accusation.
0: Okarinokaru vimarsinchukotame.
1: Mutual criticism.
0: Okarinokaru aneka vidhamaina kashtamulaku guri kavatame.
1: And they make each other suffer.
0: ఇది చమలేనటువంటి యొక్క లక్షణాలే ఇవన్నీ.
1: దీస్ ఆర్ ద క్వాలిటీస్, ద ట్రెండ్స్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ద అబ్సెన్స్ ఆఫ్
0: చమ. తొలగిన తక్షణమే అసూయ ప్రారంభమవుతుంది.
1: వెన్ వన్స్ ది పేషెన్స్ ఇస్ లాస్ట్, దేర్ అరైజెస్ ఎన్వీ.
0: అనసూయకు పుట్టినటువంటి కుమారులు ముగ్గురు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ విదౌట్
0: వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు.
1: త్రీ ఆర్ బోర్న్, దే ఆర్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు.
0: మనసు వాక్కు.
1: And that is the heart, the mind and the speech faculty.
0: Ame chellaneinte anusuyeku puttinatunte vaadu eevelu kaani akkayeinatunte asuyeku puttinatunte vaadu dveshamu asuya dambamu krodhamu ilanti vanta puttayi.
1: Whereas to another one full of jealousy, she has begotten the this hatred, the envy and pride.
0: Asuyeku puttinatunte bittalantha kudunu durmarguli.
1: All those born out of envy are wicked.
0: Anasuyaku puttinatunti vaallanta divyattamaina cherinatunti vaare.
1: Those who are begotten by this envilessness are really noble.
0: Okka akka chellendriki ee vidhamainatunti oka sampathi kaligindi.
1: This is the difference between the two sisters.
0: Karanam,
1: what's the reason?
0: Anasuya aneka baadalaku ochukundi.
1: Anasuya could bear all the suffering.
0: Aneka kashtamulu tattukundi.
1: She could also resist and bear the
0: suffering. ఎదుర్కొంటూ వచ్చింది.
1: She could resist and face the troubles in life.
0: ఆ అనసూయ యొక్క ధైర్య సాహసములే ఈ క్షమకు మూల కారణమైంది.
1: The courage of Anasuya is mainly responsible for the good at the end.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక శక్తిని మనం సాధించుకోవాలి.
1: The sacred power we should acquire.
0: రావణుడు ఎంత శక్తి సంపన్నుడు.
1: Ravana, what mighty man he is.
0: అతని యందు బుద్ధి బలము, భుజ బలము, సర్వ బలములు కూడా ఉంటున్నాయి.
1: హీ హాస్ గాట్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలెక్చువల్ స్ట్రెంగ్త్ టు.
0: ఇన్ని ఉండి కూడాను
1: విత్ ఆల్ దిస్
0: క్షమ లేకపోవడం చేతనే అసూయా ద్వేషములు ప్రవేశించి అతని హృదయాన్ని మాలిన్యపరిచినాయి.
1: యాజ్ హీ హాస్ లాస్ట్ ది పేషెన్స్, హిస్ హోల్ హార్ట్ ఈస్ పొల్యూటెడ్ బై ఎన్వీ అండ్ హేట్రెడ్.
0: అనేక దూరంగా ఉండినటువంటి వారిని కూడా సమీపింపజేసేటువంటిది ప్రేమ తత్వము.
1: ఇట్ ఇస్ ఓన్లీ లవ్ దట్ బ్రింగ్ పీపుల్ స్టేయింగ్ ఎట్ ఎ ఫార్ ఆఫ్ ప్లేస్ కమ్ క్లోజ్.
0: ద్వేషము కూడా ప్రేమగా మార్చేటువంటిది ప్రేమ తత్వము.
1: అండ్ ఇట్స్ లవ్ దట్ వుడ్ ట్రాన్స్ఫార్మ్ హేట్రెడ్.
0: ఇలాంటి ప్రేమతత్వం అనేటువంటిది అతనిలో క్షీణించిపోయింది.
1: And this love is lost in him.
0: దేని వల్ల?
1: Why?
0: క్షమను కోల్పోవటం వల్ల అసూయ ప్రారంభమైంది.
1: As there is no patience, he turned envious later.
0: ఆ అసూయ ప్రారంభం కావటం చేతనే ఇలాంటి పడరాని దుఃఖములకు గురి అయిపోయాడు.
1: బికాస్ ఆఫ్ జెలసీ హీ సఫర్డ్.
0: చేయరాని పనులు చేస్తూ వచ్చాడు.
1: He did all untold things.
0: చేయరాని పనులు చేస్తూ, చూడరాని దృశ్యాలు చూస్తూ, వినరాని విషయాలు వింటూ ఉన్నప్పుడు ఇంకా మానవుడికి దయ ఎక్కడి నుంచి వస్తుంది?
1: When he was looking all that which he is not supposed to, listening all that he is not supposed to,
0: వినరాని విషయాలు వింటున్నారు,
1: what will happen? Today we are listening to that what
0: తినరాని తిండి తింటున్నారు ఈనాటి మానవుడు.
1: Today we are eating the forbidden
0: food. చూడరాని దృష్టిని చూస్తున్నారు ఈనాటి మానవుడు.
1: We are having the forbidden vision and sight.
0: అలాంటి దోషమయమైనటువంటి ఒక హృదయంలో శాంతి ఎక్కడ చిక్కుతుంది?
1: In this polluted heart, how do you expect peace?
0: శాంతికి స్థానమే లేదు హృదయంలో.
1: Peace has no place in our heart.
0: అప్పుడే పరమ భక్తుడైనటువంటి హనుమంతుడు బుద్ధి చెప్తూ వచ్చాడు రావణకు.
1: ఇట్ వాజ్ ఎట్ ద టైమ్ ద గ్రేటెస్ట్ డివోటీ హనుమాన్ స్టార్ట్ టీచింగ్ ఎ లెసన్.
0: బుద్ధి చెప్పేద రావణ, ఇలంక నీకేలాలేదు దుర్గుణ.
1: ఐ విల్ కరెక్ట్ యూ రావణ, వాట్ విల్ హ్యాపన్ టు దిస్ లంక?
0: బుద్ధి చెప్పేద వినుము నీవిత.
1: Listen to me.
0: సచ్చేయకనాది పలుకులు బుద్ధికి నియోచించి చావుకు బద్ధుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పేద రావణ,
1: యూ హావ్ నాట్ పెయిడ్ హీడ్ టు మై వర్డ్స్ అండ్ యూఆర్ ప్రిపేర్ టు డై, ఐ విల్ సర్టన్లీ టీచ్ యూ ఎ లెసన్.
0: లోకమునకు తల్లేరా,
1: సీత ఇస్ ద మదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సీతమ్మ నీకు చూడగ తల్లేరా,
1: షీ ఇస్ యువర్ మదర్ ఆల్సో.
0: లోకమాతను తెచ్చి ఇప్పుడు పాతకము వడిగట్టుకుంటివి, ఏక శిరమున నీదు శిరములు అనేకమాగులు దుంచురాగులు. బుద్ధి చెప్పేద రావణ,
1: యు హావ్ బ్రాట్ ద మదర్, యు హావ్ అబ్జెక్టెడ్ హర్ విత్ వన్ ఆరో, ఐ విల్ బిహేడ్ యూ, ఆల్ ద 10 హెడ్స్ విల్ బి గాన్. సీతతో
0: భాషించితి రామున చేతి ముద్దుటంగరమందితి.
1: In fact, I have brought
0: పాతకుడని వనముగాచిన పడుగు రాక్షస వరుల చంపితి కోతి నంచును నాతో పోరి ప్రాతపురి పాలాయ హచ్చుడు. బుద్ధి చెప్పేద రావణ,
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ సెంట్ బై రామా హింసెల్ఫ్, ఐ కిల్డ్ ఆల్ దోస్ డెమన్స్ ప్రొటెక్టింగ్ ది ఎంటైర్ ఫారెస్ట్. హ్యావ్ యు నాట్ అండర్స్టూడ్? ఐ విల్ సర్టన్లీ టీచ్ యూ ఎ లెసన్.
0: నీ యొక్క బుద్ధి ఈ రకంగా మారిపోయింది.
1: దిస్ ఈజ్ యువర్ ప్లైట్ నౌ.
0: కారణం ఏమిటి?
1: వై
0: ఈ అసూయ ద్వేషములే మూల కారణము.
1: వాట్ ఆర్ ద రీజన్స్? ద జెలసీ అండ్ హేట్రెడ్.
0: ఈ జెలసీ అనేటువంటిది చాలా చెడ్డ ఎనిమి.
1: జెలసీ ఇస్ వెరీ వెరీ బ్యాడ్.
0: ఇలాంటి చెడ్డ గుణములు రావడానికి మొట్టమొదట మనలో అసూయ ప్రారంభం కావటమే.
1: అండ్ దేర్ఫోర్ ద జెలసీ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ ద ఇంతే కాకుండా
0: క్షమ అనేటువంటి దాన్ని కోల్పోవటమే.
1: బికాస్ వి హావ్ లాస్ట్ ద పేషెన్స్ దేర్ఫోర్ వి ఆర్ జెలస్.
0: మన యందు క్షమ అనేటువంటిది ఉన్నప్పుడు అసూయ ఆ సమీపానికే రాదు.
1: When you are patient enough, there will be no trace of envy anywhere.
0: ఈనాటి మానవులకు అనగా ఈనాటి నూతన విద్యార్థులకు మోడర్న్ బాయ్స్ కు దుష్టభావములు హృదయంలో ప్రవేశించడానికి మూల కారణము ఈ క్షమను లేకుండా చేసుకోవటమే.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ హావ్ గాట్ ఆల్ వికెట్ థాట్స్. వై? బికాస్ దే హావ్ లాస్ట్ ఫర్బేరెన్స్.
0: ఆ క్షమను మీరే సంపాదించుకోవాలి, ఇంకోరు ఇచ్చేటువంటిది కాదు.
1: ద పేషెన్స్ హావ్ గాట్ టు బి అటైన్డ్ అచీవ్డ్ బై యూ.
0: ఇంకొక గ్రంథాలతో మీరు చదివితే వచ్చేటువంటిది కాదు.
1: యూ కాంట్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ బుక్స్.
0: లేక గురువులు బోధిస్తే చెక్కేటువంటిది కాదు.
1: నార్ కెన్ బి పాస్డ్ ఆన్ టు యూ బై యువర్ టీచర్.
0: మీ స్వజీవితం నందే మీరు కష్టపడి సాధించడానికి ప్రయత్నించాలి.
1: యూ హావ్ టు అటైన్ బై యువర్ సెల్ఫ్ ఎఫర్ట్.
0: ఏ కష్టం వచ్చినా కానీ ఇది నేను మీట్ చేస్తాను.
1: Let there be any trouble, I'll face it.
0: You danni meet chestani sadhinchadaniki prayatninchali.
1: When once you meet the challenges of life, you'll certainly achieve.
0: Life is challenge, meet it.
1: Life is a challenge, meet it.
0: Okati kaadu, rendu kaadu, moodu kaadu, naalugu kaadu, enno challenges vastundi.
1: Life is a series of challenges, not one or two.
0: Adugadugunuku challenges vastuntai.
1: Every moment is a challenge of life.
0: Ni manamu nettukoni chattukoni povali.
1: Resist and march ahead forward.
0: Appude manamu deejanti chamanu పోషించుకున్న వారం అవుతాం.
1: దెన్ దట్ యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్.
0: క్షమ లేకపోవడం చేతనే మానవునికి హృదయమంతా సందేహములుగానే మారిపోతున్నాయి.
1: యాస్ దిస్ పేషెన్స్ ఫర్బేరెన్స్ ఇస్ గోన్ ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: దేనిని సందేహించాలి, దేనిని సందేహించకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానమే శూన్యమవుతుంది.
1: దే డోంట్ హ్యావ్ సెన్స్ ఆఫ్ డిస్క్రీషన్ యాజ్ టు నో వాట్ టు డౌట్ అండ్ వాట్ నాట్ టు డౌట్.
0: కనుకనే ఈనాటి మానవుడు నిరంతరం కూడాను కేవలము మానవుని కంటే హీనంగా మారిపోతున్నాడు.
1: దేర్ఫోర్ మ్యాన్ టుడే డే బై డే హస్ బికమింగ్ మచ్ వర్స్.
0: మనిషి కంటే మృగములే బెటర్ ఏమో అనిపిస్తుంది.
1: పర్హాప్స్ ద అనిమల్స్ సీమ్ టు బి బెటర్ దాన్ మ్యాన్ కైండ్.
0: ఎందుకంటే వాటికి ఒక సీజన్ రీజన్ పైన ఫాలో చేస్తూ పోతున్నాయి.
1: బికాస్ అనిమల్స్ ఫాలో ఎ డెఫినెట్ సీజన్ రీజన్.
0: నో సీజన్ నో రీజన్.
1: బట్ మ్యాన్ కైండ్ హ్యాస్ నో రీజన్ నో సీజన్.
0: మానవత్వానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
0: సమన అభివృద్ధి పరచుకోలేకపోవటమే కారణం.
1: బికాస్ హీ కుడ్ నాట్ డెవలప్ ఇంప్రూవ్ ఫర్ బేరెంట్స్.
0: కనుక మొట్టమొదట మనము క్షమను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు డెవలప్ దిస్.
0: ఈ క్షమకు కొన్ని కష్టాలు మనకు వెంటాడుతూ వస్తాయి.
1: సర్టన్ డిఫికల్టీస్ ఫాలో యూ ఇన్ లైఫ్.
0: కానీ దానికి ఏమాత్రం యోచించనక్కర్లేదు.
1: డోంట్ బి వరీడ్ అబౌట్ దెమ్.
0: దాన్ని తట్టుకుని నీవు పో.
1: రెసిస్టెంట్
0: దాన్ని నెట్టుకుని నీవు పో.
1: ఎస్ పుష్ ఫుల్ బి పుష్
0: సాధించడానికి వీలవుతుంది.
1: దెన్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక పర్యాయం మీరు కొన్ని రకంలో క్లాసుల్లో కూడా ఫెయిల్ అవుతారు.
1: At times you may fail in your examination.
0: దానివల్ల డిప్రెషన్, కన్ఫ్యూజన్, డౌట్స్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: ఫెయిల్యూర్ లీడ్స్ టు డిప్రెషన్ అండ్ ఫ్రస్ట్రేషన్. బట్ నో డౌట్,
0: ప్రయత్న దోషమే దీనికి కారణం, మూల కారణం.
1: నో దట్ దిస్ ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్ రెస్పాన్సిబుల్.
0: నేను సరైనటువంటి ప్రయత్నం చేయలేదు.
1: యూ హావ్ నాట్ మేడ్ ప్రాపర్ ఎఫర్ట్.
0: ఈ ప్రయత్నంలో నేను పట్టిన పట్టు సాధిస్తే తప్పక నేను దీన్ని పాస్ కాగలను.
1: హ్యాడ్ యూ మేడ్ ఫుల్ ఎఫర్ట్ యూ హ్యావ్ బిన్ సర్టన్లీ సక్సెస్ఫుల్.
0: నా దోషమే, నా దోషమేని తన దోషాన్ని తాను ఒప్పుకొని పోవాలి.
1: యూ హ్యావ్ నెసెసరీలీ యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ మై మిస్టేక్, మై మిస్టేక్.
0: కనుక నీ మిస్టేక్ నీవు కవర్ చేసుకుని పోతున్నావు.
1: యు ఆర్ కవరింగ్ యువర్ మిస్టేక్స్.
0: దానికి ఏదో కొన్ని కారణాలు చెప్తూ పోతున్నావు.
1: యు ఆల్సో గివ్ సమ్ రీజన్.
0: ఈ కారణాలంత రీజన్ అంతా నీకు పనికిరాదు.
1: దీస్ రీజన్స్ ఆర్ నాట్ రీజన్.
0: అన్నిటికీ మూల కారణం నీ యొక్క దోషమే.
1: ఎవ్రీథింగ్ లైస్ మిస్టేక్.
0: నీ పట్టును బట్టి సాధిస్తూ పోతే దేనైనా మనం సాధించవచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
0: కనుక మొట్టమొదట మనం కష్టాలకు మనం ఏమాత్రం కూడా వెనుకపోకుండా దాన్ని ముందుకు నెట్టుకుంటూ పోవాలి.
1: సో వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ట్రబుల్స్ ఆర్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
0: భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకంగా కూడా మనకు కష్టములు రావచ్చు.
1: వీ మే హ్యావ్ సో మెనీ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ ఎథికల్ వే, మోరలీ, స్పిరిచువల్.
0: కానీ కొంతమంది పిల్లలు కూడా ఎంతో ధ్యానం చేస్తుంటారు.
1: సమ్ స్టూడెంట్స్ ఆల్సో మెడిటేట్.
0: కానీ ధ్యానం చేసి కూడా కొంతకాలం క్షీణించిపోతుంది.
1: దో దే మెడిటేట్ ద ప్రోగ్రెస్ ఈస్ నాట్ దట్ గుడ్.
0: ప్రారంభంలో ఎంత ప్రోగ్రెస్ గా వస్తుంటుందో
1: ఎట్ ద బిగినింగ్ దిస్
0: అది క్రమక్రమేణా సన్నగిలుతూ పోతుంది.
1: స్లోలీ డిక్లైన్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వై?
0: దైవ దోషమా?
1: మిస్టేక్ లైస్ ఇన్ గాడ్.
0: కాదు కాదు.
1: నో నో,
0: నీ దోషమే.
1: మిస్టేక్ లైస్ ఇన్ యూ.
0: నీకు వచ్చేటువంటి బాధలను నువ్వు దాన్ని తట్టుకుని పోవాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ద ఛాలెంజ్.
0: నీలో క్షమను శూన్యం చేసుకున్నావు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ లాస్ట్ ఆల్ యువర్ పేషెన్స్.
0: క్షమను కోల్పోవడం చేతనే అలాంటి డౌట్స్ అంతా నీలో ఆవిర్భవిస్తున్నాయి.
1: బికాస్ యు హావ్ లాస్ట్ ది వెరీ పేషెన్స్ యు స్టార్ట్ డౌటింగ్ రిపీటెడ్లీ.
0: కనుకనే మనము ఈ క్షమను పెంచుకుంటూ పోవాలి.
1: వి హావ్ టు డెవలప్ మోర్ అండ్ మోర్ దిస్ పేషెన్స్.
0: క్షమనే మన జీవితము.
1: ఇట్ ఇస్ అవర్ లైఫ్.
0: క్షమనే మన ప్రాణము.
1: ఇట్ ఇస్ అవర్ లైఫ్.
0: క్షమలేని జీవితం కేవలం శ్రమంతో సమానము.
1: ది హోల్ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎగ్జర్షన్స్ అండ్ ట్రబుల్స్.
0: కనుక మనము క్షమ అనేటువంటి ప్రాణమును కాపాడుకుంటూ పోవాలి.
1: వి హావ్ టు సస్టైన్ దిస్ లైఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫర్బేరెన్స్.
0: ఈ చిన్న వయసు చాలా ప్రధానమైనటువంటిది.
1: This age is very important.
0: అన్నిటిని తట్టుకుని నెట్టుకుని పోయేటువంటి ఒక వయసు ఇది.
1: This is the age when you can face, resist any.
0: ఈ వయసులోనే నీవు క్షమను సాధించకుండా పోతే ఇంక వృద్ధాప్యములు ఏమి సాధించగలవు?
1: If you are not patient enough now, how can you be patient later?
0: నీ దైవాన్ని ఏమాత్రము స్మరించలేవు.
1: And you cannot think of God later.
0: పద పద మంచు కింకరులు పాశములు ఆగేడి వేళ.
1: When the messengers of death are dragging your body hurriedly.
0: తమ తమ బయటపెట్టుడికి లాభము లేదని చెప్పు వేళ.
1: Giving all the hope when the body was asked to be kept on the street.
0: ఆరు బిడ్డను లబలబ ఏడ్చివేడ.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ స్టార్ట్ క్రయింగ్ బికాస్ ఆఫ్ ద లాస్.
0: తరమా హరినామం నూటన బలక.
1: ఈజ్ ఇట్ పాసిబుల్ టు సింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ దెన్?
0: ఇది అసాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: అయ్యే పని కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కనుకనే మనము దాని ధైర్యాన్ని ఈ వయసులోపనే మనం సాధించుకుంటూ రావాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ కరేజ్ రైట్ నౌ.
0: క్షమను మనం స్టాక్ చేసుకోవాలి.
1: వీ షుడ్ స్టార్ట్ పేషెన్స్ నౌ.
0: ఈ క్షమను మనం ప్రోగు చేసుకోవాలి.
1: అండ్ వీ షుడ్ కలెక్ట్ ఏ లాట్.
0: క్షమను జీవితంలో గట్టిగా ఒక అస్త్రంగా తీసుకోవాలి.
1: వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ దిస్ పేషెన్స్ అండ్ మేక్ ఇట్ ఏ
0: బలహీనత. స్టార్ట్స్ వచ్చినప్పటికీ ఇది తప్పు, నాలో ఈ క్షమ లేకపోవటం వల్లే ఇది వచ్చి చేరిపోతున్నాయి అని తన క్షమపై తాను సాటిగా ఉండాలి.
1: When certain bad thoughts come to you, you should examine yourself, find out that you have lost patience.
0: ఈ చమనే ఉంటుంటే ఈ థాట్స్ రావడానికి అవకాశం లేదు.
1: In fact, when that quality of forbearance is in me, such thoughts can't come.
0: నీవు తలుపులే వేసుకుని ఉంటుంటే లోపల ప్రవేశించడానికి ఎవరికి సాధ్యమవుతుంది?
1: When you close your doors, who can enter?
0: కనుకనే క్షమ అనేటువంటి యొక్క డోర్స్ నీవు భద్రమైన వేసుకోవాలి.
1: అండ్ హ్యావ్ దిస్ డోర్స్ టైట్.
0: ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి కావాలని కోరేటువంటి వ్యక్తులకు క్షమ చాలా ప్రధానము, అదే ప్రమాణము.
1: దోస్ హూ వాంట్ టు ప్రోగ్రెస్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్, పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: కనుక క్షమ అనేటువంటి దానిని మనం ఎంతనో సాధిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ ఇట్ అచీవ్ అండ్ అటైన్
0: అడుగడుగునకు కూడాను ఆ క్షమ అనేటువంటి పరీక్ష చేస్తూ వస్తుంది.
1: అట్ ఎవ్రీ స్టెప్ ద పేషెన్స్ టెస్ట్ యూ.
0: కానీ నీవు కూడా జాగ్రత్తగా ఉండాలి.
1: యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
0: మీ టీచర్ ఎప్పుడు మీకు టెస్ట్ పెట్టాడో
1: then your teacher is going to test you.
0: kaani aa test ki eppudu kuda neevu siddhanga undali.
1: but you should be ever ready for.
0: ayyo nenu chadukoledi enti evar tappadi.
1: if you say I am not prepared, whose mistake is it?
0: eppudu neevu ready ga untundali.
1: you should be ever ready.
0: prapancham photographers ante em chestaru?
1: what is that worldly photographers do?
0: anni arrangement chesi
1: they make all arrangement.
0: ready antaru ottutaru.
1: they say ready and they click the camera.
0: kaani
1: what
0: ఆ ఫోటోగ్రాఫర్ అట్లా వస్తాడు.
1: బట్ దేర్ ఇస్ డివైన్ ఫోటోగ్రాఫర్, హీ వోంట్ టెల్ యూ లైక్ దాట్.
0: ఎప్పుడు వస్తాడో ఏమో.
1: వెన్ హీ విల్ క్లిక్ ది కెమెరా,
0: ఎప్పుడు రెడీగానే ఉండాలి.
1: బట్ యూ షుడ్ బి రెడీ ఆల్వేస్.
0: లేకుండా పోతే నీ ఫోటో పాడైపోతుంది.
1: అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ ద ట్రూ పిక్చర్.
0: అదే భగవత్ హృదయంలో చిత్రించుకోవటము, అది చెడ్డదిగా మారిపోతుంది.
1: వెన్ వన్స్ యూ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ, దెన్ దేర్ విల్ బి యువర్ ఎవర్.
0: ఎప్పుడు కూడా నువ్వు రెడీగా ఉంటుంది.
1: యూ షుడ్ ఆల్వేస్ బి రెడీ.
0: ఆల్వేస్ బి రెడీ.
1: ఆల్వేస్ బి రెడీ.
0: అదే నిజమైనటువంటి ఒక సాధన.
1: దట్ ఈస్ ది మెయిన్ స్పిరిచువల్.
0: పట్ట లేకుండా ప్రొద్దున మధ్యాహ్నం సాయంకాలం ఈ కాలాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే కాలం మనలో చిక్కేటువంటిది కాదు.
1: ఇఫ్ యూ గో ఆన్ ఫాలోయింగ్ ద టైమ్ యాజ్ మార్నింగ్ నూన్ ఈవినింగ్
0: కాదు.
1: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ టైమ్, ఇట్స్ నాట్ యువర్ ఫ్రెండ్.
0: కాలాన్ని నీవు అనుసరించాలి, కానీ నీవు కాలాన్ని అనుసరించడానికి వీల్లేదు.
1: అండ్ యూ హావ్ టు ఫాలో ద టైమ్.
0: కాలం నిన్ను అనుసరించదు.
1: ఇఫ్ టైమ్ విల్ నెవర్ ఫాలో యూ.
0: కనుకనే
1: సో
0: నీ ప్రతి విషయంలో కూడా నీ జాగ్రత్త నీవు కాపాడుకోవాలి.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్.
0: కనుకనే వేదాంతం కూడాను ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్న బోధత అన్నారు.
1: సో వేదాంత సేస్ అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ గోల్ ఈజ్ రీచ్డ్.
0: కేవలం అజ్ఞానమనే నిద్రలో నువ్వు బాగా గాఢంగా నిద్రపోతున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఇన్ డీప్ స్లీప్ ఆఫ్ స్లంబర్ అండ్ ఇగ్నోరెన్స్.
0: నీవు అజ్ఞానం నుంచి మేల్కో.
1: Get up out of the sleep of ignorance. Get into spirituality. And then experience that bliss.
0: అది ఏ నీ సాధన.
1: That is your spiritual endeavor.
0: కానీ ఆ సత్యాన్ని గుర్తించుకోలేక
1: you have not understood this.
0: ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని ప్రయత్నాలు. ఏమిటి ఈ ప్రయత్నాలు?
1: Every man goes on making some effort or other.
0: ప్రయత్నాల కింద నీవు ప్రవేశించేస్తే ఆ పని నీ వేనాటికి సాధించలేవు.
1: Mere effort will never fructify.
0: నీవు సాధించడానికి నడుము కట్టుకో.
1: And you should be determined first to attain it.
0: కంకణం కట్టుకో.
1: Did be determined.
0: భగవంతుడు ఎట్లాంటి వాడే కంకణాలు మూడు కట్టాడు.
1: God has three determinations.
0: పరిత్రాణాయ సాధూనాం వినాచాయ చిత్తం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. ఇది ఒక కంకణం.
1: The first vow, the determination that God has undertaken is.
0: రెండవది
1: అనన్యాశ్చింతయంతోమ యజనోపయుపాసతే
0: దేశాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం.
1: The second one is those who think of me constantly, incessantly will be protected.
0: ఈ విధంగా ఒక్కొక్క విధానికి కూడా ఒక్కొక్క కంకణాలు కట్టుకుంటుంటే మీరు కేవలము సాధించవలసినటువంటి జీవితానికి కంకణమే లేకపోతే ఇంకెక్కడ.
1: When these are the vows or kankanas or determinations of God, what about you?
0: జీవితానికే కంకణం లేకుండా పోతుండాలి.
1: In fact, you have no determination in life.
0: కనుక ఈ జీవితం భ్రష్ట అయినటువంటి జీవితంగా మారిపోతుండాలి.
1: Therefore, the life is totally ruined.
0: కొన్ని దినాలు అటు, కొన్ని దినాలు ఇటు.
1: Sometimes bumps and jumps come in life.
0: ఈ బంప్స్ జంప్స్ కు మనం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ బంప్స్ అండ్ జంప్స్.
0: ఇదే డిప్రెషన్ కు మూల కారణము.
1: వాట్ ఇస్ దట్ రెస్పాన్సిబుల్?
0: ఈ డిప్రెషన్ కంటే కన్ఫ్యూజన్ ఏ మూల కారణము.
1: ఫర్ డిప్రెషన్ కన్ఫ్యూజన్
0: డిప్రెషన్ రెండు చేస్తే ఏమవుతుంది?
1: వాట్ విల్ హ్యాపన్ వెన్ కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్?
0: లైఫ్ ఫెయిల్ అయిపోతుంది.
1: లైఫ్ ఫెయిల్స్.
0: జీవితమే నాశనం అవుతుంది.
1: లైఫ్ ఈస్ టోటలీ రూయిన్డ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రతి దానికి కూడా ఒక విధమైనటువంటి దీక్షను పట్టాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్
0: ఇది నేను సాధించాలి.
1: దిస్ ఐ మస్ట్ అచీవ్.
0: ఇది నేను పొందాలి.
1: ఐ మస్ట్ అక్వైర్.
0: ఆ ప్రేమతత్వాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
1: డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ దీక్షతో నీవు సాధిస్తే తప్పక నీవు జన్యుడు అయిపోతావు.
1: విత్ ఆల్ డిటర్మినేషన్ యు అక్వైర్ దిస్ లవ్, నాచురలీ యుల్ రిడీమ్ యువర్ లైఫ్.
0: ఈ క్షమను మీరు సాధించుకుంటున్నారు.
1: అటైన్ దిస్.
0: ఈ క్షమకును ప్రేమమయమైనటువంటి క్షమంగా ఉంటుండాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ లవ్.
0: ప్రేమకు ద్వేషము లేదు.
1: లవ్ హ్యాస్ నో హేట్రెడ్.
0: ప్రేమ దేన్ని కోరదు.
1: Love is desireless.
0: కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: సో గాడ్ ఈస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
0: ఆ భగవంతుని యొక్క విశ్వాసాన్ని దృఢంగా అదే క్షమ.
1: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్. దాట్ ఈస్ ఫర్ బేర్.
0: ఆ క్షమను నీవు సాధిస్తే ప్రేమ దాని వెంటనే జంటనే వస్తుంది.
1: వెన్ వన్స్ యూ హావ్ గాట్ దిస్ పేషెన్స్ ద లవ్ విల్ ఫాలో ఆటోమేటికలీ.
0: ఈ ప్రేమ క్షమ రెండు కూడా చేరిపోయింది ఏంటంటే నీ జీవితం ధన్యమైపోతుంది.
1: అండ్ ద లవ్ అండ్ పేషెన్స్ విల్ హెల్ప్ యూ టు వర్క్ ఫర్ రిడెంప్షన్ ఇన్ యువర్ లైఫ్.
0: కనుకనే భగవంతుని ఆరాధనలందు భగవంతుని విశ్వాసమునందు దృఢమైనటువంటి నమ్మకం కలగాలి.
1: ఇన్ ద వర్షిప్ ఆఫ్ గాడ్ యాజ్ యూ వర్షిప్ హిమ్ యాజ్ వి థింక్ ఆఫ్ హిమ్
0: దేనిపైన
1: అదర్వైజ్ వాట్ విల్ హ్యాపన్
0: ఈ లోకంలో ఉన్నటువంటి చింతలంతా కూడా వస్తుంటాయి పోతుంటాయి.
1: వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ పాస్ ఆన్.
0: ఏది చింత కాదు.
1: వాట్ ఈస్ దట్ నాట్ ఎ వరీ.
0: ఉంటుట ఒక చింత.
1: బర్త్ ఇస్ ఎ వరీ.
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్
0: చావు చింత.
1: డెత్
0: బాల్యమంతా చింత.
1: చైల్డ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్
0: చిలుపు చింత. కర్మలన్నీ చింత. కష్టములు ఒక చింత. సంతోషం ఒక చింత.
1: హ్యాపీనెస్
0: చింత. 12 రకమైనటువంటి ఒక చింతలో ఉండేటువంటి చింత చెట్టు కింద కూర్చొని చింత లేకుండా ఉండాలంటే ఎట్ట అవుతుంది.
1: వి హావ్ ఆల్ చింతాస్ ఆర్ 12 ఫార్మ్స్ ఆఫ్ వరీస్ సిట్టింగ్ అండర్ చింత చెట్టు ఆర్ ఎ టామరిన్ ట్రీ.
0: కాబట్టి దీన్ని అన్నింటినీ మనం ఎదుర్కొంటూ పోవాలి.
1: వి హావ్ టు ఫేస్ అండ్ ప్రొసీడ్ అహెడ్.
0: ఏ దానికి కూడా మనం చింతించక్కర్లేదు.
1: వి షుడ్ నాట్ బి వరీడ్ ఫర్ ఎనీథింగ్.
0: అన్నింటినీ నవ్వుతూ మనం స్వీకరిస్తాం.
1: వి షుడ్ యాక్సెప్ట్ స్మైలింగ్లీ.
0: కమాన్ మై ఫ్రెండ్, కమాన్ కమాన్, నీవే నాకు సంతోషాన్ని ఇచ్చేది.
1: And in fact, we should welcome smiling.
0: Nijamuga mana friends manaku aanandanni varu.
1: Friends will never give you happiness.
0: Enemies manaku aanandanni istaru.
1: Enemies will make you happy.
0: Kaaranam emti?
1: Why?
0: Enemies neen paina eppudu kudunu dushta bhavamu kaligi untaru.
1: Enemies will always have wicked feeling manovari.
0: Vaari paina neevu sariyinatundi dushti pettukuntavu.
1: Therefore you will be watchful all the time.
0: కనుక దీన్ని వాచ్ చేస్తూ రావాలి.
1: అండ్ యూ హావ్ టు బి వాచ్ఫుల్.
0: అప్పుడే నీ యొక్క క్షమాశక్తి అభివృద్ధి అవుతుంది.
1: అండ్ దెన్ పేషెన్స్ విల్ ఇంప్రూవ్.
0: కనుక క్షమను సాధించుకోండి.
1: వీ షుడ్ అచీవ్ దిస్.
0: క్షమను సాధించుకున్నటువంటి వ్యక్తులే జీవితాన్ని కూడా సాధించగలరు.
1: ది ఇండివిజువల్స్ హూ హావ్ అక్వైర్డ్ దిస్ పేషెన్స్ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమతో పాటు క్షమను కూడా మీరు సాధించండి.
1: అలాంగ్ విత్ లవ్ యు ఆల్సో అటైన్ దిస్.
0: ఈ ప్రేమ ప్రేమ అది సత్యమైన ప్రేమ కాదు.
1: యువర్ లవ్ ఇస్ ది ఇన్సైడ్ ఇస్ నాట్ ట్రూ.
0: ప్రేమ
1: and it's so
0: sankuchitamaina prema,
1: it is so narrow,
0: alpamaina prema,
1: so low,
0: swalpamaina prema,
1: it is little,
0: atyanta alpamaina tundi,
1: and it's very little and minute.
0: Ee premanu meer prema ga bhavinchukovaddandi.
1: Don't consider as love.
0: Idantha edo swalapekshala kosam paakapadutunnadu.
1: And all this love little in you is selfish.
0: Swapriyojanam kosam paatapadutunnadu.
1: Out of self interest.
0: Swarthamu swapriyojanamu tejinchu.
1: Give up sacrifice selfishness self interest.
0: Devamunu preminchu
1: and love.
0: అదియే నా సర్వస్వమని విశ్వసించు.
1: కన్సిడర్ యువర్ లైఫ్.
0: అప్పుడే నీలో ఒక విధమైన క్షమ అభివృద్ధి అవుతుంది.
1: దెన్ పేషెన్స్ విల్ గ్రో ఇన్ యూ.
0: కనుక క్షమను మీరు పెంచుకోండి.
1: సో దేవత్యమైన
0: ప్రేమ కాదు.
1: యువర్ లవ్ ఇస్ ఇన్సైడ్ నాట్ ట్రూ.
0: ప్రేమ
1: అండ్ ఇట్స్
0: సంకుచితమైన ప్రేమ.
1: ఇట్ ఇస్ సో నారో.
0: అల్పమైన ప్రేమ.
1: సో లో.
0: స్వల్పమైన ప్రేమ.

0: అప్పుడే నీలో ఒక విధమైనటువంటి క్షమ అభివృద్ధి అవుతుంది.
1: దెన్ పేషెన్స్ విల్ గ్రో ఇన్ యూ.
0: కనుక క్షమను మీరు పెంచుకోండి.
1: సో డెవలప్ దిస్ పేషెన్స్.
0: క్షమ లేకనే జగత్ అంతా కూడా ఇన్ని కష్టములకు గురి అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ఇట్స్ అబ్సెన్స్ ద వరల్డ్ ఈజ్ సఫరింగ్.
0: ఈ యొక్క దేశంలో కానీ మరొక దేశంలో కానీ క్షమా నిర్మూలమైపోవడం చేతనే మనుష్యత్వం అనేటువంటిది నిర్మూలమైపోయింది.
1: ఐదర్ దిస్ కంట్రీ ఆర్ ఎనీ అదర్ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్
0: మనుషుడు ఏ చిన్న కార్యాన్ని సాధించలేకపోతున్నాడు.
1: ఇస్ పాసింగ్ త్రూ సో మెనీ డిఫికల్టీస్ మ్యాన్ ఇస్ నాట్ ఎబుల్ టు అచీవ్.
0: పరిగెత్తుంది గడ్డిపోచ.
1: అండ్ ఇట్స్ ద కౌ దట్ రన్స్ ఆఫ్టర్ ది గ్రాస్.
0: అలాంటి గండిపోచ అంతా ఐకమత్యంగా చేసి ఏకంగా కట్టినప్పుడు మదించిన గజాన్ని కూడా బంధిస్తుంది.
1: వెన్ ది గ్రాస్ బ్లేడ్స్ ఆర్ టైడ్ అప్ టుగెదర్ ఇట్ విల్ సో స్ట్రాంగ్ యాజ్ టు బైండ్ ది ఎలిఫెంట్.
0: కనుకనే మీ అందరి ఎందుకు ఒక ఐకమత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
0: ఐకమత్యం చేతనే క్షమ అనేటువంటి కూడా బలపడుతుంది.
1: దిస్ యూనిటీ స్ట్రెంగ్థెన్స్ ఫర్ బేరెన్స్.
0: దేని ఎందు ఐకమత్యము?
1: ఇన్ వాట్ రెస్పెక్ట్?
0: మంచి ఎందు ఐకమత్యము.
1: యూ షుడ్ బి యునైటెడ్ ఇన్ గుడ్ థింగ్స్.
0: ఐకమత్యము.
1: In respect of God, you should be united.
0: దైవం నందు మీకు యూనిటీ పెంచుకుంటే,
1: if you develop unity in respect of God,
0: మీ హృదయంలో ప్యూరిటీ ఏర్పడుతుంది.
1: Unity leads to purity.
0: ప్యూరిటీ ఏర్పడినప్పుడే డివినిటీని మనం సాధించవచ్చు.
1: Then once purity is reached, divinity can be attained.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: దేన్ని పట్టినా కూడాను ఒక ఆధ్యాత్మికంలో మాత్రము గట్టి పట్టును పట్టాలి.
1: యూ షుడ్ బి స్ట్రాంగ్, డిటర్మిన్డ్.
0: ఎన్ని నిష్ఠూరములు కానీ ఎన్ని కష్టములు కానీ మీరు ఏమాత్రమో భయపడనక్కర్లేదు.
1: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ బ్లేమ్, ఎనీ డిఫికల్టీ ఆర్ ట్రబుల్ ఆర్ వరీస్ ఆర్ యాంగ్జైటీస్.
0: కష్టం వచ్చే కొద్దీ మనకు ముందంజ వేయాలి కానీ వెనుకంజ వేయకూడదు.
1: యాజ్ డిఫికల్టీస్ కమ్ అలాంగ్ ఇన్ యువర్ వే, కమ్ ఆన్, ప్రొసీడ్.
0: ఈనాటి పిల్లలు అట్లు లేరు.
1: మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్ లైక్ దాట్.
0: పూర్వము మొహరం అనేటువంటి పండుగ జరిగేటువంటి వాడు.
1: అర్లియర్ దెర్ వాజ్ ఎ ఫెస్టివల్ లైక్ మొహరం.
0: మొహరం,
1: మొహరం.
0: ఇందులో హస్సేన్ హుస్సేన్ అని అగ్నికి ముందుగా డాన్స్ ఆడేటువంటి వాళ్ళు.
1: దేర్ ఆర్ టూ హస్సేన్ హుస్సేన్ హూ జస్ట్ డాన్స్ ఆన్ ఫైర్.
0: ఆడేటువంటి వాడు హస్సేన్ హుస్సేన్, హస్సేన్ హుస్సేన్, ముందొక కాలు వెనుకొక కాలు, అవి ఉన్న వాళ్ళు ఉన్న దగ్గరనే ఉంటారు.
1: దే గో ఆన్ డాన్సింగ్ ఆన్ ద ఫైర్ సేయింగ్ హస్సేన్ హుస్సేన్ స్టాండింగ్ వేర్ దే ఆర్.
0: వాళ్ళు ఎప్పుడు ఇంకా ముందుకు పోయేది?
1: వెన్ కెన్ దే ప్రొసీడ్?
0: ముందుకు పోవడానికి అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో ఛాన్స్ టు గో.
0: అదే విధంగానే మీరు ఎప్పుడు కూడాను
1: లైక్ దట్
0: సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ ఉన్న చోటే ఉంటారు.
1: లైక్ దట్ యూ సే సాయి రామ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రిమైన్ వేర్ యు ఆర్.
0: ఎప్పుడు మీరు ముందుకు నడిచేది?
1: వెన్ కెన్ యూ గో హెడ్?
0: నడచాలి ముందుకు.
1: ప్రొసీడ్.
0: రోడ్డు లేకపోయినా మీరు దాటుకుని నడచాలి.
1: అండ్ యూ షుడ్ క్రాస్.
0: అడ్డు ఎవరైనా వచ్చినా వారిని నెట్టుకుని పోవాలి.
1: ఇఫ్ దేర్ ఆర్ ఎనీబడీ ఇన్ బిట్వీన్ కమాండ్
0: ప్రొసీడ్. ఈ విధంగా మీరు ఉన్నత స్థాయికి పోవాలనుకున్నప్పుడు ధైర్య సాహసాలతో మీరు సంపాదించాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ హైట్స్ యూ షుడ్ బి కరేజియస్.
0: ఎప్పుడు ఈ ధైర్యం వచ్చేస్తుంది మీకు?
1: వెన్ కెన్ యూ బి కరేజియస్?
0: క్షమ మీ యొక్క హృదయం నిండుకు ఉండినప్పుడే ధైర్యం వచ్చేది.
1: వెన్ వన్ దేర్ ఇస్ ఫర్బేరెన్స్ ఇన్ ఫుల్ ఇన్ యువర్ హార్ట్స్ యూ కెన్ బి కరేజియస్.
0: కనుకనే
1: సో
0: అన్ని విధమైనటువంటి ధైర్యానికి సాహసించి,
1: ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ కరేజ్,
0: అంత పరాక్రమవంతుడైనటువంటి రావణ్ను కూడా నువ్వు ధిక్కరించి,
1: ట్రాన్సెండ్ డిజోబేయింగ్ ఈవెన్ రావణ,
0: తాను వచ్చి రామును చేరిపోయాడు.
1: విభీషణ కేమ్ టు రామ.
0: ఏ విధంగా వస్తున్నాడు?
1: హౌ వాజ్ హి కమింగ్?
0: రామా రామా రామా రామా రామా రామా అని రామనామం తప్ప అన్య మార్గం లేదు.
1: హీ స్టార్టెడ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామా రిపీటెడ్లీ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామా.
0: అప్పుడు దూరం నుంచినే రాముడు అభయం ఇచ్చాడు.
1: Rama lifted his protecting hand from a distance.
0: కాని ప్రకం ఉన్నటువంటి లక్ష్మణుడు, మిగిలిన సుగ్రీవులు వీళ్ళందరూ కూడా, స్వామి వాడు రాక్షసుని, రాక్షసుని యొక్క తమ్ముడు, మీ విరోధి యొక్క తమ్ముడు, వీనికి అభయం ఇవ్వకూడదు అన్నారు.
1: Whereas associates by his side Lakshmana and Sugriva said, Swami, the brother of the demon Ravana is coming. It's not the time to grant refuge.
0: Rama, నేను నీ వాడను, నీ వాడను, నీ వాడను, నీ వాడను.
1: Whereas Vibhishana went on shouting, Rama, I belong to you, I belong to you.
0: I am yours.
1: I am yours. I am yours.
0: అప్పుడు చెప్పాడు రాముడు.
1: Then Rama says,
0: నీవాడని ఒక పర్యన,
1: if you say I am yours,
0: నీవాడైనేమి ఏరుదు వారి అన్నాడు.
1: When once you say I am yours,
0: ఎవరైనా సరే నేను నీవాడు అని విశ్వసించాడు.
1: When once you say I am yours, let him be anyone, he will be protected. As I love him, he says.
0: ఆ విధంగానే
1: లైక్ దట్
0: ప్రతి విషయమునందు కూడాను ఒక పట్టుదలను సాధించాలి.
1: In every aspect you should be determined.
0: తన కుమారుడు అనేటువంటి వాడు నీరుడు యుద్దంలో మరణించాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ సన్ డైడ్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: రాముతో చెప్తున్నాడు, రామా వీడు చాలా పరాక్రమవంతుడు.
1: అండ్ విభీషణ లాస్ట్ హిస్ సన్
0: అందుకంటే అధికమైనటువంటి బలం ఉంది వీనికి.
1: ఇన్ ఫ్యాక్ట్ మై సన్ ఈస్ వెరీ మైటీ.
0: వాడిని తప్పక నీవు వధించమన్నాడు.
1: యూ హ్యావ్ టు కిల్ హిమ్.
0: అప్పుడు విభీషణుడు చెప్పినట్టుగా కొట్టాడు.
1: అండ్ హీ షాట్ హిమ్.
0: కొట్టేటప్పటికి కింద పడిపోయాడు నీరుడు.
1: అండ్ ది సన్ ఫెల్ డౌన్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
0: నీరుడు పడిపోతానే తక్షణమే ఈ యొక్క విభీషణుడు కూడా పడిపోయాడు.
1: విభీషణ ఆల్సో ఫెల్ కేమ్ అన్కాన్షియస్.

0: ఏమిటిది అని లక్ష్మణుడు అతన్ని లేపినాడు.
1: లక్ష్మణ లిఫ్టెడ్ హిమ్.
0: విభీషణ, ఎందుకు ఈ విధమైనటువంటి కలత పొందుతున్నావు?
1: విభీషణ, వై హావ్ యూ ఫెయింటెడ్? వై ఆర్ లైక్ దిస్?
0: నాకు అభిమానం లేదు స్వామి.
1: స్వామి, ఐ హావ్ నో అటాచ్మెంట్.
0: కానీ పెంచినటువంటి ప్రేమ యొక్క తత్వమే దీనికి అంత మూల కారణము.
1: బికాస్ ఆఫ్ ది అఫెక్షన్ ఐ హావ్ ఫాస్టర్డ్ హిమ్.
0: వాడు నా ఏకైక కుమారుడు,
1: ఈజ్ మై ఓన్లీ సన్.
0: కనుకనే అతన్ని నేను చంపమని చెప్పాను.
1: But I told you to kill him.
0: నా కంటెదుగానే వాడు చస్తున్నాడు.
1: And he is dying right in front of me.
0: కానీ అది భరించలేకపోయాను.
1: I could not bear this.
0: ఇది నా యొక్క బలహీనత.
1: This is my weakness.
0: కనుక నాకు క్షమన అనుగ్రహించమన్నాడు.
1: So grant me that forbearance.
0: చూసారా, ఆనాటి విభీషణ్ కూడాను క్షమన నాకు అనుగ్రహించు.
1: Vibhishana also prayed for that.
0: అదే నా సత్యము.
1: That is my truth.
0: అదే నా ధర్మము.
1: That is my righteousness.
0: అదే నా రాముడు.
1: That is my Rama.
0: కాబట్టి అట్టి రామతత్వాన్ని నేను ఏనాటికి మరవను.
1: Patience is my God, Rama himself, I will never forget.
0: ఇంతటి గొప్ప గొప్ప వారు కూడాను ఆ క్షమలేనటువంటి సమయం లోపల ఎన్నో అవస్థలు గురి అయిపోయారు.
1: సచ్ గ్రేట్ పీపుల్, మెన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్, లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్
0: క్షమను సాధించితేమా సర్వము సాధించిన వాడు అవుతావు.
1: వెన్ వన్స్ యూ అచీవ్ దిస్, యూ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎవ్రీథింగ్.
0: కానీ ఒక క్షమ ఒక దగ్గర ఉంటుంటే శిక్ష ఇంకో దగ్గర అనిపిస్తుంటారు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వెన్ పేషెన్స్ ఇస్ వన్ సైడ్, దేర్ లైస్
0: దోషం చేసిన వాడు ఒకడైతే శిక్ష అనిపించేది మరొకడుగా అనిపిస్తుంటాడు.
1: వెన్ వన్ హ్యాస్ కమిటెడ్ మిస్టేక్, వైల్ అదర్ పర్సన్ ఫీల్స్ ది పనిష్మెంట్. ఇట్ దే డు హ్యాపెన్ ఇన్ లైఫ్.
0: రాత్రిపూట నీవు ఒక రూమ్ లో పండుకున్నావు.
1: యు ఆర్ రెస్టింగ్ ఇన్ యువర్ రూమ్.
0: పండుకునేటప్పటికే చాలా దోమలంతా వచ్చినాయి.
1: మెనీ మస్కిటోస్ హావ్ గాట్ ఇన్.
0: కానీ రెండవ రోజు మస్కిటో నెట్ కట్టుకున్నావు.
1: సెకండ్ డే యూ హ్యావ్ ది మస్కిటో నెట్.
0: కానీ మస్కిటో నెట్ కట్టుకుంటే మస్కిటోస్ బయట ఉంటే పర్వాలేదు, మస్కిటోస్ లోపల ఉన్నాయి.
1: మస్కిటోస్ హావ్ గాన్ ఇన్ టు ది మస్కిటో నెట్.
0: కానీ లోపల ఉన్నటువంటి మస్కిటోస్ ఈ రీతిగా నీవు చంపగలవు?
1: హౌ కెన్ యూ కిల్ దెమ్, దోస్ ఇన్ సైడ్.
0: తర్వాత తాను తోలాడు, మరీ వేసుకున్నాడు.
1: దెన్ హీ హస్ డ్రివెన్ దెమ్ అవుట్, డ్రివెన్ దెమ్ అవుట్.
0: ముందు రోజు రాత్రి కుట్టినటువంటి దోమ ఒక్కటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ వన్ మస్కిటో హస్ బీన్ హియర్.
0: తనకు తెలియదు,
1: బట్ హీ కెనాట్ ఐడెంటిఫై.
0: రెండవ దినం వచ్చాడు, ఫ్లిట్ తీసుకుని వచ్చి కొట్టాడు అన్నింటినీ.
1: దెన్ హీ అప్లైడ్ ఫ్లిట్ ఆన్ ఆల్ దీస్ మస్కిటోస్.
0: తన కుట్టినటువంటి మస్కిటో ఒకటైతే చావటం అనేక మస్కిటోస్ చచ్చాయి.
1: వన్ మస్కిటో హాస్ బిటన్ హిమ్ అండ్ ఆల్ మస్కిటోస్ వర్ కిల్డ్.
0: కానీ నిరపరాధి కదా ఇవి.
1: Well, they have not committed
0: a mistake. కాదు, ఫ్రెండ్షిప్. ఆ కుట్టిన మస్కిటోస్ కి ఇవన్నీ ఫ్రెండ్స్.
1: బికాస్ ఆల్ దీస్ మస్కిటోస్ ఆర్ ద ఫ్రెండ్స్ ఆఫ్ దట్ గిల్టీ మస్కిటో.
0: కంపెనీ ఐ షుడ్ టెల్ యు వాట్ యు ఆర్ అని ఈ మస్కిటోస్ ఉన్నటువంటి గుణమే తనకు ఉన్నాయి.
1: దిస్ ఈస్ ది కంపెనీ మిస్టేక్, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షుల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: కనుక ఆ కంపెనీలు చేర్చడం వల్ల మనకు ఆ గతి పడుతుంటది ఎప్పుడు.
1: యాజ్ ఈస్ ది కంపెనీ, సో ఈజ్ అవర్ ప్లైట్.
0: కనుక దుర్భావంతో మనం ప్రవేశపెట్టినప్పుడు,
1: when once your bad thoughts,
0: durbhavamu manlo praveshinchinappudu,
1: when once bad thoughts get in you,
0: dushtankalpamu manaku aavirbhavistayi,
1: and bad thoughts will improve day by day.
0: Dushtankalpamu aavirbhavinchetappudiki,
1: when once they are there,
0: mana chama kolipotam,
1: we lose our patience.
0: ఈ కోల్పోయిన తర్వాత మనం ఇంకా దాన్ని సాధించలేము.
1: వెన్ వన్స్ ఇట్ ఇస్ లాస్ట్, ఇట్ కెనాట్ బి రీగెయిన్.
0: అదే కోల్పోకుండా మనం చూసుకోవాలి.
1: వి షుడ్ సీ దట్ ఇస్ నాట్ లాస్ట్ ఎనీ టైం.
0: అప్పుడే మనం సరైన దృఢత్వాన్ని మనం పొందగలము.
1: దెన్ వి కెన్ హావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
0: మీరు ఈ 15 దినములు కూడాను,
1: ఆల్ దీస్ 15 డేస్,
0: ఎందరో పెద్దలు చెప్పినటువంటి వాక్యములు,
1: ఆల్ ది టీచింగ్స్ ఆఫ్ ది ఎల్డర్స్,
0: స్వామి బోధించిన వాక్యములు,
1: ఆల్ దోస్ రిలేటింగ్ టు స్వామి,
0: విన్నారు, హృదయంలో దాచుకున్నారు.
1: యు హావ్ హర్డ్ అండ్ యు ఆర్ ట్రెజరింగ్ దెం ఇన్ యువర్ హార్ట్.
0: దాచుకున్నటువంటి వాక్యములను,
1: ఆల్ దోస్ దట్ ఆర్ ట్రెజర్డ్ ఇన్ యువర్ హార్ట్,
0: కానీ మీరు వదిలిపెట్టి దాన్ని సాధించాలి.
1: And you have to achieve the yoga.
0: లోపలనే దాచుకుంటే ప్రయోజనం లేదు.
1: There is no meaning in simply
0: పెట్టాలి.
1: You should exhibit.
0: బయటికి పెట్టి అనుభవించాలి.
1: Experience.
0: అప్పుడే దీని సాధనని మీరు సాధించిన వారు అవుతారు.
1: Then you will be able to achieve anything tangible.
0: ఒకానొక వ్యక్తి అన్నం కట్టుకుని చెంపైన వేసుకుని పోతున్నాడు.
1: He was carrying food in a bundle.
0: పెద్ద బండల్,
1: ఎ బిగ్ బండల్ ఆఫ్
0: కొంత దూరం నడిచేటప్పటికి బలహీనమైపోయింది.
1: ఇట్ వాస్ సో టైర్డ్.
0: ఇది భారం అయిపోయింది.
1: అండ్ దిస్ హస్ బికమ్ హెవీ లోడ్.
0: అది దగ్గర పోయి దిగాడు.
1: హి గాట్ డౌన్ ఎట్ వన్.
0: ఆ మూట ఇప్పాడు.
1: హి ఓపెన్డ్ ద బండల్.
0: దాన్ని భుజించాడు.
1: అండ్ హి ఏట్ ద
0: భారం. తగ్గింది, బలం ఎక్కింది.
1: దిస్ బర్డెన్ హస్ బికమ్ లెస్, బట్ హి ఇస్ స్ట్రాంగ్ నౌ.
0: లోపల పోయింది ఆ అన్నము.
1: బికాస్ ఫుడ్ హ్యాస్ గాన్ ఇన్ సైడ్.
0: కాబట్టి బలం ఎక్కింది.
1: సో హి ఇస్ స్ట్రాంగ్.
0: భారం తగ్గింది.
1: బట్ ద బర్డెన్ హస్ బికమ్ లెస్.
0: ఎప్పుడు ఈ బలం అధికమైపోయిందో,
1: వెన్ హీ ఈజ్ స్ట్రాంగ్,
0: అప్పుడు అన్నింటినీ సాధిస్తూ పోయాడు.
1: హీ ఈజ్ రెడీ టు.
0: అదే విధంగానే
1: టు అచీవ్ ఎనీథింగ్ లైక్ వన్.
0: దాచుకున్నటువంటి దాన్ని బయట పెట్టాము.
1: ఆల్ దట్ ఈస్ ఇన్ యూ ఇస్ బ్రాట్.
0: బయట పెట్టిన దాన్ని తిరిగి ఆచరణలో అనుభవించాలి.
1: అండ్ ఆల్ దట్ ఈస్ బ్రాట్ అవుట్ ఈస్ టు ప్రాక్టీస్.
0: అనుభవించినప్పుడే లోపల నీకు బలం కూడా ప్రవేశిస్తుంది.
1: అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ యూ విల్ బి స్ట్రాంగ్.
0: అప్పుడు నీ వ్యక్తిదాన్ని అయినా కూడా నువ్వు సాధించగలవు.
1: దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మన బయట ఉన్నటువంటి భావాలంతా కూడాను
1: ఆల్ ది ఔటర్ థాట్స్
0: దుష్ట భావాలను దూరం నెట్టండి
1: గివ్ అప్ ఆల్ బ్యాడ్ థాట్స్
0: సద్భావమును లోపల పెట్టుకోండి
1: అండ్ ట్రెజర్ గుడ్ థాట్స్
0: దాన్ని సాధించి మీరు ఈ యొక్క క్షమా శక్తిని మీరు పోషించుకోండి
1: విత్ దీస్ ద గుడ్ థాట్స్ విత్ ఇన్ యూ ఫాస్టర్ ఎంకరేజ్ డెవలపేషన్
0: శరీరానికి యొక్క శక్తి సామర్థ్యం వచ్చి మున్ముందు మీ యొక్క జీవితము ఆదర్శవంతమైన జీవితంగా అనిపిస్తుంది
1: విత్ ఆల్ దీస్ కెపాసిటీస్ ఎబిలిటీస్ యూ విల్ బి ఎన్ ఐడియల్
0: చదివిన చదువులతోనే మన యొక్క కెపాసిటీ మనకు అభివృద్ధి రాదు
1: మేర్ ఎడ్యుకేషన్ విల్ నెవర్ గివ్ యూ కెపాసిటీ
0: ఎంత చదువులు చదువు
1: వాట్ ఇస్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్
0: నాలెడ్జ్
1: ఇట్స్ ఆల్ బుకిష్ నాలెడ్జ్
0: ఎంత సూపర్ఫిషియల్ నాలెడ్జ్
1: ఇట్స్ మియర్లీ సూపర్ఫిషియల్ నాలెడ్జ్
0: అవుట్ లుక్స్
1: ఇట్స్ ఓన్లీ అవుట్ లుక్స్ ఎక్స్టర్నల్
0: కాదు కాదు లోపల ఉంటుండాలి
1: బట్ దేర్ లైస్
0: ఆ శక్తిని మనం సంపాదించుకోవాలి
1: యూ షుడ్ హ్యావ్ దట్ ఇన్నర్ పవర్
0: ఇదంతా ఆర్ట్
1: Not all you find outside is heart.
0: But in heart
1: is heart
0: మనం బలపరుచుకోవాలి
1: And you should strengthen your heart.
0: కానీ ఈనాడు పైన చదివినటువంటి ఆర్ట్ అంతా అభివృద్ధి చేసుకుంటున్నాం
1: And we are developing, growing more and more outer
0: heart. పొట్టకూటి కోసము
1: Why? For our living.
0: పొట్టకూటిని ఎక్కడైనా సంపాదించవచ్చును
1: You can earn your living.
0: కానీ మనోశక్తిని సంపాదించేటువంటి ఫుడ్ మనకు కావాలి
1: But we need the food to develop the mental
0: food
1: power.
0: For head.
1: Food for head.
0: Head for God.
1: Food for head. Head for God.
0: ఏకత్వాన్ని మనం తప్పక అనుభవించాలి.
1: And we should understand the unity in these three.
0: కనుక
1: So,
0: మీరు కేవలం సంస్కృతిని కూడా సాధిస్తూ రావాలి.
1: You should also know the culture in detail.
0: మన వైస్ ఛాన్సలర్ నాడు భారతీయ సంస్కృతి గురించి చెప్పాడు.
1: The vice chancellor spoke on the culture of Bharat.
0: అనేక గ్రంథము యందు ఉన్నటువంటి ఒక తత్వమును ఒక క్రోడీకరించి చెప్పాడు.
1: He in fact has summarized of all that contained in many of the
0: books. భారతీయ సంస్కృతి ఎలాంటిది
1: What sort of culture is Bharat?
0: చాలా పవిత్రమైనటువంటిది
1: It's highly sacred.
0: సున్నితమైనటువంటిది
1: So tender.
0: దృఢమైనటువంటిది
1: It's strong.
0: మరువరానటువంటిది
1: It cannot forget.
0: రక్షింపజేసేటువంటిది
1: And it one that protects you, sustains
0: అలాంటి సంస్కృతిని ఈనాడు మనం కోల్పోయినాము
1: And such ancient Bharat culture
0: ఈ సంస్కృతిని మనం అభివృద్ధి పరచుకోవాలి
1: We have to develop it more and more.
0: సంస్కరింపజేసినప్పుడే సంస్కృతి అవుతుంది
1: When once there is refinement, సంస్కరించుట దేర్ సంస్కృతి ఇది కల్చర్
0: అంతా ఎక్కడి నుంచి వచ్చింది
1: దిస్ క్లాత్ హౌ డిడ్ యు గెట్ ఇట్
0: దారం నుంచి సంస్కరింపజేశాము
1: ఇట్స్ అవుట్ ఆఫ్ ది యార్డ్
0: దారం ఏ రీతిగా వచ్చింది
1: హౌ డిడ్ యు గెట్ ది యార్డ్
0: నుంచి వచ్చింది
1: ఇట్స్ అవుట్ ఆఫ్ కాటన్
0: ప్రతి ఏ రీతిగా వచ్చింది
1: హౌ డిడ్ యు గెట్ ది కాటన్
0: దీనికి మొట్టమొదటి రూపం ప్రతి
1: సో ద ఫస్ట్ ఫామ్ ఇస్ కాటన్
0: రెండవది థ్రెడ్
1: నెక్స్ట్ యార్డ్
0: రెండవది క్లాత్
1: దెన్ యు గెట్ ది క్లాత్
0: కాబట్టి ఈ క్లాత్ కు రెండు సంస్కారాలు జరిగిన తర్వాతనే ఇది క్లాత్ గా రూపొందింది
1: ద క్లాత్ పాస్ త్రూ టు stages of refinement or processing
0: cotton dan nunchi manam samskarimpa cheyali
1: so the cotton has got to be processed
0: ee oka chettu
1: this is a tree now
0: ee chettu nu aneka rakamulaga samskarinchayatam valla idu oka table ga tayaru
1: because this tree is polished
0: ee table ga tayar chesinaapudu ide samskruti
1: and this is called samskruti
0: mana nitya jeevithamlo anukoolamainatundi daniga tiddukotame samskruti
1: to have to shape it for all convenience and comfort is refinement
0: vodlu pandinai
1: and you have got the paddy
0: ani pandina vodlanta techukoni man tintu kurchuntama
1: and do you eat the paddy straight away
0: dani kuda samskaram cheyali
1: and you have to polish
0: gatti nunchi vodlunu veru cheyali
1: and you have to remove the husk
0: వేరు చేసిన తర్వాత ఈ వడ్డు నుంచి పొట్టును కొట్టివేయాలి
1: అండ్ యూ హావ్ టు రిమూవ్ ఆల్ ద హస్క్ ఓవర్ ద ప్యాడీ
0: ఈ పొట్టుపోయిన తర్వాత బియ్యంగా రూపొందుతుంది
1: అండ్ దెన్ యూ హావ్ రైస్
0: బియ్యాన్ని పాకంలో మనం వేసినప్పుడే అది అన్నంగా తయారవుతుంది
1: అండ్ దెన్ యూ హావ్ టు కుక్ యూ హావ్ టు బాయిల్ ద రైస్
0: అప్పుడే మనం భుజించడానికి వీలవుతుంది
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఈట్
0: ఇన్ని సంస్కారాలు జరిగిన తర్వాతనే మనం భుజించుటకు సాధ్యమవుతుంది
1: ఆఫ్టర్ ఆల్ దీస్ స్టేజెస్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్
0: సంస్కరింపబడినటువంటిది సంస్కారము అన్నారు
1: సో దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్ సంస్కృతి
0: భారతీయ కల్చరు ప్రతి మహనీయుడు కూడా దాన్ని సంస్కరింపజేసినటువంటిది
1: ఇన్ ఫ్యాక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్ హెల్ప్డ్ ఎవ్రీబడి టు రిఫైన్ వన్స్ ఓన్ సెల్
0: కనుక
1: సో
0: భగవత్ నామం చేత
1: విత్ గాడ్స్ నేమ్
0: దృఢమైన విశ్వాసం చేత
1: స్ట్రాంగ్ ఫెయిత్
0: మన క్షమాశక్తిని సాధించి
1: అండ్ వీ షుడ్ అచీవ్ పేషెన్స్
0: దయాశక్తిని మీరు పొందండి
1: అండ్ వీ షుడ్ ఆల్సో బి కంపాషనేట్

0: భగవద్ అన్వేషణను
1: భజన కాదు. ధ్యాన జపములు పూజలు కానీ కాదు.
2: The search for God does not consist in merely doing bhajan or doing dhyana meditation or indulging in japa or performing such other rituals.
1: Manasu ekagra parichechi margamule avi.
2: These merely try and help you to concentrate, to bring the mind under check.
1: Dvesha ragadulu anucha anveshanagalu.
2: They also try to help you distinguish between attachment and non-attachment, hatred and things like that.
1: Devudu ekkadanchu devudalaganeela, devudu ekkadanchu devulaadaganeela.
2: Where is God? Where is God? You call out to him.
1: Hudayamandu ledi Eeswarundu.
2: Is God not resident very much in your heart?
1: Ichchukonumu seva, puchchukonumu prema.
2: Give service from your side and receive in turn love.
1: Atula chesi aatma tattvam anubhavinchu.
2: Thereby try and enjoy the bliss of realization.
1: Prachina kalamundi Bharata deshamulo rendu ప్రసిద్ధమైనటువంటి వాంగ్మయ ప్రవాహములు అన్యోన్య ఉపకారములతో ప్రవహించుచున్నవి.
2: Right from ancient times, it has been the rich tradition of this country of Bharat that there have been two intermingling, inseparable things coming down.
1: ఒకటి వేద వాంగ్మయ ప్రవాహం.
2: One is the mighty flow of the Veda, the river of the Vedas.
1: ఇది కర్మకాండ ప్రధానమైనటువంటిది.
2: And this highlights the efficacy of karma or action.
1: ఇది బ్రహ్మ నుండి ఆవిర్భవించినటువంటిది.
2: This is something which originates in Brahma.
1: దీనిని ఋషులు పరిగ్రహించి ప్రచారం సల్పుతూ వచ్చేది.
2: This is precisely what the rishis had imbibed, imbued and passed on.
1: రెండవది పురాణ వాంగ్మయ ప్రవాహం.
2: The second mighty flow is that of the Puranas.
1: ఇది కర్తృత్వంతో ప్రధానమైన ఉంటుంది. కర్తృత్వం నేను చేస్తాను అనేటువంటి.
2: This highlights the feeling that I shall succeed, I shall do.
1: దీనిని ఋషులు స్వీకరించి ప్రచారం చేసిరి.
2: This again was imbibed by the rishis and propagated.
1: యతవత రెండును సామాణికమైనటువంటి ప్రామాణికము కలిగినటువంటివి.
2: All said and done, both of them have a likeness and they are inseparable.
1: కర్మకు పర్యవసానము జ్ఞానము.
2: For karma, jnana is the basis.
1: జ్ఞానమునకు ఆధారము కర్మ.
2: And equally, the support for jnana is karma.
1: రెండింటి యొక్క సమన్వయాన్ని సాధించటమే సేవ.
2: And when you can bring both these two in harmony and conduct yourself, the result is seva.
1: Acharana valla chitta shuddhi.
2: All in your actions, purity of heart.
1: Chitta shuddhi valana atmananda prapti.
2: And the purity of heart in turn confers on you atmananda or bliss.
1: Kanuka cheyavalsina karmalu chesiye teeravalenu.
2: So what is to be done has to be done.
1: Manchi manasuto మంచి మంచి కర్మలు ఆచరించడమే మానవుని ప్రధాన కర్తవ్యము.
2: The primary duty of man is to do things in a proper way.
1: అయితే ఈ కార్యము నా వలన ఫలించినదనేటువంటి అహంకారము మంచిది కాదు.
2: Now this body that's given to you should not goad you onto a feeling that this is something which I have won.
1: దీని ఫలమును నేనే అనుభవించాలనేటువంటి ఆసక్తి ఇది ఏమాత్రం కూడాను సరైనటువంటిది కాదు.
2: And it's also wrong to feel that I should be the one to derive the fruit or benefit of this body of mine.
1: ఈ అహంకారం ఆసక్తి కర్మ బంధితము భావించుచున్నది.
2: This sense of ego and this sense of intensive feeling for oneself leads you to bondage.
1: Chitta suddhi ki, atma bhakti ki, asakti adutavuchundani.
2: It is this intensive feeling, aspiration or desire that separates this purity of heart and the realization of the self.
1: Karmanu acharinchatamu, na kartavyamu, anetuvanti bhavamuto.
2: To have the feeling that to do one's duty, to do action is my duty.
1: Acharaniyendu ahankaramunu, anubhutiyendu asaktini, visarjinchatame tyagamu.
2: To have no trace of the ego in what one is doing and to ask, not to aspire for the fruits thereof. These are the hallmarks of a realized soul.
1: Ide karma yogam.
2: This precisely is karma yoga.
1: Karma yogamu, karma ni ye vidhamuga acharinchavalanatuvantide bodhistundi.
2: And karma yoga, what does it teach? It teaches you that in karma or action, do not seek the fruit thereof.
1: Karma nimittame karmanu acharinchatamu, karma yogam yokka siddhantam.
2: It also highlights the fact that you have got to do what has to be done.
1: Yoga karma sukavasilamani prati manavattam yokka tattvam kudanu atma yokka pratibimbam aneetundi satyanni gurtimpa cheseetundi karma yogam.
2: The karma yoga further highlights the fact that it is the self same atma which is resplendent in all forms and all beings.
1: Sakramayinatundi neeti tattvam ఇంద్రియ నిగ్రహము ఇది కర్మయోగమునకు ప్రధానమైనటువంటి కీలకం.
2: అండ్ వాట్స్ ద సీక్రెట్ ఆఫ్ అన్రావలింగ్ ద మిస్టరీ ఆఫ్ ద కర్మయోగ? అండ్ దట్ ఈస్ సెన్స్ కంట్రోల్.
1: విశ్వ ప్రేమ, సానుభూతి, సదాచారము దీని యొక్క ఆశయములు.
2: వాట్ ఆర్ ది లాఫ్టీ అంబిషన్ సెట్ ఫర్ దిస్ కర్మయోగ? ఇట్ ఈస్ టు సీక్ యూనివర్సల్ లవ్, పీస్ అండ్ హార్మనీ.
1: జీవితము కర్మయోగ నిమిత్తమై ఏర్పడినటువంటిదే కానీ కేవలం స్వార్థము నిమిత్తం ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించవలసింది.
2: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు రియలైజ్ దిస్ ట్రూత్ దట్ దిస్ లైఫ్ హ్యాస్ బీన్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ వన్స్ డ్యూటీ అండ్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
1: కర్మయోగము జీవితమునకు ప్రధానమైనటువంటి యొక్క పునాది వంటిది.
2: దిస్ కర్మయోగ అగైన్ ఇస్ ద ఫండమెంటల్ స్టెప్ దట్ యు హావ్ టు టేక్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్.
1: కర్మను ఆచరించకోరినప్పుడు మానవునికి ప్రధానమైనటువంటిది ఆరోగ్యము.
2: అండ్ ఇన్ ఆర్డర్ టు పెర్ఫార్మ్ దిస్ కర్మ ఆర్ టు డూ పెర్ఫార్మ్ దిస్ యాక్షన్ హెల్త్ ఇస్ ఆఫ్
1: కర్మ భారమును భరించగలిగేటువంటి యొక్క దేహ పుష్టిని మనము అభివృద్ధి భావించుకోవాలి.
2: హెల్త్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ దేర్ఫోర్ ద అప్కీప్ ఆఫ్ ద బాడీ ఇస్ నెసెసరీ.
1: కర్మము నిష్కామ కర్మ అయినటువంటి మార్గమునందు ప్రవేశపెట్టి నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి సేవలో జీవితాన్ని అంకితం చేసుకోవాలి.
2: These actions of ours should be directed towards a selfless end and we should be imbibed and inspired by lofty senses ambitions.
1: Karma yogam yokka vishayam samanyamga manavulandaru kodanu artham chesukonaleru.
2: It is not given to ordinary beings to understand the secret or the inner significance of karma.
1: Veeduru thodichadam,
2: to sweep the street,
1: దీనులకు దిక్కులేనటువంటి వారికి సేవలు చేయటం,
2: ఆర్ టు సర్వ్ ద డెస్టిట్యూట్ అండ్ ద హెల్ప్లెస్,
1: అనారోగ్యంతో ఉండినటువంటి వారికి సహాయం అందించటం,
2: టు బ్రింగ్ సకా టు ద డిజీజ్డ్ అండ్
1: అనాథులైనటువంటి వారికి ఆహారం అందించటం,
2: టు గివ్ ఫుడ్ టు దోస్ హు డు నాట్ హావ్ ఫుడ్
1: ఇత్యాది పవిత్రమైనటువంటి కర్మలు కేవలం చులకనగా చూస్తుంటారు.
2: దీస్ ఆర్ ఆల్ సీక్రెట్ టాస్క్ అండ్ వన్ టెండ్స్ టు లుక్ డౌన్ అపాన్ దీస్.
1: ఇది చాలా పొరపాటు.
2: దిస్ ఇస్ ఎ గ్రేవ్ మిస్టేక్.
1: ఇందులో ఉన్నటువంటి అంతరార్థం కాని, విశిష్టతను కాని, దివ్యత్వాన్ని కాని గుర్తించలేనటువంటి వ్యక్తులే దీనిని చులకనపరుస్తారు.
2: ఓన్లీ దోస్ పీపుల్ హుడ్ నాట్ సీ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద వైటాలిటీ ఆఫ్ దీస్ యాక్షన్స్ దే టెండ్ టు లుక్ డౌన్ అపాన్ దెమ్.
1: త్రిలోకాధిపతి అయినటువంటి కృష్ణుడే
2: ద లార్డ్ హింసెల్ఫ్
1: యొక్క తత్వాన్ని ప్రకటింప తలంచి పశుపక్షి మృగాదులకు కూడా తాను సేవ చేయించు వచ్చాడు.
2: ద లార్డ్ హింసెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కృష్ణ. So as to highlight this idea of action, himself tended to take care of cattle, birds,
1: and the jeevulainatundi gurramulaku

0: గోవులు కొడును సేవ సల్పుతూ వచ్చాడు.
1: Further, he also did all that has to be done for the well-being of horses and cattle.
0: మహాభారతం యుద్ధం నందు కత్తి పట్టి యుద్ధమును ఆచరించక కేవలము సారథ్యాన్ని మాత్రమే వహించాడు.
1: And in the great Mahabharata war, he would not wield a weapon, but he was merely a charioteer.
0: ఇది నిస్వార్థ సేవ యొక్క ఆదర్శమైనటువంటిని ప్రకటించడానికి చూచాడు.
1: This he did so as to highlight the selflessness of service.
0: లోకములో ఉండినటువంటి సమస్త భోగ పదార్థములు కూడాను కేవలం ఏ ఒక్కరి నిమిత్తమో ఏర్పడినటువంటిది కాదనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఆఫ్ పారామౌంట్ నెసెసిటీ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్ దట్ ఆల్ దట్ ఈస్ గివెన్ ఇన్ ది వరల్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కంఫర్ట్ జాయ్ ఎట్సెట్రా ఆర్ నాట్ ద ప్రెరోగేటివ్ ఆఫ్ జస్ట్ వన్ ఇండివిజువల్.
0: వర్షములు కురుస్తున్నవి,
1: ది రెయిన్స్ కమ్ డౌన్,
0: నదులు ప్రవహించుచున్నవి,
1: అండ్ ద రివర్స్ ఫ్లో,
0: పంటలు పండుచున్నవి,
1: అండ్ ద క్రాప్స్ ఆర్,
0: సూర్యుడు ఉదయించి ప్రకాశమును లోకమునకు అందించుచున్నాడు,
1: ద సన్ రైజెస్ అండ్ ఫిల్స్ ది వరల్డ్ విత్ లైట్,
0: చంద్రుడు ప్రకాశించుచు చల్లదనం అందించుచున్నాడు,
1: ద మూన్ రైజెస్ టు షెడ్ కూల్నెస్ ఆల్ అరౌండ్.
0: ఇవన్నీ కూడా ఏ ఒక్క వ్యక్తి నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
1: ఆల్ దీస్ హావ్ నాట్ బీన్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ జస్ట్ వన్ ఇండివిడ్యువల్.
0: ఈ ప్రాకృతమైనటువంటి భోగ పదార్థములు ప్రతి వ్యక్తి కూడాను అనుభవించడానికి అధికారం ఉన్నది.
1: ఇట్ ఈస్ గివెన్ టు ఎవ్రీ ఇండివిడ్యువల్ ఇన్ దిస్ వరల్డ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ సచ్.
0: ఎవరి భాగమునకు చెందినటువంటి దీనిని వారు అనుభవించి ఆనందించి ఆదర్శాన్ని అందించడానికి కృషి చేయాలి.
1: We should strive such that each one derives his own share of this joy and thereby benefits.
0: Karma yoga manandu nijamainatunti oka tattvam anekatvamuloni ekatvani nirupinchatame.
1: The primary point in this karma yoga is to see unity in diversity.
0: Nishkama karma yandu anantatvani prema tattvani prakatimpa chestundi vikstimpa chestundi.
1: And in selfless service you come to grips with the infinite majesty and to that it has no bounds.
0: Sevaku minchinatvanti sadhana marokati ledu.
1: There is no greater sadhana than seva.
0: Aadhyatmika margam okatani, seva margam okatani, vidya margam marokatani, moodintini vidhividamuluga manam vibhajistunnamu.
1: We tend to make a distinction between the spiritual path, the path of service or seva, and the path of vidya.
0: Ivi mooru mooru kaadu. మూడు కూడా ఏకమైనటువంటి ఒక ఏకత్వమే.
1: దీస్ త్రీ ఆర్ నాట్ డిస్టింక్టివ్, దే ఆర్ ఆల్ వన్ ఇన్ ది సేమ్ థింగ్.
0: సేవనే ఆత్మవిద్య.
1: సేవ ఇస్ ఆత్మతత్వం.
0: సేవనే దైవం యొక్క అనుగ్రహానికి మూల మార్గం.
1: ఇట్ ఈస్ సేవ అగైన్ విచ్ లీడ్స్ యూ టు ది గ్రేస్ ఆఫ్ గాడ్.
0: సేవకుడు కాక నాయకుడు కాదనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించాలి.
1: బిఫోర్ ఇన్ ది ఫస్ట్ ప్లేస్ యు గాట్ టు బి ఎ సేవర్, దెన్ యూ కెన్ బికమ్ ఎ మాస్టర్.
0: కింకరుడు కాక శంకరుడు కాదనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు విశ్వసించాలి.
1: యూ ఆల్సో షుడ్ హావ్ ట్రస్ట్ ఇన్ దిస్ వర్డ్స్ దట్ ఫస్ట్ బి ఎ మ్యాన్, దెన్ యూ కెన్ బికమ్ గాడ్.
0: ముఖ్యంగా మానవునకు సేవ ప్రధానమైనటువంటిది.
1: అండ్ సేవ ఇస్ ద ప్రైమరీ థింగ్ ఫర్ ఆల్.
0: సమాజ సేవ ఉత్తమమైనటువంటిది.
1: అండ్ ద నోబ్లెస్ట్ ఆఫ్ థింగ్స్ ఇస్ సర్వీస్ టు సొసైటీ.
0: సేవని జీవితమునకు ఆనందమును కలిగించేటువంటి, రుచిని అందించేటువంటి లవణం వంటిది.
1: Seva is like the salt, the very essence of life, so as to get joy and experience untold happiness.
0: విశ్వ ప్రేమనే జీవితమునకు పుష్టిని అందించే ఆహారం వంటిది.
1: This universal love is what strengthens and nourishes you.
0: దాతృత్వమే జీవితమునకు సుగంధమును అందించేటువంటిది.
1: It is what gives you, fills you and your being with happiness and comfort.
0: మంచి ధ్యానమి అనగా సేవాతత్వంతో కూడినటువంటి ధ్యానమి మన యొక్క ప్రాణం వంటిది.
1: And the very life, breath, in the form of dhyana is that which is motivated by a sense of service.
0: కనుక జీవితమునకు రుచి మొదటిది.
1: So in life, one of the first requirements is taste.
0: రెండవది పుష్టి.
1: Second is sustenance or nourishment.
0: మూడవది సుగంధము.
1: And the third is a sense of experience.
0: నాలుగవది ప్రాణం.
1: And the fourth is prana.
0: రుచి.
1: First is taste.
0: బలము.
1: Second is strength.
0: సుగంధము. సుగంధము.
1: A good.
0: ఈ ప్రాణము. ఈ నాలుగింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: A good order, a good essence. And the fourth is your very life.
0: భోజనాన్ని కూర్చున్నప్పుడు పప్పులో ఉప్పు లేకపోతే ప్రక్కకు నెట్టి వేస్తున్నాం.
1: Now when you sit for a meal, if there is no salt in dal, you put it aside.
0: ఒక గంటలో అరిగిపోయేటువంటి పప్పులో ఉప్పు లేకపోయినప్పుడే మనం దాన్ని వెలుపల వేస్తున్నాం.
1: Now a mere thing like a dal doesn't contain salt and you want to put it aside.
0: ఇంకా 60 సంవత్సరములు 20 సంవత్సరములు 90 సంవత్సరములు జీవించేటువంటి మానవత్వానికి రుచి ఉండనక్కరలేదా?
1: If this is the case for a mere doll, what about the life living for 60 years, 80 years, 90 years? Should it not have a taste of its own?
0: కనుకా మానవత్వమును రుచి ఏమిటి?
1: So what is this taste that you seek in man?
0: సద్గుణములే మానవత్వానికి చక్కని రుచి.
1: The good traits and habits, these are the what give you taste.
0: ఇంకా పుష్టి, ఏది మనకు బలమును అందించేటువంటిది.
1: Next is that which gives you strength and sustenance.
0: Sadaacharame manavuniki chakkani balam.
1: To do things in a proper and noble way, this is what will give you strength.
0: Sadaacharame lekundina balahinudai jagattulo durbaluduga maaripothadu.
1: Your good behavior is what gives you strength, otherwise you become a weakling in this world.
0: Inka sugunamulu ee sugunamulo undinatvanti oka pavitramainatvanti bhavamule మానవునికి సుగంధములు.
1: And then all the good traits, your good thoughts and your good character, this is what gives you a luster to your life.
0: కనుక మానవుడు త్యాగముతో సహన భావముతో జీవించటమే జీవితమునకు చక్కని సుగంధము.
1: So to live a life of sacrifice and to live a life where you tend to forgive, that is what gives you
0: మన ప్రాణము ఏమిటి? మన ప్రాణం ఏమిటి?
1: Now we come to the fourth one. This is very life as such.
0: ఈ ప్రాణం అనగా కేవలము శ్వాసతో కూడినటువంటి యొక్క చైతన్య శక్తి మాత్రమే కాదు.
1: We think of life as one associated with this breathing in and breathing out process.
0: సద్గుణములు, సదాచారములు, త్యాగ సహనములు లేకుండా ఇది ప్రాణము లేని జీవితమే.
1: Without good thoughts, good traits and good behavior, this breathing in and breathing out cannot be construed as life.
0: Kanuka manavulaku pradhanamainatundi sadbhavamulu.
1: So what is necessary for man in the first place is good thoughts.
0: Rendavadi sadaacharamu.
1: And then to act in a noble way, second.
0: Moodavadi satkarmaacharana.
1: And the third is to perform your actions
0: in the law. Indulo tyagamu udara bhavamu atyavasaramu.
1: And for these you need a sense of benevolence and sacrifice.
0: Kanuka prati sadhakuni endu kudanu త్యాగం అనేటువంటి పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరచుకోవాలి.
1: So in every sadhaka there should be room for this sense of sacrifice first and foremost.
0: సాయి యొక్క సిద్ధాంతము ముక్కు మూసుకొని కేవలము సోహం సోహం సోహం అనేటువంటి యొక్క సాధనను ప్రోత్సహించేటువంటి సిద్ధాంతం కాదు.
1: Now if you think of siddhanta or a certain doctrine as one which instructs that you sit with your nose closed and keep chanting soham soham, you are mistaken. It is not true siddhanta.
0: Sadhakuda lemmu nadumu kattukonu samajam sevalo praveshinchumu ani hecharinchetundi sai yokka siddhanta.
1: This philosophy is no philosophy for a sadhaka, rather a philosophy which gives you this clarion call, arise, get up, awake and strive and do something positively.
0: Somarattamunaku ye mattam kodamu avakasam nandinchukunda undali.
1: There should be no room for laziness on your part.
0: Jeevita tattani attani chesukuneetundi sadhaka vruttilo praveshinchali.
1: And you should try and take to such paths that give a meaning to your life.
0: Sevaleni jeevitamu cheekati mandiram.
1: A life without or devoid of service is like a temple without
0: ee
1: light.
0: Cheekati mandiram dayala kompa.
1: And a temple without light therein is a devil's camp.
0: Kanukani sevani ప్రధానమైనటువంటి దివ్య జ్యోతిని అభివృద్ధి పరుస్తుంది.
1: సో ఇట్ ఈస్ సేవ దట్ ఫిల్స్ యువర్ లైఫ్ విత్ లైట్ అండ్ గ్లో.
0: విశాలమైనటువంటి హృదయాన్ని గావించుతుంది.
1: ఇట్ బ్రాడన్స్ యువర్ విజన్, యువర్ అవుట్లుక్.
0: దివ్యత్వమైనటువంటి భావమును కలిగిస్తుంది.
1: అండ్ గివ్స్ రూమ్ ఫర్ ఆల్ డివైన్ థాట్స్ అండ్ ఐడియాస్.
0: ఏకత్వంగా ఇందులో ప్రవేశిస్తుంది.
1: అండ్ దిస్ ఈస్ వాట్ విల్ ఎంటర్, the very best of things will enter your heart.
0: కనుక మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకునేటువంటి ఏకత్వము ఒక్క సేవ యందు మాత్రమే ఉంటున్నది.
1: It is this unity that you must see which in turn will transform man to God.
0: సేవా విధారము ప్రధానమైనటువంటి ప్రాణము.
1: And this is what your seva does to you.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఏ యొక్క ఫలాపేక్ష లేకుండా సేవను ఆచరించేటువంటి దాంట్లో మనము ప్రవేశించాలి.
1: So every individual should strive to do seva without an eye on the fruit thereof.
0: కేవలం మాటతో కాలమును వృధా గడుపుటకు ఏమాత్రం కూడా నువ్వు పూనుకొనరాదు.
1: There's no point in wasting your time in merely words.
0: భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అనే పదములతో ఉచ్చరించినంత మాత్రమున ఇది ప్రయోజనము లేదు.
1: There's no point in merely saying God is omnipresent, omniscient and omnipotent.
0: దీనికి మనం ఆనందించి ఈ పదాలకు మాత్రమే మనం క్లాప్స్ వేస్తున్నాము.
1: We merely get rejoiced over listening to these words and clap in appreciation.
0: ఎంత మంది ఈ చెప్పిన పదాలను ఆచరణలో పెడుతున్నారు?
1: Now the question is, how many people really translate these into action?
0: కేవలం ఆచరణలో పెట్టక ఆనందాన్ని వెలుగుచ్చినంత మాత్రమే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: Now without transforming them into action and you are wanting to experience some joy thereof, what's the meaning of this?
0: కనుక ఇవన్నీ కూడా కేవలము అల్పానందముల కింద ప్రవేశిస్తున్నాయి కాని ఆత్మానందం కింద చేరవు.
1: So these fleeting moments of happiness that you get are merely momentary. They do not confer on you the atmic bliss.
0: చెప్పు మాటలకు చేయు క్రియలకు సన్నిహిత సంబంధం అయి ఉండాలి.
1: There should be close harmony between the words that you utter and the actions that you perform.
0: చెప్పుట సులభం చేయుట కష్టం.
1: Easier said than done, as it is said.
0: ఎవరికి దాతకైనా వాని తాతకైనా.
1: Either for an individual or his great grandfather and sister.
0: కనుక మనలో ఇప్పుడు చెప్పినటువంటివి ఎంతవరకు మనం ఆచరిస్తున్నామని ఎవరికి వారు హృదయాన్ని సాక్షిగా తీసుకుంటే ఏ ఇద్దరో ముగ్గురో తేలుతారు.
1: So now if each one of you were to question, how far have you been true to this ideal, perhaps two or three could confidently say that I do it.
0: ఆచరణలో ఉండినటువంటి వాడే నిజమైన అర్హుడు.
1: So the one who really deserves is one who performs, who translates these into action.
0: ఆచరణ లేకుండా ఎన్ని మనం ఉచ్చరించినప్పటికీ ఇది కేవలం ప్రాణము లేని వాయువులే.
1: Without the action in the first place, any number of things being uttered has no meaning.
0: ఒక్కడైనా కూడా ఆచరించేటువంటి వ్యక్తి చిక్కితే చాలు.
1: It's enough if just one individual were to be cited who translates into action.
0: సాధ్యమైనంత వరకు ఆచరణలో పెట్టేటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలి.
1: To the extent possible, we should become such individuals who do rather than say.
0: కనుక మనం సేవా విధానములో ఆచరించి ఆనందించి ఆదర్శంగా నిరూపించేటువంటి వ్యక్తులే నిజమైన సేవకులు.
1: The true servants are those who can get the very essence of this seva path and try and experience it through their actions.
0: అహంకారాలతు ఆడంబరాలతు కేవలం మనం ఒక విధమైనటువంటి అడ్వర్టైజ్ రూపాలుగా మనం తయారు కాకూడదు.
1: We should not be carried away by our sense of ego or form and such superficial commodities.
0: పది చెప్పుట కంటే ఒక్కటి చేసి చూపించాలి.
1: Rather than say 10 things, it's enough if you do one and show how it's to be done.
0: హృదయంలో ఉండేటువంటి భావాన్ని వెలిపించడానికి కర్మనే సరైన సాక్ష్యం కాని ఒక బుక్కులు కాని మరొక స్పీచెస్ కాని దీనికి ఆధారం కాదు.
1: The thoughts that you entertain in your heart, in order to glean into them, your actions are a better index than what is contained in books or what the scholars have to tell us.
0: కనుక మనసులో ఎట్టి సందేహము లేకుండా.
1: So without any trace of doubt in your mind.
0: నిస్వార్థమైనటువంటి భావముతో.
1: Motivated by a selfless feeling.
0: నిరంకారమైన హృదయముతో.
1: A heart which is pure without ego.
0: నిశ్చలుడై ఈ సేవలో ప్రవేశించాలి.
1: And being steady minded, get into this seva path.
0: మొట్టమొదట మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి.
1: First and foremost, strengthen your faith.
0: విశ్వాసమే లేనటువంటి జీవితము ఎన్ని చెప్పినప్పటికీ ఎన్ని చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: A life without the sense of faith, any number of things could be talked about it, but it's of no use.
0: విశ్వాసము గల హృదయము అగ్ని పర్వతము. విశ్వాసం గల హృదయము అగ్ని పర్వతము.
1: A heart which has this sense of faith is like a volcano.
0: అట్టి అగ్ని పర్వతం పైన సందేహము అనుమానము అనేటువంటి మొక్కలు మలచుటకు వీలు లేదు.
1: And atop this volcano, there is no room whatsoever for any sapling or any tree to grow. There is no doubt about it.
0: అనుమానము సందేహము అనే మొక్కలు మలచినా అది విశ్వాసము లేదు.
1: And what are these saplings in the growth? They are
0: doubts. అది అగ్ని పర్వతము కాదు.
1: Once these doubts in the form of these come, then it
0: ఏదో మట్టి కుప్ప.
1: You cannot call it anymore a volcano. It is just a mud heap.
0: కనుక మనలో సందేహములు అనుమానములు అప్పుడప్పుడు ఆవిర్భవించుచున్నవంటే మనది మట్టి కుప్ప హృదయమే కాని అగ్ని పర్వతము కానే.
1: So now, if we are entertaining feelings of doubts, etc., now and then we are not volcanoes. We are like the heap of mud.
0: మన హృదయాన్ని జ్ఞానాగ్నిచే అభివృద్ధి గావించుకోవాలి.
1: Our heart should be left aglow with this sense of jnana, the spark of jnana.
0: ee jnanamunaku karmane aadharam.
1: And for jnana again, karma is the basis.
0: Chittasya shuddhiye karmaha. Chittasuddhini gavinchatame karmam yokka lakshyam.
1: And the goal of karma is to cleanse the heart, purify the heart.
0: ఈ కర్మల ద్వారా ఏదో మోక్షము లభించుతున్నదనేటువంటి విశ్వాసము మూఢ విశ్వాసం.
1: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు థింక్ దట్ దిస్ కర్మ విల్ లీడ్ us on to మోక్ష or liberation.
0: ఈ కర్మలు కేవలం చిత్తశుద్ధి మాత్రమే గావించును.
1: దీస్ యాక్షన్స్ మియర్లీ క్లెన్స్ అండ్ ప్యూరిఫై ద హార్ట్.
0: చిత్తశుద్ధి గావించుకున్న తర్వాత జ్ఞానమునకు కొంతవరకు అభివృద్ధికి తగిన కృషి చేయాలి.
1: వన్స్ ద హార్ట్ ఇస్ ప్యూరిఫైడ్, యు మస్ట్ ట్రై టు ఫర్దర్ యువర్ జ్ఞాన.
0: ఇది మానసికము భావములను అరికట్టడానికి మాత్రమే సహాయకారి కాగలదు.
1: దిస్ ప్రాసెస్ సో ఫార్ హెల్ప్స్ యూ టు కంట్రోల్ యువర్ మైండ్.
0: భగవద్ అన్వేషణను భజన కాదు, ధ్యాన జపములు పూజలు కానే కావు.
1: ది సర్చ్ ఫర్ గాడ్ డస్ నాట్ మీన్ డూయింగ్ భజన్ అండ్ సర్టన్లీ డస్ నాట్ మీన్ డూయింగ్ ధ్యాన ఆర్ జప.
0: ఈ భజనలు ధ్యానములు పూజలు జపములు కేవలము మానసిక భావమును అరికట్టడానికి మాత్రమే దోహదం కలుగుతాయి.
1: దీస్ భజన్స్, దీస్ ధ్యానాస్ ఆర్ జపాస్ ఆర్ డూయింగ్ పూజా, దే మియర్లీ హెల్ప్ యూ టు బ్రింగ్ ద మైండ్ అండర్ కంట్రోల్ టు ఎ సర్టన్ ఎక్స్టెంట్.
0: మనోనిగ్రహమునకు తోడ్పడతాయి.
1: దే హెల్ప్ యూ ఇన్ అరెస్టింగ్ ద థాట్స్ ఆఫ్ ద మైండ్.
0: ఈ మనోనిగ్రహం తర్వాతనే మనం చేయవలసినటువంటి చేయడానికి ప్రయత్నించాలి.
1: వన్స్ ద మైండ్ ఇస్ కర్బ్డ్ దస్ యూ కుడ్ రియలీ సెట్ అపాన్ ద మెయిన్ టాస్క్.
0: ఇది ఆత్మానందమునకు మార్గం వలె ఏర్పడినటువంటిది.
1: This is what leads you finally to the state of atmic bliss.
0: మార్గమును ఏర్పరచుకున్నంత మాత్రమే గమ్యమును మనం చేరలేము.
1: The road is set all right, but doesn't mean that you have reached your destination.
0: మార్గము ఏర్పరచుకున్న తర్వాత ప్రయాణం సలపాలి.
1: Once the road has been established, you must take your journey.
0: ఆ ప్రయాణమే సమాజ సేవ.
1: This journey is doing service to society.
0: ఈ సమాజ సేవలో ప్రతి హృదయమునందు, ప్రతి వ్యక్తియందు, ప్రతి భూతమునందు కూడాను దైవత్వం ఉన్నదనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: అండ్ ఈవెన్ యాజ్ యూ పెర్ఫార్మ్ దిస్ సర్వీస్ టు సొసైటీ, యూ మస్ట్ రియలైజ్ ద ట్రూత్ దట్ గాడ్ ఇట్ ఈస్ హూ రిసైడ్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్, ఎవ్రీ లైఫ్ ఫామ్.
0: భారతీయ సంస్కృతినందు సర్వభూత అంతరాత్మ అనేటువంటిది భగవంతునికి చక్కని పేరు.
1: వన్ ఆఫ్ ది స్టాండింగ్ ఇంజంక్షన్స్ ఇన్ దిస్ భారతీయ కల్చర్ ఈస్ దట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: సర్వభూతము ఎందుకు ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మని పూజించడానికి, దర్శించడానికి, సేవించడానికి ప్రత్యేకమైనటువంటి ఒక మందిరమును కట్టుకోనక్కర్లేదు.
1: సో గాడ్ హూ రిసైడ్స్ దాస్ ఇన్ ఎవ్రీ బీయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఆత్మ, యూ డోంట్ హ్యావ్ టు సెట్ అప్ ఎ మందిర్, యూ డోంట్ హ్యావ్ టు సిట్ ఫర్ మెడిటేషన్, యూ డోంట్ హ్యావ్ టు డూ పూజ ఎక్స్క్లూసివ్లీ.
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటి దేవాలయం నుండి జీవతత్వమైనటువంటి ఆత్మతత్వము సనాతనమైనటువంటి దివ్యత్వంగా రూపొందుతూ వచ్చింది.
1: ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ద టెంపుల్, టెంపుల్ వెరీ ఆఫ్ గాడ్ షెల్టర్, గాడ్ takes residence in the heart.
0: కానీ ఈనాడు మందిరములను మాత్రమే మనం శుభ్రపరచుకుంటూ, దానికి మాత్రమే రంగులు వేసుకుంటూ, దానికి మాత్రమే అలంకారాలు చేసుకుంటూ, దాని యొక్క అభివృద్ధిని మాత్రమే మనం లక్ష్యం అందించుకుంటున్నాం.
1: But today we tend to cleanse and to clean up the temples outside.
0: దీనికి ఆధారమైన ప్రధానమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ఏమాత్రం కూడా అవకాశం అందించుకోవటం లేదు.
1: But what is at the very basis of things, God himself, we tend to forget.
0: Dehame manaku pradhanam kaadu.
1: It is not the body which is of paramount importance.
0: Indulo unna dehiye manaku pradhanam.
1: The one who resides within, he is more important.
0: Ee lakshyanni manam drishtiyam dunchukoni gamyam cherunanta varaku nu sevalo manam palgonali.
1: Keeping this firmly in our sight, we must move on this journey of ours.
0: Idi gamyam. Dehini chottame gamyam.
1: What is your final destination? It is to see the one who is within you.
0: దేహములు సేవలో నుంచి
1: by plunging this body of yours in
0: నిష్కామ కర్మను అనుభవించి
1: and experiencing the selfless service,
0: నిస్వార్థమైనటువంటి సేవలు సలపి
1: and by performing actions without
0: నిరహంకారమైనటువంటి జీవితాన్ని గడిపి
1: and living a life without any sense of ego,
0: నిశ్చరుడై ఉండినప్పుడే ఈ దేహి నీకు సాక్షాత్కరించగలడు.
1: And once you become steady minded, thus equanimity reigns supreme, God you can see.
0: సాధ్యమైనంత వరకును రాగద్వేషాలకు మనం ఏమాత్రం కూడా హృదయంలో అవకాశం అందించకుండా చూసుకోవాలి.
1: As far as possible, there should be no room in our hearts for the sense of hatred or attachment.
0: శరీర మానసిక వృత్తులు ఎందుకూడను ఎట్టి దోషములు కూడా లేకుండా ఉండుటకు తగిన కృషి చేయాలి.
1: We should also endeavor to see that either the body or the mind are not defiled.
0: ఈ పవిత్రమైనటువంటి సుగుణములు ఒక సేవ ద్వారానే మనకు లభిస్తాయి.
1: We can get all that is pure and noble only through the means of seva.
0: ఈ సేవను మనం ప్రధానమైన లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: ఇట్ ఈస్ దిస్ సేవ ఆర్ సర్వీస్ విచ్ ఇస్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్ ఫర్ అస్.
0: గ్రామ సేవ అన్న రామసేవే సుమా.
1: డూయింగ్ సర్వీస్ ఇన్ ఎ విలేజ్ బి కన్విన్స్డ్ ఈజ్ వెరీలీ సర్వింగ్ రామ గాడ్ హింసెల్ఫ్.
0: రామరాజ్యం అన్న ప్రేమమయమే.
1: And what do you mean by this Rama Rajya, kingdom of Rama? Certainly it is one where love reigns supreme.
0: Prema leka uddharinchutaye ledu. Prema leka uddharinchutaye ledu.
1: Without love, there is no question of trying to redeem.
0: Seva leni narudu baagupadadu.
1: And a person without this element of seva in him can never prosper or benefit.
0: Kanada narudu baagupadavalanna sevalone manamu praveshinchali.
1: If an individual has to prosper in benefit, he must plunge into service activities.
0: Karuna premayu lekunna narude kaadu.
1: Without mercy or compassion and love, you cannot call a person a person.
0: Sneha tattumu vaniki cherichidu. Sneha tattumme variki cheyu melu.
1: It is only the sense of feeling of friendship, camaraderie. It is what will bring them.
0: Ee sneham manaku yerpadavalanna ప్రేమ అనే దీనికి ప్రధానము.
1: ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ బాండ్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్, లవ్ ఇస్ నెసెసరీ.
0: ప్రేమ అభివృద్ధి గావించుకున్న సేవ ఎందే మనకు సరి అయినటువంటి సాధన.
1: ఇఫ్ యూ వాంట్ టు ఫర్దర్ ది సెన్స్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ సర్వీస్ దట్ ఈస్ గోయింగ్ టు షో ద వే టు అస్.
0: సేవ ద్వారా ప్రేమ,
1: త్రూ సర్వీస్ వి గెట్ లవ్.
0: ప్రేమ ద్వారా గమ్యమును మనం పొందగలము.
1: అండ్ త్రూ లవ్ వి ట్రై టు గెట్ ది సెన్స్ ఆఫ్ రైచియస్నెస్ ఆర్ రైట్ కండక్ట్.
0: కనుక మొట్టమొదట ప్రేమ ప్రధానం.
1: సో first and foremost is love.
0: Premaku nammakam aadharam.
1: And for love the basis is faith.
0: Ee rendittu valane manaku shanti labhistundi.
1: And these two confer peace.
0: Shanti ki satyame moolam.
1: And for peace shanti.
0: Ee satyamunaku tyagame aadharam.
1: Truth is the basis and for that in turn sacrifice is necessary.
0: Tyaganeki amrutattvam. Tyaganeki amrutattvam. Ee tyagame mana amrutattvaniki sarainatunti gamyam.
1: And it is sacrifice that leads us on to the state of immortality.
0: Tyaga jeevulai.
1: A life spent in sacrifice.
0: Prema mayulai.
1: Will become full of love.
0: Shanti jeevitanni gadaputu.
1: Will experience peace.
0: Nammakamaina jeevitamto jeevinchali.
1: And having the sense of faith lead your life.
0: Nalugu dinalu nammakanga bratakaleinatundi manavunaku narayanapaina vishwasam etla kalugutundi.
1: A person who doesn't trust himself for just 4 days, how can he think of God and believe in him?
0: కనుక మొట్టమొదట నరుణ్ణి నమ్మడానికి ప్రయత్నించాలి.
1: సో ఫస్ట్ థింగ్ ఇస్ టు బిలీవ్ ఇన్ మ్యాన్.
0: నరుణ్ణి నమ్మినటువంటి వాడే నారాయణుని కూడాను నమ్మగలడు.
1: వన్ హూ బిలీవ్స్ ఇన్ మ్యాన్ వుడ్ సర్టన్లీ బిలీవ్ ఇన్ నారాయణ ఆర్ గాడ్.
0: నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు.
1: బికాజ్ మ్యాన్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఇస్ మ్యాన్.
0: ఈ రెండింటికి సమన్వయం గావించుకునేటువంటి యొక్క వంతనే ఈ ప్రేమ.
1: అండ్ ఇట్ ఈస్ దిస్ లవ్ విచ్ బ్రిడ్జెస్ దీస్ టూ ఎంటిటీస్.
0: కనుక ప్రేమను మనం లక్ష్యం నందించుకోవాలి.
1: So have this love as a primary goal.
0: Sevanu manam aadharanga teeskovali.
1: And take the support of seva.
0: Seva premala antunte rendu rekkala dwara gamyaniki manam cherukovali.
1: And with seva and prema, with the help of these two wings, reach your destiny.
0: Unnata sthayini cherukunutaku ee rende manaku pradhanamaina aadharamalu.
1: And those which have to take us to a higher purpose in life are these two very things.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Manamu inniyo vidhamulainatundi సమావేశంలో మనం చేరుతున్నాము.
1: We get involved in conferences and gatherings of many descriptions.
0: ఎన్నింటిందు చేరినప్పటికీ మన యొక్క స్థాయి ఎంతవరకు ముందు పోయినది, ఎంతవరకు ముందు చేరినది అనేటువంటి విషయాన్ని విచారించుకుంటే ఏమాత్రం కూడా జవాబు రావటం లేదు.
1: Having participated in conferences like this, we have to ask ourselves, how far have we progressed? What is the progress made? How far have we gone in our
0: destination? అటువంటి యొక్క ఈ విషయాలను మనము ఎన్ని మనము విమర్శించినప్పటికీ, ఎన్ని విచారించినప్పటికీ, ఎన్ని సంప్రదించినప్పటికీ ఇలాంటి సమావేశములు కేవలము కాలము వ్యర్థము, ధనము కూడాను వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
1: Now if we merely engage ourselves in debates and arguments and discussions and decision making processes without any aim and purpose, we are only wasting away time and money.
0: మనం నిర్ణయించుకున్నటువంటి యొక్క ఈ నిర్ణయాలను మనం ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: Out of all the decisions taken, we should try and put into practice at least one or two of them.
0: కేవలం ఈ సమావేశంలో ఉండినంత కాలము శ్రవణానందాన్ని అనుభవించి బయటకు వెళ్లిన తక్షణమే ఇది మననానందానికి ఏమాత్రము అవకాశం ఇవ్వకుండా ఈ శ్రవణం ఒక నిరుపయోగం.
1: So long as we are sitting thus, we tend to listen to all that's going on. Once we are out of it, the same thing that we have heard does not give us any mental happiness or joy.
0: ఈనాడు ఆధ్యాత్మిక సంస్థలు కూడాను ఒక వ్యాపార రంగములుగా తయారవుతున్నవి.
1: Today, even such organizations have become commercial establishments.
0: కానీ సత్య సాయి సంస్థలు ఇలాంటి వ్యాపార రంగంగా తయారు కాకూడదు.
1: But the Satsai organization should never become one such commercial establishment.
0: Vyaparam elanti vyaparam undali.
1: Now when you talk about your business transactions, what type of business?
0: Hrudayaniki hrudayam premani anubhavinchi bayataku vellina tachame idi mananandaniki emaatramu avakasam ivvakunna ee shravanam oka nirupayogam.
1: So long as we are sitting thus, we tend to listen to

0: establishment.
1: వ్యాపారం ఎలాంటి వ్యాపారం ఉండాలి?
0: Now when you talk about your business transactions, what type of business?
1: హృదయానికి హృదయం, ప్రేమకు ప్రేమ.
0: Heart for heart's sake and love for love's sake.
1: ఇది ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యాపారంలో మనం ప్రవేశించాలి.
0: So get into this business transaction, give and take.
1: దీనితో వస్తువుల యొక్క సంబంధం కానీ, ధనము యొక్క సంబంధం కానీ, ఇంకే విధమైనటువంటి సంబంధం కానీ ఏమాత్రం కూడా ఉండరాదు.
0: There should be no other thing like money or cash or kind in such transaction.
1: ఏనాడు ఈ వస్తువులతో ధనముతో సంబంధం ఏర్పడుతుందో అలాంటి సంస్థలు ఏనాడునూ అభివృద్ధి రావు.
0: Organizations where they get bogged down in details like money and material things can never progress.
1: కనుక మనము నిజమైనటువంటి దైవ సంబంధమైనటువంటి హృదయాన్ని హృదయం కలపడానికి చూడాలి.
0: So what we should aspire for is bridge this.
1: ప్రేమతో ప్రేమను చేర్చడానికి ప్రయత్నించాలి.
0: Establish a heart to heart link in the form of love. Love from one.
1: సేవలో చేయి చేయి కలిసి సేవ చేయాలి.
0: Get together and start doing seva.
1: దీని యందు విశ్వ విరాట స్వరూపాన్ని మనం నిరూపించగలం.
0: And in this manner you can visualize the universal cosmic form.
1: కనుక కేవలం గ్రంథమును చదివినంత మాత్రమే కానీ,
0: rather than this merely reading books and texts,
1: ఉపన్యాసములు విన్నంత మాత్రమే కానీ,
0: or listening to discourses,
1: ఏ మాత్రం కూడాను హృదయ గ్రంథులు భేదించలేవు.
0: There is absolutely no point in such futile exercise.
1: హృదయ గ్రంథులు భేదించాలనుకున్నప్పుడు సేవలో మనం ప్రవేశించాలి.
0: Unless they touch the heart, in order that the heart might respond.
1: సేవ చేయనిటి వాడు ఏ మాత్రమో చెప్పుటకు అధికారి కాదు.
0: Plunge into service activities. One who does not do service has no right to talk about service.
1: కనుక మనం చెప్పే అధికారాన్ని సంపాదించుకోవాలంటే సేవలో మనం ప్రవేశించాలి.
0: So if you wish to tell something others, then first of all do service yourself.
1: కనుక సేవనే ప్రధానమైన సాధన.
0: So this seva service is the primary
1: సాధన. ఎవరికి చేసినా ఇది దైవ సేవగానే మనం భావించాలి.
0: Whomsoever we serve, we are serving verily God.
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థంగా మనం విశ్వసించాలి.
0: And it is this love for God that's what we wish to see in everyone.
1: ఇలాంటి ప్రేమ తత్వాన్ని పెంచుకోవటమే సత్యసాయి సంస్థల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా మీరు తీసుకోవాలి.
0: Whatever is done pleases God. This should be the main purpose of this SI organization.
1: కేవలం ముక్కు మూసుకొని జపం చేసినంత మాత్రమే,
0: by merely closing the nose and sitting in japa,
1: ధ్యానములో తన్మయత్తుడైనంత మాత్రమే,
0: or trying to get lost in a sense of meditation,
1: భజనలో ఉన్మత్తుడిగా పాడినప్పటికీ,
0: or being in a state of ecstasy singing bhajans,
1: ఇందులో ఒక విధమైనటువంటి త్యాగ భావమే లేకుండినా,
0: if it is not motivated by the sense of service sacrifice,
1: ఇది స్వార్థం యొక్క చిహ్నలను చూస్తుందా,
0: then these merely become indications of a selfish nature.
1: కనుక నీవు నీ మోక్షమునే ఆశించడము ఇది పరమ స్వార్థం.
0: Therefore to seek your own salvation is selfishness supreme.
1: నీవు నీ గమ్యమునే ఆశించడము పరమ స్వార్థం.
0: To think about your own destination again is selfishness.
1: నీ ఆనందాన్ని మాత్రమే నీవు కోరటం పరమ స్వార్థం.
0: And to think about your own ananda is again a sign of selfishness.
1: ఈ స్వార్థాన్ని ఎప్పుడు త్యాగం చేసి సర్వుని యొక్క ఆనందమే ఆనందం అనేటువంటి పరార్థంలో ముందినటువంటి వాడే నిస్వార్థపరుడు.
0: One who sacrifices his self-interest and thinks of the ananda and what he can do for others, he is
1: a పరమాత్మను ప్రేమించినటువంటి వ్యక్తిని మాత్రమే పరమాత్ముడు ప్రేమించగలడు.
0: And one who loves others does, God also loves.
1: పరమాత్మ ప్రేమకు అర్హుడు కావాలన్నా పరులను ప్రేమించాలి.
0: So if you wish to become deserving of the love of God, first start loving others.
1: ఇతరులను ప్రేమించక దైవం నిన్ను ప్రేమించాలంటే ఇది ఏనాటి కూడా సాధ్యం కాదు.
0: You do not love others, you want God to love you. It is not possible.
1: కనుక పరులను నీవు ప్రేమించు, నిన్ను పరమాత్ముడు ప్రేమిస్తాడు.
0: Therefore love others, God shall love you.
1: కనుక ఈ ప్రేమ తత్వాన్ని మీరు అర్థం చేసుకుని,
0: So by understanding the essence of love, this
1: సాధ్యమైనంత వరకు గడిచిన కాలాన్ని మరచి,
0: to the extent you can forget all that has gone by,
1: రాబోయే దానిని చింతించక,
0: and without having a thought about the future,
1: ఉన్న వర్తమానాన్ని మీరు చక్కగా అనుభవించడానికి ప్రయత్నించండి.
0: Live in the present and make the best of it.
1: ఈనాటి ఈ సమస్యలకంత మూల కారణం ఏమిటి? ఈనాడు లోకములో అభివృద్ధి గావించిన సమస్యలకంత మూల కారణం ఏమిటి?
0: Now what is the primary cause of all the developments in the world around you today?
1: అనేక మంది అనేక కారణాలు చెప్తుంటారు.
0: Many people give many reasons.
1: కానీ ఈ సమస్యలకంత మూల కారణంలో రెండే రెండు.
0: The main causes for the troubles and problems all around you are just two.
1: వృద్ధులైనటువంటి వారందరూ కూడాను నిరంతరము గతాన్ని చింతించుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు.
0: All those who have aged and become old keep thinking about the past, brooding over the past and despairing.

0: యవ్వనమునందు, నా బాల్యమునందు, నా చదివే సమయమునందు, నా పెండిళ్ళ యందు, నా ఆస్తిపాస్తుల యందు, నా యొక్క విద్యా విధానం నందు నేను అట్ల ఉంటే ఇట్ల ఉంటే అని ఏమేమో వర్ణించుకుంటూ ఉంటారు.
1: They go on whiling away their time, thinking about their childhood days, their boyhood days, their youth, and giving way to feelings that I was this, I was doing that, my family was thus, this is what I used to do.
0: Gadichipoyindi, gadichipoyindi.
1: Now what has happened, it's a
0: bypass. Chintinchi prayojanam emiti?
1: What's the point in thinking about that?
0: Enni kottu kharchu pettina gaani manaku tirigi manaku raadu.
1: You might spend any number of crores, but can you get back all that?
0: Raani daanni chintinchi prayojanam emiti?
1: Something which cannot be brought back, what's the point of thinking about it?
0: ఇంక యువకులు చూస్తామంటే నా చదువు తర్వాత, ఫారిన్ తర్వాత, మరి మ్యారేజ్ తర్వాత, సర్వీస్ తర్వాత ఏం చేయాలి, ఎట్లా చేయాలని ఎక్కువ ఇమాజినేషన్ చేస్తుంటారు.
1: As against this, if you think about the youth, what do? They keep thinking about my career, after my studies, what should I do? What's the service I should try to think about? My marriage, what should I try to achieve in life? And so on.
0: కనుక ఈ భవిష్యత్తు అనేటువంటిది తెలియలేనటువంటి ఒక పరిస్థితిలో ఉంటున్నది.
1: So here it is something about the future of which you have no knowledge.
0: ఈ భవిష్యత్తు అనేటువంటిది తనకు ఏమాత్రం నమ్మకంగా ఉంటుంది.
1: How can you trust in this future?
0: రేపు రేపు అనేటువంటిది మనకు నమ్మకం లేనటువంటిది.
1: Now you cannot trust in the tomorrow as such.
0: తెలియనటువంటి దీని గురించి విచారించి ప్రయోజనం ఏమిటి?
1: Then what's the point in thinking about a thing of which you can never get to know about?
0: యువకులు భవిష్యత్తును, వృద్ధులు గతాన్ని చింతించుకుంటూ ఇరువురు చేరి వర్తమానాన్ని మర్చిపోతున్నారు.
1: So the sum and substance is, the youth thinks about the future and loses time, the old and the aged ones think about the past and lose their time, and both these categories forget the present.
0: Ide pedda samasya.
1: This is the biggest problem of today.
0: Manamu gatanni chintinchi prayojanam ledu.
1: Now there is no point in thinking about the past.
0: Vartamanani aalochinchi manaku ye matramu phalitam ledu.
1: There is no point in speculating about the future.
0: కనుక ఉన్నటువంటి ఈ వర్తమానంలో మన జీవితాన్ని చక్కగా గడుపుకోవడానికి ప్రయత్నించాలి.
1: So what is present now, we must try to live in that and make the best of it.
0: వర్తమానంలో అప్పటికప్పుడు పవిత్రమైన భావాలతో మనం కార్యాచరణ చేసినప్పుడు దీని ఫలితమే మనం భవిష్యత్తులో ఉంటుండాలి.
1: So in what is present today and now, if we were to spend our time in all that is pure and ennobling, it will come as a benefit.
0: గతము యొక్క ఫలితమే వర్తమానం.
1: What you are experiencing now is a result of what you had done in the past.
0: Vartamanam yokka phalitame bhavishyattu.
1: What you are going to do now is what is going to come to you as a fruit.
0: Kaluka bhavishyattu yokka phalitamu gatamu yokka phalitamu vartamanamlo untundali.
1: So the present is the fruit of the past and the future is the fruit of the present. So present holds the key to you.
0: Kaluka manamu vartamananni taginatuvanti yokka baddhatalo manam penchukovali.
1: So we should try and make this present secure.
0: వర్తమానాన్ని పవిత్రంగా మనం గడుపుకోవాలి.
1: అండ్ వి షుడ్ స్పెండ్ దిస్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: వర్తమానమే దివ్యమైనటువంటి దీనిగా మనం భావించాలి.
1: దిస్ ఇస్ వాట్ ఇస్ ఆల్ దట్ ఇస్ ప్యూర్ అండ్ డివైన్. సో వి షుడ్
0: దీనిని మీరు మనం పవిత్రంగా భావించుకున్నప్పుడే భవిష్యత్తులో కూడా మీరు పవిత్రులుగా రూపొందుతారు.
1: ఇఫ్ వి ప్యూరిఫై ద ప్రెసెంట్ వి ఆర్ వెరీలీ ప్యూరిఫైయింగ్ ద ఫ్యూచర్.
0: కనుక ఈ చిక్కిన చక్కని అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసుకోకుండా
1: సో దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ గివెన్ టు యూ డు నాట్ మిస్యూజ్ ఇట్.
0: సద్వినియోగపరచుకుంటూ
1: make the best of it.
0: చక్కని సేవలో మీరు జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: Sanctify your lives in doing seva, pure and noble.
0: ఈ సేవలో మనము ఒక దైవత్వాన్ని కూడా దర్శించవచ్చు.
1: And in this form of seva, we can also come face to face with
0: అనంతత్వాన్ని మనం పొందవచ్చు.
1: We can reach out to that which is infinite.
0: ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: And experience untold bliss.
0: ఆదర్శాన్ని అందించవచ్చు.
1: And we can be an ideal to others.
0: కనుక మనకు పంచప్రాణములు దేహాన్ని కాపాడుతున్నావని మనం అనుకుంటాం, కానీ దేహిని ఆనందపరిచేటువంటివి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు, ఇవే నిజమైన మన ప్రాణములు.
1: We tend to feel that there are these panchapranas, the five life-giving pranas resident in us, but actually these five are satya, dharma, shanti, prema and ahimsa.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడాను ఈ పంచప్రాణములను మనం దుర్వినియోగం చేసుకోవడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరా.
1: Under no circumstances should we yield to the temptation of misusing these five essentials.
0: ఈ విధమైనటువంటి యొక్క ఉత్తమ భావములతో, విశాలమైన హృదయములతో సమాజంలో ప్రవేశించి సేవలు సలపండి. అదే సాయికి సంతృప్తికరం ఇచ్చేటువంటిది.
1: You should be inspired and encouraged by such lofty ambitions, lofty aims and goals. And that is the true index of a true Sai Seva.
0: Sai santosha pettetuvanti sevale.
1: And that which brings immense joy to Sai is seva.
0: Sai chesetuvantidi kuda nu sevale.
1: And what Sai himself does is service.
0: Sai cheppetuvantidi kuda nu sevale.
1: What Sai tells you to do is also service.
0: Kanuka Sai cheyunavi, Sai cheppunavi meeru aacharinchi aatmanandanni anubhavintarani nenu aashisthunnanu.
1: So what Sai says and what Sai does, these are seva as such. And it's my hope that you shall experience untold bliss by experiencing these two vital things in your own lives.
0: Intetto naa yokka prasanganni viramistunnanu. Mukhyanga meeru innu prantamula nundi intu dhanavyayam cheskoni ee pradeshaniki vacharu, kaani vachinanduku chakkani hrudayalato, chakkani bhavalato, ఆదర్శవంతమైన జీవితాలతో తిరిగి మీరు ఉన్నతమైనటువంటి యొక్క భావాలను అభివృద్ధిపరచుకొని మీరు ఉత్తేజమైనటువంటి కర్మలలో ప్రవేశిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: యు ఆర్ గ్యాదర్డ్ హియర్ టుడే కమింగ్ యాజ్ యు హావ్ డన్ ఫ్రమ్ గ్రేట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అండర్గోయింగ్ అన్టోల్డ్ సఫరింగ్స్ అండ్ ట్రబుల్స్ ఆన్ ద వే. Having come thus to partake of these proceedings, it's my hope that you'll make the best of your stay every minute. And having listened to all the deliberations, you shall be inspired and encouraged to plunge into your service activities with greater dedication, with greater vigor and vitality. This is my hope.
0: Mukhyanga ee samaveshamu yokka antaratmanu rendu padamulato meeru chakkaga gurtinchali.
1: Now, in just two words, you can try to understand the significance of this conference.
0: Cheppinavi cheyandi.
1: What you say, do that.
0: Cheyanetuvanti cheppakandi.
1: Second is, that which you cannot do, don't talk about it.
0: Ee renditi meeru chakkaga nerchukunte meerante daristaru.
1: If you can understand the significance.
0: Cheyanavi cheppatame oka mosam.
1: If you can understand the significance of these two simple statements, you have understood everything.
0: Cheppinavi cheyatame idi sariyaina margam.
1: If you talk about a thing that you cannot do, that is deceit.
0: Deenine vyasudu paropakara punyaya papaya parapeedanam annaru.
1: By doing what you have said, that is an index to your greatness. This is what Vyasa has said.
0: Cheppinavi cheyakapoyatame papam.
1: If you cannot do what you talk about, that is sin.
0: Chesinavi cheppatame punyam.
1: And to do what you have said, that is punya, that's your good fortune.
0: Ee rendittini meeru chakkaga gurtinchukondi.
1: So try to understand the significance of these two simple statements.
0: Santosham.

0: One may master all the types of education and skills and win the victories in various courts. One may become a great hero and fight victorious wars. One may be born as an emperor and rule a great empire. One may be able to give in charity, gold, cows, and such other valuables. One may be able to count the countless stars in the sky. One may be able to mention the innumerable names of lakhs of species and living beings. One may be able to master the eightfold Ashtanga Vidya. One may be able to reach the moon itself. But mastering the physical body and the sense organs and controlling them, and controlling mind, making it go introverted continuously, can anyone remain as a steady, equal-minded person throughout and continuously?
1: Vidyarthulara,
0: students,
1: శరీరమునకు ఇంద్రియములపైన ప్రభావం ఉన్నది.
0: ఫర్ ది బాడీ ద సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ లింబ్స్.
1: ఇంద్రియములకు శరీరం పైన మరింత ప్రభావం అధికంగా ఉంటున్నది.
0: ది సెన్స్ ఆర్గన్స్ హ్యావ్ దెర్ ఓన్ కంట్రోల్ ఓవర్ ద ఫిజికల్ బాడీ.
1: శరీరమును మొదలు ఇంద్రియములు, ఇంద్రియముల మొదలు శరీరము ఉండుటకు వీలు కాదు.
0: There cannot be physical body without sense organs and sense organs without physical body.
1: ఇవి రెండును అవినాభావ సంబంధం, అన్యోన్య ఆశ్రయం.
0: There is a mutual relationship and interdependence between these two.
1: Negative లేక positive, positive లేక negative, ఏ విధంగా ఉండి నిష్ప్రయోజనమో అదే విధంగానే దేహము లేక ఇంద్రియములు, ఇంద్రియము లేక దేహము ఉండుట నిష్ప్రయోజనమే.
0: జస్ట్ యాజ్ నెగటివ్ వితౌట్ పాజిటివ్ ఆర్ పాజిటివ్ వితౌట్ నెగటివ్ ఆర్ ఫంక్షన్లెస్, సో ఆల్సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ అండ్ యూజ్లెస్ ఆల్సో ఎ ఫిజికల్ బాడీ వితౌట్ సెన్స్ ఆర్గన్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ వితౌట్ ద బాడీ.
1: కనుక శరీరమును సరైన విధముగా దీనిని పోషించుకోవటము ప్రతి వ్యక్తికి కర్తవ్యం.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ duty enjoined on every individual to take care of the body well.
1: ఇక్కడ ఇంద్రియముల యొక్క తత్వము అత్యంత అద్భుతము.
0: It is very extraordinary to see the influence and the impact of the sense organs.
1: దైవత్వం అనేది మహాచిత్ర విచిత్రమైనప్పటికీ ఇంద్రియముల యొక్క తత్వం కూడాను, ఇంద్రియముల యొక్క అనుభూతిని, ఇంద్రియముల యొక్క చేష్టలను వర్ణించుటకు అంతకంటే అద్భుతంగా ఉంటుంటాడు.
0: ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ దట్ డివినిటీ ఈజ్ రాదర్ స్ట్రేంజ్, యునిక్ అండ్ డిఫికల్ట్ టు డిస్క్రైబ్. బట్ వెన్ యూ సీ ది సెన్స్ ఆర్గన్స్ దే లుక్ స్ట్రేంజర్ అండ్ మోర్ యునిక్ కంపేర్డ్ ఈవెన్ టు గాడ్ హింసెల్ఫ్.
1: చిత్రంబులు, త్రైలోక్య విచిత్రంబులు, భవలతాల విత్తంబులు, సన్మిత్రంబులు, బుద జన వన పౌత్రంబులు, ఇంద్రియముల యొక్క చరిత్రంబులు.
0: ది హిస్టరీ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్, డిఫికల్ట్ టు డిస్క్రైబ్, వెరీ ఎక్స్ట్రీమ్లీ అన్ప్రెడిక్టబుల్ అండ్ వెరీ యునిక్.
1: ఈ ఇంద్రియములు దేహము కంటే అతి సూక్ష్మమైనటువంటివి.
0: సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సటిల్ కంపేర్ టు ది బాడీ.
1: శరీరమునందు శబ్దస్పర్శ రూప రసగంధాదులు ఉండినప్పటికీ, వాతపిత్త శ్లేషాదులు ఉండినప్పటికీ, ఇంద్రియముల యొక్క తత్వము అన్నింటి యొక్క సమత్వంగా భావించుకొని తమ ప్రభావమును దేహం పైన చలాయిస్తూ ఉంటాయి.
0: ద ఫిజికల్ బాడీ ఈ సబ్జెక్టెడ్ టు ద సౌండ్ ద టచ్ అండ్ ది అదర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్. ద సెన్స్ ఆర్గన్స్ స్టిల్ హ్యావ్ వెరీ ఎక్స్ట్రాడినరీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఫిజికల్ బాడీ ఇట్సెల్ఫ్.
1: ఇంద్రియములు విషయమును స్పర్శించినప్పుడే సుఖదుఖములు శీతోష్ణములు సంభవిస్తున్నాయి.
0: ఓన్లీ వెన్ ది సెన్స్ ఆర్గన్స్ కమ్ ఇన్ టచ్ విత్ ది మ్యాటర్స్ అండ్ ది సబ్జెక్ట్ ది ఆబ్జెక్ట్స్ దెన్ ఓన్లీ యూ ఎక్స్పీరియన్స్ జాయ్ హ్యాపీనెస్ ఆర్ గ్రీఫ్ ఆర్ సారో.
1: విషయములు లేక ఇంద్రియములు క్షణమైన నిలువ జాలవు.
0: వితౌట్ సెన్స్ ఆబ్జెక్ట్స్ సెన్సస్ విల్ నాట్ బి ఏబుల్ టు లివ్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
1: విషయ సంబంధమే ఇంద్రియముల యొక్క ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈస్ టు ఎంజాయ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
1: ఇంద్రియములను కేవలము ఏకంగా భావించి దివ్యంగా వరించి భవ్యంగా క్షీణింపజేయటము అనేటువంటిది విషయమునకు సాధ్యం కాదు.
0: మెనీ పీపుల్ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు సీ ద ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఈ ఇంద్రియములకు ఒక చక్కని పేరు గలదు.
0: దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ నేమ్ గివన్ టు దిస్ సెన్స్ ఆర్గన్స్.
1: మాత్రాహ అని దీనికి ఒక పేరు.
0: ది నేమ్ ఈస్ మాత్రాహ.
1: ఇది నీయతే మిత్రతే ఇది మాత్రహ అని, అనగా ఒక విధమైనటువంటి యొక్క కొలతలను నిర్ణయం భావించినటువంటిదే ఈ ఇంద్రియముల యొక్క ప్రభావం.
0: వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈస్ దట్ దే కెన్ మెజర్.
1: ఈ కొలతలు ఏ విధంగా గావించుతున్నవి ఇంద్రియములు?
0: హౌ డు దే మెజర్?
1: ఈ ఫలము తీయగా ఉన్నది లేక పుల్లగా ఉన్నది అని నిర్ణయించేటువంటి యొక్క అధికారం దేనికి ఉన్నది?
0: టు డిసైడ్ ద టైప్ ఆఫ్ టేస్ట్ విచ్ ఎ ఫ్రూట్ హ్యాస్, విచ్ సెన్స్ ఆర్గన్ హ్యాస్.
1: దీనిని కొలత వేసేటువంటి ఇంద్రియములు ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఆర్గన్ విచ్ అలౌస్ ఇట్ టు గో ఇన్ టు ద స్టమక్?
1: అది ఏ నాలుక.
0: దట్ ఈస్ టంగ్.
1: ఈ నాలుక పదార్థం యొక్క మంచి చెడ్డలను కొలత వేసి ప్రమాణపూర్వకంగా జగత్తుకు అందిస్తున్నది.
0: ద టంగ్ హ్యాస్ ది కెపాసిటీ టు డిసైడ్ ద టేస్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆబ్జెక్ట్ అండ్ అలౌ ఇట్ టు గో ఇన్ టు ద టమీ.
1: ఈ చిత్రము విచిత్రంగా ఉన్నది, వికారముగా ఉన్నది అని చిత్రము యొక్క చిత్ర విచిత్రములను నిర్ణయించేటువంటి కొలత దేనికున్నది?
0: వాట్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ ద పవర్ టు డిసైడ్ దట్ ఎ పర్టికులర్ పిక్చర్ ఈజ్ ఐదర్ బ్యూటిఫుల్ ఆర్ అగ్లీ?
1: ఇది దీని కొలత బద్ద కన్ను మాత్రమే.
0: ది మెజరింగ్ రాడ్ ఆఫ్ ది బ్యూటీ ఆర్ అదర్వైజ్ ఈజ్ ఐ.
1: ఇంకా ఇదే విధముగానే అన్ని ఇంద్రియములు కూడాను ఇది దుర్గంధము ఇది సుగంధము అని నిర్ణయించేటువంటి కొలత బద్ద ముక్కు.
0: నోస్ ఈజ్ ద మెజరింగ్ రాడ్ విచ్ మెజర్స్ వెదర్ ది స్మెల్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: ఇది సుస్వరము ఇది దుస్వరము అని కూడాను నిర్ణయించేటువంటి యొక్క కొలత బద్ద కర్ణము.
0: ఇట్ ఇస్ ది ఇయర్ విచ్ డిసైడ్స్ వెదర్ ఎ పర్టికులర్ సౌండ్ ఈజ్ మెలోడియస్.
1: కనుకనే ఈ ఇంద్రియములకు నిర్ణయించేటువంటి అధికారం ఉన్నది కనుకనే దీనికి మాత్రాహ అని ఒక పేరు.
0: దే హావ్ బీన్ కాల్డ్ మాత్రాహ బికాస్ దే హావ్ గాట్ ది కెపాసిటీ టు డిసైడ్ మెజర్.
1: కఠోపనిషత్తునందు శరీరం అనే రథములకు ఇంద్రియములు అశ్వముల వంటివి అని నిర్ణయించారు.
0: ఇట్ హాస్ బీన్ సెడ్ దట్ ఫర్ ది చారియట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ది సెన్స్ ఆర్గన్స్ ఆర్ హార్సెస్.
1: ఈ యొక్క ఇంద్రియములకు అశ్వములు అని పేరు పెట్టడంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ గివింగ్ ది నేమ్ ఆఫ్ హార్సెస్ ఫర్ దిస్?
1: అశ్వము అనగా నిరంతరము చలించేటువంటి స్వభావం కలిగినటువంటిది అశ్వం.
0: ద మీనింగ్ ఆఫ్ అశ్వము ఆర్ హార్స్ ఈస్ దట్ ఇట్ ఆల్వేస్ అండ్ కంటిన్యూస్లీ
1: అందరికి కూడా తెలిసిన విషయమే. గుర్రము నిద్రించుచుండిన, మేల్కొని చుండిన, పరిగెత్తుచుండిన, నిలిచి ఉండిన, నిరంతరము తన యొక్క దేహం నందు ఏదో ఒక అంగమును కదిలిస్తూనే ఉంటుంటాడు.
0: ఎవరీ వన్ నోస్ దిస్ ఫ్యాక్ట్ దాట్ ఎ హార్స్ విత్ అ స్లీపింగ్ స్టాండింగ్ మూవింగ్ ఆర్ లయింగ్ డౌన్ ఆల్వేస్ కీప్స్ వన్ లింబ్ ఆర్ ది అదర్.
1: తోక తప్పితే కాలో, కాలు తప్పితే చెయ్యో, చెయ్యి తప్పితే ముక్కో, ముక్కు తప్పితే నోరో, ఏదో ఒకటి కదిలిస్తూనే ఉంటుంటాడు.
0: వెదర్ ఇట్ ఇస్ ద లెగ్, హ్యాండ్, ఇయర్ ఆర్ ద హెడ్, ఇట్ గోస్ ఆన్ మూవింగ్.
1: చలన స్వభావం కలిగినటువంటిది కనుకనే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
0: యాజ్ ఇట్ కాన్స్టెంట్లీ కీప్స్ మూవింగ్ ఇట్ హస్ బీన్ గివెన్ ద నేమ్ అశ్వము.
1: అదే విధంగానే మన వృక్షము చూస్తున్నాము, రావి వృక్షము.
0: వీఆర్ సీయింగ్ లెట్ అస్ జస్ట్ సే పీపుల్ ట్రీ.
1: అయితే అది గాలి లేకపోయినా కూడాను దాని ఆకులు ఎప్పుడూ ఆడుతూనే ఉంటుంటాయి.
0: Even when there is no breeze entirely, the leaves will be moving in such a tree.
1: Kanugane daniki kudano ashwattha vrutchamu ani peru pettaru.
0: That is the reason that tree is called ashwattha vrutchamu.
1: Prachina rajulandaru kudano ashwamedha yagam aneetundi dani oka pratyekamaina yagamunu kalpeetundi varu.
0: In the ancient days, the kings used to perform a yaga called ashwamedha yaga.
1: Ashwamedha, దీని రెండు పదముల యొక్క అంతరాత్మను గుర్తించుకున్నప్పుడు ఇది అశ్వమేధం అంటే ఏమిటి అనేటువంటిది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది.
0: వెన్ యూ డివైడ్ దట్ వర్డ్ అశ్వమేధ ఇన్ టు అశ్వ అండ్ మేధ, యూ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్
1: మేధ అనగా బుద్ధి,
0: మేధ రెఫర్స్ టు ఇంటెలిజెన్స్,
1: అశ్వం అనగా చలించేటువంటి బుద్ధి,
0: అశ్వ రెఫర్స్ టు ది మూవింగ్, దట్ ఈస్
1: ఈ చలించేటువంటి బుద్ధికి సంబంధించినటువంటి ప్రతిబింబమే అశ్వం.
0: A horse is a symbol of unsteady mind, moving mind.
1: ఈ అశ్వమేధ యాగమునందు ఈ అశ్వమును ఎవరు పట్టగలరో వారే ధీమంతులు అని పేరు.
0: It is said that in అశ్వమేధ యాగం, the one who can hold this ashwa or horse and control it, he is considered to be a great hero.
1: కశ్చ ధీరః అని ప్రశ్నించింది భగవద్గీత. ఎవరు దీనిని పట్టేటువంటి వారు, ఎవరు దీనిని అణగదొక్కేటువంటి వారు, ఎవరు దీనిని కొంతవరకు నిగ్రహించేటువంటి వారు, వారే నిజమైన ధీరుడు అన్నారు.
0: భగవద్గీత హాస్ డిక్లర్డ్ దట్ ద వన్ హూ కెన్ హోల్డ్ దిస్ హార్స్, హూ కెన్ కంట్రోల్ ఇట్, హూ కెన్ కీప్ ఇట్ స్టడీ, ఈజ్ ద వన్ హూ ఈజ్ ఎ హీరో.
1: కనుకనే మన ఇంద్రియములను అరికట్టి ఇంద్రియములను స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తియే నిజమైన ధీమంతుడు అనేటువంటి విషయం లోపల బాహ్యార్థముగా భౌతికమైనటువంటి జగత్తునందు ఈ అశ్వమును ఎవరు పట్టగలరో వాడే ధీమంతుడు, అతనితో అనే యుద్ధము చేసేటువంటి అధికారం ఉన్నది అనేటువంటి యొక్క ప్రాచీన రాజుల యొక్క ప్రభావమును నిరూపిస్తూ వచ్చారు.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధ యాగ ఈస్ ద వన్ హూ కెన్ కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్, హూ కెన్ మేక్ దెమ్ స్టడీ, ఈజ్ ఎ హీరో. సింబాలికలీ అండ్ ఎక్స్టర్నలీ దే హావ్ కంపేర్డ్ దిస్ టు ద వన్ హూ కెన్ హోల్డ్ ఎ హార్స్, ఈజ్ ఎ హీరో.
1: ఇక్కడ అంతరార్థము బాహ్యార్థము రెండింటి యొక్క అంతరాత్మ బాహ్యార్థము యొక్క సమన్వయమే నిజమైనటువంటి యథార్థము.
0: ది ట్రూ మీనింగ్ లైస్ ఇన్ హార్మనైజింగ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధ అండ్ ది ఎక్స్టర్నల్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధ.
1: కనుక ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఈ అశ్వాన్ని పట్టి కట్టాలి.
0: టుడే దేర్ ఫోర్ దేర్ ఈస్ ఎ నీడ్ ఫార్ ఎవ్రీవన్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు కంట్రోల్.
1: అప్పుడే నీవు ధీరుడవుతావు.
0: Then only you become a hero.
1: ఎన్ని యాగములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని క్రతువులు, ఎన్ని గ్రంథములు, ఎన్ని విధమైనటువంటి యొక్క పారాయణములు చలిపినప్పటికీ దీనిని నిగ్రహించలేనటువంటి యొక్క నిశ్శక్తుడు ఇవన్నింటిని వ్యర్థము గావించినటువంటి వాడే.
0: ద పర్సన్ హూ ఈజ్ వీక్ అండ్ హూ కెనాట్ కంట్రోల్ ద మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్, వాట్ ఎవర్ టైప్ ఆఫ్ సాధనాస్ హీ అండర్టేక్స్, వాట్ ఎవర్ టైప్ ఆఫ్ యజ్ఞ హీ డస్, ఇట్ ఈస్ రియలీ యూజ్లెస్.
1: కనుక ఈ ఇంద్రియములకు మరొక అర్థం కూడా ఉంటుంది, అది మాత్ర అనేటువంటి దానికి.
0: దేర్ ఈస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మాత్ర సిగ్నిఫైయింగ్ ఇంద్రియాస్,
1: అనగా పరిమితమైనటువంటి నిర్ణయించేటువంటిది ఇంద్రియములు.
0: దిస్ సెన్స్ ఆర్గన్స్ కెన్ ఓన్లీ డిసైడ్ థింగ్స్ విచ్ ఆర్ సబ్జెక్ట్ టు లిమిటేషన్స్.
1: ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క పరిమితి మాత్రమే నిర్మించినాడు, నియమించినాడు భగవంతుడు.
0: God has prescribed certain limits for each sense organ.
1: కన్ను చూడగలదే గాని వినలేదు.
0: I can only see, but it cannot hear.
1: నోరు మాట్లాడగలదే కాని చూడలేదు.
0: Mouth can talk, but cannot see.
1: ఇట్లా ఒక్కొక్క ఇంద్రియమునకు ఒక్కొక్క విధమైనటువంటి నిర్ణీతమైనటువంటి యొక్క నిబంధనను సలిపాడు.
0: God has prescribed certain specific functions for each of the sense organs.
1: దీనికి నియమించినటువంటి యొక్క నియమములను ఎవరు సక్రమంగా నడుచుకుందరో వారే భగవత్ ఆజ్ఞను పరిపాలించినటువంటి వారు అవుతారు.
0: ఓన్లీ దట్ పర్సన్ హ్యాస్ క్యారీడ్ అవుట్ ద కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హూ ఫాలోస్ అండ్ యూజెస్ ది సెన్స్ ఆర్గన్.
1: ఎవరు ఈ నియమం ఉల్లంఘించో వారు దీని యొక్క శిక్షకు గురి అవుతారు.
0: హూ ఎవర్ వయలేట్స్ ది స్పెసిఫిక్ ఫంక్షన్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ వుడ్ హావ్ వయలేటెడ్ ది కమాండ్.
1: ఇంద్రియమును దాని నిర్ణయానుసారంగా ఉపయోగించుకొని దానిని రక్షించుకోవడానికి ప్రయత్నించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ ట్రై టు యూజ్ ది సెన్స్ ఆర్గన్స్ అకార్డింగ్ టు ది ఫంక్షన్ ఫర్ విచ్ దే ఆర్ ప్రిస్క్రైబ్డ్.
1: మీకు ఒక నిర్ణయాన్ని ఇచ్చారు.
0: ఫర్ ది నోస్ ఏ పర్టికులర్ ఫంక్షన్ ఇస్ గివెన్.
1: శ్వాస నిశ్వాసంలో తీసుకుని ఆరోగ్యంను కాపాడుకోవటం.
0: ఇట్ ఈస్ మెంట్ ఫార్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది హెల్త్ ప్రాపర్లీ.
1: సుగంధ దుర్గంధములను నిర్ణయించి కేవలం సుగంధములు మాత్రమే స్వీకరించటము.
0: ఇట్ ఆల్సో డిసైడ్ ది ఫ్రాగ్రెంట్ స్మెల్ ఆర్ ది డర్టీ స్మెల్.
1: ఈ రకమైనటువంటి యొక్క నిర్ణీతమైనటువంటి యొక్క కర్మను ఆచరించడం నిమిత్తమే ఈ యొక్క నాసికాన్ని అందించాడు.
0: నోస్ హాస్ బీన్ గివన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్పెసిఫిక్ పర్పస్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించి దీనితో పాటు నష్టం వేసుకోవటం ఈ ముక్కుతో.
0: అన్ఫార్చునేట్లీ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద నోస్ ఓన్లీ మెంట్ ఫార్ ది పర్పస్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్,
1: దుర్గంధాన్ని పీల్చుకోవటము
0: ఈజ్ యూజ్డ్ ఫార్ స్నఫింగ్ అండ్
1: ఈ రకమైనటువంటి యొక్క విరుద్ధమైనటువంటి కర్మలు ఆచరింపచేయటం చేత ఈ యొక్క నిబంధించినటువంటి యొక్క నిబంధనను తాను ఉల్లంఘించినటువంటి వాడవుతున్నాడు.
0: వెన్ వన్ టేక్స్ స్నఫ్ త్రూ ద నోస్ హీ హాస్ వయలేటెడ్ ద కోడ్.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి దోషం ఒకటి, ఆరోగ్యాన్ని పెడమార్గం పట్టించినటువంటి దోషం మరొకటి. ఈ రెండు దోషములకు గురి కావటం చేతనే ఈ మానవుడు అనారోగ్యం చేత పీడింపబడుతున్నాడు.
0: అన్ అకౌంట్ ఆఫ్ వయలేటింగ్ ద కోడ్ లైడ్ డౌన్ బై గాడ్ అండ్ ఆల్సో అన్ అకౌంట్ ఆఫ్ స్పాయిలింగ్ హిజ్ ఓన్ హెల్త్ హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఈస్ గోయింగ్ టు సఫర్ ఫ్రమ్ వేరియస్.
1: అదే విధముగానే నాలుక,
0: ఇన్ ద సేమ్ వే ద టంగ్.
1: ఇది కేవలము ఆహారమును స్వీకరించి,
0: ఇట్ ఈస్ మెంట్ ఫార్
1: ఆరోగ్యమును పోషించి
0: అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హెల్త్.
1: ఆనందమైన వార్తల చేత ఇతర మనసును ఉల్లాసపరచి
0: అండ్ ఆల్సో ఎంజాయింగ్ హిమ్సెల్ఫ్ అండ్ గివింగ్ జాయ్,
1: మధురమైనటువంటి సంభాషణ చేత సంతోషపరచి,
0: టాకింగ్ స్వీట్లీ అండ్ గివింగ్ జాయ్ టు అదర్స్.
1: తనలో ఉండినటువంటి యొక్క స్వభావములను రహస్యములను వెలువరించడానికి తగినటువంటి అవకాశాలను అందించి,
0: ఇట్ ఆల్సో గివ్స్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఓన్ ఇన్నర్ థాట్స్ అండ్ ఇన్నర్ ఫీలింగ్స్.
1: గూఢమై ఉండినటువంటి యొక్క తన యొక్క భావములను ఇతరులకు ఉచ్చరింపచేసే నిమిత్తమే అందించినటువంటిది ఈ జిహ్వ.
0: టంగ్ హాస్ బీన్ గివన్ టు ఎక్స్ప్రెస్ ద మోస్ట్ హిడెన్ సీక్రెట్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ టు అదర్స్ సో దట్ అదర్స్ మే నో హూ హీ.
1: ఈ రకమైనటువంటి యొక్క సర్మార్గమును అనుభవించి సత్కీర్తిని పొందే నిమిత్తమై అందించినటువంటి ఈ జిహ్వను ఈనాడు మనము దుర్వినియోగపరచుకుంటున్నాము.
0: టంగ్ విచ్ హెస్ బీన్ గివన్ ఇన్ ఆర్డర్ టు యూజ్ ప్రాపర్లీ ఫర్ సచ్ గుడ్ టాస్క్ హెస్ బీన్ మిస్యూజ్డ్ దీస్ డేస్.
1: మత్తు పదార్థములు స్వీకరించటము,
0: టేకింగ్ ఫార్ టేకింగ్
1: మాంసాన్ని భక్షించటము,
0: ఫార్ టేకింగ్
1: సిగరెట్లు బీడీలు చుట్టలు కాల్చటము,
0: స్మోకింగ్ సిగరెట్స్ అండ్ బీడీస్,
1: పరదూషణ చేయటము,
0: క్రిటిసైజింగ్ అదర్స్
1: పరనిందలు సలపటము,
0: కామెంటింగ్ అడ్వర్స్లీ ఆన్ అదర్స్
1: కఠినమైనటువంటి మాట చేత ఇతరుల యొక్క హృదయాన్ని నొప్పించటము,
0: హర్టింగ్ అదర్స్ ఫీలింగ్స్ బై యూజింగ్ క్రూయల్.
1: ఈ రకమైనటువంటి యొక్క విరుద్ధమైనటువంటి చర్యల చేత భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించటము.
0: బై ఫాలోయింగ్ దిస్ కాంట్రరీ కోడ్ హీ హాస్ వయలేటెడ్ ది గాడ్స్ కమాండ్.
1: నిర్ణయాన్ని ధిక్కరించటము
0: అండ్ ఆల్సో గోయింగ్ అగెనిస్ట్.
1: ఈ కారణముల చేత అనేక రకములైనటువంటి బాధలను కూడాను మానవుడు అనుభవించవలసి వస్తుంది.
2: మ్యాన్ హ్యాస్ టు సఫర్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్యూజ్.
1: ఇదే విధముగానే ప్రతి అంగము కూడాను, ప్రతి ఇంద్రియము కూడాను తమ నిర్ణయానుసారంగా దానిని సక్రమమైన మార్గంలో అనుభవించటం చేతనే మానవుడు అత్యున్నత స్థాయిని అందుకోగలడు.
2: మ్యాన్ కెన్ రీచ్ ద మోస్ట్ ఎగ్జాల్టెడ్ స్టేట్ అండ్ ఎలివేటెడ్ స్టేట్ బై యూజింగ్ ది సెన్స్ ఆర్గన్స్ ప్రాపర్లీ.
1: ఇంద్రియములు ఉన్నవి కదా అని ఇష్టానుసారంగా దీనిని వినియోగించకూడదు.
2: జస్ట్ బికాస్ హీ ఈజ్ హావింగ్ సెన్స్ ఆర్గన్స్ హీ కెనాట్ గో ఆన్ మిస్యూజింగ్ దెమ్.
1: ఇవి అశ్వములు,
2: దిస్ ఆర్ ఆల్.
1: ఈ అశ్వములను ఏ విధమైనటువంటి దీనిలో ఈ రథం నడపడానికి తగినటువంటి ఉపాయమును, తగినటువంటి యొక్క సాధనను మనం అనుభవించాలో దానికి తగినటువంటి రీతిగా మనం ఆచరించాలి.
2: దిస్ ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్. యూ షుడ్ హ్యావ్ ది ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ థింకింగ్ ఇన్ యూజింగ్ దెమ్ సో దట్ దే విల్ పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియంట్లీ.
1: బండి వెనుకల గుర్రము ముందు ఉంటుండాలి.
2: యు ఆర్ కీపింగ్ ది కార్ట్ బిఫోర్ ద హార్స్.
1: కానీ ఈనాడు మనము అశ్వములను వెనకల బండిని ముందు పెడుతున్నాం.
2: ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ది హార్స్ ఇన్ ద ఫ్రంట్ అండ్ కార్ట్ బిహైండ్, యు ఆర్ కీపింగ్ ది కార్ట్.
1: దీనివల్ల అనేక విధమైనటువంటి ప్రమాదములు కూడా సంభవిస్తుంటాయి.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ వన్ ఫేసెస్ మెనీ డేంజర్స్.
1: అట్టుకాక ఇంద్రియములను గౌరవించాలని, ఇంద్రియములను ప్రేమించాలని, ఇంద్రియములు అనేక రకములైనటువంటి ఒక సత్కారం సల్పాలని మనం ఆశించి ఆ బండి లోపల ఇంద్రియ గుర్రములు కూర్చోబెడితే బండి ఏ రీతిగా కదలగలదు.
2: Suppose you want to just give a lot of respect, honor to the horse and keep the horse inside the cart, how can the cart move?
1: Manalo indriyamulanu kramakramena balaparchukuntu antarmukhamga danini anagadokkadaniki taginatvanti krushi cheyatam ledu.
2: While developing these sense organs, we are not making effort to introvert them.
1: Gurramulaku taginatvanti pani ivvaka దానిని అమితంగా మేత పెట్టి బలపెట్టడం చేత అది కూడాను కొంతవరకు చాలా ప్రమాదం కలుగుతుంది.
2: వితౌట్ గివింగ్ సఫిషియంట్ అండ్ ప్రాపర్ వర్క్ టు ద హార్సెస్, ఇఫ్ యు గో ఆన్ ఫీడింగ్ దెమ్, దే ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ ప్రాబ్లమ్ టు యు.
1: ఈనాడు గుర్రములకు తగినటువంటి పని మనం పెట్టడం లేదు.
2: వీఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ వర్క్ టు ది హార్సెస్.
1: ఇష్టానుసారంగా కూడాను దానా పెట్టి దాన్ని బలపెట్టి అనేక రకములుగా కూడాను దానిని ఒక మదం ఎక్కేటటువంటి రీతిగా మనం పెంచుతున్నాం.
2: వీఆర్ ఫీడింగ్ దీస్ హార్సెస్ with unwanted extra stuff and making it very
1: kanukone ee gurramulu madamekki,
2: that is the reason why they are becoming
1: pedavargam patti,
2: they are going in the
1: yajamanunne pramadamulo munchutu undadi,
2: and they are putting the master himself into difficult situations.
1: Kanuka mana indriyamulanu భగవంతుడు ఇచ్చినటువంటి నిర్ణయానుసారంగా దాన్ని సద్వినియోగంగా అనుభవించాలి.
2: వీ హ్యావ్ టు ఎంజాయ్ ది సెన్స్ ఆర్గన్స్ అకార్డింగ్ టు ది డిక్టేట్స్ అండ్ ది డెసిషన్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: ఈ విధమైనటువంటి యొక్క సరైన మార్గంలో వినియోగించకుండా ఉన్నప్పుడే ఇది అనేక రకమైనటువంటి అశాంతికి గురి అవుతున్నాం.
2: ఇఫ్ యూ డు నాట్ యూజ్ ది సెన్స్ ఆర్గన్స్ ఇన్ ద ప్రాపర్ వే, యూ ఎక్స్పీరియన్స్ ఎ లాట్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: ప్రపంచంలో అనేక మందికి తెలుసును,
2: many people know this,
1: ఒకరికి ఒక భార్య ఉంటేనే ఆ సంసారం చాలా చీకాగ్గా ఉంటుంటుంది.
2: ఈవెన్ ఇఫ్ వన్ హ్యాస్ ఓన్లీ వన్ వైఫ్ ద ఫ్యామిలీ మే బి ఫేసింగ్ మెనీ.
1: ఇద్దరు భార్యలు ఉంటుంటే ఇంకా చెప్పనక్కరలేదు.
2: ఈ వన్ హ్యాస్ టూ వైఫ్స్, వెల్ వన్ కెనాట్ డిస్క్రైబ్ అట్ ఆల్.
1: ఉత్తాన పాదులకు ఇద్దరు భార్యలు.
2: కింగ్ ఉత్తాన పాద హ్యాస్ టూ వైఫ్స్.
1: కనుకనే ఇక్కడ అనేక రకములైనటువంటి యొక్క భిన్న అభిప్రాయములు ఆవిర్భవించి కన్న కొడుకునైనటువంటి యొక్క ధ్రువుణ్ణి కూడాను కారణులకు పంపవలసి వచ్చింది.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ దీస్ టూ వైస్, కింగ్ ఉత్తాన పాద హ్యాడ్ టు సెండ్ ధ్రువ హింసెల్ఫ్ టు ది ఫారెస్ట్.
1: దశరథునకు ముగ్గురు భార్యలు.
2: దశరథ హ్యాడ్ త్రీ వైస్.
1: ఇతను కూడాను ఈ భిన్నాభిప్రాయముల చేత భార్యను సమత్వంగా వహించడానికి లేక వారిని సరైనటువంటి స్థితిలో ఉంచడానికి సాధ్యము కాకపోవటం చేత, భార్యను సంతోష పెట్టాలనేటువంటి ఉద్దేశం చేత కన్న కుమారుడైనటువంటి యొక్క శ్రీరాముని అడవికి పంపి కాయమును కోల్పోయాడు.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ ద వైస్ అండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ హిస్ ల్యాక్ ఆఫ్ కెపాసిటీ టు keep them all happy, and in order to please them he had to send his own dear son Rama to forest and
1: ఒకరిద్దరు ఉండినటువంటి భార్యలకే ఇన్ని విధమైనటువంటి ప్రమాదం సంభవిస్తుంటే పది మంది భార్యలు ఉన్నటువంటి వారికి ఎంత ప్రమాదం గురి అవుతారు యోచన చేయండి.
2: ఇఫ్ టూ ఆర్ వన్ వైఫ్ ఇట్ సెల్ఫ్ కెన్ క్రియేట్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఫర్ వన్, ఇఫ్ వన్ హ్యాస్ 10 వైఫ్స్ యూ కెన్ ఇమాజిన్ హౌ మెనీ ప్రాబ్లమ్స్ వన్ వుడ్
1: ఫేస్. ఈ మనస్సు అనేటువంటి మహాపురుషులకు పది మంది భార్యలు.
2: ఫర్ దిస్ మ్యాన్ కాల్డ్ మైండ్ దేర్ ఆర్ 10 వైఫ్స్.
1: అవే దశేంద్రియములు.
2: అండ్ దోస్ ఆర్ ది 10 సెన్స్ ఆర్గన్స్.
1: ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క దారిని ఆశిస్తుంటారు.
2: One sense organ goes on desiring one object.
1: ఒక ఇంద్రియము నేను మసాల వాసన వస్తుంది, అది మసాల దోశ కావాలంటుంది ముక్కు.
2: One sense organ demands, I would like to have masala dosa. There is a very
1: నేను సుస్వరాన్ని వినాలి, మంచి రేడియో పెట్టమని ఒక చెవులు అంటున్నాయి.
2: The ear commands that it would like to listen melodious music, asks him to keep రేడియో ఆన్.
1: నేనేదో కొత్తగా వచ్చిందట సినిమా, ఆ దానిని చూడాలని కనులు ఆశిస్తున్నాయి.
2: ది ఐస్ డిజైర్ టు గో ఫర్ ఎ న్యూ సినిమా విచ్ ఇస్.
1: ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క దాన్ని ఆశిస్తూ పోతున్నాయి.
2: ఇన్ దిస్ ఫ్యాషన్ ఈచ్ సెన్స్ ఆర్గన్ గోస్ ఆన్.
1: అన్ని ఒకే పర్యాయం ఒక్కొక్క ఇంద్రియం ఆశించినప్పుడు ఈ యజమానుడు దాని ఆశను ఏ రీతిగా తీర్చగలడు?
2: How can this master satisfy so many demands placed by these sense organs?
1: ఈ విధంగా ఆ యొక్క ఇంద్రియముల యొక్క వాంఛనలు తీర్చలేక మనస్సు అనేక రకమైనటువంటి రీతిగా కుమిలిపోతుంటాది.
2: నాట్ బీయింగ్ ఏబుల్ టు సాటిస్ఫై ది డిమాండ్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ మైండ్ ఈజ్ కాన్స్టెంట్లీ అండర్
1: ఇంతమంది పత్నీలు కలిగినటువంటి ఈ మనస్సు అనే యజమానుడికి శాంతి ఎక్కడ నుంచి వస్తుంది?
2: హౌ కెన్ దిస్ మైండ్ విత్ 10 వైఫ్స్ హ్యావ్
1: శాంతి? అత్యంత దూరంగా ఉంటాది.
2: పీస్ ఈజ్ రాదర్ డిస్టెంట్.
1: కారణము ఈ యొక్క ఇంద్రియముల యొక్క వాంఛనను నెరవేర్చడం చాలా కష్టం.
2: ది రీజన్ ఈజ్ ఇట్ ఇస్ రాదర్ డిఫికల్ట్ టు సాటిస్ఫై ది డిమాండ్స్ ఆఫ్ దిస్ సెన్స్ ఆర్గన్స్.
1: కనుక ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని మనం సరైనటువంటి రీతిలో అదుపులో పెట్టినప్పుడే తాను తన పరిసరం వారు కూడాను ఆనందాన్ని అనుభవించగలరు.
2: ఇఫ్ వన్ కెన్ ఎక్సర్సైజ్ ప్రాపర్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్ హీ వుడ్ బి హ్యాపీ అండ్ హిస్ నియర్ వన్స్ అండ్ డియర్ వన్స్ ఆల్సో.
1: ఈ ఇంద్రియములను సమన్వయపరిచేటువంటి మార్గము కూడా ఒక మార్గం ఉంటున్నది.
2: దేర్ ఈజ్ ఎ పర్టికులర్ మెథడ్ ఆఫ్ హార్మోనైజింగ్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
1: మంచిదిద్దరు రెండింటినీ సమర్థంగా భావించి ఆనందంగా కాలములు గడిపేటువంటి వ్యక్తులు కూడాను అనేక మంది ఉంటున్నారు.
2: దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ హూ కెన్ కన్సిడర్ జాయ్ అండ్ సారో విత్ ఈక్వల్ మైండెడ్నెస్ అండ్ లివ్ ఎ హ్యాపీ లైఫ్.
1: ఇది ఏ విధంగా అంటే
2: యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
1: తుకారాం ఉండేటువంటి వాడు.
2: There was Tukaram.
1: అతను పరమ భక్తుడు.
2: He was a great devotee.
1: కానీ అతను గృహస్థుడు.
2: He was a family man.
1: అతని భార్య మహా గయ్యాళి.
2: His wife was rather troublesome lady.
1: కానీ అయినప్పటికీ ఆమె మనసును సరైన రీతిలో సమన్వయపరచుకుని తాను ప్రవర్తించడానికి తగిన కృషి చేసేటువంటి వాడు.
2: He was always making efforts in order to keep her happy and conduct himself in
1: maataku maata yetuku yetuku jariginappude adi oka pedda pramadanga roopandutundi.
2: When you return word for word and tit for tat it lends
1: annintini kunu samarthinchukoni samarthinchukoni shaantanga kaalam gadipetunte vaadu ee oka Tukaram.
2: He used to adjust himself and live a peaceful life.
1: Ye vidhanga ante athaniki oka ardhekara bhoomi undetundi.
2: He had half an acre of land.
1: ఏదో కుటుంబ పోషణ నిమిత్తమై తాను దానిని సాగు చేస్తూ ఉండేటువంటి వాడు.
2: ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ యూస్ టు కల్టివేట్.
1: ఇరుగు పొరుగు వారి యొక్క ప్రోద్బలం చేత తన అర ఎకరా భూమి లోపల కూడాను చెరుకు పండించడానికి ప్రయత్నించాడు.
2: ఎన్కరేజ్డ్ బై ది నైబర్స్ హీ వాంటెడ్ టు రేజ్ షుగర్ కేన్ క్రాప్ ఆన్ దట్ ఫీల్డ్.
1: కానీ ఏదో రీతిగా పండించాడు పాపం.
2: He succeeded in that. In
1: Tukaram yokka balihinata andaru gurtinchinatundi vaaru kanaka adi poorthi paripakva sthitiki vachetappudiki attu poyye vaadu oka cherukunu kottukoni tintam, itu poyye vaadu oka cherukunu kottukoni tintam. Ee vidhanga baatasaruluku adi aaharanga ikkadi ninnayimpabadindi.
2: As all the people in the village and neighborhood knew what type of nature Tukaram had, every walker by would pick up one sugar cane and eat it up.
1: కడపటికి ఏదో ఉన్నదానిని తీసుకుని ఇంటికి తీసుకురావాలని ఒక బండి కట్టుకుని ఆ చెరుకు తోటకు వెళ్లాడు.
2: ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ దాట్ షుగర్ కేన్ ఇస్ లాస్ట్ హీ ఫైనలీ డిసైడెడ్ వాట్ ఎవర్
1: మోపు కట్టుకున్నాడు ఆ కొంత చెరుకును.
2: హీ టైడ్ ది షుగర్ కేన్ అండ్ హీ వాంటెడ్ టు గెట్ ఇట్ ఇన్.
1: ఇంటికి వస్తున్నాడు బండిలో.
2: హీ వాస్ బ్రింగింగ్ ఇట్ ఇన్ ఎ కార్.
1: దారిలో అడ్డం వచ్చిన పిల్లలందరూ కూడా తాత నాకు ఒక చెరుకు, తాత నాకు ఒక చెరుకు అని అందరూ అడుగుతూ వచ్చారు.
2: అండ్ ఆన్ ద వే సో మెనీ కిడ్స్ యూస్ టు గో అండ్ ఆస్క్ గ్రాండ్
1: ఫాదర్ స్వభావం.
2: హీస్ నేచర్ వాస్ వెరీ జనరస్ నేచర్.
1: అటువంటి త్యాగభావం కలగటం చేత అడిగిన వారికందరికీ ఇస్తూ వచ్చాడు.
2: యాజ్ హీ హాడ్ ఎ జనరస్ నేచర్ హీ బిగాన్ గివింగ్ వన్ పీస్.
1: ఇంటికి చేరేటప్పటికి ఒక్క చెరుకు మాత్రమే మిగిలింది.
2: బై ది టైమ్ హీ రీచ్డ్ హోమ్ ఓన్లీ వన్ పీస్ ఆఫ్ షుగర్ కేన్ వాజ్ లెఫ్ట్.
1: బండి వచ్చింది, చూచింది భార్య.
2: వైఫ్ సా ద కార్ట్.
1: ఏమిటిది, ఒక్క చెరుకుని తీసుకుని వచ్చావా, సంసారం ఏ రీతిగా నీవు పోషించాలని యోచన చేస్తున్నావు.
2: వాట్ ఈస్ దిస్, యు ఆర్ బ్రింగింగ్ ఓన్లీ వన్.
1: ఆరు బిడ్డలను పోషించలేనటువంటి యోగ్యత ఉండేటప్పుడు నీవెందుకు పెండాడాలి?
2: ఇఫ్ యూ కెనాట్ ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్ సస్టెనెన్స్ ఫర్ ది ఫ్యామిలీ, వై డిడ్ యు మ్యారీ?
1: ఈ విధంగా సర్వమును త్యాగం చేస్తుంటే, పరలోక త్యాగం చేస్తుంటే స్వవిషయం ఏమైపోతుంది?
2: ఇఫ్ యూ గో ఆన్ సాక్రిఫైసింగ్ లైక్ దిస్ టు అదర్స్, హౌ కెన్ ద ఫ్యామిలీ బి క్యారీడ్ ఆన్?
1: అని కోపంతో నానా మాటలు మాట్లాడి ఆ బండిలో ఉండినటువంటి చేరుకుని తీసుకుని కొట్టింది భర్తను.
2: She used all this abusive language against Tukaram, took hold of the sugar cane spin and bit Tukaram with it.
1: Aa charaku rendu mukkalai kinda padi oka mukka aa bhari chetulo nilchindi.
2: That sugar cane piece was broken into two pieces, one fell down, the other piece was in the
1: Tukaram chaala aanandinchadu.
2: Tukaram was so happy with it.
1: బండిలో నుంచి నేను వచ్చేంత వరకు కూడా నేను చాలా సమస్యలతో వచ్చాను, ఈనాడు నా సమస్య తీరింది అని.
2: వైల్ కమింగ్ విత్ ది కార్ట్ ఐ హ్యాడ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ మై మైండ్ అండ్ టుడే ఆల్
1: ఏమిటి నా సమస్య అంటే, ఒక చెరుకుని తీసుకుపోతున్నాను, ఇద్దరు బిడ్డలున్నారు, ఒక భార్య ఉంది, దీనిని ఏ రీతిగా నేను పంచాలి అని యోచిస్తూ వచ్చాను.
2: When I was getting one piece of sugar cane, I was wondering, how can I distribute between my wife and two children?
1: నా యొక్క సమస్య నీవే పరిహారం చేశావన్నాడు.
2: You have solved my problem.
1: ఏమిటంటే కింద పడిపోయిన రెండు తుండు, ఒకటి ఒక బిడ్డకు, ఒకటి ఒక్కొడుకు, చేతిలో ఉన్నది ఆ భార్యకు, సరిపోయింది, నా సమస్య తీరిపోయింది అన్నాడు.
2: The piece that was left in the hand of wife was my wife, and two pieces which fell down are meant for two children. My problem is solved.
1: ఈ విధంగా కూడాను ఇంద్రియముల యొక్క ప్రభావము తనపైన ఎంతవరకు కూడాను బలవత్తపరచినప్పటికీ సమన్వయం గావించుకునేటువంటి చిత్తము కొంతమంది మహనీయులకు మాత్రమే ఉంటాడు.
2: సమ్ గ్రేట్ సోల్స్ హ్యావ్ ది కెపాసిటీ టు బేర్ అండ్ అడ్జస్ట్ అండ్ కంట్రోల్ దర్ సెల్ఫ్.
1: ఇది కేవలం భక్తి శక్తులతో మాత్రమే ఇది లభ్యమవుతుంది.
2: దిస్ ఇస్ పాసిబుల్ టు అక్వైర్ ఓన్లీ త్రూ డివోషన్.
1: కనుక ఇంద్రియములను నిగ్రహించుకోవటం ఎవరి చేత కాదని నిరుత్సాహపడనక్కరలేదు.
2: వన్ నీడ్ నాట్ గెట్ డిస్కరేజ్డ్ దట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు కంట్రోల్.
1: పవిత్రమైన భక్తి ప్రపత్తుల చేత ఇంద్రియములను స్వాధీనపరచుకోవచ్చు.
2: త్రూ డివోషన్ అండ్ సరెండర్ వన్ కెన్ కంట్రోల్ సెన్స్ ఆర్గన్స్.
1: ఇంకొకటి, విరుద్ధమైన భార్య వల్ల కూడాను తాను ఈ విధమైనటువంటి సమన్వయాన్ని తాను సలుపుతూ వచ్చాడు కబీర్.
2: కబీర్ ఈజ్ అనదర్ ఇన్స్టెన్స్ ఆఫ్ హౌ హీ మేనేజ్ హిజ్ వైఫ్ వెన్ షీ వాజ్ వెరీ హాస్టైల్ టు హిమ్.
1: తుకారాం ఆ విధంగా చేసినప్పుడు కబీర్ ఇంకొక రీతిగా చేస్తూ వచ్చాడు.
2: తుకారాం ఫాలోడ్ ఏ డిఫరెంట్ పాత్ కంపేర్డ్ టు
1: అతని భార్య. అతని అడుగుజాడలు నడిచేటువంటిది పాపం. మహాసాద్దీమణి
2: వైఫ్ ఆఫ్ కబీర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఒబిడియంట్.
1: భర్త అభిష్టమే తన అభిష్టము.
2: షీ ఆల్వేస్
1: తనది ప్రత్యేకమైనటువంటి ఒక వాంఛ లేదు.
2: షీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ హర్ ఓన్ డిజైర్ అట్ ఆల్.
1: ఏ ఆజ్ఞను నియమించినా దానిని శిరసా వహించి ఆచరించేటువంటిది.
2: హీ వుడ్ ఇంప్లిసిట్లీ ఒబే వాట్ ఎవర్ కబీర్ వాంటెడ్ హర్ టు డూ.
1: ఒకనాడు కబీర్ నేస్తూ ఉన్నాడు, రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామ స్మరణ చేస్తూ.
2: కబీర్ వాజ్ వీవింగ్ ఎ క్లోత్ అనే పర్టికులర్ డే రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ రామ్ రామ్ రామ్.
1: పట్ట పగలు 12 గంటలు.
2: ఇట్ వాజ్ 12 o'clock ఇన్ ది డే.
1: ఏమే లోపలున్నావా అని పిలిచాడు.
2: తుకారాం కాల్డ్ హిస్ వైఫ్, వెల్ ఆర్ యూ అవైలబుల్ ఇన్ ద హౌస్.
1: పరిగెత్తి వచ్చింది పాపం.
2: షీ కేమ్ రన్నింగ్.
1: ఇక్కడ నూలు పోగు తెగింది, దీపం నటించుకుని రా అన్నాడు.
2: He said that here the one thread is broken. Light a lamp and get it, he said.
1: Vellindi deepam antinchukoni vachindi.
2: She lit the lamp and brought it.
1: Dagare dette inka vaddu akkara teesukoni po annadu.
2: When she brought the lamp nearer, he said, no, there is no need, take it back. She took it back.
1: ఏ ఒక్క జవాబు తాను చెప్పలేదు. ఏమిటి పట్టపగులే, కండు కనిపించలేదా, దారం తెగింది చెప్పటం లేదా, దీపం వచ్చిన తర్వాత తిరిగి తీసుకుని పోవటం చెప్పటమా, ఏం పని లేదా నాకు అనే భార్య భర్తతో ఏమాత్రం వాదించలేదు.
2: ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ that it was a day, there was no need for bringing it. She did not answer back Kabir at all. She implicitly obeyed him.
1: కనుక ఈ విధమైనటువంటి యొక్క భర్తకు సహకారంగా ఉండేటువంటి భార్య వల్ల తాను భగవద్భక్తిని కూడా పెంచుకుంటూ భగవంతునికి మంచి థ్యాంక్స్ చెప్పాడు పాపం.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ ఎ గుడ్ నైస్ అండ్ ఒబీడియంట్ వైఫ్ తుకారాం కబీర్ డెవలప్డ్ డివోషన్ అండ్ ఆల్సో థ్యాంక్ఫుల్ టు ద లార్డ్.
1: ఒకవైపున తుకారాం విరుద్ధమైనటువంటి భార్యతో పవిత్రమైన మార్గాన్ని అందుకున్నాడు.
2: ఆన్ ద వన్ సైడ్ తుకారాం విత్ ఎ హాస్టైల్ వైఫ్
1: భార్యతో పవిత్రమైనటువంటి స్థితిని పొందాడు.
2: కబీర్ విత్ ఎ సేక్రెడ్ డివోటెడ్ వైఫ్ హీ ఆల్సో రీచ్ ది హైట్స్ ఆఫ్
1: కనుక మన వాతావరణం దీనికి ఏమాత్రం కూడా అడ్డు రాదు. మనలో ఉండేటువంటి భావచిత్తము పరిశుద్ధంగా ఉండాలి.
2: దేర్ ఫార్ ద ఎన్వైరన్మెంట్ కెనాట్ బికమ్ ఎన్ అబ్స్టకల్. ఇట్ ఈస్ ఓన్లీ ది ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ అండ్ డిటర్మినేషన్ విచ్ ఆర్ నెసెసరీ.
1: కనుక మనం బయట వాతావరణం ఏమాత్రము మనం పాటించరాదు.
2: డూ నాట్ క్రిటిసైజ్ ది ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ యాజ్ అన్ అబ్స్టకల్.
1: నీ యొక్క భావచిత్తము, నీ యొక్క పవిత్రమైనటువంటి భావము పరిశుద్ధమైనటువంటి సమన్వయం కావించుకోవాలి.
2: మేక్ యువర్ ఓన్ ఫీలింగ్ సీక్రెట్ అండ్ ప్యూరిఫై యువర్ హార్ట్.
1: ఇంగ్లీష్ లోపల మీకు తెలిసినటువంటి వారే ఐన్స్టీన్.
2: యు నో ఐన్స్టీన్,
1: ఇతను మహావిజ్ఞాని.
2: హీ వాజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
1: కానీ అతనికి ఒక మూర్ఖురాలైనటువంటి భార్య.
2: He had a very stupid wife.
1: Ame vidyavanturalu kaadu.
2: She was not an educated lady.
1: Kaakunda poyinanta maatram emi baadaledu kaani morata manishi.
2: Not necessary to be educated, but she was rather crude type.
1: Ee yokka Einstein nirantaram edo oka yochanalo munigi undetundi vaadu.
2: Einstein was always absorbed in some
1: vicharana vicharana experimental experimental experimental. దీంట్లోనే తన కాలం అంతా కూడా గడిపేటువంటి వాడు.
2: హీ వాజ్ ఇన్వెస్టింగ్ హిస్ ఎంటైర్ టైమ్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ రీసెర్చ్.
1: సకాలానికి భోజనానికి లోపల పోయి వెళ్లేటువంటి వాడు కాదు.
2: హీ వాజ్ నాట్ గోయింగ్ ఈవెన్ ఫర్ హిస్ లంచ్.
1: ఏ టీ కాఫీ కూడాను భార్య అనేక పర్యాయములు వచ్చి పిలిచిన తర్వాతనే లోపల వెళ్లేటువంటి వాడు.
2: ఓన్లీ ఆఫ్టర్ వైఫ్ కాల్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ హీ గో ఈవెన్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ.
1: ఈ విధంగా చేస్తున్నంత వరకు కూడాను భార్యకు విసుగెత్తింది.
2: ది వైఫ్ వాజ్ రాదర్ డిస్గస్టెడ్.
1: సకాలానికి ఇంటికి రాడు, సకాలానికి భోజనం చేయడు, సకాలానికి టీ తాగడు, అతని కోసం నేను కాచుకోవాలి, ఏమిటి ఈ అవస్థ అని అనేక రకములుగా తాను నిరంతరం కూడా బుర్రు బుర్రు అనేటువంటిదిగా కోపం చేస్తుండేటువంటిది.
2: హర్ కంప్లైంట్ వాస్ దాట్ హీ డజంట్ కమ్ ఇన్ ప్రాపర్ టైమ్ ఫర్ ఫుడ్ ఫర్ టీ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. హీ వాజ్ ఎ బిగ్ న్యూసెన్స్ అండ్ షీ వుడ్ నాట్ బి ఏబుల్ టు టేక్ హర్ ఫుడ్ వాట్ ఎవర్ షీ వాంటెడ్.
1: ఒకనాడు పాపం ఆమెకు చాలా ఆకలి వేసింది.
2: షీ వాజ్ రాదర్ హంగ్రీ అనే పర్టికులర్
1: టట్టలో ప్లేట్ తప్పే ప్లేట్ లోపలంతా కూడా వంట వడ్డించింది.
2: షీ సర్వ్డ్ ఆల్ ది డిషెస్ ఇన్ ఎ ప్లేట్.
1: టేబుల్ దగ్గర కూర్చుంది, రండి రండి రండి అని పిలిచింది పాపం అనేక పర్యాయములు.
2: షీ సాట్ నియర్ ద టేబుల్ అండ్ రిక్వెస్టెడ్ హర్ హస్బెండ్ టు జాయిన్ ఫర్ లంచ్ ఏ నంబర్ ఆఫ్ టైమ్స్.
1: కానీ అతను వినిపించుకోలేదు.
2: హీ వాజ్ నాట్ కేరింగ్ ఫర్ హర్.
1: టేబుల్ పైన వాటర్ జగ్ ఉంటున్నది.
2: షీ హ్యాడ్ ఎ వాటర్ జగ్ ఆన్ ద టేబుల్.
1: కోపంతో పరిగెత్తింది ఆ వాటర్ జగ్ అతని తలపై నీళ్లు పోసింది.
2: She took the water jug with a lot of anger and poured on the head of Einstein.
1: అప్పుడు ఈ ఐన్స్టీన్ చాలా నవ్వుతూ, ఆహా, నిత్యము ఉరుములు మెరుపులు మాత్రమే ఉండేటువంటిది, ఈనాడు కుంభవర్షం కూర్చింది నా తలపై అన్నాడు.
2: Einstein, without becoming angry, with a smile he said, "Every day there used to be thunder and lightning only, but today there is a very heavy downpour on my head."
1: అనగా ఎంత సమన్వయం గావించుకున్నాడు చూ.
2: You can imagine.
1: ఆ భార్య ఆ జగ్గుతో నీరు తలపైన పోస్తే జగ్గును తీసి కొట్టేటువంటి వారు ఈ కాలం పురుషులు. కానీ దానికి తాను పూనుకోలేదు.
2: వాట్ ఏ నైస్ పర్సన్, హౌ హీ కుడ్ ఈజీలీ హార్మోనైజ్ అండ్ కీప్ హింసెల్ఫ్ హ్యాపీ. టుడే
1: అది ఏ ఇంద్రియ నిగ్రహం,
2: దాట్ ఈస్ కంట్రోల్ ఆఫ్ సెన్స్.
1: ఇది ఒక తపస్సుగా భావించుకుంటూ వచ్చారు పూర్వీకులు.
2: ది ఏన్షియంట్ వన్స్ కన్సిడర్ సెన్స్ కంట్రోల్ యాజ్ ఎ పెనన్స్.
1: చామర్స్ అని ఒక క్రిస్టియన్ మత ప్రబోధకుడు ఉండేటువంటి వాడు.
2: దేర్ వాస్ ఎ ప్రీచర్, క్రిస్టియన్ ప్రీచర్ బై నేమ్ థామస్.
1: చామస్. అతను ప్రతి పల్లెకు వెళ్లి ఆ మతమును ప్రబోధం సెలుపుతూ ఉండేటువంటి వాడు.
2: హీ యూస్ టు గో టు డిఫరెంట్ విలేజెస్ అండ్ అండర్టేక్ ప్రీచింగ్.
1: ఒకనాడు ఒక గుర్రబండి ఎక్కి ఒక పల్లెకు వెళుతూ ఉన్నాడు.
2: ఆన్ వన్ పర్టికులర్ డే హీ వాస్ ట్రావెలింగ్ ఆన్
1: మధ్య మార్గంలో ఒక లెవెల్ క్రాస్ అడ్డం వచ్చింది.
2: There was a level crossing on the way.
1: గుర్రం చక్కగా పరిగెత్తుతుండాలి, దాని ఏమాత్రము నడవకపోలేదు.
2: The horse was running all right.
1: కానీ ఆ లెవెల్ క్రాస్ దగ్గరికి వచ్చేటప్పటికే ఈ గుర్రపు యజమాని కర్ర తీసుకుని దాన్ని అధికంగా కొడుతూ వచ్చాడు.
2: ది హార్స్ డ్రైవర్ బిగాన్ బీటింగ్ ది హార్స్ ది మొమెంట్ ది హార్స్ అప్రోచ్.
1: మత ప్రబోధకుడు కనుక జీసస్ యొక్క ప్రభావము కరుణయే అతని ప్రధానమైనటువంటి ప్రచారమని విశ్వసించినటువంటి వాడు కనుక, అయ్యా చక్కగా నడుస్తున్నటువంటి గుర్రంను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని అడిగాడు ఆ జట్కా వాణ్ణి.
2: యాజ్ హీ వాజ్ ఎ ప్రీచర్ ఫర్మ్లీ బిలీవ్డ్ ఇన్ ది కైండ్నెస్ అండ్ కంపాషన్ టాట్ బై జీసస్, హీ ఆస్క్డ్ ది డ్రైవర్ వై ఆర్ యూ బీటింగ్ దిస్ హార్స్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆల్ రైట్. ది హార్స్ ఇస్ రన్నింగ్ ఆల్ రైట్.
1: కానీ ఆ లెవెల్ క్రాస్ దగ్గరికి వచ్చేటప్పటికే ఈ గుర్రపు యజమాని కర్ర తీసుకుని దాన్ని అధికంగా కొడుతూ వచ్చాడు.
2: ది హార్స్ డ్రైవర్ బిగాన్

0: బీటింగ్ దిస్ హార్స్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆల్ రైట్.
1: అప్పుడు జట్కా వాడు చెప్తున్నాడు, సార్ ఈ లెవెల్ క్రాస్ ప్రక్క లోపల తెల్లగా కొన్ని రాళ్లు పాతి పెట్టారు.
0: హీ బిగాన్ ఆన్సరింగ్ ది ప్రీచర్, వెల్ సార్ నియర్ ది రైల్వే క్రాసింగ్ దేర్ ఆర్
1: ఈ తెల్ల రాళ్లు చూసేటప్పటికి భయపడుతుండాలి.
0: ది మూమెంట్ ది హార్స్ సీస్ దీస్ వైట్ స్టోన్స్ ఇట్ ఈస్ గెటింగ్ ఫ్రైటెన్.
1: ఆ భయం కంటే ఎక్కువ భయం నా యొక్క కొరడా దెబ్బలు కింద పెట్టితే ఆ భయం మాని ఈ భయంలో తను ప్రవేశిస్తుంది.
0: In order that the I frighten the horse by beating it more fervently, I
1: ఆ భయాన్ని తప్పించే నిమిత్తమే ఈ భయం నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అన్నాడు.
0: I am creating such fright in the horse in order that it may not, its fright about the stones may be less compared to the beating.
1: అప్పుడు చామర్స్ యోచన చేశాడు, మనసును ఏ విధంగా మరల్చాలి అనేటువంటిది ఒక జట్కా వాణి వల్ల నేను తెలుసుకున్నాను అన్నాడు.
0: This Chalmers began thinking that I have learned how to control the mind and change
1: ఒక మనసు అనగా ఒక ఇంద్రియము ఒక విషయం పైన పరిగెత్తున్నప్పుడు ఆ విషయం నుంచి కూడా తప్పించి ఇంకొక విషయం పైన మరచి పరిగెత్తడానికి దానికి తగిన శిక్షణ ఇవ్వాలి.
0: If you want to divert sense organ from one direction to another direction, give it proper punishment or training.
1: ఇది అనేక పిచ్చి మార్గంలో ప్రవేశిస్తుంటుంది.
0: ఇట్ గోస్ ఇన్ రాదర్ రాంగ్ వేస్,
1: దానికి విరుద్ధమైనటువంటి దానికంటే ఇంకా అధికమైనటువంటి దీన్ని మనం నిరూపించి చేసినప్పుడు అది దాని మార్గమును వదలి సరైన మార్గంలో ప్రవేశిస్తుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు డైవర్ట్ ఇట్ ఆన్ ద రైట్ పాత్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ అండర్ ప్రెషర్ అండ్
1: దొంగ పశువే ఉంటుండదు అనుకోండి.
0: దెర్ ఈస్ ఏ పర్టికులర్ థీఫ్,
1: అది ఏదో పంటలో పడి మేల్చడానికి పోతుంటుంది.
0: అండ్ వన్ animal which is
1: antakante manchi gaddini manamu pachchi gaddini mani intilo vesthe aa pantake podadi adi inti daggine undi vestundi.
0: In order to control an animal from going grazing to the wrong fields,
1: taru aashinchina danikante uttamainatundi danini manam pravesha pettinappudu aa aasanam nirashaga chesukoni uttamaina margamlo praveshistundi. Manasunu kudanu indriyamunu kudanu pasuvulu ani cheptu vacharu.
0: The sense organs are also described as animals.
1: Endukosam pasu ani chepparu?
0: Why is it called an animal?
1: Pasititi pasuhu ani diniki antaratham.
0: The inner meaning of it is it always goes
1: baita drushti kaliginatundi pasuvu lo drushti kaliginatundi vadu pasupati annaru.
0: The animal always will have an external vision, it doesn't get introverted.
1: Manavudu pasupati kavali kani pasuvu kaakudu.
0: The master of this animals will always have
1: you master kavali kani slave kaakudu.
0: You should become the master, not the slave.
1: Neevu indriyaniki neevu baanisaipoyinappudu neevu slave avutavu.
0: If you become slave of sense organs,
1: indriyaniki neevu master kavali.
0: You should become a master of your senses.
1: Kalukuni master ee manavudu.
0: Man is a master.
1: Kaluka itti master ayinatundi manavudu kevalam indriyaniki vashamaipoyi బానిసగా జీవిస్తూ వస్తున్నాడు.
0: మ్యాన్ హూ మస్ట్ బి ది మాస్టర్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈజ్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ లివింగ్ ఎ పిటియబుల్ లైఫ్.
1: ఈ ఇంద్రియములను సక్రమమైన మార్గంలో పెట్టుకోవడానికి అనేక రకమైనటువంటి మార్గములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ వేస్ టు పుట్ ది సెన్స్ ఆర్గన్స్ ఇన్ ద ప్రాపర్ పాత్.
1: దీనికి ఇష్టం వచ్చినటువంటివన్నీ కూడా అందించడానికి ప్రయత్నించకూడదు.
0: డూ నాట్ గో ఆన్ ఆఫరింగ్ వాట్ ఎవర్ ద డిజైర్.
1: ఈ ఇంద్రియముల యొక్క భోగం ఎక్కడి నుంచి పుట్టింది అని ఒక చిక్కని విచారణ చేయాలి.
0: You have to just think as to what is the
1: ivi dukham nunchine puttai
0: all this sense organs are
1: born out of sthanam ettido dini prabhavam kudana vatti vare untai.
0: They are born out of sorrow and their impact is also sorrow.
1: Kanukane ivi andinchetuvanti anta kudanu manam tatkalikanga bhogamunu bhagyamunu aanandamunu anukuntam kani idi poorthi dukhanni andistunnayi.
0: Whatever these sense organs give you may give you a temporary joy but permanent sorrow and sadness.
1: Deeni vanchalu chanamulo purtaayi chanamulo adugutayi.
0: These desires spring in a moment and get
1: aatyantamulu rendu kudanu chanamulone avaristayi.
0: Within a moment there is beginning, within a moment there is an end.
1: Ee naadu nenu laddu tinali ani oka aasha puttindi.
0: You get a desire that you would like to eat laddu.
1: Aa puttina rendu laddu tinnavu.
0: You ate laddu.
1: Rendu laddu tineteppudiki visigettindi.
0: After eating two laddus,
1: aasa enta sepu nirasha enta sepu.
0: Within moments there is a desire.
1: Ishtam enta sepu aishtam enta sepu.
0: Desire in one moment and dislike in
1: another. In a
0: moment these likes and dislikes appear and
1: disappear.
0: These are all temporary, isn't it?
1: కనుక దీనిని సరి అయినటువంటి రీతిలో మనం విచారణ సలిపి
0: యూ హ్యావ్ టు ఎన్క్వైర్ ఆన్ ప్రాపర్ లైన్.

0: ఫ్రమ్ దీస్ మ్యాటర్స్.
1: ఇంద్రియాలకు తగినటువంటి యొక్క పనిని మనం పెట్టాలి.
0: గివ్ ప్రాపర్ వర్క్ టు ది సెన్స్ ఆర్గన్స్.
1: ఈ ఇంద్రియములకు సరైనటువంటి పనిని మనం ఇవ్వకుండా పోవటం చేతనే మనం అనేక రకములుగా దానికి బానిసలు కావాల్సి వస్తుండాలి.
0: We will have to give a lot of trouble to the sense organs if we don't give proper work in the proper time.
1: దేహం యొక్క వాంఛలు మనము సత్యమైనవిగా భావించరాదు.
0: We should not consider the desires of the physical body as based on truth.
1: నేను ఇక్కడ లేకుండా పోయినప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి వారి భావాలను ఉచ్చరించేటివన్నీ కూడా గుర్తిస్తూ ఉంటుంటాను.
0: I may not be here, but I keep watching the feelings that come in the minds of all of you.
1: సాయంకాలము అనంతపురం ప్రిన్సిపల్ హేమలత ప్రహ్లాదం చరిత్రాన్ని చక్కగా సరైనటువంటి తెలుగు పదముల చేత పద్యముల చేత గానము చేత అందరికీ శ్రవణానందపరిచింది.
0: దిస్ ఆఫ్టర్నూన్ ప్రిన్సిపల్ హేమలత అనంతపురం క్యాంపస్ గేవ్ ఎ బ్యూటిఫుల్ మెలోడియస్ లెక్చర్ యూజింగ్ ప్రాపర్ వర్డ్స్.
1: అయితే అందులో ఒకటి ప్రధానమైనటువంటి రీతిగా బోధిస్తూ వచ్చింది.
0: అమంగ్ ఆల్ ద థింగ్స్ షీ వాస్ టీచింగ్ వన్ పర్టికులర్ థింగ్.
1: శిశుపాల దంతవక్రాదులు పరమాత్ముడైన కృష్ణుణ్ణి నిరంతరము కూడా దూషిస్తూ వినరాని మాటల చేత నొప్పించేటువంటి వారు.
0: శిశుపాల దంతవక్ర యూస్ టు యూజ్ వెరీ అబ్యూజివ్ వర్డ్స్ అగైన్స్ట్ కృష్ణ అండ్ హర్ట్ హిమ్ కంటిన్యూస్లీ.
1: అయితే ఒకానొక సమయం లోపల సభ జరుగుతూ ఉండాలి.
0: But there was some court assembly.
1: అర్ఘతామూలం ఎవరికి ఇవ్వాలని ధర్మరాజు చేతి అందుంచుకున్నాడు.
0: ధర్మరాజ వాస్ కండక్టింగ్ దట్ పర్టికులర్ సభ.
1: ఎంతమందో మహర్షులంతా ఉంటున్నారు ఆ సభలో.
0: ఇన్ దట్ అసెంబ్లీ దెర్ వర్ గ్రేట్ మహర్షిస్.
1: ఆచార్య శ్రేష్ఠులైనటువంటి ద్రోణాచార్యులు కృపాచార్యులు ఇంకా భీష్మాచార్యులు అందరూ కూడా ఉంటున్నారు.
0: దెర్ వర్ గ్రేట్ పీపుల్ లైక్ ద్రోణాచార్య భీష్మాచార్య అండ్ కృపాచార్య.
1: అయితే అందరికంటే ఉత్తముడు భీష్ముడు.
0: ఆఫ్ ఆల్ ది పీపుల్ భీష్మ వాస్
1: అతనికి అగ్రతాంబూలము.
0: ధర్మరాజా కుడ్ హావ్ గివన్ ద ఆనర్ ఆఫ్ అగ్రతాంబూల
1: భీష్మ. తమ ప్రియతమైనటువంటి ఆ మహాకృష్ణుడికి మాత్రమే అందించాలని తనలో ఆశ.
0: బట్ హీ హాడ్ డిజైర్డ్ అండ్ రిజాల్వ్ దట్ ఆనర్ షుడ్
1: గో జీవితాధారము కృష్ణుడే.
0: కృష్ణ ఈజ్ ద వెరీ
1: పరమావధి కృష్ణుడే. మా ప్రాణము కృష్ణుడే.
0: హీఈస్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
1: అతను తప్ప అన్యులు మాకు ఈ జగత్తులో పెద్దలు కనిపించరు.
0: దెర్ ఈస్ నో వన్ ఎల్స్ హూ ఈస్ గ్రేటర్ దాన్ హిమ్. వీ కెనాట్ సీ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్.
1: కృష్ణుడిని పిలిచి పాదములు కడిగి అగ్రతాంబూలం ఇస్తున్నాడు.
0: హీ కాల్డ్ కృష్ణ అండ్ హీ వాష్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ.
1: దుర్మార్గులకు దుష్టులకు కూడాను కేవలం అంతర్భావం వాళ్ళు ఏమాత్రము యోచించరు.
0: ద వికెడ్ వన్స్ కెనాట్ అండర్స్టాండ్
1: బాహ్య దృష్టి బాహ్య భావం అనే వాళ్ళు అనుసరిస్తుంటారు.
0: దే ఆల్వేస్ సీ ఎక్స్టర్నలీ అండ్
1: వ్యక్తిగతమైనటువంటి ద్వేషములను అసూయలను వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు.
0: దే ఆల్వేస్ ఎక్స్ప్రెస్ హేట్రెడ్ అండ్ జెలసీ.
1: సమష్టి భావం వారిలో శూన్యము.
0: దే డు నాట్ హ్యావ్ ఎ కరెక్ట్ అండర్స్టాండింగ్.
1: నాకు ఇష్టం లేనంత మాత్రమే ప్రజలకు ఇష్టముండదా అనేటువంటి విశాల భావము ఉండదు.
0: హీ డజంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. హీ మే నాట్ లైక్ బట్ ఆల్ ద పీపుల్ లైక్ ఇట్ దట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
1: ఇలాంటి సంకుచితమైనటువంటి యొక్క చిత్తములకు ఉంటుంటాయి.
0: దేర్ ఆర్ సచ్ నారో మైండెడ్ పీపుల్ ఆల్వేస్ అండ్ ఎవ్రీవేర్.
1: ఇంత పెద్ద సభ లోపల లేచాడు శిశుపాలుడు.
0: శిశుపాల గాట్ అప్ ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ.
1: ఏదో అక్కడ మురుగును అనుకోవటమే కాకుండా ప్రత్యక్షముగా పాండవులందరూ కూడా ఉంటున్నారు, మహాసభ జరుగుతుండాలి, ఇంతమంది ఋషుల మధ్య లోపల కృష్ణుని ఇష్టం వచ్చినట్టు దూషించాడు.
0: ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ వేర్ పాండవాస్ అండ్ సో మెనీ అదర్ గ్రేట్ పీపుల్ వర్
1: తామూలం ఇవ్వటం కృష్ణునికి.
0: హీ బిగాన్ కండెమింగ్ కృష్ణ ఇన్
1: స్నానం పూజేయు ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుక పూజనీకు.
0: Should Krishna be worshipped because he stole the sarees of Gopikas when they were
1: భూగౌండ్రతో చల్లలాడేవాడు హరించినందుక అర్చమిట?
0: Should he deserve this honor because he played with those rural Gopika, rural folk?
1: చాలు, కట్టి పెట్టు నీ పంచాంగం ఇంకా.
0: Enough of it. Stop your
1: పగడి పరబోకు చారించు. మూయ్ నోర్ షట్ అప్ అన్నాడు.
0: He said shut up.
1: దీనితో ధర్మజుని యొక్క మనసు చాలా బాధపడిపోయింది.
0: ధర్మజాస్ మైండ్ వాజ్ రాధా.
1: నా ప్రేమమూర్తి, నా ప్రాణ సమానమైనటువంటి యొక్క భగవంతుని ఇంత సభ లోపల ఇన్ని విధమైనటువంటి పరాభవంగా మాట్లాడటమా అని తనలో తాను చాలా బాధపడుతున్నాడు.
0: My beloved Lord Krishna is being abused in this particular fashion.
1: దీనికి తగినట్టుగా అగ్రతాంబూలం ఇచ్చిన ఆ తట్టచేతనే శిశుపాలుని పైన విసిరాడు కృష్ణుడు.
0: Krishna took that particular plate itself and threw it.
1: ఏదో సుదర్శన చక్రం అంటారు, చక్రము కాదు తాంబూలం ఇచ్చినటువంటి తట్టనే.
0: It was not the discus sudarshana chakra, it was only that plate
1: tattane chakranga velli shishupaluni kantam khandinchindi.
0: He cut the neck of shishupala by using
1: kantam khandinchinanta matramu aanandame kaani dharmajunaku tattaname aa kantam nunchi kudanu raktam antha egiri aa yokka krishnuni paadamula paina pattamu aa shishupaluni yokka prana swaroopamainatunti yokka jyoti krishnunlo kalichipoyindi.
0: When he threw the plate, his neck was cut, the blood sprang from the veins and fell at the lotus feet of Krishna.
1: Ayomayamaipoyindi, allakallolamaipoyindi, andhralo vachina tufanu vale kaligipoyindi.
0: And the jyoti from him merged in Krishna. And with this, there was a lot of
1: ee durmarguni khandam kantam khandinchatam satyame sari ainatundide kaani atani papa jyoti ee paramatmanlo leenam kavatam emiti aashcharyam.
0: Shishupala deserved that punishment, but how is it that such a sinner's atmic jyoti merged in
1: papi?
0: He was such a great sinner.
1: Itanu maha duratmudu.
0: He was a rather
1: drohi, daiva drohi.
0: He was a treacherous fellow.
1: Ilanti vaani yokka జీవన జ్యోతి పరమాత్ముడు తీరటం అంటే ఇది ఏమిటిది ఆశ్చర్యం? ఇలాంటి వాడికా పరమాత్ముడు ఇట్లా ఇలాంటి అవకాశం అందించేది, ఇలాంటి వారినైనా తాను స్వీకరించేది అని అనేక రకములుగా తాను యోచన చేస్తూ వచ్చాడు.
0: హీ బిగాన్ జస్ట్ గెటింగ్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్. ఈజ్ దిస్ ది ఫెలో హూ డిజర్వ్స్ సచ్ ఎ కైండ్ ఆఫ్ గ్రేస్ ఫ్రమ్ ద లార్డ్ అలవింగ్ హిజ్ ఓన్ జ్యోతి?
1: ఈ సమస్యని నారాయణ దగ్గర ప్రశ్నించాడు.
0: దిస్ పర్టికులర్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్.
1: ఎంతమందో భక్తులు ఉంటున్నారు, ఎంతమందో శరణాగతి పొందినటువంటి వారు ఉన్నారు, వీరెవరికి లేకుండా భగవంతుని దూషించినటువంటి వానికైనా ఇటువంటి పవిత్రమైన స్థానం అందించటం.
0: దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ డివోటీస్, దే మే నాట్ గెట్ దిస్ ఆనర్ అండ్ దిస్ ఆపర్చునిటీ. షుడ్ దిస్ ఫెలో హూ వాజ్ సచ్ ఎ గ్రేట్ సిన్నర్.
1: చెప్పాడు, అయ్యా దూషణ భూషణ తిరస్కార పురస్కారములంతా దేహానికే కాని ఆత్మకు కాదు.
0: నారద టోల్డ్, వెల్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం డిఫెక్ట్స్ and merits and demerits are only for the body.
1: అందరి యందు ఉన్నటువంటిది ఒకే పరమాత్ముడే.
0: There is for atma, there is no such defect and no
1: దూషించే వారు ఎవరు, దూషణ అందుకునేటువంటి వారు ఎవరు?
0: Who is the one who criticizes and who is the one who is criticized?
1: ఎవరు ద్వేషి, ఎవరు ప్రీతి?
0: Who is hated, who is
1: సమానులే?
0: Everyone is equal.
1: ఏ రక్తము నిరంతరము భగవంతుని చింత చేస్తుందో ఆ రక్తము భగవంతునికి అర్పితమైపోతుంది.
0: That blood which goes on remembering God will always get
1: desham chetano,
0: feet of God.
1: Prema chetano, kamam chetano, asuya chetano, ek ahankaram chetano, ye reethi gaane sare aa bhagavantunu naamam smaristhe chaalu.
0: Whether it is out of hatred, out of jealousy, out of love, out of envy, whatever be the thing, if you go on repeating and
1: bhaktulu smarinchetundi smarana kante shishupalu adhikanga smarinchadu.
0: Shishupala remembered the name of Krishna much more than the devotees remember him.
1: భక్తులు ఏదో పూజ రూముకు పోయినప్పుడు మాత్రం పరమాత్మ అని రెండు దండాలు పెడతారు.
0: Devotees remembered the name of Krishna only when they
1: పటాలు చూసినప్పుడు రెండు దండాలు పెడతారు.
0: And they offered obeisance.
1: గుళ్ళు గోపురాలకు పోయినప్పుడు రెండు దండాలు పెడతారు.
0: When they go to pilgrim center, they
1: కానీ శిశుపాలుడు అట్లు కాదు.
0: బట్ శిశుపాల
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకును కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణుడే దూషించడం.
0: Under all times, under all circumstances, he was always criticizing Krishna, Krishna.
1: Nidralo kudanu Krishna, Krishna, Krishna.
0: Even in sleep, he was criticizing Krishna, Krishna, Krishna.
1: Aa chintana yokka prabhavame ee yokka atmaku sariyinte aadharam annadu.
0: It is on account of that kind of constant remembrance, this blood
1: sprang. Aithe lokulu bhashya sambandhamaina laukika sambandhamainatunte yokka విషయములను చర్యలు మాత్రమే గుర్తిస్తూ వస్తుంటారు.
0: ది వరల్డ్లీ పీపుల్ విల్ ఓన్లీ జస్ట్ సీ ఇన్ ఎన్ ఎక్స్టర్నల్ వే అండ్ ఓన్లీ సూపర్
1: భగవంతుడు దానిని చూడడు.
0: గాడ్ నెవర్ సీస్.
1: భగవంతుడికి ద్వేషము కానీ లేక అసూయ కానీ లేక ఇష్టము కానీ ఏ ఒక్కటి కూడా అతనికి లేదు.
0: గాడ్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ హేట్రెడ్, జెలసీ.
1: అన్ని మీలో ఉండినటువంటి మీకు ప్రతిబింబించేటువంటి ప్రతిబింబాలే.
0: ఆల్ దట్ యు సీ యాజ్ హేట్రెడ్ లవ్ ఈజ్ ఓన్లీ యువర్ ఓన్
1: నిర్మలమైనటువంటి అద్దం వంటి వాడు.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ లైక్ ఎ ప్యూర్
1: మిర్రర్. అద్దం ముందు నించుకొని నీవు ఏ విధంగా యాక్ట్ చేస్తే ఆ అద్దంలోని ప్రతిబింబం అదే రీతిగా యాక్ట్ చేస్తుంది.
0: లైక్ ఎ మిర్రర్ హీ రిఫ్లెక్ట్స్ యువర్ ఓన్ ఫీలింగ్స్ అండ్ యువర్ ఓన్ యాక్షన్స్ అండ్ యువర్ ఓన్ థాట్స్.
1: అద్దం ముందు నించుకొని దానిని దండిస్తూ ఇస్తుడా అది కూడా నిన్ను దండిస్తూ వస్తుంది.
0: You go on showing anger, standing before the mirror, it expresses the same thing.
1: అద్దంలో ఉన్న ప్రతిబింబానికి ఒక నమస్కారం కొట్టు, ఆ నమస్కారం తిరిగి నీకు అందిస్తుంది.
0: You offer a namaskar, folding your hands in the mirror, you see the same thing.
1: నీవు చేసినటువంటి దీనికి నీకు రియాక్షన్ గా వస్తుంది, అది కానీ భగవంతుడికి యాక్షన్ రియాక్షన్ రెండు లేవు.
0: యువర్ ఓన్ యాక్షన్ గెట్స్ రియాక్షన్ యాజ్ రియాక్షన్ టు యూ. గాడ్ హ్యాస్ నైదర్ లైక్
1: భగవంతునికి ఒకటి ఇష్టము ఒకటి అయిష్టము అనేటువంటిది కాదు.
0: గాడ్ హ్యాస్ నో లైక్స్ అండ్ నో డిస్లైక్స్.
1: ఒకటి శిక్ష ఒకటి రక్ష అనేటువంటిది కాదు.
0: పనిష్మెంట్ అండ్ ప్రొటెక్షన్
1: ఈ శిక్ష రక్షలు అన్ని కూడా మన ప్రవర్తన యొక్క ప్రభావాలే.
0: ప్రొటెక్షన్ అండ్ పనిష్మెంట్ డిపెండ్ అపాన్ అవర్ యాక్షన్.
1: కనుక భగవంతునికి ఏ విధమైన ఈ విధంగా చేస్తున్నాడే, ఈ విధంగా చూస్తున్నాడే, ఈ విధంగా వారిని మాత్రం దగ్గర చేర్చాడే, వీరిని మాత్రం దగ్గర చేయలేదు, ఈ విధమైనటువంటి నిర్ణయం చేసే అధికారం ఎవరికీ లేదు.
0: No one has the authority or the right to decide that God is making one nearer and making one
1: distant. Devudante itte undali atle undali ani evaru shasinche adhikaram undi.
0: Who can command and say prescribe?
1: Andarlo undinatundi oka daivathamu anni rakalugalanu pravartinchavachchu.
0: His divinity can express itself in
1: aithe swartha rahitamainatundi kanuka deeniki ye doshamu undadu.
0: But because it is pure from
1: paripurnamainatundi oka prema kanuka idi ye vidhamainatundi malinyamu kudaradu.
0: It has no selfishness and it is full of love. There
1: kanuka bhagavantunaku aneka rakamainatundi birudulu untunnayi.
0: There are a number of titles for God.
1: Nirgunam, niranjanam, sanatanam, niketanam, nitya shuddha buddha mukta nirmala swarupinam anna. కనుక భగవంతుడు అన్ని రకములైనటువంటి యొక్క పవిత్రతలో ఉండేటువంటి వానికి ఇట్టి అపవిత్రము ఇది పవిత్రము అని నిర్ణయించే నీ దృష్టిలో ఉంటుండాలి, కానీ భగవంతుని దృష్టిలో లేదు.
0: గాడ్ సేక్రెడ్నెస్ ఇస్ ఫుల్ అండ్ టోటల్. యు హావ్ నో రైట్ టు డిసైడ్ దట్ సచ్ అండ్ సచ్ థింగ్ అలోన్ షుడ్ బి గాడ్.
1: యద్భావం తద్భవతి.
0: వాట్ యు సీ ఇస్
1: నీవు ఏ రంగు అద్దాలు వేసుకున్నావో ప్రపంచమంతా అదే రంగుగానే కనిపిస్తుంది.
0: ఆన్ ది టైప్ ఆఫ్ గ్లాసెస్ దట్ యు వేర్ you see the world as
1: srishti yokka dosham kaadu nee drushti yokka dosham.
0: There is no defect in creation, it is only defect in your own vision.
1: Anukane indriyamulu ee doshamulu gaavistunnayi ani manam anukotamu idi kevalam mana yokka bhavamulu yokka doshame.
0: There is a defect in your own feeling when you say that these sense organs have some defects.
1: Indriyamulu sareinatti bhavani manam abhiruddhi parchukunte indriyamulu sareinatti arthanni andistuntayi.
0: If you develop correct and good feelings, your sense organs will give you correct
1: arms. Chudandi tanalo manchi bhavam pettukunnadu, bari chesinatundi oka tappu pani kodunu thanu manchidigane bhavinchadu.
0: Tukaram had good feelings. Whatever his wife did also turned out to be good for him.
1: Kabir nirantaram kodunu bhagavat chintana cheta kalamu gadaptu vachadu kalakani bari chesinatundi dinnanta kodunu manchigane bhavistu vachadu.
0: Kabir also was constantly thinking of the Lord. Therefore, whatever his wife did also,
1: Einstein samabhavamunu kaligi pavitramainatundi hrudayamto oka sadhana chaduttu vachadu kanuka adi kudanu thana bhari chesinatundi oka pani samanvayam cheskuntu vachadu.
0: Einstein had equal mindedness. Therefore, whatever his wife did also, he accepted as a good thing alone.
1: Kanuka manalo manamu samanvayam gavinchukuneetundi oka sadhana manam salpali.
0: We should have the capacity to harmonize with ourselves.
1: Bhagavantudu mana indriyalanta bayatike ichchadu ganaka atande tappu kani maadi kaadu antaru kotta mandi mondi varu.
0: Some blind ones go on criticizing God. God has made the sense organs to go externally. It is his mistake, not ours.
1: Bhagavantudu kannulu ichchadu kani bayatike deeni talupulu pettadu gaani lobaliki pettaledhe.
0: God has given you the eyes. Well, if they are going externally, it is only your own defect.
1: Bhagavantudu chevulu ichchadu prapancham vaipune tippadu gaani vaadu lobala vaipune tippalede.
0: God has given the ears, they are turned to the external world.
1: Mukku ichchadu bayata swasamine teeskobannadu gaani lopala swasam kaadannade.
0: And God has given the nose,
1: kaabatti srishtilone dosham undi.
0: Therefore some people decide that God
1: idi maa dosham kaadu ani aa rakamga samanvayam cheskuntuntaru.
0: There is defection, defects only in creation.
1: Ade tappu.
0: We don't have any defects. This is a great mistake.
1: Aneka doshamulu cheyatamu. I am a human. Idi enta porapatu enta paapamu.
0: To say that to err is human is a great mistake, a sin.
1: ఐఎమ్ ఏ హ్యూమన్, నేను మానవుడు కాబట్టి తప్పులు చేయటం నా స్వభావము అని సమర్థించుకుంటున్నాడు.
0: పీపుల్ గో ఆన్ డిఫెండింగ్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఫియర్ ఈజ్ హ్యూమన్, దేర్ఫోర్ హి గోస్ ఆన్
1: డిఫెండింగ్. చాలా తప్పది పిల్లల లోపల.
0: దిస్ ఈస్ ఎ గ్రేట్ మిస్టేక్, లెట్ ది యూత్ నోట్ దిస్.
1: నీవు మానవుడైనందుకు తప్పులు చేయకూడదు.
0: After being a human being, you should not commit mistake.
1: పశు అయితే తప్పులు చేసినా పర్వాలేదు.
0: If it is animal, they can commit mistake.
1: అది పశువు కనుక తాను యొక్క ప్రవర్తన తాను చేస్తుండాలి.
0: If it is an animal, it is natural for it to commit
1: mistake. మనిషి అయిపోయి తప్పులు చేయకూడదు. అలాంటి వాడు తప్పులు చేస్తే మానవుడు ఇది సహజమే అనుకోవటం, ఇది సమర్థించుకోవటం.
0: It is rather defending one's own weaknesses if one says to here is human.
1: పశువుగా పుట్టి పశువుగా ప్రవర్తిస్తుండాలి అది.
0: Animal is born as such and conducts as an animal.
1: మనం మనిషిగా పుట్టి పశువుగా ప్రవర్తించడం ఎంత విరుద్ధము.
0: We are born as human beings, but if we conduct like an animal, what a great mistake it is.
1: కనుక నీవు మనిషిగా ప్రవర్తించు.
0: Conduct yourself as a man.
1: ఇంకా కొంతమంది గొప్ప తెలివితేటలు కలిగినటువంటి విద్యార్థులు అనేక రకములుగా సమర్థన చేసుకుంటుంటారు.
0: సమ్ వెరీ క్లవర్ స్టూడెంట్స్ గో ఆన్ డిఫెండింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: పక్షులు విహారం చేస్తున్నాయి, ఎక్కడ కావాల్సింటే అక్కడ పోతున్నాయి, ఏ విధమైనటువంటి పక్షితోనైనా స్నేహం చేస్తుండాలి, కాబట్టి దానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుండాలి.
0: Birds have complete freedom to go wherever they like and eat whatever they want.
1: పశువులు మృగములు కూడాను తమ తమ స్వేచ్ఛను తాను అనుభవిస్తున్నాయి.
0: Animals and beasts also enjoy that kind of freedom.
1: పశువులు పక్షులు మృగములు స్వేచ్ఛను అనుభవిస్తుంటే మానవుడు స్వేచ్ఛను అనుభవించలేకర్లేదా?
0: When birds, beasts and animals enjoy that kind of freedom, should not man enjoy the freedom?
1: నిజమే, నీవు కూడాను స్వేచ్ఛను అనుభవించు.
0: Yes, it is true, you also enjoy freedom.
1: పశువులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి?
0: What type of freedom do animals enjoy?
1: పశు స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: It is animals' freedom.
1: మృగములు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? మృగ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: Animals are enjoying freedom of animals.
1: నీవు మనిషివి, మనిషి స్వేచ్ఛను అనుభవించు, తప్పులేదే.
0: You are a man. Enjoy the freedom given to man.
1: నీవు మనిషి వైపు మృగ స్వేచ్ఛను అనుభవిస్తే ఇది దోషం కాదా?
0: Being a man, if you want to enjoy the freedom of an animal, is it not a mistake?
1: కనుక ఈ ఫ్రీడమ్ అనేటువంటి దానిని మనము పెడర్థాలతో అనర్థాలతో నానార్థాలతో దీన్ని అభివృద్ధి పరచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నాం.
0: వీఆర్ గివింగ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్, మెనీ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ ఫర్గెటింగ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్.
1: కనుక ఇది కాదు నిజమైన ఫ్రీడమ్.
0: దిస్ ఇస్ నాట్ రియల్ ఫ్రీడమ్ అట్ ఆల్.
1: ఫ్రీడమ్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్?
1: స్వేచ్ఛగా సంచరించటమా ఫ్రీడమ్?
0: ఈజ్ ఇట్ లైసెన్స్?
1: ఇంద్రియములను విచ్చలవిడిగా వదిలిపెట్టమా ఫ్రీడమ్?
0: ఈజ్ ఇట్ లైసెన్షియస్ కైండ్ ఆఫ్ బిహేవియర్? దట్ ఇస్
1: కాదు కాదు కాదు కాదు.
0: సర్టన్లీ నాట్.
1: ఆత్మ జ్ఞానము,
0: knowledge of atma,
1: ఆత్మానందము, ఇవే ఫ్రీడమ్.
0: కంట్రోలింగ్ ఆఫ్ సెన్సెస్, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, కంట్రోల్ ఆఫ్ ఆత్మ, దిస్ ఇస్ ఫ్రీడమ్.
1: రొద్దున చిక్బర్ రెండు మ్యాప్లు వేసి ఒకవైపున నాలెడ్జ్ మరొక వైపున క్యారెక్టర్ అని పెట్టాడు.
0: మార్నింగ్ చిక్బర్ పుట్ ఏ పిక్చర్ ఆన్ వన్ సైడ్ దెర్ వాజ్ నాలెడ్జ్, అనదర్ సైడ్ దెర్ వాజ్ క్యారెక్టర్.
1: కనుక మన బ్యాలెన్స్ ఏమిటంటే ఒకవైపున నాలెడ్జ్ ఒకవైపున గుణము క్యారెక్టర్ ఈ రెండు సమానంగా ఉండినప్పుడే సక్రమమైనటువంటి ఒక బ్యాలెన్స్ ఉంటుంది.
0: యూ కెన్ ఎంజాయ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వెన్ యూ హ్యావ్ ఆన్ వన్ సైడ్ నాలెడ్జ్ అండ్ ఆన్ ది అదర్ సైడ్ క్యారెక్టర్.
1: నేటి విద్యలు తెలివి తేటలని ఏబెంచు కొంచెమైన గుణము పెంచబోదు.
0: టుడేస్ ఎడ్యుకేషన్ ఇంక్రీజెస్ ఓన్లీ వన్స్ క్లవర్నెస్ బట్ నాట్ ది వర్చ్యుయస్ గుడ్ హ్యాబిట్స్.
1: కోటి విద్యలుండి గుణము లేకున్నచో ఫలమదేమి వాణి విలువదేమి.
0: యు మే హ్యావ్ ఎ క్రోర్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ వర్చ్యూ వాట్ ఇస్ ది యూజ్?
1: ఎంత తెలివితేటలు ఉండి ఏం ప్రయోజనము?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: దానిని తూచేటువంటి గుణం కూడా మరొక వైపు ఉంటుండాలి.
0: దేర్ ఇస్ నీడ్ ఫార్ proper qualities which can be used
1: sari inaatunte balance ga untadi.
0: Then only there will be a perfect ee naati
1: manavunaku ee naati vidyavantunaku balance poorthi tappipoyindi.
0: Today's man and specially educated man, there is a
1: oka chinna cycle lo balance tappipoyindante accident ayipothundi, kinda padipothadu.
0: If there is no balance while cycling, one will get involved in
1: manava jeevitamu pavitramaina jeevitamu. దీంట్లో బ్యాలెన్స్ లేకపోతే ఎంత ప్రమాదము.
0: ఇఫ్ దెర్ ఇస్ నో బ్యాలెన్స్ ఇన్ మ్యాన్స్ లైఫ్, వాట్ డేంజర్స్ హీస్ ఎక్స్పోజ్.
1: కనుక ఇంద్రియములను ఒకవైపున
0: ఆన్ వన్ సైడ్ సెన్స్ ఆర్గన్స్,
1: విషయములలో కూడినటువంటి గుణములు మరొక వైపున,
0: ఆన్ ది అదర్ సైడ్ హ్యాబిట్స్.
1: ఈ రెండింటినీ అభివృద్ధి కావించుకోవటమే ఈ విద్యావంతుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ టు డెవలప్ దీస్ టూ థింగ్స్ టుగెదర్ ఇన్ ఏ బ్యాలెన్స్డ్ వే. దాట్ ఈస్
1: విద్యార్థులారా, మన ఇంద్రియములను సరైన రీతిగా అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది మాత్రమే కాదు,
0: ఇట్ ఈస్ నాట్
1: సమన్వయపరచుకోవాలి.
0: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్.
1: ట్రై
0: టు బ్రింగ్ అబౌట్ హార్మోన్.
1: యోగ చిత్తవృత్తి నిరోధక అన్నాడు. ఈ చిత్తవృత్తిని నిరోధించడము మహా కష్టం.
0: పతంజలి హాస్ సెడ్ యోగ మీన్స్ కంట్రోలింగ్ ఆఫ్ ది చిత్త మైండ్.
1: అసాధ్యము,
0: ఇట్ ఈస్ డిఫికల్ట్, ఇంపాసిబుల్.
1: సమన్వయము గావించుకోవటము ఇది సరైన సులభ మార్గం.
0: హార్మోనైజింగ్ ఇట్ ఈస్ ఈజీ.
1: మంచిని స్వీకరించు,
0: యాక్సెప్ట్ గుడ్.
1: చెడ్డ తనమంతట తామే దూరమైపోతుంది.
0: ది బ్యాడ్ ఆటోమేటికలీ గెట్స్.
1: కేవలం మానవుని యొక్క బలహీనతలే ఇంతవరకు దీనికి కారణమైపోతుంది.
0: ఇట్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ ది మైండ్ విచ్ లీడ్స్ హిమ్ ఆన్ టు ద రాంగ్ పాత్.
1: విదేశీయుడైనటువంటి కార్లైన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ వన్ ఫారినర్ బై నేమ్ కాంప్లాన్.
1: అతను చాలా తెలివితేటలు గలవాడే.
0: హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ క్లెవర్ అండ్ ఇంటెలిజెంట్.
1: గొప్ప విద్యావంతుడే,
0: హైలీ ఎడ్యుకేటెడ్.
1: కానీ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేకపోవడం చేత మహా బలహీనుడైపోయాడు.
0: యాజ్ హీ డిడ్ నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్ హీ బికేమ్ వెరీ వీక్.
1: ఒక ఇమాజినేషన్ అతనిలో ఉండేటువంటి పాపం.
0: హీ హ్యాడ్ ఎ వెరీ బిగ్ ఇమాజినేషన్.
1: రాత్రి పండుకునే సమయం లోపల చాలా నిద్ర పట్టేటువంటిది కాదు.
0: వెన్ హీ వెంట్ టు బెడ్ టు స్లీప్ ఇన్ ద నైట్,
1: ఈ విధంగా ఒక నెల గడిచేటప్పటికి అతనికి అనారోగ్యం ప్రారంభమైంది.
0: ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ డెవలప్డ్ బ్యాడ్ హెల్త్.
1: పక్కింటి వాడిని పిలిచాడు.
0: హీ కాల్డ్ ది నైబర్.
1: సార్, నాకు అనారోగ్యం తెప్పించావు, దీనికి నీవే కారణము.
0: హీ సెడ్ ఫర్ మై బ్యాడ్ హెల్త్ యు ఆర్ రెస్పాన్సిబుల్.
1: నీ ఇంటిలో కోడి ఉంటుండాలి.
0: యు హ్యావ్ గాట్ ఏ కాక్ ఇన్ యువర్.
1: ఆ కోడి రాత్రంతా అరుస్తూ ఉంటుంటాది.
0: దిస్ ఇట్ గోస్ ఆన్ క్రోయింగ్ త్రూ అవుట్ ద నైట్.
1: అరుపు వల్ల నాకు నిద్ర రావటం లేదు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దట్ ఐఎమ్ డిస్టర్బ్.
1: నీ కోడిని నీవు సరైన భద్రత చేసుకో.
0: యు కీప్ యువర్ హెల్త్ అండర్ కంట్రోల్.
1: ఆరోగ్య భిక్ష పెట్టు అన్నాడు.
0: సో దట్ ఐ మే హ్యావ్ గుడ్ హెల్త్.
1: ఆ పక్కింటి యజమానుడు చెప్పాడు, సార్, మేము అదే ఇంటిలోనే పండుకుంటున్నాం. నా కోడి రాత్రంతా కూసేటువంటి స్వభావం కాదు. ఏ కోడైనా కూడా రాత్రంతా కూయదు. ఏదో రాత్రిలో ఒక పర్యాయం రెండు పర్యాయం కూస్తాయి.
0: వెల్ సార్, వీ ఆల్సో స్లీప్ ఇన్ ద సేమ్ హౌస్. వీ హావ్ గాట్ ఏ కాక్ దేర్ అండ్ ఇట్ డజంట్ గో ఆన్ డిస్టర్బింగ్ అస్. ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ద నైట్ ఇట్ మే.
1: అప్పుడు కాల్ ఏం చెప్పాడు, నిజమే అది ఒక తూరి రెండు తూర్లో కూస్తుంది.
0: హీ అగ్రీ. వెల్ వన్స్
1: అయితే నాకు పండుకున్నప్పటి నుంచి కూడా అది ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు, ఆ యొక్క చింతనే నాకు నిద్ర రాకుండా చేస్తా ఉంది అన్నాడు.
0: బట్ ది మొమెంట్ ఐ గో టు బెడ్ ఐ స్టార్ట్ ఇమాజినింగ్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు గ్రో, వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు. బికాస్ ఆఫ్ మై ఇమాజినేషన్ ఐ గెట్ డిస్టర్బ్.
1: ఇది కోడి కూత వల్ల వచ్చినటువంటి అనారోగ్యం కాదు, తనలో ఉన్న బలహీనత వచ్చినటువంటి అనారోగ్యం.
0: ది ఆల్ బ్యాడ్ హెల్త్ ఈజ్ అన్ అకౌంట్ ఆఫ్ హిజ్ ఇమాజినేషన్.
1: ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకు తమ ఇంద్రియముల చేత కలిగేటువంటి ప్రమాదముల కంటే ఈ భ్రమల చేత కలిగేటువంటి ప్రమాదములు అధికంగా ఉంటున్నాయి.
0: మ్యాన్ గెట్స్ గ్రేటర్ డేంజర్స్ అన్ అకౌంట్ ఆఫ్ హిజ్ డెల్యూజన్స్ అండ్ ఇమాజినేషన్ రాదర్ దాన్ ఫ్రమ్ సెన్స్ ఆర్గన్స్.
1: కనుక మానవుడి ఎందు ఈ ఇమాజినేషన్ పూర్తి పోవాలి.
0: మ్యాన్ షుడ్ గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్.
1: ఈ ఇమాజినేషన్ మానవుని చాలా కృంగజేస్తూ ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ విచ్ వీకన్స్ అ మ్యాన్.
1: ఇంకా ఇంద్రియముల యొక్క ప్రభావము, ఇంద్రియములు ఏ విధమైన దీంట్లో మనము కొంతవరకు సమన్వయం చేసుకోవచ్చును అనేటువంటిది మున్ముందు మనం విచారిస్తాం.
0: లేటర్ ఆన్ వీఆర్ గోయింగ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ది వేరియస్ టైప్స్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్, ద ఇంపాక్ట్ అండ్ హౌ టు కంట్రోల్ దెమ్.

0: ఏకం పరాత్మా బహుదేహవర్తి. మృత్పిండమేకం, మట్టి ఒక్కటే, కానీ ఈ మట్టితో తయారు చేసినటువంటి యొక్క రూపంలో అనేకము రూపనామములు పొందింది.
1: The clay is one and the same, but the pots are of different forms.
0: Suvarnamekame.
1: Gold is one.
0: Kani aabharanamulu yokka roopanamamulo bhinna bhinnanga kanipistunnayi.
1: But the jewels are of many forms and names.
0: Govula roopam vere vere.
1: The forms of cows are different.
0: Kani paala roopam okkate.
1: But yet the milk is same.
0: Adhe vidhamugane bhinna bhinna roopanamamto kanipinchetuvanti manav jeevitamulandu దివ్యత్వమనేటువంటి పవిత్రత ఒక్కటేగానే ఉంటున్నది.
1: లైక్వైజ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: కనుకనే ఇట్టి సత్యరమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము, అది ఏ జీవితం యొక్క ఆశయం.
1: ద మెయిన్ ఐడియల్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ హ్యూమన్ లైఫ్ రెస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ద మిస్టరీ బిహైండ్ దిస్ ట్రూత్.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి యొక్క మానవులు చాలా తక్కువగా ఉన్నారు.
1: దెర్ ఆర్ వెరీ ఫ్యూ హూడ్ ఫైండ్ అవుట్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా భావించి విభజించి గుర్తించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి నొందుతున్నారు.
1: ఇంటెలెక్చువల్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ఇన్ నంబర్ డే బై డే హూ వుడ్ వ్యూ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ ఈనాటి పరిస్థితుల యొక్క ప్రభావములకు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సరి అయినటువంటి యొక్క ఆధారం.
1: బట్ ఫర్ ద ప్రజెంట్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇస్ ద రికగ్నిషన్ ఆఫ్ యూనిటీ ఆఫ్ డైవర్సిటీ ఇస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
0: యత్ విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అనేది ఉపనిషత్తు. అనగా ఏ సత్యాన్ని మనం గుర్తిస్తే అన్నింటినీ గుర్తించినటువంటి వారం అవుతామో అట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: That truth, if known, everything else would be known. We have to know that truth.
0: కాని ఈనాటి మానవుడు అట్టి సర్వాధారమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క సత్యాన్ని విస్మరిస్తున్నారు.
1: But man has forgotten this primal basis, the fundamental principle.
0: అనేకత్వంతో గోచరించేటువంటి భిన్నత్వాన్ని మనం ఈనాడు విశ్వసిస్తున్నాం.
1: We have full faith in multiplicity or plurality.
0: ఇది మానవుని యొక్క దారి తప్పటం. ఇది మానవుని యొక్క వికృతికి వినోదమునకు ఇది మూల కారణము.
1: దిస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ డిస్టార్షన్ అండ్ పర్వర్షన్.
0: నిత్య జీవితంలో ప్రతి మానవుడు కూడాను నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడుతూ అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ హిస్ పైనింగ్ ఫర్ ద డిజైర్స్ విచ్ హీ డజన్ డిజర్వ్ అండ్ హీ గోస్ ఆన్ వరీడ్ అబౌట్ దోస్ థింగ్స్ అబౌట్ విచ్ హీ హాస్ నో టోటల్ అండర్స్టాండింగ్.
0: కానీ ఈ దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి రూపనామములు మనం చూస్తున్నాము.
1: ఇన్ దిస్ అపేరెంట్ వరల్డ్ వీ సీ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: ఈ అన్ని రూపనామములు కూడాను ఇది అనేటువంటి ఒక్క పదమునంత మాత్రమే ఇమిడి ఉంటున్నది.
1: ఆల్ ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ వన్ వర్డ్ దిస్.
0: ఇది వేదాంతం యొక్క ఉపనిషత్తు యొక్క నిజసారం.
1: దిస్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఆర్ ఉపనిషత్స్.
0: మనకు ఆనందమైనటువంటి దినం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ ద డే దట్ గివ్స్ అస్ జాయ్.
0: కానీ ఈనాడు విజయదశమి ఆనందమైనటువంటి దినమని భావిస్తున్నాం.
1: We consider Vijayadashmi as a blissful day.
0: Idi kaadu.
1: Not this.
0: Sadbhaktulam taru bhagavantudayanchu

0: That day when all good devotees gather and sing the glory of the Lord in unison.
1: Bidalavetalanni pirito neravechi annadammula maadkununna dinamu.
0: That day when all people live in fraternity and brotherhood.
1: Daiva chintana cheyu dasa vrindamulaku preeti mrushtanambu pettu dinamu.
0: That day when people feed everybody who think of God.
1: Mahaniyulavarainam manakadake tenchi chalimi bhagavat katalu cheppu dinamu.
0: That day when we listen to the stories and the mysteries of the divinity
1: dinamu
0: from
1: kani takinavanniyu tadinamule.
0: That is only the real sacred day, the rest of the one is an obituary.
1: Itti dinamunu guttinchi vattincheetundi manavudu okkadaina kuda nu kanipinchatam ledu.
0: There is not even one single individual who would know this importance of this day.
1: Ee vishalamaina jagattunandu echchata chuchinappudiki swarthamu saprayojanamee taandavamaadutunnadi.
0: In this vast world you find selfishness and self-interest dancing.
1: Niswarthamaina seva vishalamaina bhavamu nirmalamaina prema ekkada kuda nu kanipinchatam ledu.
0: There is no trace of selfless service, the broad-mindedness and pure love.
1: సాయ సంస్థలలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడాను చంద్రుని వంటి చూపు, వెన్నెల వంటి హృదయము, తేనె వంటి పలుకు అత్యవసరం.
0: ఆల్ మెంబర్స్ ఆఫ్ శ్రీ సత్య సాయి ఆర్గనైజేషన్స్ షుడ్ హ్యావ్ ద లుక్స్ ఆఫ్ ఎ మూన్ సో కూల్
1: మన చూపు ఆనందాన్ని చేకూర్చేటువంటి యొక్క దీనిగా మనం చూపు తయారు చేసుకోవాలి.
0: Our looks should be full of joy.
1: Mana hrudayama madhuramainatuvadiga undali.
0: Our heart should be sweet.
1: Sunnitamainatuvadiga undali.
0: It should be soft.
1: Paralo noppinchakunda chuchetuvadiga undali.
0: We should not hurt anyone.
1: Inka mana chetulu ettantiga undali.
0: How should be our hands?
1: Patti pani endu kudanu divyamaina navyamaina bhavyamainatuvanti yokka kirtini sadinchetuvadiga undali.
0: Our work should bring us the reputation and the name and fame which are permanent.
1: Kanukane upanishattulu

0: പരഹിതേയസ്യ കലൗ തസ്യ കലൗ യുഗൗ. ഈ കലിയുഗം നന്ദു യസ്യ ഭാഷിതം സത്യഭൂഷിതം. ഹൃദയമു പവിത്രമൈനട്ടിదిగను, మాటలు సత్యమైనట్టిదిగను, చేతులు పరోపకార సంబంధమైనట్టిదిగను ఉండినప్పుడే ఇది త్రికరణ శుద్ధి అని చెప్పబడుతుంది.
1: When the heart is pure, when we speak truth with our hands, when we serve the society, that is what is called the trinity or the purity of
0: heart. ఈనాటి మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు నష్టములకు గురి కావడానికి కారణం ఏమిటని ప్రతి వ్యక్తి కూడాను విచారించక తప్పదు.
1: Everyone must necessarily inquire the cause and the reason behind our misery.
0: దీనికి ఒకటే కారణం.
1: There's only one cause.
0: మనం దేనిని వదిలించుకోవాలని చూస్తున్నామో దాని విషయమయంలో చింతించకుండా చూసుకోవాలి.
1: What we want to give up, we should not think about it.
0: ఈ చెడుకు నాలో ప్రవేశించకూడదు అని నీవు సంకల్పించుకుంటున్నావు.
1: You determine to see that there will be no scope for the bad to get into.
0: అలాంటి సంకల్పాన్ని నీవు సంకల్పించుకున్నటువంటి వాడుకు ఈ చెడుపునే నీవు యోచించకూడదు.
1: When you determine like that, you should not think of that bad thing at all.
0: చెడుపునాలో ప్రవేశించకూడదని మాత్రమే యోచిస్తున్నావు కానీ ఆ చెడ్డనే నిరంతరము నీవు స్మరిస్తున్నావు.
1: You want to see that the bad would not get into you, but you always think about it.
0: కనుకనే చెడ్డకు మరింత బలం అధికమవుతుంది.
1: Therefore bad is gaining strength more and more.
0: నీ చింతనే ఆ యొక్క చెడ్డకు మంచి ఆహారంగా తయారవుతుండాలి.
1: ఇట్ ఇస్ ద థాట్ ప్రాసెస్ దట్ ఇస్ ద ఫుడ్ టు ద బ్యాడ్.
0: దేనిని నీవు ఆశిస్తున్నావో, దేనిని నీవు ప్రేమిస్తున్నావో, దానిని నీవు నిరంతరము స్మరిస్తున్నా.
1: యూ షుడ్ థింక్ ఆఫ్ దట్ వాట్ యు రియల్లీ వాంట్, వాట్ యు ఎస్పైర్ ఫార్.
0: దైవం కావాలని నీవు ఆశిస్తున్నావు.
1: యు వాంట్ గాడ్.
0: దైవాన్ని ప్రేమిస్తున్నావు.
1: యు లవ్ గాడ్.
0: అట్టి దైవ చింతనే నీవు నిరంతరము చేయి.
1: You should think of God every time.
0: అప్పుడు ఈ చింతనకు మంచి బలం ఏర్పడుతుంది.
1: And then this thinking will gain strength.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: నాకు కలలో పంది రాకూడదు అని అనుకుంటున్నావు.
1: You think that you should not dream a pig.
0: కాని పంది రాకూడదు అని చెప్పి సంకల్పించుకున్నప్పుడు పందినే నీవు యోచించకూడదు.
1: When you think so, you should not think of a pig at all.
0: అట్టు కాకుండా నాకు కల్లో పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పందే నీకు కల్లో వస్తుంది.
1: But on the other hand, if you go on thinking like this, that the pig should not appear in the dream, pig should not appear in the dream, it is bound to come there. Why should you think of it when you don't want it?
0: నాకు భగవంతుడు కల్లో రావాలి అని నీవు ఆశించినప్పుడు భగవంతుడు రావాలి, భగవంతుడు రావాలి అని చెప్పినాను. కానీ వస్తే భగవంతుడు నీ అదృష్ట రీతిగా రావచ్చును, లేకపోతే లేకుండా పోవచ్చును. అంతేకాని చెడ్డ మాత్రం నీకు రాదు.
1: When you want God to appear in your dream, you should think of that only. Well, if you are lucky enough, you will certainly find God in your dream.
0: భగవత్ సృష్టి యందు సర్వము కూడాను పవిత్రమైనటువంటివి.
1: In God's creation, everything is sacred.
0: ఏది కూడాను చెడ్డది అనేటువంటిది జగత్తులో లేదు.
1: There is nothing that is bad in this world.
0: కానీ మానవుని యొక్క దృష్టిలో ఉంటుంది సర్వ చెడ్డలు.
1: Therefore, the bad lies in our outlook.
0: దృష్టిని పవిత్రంగా మార్చుకున్నప్పుడే సృష్టి పవిత్రంగా కనిపిస్తుంది.
1: If we change our outlook and make it sacred, everything would be sacred in turn.
0: కనుక భగవత్ సృష్టిని మనం ఏమాత్రం కూడాను విమర్శించుటకు అధికారం లేదు.
1: We have no authority to criticize God.
0: భగవత్ సంకల్పం అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
1: God's will is pure and sacred.
0: అట్టి పరిశుద్ధము పవిత్రమైనటువంటి యొక్క భగవత్ సంకల్పంలో చెడు ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: In that pure sacred God's will, how do you expect anything bad? ప్రాప్తించుటకు
0: వీలే లేదు. కనుకని సంకల్పములు పరిశుద్ధమైనటువంటివి గాను, పవిత్రమైనటువంటివి గాను, మాలిన్యరహితమైనటువంటివి గాను ఉంటుండాలి.
1: దేర్ఫోర్ థాట్ షుడ్ బి సీక్రెట్, ప్యూర్ అండ్ అన్పొల్యూటెడ్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని అందుకోగలదు.
1: దెన్ ఓన్లీ వీ విల్ రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: ఈ దివ్యత్వం సాధించినటువంటిది లోకములో ఒక్కటి కూడా లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ ది డివినిటీ కెన్ నాట్ అకంప్లిష్.
0: దేనినైనా సాధించగలదు.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సర్వమును భగవంతుడు అన్ని విధాలుగా కూడా రక్షిస్తూ ఉంటాడు.
1: గాడ్ ప్రొటెక్ట్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ వే.
0: పురందర్దాస్ చెప్పాడు.
1: పురందర్దాస్ సెడ్,
0: బట్

0: కొండపైన రాతిపైన ఒక చెట్టు మలిచింది.
1: యు ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి ఎరువు వేసి నీరు పోసి సాకినటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ ద వన్ హూ ఫెన్స్డ్ ఇట్ అండ్ వాటర్డ్ ఇట్?
0: అంతా భగవంతుడే.
1: ఇట్స్ ఎవ్రీథింగ్ గాడ్స్.
0: రాతిపైననే చెట్టును పుట్టించి, రాతిపైననే పెంచి దాన్ని మహావృక్షంగా తయారు చేశాడు.
1: It's only God who has sown the seed and who has taken care of the plant, the sapling, to grow on the stone.
0: Nemelige chitrabannavanu baridavariyaro. Elanti goppa painter aina kudanu nemalini aneka reethiluga thanu paint cheyavachunu kaani bhagavantudu srushtinchinatundi original paint anetundidi evvarunu veyaleru.
1: The worldly painters can paint beautifully in the peacock feathers, but none can ever equal God's painting.
0: Anni kudunu bhagavantuni yokka sankalpam cheta sarvam kudunu chitra vichitram ga kuda tostundi.
1: All the mystery and the wonder are out of God's creation and will.
0: Kanukane Suradas cheppadu chitram.

0: ద స్టోరీస్ ఆఫ్ గాడ్
1: దేవుని చరిత్రములు మహా విచిత్రమైనటువంటివి, పవిత్రమైనటువంటివి.
0: ద మిస్టరీ ఆఫ్ గాడ్ ఈజ్ సో సీక్రెట్ అండ్ వెరీ పెక్యూలియర్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క చరిత్రను మనము గుర్తించడానికి ప్రయత్నించక అపవిత్రమైనటువంటి యొక్క చరిత్రని నిరంతరము స్మరిస్తూ ఉంటున్నాము.
0: వీ డోంట్ థింక్ ఆఫ్ అక్వైరింగ్ ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ద డివినిటీ, బట్ వీ థింక్ ఆఫ్ అన్సీక్రెట్ థింగ్స్.
1: దీనికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద మెయిన్ కాజ్?
1: భగవంతునిపైన ఉండవలసినంత ప్రేమ మనలో లేకపోవటమే దీనికి మూల కారణం.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్ విద్ ఇన్.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను మనము పెంపొందింప చేసుకోవాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ డెవలప్ ద సీక్రెట్ లవ్.
1: ప్రేమనే పరమాత్ముడు.
0: లవ్ ఇస్ గాడ్.
1: ప్రేమనే పరంజ్యోతి.
0: లవ్ ఇస్ లైట్.
1: పరంజ్యోతి యొక్క తత్వమే ఈ మానవత్వము.
0: ఇట్ ఈజ్ ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ లైట్ దట్ ఈస్ ది హ్యూమన్ లైఫ్.
1: కనుక ప్రేమలేని హృదయంగా, మరుభూమిగా మనం యొక్క హృదయాన్ని తయారు చేసుకోకూడదు.
0: లెట్ అస్ నాట్ మేక్ అవర్ హార్ట్స్ బారన్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్.
1: కనుకని ఆనాటి గోపికలందరూ కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలని ప్రార్థిస్తూ వచ్చారు.
0: గోపికస్ ఇన్ దోస్ డేస్ ప్రేడ్ ఫర్ లవ్ ఇన్ దర్ హార్ట్స్.
1: ప్రేమ

0: మరుభూములైనటువంటి ఈ యొక్క హృదయములైనటువంటి ప్రేమరహితమైనటువంటి భూములు యందు
1: Human heart is a dry land, barren land,
0: without
1: love. For the seeds of love to germinate, with all the spirit of love,
0: prema sudha varshamu varshimpaga, premana dullu pravahimpaga murali, ganamu seyagade, Krishna ganamu seyagade.
1: As the rain of love falls, as the river of
0: మానవుడు చేసేటువంటి సర్వ పనులు ఎందు కూడాను సర్వ సంకల్పములు ఎందు కూడాను సర్వ కార్యములు ఎందు కూడాను ప్రేమనే ప్రధానమైనటువంటి సూత్రంగా తీసుకోవాలి.
1: The love will be the main principle in all our activity, in all our words.
0: ఈనాటి ప్రేమ కేవలం స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతూ ఉన్నది.
1: Love as we find today is
0: selfish. పరాత్మనటువంటి ప్రేమను గుర్తించడానికి వీలు పట్టలేదు.
1: There is no
0: సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగది కృష్ణ గానము సేయగది.

0: ప్రేమకులను పరాత్మని ప్రేమ మనకు గుర్తించడానికి వీలు పట్టలేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూ లవ్.
0: సర్వము ప్రేమమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: జగమంతా ప్రేమమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు లేడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్.
0: కానీ ఆ పవిత్రమైన ప్రేమను భిన్న మార్గంలో దాని ప్రయాణం చేపించి అపవిత్రంగా మనం వినియోగించుకుని అశాంతికి గురి అవుతున్నాం.
1: ది సీక్రెట్ లవ్ ఇస్ డిస్టార్టెడ్ ప్రొసీడ్స్ అలాంగ్ ద రాంగ్ పాత్ అండ్ దేర్ఫోర్ వి మిస్యూజ్ ఇట్.
0: కనుకనే ఈ ప్రేమను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో వీ షుడ్ సీ దట్ విల్ ఛానల్ ద లవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: ఈ ప్రేమకు భగవంతునికి మాత్రమే సన్నిహిత సంబంధ బాంధవ్యము.
1: దేర్ ఇస్ అన్ ఇంటిమేట్ అసోసియేషన్ బిట్వీన్ గాడ్ అండ్
0: ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు ఎందు కానీ వ్యక్తులు ఎందు కానీ విషయం ఎందు కానీ అది అనురాగములే కానీ ప్రేమ కాదు.
1: The love is merely an attachment from the worldly point of view towards the objects in the family.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములే.
1: It's only worldly association and relation.
0: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: It's only external outward trend.
0: కానీ నివృత్తి ఎందే ఉంటున్నది ఈ ఆనందము.
1: The true bliss lies in the inward path.
0: ఎంతవరకు మన కోరికలను అదుపులో ఉంచుకుందమో అంత ఆనందాన్ని మనం పెంచుకున్న వారం అవుతాం.
1: ద మోర్ అండ్ మోర్ వి పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్ యు విల్ బి మోర్ అండ్ మోర్ బ్లిస్ఫుల్.
0: కనుక మానవుడు భగవంతుని ఆశించినప్పుడు నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, if man wants God, he should develop pure, unsullied, steady
0: love. ఈ మనోసంకల్పం ఏ మాత్రం కూడా మన కంటికి కనిపించకూడదు.
1: You cannot see God's will for that matter.
0: నిద్రావస్థయందు ఈ ప్రకృతి యొక్క దృశ్యములంతా కూడాను సహజంగా అదృశ్యమైపోతున్నాయి.
1: In a deep sleep, all the scenario in the waking state vanish.
0: కాని అప్రయత్నంగా కూడాను ప్రకృతి మనకు శూన్యమైపోతుండాలి.
1: Effortlessly, the whole world comes to nothingness.
0: కానీ ప్రయత్నపూర్వకంగా ఆ మనసును మనము శూన్యం గావించుకోవాలి.
1: However, with all the effort, you can withdraw the mind.
0: మనసు తత్వాన్ని మనం మర్చిపోవాలి.
1: We should forget the very mind itself.
0: ఈ మనసుకు ఎప్పుడు బలం ఏర్పడుతుండాలి?
1: When does the mind grow strong?
0: సంకల్ప వికల్పాలతో దీని యొక్క బలం పెంపొందించుకుంటుండాలి.
1: The mind grows stronger and stronger with thoughts and counter thoughts.
0: ఎందుకు ఈ సంకల్ప వికల్పాలు?
1: Why thoughts and counter thoughts?
0: జరగవలసింది జరుగుతుంది.
1: One thing is bound to happen somewhere.
0: ఏ మాత్రం కూడాను విచారించి ప్రయోజనం లేదు.
1: There is no use in bothering about it.
0: కనుక పోకన్మానదు దేహమే విధిమును పోషించి రక్షించినను.
1: You may protect the body in every possible way, but
0: రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగినన్.
1: We may hide ourselves in a forest. What is bound to happen will happen.
0: జరగవలసినవి జరుగుతుంటాయి.
1: What is destined to happen will happen.
0: కానీ మనము నిత్యమైనటువంటి యొక్క భావంతో సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం పూర్తిగా విశ్వసించాలి.
1: But we should have full faith in that eternal divinity.
0: ఈనాడు అట్టి పూర్ణ విశ్వాసం లేకపోవటం చేతనే
1: Today there is no total faith.
0: భగవంతుడు పూర్ణుడు.
1: God is full and total.
0: కానీ అట్టి పూర్ణ స్వరూపుడైన భగవంతుని పొందడానికి నీవు కూడాను పూర్ణ స్వరూపుడు కావాలి.
1: The God who is all perfection and total, you all.
0: అందువల్లే ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.
1: Therefore Upanishads say that is full and this is full.
0: అది పూర్ణమే ఇది పూర్ణమే.
1: That is full and this is also full.
0: ఈ రెండు పూర్ణముల యొక్క ఏకత్వమే మన యొక్క జీవితమైన జీవితత్వము.
1: The unity of the fullness of the both.
0: జీవితం అంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటో ప్రతి మానవుడు కూడా ఏమీ అర్థం కావటం లేదు.
1: నో మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ద లైఫ్ ఈజ్.
0: ఆహారం నిద్ర భయం మాదనాదుతో జీవితాన్ని గడపటమే ఒక జీవితం అనుకుంటున్నారు.
1: హీ కన్సిడర్స్ లైఫ్ మీన్స్ ఓన్లీ ఫుడ్ రేమెంట్ షెల్టర్ ఫియర్ అండ్ ప్రొక్రియేషన్.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని దైవత్వంగా మనం నిరూపించాలి.
1: We have to demonstrate and prove and experience the divinity in human life.
0: పశుత్వం నుండి మానవత్వానికి వచ్చింది.
1: Right from the animal stage,
0: మానవత్వం నుండి దైవత్వానికి చేరాలి.
1: Right from the stage of animal, we have come to a stage of human, and then we should be divine.
0: అది జంతునాం నరజన్మ దుర్లభం. నరజన్మ దుర్లభం అంటే ఈ విధమైనటువంటి మార్గంలో ఇది దుర్లభం అవుతుంది.
1: The human life is really rare if we lead life in this direction.
0: చేరవలసిన గమ్యాన్ని చేరక,
1: without reaching
0: the చేయవలసిన ప్రయత్నాలు చేయక,
1: without reaching the destination, without making a path in that way.
0: అంటే ఏ రీతిగా చిక్కుతుంది?
1: Well, how do you attain that?
0: కాలు కడప దాటదు.
1: You don't just proceed step
0: forward. కాసు ఖర్చు కాకూడదు.
1: You don't want to spend
0: money. కైవల్యం ఉట్టి ఒళ్ళో పడాలి.
1: But the very heaven should fall on you.
0: ఇది కలియుగం యొక్క ప్రభావము.
1: This is the influence of Kali age.
0: మానవుడు ఏ మాత్రం కూడా నువ్వు శ్రమించి పని చేయటం లేదు.
1: Man is not making effort. He is not working
0: hard. కర్మణ్యేవ అధికారశ్చ. మన యొక్క అధికారం కర్మాధికారమే.
1: You got every right on your action.
0: ఎందుకోసము?
1: Why?
0: కర్మానుబంధీని మనుష్యలోకే.

0: మనుషుడు కర్మ చేత బంధించబడినటువంటి వాడు.
1: మ్యాన్ ఈజ్ బౌండ్ బై యాక్షన్ ఇన్ దిస్ వరల్డ్.
0: శరీరమాద్యం కలు ధర్మ సాధకం. మనం పనులు చేయాలి.
1: వీ షుడ్ వర్క్.
0: కానీ ఈనాడు పని చేయడానికి ఎవరు కూడా ముందంజ వేయటం లేదు.
1: నో వన్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్ టు వర్క్ టుడే.
0: కానీ ఫలితం మాత్రం కావాలి.
1: బట్ దే వాంట్ గుడ్ రిజల్ట్.
0: ఏ రీతిగా వస్తుంది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ దెమ్?
0: పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యఫలం కావాలి కావాలి కావాలి ఆశిస్తున్నాము.
1: హి వాంట్స్ ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ మెరిటోరియస్ డీడ్స్.
0: కానీ పుణ్యకర్మలు చేస్తున్నామా?
1: బట్ డస్ హి ఇండల్జ్ ఇన్ గుడ్ యాక్టివిటీ?
0: పుణ్యకర్మలు చేయక పుణ్యఫలం ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: విదౌట్ గుడ్ యాక్షన్ హౌ డు ఎక్స్పెక్ట్ మెరిట్?
0: పాప ఫలం నాకు వద్దు అంటున్నాము.
1: ఇట్ ఇస్ నాట్ ఎనీ సిన్.
0: కానీ పాప ఫలం చేయకుండా ఉంటున్నావా పాప కార్యములు?
1: బట్ ఆర్ యు రిఫ్రైనింగ్ ఫ్రమ్ కమిటింగ్
0: పాప కార్యములు? ముందంజ వేస్తున్నావు.
1: హి గోస్ అహెడ్ స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్స్.
0: కనుక ఏది వద్దు అనుకుంటున్నావో దాన్ని చేయకుండా ఉండాలి.
1: వాట్ యు డోంట్ వాంట్ యు షుడ్ నాట్ డు ఇట్ ఎనీవే.
0: కనుక ఈ మానవత్వంలో ఈనాడు ఈ యొక్క చంచలత్వం చాలా మితిమీరిపోయినది.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ దిస్ వేవరింగ్ నేచర్ ఇస్ ఇంక్రీజింగ్.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: నిజముగా ఇది మృగ లక్షణములే కానీ మానవ లక్షణములు కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ దిస్ ఆర్ అనిమల్ క్వాలిటీస్ అండ్ నాట్ హ్యూమన్ క్వాలిటీస్.
0: సత్యము,
1: ట్రూత్,
0: ప్రేమ,
1: లవ్,
0: సహనము, సానుభూతి, త్యాగము, ఈ మానవతా గుణములు.
1: These are human values.
0: కామము, క్రోధము, లోభము, మోహము, మనము, మాత్సర్యము, ఇలాంటి ఈశ అసూయలంతా కూడాను మృగ లక్షణాలు.
1: The lust, greed and avarice and ego, they are animal qualities.
0: కనుక మొట్టమొదట నేను మృగము కాదు, నేను మానవుడను అనేటువంటి ఒక విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Therefore we should have full faith that everyone of us is a human being and not an animal.
0: ఏ పూజలు చేయకపోయినప్పటికీ, ఏ వ్రతములు ఆచరించకపోయినప్పటికీ, ఏ దర్శనము చేయకపోయినప్పటికీ హృదయంలో పవిత్రమైన భావం నింపుకుంటే అది ఎంతో గొప్పతనం.
1: We may not worship. We may not do any ritual at all. But if there is sanctity, sacredness in our heart,
0: that's enough.
1: To the extent possible, help others.
0: ఇంతియే చాలు.
1: That's enough.
0: ఇదియే జపము, ఇదియే తపము, ఇదియే సర్వము.
1: Helping others to the extent possible is the true penance, that's true meditation.
0: పవిత్రమైనటువంటి పరోపకార సంబంధమైనటువంటి కార్యములో పాల్గొనక రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చెప్తే ఇది కేవలం కాలం వ్యర్థం చేసినటువంటి వారమే అవుతాం.
1: When service is required, if you go on chanting God's name, it is waste of time.
0: రామనామమును స్మరించే సమయం లోపల రాములు చేసినటువంటి ఘనకార్యం ఏమిటి?
1: While chanting Rama's name, what is the mission that you have taken upon yourself?
0: సత్యవాక్ పరిపాలన, సత్యమును పాటించడమె రాముల యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: You should speak truth, which is the main quality of Rama.
0: పితృవాక్య పరిపాలన, ఇది రాముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: The main principle of Rama is that he followed the command of his father.
0: ఎంతమంది చేస్తున్నారు? తల్లిదండ్రులు ఆజ్ఞను నడుచుకుంటున్నారు.
1: How many are following these things?
0: ఎంతమంది సత్యాన్ని పలుకుతున్నారు?
1: How many speak truth?
0: సత్యమునకై సర్వమును త్యాగం చేశాడు.
1: He sacrificed everything for truth.
0: తనకు అధికారంలో ఉండినటువంటి ఒక రాజ్యాన్ని కూడా నువ్వు త్యజించాడు.
1: హీ సాక్రిఫైస్ హిస్ కింగ్డమ్.
0: భయంకరమైనటువంటి అరణ్యములో కాలంలో గడిపాడు.
1: హీ ఆల్సో ఎంటర్డ్ ఇంటు దట్ థిక్ డెన్స్
0: గడిపాడు, ఆనందంగా గడిపాడు.
1: హౌ హాస్ హీ స్పెంట్ హిస్ టైమ్?
0: సత్యమును పరిపాలించేటువంటి విషయమునందే ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటాడు.
1: హీ వాస్ సో హ్యాపీ ఇన్ అబ్జర్వింగ్ స్పీకింగ్ ట్రూత్.
0: కానీ ఈనాడు రామభక్తులం అనుకుంటున్నాము.
1: But today we think that we are devotees of Rama.
0: Ramulu yedi tejinchado avanni manam teeskuntunnam.
1: We are accepting those which are given up by Rama.
0: Ramulu chesinatundi panulu manam cheyatam ledhu.
1: We are not doing anything that's done by Rama.
0: Ramulu pitruvaki paripalanalo sarvasthani tyagam chesadu.
1: Rama sacrificed everything while following the command.
0: Athani yokka moodu margamulu pradhanamaitundi.
1: There are three main principles that he followed.
0: Kantham సత్యస్య భూషణం.
1: ఇట్ ఈస్ ది ట్రూత్ దట్ ఈస్ జ్యువల్ టు దిస్ నెక్.
0: దానం హస్తస్య భూషణం.
1: ఇట్ ఈస్ ది చారిటీ దట్ ఈస్ ది జ్యువల్ టు ది హ్యాండ్.
0: శ్రోత్రం శాస్త్రస్య భూషణం.
1: లిసనింగ్ టు ది సేక్రెడ్ టెక్స్ట్ ఈస్ ది ప్రెషస్ జ్యువల్ టు ది ఇయర్.
0: కిం ప్రయోజనం.
1: What is the use of
0: ఇంతకంటే మించినటువంటి అలంకారం మనకేమిటి?
1: What more, what else you want?
0: మన కంఠమునకు సత్యమే భూషణము అలంకారం.
1: It is the truth that is the real jewel.
0: మన హస్తమునకు త్యాగమే అలంకారం.
1: Our hand sacrifice is the decoration.
0: మన శ్రోత్రములకు పవిత్రమైనటువంటి శ్రవణమే అలంకారం.
1: For our ear, listening to sacred things is the proper decoration.
0: ఇంతకంటే మానవునికి అలంకారమైనటువంటి మరొక నగలు లేవు.
1: మ్యాన్ డజంట్ నీడ్ ఎనీ మోర్ ఆఫ్ ఎనీ డెకరేటివ్ థింగ్.
0: ఇవి శాశ్వతమైనటువంటివి.
1: This is permanent.
0: ఇవి సత్యమైనటువంటివి.
1: ఇవి
0: నిత్యమైనటువంటివి.
1: They are eternal.
0: మానవత్వాన్ని తరింపజేసేటువంటివి.
1: They will redeem our human life.
0: దైవాన్ని వరింపజేసేటువంటివి.
1: And it will also attain God.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను ఈనాడు మానవుడు విస్మరించాడు.
1: Man has forgotten these eternal principles of truth.
0: ప్రతి మానవుడు కూడాను శ్రమించి పనిచేయాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ వర్క్ హార్డ్.
0: ఈనాడు భారతదేశంలో లేనిటువంటి సౌకర్యములు ఏ దేశంలో లేవు.
1: The conveniences present here in this country are not present anywhere. There is a vast land here.
0: విశాలమైనటువంటి యొక్క నదులు ఉంటున్నాయి.
1: There are rivers.
0: శాశ్వతమైనటువంటి ప్రవహించేటువంటి నదులు ఉంటున్నాయి.
1: We have got the resources, water resources.
0: కానీ మన ఆకలికి దప్పులకు తీర్చేటువంటి యొక్క కృషులు చేసేటువంటి యొక్క పెద్ద సంపద కూడా ఉంటుండాలి.
1: And we have got lot of wealth that would certainly please our
0: hunger. ఇన్ని ఉంటుండి కూడాను ప్రాచీన కాలం నందు అన్నపూర్ణాదేవిగా పేరొందినటువంటి ఈ భారతదేశము ఈనాడు అన్నమో రామచంద్ర అనేటువంటి ఈ రోదన వినవలసి వచ్చింది.
1: భారత్ విచ్ ఇస్ కాల్డ్ అన్నపూర్ణ, ద గాడెస్ ఆఫ్ ఫుడ్, టుడే ఇట్ హ్యాస్ టు క్రై ఫర్ ఫుడ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: మనం నడువంచి పని చేయటం లేదు.
1: బికాజ్ వి ఆర్ నాట్ డూయింగ్ వాట్ వి ఆర్
0: కావలసినంత భూములు ఉంటున్నాయి. కృషి చేయి,
1: వర్క్ హార్డ్.
0: అది నీ ఋషితత్వాన్ని పోషిస్తుంది.
1: దట్ విల్ ఓన్లీ విల్ కీప్ అప్ యువర్ సెయింట్ హుడ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సమాజ సంక్షేమానికి తగినటువంటి యొక్క కృషి మనం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ రెండర్ సర్వీస్ కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: ఎవరూ చేయటం లేదు.
1: నన్ ఆర్ డూయింగ్ దిస్.
0: కావాల్సింది ధనము ధనము ధనము ధనము.
1: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈస్
0: మనీ. ఉన్న భూములు కూడా అమ్ముకొని పట్టణాల్లో పోయి చేరిపోతున్నారు చాలా మంది.
1: నౌ మెనీ పీపుల్ విల్ సెల్ అవుట్ దేర్ ల్యాండ్ అండ్ గో టు ద సిటీస్ అండ్ టౌన్స్.
0: పల్లెల లోపలనే ఇంకా అంతో ఇంతో భారతీయ సంస్కృతిని మిగిలి ఉంటుండాలి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ప్రెజెంట్ ఇన్ విలేజెస్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఆ కల్చర్ ను పోషించేటువంటి మహనీయులు ఏ నూటికొక్కరో కోటికొక్కరో కనిపిస్తారు.
1: దే విల్ బి వన్ ఇన్ హండ్రెడ్, వన్ ఇన్ ఎ క్రోర్ హూ విల్ ట్రై టు కీప్ అప్ దిస్ భారత్ కల్చర్.
0: ఒక్కొక్క ప్రదేశం నందు ఒక్కొక్క కల్చర్ ను పోషిస్తూ వచ్చారు.
1: At every place it has got its own culture which has got to be sustained.
0: Kuchipudi meeku telusunu.
1: You know Kuchipudi.
0: Dani oka culture, dani oka samskruti ee naati kudunu aa Kuchipudi prajalu paatistu untunnaru.
1: The culture of Kuchipudi is followed down this day.
0: Vaaru enta vidyalu unnapudiki enta sampadalu undinappudiki enni vidhamulaitundi sukha santoshamulu undinappudiki culture nu maatram vadalatam ledu.
1: In spite of their clinging prosperity and high knowledge and education they have not given up their culture.
0: Adi manavathada oka lakshanamu.
1: That is the quality of mankind.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక తత్వం పోషింపబడుతూ వచ్చింది.
1: Since ancient times Bharat has been sustaining itself.
0: నాటి మొదలు నేటి వరకు లోకస్తమస్త సుఖినో భవంతు అని హైందవ సాంప్రదాయాన్ని చాటుతూ వచ్చింది.
1: ఇట్ హాస్ బీన్ ప్రొపగేటింగ్ ద ప్రిన్సిపల్ దట్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ దెన్ అండ్ నౌ.
0: ఇలాంటి పరిస్థితులు ఎందు విదేశముల యొక్క ప్రభావము, విదేశముల యొక్క సంస్కారము, విదేశ యొక్క సంపర్కము చేతనే మానవత్వం అనేటువంటి పూర్తి పోతూ వస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్, వెస్టర్న్ థాట్ అండ్ కల్చర్ వీ హావ్ రూయిన్డ్ అవర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్.
0: నీ యొక్క కల్చర్ నీవు ఎందుకు కాపాడుకోకూడదు?
1: వై డోంట్ యూ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ కల్చర్?
0: నీ యొక్క సంస్కృతిని నీవెందుకు పోషించుకోకూడదు?
1: వై డోంట్ యూ సస్టైన్ అండ్ మెయింటైన్?
0: నీ సంస్కృతి అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు భారతీయులు.
1: భారతీయ స్టూడియో అనే పొజిషన్ దే డోంట్ నో.
0: ఎవరు భారతీయుడు?
1: హూ ఇస్ భారతీయ?
0: భారతదేశంలో పుట్టినటువంటి వాడు కాదు భారతీయుడు.
1: నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ.
0: సత్యం వద ధర్మం చర ఈ రెండింటినీ ఎవడు పాలిస్తుంటాడు వాడంతా భారతీయుడే.
1: ద వన్ హూ స్పీక్స్ ట్రూత్, the one who follows the path of righteousness is a bharatiya.
0: భారతదేశంలో పుట్టానని భారతదేశంలో పెరిగానని నేను ఒక భారతీయుడని భావిస్తున్నావు? కాదు కాదు. ఇది నాదు మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువలేరని బతికిన పీడుంగొకండు వసుడను కనడా.
1: బై మియర్లీ టేకింగ్ బర్త్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్, బై మియర్లీ గ్రోయింగ్ ఓవర్ హియర్ యూ కెనాట్ క్లెయిమ్ టు బి భారతీయ.
0: ఈ భారతీయ సంస్కృతిని చాటలేనటువంటి వాడు బ్రతికిన పీనుగుతో సమానమే.
1: ఈ వన్ కెనాట్ ప్రాపగేట్ అండ్ అబ్జర్వ్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఈస్
0: ఎంత గాఢమైనటువంటిది, ఎంత మధురమైనటువంటిది, ఎంత గంభీరమైనటువంటిది, ఎంత విలువైనటువంటిది.
1: హౌ మెజెస్టిక్ ఇట్ ఈస్, హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్, హౌ సేక్రెడ్ అండ్ మెజెస్టిక్ ఇట్ ఈస్.
0: ఇంత గొప్పతరమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని ఈనాడు పూర్తి మనం గాలికి వదిలిపెట్టాం.
1: సచ్ మైటీ కల్చర్ ఆఫ్ భారత్ ఇట్ జస్ట్ లెఫ్ట్.
0: అందువల్లనే మానవుడు సర్వ సౌఖ్యం ఉండినప్పటికీ, సర్వ సదుపాయం ఉండినప్పటికీ తాను శాంతిని పొందలేకపోతున్నాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ పీస్ దో హీ హస్ ఆల్ కన్వీనియన్సెస్.
0: కానీ శాంతి లేదు.
1: బట్ హీ హస్ నో పీస్.
0: ఒకానొక సమయంలో
1: ఎట్ వన్ టైమ్
0: ఈశ్వరుడు ఒక వ్యక్తిని సృష్టించి
1: ఈశ్వర
0: నానా నీకేమి కావాలో కోరుకోమన్నాడు.
1: He said, desire whatever you want.
0: తాను కోరినవన్నీ ఇస్తానన్నాడు.
1: He said he will grant all the boons that he asked for.
0: నాకు ఈ కనకవస్త్రాలు సరైనటువంటి ధనకర వస్త్రాలు అన్ని కూడా నాకు కావాలి అన్నాడు.
1: He wanted all the conveniences and comfort.
0: అడిగినవన్నీ ఇచ్చాడు.
1: He granted all the boons.
0: నీవు అనుభవించుకోమన్నాడు.
1: You enjoy yourself.
0: కానీ ప్రక్కలో పార్వతి ఉంటుండి ఏమిటండి ఇన్ని అడిగినవన్నీ ఇస్తున్నారు బోలాశంకరుడు, ఇంకా వాడు మనమన్ను కూడా తలవడే, కనుక అతనికి ఏదైనా కొన్ని కట్టుబాట్లో పెడితే మంచిది అన్నాడు.
1: పార్వతి ది కాన్స్టెంట్ ప్రెసెంట్ బై ది సైడ్ ఆఫ్ శివ సెడ్, ఇట్స్ నెసెసరీ టు రెగ్యులేట్ దిస్ పర్సన్ బికాస్ హీ కెనాట్ ఎంజాయ్ ఆల్ దట్ యు
0: గ్రాంట్. కోరేటువంటిది ధనకనక వస్తు వాహనాదులు మాత్రమే, భౌతికమైనవి కోరుతున్నాడు.
1: And Shiva says, what all he has been aspiring
0: to
1: are worldly things. I don't object.
0: Kani, but jeevitaniki avasaramainatundi pradhanamaina prana samanamainatundi na daggarne unchukunnanu annadu.
1: However, that which is most important, the very life principle, is with me only.
0: Emitadi?
1: What is that?
0: Shanti na daggarne pettukunnanu annadu. Ee shanti leni vaniki enni labhyamundi kudanu emi prayojanamu?
1: That peace which is most essential is with me only. Without that, what the
0: Ravanaku kavasanta dhanakanaka vasuvanalu kotalu kudanu suvarnamto kattukunnadu.
1: Ravana has got lot of plenty and prosperity with all the mansions built of gold.
0: Santa sambuna vidu vidulu dunta sadalu vada medalu rantu chesina danujavarunu kantakeedi gruhamulasenu inta goppa siri sampadalato tulutugutunnadu.
1: He has got a lot of prosperity and plenty that all the mansions and the streets are made up of gold and precious stones. Inka
0: vidyalu chustana 64 vidyalu nerchinadu.
1: He is an expert in 64 forms of
0: bujavalamu buddhibalam chustamane antarikante inka minchina varu leru.
1: He is highly intelligent.
0: Inni undi emi prayojanamu?
1: What is the use of all this?
0: Okka durgunam chetane shantini kopoyadu.
1: Because of one bad quality he lost the entire peace.
0: Inka Hiranyakashipudu chustama goppa scientist.
1: Hiranyakashipu is a great scientist.
0: Panchabhutamulu kudanu hastagatam chesukoni aadukuntu kurchunnadu.
1: He could control all the five elements and he could dance and play with them.
0: కేవలం చేపల వలె జలములో సంచరించడానికి ప్రయత్నించాడు.
1: హి మేడ్ ఎన్ ఎఫర్ట్ టు స్విమ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
0: రెక్కలు లేని పక్షి వలె ఆకాశంలో సంచరించాడు.
1: హి వాంటెడ్ టు ఫ్లై లైక్ ఎ బర్డ్ ఇన్ ది స్కై.
0: అన్ని తాను చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడా కనిపించలేదు.
1: నథింగ్ దట్ హి కుడ్ నాట్
0: అచీవ్. ఇన్ని ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ విత్ ఆల్?
0: ద్వేషము అనేటువంటిది ఒక పెద్ద రోగం ఉండటం చేతనే తాను సర్వమును కోల్పోయాడు.
1: బికాస్ ఆఫ్ ది డెడ్లీ డిసీజ్ ఆఫ్ హేట్రెడ్ హి హస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: దుర్యోధనుడు,
1: దుర్యోధన
0: ఎంత రాజనీతి తెలిసినటువంటి వాడు.
1: హీ నోస్ ఆల్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: సర్వ విధమైన శక్తులంతా ఉంటున్నాయి.
1: హిస్ గాట్ ఆల్ కెపాసిటీస్.
0: ఎన్ని ఉండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: అసూయ అనేటువంటి దుర్గుణం అతనిలో ఉండటం చేతనే సర్వము అతపత్రం అయిపోయాడు.
1: బికాస్ ఆఫ్ ది జెలసీ హి హస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కనుకనే దుర్గుణములనేటువంటిది మనలో హృదయంలో ప్రవేశించకుండా చేసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ దేర్ వుడ్ బి నో బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అవర్ హార్ట్.
0: ఆ దుర్గుణములు మనలో ప్రవేశించిన ఇంకా అన్ని విధములు కూడా మనము దుర్మార్గంలో ప్రవేశపెడుతుంది.
1: వెన్ వన్స్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ దేర్ వీల్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: ఈనాడు విజయదశమి.
1: టుడే ఈజ్ విజయదశమి.
0: అనగా పరాశక్తి రాక్షసులను సంహరించి ఈనాడు పరిపూర్ణమైనటువంటి యొక్క శాంతిని దేశానికి అందించినటువంటి దినం.
1: ఇట్ ఇస్ ది డే విన్ పరాశక్తి కిల్డ్ ఆల్ ద డెమన్స్ అండ్ ఎన్ష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఎంటైర్ మ్యాన్కైండ్.
0: దుర్గా సరస్వతి లక్ష్మి అన్నారు.
1: వీ స్పీక్ ఆఫ్ దుర్గా సరస్వతి లక్ష్మి.
0: దుర్గా అనగా ఎవరు?
1: హూ ఇస్ దుర్గా?
0: ఎక్కడ ఈ దుర్గం ఉంటుంది?
1: వెర్ ఇస్ షీ?
0: మన హృదయమే దుర్గం.
1: అవర్ హార్ట్ ఇస్ దుర్గా.
0: ఆ దివ్యమైనటువంటి శక్తియే ఈ యొక్క దుర్గాదేవి.
1: దట్ ద డివైన్ పవర్ ఇస్ దుర్గా.
0: అక్కడ నుంచి వస్తుంది వాక్.
1: Out of that comes the speech faculty.
0: ఆ వాక్కే సరస్వతి.
1: That the very word is సరస్వతి.
0: ఈ హృదయాన్ని వాక్కును ఆధారం చేసుకుని చేతులతో కర్మలు ఆచరిస్తూ ఉంటుండాలి.
1: With the heart and the speech faculty we work with our hands.
0: ఇది లక్ష్మి.
1: This hand signifies లక్ష్మి.
0: కనుక లక్ష్మి దుర్గా సరస్వతి ఎక్కడ ఉంటున్నారు?
1: లక్ష్మి దుర్గా సరస్వతి where are they?
0: అందరూ మన యందే ఉంటున్నారు.
1: They are within.
0: నీవే దుర్గా, నీవే లక్ష్మి, నీవే సరస్వతి.
1: You are Durga, you are Lakshmi, you are Saraswati.
0: Anni neelone unchukoni ekkadano bayata vetukutani povatam idi enta veritanam.
1: All are within you. How foolish you are that you are in search of these things in the outside world.
0: Gayatri nandukudanu om bhur bhuvasvaha bhur bhuvasvaha. Ee moodu kudanu mullokamlu mana hrudayamlande untunnavi.
1: That is the declaration of Gayatri mantra that all the three worlds are within your heart.
0: Ee moodu lokamlu kudanu mana swaroopame dharinchindi.
1: All the three have taken your own form.
0: Deham oka lokamu. దేహం ఒక లోకము.
1: బాడీ ఈజ్ వన్ వర్ల్డ్.
0: మనస్సు ఒక లోకము.
1: మైండ్ అనదర్.
0: ఆత్మ ఒక లోకము.
1: ఆత్మ
0: ఇవే మూడు లోకములు. భూర్ భువస్వహ. భూలోకం అనగా దేహమే.
1: భూలోక ఇస్ ద బాడీ.
0: కనుక ఇది ప్రకృతి అంటున్నారు, దేహాన్ని కూడా ప్రకృతి అంటున్నాము.
1: అండ్ వి సే నేచర్ ప్రకృతి ఔటర్.
0: ఈ ప్రకృతిలో ఏ పంచభూతములు ఉంటున్నాయో దేహంలో కూడా అదే పంచభూతములు ఉంటున్నాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ అవుట్ సైడ్ నేచర్ ఆర్ ఇన్ యువర్ బాడీ ఆల్సో.
0: కనుకనే మన దేహమే భూలోకము.
1: దేర్ఫర్ అవర్ బాడీ స్టాండ్స్ ఫర్ భూలోక.
0: మన మనస్సే భూవర్లోకము.
1: అవర్ మైండ్ ఇస్ భూవర్లోక.
0: మన ఆత్మనే సువర్లోకము.
1: ద స్పిరిట్ ఇస్ సువర్లోక.
0: ఈ మూడు లోకములు కూడా ముమ్మూర్తిగా స్వరూపించినటువంటి వాడు మానవుడు.
1: ఆల్ ది త్రీ ది ట్రినిటీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
0: ఈ సర్వశక్తులు కూడా ఉండినప్పటికీ మానవుడు శక్తిహీనుడిగా జీవిస్తున్నాడు.
1: దో హీ సో స్ట్రాంగ్ బట్ హీ బిహేవ్స్ యాజ్
0: వీడు తలుచుకుంటే సాధించలేనిటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
1: ఇఫ్ యూ రియల్లీ డిటర్మిన్డ్ దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెనాట్ అచీవ్ ఇన్ దిస్ వరల్డ్.
0: చూచారా సైంటిస్ట్
1: you have seen the science.
0: లక్షల మైలు అంతరిక్షయానాన్ని వెళ్లిపోతున్నారు.
1: దే కెన్ ట్రావెల్ టు ది స్పేస్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ మైల్స్.
0: కానీ
1: బట్
0: అర్ధ ఇంచి హృదయాంతరాళానికి పోవటం లేదు.
1: బట్ హాఫ్ ఎన్ ఇంచ్ దే కెనాట్ ట్రావెల్ విత్ ఇన్.
0: బయటికి తిరుగుతున్నారే కానీ లోపల ప్రవేశించడం లేదు.
1: దే మూవ్ అవుట్ సైడ్ బట్ దే డోంట్ గో ఇన్.
0: శాంతి లోపలదే కానీ బయటది కాదు.
1: పీస్ ఈజ్ ఇన్ సైడ్ నాట్ అవుట్ సైడ్.
0: బయటంతా అశాంతి అశాంతి అశాంతి.
1: అవుట్ సైడ్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: శాంతి మనలో ఉంటుండాలి.
1: పీస్ ఈజ్ విత్ ఇన్ అస్.
0: కనుకనే మనం లోదృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ దిస్ ఇన్వర్డ్ పాత్.
0: ఎప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ విల్ అక్వైర్ పీస్.
0: మానవ జన్మ ఎత్తినందుకు సార్థకమవుతుంది.
1: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఇలాంటి సార్థకతను గావించుకునే నిమిత్తమే మానవత్వము మనకు ప్రాప్తించిందని విశ్వసించాలి.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు రియలైజ్ ద గోల్ అండ్ ఆబ్జెక్టివ్.
0: ఎంతకాలమైనా బాహ్యమైనటువంటి పూజలతో బాహ్యమైన వ్రతములతో బాహ్యమైన తపస్సులతో ఇది ఏమాత్రం కూడా మనం సాధించలేము.
1: విత్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్స్ ఆఫ్ రిచువల్స్ అండ్ వర్షిప్ యూ కెన్ నెవర్ అటైన్ రీచ్ ద గోల్.
0: మనము దానిని అనుభవించాలి.
1: విత్ ఎక్స్పీరియన్స్
0: అనుభవించి ఆనందించాలి.
1: విత్ ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్
0: ఆనందంతో తిరిగి పది మందికి పంచిపెట్టాలి.
1: అండ్ దిస్ బ్లిస్ విల్ స్టేట్ యూ గాట్ టు షేర్ విత్ అదర్స్.
0: ప్రతి మానవుడు కూడాను ప్రతి విషయం కూడాను చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టాలి.
1: ఎవ్రీవన్ షుడ్ కండక్ట్ అకార్డింగ్ టు ద టీచింగ్.
0: ఈ ఆచరణలో పెట్టకుండా పోయినప్పుడు ఎన్ని చదివి మన ప్రయోజనం ఏమిటి?
1: వెన్ వి డోంట్ ప్రాక్టీస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ మీయర్
0: రీడింగ్. ఎంత గొప్ప విద్యావంతుడై ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూ ఫన్ ఆఫ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్.
0: కనుక అంధకారం వెళ్ళ హతమారునే చూడ వస్తుందో దీపపు వార్త వలన.
1: విల్ ఆల్ ది డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది అనౌన్స్మెంట్ ఆఫ్ లైట్ ఆన్ ఎర్త్.
0: రోగపీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత విన్న.
1: విల్ ఆల్ ది డిసీజ్ బి క్యూర్డ్ బై లిసనింగ్ టు ద నేమ్ ఆఫ్ ద మెడిసిన్.
0: నిరుపేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్న ఎంత.
1: విల్ ద పావర్టీ బి టేకెన్ అవుట్ బై లిసనింగ్ టు ది
0: ఆగున్న మానవుని ఆకలి తీరున పంచభక్షముల పాకము విన.
1: విల్ ఎవర్ ద హంగ్రీ మ్యాన్ ద హంగర్ వుడ్ బి
0: అప్పీజ్డ్ బై లిసనింగ్ టు ద మెను. ఏ మాత్రము లేదు.
1: సో నథింగ్ ఆఫ్ దట్ సార్ట్.
0: చెయ్యాలి.
1: వన్ హ్యాస్ టు డూ.
0: తట్టలో ఉన్నటువంటి పదార్థము ఆకలి తీరాలంటే పొట్టలో చేరడానికి నోటికి చేతికి పని పెట్టాలి.
1: బట్ ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వన్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కలెక్ట్ ద ఫుడ్ అండ్ ఈట్.
0: చేతితో పని చేయాలి.
1: యు మస్ట్ వర్క్ విత్ ది హ్యాండ్స్.
0: నోటితో అనుభవించాలి.
1: అండ్ దెన్ యు మస్ట్ ఎక్స్పీరియన్స్.
0: తెలుగులో కూడా చెప్తుంటారు చాలా మంది.
1: ఇన్ తెలుగు ఆల్సో ఇట్ సెడ్
0: రెక్కలాడితే డొక్కలాడతాయి అని.
1: అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కెనాట్
0: ఫీడ్ యువర్సెల్ఫ్. మనం పని చేయకుండా మాత్రము ఆహారం తినాలంటే ఎట్లా నీకు సాధ్యమవుతుంది? అది నీకు అధికారం లేదే.
1: వితౌట్ వర్కింగ్ హార్డ్ హౌ కెన్ యూ లీడ్ యువర్ లైఫ్.
0: కష్టపడి చేయి,
1: వర్క్ వెల్,
0: అప్పుడే నీవు తగినటువంటి ఒక తినడానికి కూడా ఒక అధికారం వస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఈట్.
0: కండలు అరిగేటట్టుగా నీవు పనిచేస్తే పండ్లు అరిగేటట్టుగా నీవు తినవచ్చు.
1: యూ విల్ వర్క్ హార్డ్ విత్ ఆల్ ద మజిల్ పవర్ యూ కెన్ ఆల్సో ఈట్ వెల్.
0: కానీ ఇప్పుడు ఏ మాత్రము కండలు అదరటం లేదు, కదలటం లేదు.
1: టుడే వీ డోంట్ వర్క్.
0: పన్ను మాత్రం ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ అవర్ టీత్ ఆర్ నాట్ దట్ స్ట్రాంగ్.
0: దీనిని రామాయణం లోపల కబందుడు అని పేరు పెట్టారు.
1: దిస్ నేచర్ ఈజ్ స్టేటెడ్ సింబలైజ్డ్ బై నేమ్ ఆఫ్ కబంధ ఇన్ రామాయణ.
0: కబందునికి తల ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ ది హెడ్ ఆఫ్ కబంధ?
0: భుజముల పైన లేదు, కడుపు పైన ఉంటుండాలి తల.
1: ది హెడ్ ఈజ్ నాట్ ఆన్ ద షోల్డర్.
0: అనగా దీని అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్?
0: నిరంతరము సర్వకాల సర్వావస్థలు ఎందుకు ఈ తల కడుపును మాత్రమే చింతిస్తుండాలి అని నిరూపిస్తూ వచ్చాడు. కడుపు కాదు మనకు ప్రధానము.
1: ఇస్ నాట్ ది స్టమక్ దట్స్ ఇంపార్టెంట్.
0: మన యొక్క హృదయం చాలా పవిత్రం చేసుకోవాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: మన తలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ద విజ్డమ్ ఇన్ అవర్ హెడ్.
0: అది ఏ జ్ఞానాదేవతు కైవల్యం.
1: దట్ విజ్డమ్ టేక్ గివ్స్ యు ఆల్ ద లిబరేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు అనేక విద్యలు నేర్చుతున్నారు.
1: యు స్టడీ,
0: గొప్ప డిగ్రీలు పొందుతున్నారు.
1: యు ఆల్సో గెట్ డిగ్రీ,
0: ఉద్యోగాల కోసం చేస్తున్నారు.
1: యు ఆల్సో డూ జాబ్,
0: ఇంకా విదేశాలకు వెళుతున్నారు.
1: యు గో అబ్రాడ్.
0: కానీ ఇవన్నీ దేని లక్ష్యంతో మీరు చేస్తున్నారు?
1: వాట్ ఫార్ యు డూ దీస్ థింగ్స్?
0: మానసిక శాంతి కావాలి.
1: It's only for
0: మానసిక శాంతి లేనటువంటి యొక్క ఎంత ధనమును సంపాదించి ప్రయోజనం ఏమిటి?
1: Without the mental peace, what is the use of all the money that you earn?
0: ఇది ప్రయోజనం లేదు. భూమిలో కూడా నువ్వు కావాల్సినంత మట్టి ఉంటుంది.
1: ఇట్ ఈస్ యూస్లెస్. దేర్ ఇస్ లాట్ ఆఫ్
0: నీ ధనం అంతా కూడా నువ్వు బ్యాంకులో పెట్టవచ్చు.
1: యు కెన్ డిపాజిట్ ఆల్ ద మనీ దేర్ ఇన్ ద బ్యాంక్.
0: కానీ కట్టకడపడి నీకు దక్కేది ఏమీ లేదు.
1: అల్టిమేట్లీ డోంట్ గెట్ ఎనీథింగ్.
0: సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: నో ద ట్రూత్. వే
0: వచ్చే సమయంలో ఇంత బట్టైనా చుట్టుకొని రారు.
1: యూ డోంట్ బ్రింగ్ పీస్ ఆఫ్ క్లాత్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
0: పోయే సమయంలో ఎక్కడ పోతున్నామని అడ్రస్ అయినా ఇచ్చిపోరు.
1: యాజ్ యు డై యూ డోంట్ లీవ్ యువర్ అడ్రస్ బిహైండ్.
0: పోయే ప్రతి మానవుడు కూడా నువ్వు పిటికడి మట్టి అయినా తీసుకుని పోతుంటే మన భారతదేశంలో మట్టి కూడా నువ్వు రేషన్ వచ్చిండేటువంటిది.
1: If these people that die, if they are able to carry this fistful of sand, they will not stand here in Bharat.
0: ఏది మన వెంట రాదు.
1: Nothing will follow us.
0: ఒక దివ్యమైనటువంటి మంచి చెడ్డలే మన వెంట వస్తాయి.
1: It's only good and bad that will follow.
0: కనుకనే మంచి చేసి మంచి చూచి మంచి తలచి మంచిని అనుభవించాలి.
1: Therefore do good, see good and experience everything that is good.
0: ఇది విద్యార్థులు గుర్తించవలసినటువంటిది.
1: దిస్ ఇస్ ద థింగ్ దట్ హస్ టు బి రికగ్నైజ్డ్.
0: ఈ బుక్కిష్ నాలెడ్జ్ వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ మీ ఆర్ బుక్కిష్ నాలెడ్జ్.
0: ఎంత మంది చదివారు?
1: దర్ మెనీ పీపుల్.
0: ఎంత మంది గొప్ప గొప్ప పండితులు అయ్యారు?
1: దర్ మెనీ స్కాలర్స్ టు.
0: ఓ గొప్ప పేర్లు కూడా బిరుదులు కూడా పొందారు.
1: దే హావ్ మెనీ టైటిల్స్.
0: కానీ ఎన్ని వచ్చి ప్రయోజనం ఏంటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
0: అరిస్టాటిల్ గొప్ప సైంటిస్ట్.
1: Aristotle is a great scientist.
0: Inka goppa goppa kuda nu ee oka Nobel Prize teesukunnaru.
1: There are many people Nobel laureates.
0: Kaani evvaru kuda nu emi teesukona pole.
1: Nothing they could carry.
0: Patti manavuni endu kuda nu unnatundi divya bhavam okkati.
1: The divine feeling is present in every man.
0: Newton.
1: Newton.
0: Meeku telusunu భూమికి ఆకర్షణ శక్తి ఉందని తాను కనిపెట్టాడు.
1: ఇస్ న్యూటన్ హూ డిస్కవర్డ్ గ్రావిటేషన్.
0: అతను గొప్ప సైంటిస్ట్.
1: ఇస్ అ గ్రేట్ సైంటిస్ట్.
0: కట్టపడి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్?
0: తల చెడిపోయింది.
1: హి టర్న్ మ్యాడ్.
0: 9 సంవత్సరములు మెంటల్ హాస్పిటల్ లో ఉండి అక్కడే మరణించాడు.
1: 9 years హి వాస్ ఇన్ ది మెంటల్ హాస్పిటల్ వేర్ హి డైడ్.
0: ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్?
0: చదువులన్నీ చదివి చాలా వివేకి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: With all learning and the knowledge, a foolish man does not know his own true self.
0: Yanta chaduvu chadivi ye neeti unnanu heenuni gunambu manaledu.
1: With all the knowledge in the positions, a mean man will never give up his mean mentality.
0: Tarachi chaduvu chaduva takka vadame kaani purna gnanam bepudu pondaledu.
1: In fact, all his knowledge will take him to argumentation, but not the total knowledge.
0: Chaduvu chaduvu chadivi చదువు చదువు చదివి చావంగ నేటికి.
1: విత్ ఆల్ ద నాలెడ్జ్ ఇన్ ద స్టడీ, వై షుడ్ యు డై ఆఫ్టర్ ఆల్?
0: చావు లేని చదువు చదువవలయు. చావు లేని చదువు చదువవలయు.
1: వీ హావ్ టు స్టడీ సో యాస్ టు బి ఇమ్మోర్టల్.
0: ఆ చావు లేని చదువు ఒక్కటే భగవత్ నామమే.
1: దిస్ ఇమ్మోర్టల్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ గాడ్స్ నేమ్.
0: అట్టి నామాన్ని నీవు అడవులు ఎందున్నా ఆకాశమునున్నా పట్టణమునున్నా పల్లెనున్నా ఎచ్చటున్నా కూడా నామస్మరణ తప్పకుండా ఉండాలి.
1: యు షుడ్ చాంట్ గాడ్స్ నేమ్. యు మే బి ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఎ టౌన్ ఆర్ ఇన్ ద స్కై ఆర్ ఆన్ ఎర్త్, ఎనీవేర్ యు షుడ్ సింగ్ హిస్ గ్లోరీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది మన ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రము బోధించినటువంటిది భగవత్ చింతనే.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆల్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్ ఈస్
0: అట్టి చింతన చేత
1: థింకింగ్ ఆఫ్ గాడ్.
0: మన చింతలన్నీ కూడా దూరం చేసుకోవాలి.
1: బై థింకింగ్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆఫ్ ద థాట్స్ విల్ గో.
0: దానికంటే మించినటువంటి ఔషధం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ మెడిసిన్ మోర్ పవర్ఫుల్ దాన్ దిస్.
0: మొట్టమొదటనే చెప్పాను, అసూయ,
1: జెలసీ.
0: ఒకరికి ఉన్నదని చూచి మనం అసూయ పడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్
0: ఒకరి పదవిని చూచి మనం అసూయ పడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ ద పీపుల్ ఇన్ అథారిటీ.
0: ఒకరి పేరు పెట్టుకుని చూచి అసూయ పడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ దోస్
0: కీర్తి మర్యాదను చూచి అసూయ పడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ దోస్.
0: అసూయ అనేటువంటిది ఒక తీరని రోగము.
1: దిస్ జెలసీ ఇస్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్.
0: దేహానికి క్యాన్సర్ ఎట్టనో మనసుకు అసూయ అట్టే రోగమే.
1: జస్ట్ యాస్ ఎ క్యాన్సర్ ఇస్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ టు దిస్ బాడీ, సో ఆల్సో జెలసీ.
0: కనుక ఈ అసూయ అనేటువంటి రోగమును, క్యాన్సర్ అనేటువంటి రోగమును ఎట్ట వస్తుంది, ఎట్ట పోతుంది అని ఎవరికీ తెలియదు.
1: నో వన్ ఎవర్ ఇన్వెస్టిగేట్స్, నో వన్ ఎవర్ నోస్ ద రీజన్ బిహైండ్ ది క్యాన్సర్.
0: దైవానుగ్రహాన్ని సాధించుకున్నటువంటి వాడు క్యాన్సర్ క్యాన్సల్ చేసుకుంటాడు.
1: The recipient of the divine grace can even cancel the cancer.
0: దైవానుగ్రహం కలిగినటువంటి వాడికి ఈ అసూయ అనేటువంటి అంతర్ధానం అయిపోతుంది.
1: The one who earns divine grace naturally,
0: జలసి దైవ ప్రేమ చేత తప్ప ఈ రెండు రోగములు నివారణ మరొక ఔషధంతో కావు.
1: Only through prayer you can cure all these diseases, not by other medicines.
0: కనుక దైవ ప్రేమను సంపాదించుకోవడానికి తగినటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని మనం వెతకాలి.
1: Therefore we should tread along the sacred path.
0: అది సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
1: We should think of God at all periods in all times.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి.

0: కర్మమిది భక్తులకు కారణమిదులో, కర్మమే నిజ భక్తులకు కారణమిలలో.
1: ద బీయింగ్ టేక్స్ బర్త్ బికాస్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఈస్ యాక్షన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ సస్టెనెన్స్ అండ్ ద గ్రోత్. ఇట్ ఈస్ యాక్షన్ వెరీలీ ఇస్ డివైన్ అండ్ ఇట్ ఇస్ ద యాక్షన్ దట్ మేక్స్ ఏ డివోటీ ఏ ట్రూ డివోటీ ఇండీడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు లోకములో కోట్లాది మంది చదువుతున్నారు, చదివినారు.
1: ఇన్ దిస్ వరల్డ్ టుడే యు ఫైండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ దే ఆర్ స్టిల్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ వీరి వలన ఎట్టి మార్పు కూడా ఏమాత్రమూ జరగలేదు.
1: This education has not brought any transformation at all.
0: ఈ నాటి వరకు కూడాను విద్యార్థుల యొక్క మనసు విద్యార్థులపైనే ఉంటున్నది, కానీ ఏమాత్రం ప్రజాప్రహణ లోపల చేరలేదు.
1: All the effects center around the student only. He doesn't think of the ambience, the surroundings and the position.
0: కనుకనే ఈ విద్య వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
1: Therefore there is no use out of this education.
0: కేవలం ఉద్యోగ నిమిత్తము, పట్టకూటి నిమిత్తము, సంసారం పోషించుకునే నిమిత్తము ఈ విద్య పనికి వస్తుందే, కానీ ఇంకా దేనికి కూడాను ఆధ్యాత్మికంలో లౌకికంలో ఏమాత్రం కూడా పనికిరాదు.
1: This education that we acquire is useful to eke out our living, to get ourselves employed and to carry out our family, but is not useful from the spiritual point of view and not even from the worldly sense.
0: Mukhyamga vidyalo prati manavulaku nalugu rakamulainatuvanti vidyalu unnavi.
1: Everyone will notice the four forms of education.
0: అయితే ఈ నాలుగు మార్గంలో ఎందుకు కూడాను ఏది మంచిది అనేటువంటి విషయము నీకు నీవు నిర్ణయం చేసుకోవాలి.
1: Of these four forms of knowledge, you have to decide for yourself which one serves best.
0: అందరూ చదువుతున్నారు.
1: All study, no doubt.
0: గొప్ప గొప్ప డిగ్రీలు కూడా పొందుతున్నారు.
1: They also acquire very high degrees.
0: అందరూ PhDలు కూడా చేస్తున్నారు.
1: Some also get their PhD degrees.
0: కానీ PhD అంటే ఏమిటి అర్థం?
1: What is the meaning of PhD?
0: అదే విధంగానే ఈ చదువు అంటే ఏమిటి అర్థము?
1: What is the meaning of this education?
0: అయ్యా మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించినప్పుడు చదువుకుంటున్నాడు.
1: If you put a question, what is that your son doing? The answer is, he is studying, chadukuntunnadu.
0: Andaru kuda nu chadukunnare.
1: All study, all try to educate themselves.
0: Chadukunnare kani chadu nerchaledu.
1: They have bought education, chadukunnaru. They bought education, but they have not acquired education.
0: ఆ విధంగా అందుకున్నటువంటిది నిజమైన చదువు.
1: Therefore it is a true education that you acquire all by yourself.
0: ఏదో గ్రంథంలో రాసినటువంటి విషయాలను ఉపాధ్యాయుడు బోధిస్తే దానిని నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది ఈ విద్య అని బోధిస్తున్నారు.
1: Teachers gather information from these texts and teach in the classroom. And you consider these lessons as eternal truth.
0: Anta kulinavi gani tanu andukunnatuvanti kaadu.
1: All that is just a stuffed in, but it has not been acquired in its originality.
0: Kanuka ee naadu mema aa vidhipai chaduvu chaduvam.
1: We don't want that type of education today.
0: Manu endunnatuvanti oka antarvani oka tattamu manu gurtinchukovadaniki prayatninchali.
1: We must make every attempt to listen to our inner voice.
0: Kanuka manamu ye chadu chadvali.
1: So what education we should acquire?
0: కేవలం అక్షరమతో పెంచుకోబడినటువంటి ఈ గ్రంథములు మాత్రమే చదివినంత మాత్రమే మనకు తెలివితేటలు కలగవు.
1: బై మియర్లీ లెర్నింగ్ ది ఆల్ఫబెట్స్ అండ్ బీయింగ్ ఏబుల్ టు రీడ్ ద బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ దట్ విల్ నెవర్ మేక్ అస్ ఎడ్యుకేటెడ్.
0: కాన మనము ఈ చదువును మన లోపల నుంచి తేవాలి కానీ బయట నుంచి కోరకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ స్టఫ్ ద నాలెడ్జ్ ఫ్రమ్ అవుట్ సైడ్, వీ షుడ్ బ్రింగ్ అవుట్ that which is latent, immanent within us.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Antarvani chadu kadagi. Bahi chadu kadagi.
1: The inner voice is the true education and not the external knowledge.
0: Anduvalane ee satyanni gurtinchukunnatundi peddalu ee naadu vicharistunnaru.
1: The elders who have recognized this fundamental truth are very much worried because of its absence today.
0: చదువుతున్నాము, ఎగ్జామినేషన్ లో రాస్తున్నాము, పాస్ అవుతున్నాము, డిగ్రీ పొందుతున్నాము.
1: We study at home, write in the examination, we get through the examination and get the degree.
0: అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి విషయమే.
1: This is the one that everyone does.
0: అయితే మనం ఏ విధంగా చదవాలి, చదువు అందుకోవాలి కానీ చదవలసినటువంటి అవసరం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ రిసీవ్ ది ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాట్ మియర్లీ గో త్రూ ద బుక్స్.
0: మన అంతర్వాణి నుంచి వచ్చేటువంటి ఒక చదువు నిజమైన చదువు.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ ఫ్రమ్ విద్ ఇన్ ది ఇన్నర్ వాయిస్ ఈజ్ ద ట్రూ ఎడ్యుకేషన్ అండ్ నాట్ ది సెక్యులర్ ఆర్ ఫార్మల్ వన్.
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస ఈ ఐదు కూడా పంచభూతములే.
1: ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్, నాన్ వయలెన్స్ ఆర్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ ఐదు కూడా చేరినప్పుడే తాను పంచభూత స్వరూపుడు కాగలరు.
1: These five elements constitute your own self, every individual.
0: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవితము.
1: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ కాన్స్టిట్యూటెడ్ బై దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ ఈనాడు ఈ పేర్లు వింటున్నారు కానీ చదవటం లేదు.
1: టుడే పీపుల్ మెన్షన్ దేర్ నేమ్స్ వెర్బాసిటీ బట్ దే డోంట్ గో త్రూ ఇన్ డెప్త్.
0: ఆ విన్నటువంటి యొక్క ఈ పంచవాచకులు కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: All that is heard should be put to practice.
0: మనం పెట్టనక్కర్లేదు, మన ఎందుకే ఈ పంచభూతములు కూడా ఉంటున్నవి.
1: We have not realized the five elements are within us.
0: సత్యము,
1: ట్రూత్.
0: సత్యము అనేటువంటిది మనం ఎక్కడ చదివినాం?
1: ట్రూత్, వేర్ హ్యావ్ యూ లెర్న్డ్ ఇట్? వేర్ హ్యావ్ యూ స్టడీడ్ ఇట్?
0: మన ఎందుకే ఉంటున్నది ఆ సత్యము?
1: ద ట్రూత్ ఈజ్ విదిన్ యూ.
0: ధర్మము, ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ అక్వైర్డ్ ఇట్?
0: ఆ ధర్మం కూడా మన ఎందుకే ఇమిడి ఉన్నది.
1: ధర్మ, రైచియస్నెస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్,
0: నాట్ గాడ్ ఈజ్ ట్రూత్.
1: నాట్ గాడ్ ఈజ్ ట్రూత్.
0: ఈ ట్రూత్ అనేటువంటిది ఎవరి నుంచి వస్తున్నది? తమ యొక్క సంకల్పం నుంచినే తనకు వస్తున్నది.
1: ట్రూత్ ఈజ్ నాట్ ఎనీవేర్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ ఈజ్ ఫ్రమ్ విదిన్ ఓన్లీ.
0: కానీ తన నుంచి వచ్చినదని తనకు తెలియదు.
1: దో ఇట్ లైస్ విత్ ఇన్ అస్, వి డు నాట్ కాగ్నైజ్ ఇట్.
0: అవి న్యాచురల్ గా వచ్చేటువంటివి.
1: ఇట్ ఈస్ జస్ట్ న్యాచురల్ మేనిఫెస్టేషన్.
0: కానీ ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు మనము పుస్తకాల నుంచి చదివినటువంటి పదములు.
1: ద ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్ అండ్ నాన్ వయలెన్స్, ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ దోస్ వీ స్టడీ ఇన్ బుక్స్.
0: ఈ సత్యమును మనం చెప్పవలనన్నా దీనికి అనేక రకమైనటువంటి కొన్ని నియమములు ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ట్రూత్ వీ షుడ్ ఫాలో సమ్ డిసిప్లిన్.
0: ట్రూత్ అనేటువంటిది కేవలము రెండు పదములు మాత్రమే ఉంటుండేది.
1: ట్రూత్, సత్య, హ్యాస్ గాట్ టూ లెటర్స్ హియర్. సత్య,
0: సత్య,
1: సత్య,
0: సత్య అనగా సత్య రెండు అక్షరాలు ఉంటుండే.
1: హియర్ ద టూ లెటర్స్ సత్య.
0: ఈ రెండు అక్షరాలకు మనం ఎంత చదువుతుంది అన్నా?
1: ఫర్ దీస్ టూ లెటర్స్ షుడ్ యూ రీడ్ సో మచ్.
0: కానీ సత్యం అనేటువంటిది సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
0: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
1: అండ్ ది వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ వెరీ ధర్మ.
0: అది ఆచరించడమే ఇది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: Translating truth into action is dharma, righteousness, which is our duty.
0: మనం చెప్పిన దానిని చేసి చూపించడం.
1: Whatever that is said must be practiced.
0: The proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: మనము చెప్పడము, తలచడము, చేయటము.
1: There are three aspects. One we say, the second we think, and third we do.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సత్యం.
1: ద హార్మోనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఈజ్ సత్య, ట్రూత్.
0: ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా చెప్పాలి?
1: దిస్ ట్రూత్, హౌ ఇస్ ఇట్ టు బి స్పెల్ట్ అవుట్, డిక్లేర్డ్?
0: ఇది ఏ విధంగా తన లోపల పోయిందో ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి దాన్ని మనం కూడా లోపల వెళ్ళాలి.
1: యాజ్ ద ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అస్, వీ షుడ్ ఆల్సో టర్న్ ఇన్ వర్డ్ టు నో ఇట్స్ ఆరిజిన్.
0: సత్యం చెప్పడమే కానీ చేయటం అనేటువంటిది కాదు.
1: ట్రూత్ ఈజ్ సెడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ డన్.
0: సత్యం పలుకు,
1: స్పీక్ ట్రూత్,
0: ధర్మం చేయి,
1: యాక్ట్ రైచువస్లీ.
0: కానీ ఈనాడు సత్యాన్ని చెప్పుతున్నారు.
1: బట్ టుడే ట్రూత్ ఈజ్ జస్ట్ సెడ్.
0: ధర్మమును చేస్తున్నారు.
1: దే ఆల్సో ఫాలో ద పాత్ ఆఫ్ రైచువస్నెస్.
0: కనుక మనము చేసి చూపించడమే నిజమైనటువంటి ధర్మము.
1: ద ట్రూ ధర్మ అలైజ్ ఇన్ డిక్లరేషన్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ టోటో.
0: చెప్పి దానిని అనుసరించడమే నిజమైనటువంటి సత్యము.
1: ద ట్రూత్ ఆఫ్ దిస్ ట్రూత్ లైజ్ ఇన్ వాట్ ఈస్ సెడ్ అండ్ పుటింగ్ ఇట్ టు ప్రాక్టీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
0: కనుక మనం ఏది సత్యము, ఏది ధర్మము అనేటువంటిది కూడా మనం తెలుసుకోవటం లేదు.
1: We are not understanding the difference between the truth, satya, and righteousness, dharma.
0: ఈనాడు మా పిల్లలందరూ కూడాను కేవలం చెప్పడం మాత్రమే కాదు చేస్తూ ఉన్నారు.
1: Today our students, they not merely say, speak out, but they also act, put it into practice.
0: ఆ ప్రాక్టీస్ కూడాను ఎట్లా చేస్తున్నారు?
1: How are they practicing this truth?
0: తమ యొక్క నాలుగు నుంచి వచ్చినటువంటి యొక్క పదములను,
1: ద వర్డ్స్ దట్ దే స్పీక్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ ద టంగ్,
0: దానిని మృంగివేసి
1: దే జస్ట్ స్వాలో ఇట్.
0: ఆ మృంగినటువంటి ఎసెన్స్ దాన్ని తిరిగి తన బయటకు తీవటము.
1: అండ్ దట్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్.
0: కానీ చేస్తున్నారే కానీ దాన్ని బయటకు తీవటం లేదు.
1: దే డూ ఇట్, దే ఫాలో, బట్ దే డోంట్ పబ్లిసైజ్ ఇట్.
0: ఇది పబ్లిక్ చేసేటువంటి తాము చేసి చూపించినప్పుడే ఇది పబ్లిక్ అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పబ్లిసిటీ ఇట్ ఈస్ నోన్ టు పబ్లిక్ ఇఫ్ ఓన్లీ యూ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ యూ సే.
0: సత్యం చెప్పు,
1: స్పీక్ ట్రూత్,
0: ధర్మం చేయి,
1: యాక్ట్ అలాంగ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
0: ఇవే రెండు మన భారతీయుల యొక్క సంస్కృతి యొక్క పదములు.
1: దీస్ టు రిఫ్లెక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క పంచభూతముల యొక్క స్వరూపం లోపల ఉన్నటువంటి ఈ రెండు కూడాను మిగిలిన మూడు భూతములు కూడాను సృష్టిస్తుంది.
1: దీస్ టు ఎసెన్షియల్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బర్త్, ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ ది రిమైనింగ్ త్రీ.
0: సత్యమే లేకపోతే ధర్మం ఉండదు. ధర్మమే లేకపోతే శాంతి కలగదు. శాంతియే లేకపోతే ఆనందం మనకు లభించదు.
1: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ దేర్ ఇస్ నో రైచియస్నెస్. వెన్ దేర్ ఇస్ నో రైచియస్నెస్ there is no peace. When there is no peace, there is no ananda or bliss.
0: Kaluka satyam nunchi dharmam ku povali.
1: Therefore we have to travel from satya truth to dharma righteousness.
0: ఈ ధర్మంలోకి వెళ్ళిన తర్వాత
1: హ్యావింగ్ రీచ్డ్ ధర్మ
0: మనము సరి అయినటువంటి స్థితిని పొందుతాము.
1: విల్ అటైన్ ది కరెక్ట్ పొజిషన్.
0: సత్య ధర్మం రెండు కూడా బ్యాలెన్స్ తో నిలిచినటువంటి
1: సత్య ధర్మ మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: సరైనటువంటి బ్యాలెన్స్ ఉండాలంటే సత్యము ధర్మము రెండు కూడా సమానంగా మన ఉంటుండాలి.
1: టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సత్య అండ్ ధర్మ షుడ్ బి ఈక్వల్.
0: ఇవి రెండు ఉంటున్నప్పుడే మనలో ప్రేమ కలుగుతుంది.
1: వెన్ దీస్ టూ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేర్ బి ప్రేమ ఆర్ లవ్ విత్ ఇన్ అస్.
0: ప్రేమ కలిగినప్పుడే
1: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్
0: శాంతి లభిస్తుంది.
1: యూ విల్ ఎక్వైర్ పీస్, యూ విల్ బి పీస్ఫుల్.
0: కానీ ఈ పీస్ కలిగినప్పుడే
1: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ పీస్
0: త్యాగం వస్తుంది.
1: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ త్యాగ.
0: ఈ త్యాగమే మానవుని యొక్క వైరాగ్యము.
1: ద త్యాగ సాక్రిఫైస్ ఈస్ రెనన్సియేషన్ ఆర్ వైరాగ్య.
0: అన్ని త్యాగం చేస్తున్నాం మనము.
1: వీ సాక్రిఫైస్ ఆల్.
0: త్యాగం చేయనటువంటి వస్తువు మన దగ్గర ఒక్కటి కూడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ దట్ వీఆర్ నాట్ ప్రిపేర్ టు షేర్ ఆర్ సాక్రిఫైస్.
0: కానీ అన్ని వింటున్నాము, చదువుతున్నాము.
1: వీ హియర్ అండ్ వీ ఆల్సో రీడ్.
0: దాని యొక్క స్వరూపం మీ ఎత్తిది అనేటువంటి మీరు ఏమైనా గుర్తించారా?
1: హ్యావ్ యూ రియలైజ్ ఇట్స్ ఫండమెంటల్ ట్రూత్, ఇట్స్ ట్రూ ఫార్మ్ ఎట్ ఎనీ టైమ్.
0: ఇది చేసి చూపించాలి.
1: యూ షుడ్ యాక్ట్, యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ దెన్ డెమాన్స్ట్రేట్.
0: మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము, బయట నుంచి కూరేటువంటిది కాదు.
1: ద ట్రూత్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఇట్ ఈస్ నాట్ టు బి స్టఫ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: సత్ అనేటువంటిది ఇది కేవలం ఒకే పదమే.
1: ద సత్ ఈస్ జస్ట్ వన్ వర్డ్.
0: సత్ గుణము,
1: సత్ గుణ
0: అంటే గుణం అనేటువంటిది ఏంటది, దానికి రూపం లేదే.
1: దిస్ క్వాలిటీ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదే సత్.
1: That is Sat.
0: Dharma, anetvanti devatini, idi oka padame.
1: Dharma, likewise, is also a word.
0: A dharma anetvanti chesi teervasindi.
1: Dharma must be practiced.
0: Shanti, appude manaku shanti kalugutundi.
1: Then only you will be at peace within yourself.
0: Ee shanti kaliginappude santosham bayalderutundi.
1: Then once you are at peace, you will be happy.
0: Ee rendu lekunda matramu సంతోషమనేది కలగదు మనకు.
1: వితౌట్ దీస్ టూ సత్య అండ్ ధర్మ యూ కెన్ నెవర్ బి ఎట్ పీస్, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: కనుక మొట్టమొదట మనం సత్యమే నేర్చుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ సత్య ట్రూత్.
0: జరిగింది జరిగినట్టుగా చెప్పడమే అది సత్యము.
1: టు సే వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈజ్ ట్రూత్.
0: జరిగింది చెప్పకుండా ఏదో తనలో పెట్టుకుని సత్యము అని అంటే అది ఎట్లా తెలుస్తుంది?
1: Without telling what had actually happened, by hiding certain facts, how do you say it is truth?
0: Truth ante emtini?
1: What is truth?
0: Palakatamu.
1: Speaking out.
0: Tanalo unnatvanti yokka satyanni palakali.
1: What is within you must be spoken out, must be said.
0: Adi cheppinappude talaku dharmam erpadutundi.
1: By speaking out, what is within truly is dharma, righteousness.
0: ఈ సత్యధర్మం రెండు చేరినప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ అని నడుచుకుంటారు.
1: సత్యధర్మ ఆర్ సంథింగ్ లైక్ ఇన్ అవర్ వాకింగ్ స్టైల్ లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ గో అహెడ్.
0: ఈ రెండు నడిచినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
1: దిస్ వాక్ వుడ్ బి పర్ఫెక్ట్ అండ్ ఇట్ వుడ్ టేక్ అస్ టు ది డెస్టినేషన్.
0: కనుక మనం సత్యధర్మం రెండింటినీ కూడా కలుపుకొని సరైనటువంటి అర్థం తెలుసుకుని మనం జీవితం జరిపేవారు.
1: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ సత్య అండ్ ధర్మ in the true spirit, in
0: the proper study of mankind is man.
1: The proper study of mankind is man.
0: ఈ మ్యాన్కైండ్ అంటే ఏమిటది?
1: What is this mankind?
0: అంటే కరుణతో చూడినటువంటిది.
1: Mankind is the one with kindness.
0: సత్యము ధర్మము రెండు చేసినప్పుడే ఇది చూడినట్టు అవుతుంది.
1: And it is the combination of satya, the truth, and dharma, righteousness.
0: ఈ రెండు చేసినప్పుడే
1: when both of them are in union,
0: మనం కోరినటువంటి యొక్క స్థానంలో మనం చేరగలము.
1: విల్ సర్టన్లీ రీచ్ దట్ పాయింట్ వేర్ వీ వుడ్ లైక్ టు రీచ్.
0: సత్యము ధర్మము రెండు కూడా మనం జరుపుకుంటా చేరవలసిన స్థానం చేరాలనుకుంటే అది ఎలా చేరగలరు?
1: వితౌట్ ది సత్య అండ్ ధర్మ యూ కెనాట్ రీచ్ యువర్ డెస్టినేషన్, ద పాయింట్ వేర్ యూ వాంట్ టు గో.
0: కనుక సత్యధర్మం రెండింటినీ కూడా మనం ఆధారం తీసుకుని
1: బేసింగ్ ఆన్ సత్య అండ్ ధర్మ
0: సత్యము అనేటువంటి దాన్ని మింగివేసినప్పుడు,
1: వెన్ వన్స్ వీ కీప్ విదిన్ దట్ ట్రూత్ విదిన్ అస్,
0: ధర్మములకు ఆధారం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ధర్మ దెన్?
0: సత్యమే ఒక ఫౌండేషన్.
1: ట్రూత్ సత్య ఈస్ ది ఫౌండేషన్.
0: ధర్మము అనేటువంటిది ఒక పునాది.
1: ధర్మ ఈస్ వన్ దట్ ఈస్ ద బేస్ ఆన్ దిస్ ఫౌండేషన్.
0: రెండింటి యొక్క చేరికనే సత్య ధర్మములు.
1: The combination of these two, satya and dharma, are suffice.
0: అప్పుడు పునాది మంచిగా ఉంటున్నప్పుడే గోడలు ఎన్నైనా కట్టచ్చు.
1: When the foundation is strong, you can raise walls.
0: ఎంతటి మనం రూములు అయినా కూడా కల్పించవచ్చు.
1: And then thereafter, we can make rooms in the mansion.
0: కనుక సత్య ధర్మములు, శాంతి ప్రేమలు ఈ రెండు కూడా సత్య ధర్మములు నుంచి చెప్పు బయలుదేరినవే.
1: Therefore, satya dharma are the beginning, the foundation for shanti and prema to fall.
0: ఈ నాలుగు చేరిన అప్పుడు వారికి ఆనందము.
1: All these four together will confer bliss to everyone.
0: కనుక ఈ ఆనందమే మన జీవిత లక్ష్యము.
1: Therefore, this bliss is the aim of our life, goal of our life.
0: అయితే ఈ గోల్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనం ఏది అని అనుకుంటామంటే, ఏదో కొన్ని టాస్క్ పెట్టుకునేది, దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే దానివల్ల ఒకటి ఏర్పడుతుంది అని అనుకుంటారు.
1: వి థింక్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్ సెంటర్స్ రౌండ్ ద కంటిన్యూటీ ఆఫ్ థాట్స్, థింకింగ్ ఓరియంటెడ్.
0: కనుక మనము రెండింటిని కూడా ఏకప్ చేసినప్పుడే సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
1: దేర్ఫోర్ వీ షుడ్ యూనిఫై సత్య అండ్ ధర్మ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్.
0: రెండు పాదములు కూడా నచ్చినప్పుడే బ్యాలెన్స్ నిలుస్తుంది.
1: వెన్ వన్స్ యూ స్టార్ట్ వాకింగ్ ఆన్ బోత్ ద ఫీట్ యూ కెన్ మెయింటైన్ బ్యాలెన్స్.
0: కనుక ఆ బ్యాలెన్స్ నిలిచినప్పుడే మనం ఎన్ని భవములైనా కట్టవచ్చు.
1: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ బ్యాలెన్స్ దట్స్ క్వైట్ సేఫ్ అండ్ స్ట్రాంగ్ యూ కెన్ రైజ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టోరీస్ ద బిల్డింగ్.
0: ఈనాడు కొంతమంది అంటే విద్యావంతులే లౌకిక విద్యను నేర్చినటువంటి వారే.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ సమ్ పీపుల్ the continuity of thoughts, thinking oriented.
0: Kanuka manamu rendu tirugunu ekam chesinappude sarainatuvanti aanandam kalugutundi.
1: Therefore we should unify.

0: కొంతమంది అంటే విద్యావంతులే, లౌకిక విద్యలు నేర్చినటువంటి వారే.
1: టుడే ఇన్ దిస్ వరల్డ్ సమ్ పీపుల్ హూ అక్వైర్డ్ ది సెక్యులర్ నాలెడ్జ్,
0: భౌతికమైనటువంటి యొక్క కర్మలు వేరు,
1: ద వరల్డ్లీ యాక్షన్స్ ఆర్ సెపరేట్.
0: దాని యాక్షన్ లో వచ్చేటువంటి యొక్క అభివృద్ధియే దీనికి తగినటువంటి ధర్మము.
1: దేర్ఫోర్ ద వరల్డ్లీ యాక్షన్స్ విల్ గివ్ యూ ద వరల్డ్లీ ప్రోగ్రెస్, దట్ ఈస్ ధర్మ.
0: కనుక ఈ ధర్మం అనేటువంటిది చేసి చూపించాలి.
1: దేర్ఫోర్ ధర్మ షుడ్ బి యాక్టెడ్ అపాన్,
0: సత్యం అనేటువంటిది చెప్పి చూపించాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి సెడ్ అండ్ ఆల్సో షుడ్ బి ట్రాన్స్లేట్ టు యాక్షన్.
0: కనుక నువ్వు సత్యధర్మం రెండింటినీ కూడా నువ్వు బ్యాలెన్స్ లో పెట్టుకుంటే ప్రేమ శాంతి అనేటువంటిది ఎంతైనా మనకు లభిస్తుంది.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ వీ కీప్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ దీస్ టూ సత్యధర్మ, యూ కెన్ అక్వైర్ శాంతి అండ్ ప్రేమ.
0: సత్యధర్మం మనం నడుచుకున్నప్పుడే శాంతి మనలో ఏర్పడుతుంది.
1: వెన్ వన్స్ వీ ప్రొసీడ్ అలాంగ్ సత్య ధర్మ, ద పీస్ విల్ బి ఇన్స్టాల్డ్ దేర్.
0: ఎవరైనా కూడా ఇంజనీర్స్ పోయి అయ్యా ఈ బిల్డింగ్ పైన ఇంకొక బిల్డింగ్ ఏమైనా కట్టచ్చునా అని అడిగినప్పుడు అయ్యా దాని పునాది చూడాలప్ప అంటాడు.
1: ఇఫ్ ఎన్ ఇంజనీర్ పుట్స్ ఎ క్వశ్చన్ కెన్ వీ హ్యావ్ ఫ్యూ మోర్ ఫ్లోర్స్ ఫ్యూ మోర్ స్టోరీస్ టు దిస్ బిల్డింగ్, దే విల్ సే వీ మస్ట్ చెక్ ద ఫౌండేషన్.
0: ఆ ఫౌండేషన్ పట్టియే మన అభివృద్ధి పైకి వస్తుంది.
1: The further construction depends upon the foundation.
0: పునాది నుంచి మనం సరైనటువంటి పద్ధతిని మనం అనుసరించాలి.
1: We should follow the correct procedure right from the state of foundation.
0: కనుక
1: therefore
0: మొట్టమొదటి సత్యధర్మమును మనము ఆధారం చేసుకోవాలి.
1: Therefore we should base rely on సత్య అండ్ ధర్మ.
0: సత్య అండ్ ధర్మం, సత్యం వదలకుండా ధర్మం చేయకుండా మనం ఉంటే అది ఏమాత్రం ప్రయోజనం ఉండదు.
1: It is useless if we don't speak truth, if we do not follow the path of dharma.
0: Truth paluktaru chaala mandi.
1: Many speak, people speak truth.
0: Kaani cheptare kaani chesi chudaledu.
1: They say, but they don't act according to what is said.
0: Kalugune chesi chupinchinappude adi sarainatvanti dharmam ga
1: rupamundi. So when one acts according to what is said, that is proper way.
0: Ee proper way ne manam pattukoni povali.
1: We should proceed along this proper way.
0: Shanti premanu koreetunte prati vyakti kudanu satya dharmamunu anusarinchali.
1: Those who want to have this peace and love must certainly be in possession of these two, satya and dharma.
0: Ee naadu satyam cheptunnaru andamandi.
1: Today many people speak truth.
0: Andulo dharmam em maatramu ledu.
1: But there is no trace of dharma there.
0: Kanuka satyam okati undi ఈ ధర్మం లేకపోతే ఏమి ప్రయోజనము?
1: వైల్ యూ రిటైన్ ట్రూత్ వితౌట్ ధర్మ ఇట్ ఈస్ యూస్లెస్.
0: కనుక సత్యధర్మం రెండు కూడా మనం ఆధారం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ సత్య అండ్ ధర్మ యాజ్ ద మెయిన్ క్రైటీరియా.
0: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
1: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
0: ధర్మం ఆల్సో పర్మనెంట్.
1: ధర్మ ఈజ్ ఆల్సో పర్మనెంట్.
0: రెండు పర్మనెంట్ ఎంత ప్లస్ ప్లస్ ప్లస్ అనుకున్నప్పుడు మంచి భద్రమైనటువంటి ఒక బలం వచ్చేస్తుంది.
1: Satya and dharma, which are permanent and eternal, would add on and ensure all the safety and strength.
0: Satya dharmam rendu lekapunna appudu ee oka premaku em maatramu balam undadu.
1: Where there is no truth and dharma, there is no place for prema and love.
0: Ekkadaina korchukona velinappudu kudanu satyam emiti ani andu adugutaru.
1: If you go anywhere, people will ask you, what is the truth there, what is satya there?
0: సత్యం అంటే ఇటు జరిగింది ఇటు జరిగింది ఇటు జరిగింది అని చెప్పడం.
1: హియర్ సత్య మెంట్ ద నరేషన్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ ఆల్ దట్ హ్యాడ్ హ్యాపెండ్ ఆర్ ట్రాన్సాక్టెడ్.
0: అది యాక్షన్ లేకుండా ఉంటున్నప్పుడు ఏ విధంగా చెప్పగలరు నీవు?
1: వెన్ ఇట్స్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సే అబౌట్ ఇట్?
0: సత్య ధర్మం రెండింటి కూడా ఏకం చేసినప్పుడే,
1: వెన్ యూ యూనిఫై సత్య అండ్ ధర్మ,
0: శాంతి మనకు ఏర్పడుతుంది.
1: దెన్ యూ విల్ అటైన్ పీస్.
0: ఈ శాంతి ఏర్పడినప్పుడే,
1: దెన్ వన్స్ శాంతి ఇస్ అటైన్డ్,
0: మనకు సౌఖ్యం కలుగుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్
0: సౌఖ్యం కలిగినప్పుడే
1: హ్యాపీనెస్. వెన్ వన్స్ విత్ దట్
0: మనకు ఈ విద్య పైన మనకు అభివృద్ధి కలుగుతుంది.
1: దెన్ ఓన్లీ యూ విల్ అడ్వాన్స్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దీన్ని ప్రాక్టికల్ లో పెట్టినప్పుడే,
1: వెన్ వన్స్ యూ పుట్ ఇట్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్,
0: అది నిజమైనటువంటి శాంతి ఏర్పడుతుంది.
1: యూ విల్ ఎర్న్ ద ట్రూ పీస్.
0: కనుక మనం అన్ని కూడాను మన ఏందే ఉంటున్నాయి కానీ సత్యధర్మ శాంతి ప్రేమ అనేటువంటిది ఎక్కడో బయట నుంచి గ్రంథం నుంచి తీసుకొని రావటం లేదు, టీచర్స్ మనకు బోధించడం లేదు.
1: దేర్ఫోర్ ఆల్ దీస్ ఫండమెంటల్ హ్యూమన్

0: values are within us. They are not taken from outside. They are not merely taught by teachers.
1: ఈ టీచర్స్ కూడా బోధించినప్పటికీ ఈ సత్యాన్ని లోకమైన లోక సంబంధమైన సత్యంగా భావిస్తారు.
0: టీచర్స్ వైజ్ టీచింగ్ ట్రూత్ దే టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ ఫిజికల్ సెన్స్.
1: కానీ ఈ సత్యమైనటువంటి ప్రాపంచికమైనటువంటి భౌతిక లక్షణంగా తీసుకున్నప్పుడు ఇది పూర్తి అధర్మమే అవుతుంది.
0: When once you consider truth as physical and worldly ephemeral thing, it is adharma, unrighteous.
1: ఈ రెండు ప్రాక్టికల్ జరిగినప్పుడే దానికి మంచి అంతర్బలం ఏర్పడుతుంది. అంతర్బలము.
0: యూ విల్ హ్యావ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ వెన్ వన్స్ యూ యూనిఫైడ్ ట్రూత్ అండ్ ధర్మ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: కనుక అప్పుడే నీకు మంచి ధైర్యం కూడా కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్.
1: ఆ శక్తి వచ్చినప్పుడే ఇంకొకరు చెప్పనక్కర్లేదు.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ యూ డోంట్ నీడ్ టు బి స్పెషల్లీ టోల్డ్ ఆర్ రిమైండెడ్ బై ఎనీబడీ.
1: కనుక మనము ఎవరిని అడగనక్కర్లేదు. అంటే ఎవరిని మనం ఏమాత్రం వేడుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రన్ ఆఫ్టర్ పీపుల్ వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దీస్ టు సత్య అండ్ ధర్మ.
1: సత్య ధర్మంలో రెండింటి కూడా చేసుకునేప్పుడే
0: వెన్ వన్స్ సత్య అండ్ ధర్మ ఆర్ టుగెదర్.
1: సత్యం యొక్క ప్రతిబింబమే ధర్మము.
0: అండ్ ఇట్ ది ధర్మ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సత్య ద ట్రూత్.
1: సత్య ధర్మం రెండు కూడా ఏకమైనప్పుడే
0: వెన్ సత్య అండ్ ధర్మ ఆర్ వన్
1: ఒక ఫార్మ్ ఏర్పడుతుంది.
0: దేర్ విల్ బి ఎ ఫార్మ్.
1: అప్పుడు అదే మనం శాంతి అనేటువంటి దాన్ని పెడుతున్నాం.
0: దట్ ఫార్మ్ ఈ శాంతి పీస్.
1: ఈ శాంతి అనేటువంటి మన రోజు చేసినప్పుడే
0: వెన్ వన్స్ దిస్ పీస్ ఇస్ విత్ ఇన్ అస్
1: సంతోషం అనేటువంటిది కలుగుతుంది.
0: విల్ బి హ్యాపీ ఇన్ సంతోష.
1: ఈనాడు మనం సంతోషంగా ఉండాలనుకుంటుంటే సత్య ధర్మం రెండింటినీ కూడా ఏకం చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ వాట్ యూ షుడ్ డూ టుడే ఈస్ దట్ యూ షుడ్ కంబైన్ సత్య అండ్ ధర్మ.
1: కనుక ఈనాడు సత్యం వేరు ధర్మం వేరు ఉంటున్నప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వము లేకపోవటం చేత అది మూడవది శాంతి అనేటువంటిది మనకు లభించటం లేదు.
0: టుడే వీఆర్ నాట్ యూనిఫైయింగ్ సత్య అండ్ ధర్మ. దేర్ ఫోర్ దేర్ ఇస్ నో శాంతి, దేర్ ఇస్ నో పీస్ ఎట్ ఆల్ ఇన్ ది మోడర్న్ వరల్డ్.
1: ఎవరినైనా మీరు ప్రశ్నించండి, అయ్యా నువ్వు సంతోషంగా ఉన్నావా?
0: యు ఆస్క్ ఎనీబడీ ఆర్ యూ హ్యాపీ.
1: ఎక్కడండి, నాకు పెద్ద సంసారం కట్టుకున్నాను, పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు, వీళ్ళకంతా మ్యారేజ్ చేయాలా, వీళ్ళకంతా చదువు చెప్పించాలా, అన్ని విధాల బాధ్యత నా పైన ఉంటుండాలి, నేను ఏ విధంగా శాంతిగా ఉండాలను అంటాడు.
0: ఇఫ్ యూ పుట్ దిస్ క్వశ్చన్ వాట్ హ్యాపీనెస్, వాట్ హ్యాపీనెస్ ఐ హావ్, ఐ హావ్ బిగ్ ఫ్యామిలీ, ఐ హావ్ మెనీ చిల్డ్రన్, ఐ హావ్ టు బ్రింగ్ దెమ్ అప్, ఐ హావ్ టు గెట్ దెమ్ మ్యారీడ్, ఐ హావ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ టు డిశ్చార్జ్.
1: ఈనాడు మానవుని యందు బలం లేకుండా పోవటము బలహీనుడు కావడానికి కూడా మూల కారణం ఏమిటి? సత్య ధర్మములు వేరు వేరు చేస్తున్నారు.
0: టుడే దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ వీక్ బికాస్ వీఆర్ సపరేటింగ్ సత్య అండ్ ధర్మ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: కనుక మీరు దీన్ని ఒకదాని ఒకటి సపరేట్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ సపరేట్ సత్య అండ్ ధర్మ.
1: రెండింటినీ ఏకం చేయాలి.
0: వీ షుడ్ కంబైన్ దెమ్.
1: కనుక అప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ వీల్ హ్యావ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
1: కనుక మనం ట్రూ ఫ్రెండ్ అనేటువంటి కావాలంటే సత్య ధర్మంతో కూడినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ రెండు కూడా యూనిటీ అయినప్పుడే సరైనటువంటి మనకు లభిస్తుంది.
0: వెన్ వన్స్ దీస్ టూ ఆర్ యూనిఫైడ్ యూ విల్ హ్యావ్ యువర్ ఎయిమ్ ఫుల్ఫిల్డ్, గోల్ రీచ్.
1: కానీ ఈ రెండింటినీ మనం వేరు వేరు చేసినప్పుడు డివైడ్ అవుతుంది.
0: వెన్ వన్స్ యూ సెట్ దెమ్ అపార్ట్ యు ఆర్ డివైడింగ్ దెమ్.
1: ఈ డివైడ్ అయినప్పుడు నువ్వు ఎట్ట వస్తుంది సత్యం, ఎట్ట వస్తుంది ధర్మము?
0: Where there is a division or duality, how do you expect truth? How do you expect dharma?
1: ఈనాడు పూర్వపు సత్యులు చదువులందరూ కూడాను దీన్ని వేరు వేరు చేయటం చేతనే తగినటువంటి భిన్న భిన్న అభిప్రాయాలు కలిగి భేదాలు ఏర్పడి ఒకరికొకరు కేవలము అడాయి చేసుకుంటున్నారు.
0: బికాస్ పీపుల్ సపరేటెడ్ సత్య అండ్ ధర్మ, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్, దేర్ ఇస్ మెనీ మెనీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అమంగ్ ది మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: కనుక ప్రతి దాని ఎందుకు యూనిటీ ఉండాలి.
0: దేర్ఫోర్ దిస్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఆధ్యాత్మికం అంటారు,
0: స్పిరిచువాలిటీ వి సే.
1: ఈ ఆధ్యాత్మికం అనగా ఏమిటి? లౌకికము భౌతికము ఈ ఆధ్యాత్మికము మూడింటి యొక్క ఏకత్వమే అనేటువంటి ఆధ్యాత్మికం.
0: ద స్పిరిచువాలిటీ మీన్స్ దట్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్, దట్ విచ్ ఇస్ మండేన్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఒక బలం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ట్రూ స్ట్రెంగ్త్.
1: కనుక మనము మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
0: Therefore, the unity of these three is essential.
1: నీవు ఒక సంకల్పం చేశావు.
0: You have one thought.
1: ఆ సంకల్పమును నీవు నోటితో చెప్పినప్పుడే,
0: when once you express your thought,
1: అప్పుడు ఇతరులకు బోధపడుతుంది.
0: Others will be able to understand.
1: బోధపడినప్పుడే,
0: when once they understand,
1: దానికి అర్థం తెలుసుకుంటారు.
0: They will know its meaning in the correct spirit.
1: ఇది కరెక్ట్ అయినప్పుడు దాంతో నీవు బలం సంపాదిస్తావు.
0: With the perfect understanding the meaning of it, then you will have the proper good strength.
1: మన దేహం ఉంది.
0: Here is the body.
1: దేహం అనేటువంటిది అన్నిటితో కూడినటువంటిది దేహం.
0: Body is the combination of all the organs or the limbs.
1: కనుక ఈ బాడీ ఒకటి ప్రధానమైనటువంటిది.
0: Body is the main thing.
1: అయితే ఇది ఎందుకు ప్రధానము?
0: Why is it main thing important?
1: దీనికి ప్రధానత ఇచ్చినప్పుడే,
0: when once we take it as main thing,
1: మనోబుద్ధులకు మంచి బలం వస్తుంది.
0: Body as the fundamental basis, the mind and intellect would be strong enough.
1: ఈనాడు మనము బలమును దేహానికి ఇవ్వటం లేదు.
0: Therefore, the strength is not merely confined to, limited to body alone.
1: కనుక మనము ఈనాడు బాడీని సరైనటువంటి భద్రంగా చూసుకోవాలి.
0: Therefore, to begin with, we should keep this body hale and healthy.
1: చూడండి, మనం పూజిస్తున్నాము.
0: We take food.
1: పూజించినప్పుడు దేహానికే పూజిస్తున్నామని అనుకోకూడదు.
0: Never consider that you are eating for the body.
1: కానీ మైండ్ కూడా కొంచెం భుజించాలి.
0: The food is necessary for the mind also.
1: ఈ మైండ్ కూడా కొంచెం ఆహారం ఇచ్చేటప్పుడే,
0: when once the food is given to the mind,
1: బుద్ధిని డెవలప్ చేస్తుంది.
0: It develops బుద్ధి or intellect.
1: ఈ మనోబుద్ధులు రెండు కూడా ఏకమైనప్పుడే,
0: when once mind and intellect are one,
1: అప్పుడు మనము తగినటువంటి ఒక బలంతో ఎంతైనా బలం సాధించవచ్చు.
0: Then we will have the proper spirit, the proper strength to proceed ahead.
1: మీరు ఎవరైనా డాక్టర్ అడగండి, మీరు ఏమైనా దేహానికి భుజిస్తున్నారు చక్కగా.
0: You ask any doctor, we are eating well for our body.
1: సార్, మా బాడీ కొంచెం బలంగా ఉందా అని అంటారు.
0: But they ask, sir, do I have proper strength?
1: ఆయన, బాడీ కొంచెం బలంగా ఉంది కానీ తెలివితేటలను గుర్తించడానికి మైండ్ కూడా చాలా అవసరం.
0: Your body is strong enough, but the mind is not that strong to be intelligent.
1: ఈ మైండ్ వీక్ గా ఉన్నప్పుడు బుద్ధి కూడా వీక్ గా అవుతుంది.
0: When once the mind is weak, intellect also would be weak.
1: మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ అన్నింటి యందు కూడా ఏకమైనటువంటిదే ఈ దేహం.
0: Therefore, body unifies all these, the mind, the intellect, and then the inner senses, అంతఃకరణ.
1: అన్నింటికి నీకు అంతఃకరణ అత్యవసరం.
0: ఇన్నర్ సెన్సెస్, అంతఃకరణ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్.
1: కానీ దానికి మాత్రం మనం ఏమాత్రం లక్ష్యం చేయకుండా, ఏదో మనకు శరీర బలం బాగుంటుంటే చూస్తే చాలు, ఏమైనా చూస్తే అయ్యా చాలా బాగా బలంగా పుష్టిగా ఉంటున్నావు అని అంటారు.
0: వీ డోంట్ కన్సిడర్ ది అంతఃకరణ ఇన్నర్ సెన్సెస్, బట్ వీ జస్ట్ గో బై ది ఫిజికల్ వ్యూ, ద ఫిజికల్ స్ట్రెంగ్త్, అండ్ వీ థింక్ హీఈస్ ఫైన్.
1: కానీ ఈనాడు సరైనటువంటి బలం చూపటం లేదు.
0: బట్ వీ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ స్ట్రెంగ్త్ ఇన్ ద ట్రూ స్పిరిట్.
1: కనుక మనం ఏ ఒక్కదాన్ని చూసినప్పటికీ అన్నింటి యొక్క ఏకత్వం చేయాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ యూనిఫై, వీ షుడ్ కంబైన్, బ్రింగ్ అబౌట్ హార్మనీ.
1: కనుక ఈనాడు కూడా యూనిటీ అనేటువంటి జరిగినప్పుడే ప్యూరిటీ అనేటువంటిది లభిస్తుంది.
0: దేర్ఫోర్ టుడే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ దిస్ యూనిటీ. అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ వీ కెన్ డెవలప్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ ఏర్పడినప్పుడే,
0: వెన్ వన్స్ ప్యూరిటీ ఇస్ ఎస్టాబ్లిష్డ్,
1: దానికి తగినటువంటి ఈ స్వరూపం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ వీల్ హ్యావ్ ద ప్రాపర్ ఫార్మ్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుక మనం ప్రతి ఒక్కదానికి కూడా ఒక స్వరూపాన్ని సృష్టించాలి.
0: దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ అస్యూమ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఈ విధమైనటువంటి యొక్క సరైనటువంటి అర్థం తెలుసుకున్నటువంటి వాడు చక్కగా చదువుతాడు.
0: ది వన్ హూ అండర్స్టాండ్ ఇట్ వెల్ విల్ స్టడీ ప్రాపర్లీ ఇన్ ది కరెక్ట్ వే.
1: అది అండర్స్టాండింగ్ చేసుకోలేనప్పుడు ఎంత చదువు చదివినా కానీ వ్యర్థమే అవుతుంది.
0: వితౌట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ యూ మే రీడ్ ఎనీ లెంగ్త్, ఎనీ లాంగ్ అవర్స్, ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: కనుక మొట్టమొదటి అర్థం చేసుకోవాలి.
0: ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ పర్ఫెక్ట్లీ.
1: అండర్స్టాండింగ్ చేసుకుంటే దాని యొక్క లోతు కూడా తెలుస్తుంది.
0: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ వీ నో నోటీస్ ఇట్స్ డెప్త్ అండ్ ప్రొఫండిటీ.
1: కనుక యూనిటీ అనేటువంటిది అన్నిటికీ చాలా గొప్పది.
0: దేర్ఫోర్ యూనిటీ ఈజ్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్ ఆఫ్ ఆల్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను కేవలం దేహాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు, మనోబుద్ధులు రెండు కూడా ఏకం కావాలి.
0: Therefore, if every man considers the body is important, it is not enough. The mind and intellect should also unite.
1: Body and mind, rendu kuda ekamainappudu,
0: when one's body and mind are united,
1: ee buddhi anetundi tarantra tane vastundi veta.
0: Intellect follows automatically on its own.
1: Kaluka manam buddhiki prayatnam cheyanakkaledu.
0: You don't need to make special effort to direct the intellect.
1: మైండ్ మాత్రం మనం ప్రయత్నపూర్వకంగా సాధించండి, ఏమి సాధించాలని ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ స్పెషల్ ఎఫర్ట్ టు హ్యావ్ ద మైండ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్, ఆల్ అదర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్.
1: కనుక మనము మైండ్ తగ్గేటువంటి బలం ఇవ్వాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద మైండ్.
1: మైండ్
0: మైండ్
1: ఈ మైండ్ బలం వచ్చినప్పుడే ఈ మైండ్ అన్నింటినీ సాధిస్తుంది.
0: దెన్ వన్స్ ద మైండ్ ఈజ్ స్ట్రాంగ్, it will be able to achieve everything.
1: Kanuka manasuku motti mottamota manam sthanam ivvali.
0: Therefore we should give proper place, correct importance to this mind.
1: Mind ante daniki oka roopame ledu.
0: Mind has no definite form.
1: Mind aniga sankalpam yokka chedikane.
0: Mind is the combination of thoughts.
1: Ee thoughts anipindi kurinappude therinatundi balam vachesestundi.
0: Thoughts constitute the mind which is powerful and strong.
1: Chudandi, ee kerchief.
0: This is the kerchief.
1: Kerchief anetundi em cheyindi? Daram atu itu atu itu atu itu daram cheyipoyindi.
0: The kerchief is here because of the threads which are interwoven in cross directions.
1: Ee rendu yokka ekatvam kavatam chethane idi oka cloth ga tayarayindi.
0: Because the threads which are closely interwoven, you could find the kerchief here.
1: Kaluka manamu motta mota mind nu sharirapiti abhyasamlo pettali.
0: Therefore we should train the mind, control the mind to begin with.
1: Seyo hi gnana abhyasat jana dhyana visheshate janat karma paratyage tyagachanti anantaram.
0: It is only out of practice that man would be able to achieve everything. By practice only one can control the mind.
1: Appude manaku sharirapiti anandam kuda kalugutundi.
0: And then only we will be able to keep our memory retention much more than before.
1: Inte kaadu kevalam dani ekatvam cheyadam maatrame kaakunda dani sarainatundi buddhipurvakamga dani buddhilo kodanu kalpalai.
0: Not merely combining the both body and the mind, we should also see the intellect also joins there.
1: Appudu naalugintiki oka ekatvame manava yokka shariram.
0: Therefore the human body has got the combination of all these four, the body, the mind, intellect and inner senses.
1: అప్పుడు ఆ విధంగా చేర్చడానికి మనం ఏం ప్రయత్నం చేయాలి?
0: What effort should we make to combine all these four?
1: ఆర్గనైజేషన్ చాలా చక్కగా ఉండాలి.
0: There should be correct, perfect organization.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శ్రద్ధా భక్తి ఏర్పడుతుంది.
0: Then only you will have శ్రద్ధా, the sincerity, steadfastness, bhakti and devotion.
1: కనుక శ్రద్ధాభక్తి మనకు ఏర్పడాలంటే మొట్టమొదటి ఒకటి ప్రాక్టీస్ చేయాలి.
0: ఫర్ స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ డివోషన్ వన్ షుడ్ ప్రాక్టీస్.
1: ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తే కొంతకాలం అదే సరిపోతుంది.
0: వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ లైక్ దిస్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండ్ పర్ఫెక్ట్.
1: కనుక మీరు ప్రాక్టీస్ లోపల అన్నిటి కూడా సాధించవచ్చు.
0: ఎనీథింగ్ కెన్ బి అచీవ్డ్, అకంప్లిష్డ్ బై ప్రాక్టీస్ ఓన్లీ.
1: ఇది ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా మనం చేయలేము.
0: యూ కెనాట్ డూ ఎనీథింగ్ విదౌట్ ప్రాక్టీస్.
1: తటలో ఉన్నటువంటి అన్నము పొట్టలో చేరాలంటే నోటికి చేతికి పనిపెట్టాలి.
0: ద ఫుడ్ ఈజ్ దేర్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. ఇన్ ఆర్డర్ టు ఈట్ యూ షుడ్ గివ్ సమ్ స్పెసిఫిక్ వర్క్ టు యువర్ హ్యాండ్ టు పికప్ ఫుడ్ అండ్ ఈట్.
1: ఈ రెండింటికి ఏకత్వమే లేకపోతే అసలు బుద్ధి ఏమాత్రం పెరగదు.
0: వెన్ దీస్ టూ డు నాట్ యాక్ట్ టుగెదర్ ఇన్ యూనిసన్, యూ కెనాట్ ఈట్ అట్ ఆల్.
1: ప్రతిదాని కూడా ద్వైతమైనటువంటి లేకుండా అద్వైతమైనది మనకు లభించదు.
0: వితౌట్ దిస్ డ్యువాలిటీ యూ కెనాట్ విజువలైజ్ నాన్ డ్యువాలిజం.
1: కనుక మీరు యూనిటీ అనేటువంటి దాన్ని పెంచుకోండి.
0: దేర్ ఫోర్ ఫాస్టర్ డెవలప్ యూనిటీ మోర్ అండ్ మోర్.
1: యూనిటీ ఉండినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ విల్ గ్రో ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ దిస్ ప్యూరిటీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ.
1: కనుక మనం డివినిటీ రావాలంటే మనం రెండింటిని ఏకత్వం చేయాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ వీ షుడ్ యూనిఫై దీస్ టు యూనిటీ అండ్ ప్యూరిటీ.
1: ఈ యూనిటీ చేసినప్పుడే మనకు అన్ని కూడా ఏర్పడిపోతుంది.
0: విత్ దిస్ యూనిటీ ఎవ్రీథింగ్ వుడ్ బి సెట్ రైట్.
1: ఈనాడు యూనిటీకి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు.
0: టుడే నో వన్ ఈజ్ అటెంప్టింగ్ టు బ్రింగ్ ఇన్ దిస్ యూనిటీ.
1: యూనిటీ లేకుండా కేవలం ప్యూరిటీ మాత్రమే ఉంటుండాలంటే అది సాధ్యం కాదు.
0: Without this unity, you cannot reach the state of purity. It is impossible.
1: కనుక ప్రతి ఒక్కరు కూడాను సేయోహి జ్ఞానాభ్యాసాత్.
0: Therefore, everyone must practice.
1: జ్ఞానాధ్యానం విశేషతే.
0: And out of this practice, you will be able to acquire.
1: జ్ఞానత్ కర్మ పరత్యాగే.
0: And thereafter, you will be doing perfect action.
1: పరత్యాగి means, అదే కర్మ విమోచన అయిపోయింది.
0: And then you will be free from this karma or bondage.
1: అప్పుడే ఈ కర్మ అనేటువంటిది లేకుండా పోయడం వల్ల మానవుడు సులభంగా చేయకపోతున్నాడు.
0: When once you are freed from this karma or bondage, you will be attaining that immortal state automatically.
1: కనుకనే ఈ కర్మ అనేటువంటిది ఒక బంధన కింద చేరుతుందని మీరు అనుకుంటారు. బంధన కింద ఏమాత్రము చేరదు.
0: You think that karma action is bondage? No.
1: ఇది బాండేజ్ కానే కాదు.
0: It is not at all bondage.
1: ఈ బాండేజ్ నుంచినే అన్ని విధాలు కూడా నువ్వు విముక్తి చెందవచ్చు.
0: ఇట్ ఈస్ దిస్ బాండేజ్ దట్ టేక్స్ యూ టు లిబరేషన్.
1: ఈ లిబరేషన్ అనేటువంటిది కేవలం ఊరికి రామ రామ రామ రామ వచ్చేటువంటిది కాదు. ఇది
0: లిబరేషన్ ఈజ్ నాట్ ద స్టేట్ దట్ కుడ్ బి అటైన్డ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ్ రామ్.
1: చాలా మంది అడుగుతుంటారు, స్వామి మాకు ఎప్పుడు లిబరేషన్ వస్తుంది?
0: మెనీ పీపుల్ ఆస్క్ భగవాన్, స్వామి వెన్ ఆర్ వీ గోయింగ్ టు బి లిబరేటెడ్.
1: చేయవలసిన ధ్యానం చేసినప్పుడే కదా ఇక లిబరేషన్ కూడా కలుగుతుంది.
0: భగవాన్ రిప్లైస్, వెన్ వన్స్ యూ డూ, వెన్ వన్స్ యూ సాక్రిఫైస్, ఫాలో ప్రొసీజర్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ లిబరేటెడ్
1: కనుక మీరు ప్రతి ఒక్క దానికి సాధన చేయండి.
0: దేర్ ఫోర్ యూ షుడ్ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: సాధన లేకుండా కూడా సాధ్యం కాదు.
0: వితౌట్ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ నథింగ్ కెన్ బి అటైన్డ్.
1: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మెడిటేషన్ చేస్తున్నామేమో అంటారు.
0: వి సే దట్ వి ఆర్ మెడిటేటింగ్.
1: మెడిటేషన్ అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ మెడిటేషన్?
1: మనస్సు ఏకత్వంగా చేసుకోవడమే మెడిటేషన్.
0: వన్ పాయింటెడ్నెస్, వన్ పాయింటెడ్ అటెన్షన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ మెడిటేషన్.
1: అన్ని వైపులా పరిగెత్తుతున్నటువంటి ఒక మనసును ఒక మార్గంలో పెట్టాలి.
0: ద మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ ఆల్ డిఫరెంట్ డైరెక్షన్స్ విల్ హ్యావ్ టు బి వన్ పాయింటెడ్, సింగిల్ మైండెడ్నెస్.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక సూటి అయినటువంటి ఒక గమ్యం చేరుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్స్ ఎ స్ట్రైట్ మెథడ్ టు రీచ్ ది డెస్టినేషన్.
1: ఇన్ని రకాలలో మనసు అటు ఇటు చెందుతుంది.
0: మైండ్ గోస్ ఆన్ వేవరింగ్ హిదర్ అండ్ థిదర్.
1: ఇది చేసేటప్పుడు మనం అప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి.
0: వీ షుడ్ బి కాషస్ వెన్ మైండ్ స్టార్ట్స్ వేవరింగ్.
1: కనుక ఈ మైండ్ అనేటువంటిది చేరకుండా ఉండే కదలికి ఎంత ప్రయత్నంలో అన్ని ప్రయత్నం చేస్తున్నారు మీరు.
0: We make all attempts in order to see that mind does not waver. It does not move in different directions. So we should have concentrated attention, single-pointed attention on this mind such that it would not waver.
1: కానీ ప్రపంచంలో ఈ చంచలించడం అనేటువంటిది చాలా సహజమైపోయింది.
0: In this world, the wavering nature has become quite natural.
1: కానీ అది న్యాచురల్ కాదు.
0: It is not natural at all.
1: ఇది కేవలం మన ప్రాక్టీస్ వల్ల అది చనిపోతుండదు, కానీ నిజంగా అది న్యాచురల్ కాదు.
0: It is because of your practice you have become so wavered, but it's not its natural quality.
1: నువ్వు కారులో బయలుదేరుతున్నప్పుడు ఆఫీస్ కు నువ్వు అనుకుంటుంటావు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అనేటువంటి పదములకు, రామ్ అనేటువంటి రూపములకి కనెక్షన్ పెట్టి నువ్వు రామ్ రామ్ అనంద.
0: యూ గో బై యువర్ కార్ టు గో టు యువర్ ఆఫీస్ అండ్ గో ఆన్ చాంటింగ్ రామాస్ నేమ్ రామ్ రామ్. ఇట్ ఇస్ నాట్ ఎనఫ్. రామాస్ నేమ్ షుడ్ బి కంబైన్డ్ విత్, షుడ్ అకంపనీడ్ బై ద ఫార్మ్ ఆఫ్ రామా, దెన్ ఓన్లీ ఇట్ ఇస్ ప్రాపర్ అండ్ కరెక్ట్.
1: కనుక నీ కంపెనీని కొంచెం వరకు దాన్ని కూడా సెర్చ్ చేసుకోవాలి.
0: Therefore, as we repeat God's name, we should do it in the correct path.
1: Satyangate nisagatam. Nisangate nirmohatam. Nirmohatve nisirtatam. Nisirtatve jivanmukti.
0: Therefore, it's only out of good company we'll be in the proper way of life. Then we'll develop a sort of detachment, and then we'll be free from this disillusionment, and then we'll be awakened finally. Therefore, to develop concentration, we should not allow our mind to waver. Many people do it in this way.
1: సాధన చేస్తూ కన్నులు మూసుకుంటారు.
0: ఇన్ మెడిటేషన్ దే క్లోజ్ దేర్ ఐస్.
1: కానీ ఈ ఐస్ కూడా ఎట్లా చూడాలంటే పూర్తి మూయకూడదు.
0: యూ షుడ్ నాట్ క్లోజ్ యువర్ ఐస్ కంప్లీట్లీ.
1: ఇది అర్థ నిమ్మితమైతేనేమో ముక్కు తట్టు చూడాలి.
0: యూ షుడ్ డైరెక్ట్ ద ఫోకస్ యువర్ అటెన్షన్ ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
1: ఈ దృష్టిని ముక్కు ప్రక్కన చూసు.
0: Therefore, your view should be on the tip of the nose.
1: అట్లా చూసుకుంటుండగా కొద్దిసేపటికి అయిపోతుంది, తిరిగి క్లోజ్ అయిపోతుంది.
0: ఇన్ ద ప్రాసెస్ దే విల్ బి క్లోజ్ టోటలీ.
1: ఆ విధంగా కూడా ఫెయిల్ కాకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ ఫెయిల్ ఈవెన్ ఇన్ దిస్ వే.
1: పూర్తి కళ్ళు తెరిచి చూడకూడదు.
0: నార్ యూ షుడ్ ఓపెన్ యువర్ ఐస్ టోటలీ.
1: అది అర్ధ నిమీలిత నేత్రమై ఉండాలి.
0: ఇట్ ఇస్ అర్ధ నిమీలిత. Half closed eyes.
1: అప్పుడు కొంచెం హాఫ్ క్లోజ్ గా ఉంటుంటే ముక్కు తట్టు చూస్తుంది.
0: When once your eyes are half closed, you can direct it towards the tip of the nose.
1: అప్పుడు డైరెక్ట్ గా మనం చెందిపోతుంది.
0: And then you can reach directly.
1: కనుక మీరు ఈ విధమైనటువంటి ఒక స్థితిని కూడా మీరు కనుక్కొని పెద్దలతో తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేస్తూ రావాలి.
0: Therefore, we should know the correct procedure and learn from elderly experienced people and proceed.
1: అప్పుడు దీనికి సరైనటువంటి స్థానం చిక్కుతుంది.
0: And then only you will hold on to the correct spiritual path.
1: ఏ విధమైనటువంటి భక్తి లేకపోయినప్పటికీ
0: you may not be doing anything.
1: మనలో ఉన్నటువంటి యొక్క ఏకాగ్రతను చక్కగా పెట్టుకుంటే అదే అన్ని విధాల భక్తి చేస్తుంది.
0: When once that concentration is so powerful and strong within you, you will be attaining all the rest of the things to follow.
1: Kanuka meeru rest of the people aa vidhanga baita vaallanu tagineetuvanti oka sthitilo teppinchali.
0: Therefore, we should practice and also help others, all other people, to follow your example.
1: Kevalam mana inti varini maatrame shantiga pettadam kaadu.
0: It is not enough you and your family members are in peace.
1: Kaani meeku చుట్టు పత్రంలో ఉండేటువంటి వారి కూడా శాంతికి దిద్దవాలి.
0: ది ఎంటైర్ నైబర్హుడ్ షుడ్ బి పీస్ఫుల్.
1: అందరూ శాంతిగా ఉండేప్పుడే నీకు కూడా శాంతి ఏర్పడుతుంది. కానీ
0: వెన్ ఆల్ ఆర్ పీస్ఫుల్ యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
1: కనుక మనము ఎవరిని శాంతిగా లేకుండా తన మాత్రమే శాంతిగా ఉండాలంటే అది సెల్ఫిష్ అవుతుంది.
0: ఇఫ్ అదర్స్ ఆర్ నాట్ పీస్ఫుల్, ఇఫ్ ఆల్ అదర్స్ ఆర్ రెస్ట్లెస్, యూ కెన్ నెవర్ బి ఇన్ పీస్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: నీవు సాధన చేస్తుంటుంటే నీ యొక్క దృష్టి మాత్రమే నీ మనసులో పెట్టుకుంటావు. కానీ మిగతా వారి యొక్క స్థితి ఎట్లుండేదో ఏమైందో అది ఎవరికి తెలియదు.
0: వైల్ ఫాలోయింగ్ ఎ స్పిరిచువల్ పాత్ యూ థింక్ ఆఫ్ యువర్ గోల్, యూ థింక్ ఆఫ్ యువర్ వెల్ఫేర్ అండ్ యూ ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ అదర్స్.
1: కనుక మనం అందరి దృష్టి పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీబడి.
1: అందుకోసమని ఇది ఒక విధమైనటువంటి ధ్యానం వంటిది.
0: ఇట్ ఈస్ ఎ sort of dhyana meditation.
1: ఈ మెడిటేషన్ అనేటువంటిది ఎట్లా చేస్తుంటారు?
0: హౌ డూ యూ మెడిటేట్?
1: కానీ చంచలంగా చేస్తుంటారు.
0: వీ డూ ఇట్ ఇన్ ఎ ఫసీ వే, ఇన్ ఎ వేవర్డ్ వే.
1: ఒక నామాన్ని మనం తీసుకున్నప్పుడు
0: వెన్ వన్స్ వీ టేక్ వన్ చోజన్ నేమ్,
1: ఒకే నామం ఉండే ఉండాలి.
0: వీ షుడ్ హావ్ వన్ చోజన్ నేమ్ ఆఫ్ గాడ్.
1: అంతేగాని పది నిమిషానికి మార్చకూడదు.
0: వీ షుడ్ నెవర్ చేంజ్ ఫ్రమ్ వన్ నేమ్ టు అనదర్.
1: ఆ విధంగా మనము ఏకాత్మ భావంతో ఉండినప్పుడే అది డివినిటీ చేయబడుతుంది.
0: విత్ దిస్ వన్ పాయింటెడ్ అటెన్షన్ హోల్డింగ్ ఆన్ టు వన్ చోజన్ నేమ్ విల్ అటైన్ డివినిటీ.
1: కనుక ధ్యానం అనేటువంటిది కూడా కేవలం మాటలతో చెప్పేటువంటిది కాదు.
0: దేర్ఫోర్ మెడిటేషన్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు ఎక్స్ప్రెషన్.
1: అది ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు.
0: నో వన్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్.
1: ఆ మెడిటేషన్ అనేటువంటిది ఎట్ట వస్తుందంటే పరమంతుడు తామే రావాలి.
0: మెడిటేషన్ ఈజ్ ఎ హ్యాపెనింగ్. మెడిటేషన్ ఈజ్ నాట్ డన్. ఇట్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్.
1: ఆ విధమైనటువంటి చూసుకుని మీరు తగినటువంటి యొక్క సాధన చేస్తే ఎంతైనా మీరు సాధిస్తారు.
0: విత్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ వ్యూ, ఇఫ్ వీ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ కెన్ రీచ్ ద గోల్.
1: కొంచెం మహమ్మడి చూసండి, వాడు ఏమి చేయరు.
0: యూ జస్ట్ కన్సిడర్ మహమ్మడన్స్.
1: జపం చేయరు, తపం చేయరు, భజన చేయరు, ఏమి చేయరు.
0: దే డోంట్ డూ ఎనీ పెనెన్స్, దే డోంట్ డూ ఎనీ భజన్, దే డోంట్ డూ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్.
1: ఒకటి మాత్రం వారు చేస్తుంటారు.
0: బట్ వన్ థింగ్ దే ఫాలో స్ట్రిక్ట్లీ.
1: అందరూ భగవంతుడు భగవంతుడు అని చెప్పి చెప్పుకుంటారు.
0: ఆల్ ప్రైజ్ ద లార్డ్, స్పీక్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కాబట్టి నేను కూడా ఆ భగవంతుడి పేరు చెప్పుకుంటుంటాను.
0: ఐ ఆల్సో ప్రే టు గాడ్, సేమ్ గాడ్.
1: అంతే చాలు.
0: దట్ ఈస్ ఎనఫ్.
1: దాని యొక్క జపం కింద గాని తపం కింద గాని తీసుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ పెనెన్స్. యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మియర్ రెపిటీషన్.
1: కనుక మనం నిరంతరం కూడా దైవం పేరు చెప్తుంటే చాలు.
0: It is enough if I think of his matchless glorified name.
1: Namaku okade undedi Allahu Akbar.
0: Only one God exists, Allahu Akbar.
1: Kaliga patra kante goppa vaaru evaru leru.
0: There is no one greater than Allahu Akbar.
1: Aa okka nammakam chethane vaadu gamyam cheruthunnaru.
0: With the total faith they reach their goal.
1: Kaliga manamu aa nammakanni okati pettukoni
0: with that faith
1: నమ్మకం అని రెండు నయనమ్ము లేని అందులో అవని అందు.
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక మనము అంధకారంలో పడకూడదు.
0: వీ షుడ్ నెవర్ బి ఇన్ డార్క్నెస్.
1: ఉన్నాడో లేదు.
0: వీ షుడ్ నెవర్ డౌట్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్.
1: అందరూ ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి సత్యం రావటం చేత ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి.
0: వీ షుడ్ హోల్డ్ ఆన్, క్లింగ్ ఆన్ to the feeling of the truth that God exists, that God exists, that God dwells within us.
1: Kanuka aa vidhamaina namakam pettukoni manam namaskaram chestutunte anta taane teesukuntadu.
0: With this total faith, if you repeat God's name, everything will be taken care of.
1: Kanukane manam sarinaatu namakam lekunda urike manam japam japam chestunte prayojanam undadu.
0: Without proper faith, there is no use in mere chanting or taking to penance.
1: Chanting chestu ravali.
0: You can chant, repeat God's name.
1: Kani chanting lo appudu veruko mundu kuda chudagudadu.
0: And you should not do it in such a way as to entertain the benefit of doubt.
1: Antarvani yokka tattvanni artham chesukovali.
0: We should understand the nature of the inner voice.
1: Appude manaku sarinatuvanti aanandam kalugutundi.
0: Then only you will have true bliss.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చాలా మంది మా పిల్లలు కూడాను ధ్యానంలో కూర్చుంటారు.
0: మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ సిట్ ఫర్ మెడిటేషన్.
1: కూర్చుంటారు కానీ ఏం చేస్తారో ఏమిటో అర్థం కాదు.
0: దే సిట్ అండ్ మెడిటేట్. వాట్ దే డూ వీ డోంట్ అండర్స్టాండ్.
1: కానీ మనకు అండర్స్టాండింగ్ అయ్యేది కూర్చోవటము, కళ్ళు మూసుకోవటము.
0: వాట్ వీ అండర్స్టాండ్ బై మెడిటేషన్ ఇస్ టు సింప్లీ సిట్ విత్ క్లోజ్డ్ ఐస్.
1: ఈ కూర్చున్నటువంటి వాడు సరైనటువంటి మనసుతో కూర్చోవాలి.
0: ద వన్ హూ సిట్స్ ఫర్ మెడిటేషన్ షుడ్ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ మైండ్.
1: మొట్టమొదటి మనం కోరాల్సిందే ఒకటే.
0: వాట్ వీ షుడ్ అస్పైర్ ఫార్ ఈజ్ ఓన్లీ వన్.
1: కాన్సన్ట్రేషన్ చాలా అవసరం.
0: కాన్సన్ట్రేషన్ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్.
1: అది ఒకటి చక్కగా ఉంటుంటే మిగతా అన్ని కూడా సరిపోతాయి.
0: వెన్ వన్స్ ఉన్ ది కాన్సన్ట్రేషన్ ఈజ్ టోటల్, ఆల్ ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ బి పర్ఫెక్ట్.
1: కనుక మీరందరూ కూడా సరైనటువంటి స్థితిలో కూర్చోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సిట్ ఫర్ మెడిటేషన్ ఇన్ ది కరెక్ట్ పాశ్చర్.
1: కానీ చాలా మంది పద్మాసనం వేసుకుని చక్కగా కూర్చుంటారు.
0: సమ్ సిట్ ఇన్ పద్మాసన ఇన్ ది కరెక్ట్ పాశ్చర్.
1: కానీ కూర్చుంటారు కానీ మైండ్ మాత్రం ఇష్టం వచ్చినట్టు తెలుపుతారు.
0: దో దే సిట్ ఇన్ పద్మాసన, మైండ్ గోస్ అబౌట్ ఎవ్రీవేర్.
1: కనుక మైండ్ ఎక్కడ కూడా పంపకూడదు.
0: We should not allow our mind to go round.
1: మనసును ఏక స్థానంలో పెట్టినప్పుడే అప్పుడు నీకు ఏకాగ్రత కలుగుతుంది.
0: When once the mind has got this single pointed attention, you can certainly attain. We should know this truth.
1: Truth is God.
0: Truth is God.
1: God is truth.
0: God is truth.
1: Truth is God.
0: Truth is God.
1: God is truth.
0: God is truth. So we should understand clearly the unity of these two. Of these two, truth is God and God is truth. Never entertain any doubt. Never argue. Just have a kind of love for a specific form of your chosen deity. It is not enough if you merely think. You should have total faith in the very existence of the divinity. Many people worship every day. Though they worship, they just do it mechanically. What they do not know themselves. They repeat so many names. For example, when once they Keshavaya Namaha, they should think of Keshava only. So whatever we say, we should know the meaning of every word. You may be thinking, what is that Swami is doing? It's not enough if you merely love. You should teach the life of love clearly to everybody. Then only you will have the correct energy, the proper strength. You find so many bulbs here. Though there are so many bulbs, light is one. When this light is one, there may be any number of bulbs. Therefore, that we should understand the inner current, that is inner voice, antarvani. Therefore, it is the inner current, inner voice, which is the inner flow, undercurrent of all the words that said, of all the thoughts that have been thought over. When once we know this truth, we can certainly progress and advance spiritually. You can certainly mention, chant the name of the God of your choice. Then only there will be unity.
1: కనుక మీరు ఏదో పెద్ద దూరంగా వెళ్లి సత్యమైనటువంటి ఎట్లుంటుందో చూస్తామని మీరు ప్రయత్నం చేయకండి.
0: డోంట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ట్రావెల్ టు లాంగ్ డిస్టెన్సెస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్.
1: ట్రూత్ ట్రూత్
0: ట్రూత్ ఈజ్ ట్రూత్.
1: ఎక్కడ చూసినా ఉంటుంది.
0: దిస్ ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
1: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
1: ఎక్కడ ఇవి ఇక్కడ సత్యము.
0: హియర్ ఈజ్ ట్రూత్.
1: ఇదే సత్యము.
0: దిస్ ఈజ్ ట్రూత్.
1: ఇదే సత్యము.
0: దట్ ఈజ్ ట్రూత్.
1: చెప్పుకుంటే అంతా సత్యమే.
0: Therefore, you find truth everywhere, all over.
1: కనుక భగవంతుడికి సత్యం లేనటువంటి ఒక రూపమే లేదు.
0: In fact, there is no place where there is no truth that is divine.
1: ఏ విధంగా చేసినా కానీ సరియే.
0: Whatever is done with this understanding,
1: మనం ఈ కదిని కట్టి పట్టుకోవాలి.
0: And we should hold on to this fundamental principle of truth.
1: ప్రాచీన ఋషులందరూ కూడాను
0: all the ancient sages,
1: వారు ఎన్నో సాధనలు చేశారు.
0: దే హావ్ అండర్ టేకెన్ మెనీ స్పిరిచువల్ పాత్స్.
1: కానీ కట్ట కనపడికి ఏం చేశారు? వాళ్ళకి ఏది నమ్మకం లేకుండా పోయింది.
0: ఫైనల్లీ దే కుడ్ నాట్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దోస్.
1: తన యొక్క ప్రతిబింబం మీద కనిపిస్తూ వచ్చేసి
0: దే సీ దేర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్.
1: తాను చేసేటువంటి అంతా కూడాను తన కృత్రిమైనటువంటి
0: వాట్ ఎవర్ దే హావ్ డన్ all those are artificial.
1: ఆర్టిఫిషియల్ చేసే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ యూజ్ బై ఫాలోయింగ్ దీస్ ఆర్టిఫిషియల్ మెథడ్స్?
1: ఇలాంటి ఆర్టిఫిషియల్ పోకూడదు.
0: సో వీ షుడ్ నెవర్ అడాప్ట్ దీస్ ఆర్టిఫిషియల్ ప్రొసీజర్స్.
1: హృదయానికి సంపూర్ణంగా తృప్తి కలగాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ టు అవర్ హార్ట్.
1: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు.
0: హార్ట్ మీన్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్ ఎనీవే.
1: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు, తాను అనేటువంటి దాంట్లో తీగల.
0: హార్ట్ హియర్ మీన్స్ ది ఐనెస్, దట్ ఐనెస్ అట్ ద సెల్ఫ్.
1: సెల్ఫ్ పైన నమ్మకం పెట్టుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ దిస్ సెల్ఫ్.
1: అది పెట్టుకుని మీరు చేయండి, తప్పక మీకు లభిస్తుంది.
0: With this faith in the on the self, you can proceed in any direction, you will be successful.
1: కానీ మీరు వింటుంటే ఏమి మీకు అర్థం కావటం లేదు. కానీ
0: as you listen, you may not be understanding.
1: వింటే కానీ అర్థం కాదు.
0: Unless you practice, you cannot understand totally.
1: కనుక మీరు వినటమే కాకుండా తినాలి.
0: Not simply listen about it, you should also consume and know the taste.
1: ఈ విధంగా చేసుకుని ఒకదానికొకటి తలుచుకొని కళాతోటి కన్ఫ్యూజన్ అయిపోయి డిప్రెషన్ అయిపోతుంటది.
0: బట్ వాట్ వీ డూ ఇస్ వీ గో ఆన్ మిక్సింగ్ అప్ థింగ్స్, మేకింగ్ ఎ మెస్ ఆఫ్ ఇట్ అండ్ ల్యాండ్ అప్ ఇన్ కన్ఫ్యూజన్.
1: అందులో ఈనాడు యువకులంతా కూడా ఈ మెడిటేషన్ అనేటువంటి చాలా చేస్తున్నారు.
0: మెనీ యంగ్స్టర్స్ ఆర్ ఫాలోయింగ్ మెడిటేషన్ టెక్నిక్స్.
1: మెడిటేషన్ అంటే ఏమిటి వాడికే అర్థం కాదు.
0: దే డోంట్ నో వాట్ మెడిటేషన్ ఈజ్.
1: ఏం చేస్తున్నాం మనము అనేటువంటిది అర్థం కాదు.
0: దే డోంట్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్.
1: నేను చేస్తున్న పని ఏమిటి?
0: వాట్ ఈస్ ఇట్ ఐఎమ్ డూయింగ్?
1: దీన్ని మెడిటేషన్ అంటారా?
0: కెన్ ఐ కాల్ ఇట్ మెడిటేషన్?
1: కాదు కాదు.
0: నో,
1: మెడిటేషన్ ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవ దాన్ని మనం పట్టుకోకూడదు.
0: మెడిటేషన్ మీన్స్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, టోటల్ అటెన్షన్ ఓన్లీ ఆన్ వన్.
1: పిల్లలారా,
0: స్టూడెంట్స్,
1: మీరు చక్కని ఆరోగ్యవంతులైపోయి ఆనందవంతులైపోయి దైవత్వాన్ని మీరు ఎంతైనా దివ్యదీతిగా భావించి మీరు సాధన చేయండి.
0: భగవాన్ బ్లెస్సెస్ యూ దట్ షుడ్ బి హెయిల్ అండ్ హెల్దీ, దట్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్, దట్ యూ షుడ్ ప్రొసీడ్ స్పిరిచువల్ పాత్ అండ్ దట్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
1: ఇంతవరకు చేసినటువంటి కొంచెం వ్యర్థం కాలేదు.
0: ఆల్ దట్ యు హ్యావ్ డన్ టిల్ నౌ is not certainly not a waste.
1: కానీ అందులో ఏదో కొంతైనా నేను ఉంటుంటాయి.
0: బట్ హవెవర్ యూ ఫైండ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ విత్ ఇన్ యూ.
1: ఇంతో అంతో లేకుండా మాత్రం పూర్తి పోదు.
0: సర్టన్లీ యూఆర్ లెఫ్ట్ విత్ సమ్ రిజల్ట్, ఈజ్ నాట్ టోటల్లీ ఇన్ వెయిన్.
1: ఆ విధంగా కొంచెం ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకుని సాధన చేయండి.
0: సో వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, ఫుల్ ఫెయిత్ ఆన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ప్రొసీడ్ హెన్స్ ఫోర్త్.
1: కనుక మీరు ఫెయిత్ చాలా ఇంపార్టెంట్.
0: సో ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: నమ్మకం అని రెండు నయనమ్ములే లేని.
0: టుడే వీ హావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: అందులో అవని అందు.
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్.
1: కంప్లీట్లీ బ్లైండ్ గా ఉంటుంటే కూడా మంచిదే.
0: వీఆర్ కంప్లీట్లీ బ్లైండ్, ఇట్ ఈస్ గుడ్ టు సమ్ ఎక్స్టెంట్.
1: కానీ కొద్ది సమయంలో అది బ్లైండ్ గా ఉంటుంది, కొద్ది సమయంలో అది దృశ్యంగా కనిపిస్తుంది.
0: సమ్ టైమ్స్ వీఆర్ బ్లైండ్, అట్ టైమ్స్ బ్లర్డ్ విజన్. దేర్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్.
1: ఆ విధంగా మీరు షిఫ్టింగ్ పోకూడదు.
0: యూ షుడ్ నాట్ షిఫ్ట్ యువర్ విజన్ లైక్ దట్.
1: ఏకత్వంగా ఉంటుండాలి.
0: దేర్ షుడ్ బి వన్ వన్నెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: కానీ ఇది ఆ వ్యక్తిని బట్టి చెప్పవచ్చు.
0: దిస్ కెన్ బి స్టేటెడ్ at the individual level.
1: Kalki andarki oka suri podu pattaliki veedu kadu.
0: It is not make it, it is not possible to view it in a uniform way, in a uniform pattern.
1: Aa vyakti ikka sadhana dinamu etta undi ani gurtinchukoni danni daligaga maarchukuntu pothe tappa anni vidhalu pantundi.
0: If the individual cognizes the procedure, method and the technique that he adopts, he can bring about proper alteration, modification and rectify thereafter.
1: Kaluka sir yeni cheyagalante veel lekapothe oka namasmaranam chesukuntukondi.
0: If it is not possible for you to do anything, at least do namasmarana, chant the glory of God.
1: Bhajan bina sukha shanti nahi.